0: మనసే ఈ యొక్క జగత్తు కంటే కూడా మూల కారణము.
1: It is the mind which is responsible for
0: the whole of the world.
1: Mind is responsible for bondage and liberation.
0: కనుక ఈ బంధమోక్షమునకు మనసే కారణం.
1: Therefore, for bondage and liberation, mind is the cause.
0: మనసు నీవు అడగట్టడానికి ప్రయత్నం చేయి.
1: Make every effort to control your mind.
0: తప్పక నీవు గొప్పవాడు కావగలవు.
1: You are bound to be great and noble.
0: నీవు ఐడియల్ మ్యాన్ కావగలవు.
1: You can be an ideal man.
0: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటేవి నీవు మొట్టమొదటి నీ మనసు నీవు గుర్తించుకోవాలి.
1: If you want to be an ideal man, first know the nature of your mind.
0: తెలుసో తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
1: You must have committed some mistakes knowingly or unknowingly.
0: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
1: When once you repent, you'll be atoning your sins.
0: ఆ పశ్చాత్తాపడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
1: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
0: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
1: ఫస్ట్ ఫైండ్ అవుట్ యువర్ ఓన్ మిస్టేక్.
0: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: అండ్ హావింగ్ ఫౌండ్ అవుట్ ద మిస్టేక్ కరెక్ట్ ఇట్ రెక్టిఫై.
0: అది నీకు సరైనటువంటి చక్రమైన రాజమార్గము.
1: దట్ ఈస్ ట్రూ రాయల్ పాత్.
0: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా
1: దెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ రాయల్ పాత్
0: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
1: అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్.
0: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఇస్ నాట్ సో ఈజీ టు బి బౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మనిషి మనిషి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నో ట్రూ హ్యూమన్ ఇన్ రియల్.
0: దైవం మనుష్య రూపేణా.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
0: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
0: నేను ఏ చెడ్డ చేసినా కానీ నేను దైవం కాదు.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యూ మే డూ యూఆర్ డివైన్.
0: ఏ చెడ్డ తలచినా కూడాను నేను దైవం కాదు.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ బ్యాడ్, you cease to be divine.
0: కనుకనే నీవు మొట్టమొదటి నీవు మంచివారు కా.
1: First be good.
0: Be good, do good and see good.
1: So be good, do good and see good is the message of Bhagavan.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మొట్టమొదటి మన దాన్ని మనం గుర్తించాలి.
1: Therefore first we have to recognize our own self.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: విద్యార్థులు.
1: Students.
0: చాలా గుణవంతులే.
1: They are virtuous.
0: కానీ చాలా కొన్ని గుణహీనులే.
1: There are at times they may be losing those virtues.
0: అర్జునుడు అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు చేశాడు.
1: Arjuna fought on several occasions.
0: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
1: He could also demonstrate the world what chivalry is.
0: కాండవనాన్ని దహించాడు.
1: And he could also get aflame the whole కాండవన.
0: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు
1: That Arjuna, the mighty,
0: చిన్న విషయంలోను లోబడిపోయాడు.
1: ఇన్ ఎ స్మాల్ మ్యాటర్ హీ హాజ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ కంట్రోల్.
0: నా దేహాన్ని బంధించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
1: యు హావ్ అరెస్టెడ్ మై బాడీ బట్ నాట్ ది రియాలిటీ.
0: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యుల్ బి విక్టర్ ఇఫ్ ఓన్లీ అరెస్ట్ మై మైండ్ అండ్ నాట్ ద బాడీ.
0: సాధ్యం కాదని ప్రమేణ ఒకవైపున అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
1: At that moment, as they found it impossible further, Pramila on one side, Arjuna on the other side, started praying to Krishna.
0: Iddariki madhyalo Krishnudu pratyakshamayyadu.
1: And Krishna stood in between the two.
0: Arjuna.
1: Arjuna.
0: Eemi samanyuralu kaadu.
1: You are not ordinary one.
0: Pramila mahabalavanturalu.
1: Pramila is highly powerful.
0: Mahagunavanturalu.
1: She is highly virtuous.
0: Sari ayinatvanti yokka gunamu aami ende untundadi.
1: She has got the perfect nobility.
0: Kanuka aami neevu pendalu.
1: And you marry her.
0: అని ఇరువురు చేతులు పట్టి
1: and he brought both the hands together.
0: చేర్చాడు కృష్ణుడు.
1: And then he joined the hands of the both.
0: అప్పటి నుంచి
1: since then
0: అర్జునుడు ప్రమీల
1: అర్జునా అండ్ ప్రమీల
0: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
1: The husband and wife right from that
0: time since then. ఇరువురు భగవద్భక్తులుగా ఉండాలి.
1: Both of them can be devotees.
0: ఇరువురు వేరువేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
1: If they are of different temperaments in opposite directions, it is not possible for harmony.
0: ఎన్ని ప్రయత్నము చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
1: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
0: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
1: Therefore, first,
0: ప్రపంచమే నీ యొక్క హస్తం కర్తవ్యమైపోతుంది.
1: Then everything will be in your hands.
0: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును, ఎంత సిపాయిలను, ఎన్ని తుపాకులను, ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తును భస్మం చేస్తుంది కానీ తన మనసును భస్మం చేయలేదు.
1: After all, your weapons may be able to burn down the whole of the world, but not the mind.
0: Kaluga vidyarthulara,
1: students,
0: motta motta mee manasunu mee swadhinamlo pettukondi.
1: First, have a control over your mind.
0: Kevalam okka bhagavantuniki maatrame arpitam cheyandi.
1: And offer your mind to God only.
0: Anni taane cheyagaladu.
1: God can do everything for you.
0: Edaina cheyagaladu.
1: He can do anything for that matter.
0: Kaluga
1: therefore
0: bhagavad bhakti to
1: all the devotion
0: sarvatra unnadi bhagavantude ani
1: with the feeling that God is everywhere
0: hindu kare andude ani sandeham varadu
1: never doubt that God is here and doesn't exist over there
0: bhagavantude hindu vetukutuchina andande karalu
1: God is present everywhere wherever you search you will find him there
0: kanuka meeru daiva bhaktini kaligi kattavya karmalu aacharinchukuntu ee vidyanu meeru bodhinchukuntu ee vidyanu meeru aacharinchukuntu చక్కగా మంచి పేరు పొందండి.
1: Therefore, with all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learnt and get a good name.
0: మీరు చదువుకోవద్దు అని నేను చెప్పలేను. నేను
1: భగవాన్ ఎవర్ సెడ్ డోంట్ స్టడీ,
0: చదవలసిందే.
1: యూ షుడ్,
0: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
1: That's all amount to secular knowledge.
0: ఆధ్యాత్మికము అలౌకికమైన
1: బోధింది. But the spiritual knowledge is transcendental.
0: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము, ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
1: Therefore, proper inquiry of the mind, steadiness are absolutely essential.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు పూర్తి సంవత్సరం పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్నారు.
1: యు హావ్ కంప్లీటెడ్ వన్ అకాడమిక్ ఇయర్, యూ విల్ బి గోయింగ్ ఫర్ వెకేషన్.
0: కానీ రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
1: బట్ టుమారో ఆన్వర్డ్స్ విల్ బి going through the papers.
0: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
1: అండ్ యూ విల్ సర్టన్లీ వాచింగ్ రీడింగ్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యువర్ నంబర్ ఇస్ దేర్ ఇన్ రిజల్ట్స్ ఆర్ నాట్.
0: కానీ నంబర్ చూసుకుంటుపోయేటువంటి వారికి సరైన నంబర్ రాదు.
1: ఇఫ్ యూ గో ఆన్ వాంటింగ్ టు ఫైండ్ యువర్ ఓన్ నంబర్ యూ విల్ నెవర్ ఫైండ్ ఇట్.
0: నంబర్ నువ్వు చూడనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ ద నంబర్ దట్ షుడ్ మైండ్ ఫుల్.
0: నీ యొక్క హృదయాన్ని విచారించి,
1: సో ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్,
0: నేను సరిగా రాశానా లేదా,
1: హ్యావ్ యూ రిటర్న్ వెల్ ఆర్ నాట్.
0: నేను సరిగా రాసి ఉంటే తప్పక నేను పాస్ అవుతాను.
1: హ్యావ్ రిటర్న్ వెరీ వెల్, ఐఎమ్ బౌండ్ టు పాస్.
0: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్లో నా పేరు, నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
1: ఇఫ్ యూ ఆర్ నాట్ రిటర్న్ వెల్, ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ యువర్ నంబర్ దేర్ ఆన్ ద రిజల్ట్స్ షీట్, యూ షుడ్ నాట్ బి డిలైటెడ్.
0: కనుక నేను నంబర్ పైన మీరు ఆశ పెట్టుకోకండి.
1: దేర్ఫోర్ డు నాట్ థింక్ ఆఫ్ ద నంబర్ అలోన్.
0: మంచి నంబర్, నంబర్ వన్ మ్యాన్ కావాలి.
1: ఇట్స్ నాట్ ద నంబర్, యూ షుడ్ బి నంబర్ వన్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని రెండు విధాలు పాడారు.
1: దే సింగ్ ఏ సాంగ్ దట్ దిస్ హ్యాస్ ఎ సన్ లైక్ రామ.
0: సీతమ్మ వంటి బిడ్డ కావాలని,
1: వన్ షుడ్ హ్యావ్ ఎ డాటర్ లైక్ సీత.
0: నిజమే, బిడ్డ వస్తుంది.
1: ఎస్, యు మే హ్యావ్ ఇట్.
0: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
1: యూ విల్ ఆల్సో హ్యావ్ సన్ లైక్ రామ.
0: కానీ ఇక్కడ మధ్య లోపల రావణుడు శూర్పణక బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
1: బట్ వెన్ వన్స్ యూ ఫైండ్ రావణ అండ్ శూర్పణక సచ్ పీపుల్ అరౌండ్, వాట్ ఈజ్ ఇట్ టు గెట్ ఎక్సెప్టింగ్ రైవల్.
0: సీతమ్మ బిడ్డ కావాలని అంటే సీతమ్మ వంటి గుణములో ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ డాటర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, యూ షుడ్ హ్యావ్ దోస్ క్వాలిటీస్.
0: రామయ్య వంటి కొడుకు కావాలంటే రామయ్య వంటి ధర్మం తనలో ఉండాలి.
1: ఇఫ్ యూ వాంట్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ, యూ షుడ్ హ్యావ్ ధర్మ ఇన్ యూ.
0: కానీ రావణుడి వంటి ఒక బుద్ధి ఉంటుండి, రాక్షసి శూర్పణక వంటి కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
1: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్, ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో శూర్పణక, హౌ డు ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత.
0: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ, ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
0: ఈ విధంగా ఉండినప్పుడే సరైనటువంటి ఒక సహనము, శాంత అన్నీ కలుగుతాయి.
1: దెన్ ఓన్లీ దేర్ బి హార్మనీ, టాలరెన్స్ అండ్ పీస్.
0: పీస్,
1: పీస్,
0: పీస్ ఎట్లా వస్తుంది? మనం
1: when do you get peace?
0: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
1: When you control yourself, then you can be peaceful.
0: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
1: If you cannot control yourself, you cannot get peace, you get only pieces.
0: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
1: So you should remain peaceful.
0: ఎవరేమన్నను, ఎవరేమి చిట్టినను, ఎవరేమి కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
1: Let anybody say anything. Let them manhandle you. Let them accuse you. But you remain in peace.
0: ఎవరైనా నన్ను తిట్టినప్పుడు నన్ను ఎక్కడ తిట్టాడు? తిట్టినది నువ్వు, కానీ నేను వేరే ఉన్నాను, కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
1: If anyone scolded you, just think it is only the tongue that said it. They don't relate to you.
0: నేను సపరేటు, తిట్టు సపరేటు.
1: I am separate from you. You are separate from me.
0: నీవే నీవి ఆ తిట్టు నీవు కనెక్షన్ చేసుకుంటే నీకు వచ్చి అందుతుంది.
1: On the other hand, if you go on receiving all the charges, accusations, naturally you lose the balance.
0: ఒకరు వచ్చి నిన్ను కొడతాడు.
1: One comes and beats you.
0: ఆ దేహం వచ్చి ఈ దేహాన్ని కొట్టింది.
1: That body has beaten this body.
0: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
1: He has beaten my body, but not
0: నన్ను కొట్టేకి ఎవరు తలము కాదు.
1: None can ever assault me.
0: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారి పైన ద్వేషం కానీ కష్టం కానీ కనుక్కోదు.
1: If you have got this deep conviction within you, you will not be affected by any kind of scolding, accusation.
0: కనుక మనం అన్నింటికీ సరైనటువంటి దృఢంగా ఉంటుండాలి.
1: Therefore, we should have firm conviction in every aspect.
0: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
1: Being a great devotee, she could put in all efforts and achieve.
0: కృష్ణ, అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
1: Krishna, many people praise you, many people criticize you, blame you, but I worship you all through. I sing your glory day and night.
0: Kana, nannu nee enduku rakshinchavu?
1: Why don't you protect me, my Lord?
0: Endu nannu dayachupu?
1: Why don't you shower your compassion?
0: Kanuka nannu naa paina dayachupu ani cheppindi.
1: Therefore she prayed that Krishna should be compassionate towards her.
0: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పు లేదు.
1: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
0: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా, నిదానంగా, శాంతముగా కృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చింది.
1: ద్రౌపది ఫేస్ ఆల్ ఆబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ షీ కుడ్ బి టాలరెంట్. షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ because of forbearance and patience.
0: Chagaraja
1: said,
0: Rama,
1: nenu
0: ninnu enni vidhamuluga kodanu prarthinchinappudiki neeku naa paina daya raadu.
1: I have been praying to you, my Lord, in different ways, but you have not been compassionate to me.
0: Endukosam neeku daya raadu?
1: Why should it happen?
0: Nenu emi arpitam cheyaledu.
1: What is that I have not done?
0: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
1: ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్.
0: మదీయ ధనధాన్యాలు సర్వభార సమర్పితము ఆత్మానం శేషపుతంబి రక్షమాం శరణాగతి అన్నాడు.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై బిలాంగింగ్స్ ఆల్ ద నియర్ అండ్ డియర్ అండ్ ద సెల్ఫ్. యూ షుడ్ ఓన్లీ కమ్ టు మై రెస్క్యూ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: కానీ అక్కడ ఊరికి ప్రొటెక్ట్ చేయమంచితే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
1: దో ఇట్ ఈస్ సెడ్ వెర్బలీ, he is yet to offer his heart.
0: చాలా మందికి పిల్లలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
1: Many students have many doubts.
0: మనిషికి రూపం ఉంటుండాలి, నామం ఉంటుండాలి.
1: Man has a name and form.
0: కానీ ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
0: ఆత్మ రూపం లేనటువంటిది, ఆత్మకు నామం లేనటువంటిది.
1: Atma is formless, has no definite name.
0: Aithe endukosam deenni nirmichadu?
1: Then why should it exist?
0: Okoka vyaktiki okoka roopamu okoka naamamu ishtanga untuntadi.
1: Each person has a definite name and form.
0: Aneka roopamuluga undinappudu evaru kuda nu visvasincharu.
1: When the forms are many, variety, nobody will be able to understand.
0: Kani atma ante andaru visvasistaru. చేస్తారు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఎవ్రీబడి విల్ డెవలప్ ఫెయిత్.
0: నా ఆత్మనే నాకు సాక్షి.
1: మై సెల్ఫ్ ఆత్మా ఇస్ ది విట్నెస్.
0: ఆత్మ అనే దానికి రూపం లేదు, తప్పక దాన్ని విశ్వసిస్తారు.
1: దో ఇట్ హ్యాస్ నో ఫార్మ్, ఎవ్రీవన్ హ్యాస్ బట్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: దానికి కామన్ నేము ఆత్మ అని. ఒక రామ అంటే ఒక కృష్ణ అంటే ఒక, ఈ విధంగా అనేక రూపములకు అనేక నామములు ఉంటుంటాయి.
1: దర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ కృష్ణ.
0: కానీ ఇక్కడ రూపమే లేదు.
1: బట్ ఆత్మ హ్యాస్ నో ఫార్మ్,
0: నామమే లేదు.
1: ఇట్ హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
0: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామము లేనటువంటి ఒక దైవత్వమే.
1: ఇట్ ఈస్ నేమ్లెస్ ఫార్మ్లెస్ డివినిటీ.
0: కనుక ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేస్తుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
1: దెర్ఫోర్ వెన్ వీ వర్షిప్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ప్రేమ ముదిత మనసు కామరా

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Vacha.
1: Karmanu Vandini Manishyaloke Jagattu Brahmamayamu.
2: The world is full of Brahman.
1: Brahmamayamaina Jagattu Karmamayamu.
2: Such a world which is full of Brahman is also saturated with action.
1: Srishti anunade karma.
2: Creation itself is associated with action.
1: Kanuka dehane dehame karma.
2: Therefore, body itself is as good as action.
1: Karma naga jiva siktiye.
2: Action refers to the power of life.
1: Jiva sikti upadhule dehamulu.
2: The manifestations of this power of life is bodies.
1: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
2: As it has worn these bodies, it has been described as action.
1: Karmanusaramga dehamulu yerpaduchunnavi.
2: Bodies are forming on the basis of action performed.
1: Ee karmala yokka phalitamunu anubhavinche nimittamai kayamulu dharistunnayi.
2: We are taking human bodies in order to enjoy the fruits of action.
1: Kanukane karmanu vandini manushyaloki.
2: Therefore, it is said that I am bound, binding human beings by action.
1: Manushyattam anaga kevalamu mumuchchottamto koodinatundi maatrame kaaka కర్మతో అనుబంధమైనటువంటి కూడాను మనము గుర్తించాలి.
2: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
1: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
2: Humanity is associated essentially with action.
1: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
2: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the
1: body. తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థము.
2: The sum and substance of this is action means body.
1: కర్మ క్షేత్రం అనగా దేహమే.
2: The field of action also is body.
1: ధర్మ క్షేత్రం అనగా బ్రహ్మమే.
2: The field of dharma is Brahman.
1: దేశ కాలములు ప్రకృతి వికారములు.
2: The time and place are associated with nature.
1: సమస్తము కూడాను కర్మముల యొక్క ఫలితములే.
2: All the things are the result of action.
1: కనుకనే తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
2: That is the reason why Upanishads have declared, offer your prostrations to karma.
1: మంచి కాని చెడ్డ కాని.
2: Be it good or bad.
1: పాపం కాని పుణ్యం కాని.
2: Be it sin or virtue.
1: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
2: These are all manifestations of the powers of the Lord.
1: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
2: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
1: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
2: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
2: Performing action is to sanctify one's life.
1: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
2: For getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
2: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
1: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
1: గీత అనగా పాట.
2: గీత రెఫర్స్ టు సాంగ్.
1: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
2: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
2: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్ అండ్ ఎంజాయ్.
1: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
2: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
1: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
1: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
2: తిరుత్తండాళ్వార్ హాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
1: ఈశ్వర నా ఆత్మనే నీవు.
2: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
1: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
2: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
1: నా దేహమే నీ ఇల్లు.
2: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
1: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
2: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
1: నా ప్రాణములు నీ గణములు.
2: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రైజ్.
1: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
2: Wherever I just go about, that is circumambulating yourself.
1: Na maatalanniyunu nee mantramule.
2: Whatever word I utter, these are all
1: mantra. Na cheriyalanniyunu nee poojale.
2: All my actions are worship for
1: you. Ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamunu bhagavata arpitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
2: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
1: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
2: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
1: అనాసక్తి యోగం నందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
2: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హెరెంట్.
1: ఒక చిన్న ఉదాహరణ.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
2: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: మామను స్మరయుద్ధచ అన్నాడు. నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
2: హీ హస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్.
1: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
2: Whatever you do it as an offering to me. This was the command.
1: Aa vidhamainante arpitam naaku preetikaram avutundi annadu.
2: This particular offering I like.
1: Bhagavat preeti lekunda bhaktudu em vidhamainante yokka gammyatanu cherukonaledu.
2: Without having love of the Lord, no devotee would be able to reach
1: Bhagavat. Bhagavantuni prasannam cheyatame bhaktuni yokka lakshanam.
2: The most important goal of a devotee is to please the Lord.
1: Bhagavantuni తృప్తిని పరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
1: కనుక నీ కర్తవ్యాలను నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ ఒబే మై కమాండ్స్.
1: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
2: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
1: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
2: On the other hand, Daksha wanted to do yagna.
1: Ishwarunni tiraskarinchadu.
2: He disobeyed and disrespected Ishwara.
1: Rishula agnanu kudanu ullanghinchadu.
2: He disobeyed and violated the commands of rishis.
1: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
2: With a sense of egoism and attachment he commenced yagna.
1: Ee ahankara tattvam anetunte idi oka yuddhamuga maaripoyindi.
2: This egoism converted the yagna into a battle.
1: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
2: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
2: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్.
1: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
2: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
1: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
2: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
1: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
2: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్ స్క్రిప్చర్,
1: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
2: యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
1: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
2: when he allows his own hatred and attachment,
1: yagnamainappudiki yuddhamugane marutundi.
2: Even if it is yagna, it becomes a war and a battle.
1: Tana hudayamunandunnatundi okka paritapamune bahirmukhamainappudu idi okka vidhamainatundi okka vaadopavadamulaga roopondutundi.
2: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
1: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
2: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
1: అర్జున
2: అర్జున
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
2: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్ అండ్
1: క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
2: You are not this body which is very temporary and transient.
1: Satchibhutudainatundi aatmane neevu.
2: You are only the witness which is in the form of aatman inside you.
1: Kevalamu aaradugulu ettugaliginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
2: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
1: Vishvatmaka swaroopudavu neevu.
2: You are a cosmic personality.
1: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
2: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
1: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడైనటువంటి ఆత్మవే నీవు.
2: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్.
1: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
2: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
1: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
2: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
1: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
2: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
1: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
2: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
1: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
2: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
2: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
1: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
2: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
1: నిందాస్తుతులు దేహమునికే గాని ఆత్మకు కావని,
2: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
1: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
2: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
1: Inte samattamaina chittamunu abhirudhi parchukomani,
2: asking him to develop this kind of equal mindedness,
1: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
2: then only you would be able to achieve fulfillment in your action.
1: Ee vidhamuga aneka vidhamuluga kudanu ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
2: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్డ్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
1: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
2: దేర్ ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
1: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
2: God is not a power which is associated with only attributes.
1: Sarvatra undinatvanti yokka samatattvam ani,
2: this is a principle which is all pervasive and omniscient.
1: Idi kevalam devaki vasudevulaku puttinatvanti deham kadani,
2: this particular body is not merely born of devaki and vasudeva.
1: దశరథ కౌరవులకు కౌశల్యకు జన్మించినటువంటి వాడు కాదని,
2: దిస్ ఇస్ నాట్ ది బాడీ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ దశరథ అండ్ కౌశల్య,
1: ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
2: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ.
1: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వమని,
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
1: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
1: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
2: దట్ ఇస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్, వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
1: సూర్యు. ద్వారా మనువు వినగలిగాడు.
2: ఫ్రమ్ సన్ గాడ్ మను హర్డ్.
1: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
2: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
1: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
2: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
1: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
2: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్ హిడెన్.
1: నాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
2: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
1: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
2: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
1: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
2: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
1: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
2: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
1: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
2: హీ సెట్ విత్ ఎ స్మైల్ యాజ్ హీ నోస్ ఆల్ ద మైండ్స్ అండ్ ఆల్ ద హార్ట్స్, వెల్ అర్జున, ఐఎమ్ నాట్ దిస్ పర్టికులర్ బాడీ.
1: నా నేను అజుడు.
2: ఐఎమ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ బర్త్.
1: సర్వంతర్యామి.
2: ఐఎమ్ ఆమ్నిషియంట్.
1: సర్వజ్ఞుడను.
2: ఐఎమ్ ఆమ్నిప్రెసెంట్.
1: దేశ కాలమునకు ఏమాత్రం కూడాను బద్ధుడు కానటువంటి వాడను.
2: ఐ ట్రాన్సెండ్ ఆల్ ద టైమ్ అండ్ ప్లేస్ అండ్ స్పేస్.
1: సర్వకాలములు ఎందుకు కూడాను నేనున్నాను.
2: ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ టైమ్స్.
1: కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకుని ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
2: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ ది ఆన్ మై బాడీ, యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
1: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
2: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
1: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
2: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
1: కాయము మారుతుండవచ్చు.
2: బాడీ మే బి చేంజింగ్.
1: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
2: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
2: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
2: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
1: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
2: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
1: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
2: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
1: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
2: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
2: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
1: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
2: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
1: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
2: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
1: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
2: డూ నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటాయి.
2: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
2: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
1: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
2: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
1: ఇప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
2: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
2: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
1: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
2: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
1: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను, వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
2: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
1: Buddham saranam gacchami annadu mottamota.
2: In the first instance he said Buddham saranam gacchami.
1: Idi kevalamu vyaktigatamainatundi.
2: This is individualistic.
1: Parakramakramina sangham saranam gacchami annadu.
2: Gradually he mentioned sangham saranam gacchami.
1: Kevalamu వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
2: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
1: దీనిని సర్వస్వంగా నీవు భావించొద్దు.
2: యు షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
1: సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
2: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
1: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘ స్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
2: దేర్ఫోర్ హీ కమాండెడ్ యూ డెవలప్ ఎ హార్ట్ విత్ ఎ బ్రాడ్ మైండెడ్నెస్ విత్ ఇన్క్లూడింగ్ ఎంటైర్ సొసైటీ విత్ ఇన్ యువర్ స్కోప్.
1: సంఘమునకు రూపము లేదు.
2: సొసైటీ డస్ నాట్ హ్యావ్ ఎ ఫార్మ్.
1: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
2: సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్.
1: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
2: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
1: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
2: వెన్ లైఫ్ ఈజ్
1: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
2: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
1: ఇది దైవత్వం.
2: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
1: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
2: దేర్ఫోర్ హి సెడ్ ఇన్ ది సొసైటీ యు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాయి.
2: దిస్ సొసైటీ మే కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్.
1: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
2: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్, ఇట్ మే హావ్ నథింగ్ టు డూ విత్ సొసైటీ.
1: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
2: A society by a particular name may have anything to do with society by another name.
1: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
2: There are limits even for society.
1: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
2: Do not consider the society which has limits as very great.
1: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
2: Therefore he said, take shelter in dharmam which has got a very broad connotation.
1: Dharayiti dharmaha, jagatune dharinchinatvanti ee dharmam.
2: Dharmam refers to the one which has borne the entire world.
1: Dharmam ante emiti aneetundi manam kontha vicharisthe aa padarthamu yokka gunami.
2: When we try to find out the meaning of dharmam,
1: ee padarthamu yokka gunamu.
2: Dharmam refers to the nature of the object. Which object?
1: Padarthamu yokka guna gunamu idi yokka yadarthamu.
2: The real meaning of dharmam is the attributes of paramatma.
1: Parartame ee yokka vastuvu.
2: Parartham refers to this particular object.
1: Adhe parabrahma tattvam.
2: This is the very principle of parabrahman.
1: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmam.
2: Dharma is based upon parabrahma tattva.
1: Mayopadi mayopadi bhagavantudani antaru kani kaadu, dharmopadi bhagavantudu.
2: It is said that God has the body of maya, but he doesn't have the
1: Kanukane
2: body.
1: Kanukane Krishnudu dharma samsthapanaarthaya sambhavami yuge yuge annadu.
2: Dharma is the body of God, and therefore he has just said, for establishing dharma I come again and again.
1: Kanukane dharma swaroopudu bhagavantudu.
2: God is the very form of dharman.
1: Kanuka dharma managa vishalamainatvanti oka daivatvanni nirupinchetvanti dharmam.
2: Dharmam is one which proves broad nature and aspects of divinity.
1: Kana నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావములో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ,
1: ఈ దేహంలో మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
2: డూ నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
1: ఇది కేవలము నీ దృశ్యములకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
2: దిస్ ఈస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
1: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
2: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
1: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
2: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
1: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
2: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం, The entire creation becomes Brahma for you.
1: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఎస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ, యువర్ విజన్
1: నీ ధర్మం ఏమిటి?
2: యువర్ విజన్ మస్ట్ బి
1: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
2: ఇండివిజువలీ పర్సనలీ యూఆర్ క్షత్రియ.
1: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
2: Fighting and war, waging a war is...
1: నీవు కాలం త్రుక్కి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
2: యూ నీడ్ నాట్ ఇన్వైట్ బ్యాటిల్.
1: కౌరవులే నీ కాలం దొక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
2: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లేర్డ్ ఎ వార్ అగెన్స్ట్ యూ.
1: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
2: మై ఓన్లీ కమాండ్ ఈస్ యూ ఫాలో యువర్ డ్యూటీ.
1: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నువ్వు చెయ్యాలి అన్నాడు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
1: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
2: హి హస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
1: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
2: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
1: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కాని అగ్ని కాదు.
2: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్, ఇట్ ఈస్ కోల్, ఇట్ ఈస్ నాట్ ఫైర్.
1: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
2: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్,
1: ఆ చల్లదనముని కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
2: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
1: అదే విధంగానే ప్రతి కాయమును కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం.
2: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
2: వెన్ ఇట్ టేక్స్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ షేప్, వై షుడ్ వన్ బి వరీడ్ అబౌట్ ఇట్?
1: చక్కెరకు తీపి దాని సహజధర్మం.
2: ఇట్ ఈస్ నేచురల్ టేస్ట్ అండ్ నేచురల్ ధర్మ ఫర్ షుగర్.
1: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
2: ఇఫ్ ఇట్ ఇస్
1: చక్కెర కాదు.
2: ఇఫ్ స్వీట్నెస్ ఇస్ నాట్ దేర్ ఫర్ షుగర్, ఇట్ మే బి సాల్ట్, బట్ ఇట్ సడన్లీ నాట్ షుగర్.
1: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
2: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ నేచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ నేచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితిని ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
2: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
1: ye vidhanga neevu praveshinchali ee sthita pragna lakshanaanni drishti endunchuko.
2: Keeping the various attributes of sthita pragna,
1: ee mohamulu nirmoolam gaavinchuko.
2: You destroy all your moha.
1: Nirmamo nihankara satanti madagachyati. Chanti anekundi neevu పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలం గావించుకోమన్నాడు.
2: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్, యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
1: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
2: డూ నాట్ గివ్ అప్ గాడ్.
1: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
2: డూ నాట్ డిసోబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
2: రికగ్నైజ్ యువర్ హ్యూమానిటీ.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంతా మాయను నిర్మూలం గావించటమే.
2: ఆల్ దట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమానిటీ ఈస్ టు డిస్ట్రాయ్ ది మాయ.
1: మొన్న చెప్పాను మానవత్వం అనగా ఎంఏఎన్ మ్యాన్.
2: ది అదర్ డే స్వామి హస్ జస్ట్ సెడ్ మానవత్వం రెఫర్స్ టు ఎంఏఎన్.
1: ఎం అనగా మాయా రిమూవ్.
2: ఎం స్టాండ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ మాయా.
1: ఏ ఆత్మ సీ.
2: ఏ స్టాండ్స్ ఫర్ సీయింగ్ ఆఫ్ ఆత్మన్.
1: ఎన్ నిర్వాణం అటైన్.
2: ఎం స్టాండ్స్ ఫర్ అటైనింగ్ నిర్వాణం.
1: మాయను నిర్మూలముగా ఉంచి
2: రిమూవింగ్ ద రూయినింగ్ ఐ మీన్ డిస్ట్రాయింగ్
1: దైవాన్ని దర్శించి
2: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్.
1: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
2: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్, దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
1: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
2: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ యూ షుడ్ కాంటెంప్లేట్ ఆన్ దిస్.
1: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
2: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
1: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
1: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
1: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
2: Peace is inherent and it is within you.
1: Nee ende nee vetukunnappude neeku shanti labhistundi.
2: Only when you search for it within yourself you will be able to get it.
1: Kanuka neevu loka drushtini emaatram kuda nee unchukonaka antar drushtini abhirudhi parchukomannadu.
2: Therefore not having any type of external vision you develop internal vision, introverted vision.
1: Pasuhu baita drushti kaligineetundi pasuhu.
2: Extroverted vision only an animal has.
1: Antar drushti kaligineetundi vaade manavastu.
2: A man has introverted vision.
1: Karuka ee manavatvanni nu sarthakam kavinchukomannadu.
2: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
1: ఒకానొక సమయంలో,
2: once upon a time,
1: నారదుడు,
2: నారద,
1: ఎన్నియో విద్యలను అభ్యసించి,
2: after learning quite a few things,
1: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
2: After practicing 64 types of learning,
1: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీని,
2: even after learning all these 64 skills,
1: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
2: Continuously he was having some kind of worry or the other.
1: దుఃఖములకు కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
2: He began thinking, what is the reason for this kind of worry and this kind of lack of
1: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
2: I have mastered all the types of learning.
1: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
2: I have recognized all the aspects.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
2: బట్ వాట్ ఇస్ ది యూస్?
1: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
2: ఐ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్.
1: దీనికి ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్లాడు.
2: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
1: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
2: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: నారద, నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
2: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్?
1: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
2: I have learned all the types of education.
1: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
2: There is nothing which I have not learned.
1: సనత్ కుమార్,
2: he said, so far so good. Well, have you learned ఆత్మ విద్య?
1: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
2: He said, excepting the ఆత్మన్ ఆర్థిక ఎడ్యుకేషన్,
1: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
2: యూ కెన్ గెట్ పీస్ ఆఫ్ మైండ్ ఓన్లీ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
2: When you catch hold of that particular thing by holding which you have,
1: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
2: If you learn a particular thing by learning which you have learned everything else, then only you have learned.
1: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైన ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
1: ఒక గ్రామంలో,
2: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
1: ఇరుగు పొరుగు ఇంటిలో,
2: ఇన్ ద నైబర్హుడ్,
1: పెళ్లి ప్రారంభమైంది.
2: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
1: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
2: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ వాజ్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
1: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
2: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
2: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూరు బ్యాండ్ సెట్.
1: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
2: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
1: సౌత్ కెనరా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
2: The cooks have come from South Kerala, Mangalore Brahmins have come.
1: Meeru kodanu maa inti bhojananiki raavali.
2: She invited her also. You please
1: maa bidda vaibhavalanta meeru chudali.
2: Should just enjoy all the grandeur.
1: Goppa vishalamaina pendalanta vestunnamu.
2: We are going to put on a very big pendal.
1: ఆ పక్కింటాను అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు, ఏం చదివాడు అని ప్రశ్నించింది.
2: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్, హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్?
1: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
2: అండ్ దిస్ లేడీ సెడ్, వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
1: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
2: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు, వంట వాళ్ళు, పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
2: Without fixing the bride groom, whom are you going to just marry?
1: అదే విధంగాని మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
2: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ స్టఫ్?
1: కానీ నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదుని బోధించాడు.
2: సనత్ కుమార్ టాట్ నారద, ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
1: మానవుడు,
2: టుడేస్ మ్యాన్
1: రాగద్వేషములకు గురి కావచ్చు.
2: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
1: మమకార అభిమానములతో కూడటం చేత.
2: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
1: తాను ఏం చేస్తున్నాడో,
2: వాట్ హీఈస్ డూయింగ్,
1: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
2: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
1: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
2: హీ హస్ నాట్ బీన్ ఏబుల్ టు సో మెనీ.
1: కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదునికి బోధించాడు.
2: సనత్ కుమార్ ఆ

0: లో ఉంటున్నాడో,
1: ఇన్ వాట్ స్టేట్ హీస్,
0: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: హీ హస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
0: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బీ ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్.
0: ఈ భ్రమ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
0: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: హీ థింగ్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది వరల్డ్.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
0: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఇస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది,
0: ఎవరు దీనికి పితనో,
1: హూ ఎవర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: అతనికి ఈ అధికారం ఉండాలి.
1: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
0: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తునకుడును నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ టు రికగ్నైజ్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
0: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
0: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
0: ఇది తరతరముల నుండి మానవుల్లో అణిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
0: కష్టములు,
1: వెన్ దెర్ ఆర్
0: నష్టములు,
1: సారోస్
0: బాధలు,
1: పెయిన్
0: విచారములు,
1: వరీస్,
0: మనకు పరీక్షా ఘట్టములు.
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
0: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
0: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటిది పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
0: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రమన్న ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
0: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
1: That is why Vemana has given a very good
0: chadugulanni che nerchi chaala viveki ai magidi tannerugudu mandamathudu.
1: It is the fools who will not be able to recognize their own mind after learning all types.
0: Enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
1: Whatever learning one might have, a mean person will not be able to have good
0: tarachi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: After learning a lot of education there could be only arguments and counter arguments.
0: Chadugu chadugu chadivi chavanganeetiki chaavuleni chadugu chaduvu aliyunnadu.
1: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
0: Kanuka chaavuleni chaduvu emiti?
1: What is that education which does not have death?
0: Adi aatma chaduvu.
1: That is authentic knowledge.
0: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
0: పుట్టుకుంటే కదా దానికి చావు.
1: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
0: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
0: ఈ ప్రపంచం అంతా కూడాను ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
0: ఆకారమునకు ఏనాడైనా కూడాను భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
0: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. ఓన్లీ వెన్ వి కీప్.
0: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: A particular person, a villager who was a little ignorant, he wanted
0: to go by train. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: This particular person had not travelled by train earlier.
0: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: A train came with a number of bogies and wagons.
0: ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్ అండ్
0: మనిషి కూడాను ఆ రైలు పైన కమ్మీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
0: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
0: వాళ్ల లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టు.

0: లగేజ్ గా ఉంటుండాలి.
1: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
0: తనలో తాను అనుకుంటున్నాడు.
1: He was thinking within himself.
0: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: He was wondering how this train would be able to carry so many passengers and so much of luggage.
0: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని చూడకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దిస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
0: Yavaru paatiki vaaru seat paina pallukunnaru.
1: They began relaxing in the seats.
0: Enta nirdayulu ee prayanikulu.
1: How cruel these passengers are.
0: Inta saamaanu daaniki అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: హీ వాజ్ వండరింగ్ వై దిస్ పీపుల్ షుడ్ గివ్ సో మచ్ ఆఫ్ బర్డెన్ టు ద ట్రైన్ బై థ్రోయింగ్ ది లగేజెస్ ఇన్ ద కంపార్ట్మెంట్ అండ్ రిలాక్స్.
0: ఎందుకంటే నా బరువు దానికి ఏమాత్రం ఇవ్వకూడదు అనుకున్నాడు.
1: హీ కెప్ట్ ది ఎంటైర్ లగేజ్ ఆన్ హిజ్ ఓన్ హెడ్ థింకింగ్
0: నా సామాను నేనేం వస్తున్నానని భ్రమించాడు పాపం.
1: హీ డెల్యూడెడ్ హిమ్సెల్ఫ్ దట్ హీ వాజ్ క్యారీయింగ్ ఆల్ హిస్ లగేజ్.
0: ఎవరో ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి హెచ్చరించాడు, ఏమిటయ్యా నీ అవస్థ, ఈ సామాన్ నీ తలపైన పెట్టుకోవటం ఏమిటి, కింద పెట్టకూడదా అన్నాడు.
1: ద కో ప్యాసింజర్ ఆస్కర్ యూ, సార్ వై ఆర్ యూ క్యారీయింగ్ దిస్ పర్టికులర్ లగేజ్ ఆన్ యువర్ ఓన్ హెడ్, వై షుడ్ యూ నాట్ కీప్ ఇట్ డౌన్.
0: అయ్యో ఇంత సామాన్ మోస్తుంటే నా సామాన్ కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నానన్నాడు.
1: వెన్ ది ట్రైన్ ఈస్ క్యారీయింగ్ సో మచ్ ఆఫ్ లగేజ్ ఐ డు నాట్ వాంట్ టు యాడ్ మై ఓన్ లగేజ్.
0: నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటిది ఈ రైలు, నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
1: ఓ స్ట్రేంజ్ పర్సన్, ఇట్ ఈస్ ది ట్రైన్ ఈస్ క్యారీయింగ్ యూ అండ్ యువర్ లగేజ్ బై కీపింగ్ ది లగేజ్.
0: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
1: హీ హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
0: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్ డిఫరెంట్,
0: గొప్ప విద్యావంతుడవే,
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
0: ఇన్ని నిగ్రహం కలగాడవే,
1: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
0: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
1: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్ అండ్
0: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
0: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్ దెన్ యు హావ్ టు ఒబే మై కమాండ్.
0: దేహము నీవు కాదు,
1: యు ఆర్ నాట్ ది బాడీ.
0: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
0: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
1: ది ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
0: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్
0: కర్మ. ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఈ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్ ఇట్ ఇస్ నాట్
0: కర్మణ్యేవ అధికారస్య. ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: మిగిలినవన్నీ నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
0: లెమ్ము,
1: గెట్ అప్, అరైజ్.
0: లెమ్ము ధనుంజయ,
1: అరైజ్ ఓ ధనుంజయ.
0: ఇది బలీయము,
1: ఫేట్ ఇస్ వెరీ పవర్ఫుల్.
0: న్యాయము గెలుచు, న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
0: నశించు స్వార్థము,
1: సెల్ఫిష్నెస్
0: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
0: ధర్మగమ్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా.
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
0: అంత్యమున పిండమిలు దిక్కుగలగరట్ట ప్రారంభమని ఏమిటో.
1: అట్ ద ఎండ్
0: నా యాజ్ఞను నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యూ ఒబే మై కమాండ్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
0: నూరు మంది బిడ్డలుండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగడబటికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
0: karanam entanaga.
1: What is the reason for this?
0: Dhritarashtruni biddalu,
1: because these are the children of
0: Dhritarashtra. Niti hi Dhritarashtram, tanadi kaanatvanti dani tanadiga bhavinchukuneetundi vaadu Dhritarashtra.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
0: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
0: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ యువర్స్ రియలీ.
0: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: యు ఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యు ఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ రియలీ.
0: ఇది అజ్ఞానము,
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే కానీ ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: అన్లెస్ యు డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
0: ఈ ప్రవేశించడానికి నీవు కొంత వరకు నువ్వు విచారణ చేయాలి అన్నాడు.
1: యు హావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎంక్వైరీ, ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
0: హృదయముందు దేహముందు,
1: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
0: జీవుడుండు దేహమందు,
1: ది ఇండ్వెలర్ ఇస్ ఆల్సో ఇన్ ద బాడీ.
0: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి,
1: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టుగెదర్,
0: ఒకరినొకరు వీడుచుందరు.
1: దే విల్ బి లివింగ్ సెపరేట్.
0: ఆటలాట బొమ్మలాటలు ఆడించే,
1: దేర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే.
0: సూత్రధారి ఒకటి కలడు,
1: దేర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే.
0: మంచి చెడ్డ బొమ్మలుండు,
1: దేర్ విల్ బి బ్యాడ్ అండ్ గుడ్ విచ్ విల్ బి,
0: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
0: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు, ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఎ ఇన్వెలర్ జీవా ఇన్సైడ్ ది బాడీ, దేర్ ఇస్ గాడ్ ఇన్సైడ్ ది హార్ట్, బాడీ ఇన్ ది బాడీ.
0: దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
0: panaka deha pranthini dooram chesi,
1: if you remove the delusion,
0: jeeva brahma ikyanu sandhanamulo,
1: if you want to bring about the unity of jeeva,
0: nityanandam anubhavinchavannadu,
1: you have to enjoy the eternal bliss,
0: brahmanandamulo cheravannadu,
1: enter into the ananda
0: advaita anandanni artham chesukovannadu,
1: understand the ananda of advaita.
0: Ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatvanti sthita prajna drushtini andinchadu.
1: After teaching in this particular way, he has been able to impart the
0: knowledge. Sthita prajnulo undinatvanti pradhana lakshanalu ekatma bhavame,
1: feeling or a sense of same entity all over. This is the
0: indriyalaku em aatham kudanu vasham kaaka,
1: not being subject to the senses,
0: samadhi chittudai,
1: having a heart of
0: sukha dukkhamulanu,
1: sorrow and joy,
0: mana abhimanamulanu,
1: attack
0: ninda stithulanu,
1: censure and praise,
0: ఒక్కటిగా భావించుకునేటువంటిది.
1: దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రీటింగ్ ఆల్
0: అన్ని కూడా భగవత్ విభూతులుగా విశ్వసించేటువంటిది.
1: బిలీవింగ్ ఫర్మ్లీ దట్ ఆల్ దీస్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డివినిటీ.
0: అట్టివాడే నిజమైన స్థితప్రజ్ఞుడు.
1: సత్య పర్సన్ అలో ఈజ్ రియల్ స్థితప్రజ్ఞ.
0: ఇటువంటి స్థితప్రజ్ఞుడై నా ఆజ్ఞను నీవు శిరసావహించమన్నాడు.
1: యూ బికమ్ సత్య స్థితప్రజ్ఞ అండ్ క్యారీ అవుట్ మై కమాండ్, హీ సెడ్.

0: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagawan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
1: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిళన దొరుకదు దుష్టులెందరైన దొరుకుచుంద్రు మంచివారి చెలిమి మహిళన దొరుకదు దుష్టులెందరైన దొరుకుచుంద్రు
2: ఆనర్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ పీపుల్ యూ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వికెట్ పీపుల్ ఆల్ అరౌండ్
1: కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను విలువబోలు వజ్రమొకటి కలదా
2: ద నంబర్ ఆఫ్ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఎవ్రీవేర్ డూ యూ ఫైండ్ అండ్ గెట్ ఎ మోస్ట్ ప్రెషస్ వాల్యుబుల్ డైమండ్
3: ప్రేమస్వరూపులారా
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
3: అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు
2: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ హైయెస్ట్
3: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలైన పడి దానిని సంపాదించగలడు
2: మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ మనీ He can regain by struggling hard.
3: Oka mitruni kolipoyina tirigi maroka mitruni aina kodanu thanu sampadinchukovaladu.
2: If he loses a friend, he can have another friend in his place.
3: Oka bharyanu kolipoyina renda vivaham aadi maroka bharyanu aina kodanu pondagaladu.
2: If he loses his wife, he can get remarried and again have another wife.
3: Oka bhoomine kolipoyina తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు
2: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిస్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగెయిన్ ఇట్
3: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు
2: మ్యాన్ కెన్ నాట్ రికవర్ గెట్ బ్యాక్ ద బాడీ వెన్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్
3: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది
2: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్
3: జంతువునాం నరజన్మ దుర్లభం
2: ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్
3: ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హౌ సీక్రెట్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ అండ్ ఈజ్ మిస్యూజింగ్ ఇట్
3: మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని మానవుని ఎందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేటకు ప్రయత్నించడం లేదు
2: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ హిస్ లైఫ్
3: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు
2: ద బైగాన్ నైట్ కెన్ నెవర్ బి రికవర్డ్ ఇట్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్
3: అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధములైన ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు
2: ద రివర్ యమున వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ దట్ వాస్ట్ మైటీ ఓషన్ ఇట్ కెన్ నాట్ బి రీగెయిన్డ్
3: మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు
2: మ్యాన్ ద ఫ్రూట్ దట్ హీ ఈట్స్ Mastigating well, he cannot recover it in true form.
3: Atti paristhiti yandu మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
2: Under these circumstances, how do you expect him to know the human value?
3: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
2: Man has so many capacities.
3: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి.
2: The first gift of God to mankind is mati, the mind.
3: రెండవది స్థితి.
2: The second is sthiti, the position.
3: మూడవది పరిస్థితి.
2: Third one is circumstances, paristhiti.
3: నాలుగవది గతి.
2: The fourth one is destiny,
3: మతి,
2: గతి.
3: స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
2: These are the four levels, gifts of God to mankind. The mind, position, circumstances and the destiny.
3: కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
2: In fact, things happen, they come to us, depending on the destiny.
3: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది.
2: The mind is formed basing on our own conduct and
3: మతి
2: behavior.
3: మతి వలనే గతి, గతి వలనే స్థితి.
2: So, it's our mind that shapes our destiny.
3: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
2: Therefore, in the first instance, man should possess a sacred mind.
3: మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది.
2: Basing on his mind and temperament, his position and the wealth depend.
3: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
2: When once he understands this principle of truth, he can be sure of his destiny and the wealth.
3: కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
2: Therefore, one has to maintain the mental attitude, temperament in perfect order.
3: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
2: Man must make use of every material in a sacred way possible.
3: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
2: He should make use of it in a proper way.
3: చేతిలో ఒక కత్తి ఉంది.
2: You have a knife on hand.
3: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
2: With this knife you can cut vegetables, cook well and partake food.
3: లేక పళ్ళను కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
2: You can cut even the fruits and appease your hunger.
3: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు.
2: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్ యు కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ అదర్ మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
3: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి ఒక స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
2: We should know in what way we should make use of this material in this world.
3: Manavattvamlo inyo vidhamainatundi shaktulu unnavi.
2: Human life is gifted with many potentialities.
3: Ee shaktulu yokka pavitrathanu kuda manam gurtinchadaniki prayatninchali.
2: We should also know the sanctity of these capacities.
3: Ee yokka shaktini anugraham chetane pondadaniki veelavutundi.
2: These are all the gifts of God, grace.
3: Manavuni yokka jeevithamu oka pedda gadiyaram vantidi.
2: Human life is a very big clock.
3: Indulo samvatsaramulu nelalu dinamulu aneetundi moodu pinnulu untunnayi.
2: This big clock of human life has got three pins representing year, month and the day.
3: Ee moodu mundlu sakramanga tirigatamu chaala baaga tirugutune untunnayi.
2: The three pins are revolving in perfect precision.
3: దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడా తిరుగుతూనే ఉంటుండాలి.
2: The way how the pins move decide our lifespan.
3: కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించక పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని.
2: But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on.
3: ఈ గడియారం నున్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: Though these three pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life.
3: దినములు
2: days
3: 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
2: 3 days constitute a month.
3: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
2: 12 months make an year.
3: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
2: ఇయర్ ఇట్ కంప్రైజెస్ మంత్.
3: నెలలు దినముతో కూడినటువంటివి.
2: ఎ మంత్ కంప్రైజెస్ డేస్.
3: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
2: ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద డే.
3: కనుక మనకు నిత్య దినములు ఏ విధమైన మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
2: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
3: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
3: దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: దో ద డేస్ పాస్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు స్పెండ్ ఎవ్రీ డే, హౌ బెస్ట్ హీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్ మెథడ్.
3: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
3: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: ఈవెన్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై మ్యాన్.
3: కేవలం తన స్వార్థము స్వప్రయోజనమే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
2: హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ బేసింగ్ ఆన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
3: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకుని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
2: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ థాట్స్ గాడ్ విల్ నెవర్ యాక్ట్.
3: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
2: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
3: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
2: దేర్ టేక్స్ ప్లేస్ ఎ వెడ్డింగ్ ఎట్ ఎ రెసిడెన్స్.
3: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
2: దేర్ స్టార్టెడ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
3: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షం కురిపించకూడదు అని ప్రార్థిస్తాను.
2: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, Oh God, please stop this rain because I have got the auspicious occasion.
3: ఆ వ్యక్తి యొక్క ప్రకృతి వాని యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి.
2: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
3: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
2: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ హెవీ రెయిన్.
3: వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
2: గాడ్ విల్ నెవర్ సక్కమ్ టు ఇండివిజువల్ డిజైర్.
3: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
2: హౌఎవర్ హి కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
3: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: బట్ వీ హావ్ టు రియలైజ్ వన్ పాయింట్.
3: ఈ ప్రపంచంలో,
2: ఇన్ దిస్ వరల్డ్,
3: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
2: దేర్ ఈస్ ఎ డిసీజ్ విత్ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రామ్, విచ్ ఇస్ ఇన్క్యూరబుల్ బై ఎనీ మెడిసిన్.
3: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చును.
2: ఇట్ మే బి మోర్ ఇన్ వన్ పర్సన్.
3: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చును.
2: రాదర్ ఇట్ మే బి లిటిల్ ఇన్ అనదర్ వన్.
3: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
2: బట్ ది డిసీజ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్. ది డిఫరెన్స్ లైస్ ఇన్ ది క్వాంటిటీ.
3: ఇది ప్రాప్తమైన ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
2: దిస్ డిసీజ్, కామన్ డిసీజ్, కెన్ నాట్ బి రిలీవ్డ్ బై ఫిజికల్ మెడిసిన్.
3: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
2: నార్ కెన్ బి క్యూర్డ్ బై ఎన్ ఎక్స్పీరియన్స్ డాక్టర్.
3: ఏమిటి ఈ రోగం?
2: వాట్ ఈస్ దిస్ డిజీజ్?
3: అది అహంకారం అనే రోగము.
2: దట్ ఈస్ ద డిజీజ్ ఆఫ్ అహంకార, ఈగో.
3: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక వాడు అనుభవిస్తున్నాడు.
2: He is not able to understand the cause behind this disease and suffers
3: from that. అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
2: Where is the scope to have ఈగో?
3: అవకాశం లేనటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
2: వేర్ ఈస్ ది నీడ్ టు బి ఈగోయిస్టిక్ ఇన్ దిస్ వరల్డ్?
3: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
2: హీ యాక్సెప్ట్స్ ఇట్ విత్ ఆల్ హిస్ హ్యాపీనెస్. హీ వెల్కమ్స్ ద డిజీజ్.
3: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దిస్
3: వరల్డ్. నా ఈ అహంకారమునకు కారణమేమిటి?
2: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ ది ఈగో?
3: ఇంత విశాలమైన ప్రపంచములో,
2: in this vast world,
3: ee prapancham yokka map lo,
2: in this world map,
3: mana bharat desham chaala chinnadiga kanipistundadi.
2: Our bharat is so small in the world map.
3: ee bharat desham lo,
2: in this bharat,
3: madras state chaala chinnadiga untundadi.
2: Madras state still smaller.
3: ee madras state lopala,
2: in this Madras.
3: Kodaikanal chala chinnadiga untundali.
2: Kodaikanal is very tiny.
3: Inta pedda Kodaikanal lopala vyakti ainatundi vaadu chala chinna vaadiga unnadu.
2: And in this Kodaikanal, individually smallest creature.
3: Inta chinnati vaadu inta vishalamaina prapanchani chuchi ahankara pattaniki emi kaaranam.
2: Such a tiny man as he is, what's the cause behind his ego?
3: Ahankaramunaku ajnaname moola kaaranam.
2: The ego is due to ignorance.
3: లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారం అవకాశమే ఉండదు.
2: బట్ ఇఫ్ పర్సన్ ఐడెంటిఫైస్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ ద డివినిటీ స్ప్రెడ్ ఎవ్రీవేర్, హీ నెవర్ బి ఎగోయిస్టిక్.
3: విచారం చేయాలి.
2: వన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్.
3: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి విచారణ చేస్తే అహంకారములకు అవకాశం ఉండదు.
2: దేర్ కెనాట్ బి స్కోప్ ఫర్ ఎనీ ఈగో ఇఫ్ యూ థింక్ వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్.
3: సర్వం విష్ణుమయం జగత్తు అంత భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు.
2: వెన్ యూ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ యూఆర్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఈక్వలీ డివైన్.
3: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
2: if you want to find out the reason,
3: sarvam vishtumayam jagattu anetundi tattvamu athani endu ledu.
2: He has no idea that the entire universe is divine.
3: Inta vishalamainatundi prapanchamlo nenentati vaadanu anetundi okka bhavamu athani endu ledu.
2: He has no trace of a feeling as to know where he stands.
3: Ee bhavamulu lenetundi vyaktiye ajnani. Ee ajnanam chetane ee ahankaram aavirbhavistundadi.
2: Bereft of these two ideas, two feelings, man is ignorant and therefore is egoistic.
3: కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కురి అవుతున్నాడు.
2: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
3: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
2: ఇన్ఫాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
3: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
2: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
3: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
2: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ద ఐడియాస్.
3: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
2: And it is the feeling that determines the character.
3: Seelam chetane nijamainatundi prapti labhistundadi.
2: It is your character that makes you earn the deservedness.
3: Kanuka ee divyamainatundi yokka prapti manaku labhinchalante seelam abhiruddhi kavachukovali.
2: In order to deserve this divinity, we have to develop our character.
3: Seelamuni abhiruddhi parchukovalante manlo pavitramaina bhavam abhiruddhi kavali.
2: To develop character, sacred thoughts should be entertained.
3: Ee bhavam abhiruddhi kavalante satkarmallo manam praveshinchali.
2: Sacred feelings can be entertained by undertaking good deeds.
3: Ee satkarmalu cheyalante motta mota manlo unnatundi sankalpalu pavitramainaviga undali.
2: In order to good deeds, we should have good thoughts.
3: కనుకనే సంకల్పములే అన్నింటికి మూల కారణము.
2: ఇట్స్ ద థాట్ దట్స్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
3: ప్రతి మనస్సు యొక్క స్వరూపములకు సంకల్పమే మూల కారణము.
2: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
3: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
2: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
3: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
2: How is this cloth made?
3: పడుగు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
2: దిస్ క్లాత్ ఇస్ మేడ్ బికాస్ ఆఫ్ ది యార్న్ ఇంటర్వోవెన్.
3: ఇటువైపున పోవాలి అటువైపున రావాలి.
2: The thoughts, the threads are interwoven.
3: ఇది పడుగు పేక అంట.
2: Lengthwise and transverse.
3: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
2: So human life is a combination of thoughts and counter-thoughts.
3: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
2: But the thought is main one.
3: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
2: Counter-thought is its aberration.
3: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు, సంకల్పాన్ని మనం అనుసరించాలి.
2: We should never follow the perverted thought.
3: సంకల్పము
2: సంకల్పము
3: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
2: సంకల్ప, ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
3: సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
2: సం రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
3: సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
2: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్, లైక్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఫార్మ్ అండ్ మర్జర్. దట్ ఇస్ సత్.
3: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
2: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్,
3: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
2: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
3: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
2: ద థాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ షుడ్ అరైజ్
3: మానవునికి. అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
2: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
3: సంకల్పము సక్రమమైనటువంటిగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైనటువంటి రీతిగా ఉంటుంటుంది.
2: When thoughts are proper, our position also would be equally proper.
3: మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటుంది.
2: Our position, our destiny would be equally good.
3: ఇది సంపత్తి ఏమిటది?
2: What is this sampatti, wealth?
3: ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
2: Sampatti, the wealth, does not mean worldly pleasure, worldly conveniences, worldly comforts and physical nature.
3: సంపత్తి,
2: సంపత్తి
3: అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
2: సంపత్తి, ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ, గుడ్ థాట్, గుడ్ ఫీలింగ్,
3: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి.
2: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
3: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
2: టు ఎంటర్టైన్ సచ్
3: జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితము చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
2: మ్యాన్ బికమ్స్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ గుడ్నెస్, ద మెరిట్ అక్రూడ్
3: అవతారం ఎత్తుతున్నాడు.
2: మ్యాన్ థింక్స్ దట్ విల్ బి హ్యాపీ బై హ్యావింగ్ ది వెల్త్.
3: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
2: హ్యూమన్ బర్త్ ఇస్ బికాస్ ఆఫ్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ది
3: పాస్ట్. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
2: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
3: ఈ కర్మ ఫలములకు పాపములు చేయడానికి మూల కారణం ఏమిటి?
2: What is it that makes us commit sins?
3: దీనికి తన యొక్క వాంఛలే.
2: Desires lead us to sinful acts.
3: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
2: Man watches the world with his eyes.
3: కానీ ప్రకృతిని చూడు.
2: See the world.
3: ఏ విధంగా చూడాలి?
2: How should you see?
3: సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి.
2: సీ ద వరల్డ్ విత్ సీక్రెట్ లుక్స్.
3: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
2: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్, బట్ హీ లుక్స్ అట్ ఇట్.
3: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
2: హీ వాచెస్ ద వరల్డ్ యాజ్ సచ్.
3: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
2: దట్ ఈస్ హిస్ మిస్టేక్.
3: సర్వం విష్ణుమయం జగత్తు.
2: The whole world is divine.
3: విశ్వం విష్ణుమయం జగత్తు.
2: The universe is a manifestation of God.
3: కార్యము.
2: And the universe is the effect.
3: కార్యము, కారణము.
2: God is the cause.
3: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
2: The world is the combination of cause and effect.
3: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
2: So we have to consider this universe as the manifestation of the divine.
3: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
2: A foolish man sees it, but yet he says that he sees not.
3: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
2: He has got external looks.
3: బయట దృష్టిని చూచేటువంటిది పశువు.
2: It is animal that has got the external looks.
3: విశ్వరూపంతో చూచేటువంటిది పశువు.
2: It is the animal that has worldly looks.
3: విశ్వరూపంతో చూచేటువంటిది మానవుడు.
2: Human being should watch with the divine prompting behind.
3: కనుకనే పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి, పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
2: సో వీ షుడ్ వాచ్, వీ షుడ్ సీ ఇన్ ఎ సీక్రెట్ వే, ఇన్ ఎ డివైన్ వే.
3: ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
2: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్, యూ విల్ ఎక్స్పీరియన్స్.
3: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రమూ అడ్డు తగలదు.
2: నో అబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
3: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
2: హియర్ ఈస్ అనిల్ కుమార్.
3: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
2: హీ హాస్ గ్లాసెస్ హియర్ ద స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
3: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి, కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
2: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ అబ్స్టకల్, యట్ హీ సీస్ త్రూ దెమ్.
3: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు,
2: when once we wear the glasses of love,
3: prema anetunte addamulu mana drushtiki addanga untundadi kani brahmamu anetunte drushtiki addamu ledu.
2: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
3: Kanukane prema drushtiki manu ye vidhamaitunte addu tagaladaniki veelu kaadu.
2: So for this vision of love, nothing can come in the way.
3: Maravuniki pradhanamaitu pranam premane.
2: And the main life principle is
3: premane lekundina biddanaina talli preminchadu.
2: And if there's no love, the child and mother,
3: భార్యనైనా భర్త ప్రేమించడు.
2: The husband will not love,
3: మిత్రుడైనా మరొక మిత్రుడిని ప్రేమించడు.
2: There will be no friendship between the two individuals.
3: జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు.
2: Individual can never be near God.
3: కనుకనే ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి.
2: It is love that makes the individual divine.
3: కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము.
2: హ్యూమన్నెస్, హ్యుమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు డివినిటీ త్రూ లవ్.
3: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
2: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్.
3: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండదు ఈ హృదయము.
2: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ హార్ట్.
3: సింగిల్ సోఫా.
2: Human heart is single sofa.
3: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
2: When love is seated, no one else can face.
3: ద్వేషం అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
2: Hatred has no place there.
3: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
2: Jealousy has no place there.
3: This is not a musical chair.
2: Human heart is not
3: single
2: a musical chair.
3: Sofa.
2: It is a single sofa.
3: దీంట్లో భగవంతుడు ఒక్కడే మాత్రమే కూర్చోవాలి.
2: God alone can sit there.
3: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
2: When once God sits in our heart, we'll have expansion love.
3: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయమంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless. What was the prayer of Gopikas in those days?
3: Prema tattvanni varu prarthistu vacharu.
2: They prayed to this principle of love.
1: Prema rahita marubhumulalo.
2: In this barren land, bereft of love.
1: Premaankuramunu pempunda.
2: For the seeds of love to sprout up.
1: Premaveshamutu.
2: With all the emotion of love.
3: Prema lekapovatam cheta, ivvalekapovatam cheta, tana yokka hrudayamanta aneka vidhamaina ashanti guri avutundadi.
2: Man is not able to understand the significance of love. He doesn't give any

0: As there's downpour, rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music. Let your melody be the cause for the heavy rain. Let this rain of love lead to the germination of the seeds. When we find the saplings of love sprouting up, we will know the principle of love. Then where is the scope for hatred?
1: Madalasa.
0: All the sons she begot.
1: పుత్రభావం అనేటువంటిది లేకుండా
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది.
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్స్.
1: నాయన, నీవు శరీరధారివి కాదు.
0: ఓ సన్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే.
0: యువర్ ట్రూ ఫార్మ్ ఈజ్ ఆత్మ.
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది.
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్.
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చింది.
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్.
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
0: ద సేమ్ ప్రొసీజర్ వెన్ 4th సన్ ఆల్సో వాస్ బోర్న్. కానీ మదాలస
1: భర్త వచ్చాడు.
0: The husband of Madalasa came there.
1: Madalasa. నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు?
0: Madalasa, who will rule this kingdom after me?
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటుంది.
0: It is a blind kingdom without a king.
1: కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు.
0: You cannot keep him with you any longer.
1: కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
0: Husband fought, argued with his wife, telling that he cannot keep the child with mother.
1: రాజా,
0: she also said, O king,
1: నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు.
0: The wife said, I am helping children, I am not harming them.
1: ఏ విధమైన బోధలు చేస్తున్నాను?
0: What kind of teaching I am giving to them?
1: నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు.
0: I am not giving them worldly teaching.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
0: ఇన్ దిస్ స్వింగ్ ఆఫ్ ఓంకార ద ప్రైమోడియల్ సౌండ్.
1: తత్వమసి అని ఏటి పరుపుత పరచి.
0: ఐ లే డౌన్ ద బెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ దౌ ఆర్ట్ తత్వమసి.
1: వారుణ్ణి ఏ మరక ఉనచి.
0: ఐ జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ జో జో.
0: People, all the 7 worlds join together in singing lullaby to God. It is related to the atmic wisdom.
1: కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడ పుట్టినది కాదు తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి రాగాలతో వారిని నిద్రింపలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద లల్లబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్ ఆఫ్ ది వరల్డ్లీ నేచర్.
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్.
0: ఆల్ దీస్ లల్లబీస్ ఆఫ్ వరల్డ్లీ సాట్ ఆర్ నెగటివ్.
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్.
0: ద లల్లబీ ఆఫ్ ది డివైన్ థాట్ ఈస్ పాజిటివ్.
1: పిల్లల్ని పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది,
0: వన్ హ్యాస్ టు లవ్ చిల్డ్రన్,
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది,
0: ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్స్.
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
0: దే షుడ్ నెవర్ చేంజ్ దేర్ ఎయిమ్.
1: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
0: దట్ ఎయిమ్ హ్యాపెన్స్ టు బి గాడ్ హియర్.
1: ఇది ఏ మానవులత్వ దివ్యత్వం.
0: దిస్ ఇస్ డివినిటీ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడిగా పుట్టి
0: having been born a human,
1: ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలు అయినప్పటికీ,
0: in spite of lakhs of years by gone,
1: కాని మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు.
0: Man has not learned to lead the life of the man.
1: తనను గుర్తించుకోలేనిటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: Human being who cannot understand himself, how do you expect him to know God?
1: మొట్టమొదటి మానవత్వాన్ని మనం గుర్తించాలి.
0: So we have to recognize the human quality.
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: Then the divinity would manifest.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్
1: ఫీలింగ్. ఏమిటి?
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: సత్యం,
0: ట్రూత్.
1: దీనిని వేదం చెప్పి సత్యం వద.
0: వేద
1: సత్యమనే పని

0: వేదా సేస్ స్పీక్ ట్రూత్.
1: కానీ దురదృష్టవశాత్ ఈనాడేమే సత్యం వధ
0: వాట్ హ్యాపెన్స్
1: చంపుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ సత్యం వధ
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా
0: దెన్ ధర్మ
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జైల్.
1: ప్రేమ
0: ప్రేమ లవ్
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుంది.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్.
1: శాంతి శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిదిగా ఉంటుంది.
0: పీస్ ఇస్ ఆల్సో నేర్.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది ఎఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుంది.
0: యూ ఫైండ్ ది ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద కాజ్ బిహైండ్ ద లైట్?
1: బల్బు.
0: ద బల్బ్.
1: ఈ బల్బ్ కు మూల కారణం ఏమిటి?
0: What is the principle behind?
1: Wire.
0: The wire.
1: Wire ki moola kaaranam enti?
0: What is the cause?
1: Current.
0: Is the current that flows?
1: Ee current anetundi wire dwara vachi bulb lo cherinappudu prakasham manaku vastundadi.
0: The current flows through the wire and gets into the bulb and so is the light.
1: Satyame current.
0: Truth is the current.
1: Dharmame wire.
0: Dharma is the wire.
1: Shantiye bulb.
0: Peace is the bulb.
1: Premane light.
0: Love is the light.
1: Kanuka ee prema anetundi prakashanni manam pondalanukunnappudu
0: in order to enjoy this love of light
1: chakramaina prithiga unchukovali.
0: We should have the bulb of peace in the proper condition.
1: ee bulb chakkaga undinappudikini wire chakkaga lekapothe andulo current prasarinchadu.
0: Though the piece of bulb is well, but the wire also should be proper.
1: Prachina kalamunandu
0: in ancient days
1: annam brahma prachinulu bhojanam chese puramu annam brahma.
0: In ancient days, before partaking food, they say, food is God.
1: Raso vai Vishnu.
0: Raso vai Vishnu. Water is God.
1: Chusara. Annam Brahma. Raso Vishnu.
0: Food is God. Water is God.
1: Inka padarthame. Deeni oka sampurnamainatundi oka tattvam. Shaktiye Vishnu. Idi Ishwarudu.
0: Ishwara symbolizes the power, the strength of the material.
1: Varu bhujincheetundi varu.
0: They offer prayers like that and start eating.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the significance behind this?
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
0: The grass part of the food sustains my body.
1: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడాను అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకింగ్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: సంచరించేటువంటి ఒక రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ it is the mind that safeguards this body.
1: Sthoolamainati aaharamu dehanga tayaravutundadi.
0: The grass part of the food becomes the body.
1: Sushmamainati aaharamu manasuga maarutundadi.
0: The subtle part of the food becomes the mind.
1: Atyanta sushmamainati yokka rasamu
0: subtlest part
1: vaakkuga vastundadi.
0: Comes out by way of speech faculty.
1: Kanuka dehamu మనస్సు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
1: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: సంకల్పము
0: ద థాట్
1: వాక్కు
0: ద వర్డ్
1: కర్మ
0: అండ్ ద డీడ్
1: మూడింటి యొక్క ఏకత్వమే. దీనిని త్రిపుటి అని వేదాంతం చెప్తుంది.
0: వేదాంత కాల్స్ దిస్ త్రీ యాజ్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
1: అనగా హృదయము
0: ద హార్ట్
1: అనగా సంకల్పము
0: ద థాట్
1: వాక్కు
0: ద వర్డ్
1: క్రియ
0: అండ్ ది యాక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: షుడ్ వర్క్ టుగెదర్.
1: కానీ మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
1: అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ ఎవరు వాడు దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్ హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
1: మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్యేకం మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి.
0: ది యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ మైటీ పవర్.
1: భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
0: When these three at variance, that is wickedness.
1: Atma okkate ainappatikini
0: though atma is
1: mahatma
0: one,
1: duratma anetundi rendu perunu vahistu undu.
0: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
1: ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు.
0: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: కారణమేమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో కరెంట్ ఆఫ్ ట్రూత్. కరెంట్ ఫెయిల్ టోటలీ.
1: ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
1: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
0: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
0: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
1: మానవత్వం అనగా జనరేషన్.
0: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ జనరేషన్.
1: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటి జనరేషన్.
0: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్ ఆల్.
1: ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
0: వెన్ ఆల్ ఆఫ్ అస్ స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్.
1: కరెంట్ ఫెయిల్ కాదు.
0: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
1: అనగా ఏమి? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
0: ఇట్ ఇస్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్ దట్ షైన్స్.
1: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
0: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్ టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: అన్నింటికి మెయిన్ ఒకటే.
0: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
1: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
0: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
1: కానీ మెయిన్ స్విచ్ but main off chesthe anni roomulu chikati aipothayi.
0: If you switch off the main, all remain dark.
1: Kaani main rate switch on chesthe anni roomulona light vastundi.
0: If you switch on the main, you'll have light in all rooms.
1: Karukoni ee main aneetundi switch emtedi.
0: What is this main switch?
1: Adi e hrudayamu.
0: That is the heart.
1: Hrudayamulo mana premanu abhirudhi parichukunte anni hrudayallo kuda prema abhirudhi avutundi.
0: When once we develop love in our heart,
1: అన్ని హృదయాలు love in all hearts,
0: all hearts shine.
1: కరుకు ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: What is the spiritual practice we should undertake?
1: కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
0: We should pray not for our own selves and the family.
1: అనగా మన ప్రేమను మన ప్రేమను నిండుకు నింపుకోవాలి.
0: We should fill our hearts with love.
1: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
0: Having filled it so, we should share with everybody.
1: ఏ విధంగా నింపుకోవాలి?
0: హౌ డు యూ ఫీల్ ఇట్?
1: సత్య ధర్మముల చేతనే నింపుకోవాలి.
0: హౌ టు ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ధర్మ.
1: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మంలో వస్తాయి.
0: వెన్ ది ట్యాంక్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యూ డ్రా ద సేమ్ అవుట్ ఆఫ్ ట్యాప్స్. వాట్ ఆర్ దీస్ ట్యాప్స్?
1: మన దృష్టి ఒక ట్యాప్.
0: అవర్ లుక్స్.
1: మన హియర్ ఒక ట్యాప్.
0: ఆడిషన్ ట్యాప్.
1: మన వాక్ ఒక ట్యాప్.
0: స్పీచ్.
1: మన హ్యాండ్ ఒక ట్యాప్.
0: హ్యాండ్.
1: అన్ని మన ట్యాప్లే.
0: ఆల్ ది సెన్సెస్ లింబ్స్.
1: అనేటువంటి దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
0: వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆఫ్ లవ్ ద సేమ్ ఫ్లోస్.
1: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ అక్సెప్టబుల్ టు సొసైటీ.
1: కనుకనే సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
0: వీ షుడ్ కీప్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
0: యూ షుడ్ నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫిష్నెస్ దట్ ఇంపార్టెంట్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ లివ్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్.
0: Love lives by giving and forgiving.
1: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి.
0: This truth we should know in the first instance.
1: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము కష్టము విచారం అనేటువంటిది మనకు కనిపించదు.
0: When once there is love in you, when once you start working through love, keeping love as the main thing, there's no hatred at all then.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఈనాడు మీరు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: టుడే యు ఫాలో సెవెరల్ స్పిరిచువల్ పాత్స్.
1: మీరు సాధనలు చేసినా చేయకపోయినా,
0: వెదర్ యు డు ఇట్ ఆర్ నాట్,
1: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
0: ది ప్రైమల్ బేసిస్.
1: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టే ఆర్టే ఆర్టే.
0: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్ టు
1: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
0: దట్ విత్ లవ్ ఈజ్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్ కమ్స్ ఫ్రమ్
1: మెయిన్ స్విచ్. మీరు అభివృద్ధి పరచుకోండి.
0: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్ యు డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్.
1: ఈనాడు లోకం లోపల,
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ టీచ్.
1: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి కానీ.
0: But their teaching satisfy them only.
1: ఆధ్యాత్మికములు ప్రేమ తత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
1: భజన చేయి, జపములు చేయి, ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇవన్నీ చెప్తుంటారు.
0: యోగి
1: వారికే తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్.
1: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
1: నా ఉద్దేశం అంటే అంత జీవితమే ఒక ధ్యానం.
0: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
1: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
0: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్
1: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యు హావ్ టు కాన్సన్ట్రేట్
1: రీడింగ్
0: writing and reading,
1: walking and talking,
0: walking and talking,
1: eating and sleeping,
0: eating and sleeping,
1: everything is meditation,
0: everything is meditation.
1: మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే
0: if you want to go,
1: ఏది దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
0: If you don't know the route and correct path, where do you go?
1: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: To know the actual route that takes you home is meditation.
1: అనగా మనకు అభ్యంతరమును కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
0: Meditation is that without any obstacles in your way.
1: ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు.
0: సమ్ సే మెడిటేషన్ ఎ కంఫర్టబుల్ పాశ్చర్.
1: కంఫర్టబుల్?
0: కంఫర్టబుల్
1: ఏమిటి? కంఫర్ట్
0: వాట్ ఇస్ దిస్?
1: ఫిజికల్ కంఫర్ట్?
0: ఫిజికల్?
1: మెంటల్ కంఫర్ట్?
0: ఆర్ మెంటల్?
1: ఇంద్రియం కంఫర్ట్?
0: ఆర్ సెన్సువల్?
1: బుద్ధి కంఫర్ట్?
0: ఆర్ ఇంటెలెక్చువల్?
1: కంఫర్ట్?
0: వాట్?
1: కాదు కాదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
0: అండ్ our heart should be comfortable.
1: ee dehamunaku comfort anetvadide ledu.
0: For this body there is no comfort as such.
1: chidiga kurchunnappatikini edo oka vidhamainatundi oka chelinu jarugutune untuntadi.
0: In spite of the fact that we want to sit steady, there will be some movement or other.
1: Slow and steady win the race.
0: Slow and steady wins the race.
1: ee race,
0: what is
1: this race?
0: Life is a race.
1: ee slow,
0: what is slow?
1: tondara paata padavaddu.
0: Never be in a hurry.
1: Haste waste waste.
0: Haste
1: makes worry, so do not be in a hurry.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondara paata nu padavaddu.
0: Never be in haste.
1: ఏదో చిక్కినవన్నీ నువ్వు అసాధారణంగా చేయవద్దు.
0: Don't follow everything that is available on hand.
1: ఏది చేసినా నేను దైవ సాధనే.
0: Whatever I do, that is divine.
1: అంతా దైవ స్వరూపమే.
0: Everything is divine form.
1: ఎవరితో నేను మాట్లాడినా దైవంతో మాట్లాడినట్టు.
0: I may talk to anybody, I'm talking to God.
1: కాబట్టి ఎక్కడ నేను వెళ్ళినప్పటికీ నీ దైవ ప్రదర్శనే.
0: I may go around anywhere, it's a campaign.
1: ఏ మాట చెప్పినా దైవ మంత్రమే.
0: Any word that I utter is Lord's name.
1: జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
1: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి.
0: Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
1: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ సాధనమైన అభ్యాసం పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
0: ప్రాక్టీస్ మెడిటేషన్.
1: ఎంతవరకు ఈ ధ్యానము?
0: హౌ లాంగ్?
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
0: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
1: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: The moment you get wisdom, you don't need to meditate.
1: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
0: Wisdom confers peace.
1: కనుక మనము ఈ సరైన స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: To attain actual heights, love is essential.
1: ఈనాటి మానవుడు,
0: man today,
1: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
0: He has no steady mind even for a moment.
1: యోగం అంటే ఏమిటి?
0: What is yoga?
1: చిత్తవృత్తి నిరోధక.
0: What is
1: పతంజలి యోగము?
0: What is yoga according to Patanjali? Control of senses. We control our senses.
1: ఇది వీలు కాదు.
0: It's not possible.
1: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
0: Because it's quite a natural thing.
1: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
0: Even there is water on the mountain top, it falls down.
1: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: And even if you keep fire in a pit, it comes up.
1: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
0: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
1: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
1: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
0: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్.
1: అది కిందికే దిగుతూ ఉంటుంటది.
0: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కానీ అది నెగటివ్.
0: ఆల్ ద డిజైర్స్
1: పాజిటివ్ అనేటువంటి జ్ఞానము. అది గుంటలో పెట్టినా గానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
0: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
1: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ వీ విల్ నెవర్ వేస్ట్ అవర్ టైం.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చు అని చెప్పాను.
0: భగవాన్ సెడ్, యు
1: కెన్ ధనం పోతే సంపాదించుకోవచ్చు.
0: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
1: భూమి పోతే సంపాదించుకోవచ్చు.
0: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్.
1: మిత్రులు పోతే సంపాదించుకోవచ్చు. భార్య పోతే సంపాదించుకోవచ్చు. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్ ఆల్సో ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్.
1: దేనికోసమని?
0: వై ద బాడీ ఇస్ గివెన్?
1: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
1: కనుక దానిని రీచ్ చేసేంత దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: అంటిల్ వీ రీచ్ గాడ్ బాడీ,
1: నిద్రాహారములు మాని
0: we cannot sacrifice
1: ఏదో కొన్ని సాధనలు సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
1: విచ్ఛాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
0: ఫుడ్ ఈజ్ ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ద క్లాత్ ఫర్ ది ప్రొటెక్షన్.
1: కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
0: వీ హావ్ టు టేక్ ఫుడ్
1: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: యాజ్ పర్ ద క్లైమేట్ వీ షుడ్ పుట్ ఆన్ ద డ్రెస్.
1: దేనికోసం? దేహాన్ని సంరక్షించుకునే.
0: వాట్ ఫర్ దీస్ టు? టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. వై దిస్ బాడీ?
1: దైవత్వాన్ని అనుభవించే కోసం.
0: టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ బాడీ ఇస్ గివెన్.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
0: బాడీ ఇస్ గివెన్ టు అండర్టేక్ all service activities.
1: ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ సర్వీస్?
1: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
0: సర్వీస్ ఇస్ ద పాత్ టు రీచ్ గాడ్.
1: అదే భజన,
0: దట్ ఇస్ భజన.
1: అదే ధ్యానము,
0: మెడిటేషన్.
1: అదే యోగము,
0: యోగ.
1: అదే కర్మలు, అదే తపస్సు.
0: గుడ్ డీడ్స్,
1: తపస్సు.
0: పెనెన్స్,
1: తపస్సు.
0: వాట్ ఇస్ పెనెన్స్?
1: అనగా
0: మీనింగ్
1: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: ఇఫ్ యూ డూ ఆల్ డీడ్స్ with love and if you work to with if you work and speak with a feeling in utter unity, that's penance.
1: Manasu oka vaipuna,
0: mind on one side,
1: vaaku oka vaipuna,
0: word different,
1: karma oka vaipuna poyinappudu adi tamas avutundi.
0: Action in different direction is tamas, darkness.
1: Tapasuku tamasuku undinatundi bedhanni motta motta gurtinchali.
0: We should know the difference between tapas, penance, tamas, the darkness.
1: Nemadu hrudayanni nimpukoni ye parinachi adi sadhana kindane potundi.
0: Whatever you do with love in your heart, it is tapas penance.
1: Vedamu sarva karma bhagavat prityartham ani cheppindi.
0: So Veda wants you to offer all deeds to God.
1: Ee panna idanta bhagavat prityartham chestunnanu anku antakante goppa dhyanam ekkadundi?
0: Whatever you may do, take it as an offering to God.
1: Bhajan ekkadundi?
0: There's no other higher bhajan.
1: Antakante goppa pooja ekkadundi?
0: There's no other greater worship than that.
1: Ekkada ledu.
0: Nowhere.
1: Oka poojaramu poyi,
0: you go to pooja
1: room. Pattamunu petti, oka vigrahanni petti, dani pooja chesinanta maatram daivaniki andadu.
0: You have got an altar there, keep an idol and a picture and worship. It's not so.
1: దైవము విశ్వస్వరూపుడు.
0: God is the manifest in the form of universe.
1: విశ్వస్వరూపుడు అయినటువంటి పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రమో.
0: God who is universal, you cannot narrow him down.
1: భగవంతుని కూడా సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
0: Never limit God.
1: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతుడికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
0: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్, సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
1: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
1: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
0: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్, లవ్ ఇస్ నారో.
1: అన్ని దేహములు దైవ స్వరూపములే.
0: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: గాడ్ హెస్ 1000 హెడ్స్, 1000 ఫీట్, 1000 హ్యాండ్స్.
1: అందరినీ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
0: ఇట్ ఈస్ ఆల్ ఎడిషన్, ప్లస్ ప్లస్ ప్లస్.
1: ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
0: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
1: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
0: Then if you just limit to the family, I plus you. I plus you come to we.
1: We plus we.
0: We plus you, we.
1: Not
0: we plus you.
1: We plus we.
0: We plus we, we.
1: Anta okate aipothadu.
0: All are one.
1: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: అందరూ దైవ బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్. బ్రదర్హుడ్ ఆఫ్ God, brotherhood of man.
0: So it boils down to this principle, brotherhood of man and fatherhood of God. All are the sparks of the divine.
1: Bhagavad Gita mamai vamso jeeva loke jeeva bhuta sanatana. Meerandaru sanatanule.
0: This what Gita says, that you are ancient one.
1: Kaadu.
0: You are not new.
1: Prachinulu kaadu.
0: You are not ancient.
1: Sanatanule.
0: You are ancient.
1: Ee sanatanule entante meeru దైవాంశ స్వరూపులే.
0: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: అందరూ దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్.
1: ఆకారాలు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
0: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఈజ్ సేమ్.
1: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఇంకా బల్బ్స్ ఉంటా ఉన్నాయి.
0: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్
1: కనిపిస్తున్నాయి.
0: Bulbs are different.
1: Kani current okate annittuna.
0: But current is one and the same.
1: Aa satyanni manam chakkaga gurtinchali.
0: We have to to understand this truth clearly, then there will be no differences within us.
1: కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: To attain the divinity, Bhagavan expects and wants us to develop love.
1: భగవంతుడి ప్రేమ స్వరూపుడు.
0: God is the embodiment of love.
1: ప్రేమ తప్ప మరొకటి లేనే లేదు.
0: God is love, nothing else beyond.
1: ఇంకా ఏదైనా వేరువేరే ఒకటిగినుంటే అంత గుణములుగా ఏర్పడతాయి.
0: The rest of the things have attributes or traits.
1: భగవంతుడు గుణరహితుడు.
0: God is attributeless.
1: నిత్యానందం,
0: eternal bliss,
1: సుఖదం,
0: supreme happiness,
1: కేవలం జ్ఞానమూర్తిం,
0: wisdom,
1: ద్వంద్వాతీతం,
0: non-dualism,
1: సదృశ్యం,
0: ethereal,
1: తత్వమత్యాదిరచ్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
0: When God has no attributes, why should attribute attributes to God?
1: ప్రేమ గుణము కాదు.
0: Love is not an attribute.
1: స్వభావము.
0: It is the nature.
1: స్వభావము.
0: స్వభావం.
1: ఆత్మ యొక్క భావమే ప్రేమ.
0: స్వ ఆత్మ, దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్, లవ్.
1: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు.
0: వీ షుడ్ నాట్ టేక్ దెమ్ యాస్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
1: అన్నింటికీ ప్రేమనే ప్రధానము.
0: లవ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమతో నీవు మాట్లాడు,
0: స్పీక్ విత్ లవ్,
1: అదే సత్యం అవుతుంది,
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ప్రేమతో నీవు పనులు చేయి,
0: యాక్ట్ విత్ లవ్,
1: అదే ధర్మం అవుతుంది,
0: దట్ ఈస్ ధర్మ.
1: ప్రేమ చే నీవు హృదయాన్ని చింతించు,
0: థింక్ ఆఫ్ లవ్,
1: అదే శాంతి అవుతుంది,
0: యు విల్ బి ఇన్ పీస్.
1: ప్రేమ చేత ప్రేమనే ప్రకాశించుకో,
0: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్, బై లవ్
1: ప్రేమనే.
0: And everything gets unified into love.
1: అన్నిటికీ ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే.
0: Like the inner current, there is love.
1: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
0: When once man develops love day by day more and more, there'll be no anger, there'll be no differences, there'll be no hatred, there'll be no agitation or disturbances.

0: दक्ष सुचिर्दक्ष अनपेक्ष सुचिर्दक्ष उदासीन गतव्यतः सर्वारंभ परित्यागी सर्वारंभ परित्यागी यो मद्भक्त समद्भक्त प्रेम स्वरूप
1: embodiments of love.
0: ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God loves those with these qualities.
0: అనపేక్ష ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష he should not have any expectations.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూ ఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను భోజించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshala kante tyagamayamainatundi apekshalu chala pradhanam.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chala mukhyam.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరము.
1: డిజైర్ ఫర్ గాడ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamunu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini nirnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityartham chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: అన్ని కూడా అపేక్షరహితమైనటువంటివి అవుతాయి.
1: They amount to actions beyond expectations.
0: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు. సర్వాపేక్షలు కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
1: Anapeksha does not mean desireless state. It only means offering all our actions.
0: Sarva karmalu kulanu bhagavad pritya thanga bhavinchali.
1: We should consider that all our actions should be pleasing unto God.
0: అప్పుడే అనపేక్ష అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది.
1: Then we'll be fulfilling the very meaning of this word, anapeksha.
0: కనుక ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టి వాణిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God naturally loves those people who perform actions without any expectations or results thereof.
0: రెండవది శుచి.
1: The second quality is శుచి.
0: శుచి అనగా ఏమిటి?
1: What do you mean by that?
0: శుభ్రము అని.
1: Cleanliness.
0: ఏమిటి ఈ శుభ్రము? అంతర్శుభ్రమ లేక బహిర్శుభ్రమ?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: ఇది రెండు కూడాను అవసరమే.
1: Both are necessary.
0: ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: God loves cleanliness. Cleanliness is godliness.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: If we go by external cleanliness, how about inner purity?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: God is present outside and also inside, but we have to understand God within.
0: ఒక పిత్తాళి పాత్రలో
1: in an enamel vessel
0: మనం పులుసు వండుకుంటున్నాం.
1: You are preparing a soup.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: After the soup is prepared, immediately it gets spoiled, unpalatable.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: Why has it become poisonous?
0: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది లేదు.
1: This enamel vessel is not alloyed, is not tinned inside.
0: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుంది.
1: Because it is not tinned or alloyed within, the whole thing got spoiled or poisoned.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర.
1: బాడీ ఇస్ లైక్ ఎన్ ఎనామెల్ వెసల్.
0: బ్రాస్ వెసల్. ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వేయాలి.
1: అండ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ అలాయ్ ఆర్ టిన్నింగ్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు.
1: వెన్ వన్స్ దిస్ లవ్ ఈస్ దేర్ నో మెటీరియల్ కెన్ బి స్పాయిల్డ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ టు బి క్లీన్ అండ్ ప్యూర్ బోత్ ఇన్సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
1: ఔటర్ క్లీన్నెస్ వాట్ ఇట్ ఈస్.
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ
1: వైల్ పర్ఫార్మింగ్ సర్వీస్ యాక్టివిటీ
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ
1: వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే
0: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ
1: రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబాడీ
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ సెల్ఫ్లెస్ సర్వీస్ యాక్టివిటీస్ నేచురలీ ఇట్ వుడ్ ఎన్షోర్ ఔటర్ ప్యూరిటీ.
0: చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ అటర్లీ సెల్ఫిష్ దేర్ కెనాట్ బి ప్యూరిటీ ఆర్ క్లీన్లీనెస్.
0: ఇంకా మూడవది దక్ష.
1: థర్డ్ వన్ దక్ష.
0: అనగా ఒక దీక్షను పట్టడం.
1: దక్ష మీనింగ్ డిటర్మినేషన్.
0: ఎట్టి దీక్షను పట్టాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్?
0: ఏది మనం చేయాలనుకున్నప్పటికీ దీనిని సాధించేంత వరకు కూడాను తనకేమాత్రం కూడాను శాంతి లభించదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అకాంప్లిష్ యూ హ్యావ్ టు డిటర్మిన్ అండ్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్ అంటిల్ ఇట్ ఇస్ అటైన్డ్. సచ్ డిటర్మినేషన్ యూ షుడ్ హ్యావ్.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ నౌ అండ్ దెన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితిరి పట్టునెగ్గడిదాకా అట్టే ఉండు.
1: సమ్ ఆర్ అదర్ యూ హ్యావ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ డు నాట్ లీవ్.
0: ఇది ఏ దీక్ష?
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కోరినదేదియో కోరనే కోరితివి కోరికే చెల్లుడి దాకా పోవకుండు.
1: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఈస్ ఫుల్ఫిల్డ్ డు నాట్ లీవ్.
0: అది ఏ దీక్ష?
1: That is determination.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి అడిగినది విడుదాక విడువకుండు.
1: యు హావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డు నాట్ గో.
0: ఇదియే దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: తలచినదేదియో తలచనే తలచినవి తలపు తీరుడుదాక పోవకుండు.
1: వన్ వే ఆర్ అదర్ యు థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్ డోంట్ గో. ఇదియే
0: దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కట్టకడపడికి ఏమి జరగాలి?
1: What should happen?
0: పోరు పడలేక తానైన ప్రభు వలయు.
1: Out of disgust, he should bless you.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or you may have to ask having lost consciousness.
0: అంతియే కాని.
1: Only that.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: If you return, it is not the quality of a devotee.
0: కనుకనే దీక్ష అనగా ఏమిటి?
1: What is determination?
0: భగవంతుణ్ణి పొందాలి.
1: I should have God.
0: భగవంతుని చూడాలి.
1: I should see God.
0: అనుగ్రహాన్ని అందుకోవాలి.
1: I should receive his grace.
0: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
1: You should have strong determination in this direction of attaining God. Be with him.
0: పట్టినటువంటి భక్తుణ్ణి భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: God loves such a devotee with that strong determination.
0: అనపేచ్ఛ సుచిదచ్ఛ ఉదాసీన.
1: దెన్ కమ్స్ ఉదాసీన.
0: దేని ఎందుకు తాను తగలకుండా ఉండాలి.
1: అన్అటాచ్డ్ ఉదాసీన.
0: అన్ని పనులు చేయవచ్చును.
1: యు కెన్ డూ ఆల్.
0: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
1: బట్ యు షుడ్ నాట్ బి అటాచ్డ్ టు సర్టన్ టాస్క్స్ అసైన్డ్.
0: ఏ విధమైనటువంటి కార్యములైనా పాల్గొనవచ్చును.
1: ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ దట్ యు మైట్ అండర్టేక్.
0: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును.
1: యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ.
0: కానీ దాని ఫలిత నిమిత్తమే నీవు ఆశించకుండా ఉండాలి.
1: బట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ రివార్డ్స్ దేర్ ఆఫ్.
0: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: ఇంతే కాదు.
1: నాట్ ఓన్లీ దట్.
0: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వీ హావ్ టు బి అట్మోస్ట్ కేర్ఫుల్.
0: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్.
0: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
0: అయ్యో నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనే దురాశలకు నీవు దూరం కావాలి.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
0: నీవు ఈ విధమైన ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
1: Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work.
0: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
1: we have to participate in such selfless
0: ఇందులో జయం జరిగిన అపజయం జరిగిన కొన్ని రెండింటికి నీ సంతోషించి జీవితాన్ని గడపాలి.
1: We might win or lose, but yet we should have that equanimity and be happy.
0: అనేపేచ్ఛ సుచిదచ్ఛ ఉదాసీనో గతవ్యతః.
1: గతవ్యతః.
0: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షను పట్టాలి.
1: దిస్ ఆల్సో రిక్వైర్స్ డిటర్మినేషన్.
0: గడిచిన దానికి ఏమాత్రమూ చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
0: రాబోనాటానికి ఏమాత్రము యోచించకూడదు.
1: నార్ వరీ ఫర్ ది ఫ్యూచర్.
0: ఎందుకు ఈ యోచన?
1: వై వరీ?
0: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ డీప్ థింకింగ్ ద పాస్ట్ కెనాట్ బి రికవర్.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
1: నోబడి కెన్ డిసైడ్ ద ఫ్యూచర్ యాజ్ ఇట్ ఈస్ అన్సర్టెన్.
0: రేపటి దినం చేద్దామనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: ఇఫ్ యూ వాంట్ టు అకాంప్లిష్ టుమారో వేర్ ఈస్ ది గ్యారంటీ యూ వుడ్ లివ్?
0: రేపటి వరకు నీవు ఉండగలవా?
1: Are you sure that you would be alive?
0: చెప్పుడుకు వీలు కాదు.
1: It's not possible to declare.
0: కాబట్టి ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: Why should you think of the future which is uncertain?
0: ఫ్యూచర్ కాలగర్భములో నిండి ఉంటున్నది.
1: Future is contained within the womb of time.
0: ఉన్నది.
1: And it is there ahead of you.
0: కాలగర్భములో కానరానటువంటి యొక్క దృశ్యం కోసం నువ్వు ఎందుకు పరితపిస్తావు?
1: That which is hidden in the womb of time cannot be predicted in before.
0: Past. జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: కాలగర్భంలో మునిగిపోయింది.
1: అండ్ ఇట్ హాస్ గాట్ డ్రౌన్డ్ ఇన్ ది పాస్ట్.
0: దాన్ని తిరిగి మనం లేపలేము.
1: యు కెనాట్ రికవర్ ద పాస్ట్ ఎనీ మోమెంట్.
0: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
1: Past cannot be recovered or regained.
0: వచ్చేటువంటిది నీది కాదు.
1: Future does not belong to you.
0: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
1: Then why should you worry and think over?
0: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
1: However, thinking thought is necessary for mankind.
0: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపులు లేకుండా జీవించలేడు.
1: We cannot live for a moment without thoughts.
0: కనుక ఈ తలంపులు వస్తుంటాయి.
1: థాట్స్ డూ కమ్.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలచనవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: యు ద థాట్స్ షుడ్ బి సెంటర్డ్ రౌండ్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఫ్యూచర్ రెండు వర్తమానంలో లీనమై ఉన్నవి.
1: పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వచ్చింది.
1: Out of the past tree we have a seed.
0: ఆ విత్తనమే తిరిగి ఫ్యూచర్ వృక్షంగా మారుతుంది.
1: Seed today is the tree of tomorrow.
0: Tomorrow, future tree. Past tree, present విత్తనము.
1: Therefore, in the past it was a tree, so also in future, right now in the present it is a seed.
0: Future కు ఈ ప్రెజెంట్ మూలాధారం.
1: Therefore, present is the basis both for the past and the future.
0: కనుక నీవు ప్రెజెంట్ నీవు ఆధారంగా తీసుకో.
1: Go by the present now.
0: ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు. అన్యుల మనము నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.
1: You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand.
0: కనుక నీవు ప్రెజెంట్ నీవు లక్ష్యంలో ఉంచుకొని
1: keep in view the present.
0: దానిని ఫ్యూచర్ నువ్వు ఏమాత్రం యోచించకుండా ఉండు.
1: Don't be worried of the future.
0: ee present ku tagineatundi future tappaku neeku labhistundi.
1: The future is bound to come depending on the present.
0: Neeke maatram kodanu failure kaadu.
1: It will never lead to failure.
0: Sarvarambha parityagi.
1: Sarvarambha parityagi.
0: Evadu ee sarvarambha vaadu?
1: Who is the total renunciant?
0: Elanti kaalamlandaina elanti panulu endaina kodanu eppudu kodanu nischalanga undali.
1: The true renunciant is one who is
0: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: He should not give any scope for aggrandizement or publicity show.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: God distances himself if these pomp and show are there.
0: సర్వారంభములు కూడా ఆడంబరములు కూడా వదిలిపెట్టాలి.
1: In fact, we have to give up this exhibitionism.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: The pomp is rajas or emotional quality.
0: అప్పుడే అన్ని రకమైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: There commences all sorts of desires.
0: కనుకనే ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: Publicity is the worldly trend.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: Don't struggle for worldly pursuits.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ది మాత్రమే.
1: This speaks of the present alone.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: This is unrelated to the three periods of time.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: Never submit yourself to this show or pomp.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: Such man of austerity and simplicity is close to me.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడా ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: Today we are after exhibitionism show.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే,
1: when we spend 5 rupees,
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్ లో వేయించుకుంటాం.
1: We'll have our name printed on the newspaper spending 500 rupees.
0: ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే.
1: The expenditure is 5 rupees after all.
0: 500 రూపాయలు వేపించుకుంటే ఎట్ట నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా?
1: Spending 500 rupees for publicity, is it not pomp and show?
0: సేవ చేయునట్టి మానవులకు ఆడంబరంలే అవసరం ఉండదు.
1: A man of true service will never run after publicity or propaganda.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: In fact, the one who wants his name to be known, he needs propaganda.
0: మనకు ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: Why these titles given to you? Why?
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: లాంగ్ యు ఆర్ ఆఫ్టర్ దిస్ ఎక్స్టర్నల్ షో యూ నెవర్ ఎంజాయ్ ది బ్లిస్.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ప్రీతి నీకు ఎట్ట లభిస్తుంది?
1: వెన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్, హౌ డు యూ ఎర్న్ గాడ్స్ గ్రేస్?
0: ప్రతి దానికి కూడాను నీవు భగవత్ దీనికై వేచి ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే
1: యూ వాంట్ టు బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్,
0: ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బి హ్యాపీ?
0: ఫలరహితమైన యొక్క కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్ అండ్ బ్లిస్ ఇస్ ది ట్రూ రివార్డ్.
0: అంతేకాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి.
1: ఇఫ్ యూ యాక్ట్ అగెన్స్ట్ ద కమాండ్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ బి
0: కాంట్రరీ.
1: As is the feeling, so is the result.
0: భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు
1: when you want to,
0: ఆ ప్రేమకు తగినటువంటి యొక్క పరిస్థితిలో మనం జీవించాలి.
1: If you want to be the recipient of God's love, your action should be like that.
0: ఆ ప్రేమను నీవు ఆశించలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు.
1: In fact, if you are not along this line of earning his grace,
0: you
1: are absolutely free to
0: act in a way. When you have
1: got certain purpose, you should act in that direction
0: only. ఏ ఒక్క దానికైనా గానీ ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఏ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 రూపీస్ సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 రూపీస్.
0: నీవు పాకెట్ నుంచి 20 రూపీస్ అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవల్ నీ ముఖానికి కొడతాడు.
1: వెన్ యూ పే 20 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్, యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైజ్, యూ కెనాట్ హ్యావ్ ద టవెల్.
0: కాబట్టి భగవంతుని దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: ద సేమ్ బిజినెస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: వాట్ బిజినెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ డివైన్ బిజినెస్.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ విల్ గెట్ లవ్ ఇన్ టర్న్.
0: అట్టి నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ యూ దెన్.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
0: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవను ఇచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్,
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్.
0: ప్రతి కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా ఉండాలి.
1: దట్ ఆల్ యాక్షన్స్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నీవు ఏ పనిని నీవు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో,
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువు కోసం నీవు చదువుకో.
1: యూ స్టడీ.
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ.
0: భగవత్ ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యు డూ యువర్ జాబ్.
0: నీ ఉద్యోగం కూడా భగవత్ ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాజ్ టు బి ప్లీజింగ్ అంటు గాడ్.
0: హృదయంలో నీవు ప్రతిష్ట చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: If you act according to your fancies, do you think God would accept it?
0: దేనికైనా కూడా ఒక ముద్ర పడాలి అక్కడ.
1: There should be a stamp or a seal on every action.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have any value. నీవు
0: చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
1: God should acknowledge that your action is good.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: Ee prayojanam.
1: What is the use then?
0: Idi dead letter office lo padestaru.
1: It will go to the dead letter box.
0: Kanuka neevu oka bhagavantuni prema aneetundi stamp nu andulo atikinchukovali.
1: And you should affix the stamp of divine love.
0: Aa prema undinappude nee paina bhagavantudu aneka rakamainaatundi dayanu chuptuntadu.
1: When once the stamp of love is affixed on the envelope of the human body, then you receive his
0: udasino gatavyataha. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: దీస్ క్వాలిటీస్ వీ హావ్ టు డెవలప్ డే బై డే.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువ పుట్టు తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ, యూ విల్ ఫైండ్ ద ఫైర్ ల్యాంప్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే నీ పైన భగవంతుడు అనేక రకములైనటువంటి దయను చూపుతుంటాడు.
1: When once the stamp of love is affixed on the envelope

0: very tough to acquire or In fact, if you go on rubbing the tree, you will find the fire emanating
1: from
0: it. And if you just churn the curd, you will get
1: butter.
0: Same also, the constant inquiry also will lead to spiritual experience. When two pieces of wood are rubbed against each other, you find the fire. When once the curd is churned well, you get the butter.
1: అదే విధంగానే మన తలువును సరైనటువంటి రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
0: Repeated inquiry in our body will help us to know the spiritual quality.
1: తత్వంబు తత్వం అదే మన పుడుతుంది.
0: తత్వం, you are that, is the result of spiritual inquiry.
1: You are that
0: తత్వం.
1: కనుకనే మనం ఆ పని చేయకుండా మజ్జిగ చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
0: Without churning the curd, how do you get the butter?
1: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్లా వస్తుంది?
0: When two pieces of wood are not rubbed together, get fire. There is fire inside.
1: కానీ కంటికి కనిపించదు.
0: You don't see that.
1: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
0: When once it is processed properly, you'll get the fire.
1: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
0: if you want to receive God's love,
1: మనం సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
0: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేసినప్పుడే భగవత్ ప్రీతి మనకు లభ్యమవుతుంది.
0: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
1: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
0: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
1: ఉన్నది ఒక్కటే.
0: In both the receiver and giver, only one aspect
1: exists.
0: Nothing like receiving nor giving.
1: అన్నిటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
0: వీ షుడ్ నో దిస్ యూనిటీ.
1: దివ్యత్వాన్ని చింతించు.
0: యు థింక్ ఆఫ్ డివినిటీ.
1: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
0: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
0: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
1: కానీ ఎంత కష్టం అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
0: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్, యు విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
1: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
0: ఇఫ్ యు ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
1: సుఖార్ లభ్యతే సుఖం.
0: Out of happiness,
1: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
0: Out of happiness, you cannot have happiness.
1: మనకు సుఖం చిక్కుతుంది.
0: Out of difficulties only you
1: can derive happiness. లేకుండా పోతే సుఖమే మనకు లభ్యం కాదు.
0: When there is no difficulty, there cannot be happiness. So we have to struggle hard.
1: చీకటి ఉంటుంటేనే లైట్ కు విలువ.
0: Light has value because of darkness.
1: ఆకలి ఉంటున్నప్పుడే అన్నానికి విలువ.
0: Food has value because of hunger.
1: లేకపోతే ఫుడ్ కే వాల్యూ లేదు.
0: Or else food loses its value.
1: కనుక మనము దానికి తగినటువంటి రుచిని మనం కనిపెట్టాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
1: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
0: హౌ డు యూ నో ద టేస్ట్?
1: నీ ప్రేమను పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
1: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
0: అవుట్ ఆఫ్ ది లవ్ విత్ ఇన్ యూ, యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
1: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్, యూ విల్ రిసీవ్ గాడ్. ఎన్ని తప్పులు
1: చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
0: ఎనీ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మేక్,
1: కానీ భగవంతుడు క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
0: బికాస్ గాడ్ ఫర్ గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
1: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
0: అండ్ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
1: కనుకనే
0: సో
1: ఆనాటి గోపికలు కూడాను,
0: గోపికస్ ఇన్ దోస్ డేస్,
1: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహ పడిపోతూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర, దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
1: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
0: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
1: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
0: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్, దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
1: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటిని పెట్టుకుని,
0: గోపికా క్యారీయింగ్ ద పార్ట్స్ ఫుల్ ఆఫ్ గర్డ్ అండ్ మిల్క్,
1: బజారులో అమ్ముకుంటూ పోతుండాలి.
0: షీ వాజ్ సెల్లింగ్ దీస్ మిల్క్,
1: పెరుగు పాలో నెయ్యో అనేటువంటిదిగా చెప్పలేదు ఆయమ్మ.
0: షీ డిడ్ నాట్ షౌట్ అలాంగ్ ది స్ట్రీట్ సేయింగ్ కర్డ్
1: గోవిందో దామోదరా మాధవేతి.
0: ఇన్స్టెడ్ షీ వాజ్ సెల్లింగ్ గోవిందా మాధవ.
1: ఈ విధంగా భగవంతుని పేర్లు చెప్పుకుంటూ పోయింది.
0: షీ వెంట్ ఆన్ రిపీటింగ్ లార్డ్స్ నేమ్స్.
1: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
0: ఇన్ఫాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ది థింగ్స్.
1: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
0: దెన్ వన్ గోపిక సెడ్,
1: కృష్ణుడు ప్రత్యక్షం అవుతానే,
0: యాజ్ కృష్ణ మానిఫెస్ట్,
1: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడ

0: How can I see Krishna?
1: ఏ విధంగా తలచగలము?
0: How can we think of you?
1: సాధ్యం కాదు.
0: Is not possible.
1: అన్నింటి ఎందు ఉన్నావు నీవు.
0: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్.
1: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు.
0: యట్ యు ఆర్ నాన్ అపారెంట్.
1: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు.
0: దో యు ఆర్ హిడెన్ యట్ వి ఆర్ ఏబుల్ టు
1: విజువలైజ్. లేదంటే కనిపిస్తున్నావు. ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు.
0: దో వి సీ బట్ యు హైడ్ యువర్ సెల్ఫ్. బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు.
1: నిను గను గున్న గల్లమా.
0: కెన్ వి నో యు?
1: కృష్ణ నిను గను గున్న గలమా.
0: కృష్ణ, కెన్ వి సీ యు? కెన్ వి ఐడెంటిఫై యు?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్.
1: ఘనము కంటే మహా ఘననీయుడవు.
0: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: 84 లక్ష జీవముల.
0: In 84 lakhs of beings, you are always with them.
1: అణువురేణు తృణకాష్టము మొదలుగు అఖండ రూపుడవై వెలయుదువట నిను గను గున్న గలమా.
0: Right from an atom to a macrocosm, you are there.
1: నిను గను గున్న గలమా.
0: You are in the minutest form, but you are in the largest gigantic form. Can we know you?
1: కానీ 84 లక్షల జీవరాశు ఎక్కడ ఉన్నారు?
0: You are in 84 lakhs of beings.
1: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
0: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
1: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
1: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి?
0: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యు వర్షిప్ హిమ్?
1: ఏ నామంతో మనం పిలిచాలి?
0: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్?
1: ఈ రూపనామములు రెండు కూడా నువ్వు కల్పితములే.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
0: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
1: ఇక్కడ పుష్పం ఉన్నది.
0: హియర్ ఇస్ ద ఫ్లవర్.
1: ఇక్కడ బట్ట ఉన్నది.
0: హియర్ ఇస్ క్లాత్.
1: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ.
0: అండ్ యు హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
1: ఈ పుష్పం పుష్పము.
0: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్.
1: బట్ట బట్ట.
0: సో ఆల్సో ద క్లాత్.
1: ప్యాక్ ప్యాక్.
0: అండ్ ఇస్ ద ప్యాక్.
1: కానీ అన్నింటిలోన మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
0: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్.
1: ఇట్ ఈజ్.
0: ఇట్ ఈజ్.
1: ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా.
0: దేర్ ఈజ్ గాడ్. యు ఆర్ నాట్ టు సీ.
1: ఉన్నాడు, ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్.
1: భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిడి.
0: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. గాడ్ ఈజ్.
1: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి.
0: వి షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ.
1: ఆ నమ్మినటువంటి సమయం లోపలే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ యు విల్ ఎక్స్‌పీరియన్స్
1: ఆల్ ది. నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు?
0: హౌ డు యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్?
1: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా?
0: డు యు ఎవర్ డౌట్ యువర్ మదర్? నో.
1: నీ తండ్రిని ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావు?
0: వాట్ ఫెయిత్ యు హావ్ టువర్డ్స్ యువర్ మదర్?
1: నా తండ్రో కాదో అని నువ్వు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా?
0: Do you give up her doubt here any time?
1: పరాకృతమైనటువంటి వస్తువులంతా నమ్ముతున్నారు.
0: You believe all the worldly objects.
1: పరాత్మైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా.
0: But the spiritual content is not believed or accepted.
1: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు.
0: Here lies our weakness, mistake.
1: ప్రాకృతమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి.
0: All worldly objects have name and form.
1: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు.
0: Warden spoke of Ramayana so long.
1: Rama Lakshmana Bharata Shatrughnulu naluguru kudanu nalugu veda swaroopane darinchi Dasharathuni Maharaju inti lopala aadukuntu unnaru.
0: Rama Lakshmana Bharata Shatrughna, they symbolize
1: four Vedas.
0: They represent four Vedas. They were found playing there.
1: Rigveda me Ramudu.
0: Rama stands for Rigveda.
1: Yajurveda me Bharatudu.
0: Bharata is Yajurveda.
1: Samaveda me ఈ యొక్క లక్ష్మణుడు.
0: సామవేద ఇస్ లక్ష్మణ.
1: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు.
0: అధర్వణ వేద ఇస్ శత్రుఘ్న.
1: ఈ అందరు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఐదు మంది కూడా నలుగురు కూడాను నాలుగు వేదములుగా దశరథ మహారాజు ఇంట్లో తిరుగుతున్నారు.
0: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ. దట్ రిప్రజెంట్ వేదాస్.
1: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
0: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేఫ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్ యజ్ఞ.
1: సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
0: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హాస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామా.
1: వచ్చాడు దశరథునింటికి.
0: హీ కేమ్ టు దశరథ.
1: దశరథుడు చాలా ఆనందించాడు.
0: దశరథ వాజ్ వెరీ హ్యాపీ.
1: స్వామి, మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు.
0: హి సెడ్ స్వామి, వాట్ బ్రాట్ యు హియర్?
1: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు.
0: ఆర్ యు గోయింగ్ టు డూ మై
1: టాస్క్? తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు.
0: హి ప్రామిస్డ్ దట్
1: తమరు సేయంగవలియు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులుగాక చింతలేక వేగిరించుచున్నది విషయం యగును అని.
0: When once having given promise without discrimination, without good or bad, if you proceed straight away, you'll put to danger. You should discriminate whether it's good or bad before making a promise. Do not promise blindly that you would do it. Dasaratha promised.
1: ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే,
0: అండ్ దట్ ఈస్ ఫెయిత్ ఇన్ సేజెస్,
1: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే,
0: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ ఆల్ సేజెస్,
1: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే,
0: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్లీ పీపుల్. సో హి ప్రామిస్డ్.
1: అప్పుడు చెప్పేటప్పటికి, నాయన దశరథ, నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా యజ్ఞ సంరక్షణకై పంపించమన్నాడు.
0: అండ్ దెన్ విశ్వామిత్ర సెడ్, దశరథ, లెట్ యూ సెండ్ రామ యువర్ సన్ అలాంగ్ విత్ మీ టు ప్రొటెక్ట్ దట్ యజ్ఞ.
1: కూలిపోయాడు దశరథుడు.
0: దశరథ ఫెల్ డౌన్.
1: కుమారుడు లేరని యజ్ఞం చేసి, ఇన్ని తపస్సులు చేసి, ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికని పంపించటమా?
0: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్.
1: ఇంకా బాలుడే, ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
0: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు సెండ్ హిమ్ ఇంటు ద ఫైర్. నేను
1: రాక్షసుల ముఖమే చూడలేదు.
0: హీ నెవర్ సా ఎనీ డెమన్.
1: కాబట్టి ఈ రాక్షసుని చూసి ఏ భయపడిపోతారు ఏమో.
0: వెల్, ది సన్ రామ మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఇన్ని రకమైన భావం పెంచింది.
0: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
1: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
0: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
1: నీ కుమారుడే పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
1: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
0: యువర్ సన్ ఇస్ గాడ్.
1: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
0: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
1: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
1: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
0: గివ్ అప్
1: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
0: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
1: అని చెప్పి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
0: అండ్ దెన్ హీ సమన్డ్ సేజ్ వశిష్ఠ.
1: వశిష్ఠుల వారు కూడా వచ్చి,
0: వశిష్ఠకి,
1: అయ్యా దశరథ మహారాజా,
0: ఓ దశరథ కింగ్,
1: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను?
0: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
1: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్?
1: నేను
0: వెల్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో
1: కీర్తిని బట్టి నేను ఉండలేదు.
0: నాట్
1: నీ శక్తిని బట్టి నేను ఉండలేదు.
0: నాట్ బికాస్ ఆఫ్ పవర్.
1: ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
0: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
1: ఆ పిల్లవాడిని చూచి,
0: ఐ వాంట్
1: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
0: ఐ వాంట్ టు సీ ద బాయ్. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దట్ బాయ్ అండ్ ఎంజాయ్ బ్లిస్ఫుల్ స్టేట్.
1: అంతేకాదు, తెలకనక వస్తు వాహనాదులను ఏమాత్రం ఆశించి నేను రాలేదు.
0: ఐఎమ్ నాట్ ఆఫ్టర్ మనీ ఆర్ వెల్త్ ఆర్ అఫ్లూయెన్స్.
1: కాబట్టి మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు?
0: వై డు యూ స్టిల్ డౌట్?
1: పంపు అన్నాడు.
0: ఐ సెండ్ హిమ్.
1: కానీ ఇంకా బాధ పడలేక బాధతోనే పంపాడు.
0: విత్ గ్రేట్ సఫరింగ్ హీ యాక్సెప్టెడ్.
1: విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర
1: విశ్వమునకంతా మిత్రుడైనటువంటి వాడు.
0: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
1: విశ్వడు. దేనివల్ల మిత్రుడైనాడు?
0: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
1: గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునకంతా మిత్రుడైపోయాడు.
0: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
1: కనుక అట్టి విశ్వామిత్రుడు,
0: సచ్ విశ్వామిత్ర,
1: తపస్సును ఆచరించినటువంటి వాడు,
0: డిపెండెంట్,
1: సర్వశక్తిమయుడైనటువంటి వాడు, సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామలక్ష్మణుని తీసుకుని వెళుతూ,
0: అండ్ హి టుక్ రామ అండ్ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్,
1: సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికి,
0: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్,
1: ఆయన రామలక్ష్మణ,
0: హి సెడ్, మై బాయ్,
1: మీరు వాచుకోండి అన్నాడు.
0: అండ్ యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ.
1: చెప్పి
0: సేయింగ్, సో
1: నాయన ఇంకా రాబోతున్నాం.
0: And there lies ahead of you.
1: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
0: We are reaching that place where యజ్ఞ is conducted.
1: కనుక రాక్షసులు కనపడతారు.
0: And you suddenly come across the demon.
1: వారి శబ్దం భీకరంగా ఉంటాయి.
0: They are so wild.
1: కనుక మీరు భయపడతారు ఏమిటో.
0: You may be afraid of them.
1: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని,
0: అండ్ హీ మేడ్ దెమ్ సిట్ బై హిస్
1: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
0: Taught them two mantras, Bala and Abala.
1: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
0: What a great sage he is.
1: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి దశరథునికి చెప్పాడు.
0: అండ్ హీ టోల్డ్ దశరథ దట్ రామ ఇస్ గాడ్.
1: వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
0: బట్ బై ది టైమ్ హీ రీచ్ ద రివర్ హీ లాస్ట్ ద డివైన్ థాట్.
1: చిన్న బాలురే వీరు, భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చి,
0: హీ కన్సిడర్డ్ రామ యాజ్ ఎ బాయ్ అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
1: ఎట్టి మహర్షులకైనా కూడాను
0: ఎనీ సేజ్
1: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
0: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
1: అది కేవలం వారి భ్రమనే.
0: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
1: నిజమైనటువంటి ఒక తత్వం కాదు అది.
0: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
1: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూజన్ విల్ మేక్ యూ ఫర్గెట్ భ్రమ అనగా గాడ్.
1: కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూజన్ భ్రమ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
1: సంస్కారంతో పుట్టేది బ్రహ్మ.
0: Whereas Brahma, the divine,
1: Brahmaku,
0: is
1: Brahmaku inta vyatyasam untundadi.
0: Because of the good or virtue of the past action karma.
1: Kanuka intati mahaneevudainatundi yokka Vishwamitrudu aa Brahmaku longipoyadu.
0: And Vishwamitra has become a victim to this delusion.
1: Meeku kudanu alanti paristhithulu vastu untayi appudappudu.
0: Such happenings also do come in your life.
1: Daivatvanni ee reethiga manam visheshinchali.
0: In what
1: ఏది దైవత్వము ఏది మానవత్వము ఏది క్రూరత్వము.
0: What is divinity? What is humanity? What is cruelty? You should know that.
1: Divinity anetvante prema tattvame.
0: Divinity is love.
1: Keva manavattvam anetvante dharmame.
0: Humanity is righteousness.
1: Danavattvam anetvante kevalam kruratvame.
0: And demonic nature is cruel. Cruelty.
1: Daivanni manamu prematone chudali.
0: Therefore you can see God through love.
1: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
1: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
0: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యు నో దిస్.
1: సత్యభామ
0: సత్యభామ
1: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
0: షీ వాంటెడ్ టు హ్యావ్ కృష్ణ ఆల్ బై హర్సెల్ఫ్.
1: ఇంకెవరింటికి పోకూడదు.
0: హీ నెవర్ వాంటెడ్ కృష్ణ టు గో ఎనీవేర్. సత్యభామ
1: గీతలోనే ఉండాలి.
0: అండ్ దట్ హీ షుడ్ బి విత్ హర్.
1: కాబట్టి ఈ విధంగా చేయడానికి ఏ విధంగా అవసరమవుతుందని నారదుణ్ణి పిలిపించింది.
0: హీ ఆస్క్డ్ నారద టు టెల్ హర్ ద డివైస్ హస్ టు పొజెస్ కృష్ణ.
1: బ్రహ్మోపదేశం చేసేటువంటి వాడు
0: నారద గివ్స్ దట్ సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్.
1: ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: హీ ఆల్సో థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ అండ్ హీ వాంటెడ్ టు కిల్ ది ఈగో ఆఫ్ సత్యభామ అండ్ డివైస్డ్ ఎ మాస్టర్ ప్లాన్.
1: అమ్మా సత్యభామ
0: సత్యభామ
1: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
0: డూ యూ హ్యావ్ ద వెల్ దట్ వుడ్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్
1: శమంతకమణి? నా దగ్గరనే ఉంటుండాలి.
0: హీ సేస్ ఐ గాట్ శమంతకా జెమ్ విత్ మీ.
1: ఎంత ధనమైనా నేను చేయవచ్చును.
0: ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్.
1: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
0: నెవర్ డౌట్ వెదర్ అవుట్
1: నేను తప్ప వెయి హిమ్ ఆర్
0: ఐ విల్ డూ ఇట్. షీ సేడ్.
1: అయితే తేమని చెప్పాడు.
0: అండ్ దెన్ హీ ఆస్క్డ్ మీ టు బి
1: బ్రాట్.
0: అండ్ కృష్ణ కేమ్.
1: ఒక వైపున అతన్ని కూర్చోబెట్టాడు.
0: ఆన్ వన్ సైడ్ కృష్ణ.
1: మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
0: ఆన్ అదర్ ప్యాన్ ఆల్ ద వెల్త్ బ్రాట్ బై సత్యభామ.
1: కదలలేదు, మెదలలేదు.
0: ఇట్ డిడ్ నాట్ మూవ్.
1: భయం ప్రారంభమైంది.
0: అండ్ దేర్ స్టార్టెడ్ ఫియర్.
1: తన దగ్గర ఉన్నటువంటి అంతా కూడా వేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్ ద వెల్త్ విత్ హర్.
1: శమంతక మణిని కూడా పెట్టింది.
0: ఫైనల్లీ శమంతక జెమ్ వాజ్ ఆల్సో కెప్ట్ దేర్.
1: కానీ తూగలేదు.
0: వెల్ హీ డిడ్ నాట్ వెయిట్ దేర్.
1: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
0: అండ్ దెన్ షీ ర్యాన్ టు రుక్మిణి.
1: అక్క అక్క అక్క అక్క.
0: షీ స్టార్టెడ్
1: కాలింగ్ అక్క. ఈనాడు పుట్టింది పాపం.
0: షీ స్టార్టెడ్ కాలింగ్ హర్ సిస్టర్ సిస్టర్.
1: చూచింది కాదు.
0: షీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ టిల్ దెన్.
1: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగ అని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణ టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపెన్ టు బి ద బర్త్డే ఆఫ్ రుక్మిణి.
1: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది.
0: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ కృష్ణ విత్ రుక్మిణి అట్ ఎనీ టైమ్.
1: పరిగెత్తింది.
0: అండ్ షీ ర్యాన్ టు
1: అనేటప్పటికి చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
0: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
1: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు? ఏమి జరిగింది?
0: సిస్టర్ వై ఆర్ యు సాడ్? వాట్ హ్యాపెండ్?
1: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
0: షీ సెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్. నారదుడు
1: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
0: దిస్ ఈస్ ఆల్ ది ప్లాన్ ఆఫ్ నారద. దిస్ ఈస్ మై ప్లైట్. షీ సెడ్.
1: తులసి ప్రదక్షిణం చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
0: యాజ్ షీ వాజ్ సర్కాంబులేటింగ్ ద తులసి ప్లాంట్ షీ కలెక్టెడ్ ద తులసి లీఫ్ అండ్ నారదుడు ఉన్నాడు
1: అక్కడే.
0: దేర్ వాజ్ నారద.
1: చూస్తూ ఉన్నాడు.
0: షీ వాజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
1: వైపు లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
0: హి వాజ్ స్మైలింగ్ విత్ హిమ్.
1: కృష్ణుడు కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
0: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
1: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ వైపు ఉంటాను అన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
1: అప్పుడు చెప్పింది నారద.
0: దెన్ షీ ఇస్ నారద.
1: కృష్ణుని ఏ రీతిగా తూచగలము?
0: హౌ కెన్ వీ బ్యాలెన్స్ వెయిట్
1: కృష్ణ అనేటువంటి ఒక రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
1: సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్
1: బిట్వీన్ నేమ్ అండ్ ఫామ్. సమానమైనటువంటివి.
0: ద బోత్ ఆర్ ఈక్వల్ బ్యాలెన్స్
1: కృష్ణ అనింది.
0: సో షీ సెడ్ కృష్ణ.
1: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
0: నారద విల్ హీ కీప్ క్వైట్?
1: ఉండలేదు.
0: నో హీ కెనాట్.
1: అమ్మా సాకార కృష్ణునికు నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
0: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్లెస్ నేమ్ హౌ డస్ ఇట్ వెయి.
1: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
0: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
1: ఆమె ధనమంతా వేసింది.
0: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
1: నీ ఏమేస్తావు?
0: Then what is to be put now?
1: అప్పుడు చెప్పింది.
0: Then she said,
1: పత్రము
0: ఎలీఫ్
1: గుదుగాక.
0: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
1: తూగాడు కృష్ణుడు.
0: The moment tulsi leaf is
1: తూగడమే కాదు, కృష్ణుడి కంటే ఇంకా ఇది ఎక్కువ పోయింది.
0: And in fact the weight has been more now.
1: అప్పుడు చెప్పాడు నారదుడు.
0: Then Narada said,
1: అమ్మా కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము.
0: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్.
1: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
0: దిస్ తులసి లీఫ్ ఇస్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
1: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
0: హౌ కెన్ యూ బ్యాలెన్స్?
1: ప్రేమకే తూగుతున్నాడు.
0: అండ్ ఇట్ వాజ్ ద లవ్ దట్ హి బ్యాలెన్స్.
1: ప్రేమ చేత ఏ నీటి దానమైనవి చాలు.
0: విత్ లవ్ వాట్ ఎవర్ యు కెన్ ఆఫర్.
1: తులసి దళమైనవి చాలు.
0: ఈవెన్ ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
1: ఈ విధంగా భగవంతుని చూచడానికి జనకనక వస్తువు ఆనాదులు కాదు.
0: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
1: కనుక భగవంతుడికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: ప్రేమకు మించినటువంటి ధనం లేదు.
0: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
1: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులు తూగడం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
1: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
0: దెన్ గాడ్ లవ్స్ యూ.
1: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
0: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యు బ్యాలెన్సింగ్.
1: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
0: అండ్ హీఈస్ ఆల్సో విత్ యు.
1: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
0: ఇఫ్ యు వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
1: అనపేక్ష సుచిద్దచ్చ ఉదాసీనో అతవ్యత సర్వారంభ పరిత్యాగి.
0: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
1: అప్పుడే నీవు నావాడు నాయన.
0: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
0: వీ హ్యావ్ టు నో ది గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
0: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి?
0: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: పెంచుకునేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: సహజంగా లభించేటువంటిది.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
1: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతయు కూడాను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: జీవరాశులన్నీ కూడాను ధర్మంతోనే కూడి ఉన్నవి.
1: ద హోల్ ఆఫ్ క్రియేషన్ గోస్ అకార్డింగ్ టు ధర్మ.
0: కనుక జగత్తంతయు కూడాను సచ్చిత్ ఆనందమయమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ సచ్చిత్ అండ్ ఆనంద.
0: అంతయు కూడాను దైవ స్వరూపమే.
1: Everything is God's presence and form.
0: భారతీయ వాంగ్మయమైనటువంటి వేదములు, ఈ వేదములకు తల్లి గాయత్రియే.
1: The Vedas of Bharatiya, of the Bharat, is the mother is Gayatri.
0: గాయత్రి చాందసాం మాత. వేదములకు మాతృమూర్తి ఈ గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ద వేదస్.
0: ఈ మాతృమూర్తి యొక్క స్వరూపమే ఈ విశ్వము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ దట్ గాయత్రి.
0: కనుక గాయతే త్రాయతే ఇది గాయత్రి. గాయత్రి సర్వత్రా నిండినటువంటి ఒక మాతృమూర్తియే.
1: గాయత్రి ఇస్ ద మదర్ హుడ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి మాతృస్మరీపేన ప్రతి మానవుడు కూడాను మాతృస్వరూపియే.
1: ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద మదర్.
0: కాని లౌకికమైన భౌతికమైన రూపనామములు విచారం చేసుకుంటూ ఇది మగ ఇది ఆడ అనేటువంటి భేదములను పాటించుకుంటూ భేదాభిప్రాయములు వర్ధించుకుంటున్నారు.
1: But the world has become divided thinking that this is man and this is woman, forgetting that the mother is the one in each one of us.
0: స్త్రీ పురుషులు అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: There is absolutely no difference between man and woman.
0: ఎల్లప్పుడు మాం ఇచ్చా భవతి ఆత్మా భవతి రామో భవతి తప్తో భవతి అని ప్రతి దాని ఎందు కూడాను మాతృతత్వమైనటువంటి యొక్క చైతన్యము ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోచరించుచునే ఉన్నది.
1: ద డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ ద మదర్ ఇస్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్.
0: కనుక చైతన్యం లేనటువంటి ఒక జీవుడు జగత్తులో కానరారు.
1: Without dynamism there is absolutely no individual.
0: ఆ చైతన్యమే గాయత్రి స్వరూపము.
1: This dynamic consciousness is the form of the Gayatri.
0: అది ఏ సర్వశక్తిమయము.
1: This is so full of strength and power.
0: అట్టి యథార్థ తత్వాన్ని ఈనాడు మానవుడు స్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి రూపనామమును ఆధారం చేసుకుని కేవలము అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: Man has forgotten this profound truth. And he now concerns himself with the outward form and things like that, and is now experiencing misery and suffering because of that.
0: కనుకనే ప్రతి మానవునకును సులభ మార్గమును చూపించేది గోరి ఈ వేదమాత నాలుగు విధములైనటువంటి మాతృమూర్తులను సృష్టిస్తూ వచ్చింది.
1: So that to teach man something that is simple, Gayatri has now has a form of four mothers.
0: మొదటిది సత్యవతీ దేవి అన్నారు.
1: ద ఫస్ట్ వన్ ఇస్ సత్యవతీ దేవి.
0: రెండవది అంగవతి.
1: ద సెకండ్ ఇస్ అంగవతి.
0: మూడవది అన్యవతి.
1: థర్డ్ ఇస్ అన్యవతి.
0: నాలుగవది నిదానవతి.
1: ఫోర్త్ ఇస్ నిదానవతి.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అనే నాలుగు మాతృమూర్తులను సృష్టించి ఈ నాలుగు మార్గములు ఎందుకును దివ్యత్వాన్ని దర్శించమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఇట్ ఇస్ బీయింగ్ టాట్ in the forms of these four mothers that profound lessons are imparted to humanity.
0: Satyavati aneetunte oka roopamunaku deeni artham emiti.
1: What is the meaning of satyavati?
0: Anaga sarvatra undinatunte oka satya swaroopame ee matrumurti.
1: The all pervasive truth is the mother.
0: Palaloni patti binduvunandu kodanu venna unnadi.
1: In every particle of milk there is butter.
0: కాని ఆ బిందువునందు ఈ వెన్నను మనం దర్శించాలనుకున్నప్పుడు దానికి అనేక రకమైనటువంటి పరిశోధనలు చేయవలసి వస్తుంది.
1: We have got to do a lot of things to find out that in every drop of milk there is butter.
0: కనుక వెన్న లేనటువంటి ఒక పాలు మనకి జగత్తులో కానరావు.
1: There is absolutely no milk without butter anywhere in the world.
0: ఈ జగత్తే ఒక బాండము.
1: The whole world is a big.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి చైతన్యమే ఒక పాలు.
1: The whole dynamic consciousness is the milk.
0: ఇందులో ఈ క్షీరమునందు సర్వత్రా వ్యాపించినటువంటిదే దివ్యత్వం అనేటువంటి వెన్న.
1: The divinity of butter is there in this whole world.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు వేదశాస్త్రీ ఇతిహాస పురాణములను మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ దైవత్వము.
1: This divinity is one that has been churned and brought out and taught by the great rishis of the olden times.
0: కనుక దేనిని కూడా మనం వ్యర్థంగా భావించరాదు.
1: We should not think that anything is a waste.
0: ప్రతి పదార్థం కూడాను దైవస్వరూపమే.
1: Everything in the world is a form of God.
0: ప్రతి వ్యక్తి కూడాను దైవస్వరూపమే.
1: Every individual is a form of God.
0: ప్రతి పదార్థం కూడాను దైవస్వరూపమే.
1: Everything in this world is a form of God.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతిని అనేక విధములుగా వేదము దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: Veda has been describing this that God's hands and legs are everywhere in the world.
0: ఇంకా రెండవది అన్యవతి అని.
1: The second is అన్యవతి.
0: ఈ అన్యవతి అనగా ఏమిటి?
1: What is this అన్యవతి?
0: అనగా పంచబాణం పంచభూతముల యొక్క స్వరూపమే అన్యవతి.
1: The five elements is the form of అన్యవతి.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఈ పంచభూతములు ఉంటున్నవి.
1: In every individual there are these five elements.
0: ఏ ఒక్క భూతమునందు కానీ పంచభూతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: In anything that cannot be but the five elements.
0: కనుక ప్రతి భూతమునందు కూడాను ఈ పంచభూత స్వరూపమైనటువంటి దివ్యత్వము ఆవిర్భవించి ఉంటున్నది.
1: Divinity in the form of five elements is there in everything.
0: కనుక నీవు వేరు నేను వేరు అనేటువంటి భేదములకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: We should not feel differences between you and I.
0: వీడి కూటి పేద నేను కోటీశ్వరుడు.
1: You mustn't think that he is a beggar and I am a rich man.
0: ఈ భేదమునకు రూపమే కాని కారణము ఇందులో దివ్యత్వం అనేటువంటిది సమత్వమే.
1: There might be differences outward, but divinity is the same for everyone.
0: కనుక ప్రతి ప్రాణి ఎందుకును పంచభూతములు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు సర్వము ఎందుకును వ్యాపించి ఉంటున్నవి.
1: So these five elements are all pervasive in every individual.
0: కనుకనే దీనిని అన్యవతి అన్నారు.
1: So this is called అన్యవతి.
0: అన్యవతి అనగా ఏమిటి? ఒక్కొక్కటి ఒక్కొక్క భూత స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: అన్యవతి is taking the form of each of these elements.
0: కనుకనే పంచభూతముల చేత కూడినటువంటిదే అన్యవతి.
1: So the conglomeration of these five elements is అన్యవతి.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి.
0: అంగవతి కూడాను ఉంటున్నది.
1: It's there in every body.
0: ఈ అంగవతి అనగా ఏమిటి దీని అర్థము?
1: What is the meaning of అంగవతి?
0: ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క చిహ్నమును ఆధారంగా చేసుకుని రూపొందుతూ వచ్చింది.
1: So every form has a kind of a sign.
0: రాములు కేవలము దండపాణి.
1: So Rama has got the bow in his hand.
0: ఈశ్వరుడు పినాకపాణి.
1: Ishwara has got the
0: water. విష్ణుడు వేణునాదము.
1: Krishna has got the flute.
0: సరస్వతి వేణునాదము.
1: సరస్వతి హెస్ గాట్ ద సౌండ్ ఆఫ్ ద వీణ.
0: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అంగమును ఒక్కొక్క ఆధారం చేసుకుని నిరూపించినటువంటిదే ఈ యొక్క నిదానవతి.
1: సో ఈచ్ ఆఫ్ దీస్ డివినిటీస్ హెస్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ సింబల్ అండ్ దిస్ ఇస్ నిదానవతి.
0: కృష్ణుని చూసినప్పుడు నెమలి పింఛంతో ఉండినప్పుడే కృష్ణుడు అనిపిస్తుంది.
1: సో వెన్ దర్ ఇస్ అ పీకాక్ ఫెదర్ దెన్ ఇట్ మీన్స్ హీస్ కృష్ణ.
0: ఈ డమరకము ఈ యొక్క త్రిశూలము ఉండినప్పుడే ఈశ్వరుడు అనిపిస్తుంది.
1: విత్ ద త్రిశూల అండ్ ద డమరుగ ఇట్ ఇస్ ఈశ్వర.
0: శంఖ చక్రధారి అయినటువంటి వాడే విష్ణు అని పిలుస్తుంది.
1: దెన్ ద శంఖ చక్రధారి ఇస్ విష్ణు.
0: అనగా ఒక్కొక్క రూపములకు కొన్ని కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఈచ్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ హావ్ సర్టెన్ సింబల్స్ అండ్ దట్ ఇస్ హౌ దే ఆర్ నోన్.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి.
0: ఈ నిదానవతి అనేటువంటిది తొమ్మిది మార్గముల చేత దైవత్వాన్ని విశ్వసించవచ్చును.
1: So through nine ways we can attain divinity.
0: దైవాన్ని పొందవచ్చును.
1: We can attain divinity.
0: ఆ మార్గములే నవవిధ మార్గములు అని.
1: These ways are nine paths.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, స్నేహం, ఆత్మనివేదనం.
1: It is the various ways of listening to the name of the Lord, of reciting the name of the Lord, of serving the Lord. In many ways and in these nine ways of offering yourself.
0: ఏ మార్గములో మానవుడు ప్రయాణం చేసినప్పటికీ సాధనలు సలిపినప్పటికీ గమ్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
1: Whatever path he may follow, man reaches the same goal.
0: కనుక ఈ విధముగా వేదము అనేక విధములు అయినప్పటికీ అనంతో వై వేద, వేదములు అనంత స్వరూపమైనప్పటికీ ఏక స్వరూపానిగా నిరూపిస్తూ వచ్చింది.
1: Vedas may be infinite, but they show to us just one form.
0: సర్వ మానవులు ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సౌండ్ శబ్దము భగవత్ స్వరూపము.
1: ద సౌండ్ విత్ ఇన్ ఈచ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయి అని దాన్ని వర్ణిస్తూ వచ్చారు.
1: సో దట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ద శబ్ద బ్రహ్మమయి.
0: ఈ శబ్దం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క నాభి నుండి ఆవిర్భవించేటువంటిది.
1: సో ద సౌండ్ హస్ ఎమినేటెడ్ ఫ్రమ్ విత్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్.
0: కనుక స్త్రీ శబ్దం అనేటువంటి దానికి అనేక రకములైన అర్థములు ఉంటున్నవి.
1: సో ఫర్ ద సౌండ్ ఆఫ్ స్త్రీ దర్ ఆర్ వేరియస్ మీనింగ్స్.
0: స్త్రీ
1: స్త్రీ
0: సకార తకార రకారములు.
1: దర్ ఇస్ సకార తకార రకార.
0: ఈ సకార తకార రకారముతో కూడినటువంటిది స్త్రీ.
1: ద కాంబినేషన్ ఆఫ్ ద సకార తకార అండ్ రకార ఇస్ స్త్రీ.
0: ఎస్ మొట్టమొదటి సకారము.
1: ఫస్ట్ ఇస్ సకార.
0: సకారం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్
0: సాత్విక గుణము?
1: ఇట్ మీన్స్ సాత్విక క్వాలిటీ.
0: సాలోక్యము.
1: సాలోక్య.
0: సారూప్యము. సామీప్యము. సాయుధ్యము. ఈ నాలుగింటి యొక్క తత్వములకే సకారములని పేరు పెట్టారు.
1: ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ అటైన్మెంట్స్ ఇస్ కాల్డ్ సకార.
0: కనుక నే స్త్రీలకు మొట్టమొదటి సత్యము మూలాధారము.
1: సో ద ఫౌండేషన్ ఫర్ అ ఉమెన్ ఇస్ ట్రూత్.
0: ఈ సత్యమును పలికేటువంటి వారు స్త్రీలు అని.
1: సో ఇట్స్ విమెన్ దట్ స్పీక్ ద ట్రూత్.
0: సామాన్యంగా మన భారతదేశం నందే కాక అన్ని దేశముల యందు కూడాను సత్యమంటే స్త్రీలకు చాలా ప్రీతి.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్ ల్యాండ్ బట్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విమెన్ ఆర్ వెరీ ఫాండ్.
0: అయితే కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకుని వారి పదములు మారుస్తూ ఉంటారు.
1: బికాస్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ మేబీ దే మే చేంజ్.
0: కనుక మొట్టమొదట వారి పేరు నుండి సకారమే ప్రారంభమవుతుంది.
1: సో ద ఫస్ట్ ఇన్ దేర్ నేమ్ ఇస్ సకార.
0: ఇది సాత్వికమైనటువంటి గుణము.
1: ఇస్ ద క్వాలిటీ. సాత్విక
0: స్త్రీలలో అనేకత్వం లోపల సాత్వికమైన గుణములు ఉంటున్నాయి.
1: సో ఇన్ ఆల్ ద డైవర్సిటీస్ ద ఉమెన్ హ్యాస్ ద సాత్విక క్వాలిటీ.
0: సత్యం.
1: ట్రూత్.
0: ధర్మం.
1: రైచియస్.
0: న్యాయం. ప్రేమ. సదన. ఆదరణ. ఇత్యాది అంతా కూడాను సాత్వికమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
1: Truth, compassion, righteousness and lots of other things are there in woman.
0: Inka rendavadi takaramu.
1: The second one is takara.
0: Ee takaram anaga emiti? Tamasikam annaru.
1: Takara means the tamasic quality.
0: Kani ee tamasikani aadharam chesukoni aadavaru kevalam tamoguna sampannulu ani peru pettunnaru.
1: It may be said that because of the takara that the woman is full
0: tamoguna of tamoguna. Ante nidraharamto kudinatundi kaadu.
1: Tamoguna is not that which is full of
0: వినయము, విధేయత,
1: ఇట్ ఇస్ హ్యూమిలిటీ,
0: గౌరవము, మర్యాద ఇత్యాది సద్గుణములతో కూడినటువంటిదే తమో గుణము.
1: మోడెస్టీ, హ్యూమిలిటీ అండ్ ఆనర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ అ ఉమెన్.
0: వినయ విధేయతలు స్త్రీల యందు అధికంగా ఉంటుంటాయి.
1: హ్యూమిలిటీ అండ్ మోడెస్టీ ఇస్ దోస్ దట్ ఆర్ ఇన్ విమెన్.
0: గౌరవ మర్యాదలు కూడాను గృహానికి కాపాడుతూ ఉండేది స్త్రీలే.
1: ప్రొటెక్టింగ్ ఆనర్ is the work of the woman.
0: Illalun chuchi illu chudamantaru.
1: See the woman of the home and then see the home they
0: see. Inti yokka gauravanni kaapadeetunti varu streele.
1: The woman, it is that protects the honor of the house.
0: Desham yokka gauravanni kudunu kaapadeetunti streele.
1: They also protect the honor of the nation.
0: Kanukune maatru desham antunnaru kaani pitru desham ani evaru cheppatam ledu.
1: That is why we say motherland, we never say fatherland.
0: కనుక తకారం అనేటువంటిది కేవలం తమో గుణం అంటే పనికిరానటువంటి గుణముగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: పీపుల్ థింక్ దట్ తమో గుణ ఇస్ సంథింగ్ దట్ ఇస్ డెరోగేటరీ. దట్ ఇస్ నాట్ కరెక్ట్.
0: ఇది గౌరవ మర్యాదలతో కూడినటువంటి గుణమే.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ మోడెస్టీ అండ్ హ్యూమిలిటీ.
0: ఇంకా రజోగుణము, రకారము.
1: ద రకార ఇస్ రజోగుణ.
0: రజోగుణం అనగా కేవలం రౌద్రము, కేవలం క్రోధము, ద్వేషము ఇత్యాది గుణములతో కూడినదని భావిస్తుంటారు.
1: Rajoga is not something that is ferocious and full of anger and hatred.
0: Idi kevalamu tyagamu.
1: This is full of sacrifice.
0: Neelu aneka vidhamaina tyagamunku siddhanga untaru.
1: Women are always ready for sacrifice.
0: Ee tyagam ante variki puttina illu.
1: Sacrifice is something which is a part of them.
0: Avasaram vachinappudu dennaina pranamaina kuda tyagam chestaru.
1: When the necessity arises, they are even ready to give up their lives.
0: Kanuka kutumba gauravanni kaani పతి యొక్క గౌరవాన్ని కాని కాపాడే నిమిత్తము తన ప్రాణమును కూడా అద్భుతం గావించేటువంటి వారు స్త్రీలు.
1: ది ఓనర్ ఆఫ్ దర్ హౌస్, ది ఓనర్ ఆఫ్ దర్ హస్బెండ్, ది విమెన్ థింక్ దాట్ ఇస్ పారామౌంట్ ఇన్ దర్ లైఫ్స్.
0: కనుక త్యాగభూమికి, త్యాగ మనసుకు ఈ యొక్క రకారము చాలా అవసరమైనటువంటిదని భావించారు.
1: సో రకారం మీన్స్ సాక్రిఫైస్ ఇన్ ఆల్ వేస్.
0: సకార తకార రకారంతో కూడినటువంటి స్త్రీ తత్వము చాలా పవిత్రమైనటువంటిది.
1: So woman is very pure, who is a combination of the
0: satana.
1: Who are women who are full of kind of friendliness and good
0: behavior?
1: They are full of holy virtues.
0: ఇట్టి స్త్రీతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ క్వాలిటీ ఆఫ్ ద వుమన్.
0: ఏదో అబల అనేటువంటి పేరుతో బలహీనుడైనటువంటి వారిగా భావిస్తున్నారు.
1: దే ఆర్ థింకింగ్ దట్ షీస్ అబల, షీస్ అ వీక్ పర్సన్.
0: కాదు కాదు, వారి ఎందుకున్నటువంటి బలము ఏ పురుషులు ఎందుకు లేదు.
1: నో మ్యాన్ హ్యాస్ ద స్ట్రెంగ్త్ దట్ అ వుమన్ హ్యాస్.
0: వీరి ఎందు ఏడు శక్తులతో ఇమిడి ఉంటున్నారు.
1: Woman has seven types of strength.
0: మగవారు మూడు శక్తులతో మాత్రమే ఉంటున్నారు.
1: Men have only three types of strength.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేక మానవులు కేవలం ఆకార తత్వాన్ని మాత్రమే గుర్తించి అబలలుగా భావిస్తున్నారు.
1: Man unable to recognize this truth, he considers woman as
0: వారు మహాబలులు.
1: They are full of strength.
0: ధీరులు.
1: They are courageous. They are warriors.
0: ఇలాంటి దివ్యమైనటువంటి ఒక స్త్రీల తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: Every man has to recognize this divine quality of the woman.
0: తన సత్య మహిమ చే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
1: ఇస్ నాట్ చంద్రమతి ద గ్రేట్ వుమన్ ఆఫ్ ఇండియా హూ ట్రై టు క్వెంచ్ ద ఫైర్?
0: కులత తీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరాజాత కాదే.
1: ఇస్ నాట్ సీ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వుమన్ హూ కుడ్ జస్ట్ ఎంటర్ ఇన్ టు ద ఫైర్ అండ్ కమ్ అవుట్?
0: కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే.
1: ఇస్ నాట్ దమయంతి ఆల్సో వన్ ఆఫ్ దోస్ ఇల్లస్ట్రియస్ విమెన్ ఆఫ్ ఇండియా హూ డిస్ప్లేడ్ సచ్ వండర్ఫుల్ వర్చ్యూ?
0: సత్వ సాగరమేస్తి తట్మాతలమున భరత దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
1: Bharat is that wonderful land of plenty wherein it has got a great harvest of most
0: chaste women.
1: For the whole world, is this not a teacher?
0: Bharat desam anetvanti oka stree tattvamu sarva desamunu kodunu upadhyaya sthanamto undetvantidi.
1: The womanhood of Bharat is something like a teacher to the whole world.
0: Aada teachers bodhinchinatvanti oka bodhanle pillalaku chaala hrudayaniki attukuntayi.
1: It is such type of teaching that go right into the hearts of the children.
0: Maga teachers bodhinchinatvanti hrudayaniki varaku cheravu.
1: What the men teach, it doesn't touch the heart.
0: Karanam emiti?
1: What is the reason?
0: Streelu prema cheta hrudayam cheta sanam cheta sanubhuti cheta paathamulu nerputuntaru.
1: Because women teach the children from the heart with love, with understanding and friendliness.
0: Kanuka manam ee naadu streela yokka tattvanni manam chakkaga gurtinchukunnappudu chaala maarpu kaligindi.
1: So lots of change can come about if we really recognize what the woman is.
0: Prachina kaalam nundi undinatundi vedam hitamainatundi dharmamulaku ee naadi dharmamulaku chaala bedam yerpadindi.
1: Whatever the tenets of righteousness were there in the Vedic times and today, there is a world of difference.
0: Streelu chadukovatam manchide.
1: Women should study.
0: కాని ఆ చదువును ఆచరణలో పెట్టడం మరింత మంచిది.
1: బట్ దే హావ్ గాట్ టు పుట్ దట్ స్టడీ ఇంటూ ప్రాక్టీస్.
0: కానీ ఈనాడు ఆచరణలో పెట్టడం లేదు.
1: బట్ టుడే దేర్ ఇస్ నో ప్రాక్టీస్ వాట్సోఎవర్.
0: కానీ ఆచరణలో ఉంటే మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఆచరణలో పెడుతున్నారు.
1: బట్ విమెన్ ఇట్ ఇస్ దట్ ప్రాక్టీస్ మోర్ దీస్ థింగ్స్ మచ్ మోర్ దెన్ మెన్.
0: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా.
1: ఇఫ్ మెన్ అండ్ విమెన్ బోత్ గో టు ది ఆఫీస్.
0: పిల్లల పోషించు తల్లు లేరి.
1: వేర్ ఇస్ ద మదర్ టు లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్?
0: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా.
1: ఇఫ్ దే టేక్ ద బుక్స్ అండ్ గో లైక్ మెన్.
0: వంట ఇంటిని తిట్టు వలత లేరి.
1: వేర్ ఇస్ ద ఉమెన్ టు కుక్ ద ఫుడ్ ఇన్ ద కిచెన్?
0: పరబాలురకు నేర్పు పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లు లేరి.
1: If she goes and teach the other children, where is the mother to teach her own children?
0: ఈ విధంగా మార్పు కలుగుతూ వచ్చేసింది.
1: So such type of differences have come today, changes.
0: ఉద్యోగములు చేసేటువంటి వంటకు ఏ మాత్రము సుఖం లేదు.
1: The woman who works, she has absolutely no happiness.
0: ధనము వల్ల కలుగు ఇబ్బంది తీరినా ఇంటిలోని కొరతలు ఎంతో ఉండు.
1: If she gets over the difficulty of her financial position, what about the difficulties at home?
0: సుఖము చూడ బోవా శూన్యమే ఉద్యోగి పదవి ఎందు ఉన్న పడతకెప్పుడు.
1: seeking happiness through this type of way, the woman finds no happiness whatsoever. They may be working women, but there's a lot of
0: discord. పని చేయవలసిందే.
1: Yes, they've got to do the work.
0: కానీ ఇంటి పని తర్వాతనే బయట పని.
1: They've got to do the household work and then only the work outside.
0: ఇల్లు తన ప్రధానమైనటువంటి ఒక స్థానము.
1: This is their chief.
0: అందువల్లే స్త్రీకి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని, అగ్నాంగి అనేటువంటి గొప్ప గొప్ప టైటిల్స్ అంతా ఇచ్చారు.
1: This is why she has got those various titles, గృహలక్ష్మి, ఇల్లాలు and so many other names and titles to her.
0: కానీ ఈనాటి మానవులు ఈ ప్రాచీన బిరుదులకు ఏమాత్రం కూడా వారు తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ టుడే వన్ ఈస్ నాట్ రియల్లీ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఈ భౌతికమైనటువంటి బిరుదు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అంటే దానికి పడిచస్తున్నారు.
1: బట్ దే క్రేవ్ ఆఫ్టర్ దీస్ టైటిల్స్ లైక్ పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ ఎట్సెట్రా.
0: ఇవి కాదు మనం చేసుకోవాల్సినటువంటి బిరుదులు.
1: దీస్ ఆర్ నాట్ ద థింగ్ ద టైటిల్స్ దట్ వీ షుడ్ అక్వైర్.
0: ధర్మపత్ని అనేటువంటి దాన్ని మనం సాధించాలి.
1: We have got to first fulfill the title of Dharma Patni.
0: Gruha Lakshmi, intilo nirantaram kudunu navutu aanantanga aanandanga untundali.
1: That you are the Gruha Lakshmi who brings a lot of happiness and cheer to the home.
0: Ardangi pati yokka kashtamulaku nashtamulaku dukkhamulaku ardha bhaganga taru nilchali.
1: She who takes half the difficulties and the miseries and bears it of her husband.
0: Dharma Patni.
1: She is a
0: dharmamulo ettri cheyiga untundali sthreeliku.
1: She is the one who steers the dharma in the house.
0: ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మములు ఈనాడు మనం కోల్పోయి
1: we have forgotten these ancient ways of dharmic
0: activity. ఈ ఆధునిక యుగమునందు అనేక విధమైనటువంటి విరుద్ధములకు మార్గమై ఏర్పడిపోయింది.
1: And in this modern age we are going absolutely at a tangent against
0: that. ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు.
1: But there are many good people even today.
0: పవిత్రమైన హృదయం ఇంకనూ ఉంటున్నారు.
1: There are people with pure hearts.
0: ఉద్యోగములు చేసుకుంటూ కూడాను తమ గృహకృత్యములందు ఏ విధమైన లోటు లేకుండా ఉండడానికి తగిన కృషి చేస్తున్నారు.
1: Though they are working outside, they try so much. They also keep their homes happy and
0: కనుక స్త్రీల యొక్క జీవితం అనేటువంటిది చాలా ఆదర్శవంతమైన జీవితము.
1: So the life of a woman is exemplary.
0: ప్రపంచంలో ఏ చదువులు చదివినప్పటికీ, ఎంత మేధాశక్తి ఉండినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి గుణములు ఉండినప్పటికీ గృహమును నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి స్త్రీడే దీనికి మూలాధారం.
1: The woman it is who is most important to establish peace and happiness at home, no matter what are the outside activities, it being fame and name.
0: స్త్రీలు లేనటువంటి ఒక ఇల్లు కేవలం ఒక మఠంగా ఉంటుంది.
1: The home without the mother is absolutely a void.
0: కనుక ఒక చౌట్రీగా ఉంటుంది.
1: It will be like a chowdhury.
0: కనుక మొట్టమొదటి ఇంటిలో స్త్రీలు చాలా ఆధారంగా ఉంటుండాలి.
1: So the women are the foundation of
0: తమ పిల్లలను తాము ఆదర్శంగా చూసుకోవాలి.
1: They've got to look after their children in
0: తమ పతి యొక్క సుక్షేమాన్ని సరిగా గమనించాలి.
1: They've got to look after the welfare of their
0: తదుపరి నీవు ఏ పనులైనా చేసుకోవచ్చు.
1: Afterward they can do any work.
0: ఇది ప్రాచీన సాంప్రదాయం యొక్క ప్రధాన లక్ష్యం.
1: This is the old way tradition.
0: ఈనాడు దీనికి విరుద్ధంగా మారిపోయింది.
1: But today everything is going against such tradition.
0: కేవలం వంట ఇంట్లో పడి కుమిలేటువంటి యొక్క స్త్రీలుగా భావిస్తున్నారు.
1: They think they are only women who have to be confined to the kitchen.
0: కాదు కాదు.
1: Not at all.
0: ఇల్లునంతాను వెలిగింప చేసేటువంటిది ఈ స్త్రీ.
1: Woman is the one who lights the whole home.
0: ఈ స్త్రీలు చక్కగా ఉండినప్పుడే తమ పిల్లలు కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంటారు.
1: It is when these women are all right that the children become
0: అయితే ఈ స్త్రీలకు మాత్రం పురుషులు ఏమాత్రం కూడా కంటినీరు పెట్టడానికి అవకాశం ఇవ్వకూడదు.
1: So men should not make a woman shed even a tear.
0: కరుకని కలకంటి కంటి కన్నీరులకిన సిరి ఇంటనుండనొల్లదు సుమతి అన్నారు.
1: So no
0: అలాగా ఆ ఇంటిలో ఒక స్త్రీ కంటినీరే పెట్టుకుంటే ఆ ఇంటిలో ఉన్న సంపదంతా కూడా కూలిపోతుంది.
1: If in a house a woman sheds a tear, all the wealth and happiness in a home will just disappear.
0: కరుకని స్త్రీలకు ఆ కంటినీరు రానికుండా చూసుకునేటువంటి బాధ్యత పురుషులకు ఎందుంటుండాలి.
1: So it is a responsibility of the men to see that the woman does not shed.
0: కానీ ఈ సత్యాన్ని పురుషులు ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But men today are unable to find out the truth of this.
0: పురుషుడు చాలా ప్రధానం అంటున్నారు.
1: They think men are important.
0: ఈ పురుషుడు అనేటువంటి పదంలో అర్థం ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: They do not know the meaning of purusha.
0: ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే పురుషుడు అవుతాడా?
1: They think if they wear a pant and a shirt,
0: కాదు కాదు.
1: Not at all.
0: పురుష అనేటువంటి ఏమిటి? దేహమునందు చైతన్య రూపంతో ఉండినటువంటి ఒక ఆత్మతత్వంకే పురుషుడు అని పేరు.
1: పురుష ఇస్ దట్ వేరిన్ దేర్ ఇస్ ఇన్ ద బాడీ ద ఆత్మతత్వ.
0: కనుకనే ఎల్లప్ప పుమాన్ అన్నారు. అనగా నకసిక పర్యంతమును సంచరించేటువంటి చైతన్య శక్తికే పురుషుడు అన్నారు.
1: ద డైనామిక్ కాన్షియస్నెస్ విదన్ ఇస్ ద పురుష.
0: ఇంకా కొంతమంది ఈనాడు ఉద్యోగం పురుష లక్షణం అంటున్నారు.
1: టుడే దే సే ఇట్ ఇస్ ద జాబ్ విచ్ మేక్స్ అ మ్యాన్.
0: ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు లోకంలో?
1: హౌ మెనీ విమెన్ దేర్ ఆర్ హూ ఆల్సో పర్సీవ్ ఎ జాబ్?
0: ఏ ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మెన్ దేర్ ఆర్ హూ హావ్ నో జాబ్స్?
0: కాబట్టి పురుష లక్షణమైనటువంటి ఉద్యోగమే కాదు.
1: ఇట్స్ నాట్ ద జాబ్ అలోన్ విచ్ ఇస్ పర్టైనింగ్ టు ద మ్యాన్.
0: కనుకనే గృహాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక బాధ్యత ఇరువురికి సంబంధించినటువంటిది.
1: సో టు ఎస్టాబ్లిష్ happiness at home is a responsibility of both.
0: Inti yokka gaurava maryadalu manam nilipettukunevanti baadhyata iruvuru endu untunnadi.
1: Both have the responsibility to protect and establish the honor and happiness.
0: Iruvuru endukunu samatva bhavam untundali.
1: Both of them should feel equal.
0: ఈ నాడు ఈ వెలుగంతా వెలుగుతుండాలి అంటే దీనికి ఏమి విధానం?
1: ఇఫ్ ఆల్ దీస్ లైట్స్ ఆర్ బర్నింగ్ టుడే,
0: నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే వెలుగు మనకు వస్తుంటుండాలి.
1: ఇఫ్ ద నెగటివ్ అండ్ ద పాజిటివ్ ఇస్ కంబైన్డ్ అండ్ గివ్స్ ద లైట్,
0: పురుషుల యొక్క తత్వం రెండింటి యొక్క ఏకత్వంగా ఉండినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రకాశిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద విమెన్ అండ్ మెన్ కంబైన్ టుగెదర్ దెన్ వి ఫైండ్ డివినిటీ.
0: కనుక స్త్రీలకు కూడా తగినటువంటి యొక్క స్వాతంత్రాన్ని ఇవ్వతూ రావాలి.
1: సో విమెన్ ఆల్సో షుడ్ గెట్ ద ఫ్రీడమ్ టుడే.
0: అనగా దేనికోసం?
1: Why? For what reason?
0: ఇల్లును అభివృద్ధి పరిచే కోసమని, పేరు ప్రతిష్టను నిలబెట్టే కోసమని, ధర్మాన్ని స్థాపించే కోసమని, సత్యాన్ని ప్రచారం చేసే కోసమని ఈ స్వాతంత్రాన్ని ఇవ్వాలి.
1: They should have this freedom to establish truth, righteousness and bring happiness and harmony at home.
0: కనుక ప్రతి స్త్రీ కూడాను దీంతో తగినటువంటి ఆదర్శాన్ని చూపించాలి.
1: సో ఎవ్రీ ఉమెన్ షుడ్ షో ద ఐడియల్ ఇన్ హర్.
0: చక్కగా చదువుకోవచ్చును.
1: She can study.
0: డిగ్రీలు తీసుకోవచ్చును.
1: షీ కెన్ టేక్ డిగ్రీ.
0: ఉద్యోగాలు చేయవచ్చును.
1: షీ కెన్ ఆల్సో
0: దేశోద్ధారణ తగినటువంటి అవకాశాలను అందించవచ్చును.
1: షీ కెన్ ఆల్సో ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్
0: పాలిటిక్స్ లో చేరవచ్చును.
1: షీ కెన్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
0: దాంట్లో తప్పు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్.
0: కానీ తన గృహమును ఆధారం చేసుకుని మిగతావన్నీ చూసుకోవాలి.
1: బట్ ఫస్ట్ ఇట్ ఇస్ ద హోమ్ దట్ మస్ట్ బి పారమౌంట్ అండ్ లేటర్ ఇట్ ఇస్ ది అవుట్ సైడ్.
0: ఈ గృహమే పెద్ద ఆధార సమస్య.
1: The home is the one that is the very foundation.
0: Illunu vadali inki em chesinappudiki deento peru pechukune maatrame undavu.
1: If you leave the home and work outside, you will not get a name and honor.
0: Kanuka grahastha dharmanni paatinchi pillalanu aadarshavantamainatunte oka jeevuluga pauruluga teerchididdaniki streele chaala important.
1: So women are very important in looking after the home and in training the children to become the warriors and the
0: ఈనాడు గుణవంతులైనటువంటి ఒక స్త్రీ పురుషులు జగత్తులో లేకపోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములకు గురి అయిపోతుంది.
1: It is because there aren't ideal women and men today that the world is now subject to so much of misery.
0: ఈనాడు మనం కాపాడవలసింది దేనికోసం?
1: What is it that you should protect?
0: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులను కాపాడాలి.
1: You've got to protect those good men.
0: దీంతో పేరు పెట్టుకునే మాత్రమే ఉండవు.
1: If you leave the home and work outside, you will not get a name and honor.
0: కనుక గృహస్థ ధర్మాన్ని పాటించి పిల్లలను ఆదర్శవంతమైనటువంటి జీవులుగా పౌరులుగా

0: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులను కాపాడాలి.
1: You've got to protect those good men and women today.
0: గుణవంతులైనటువంటి స్త్రీ పిల్లలను పాపలను కనాలి.
1: So you've got to give birth to children who are really virtuous.
0: ఆ పిల్లలను సరైన శీల సంపత్తిని పెంచాలి.
1: So they have got to enhance the virtues.
0: ఎవరి కోసం?
1: For whose? For what reason?
0: కాదు.
1: It's not for us. It's for the sake of the country.
0: ఈనాడు పాస్ చేసి అనేక యూనివర్సిటీస్ నుంచి కొన్ని వేల మంది అంతకుడు బయట ప్రదేశానికి పంపుతున్నారు.
1: సో మెనీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టడింగ్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ గోయింగ్ అవుట్ సైడ్.
0: దీని చాలా తెలివి తక్కువ.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ హాస్ అబ్సల్యూట్లీ నో రీజన్ ఆర్ రైట్.
0: ధనం సంపాదించడానికి కోసం పంపడం.
1: ఆర్ యూ సెండింగ్ దెమ్ మియర్లీ టు ఎర్న్ మనీ?
0: నాయన, నీవు గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కామని కోరాలి.
1: యూ నీడ్ నాట్ బికమ్ అ బిగ్ మ్యాన్ బట్ బికమ్ అ గుడ్ మ్యాన్. దట్ షుడ్ బి
0: గుడ్ మ్యాన్ కావాలి, నాట్ గ్రేట్ మ్యాన్.
1: You've got to become a good man, but
0: ప్రతి తల్లిదండ్రులు కొను నా కుమారుడు గొప్ప చదువు చదవాలి.
1: Every parent thinks that the son should study very hard.
0: నా కుమారుడు గొప్ప పదవి పొందాలి.
1: He has got to get a great status.
0: నా కుమారుడు గొప్ప పేరు తేవాలి.
1: He must get a good name, a great name.
0: ఎన్ని పేర్లు తెచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What's the use of earning many names?
0: మంచి పేరు తేవాలి.
1: He has got to get a good name.
0: ఈనాడు మనం చేయవలసింది ఏమిటి? Great person అనే దానికంటే good person అనేటువంటి తేవాలి.
1: What is it that we have got to do today? Not that we should become great persons, but good persons.
0: Good person కు great person కు ఉండేటువంటి difference ఏమిటి?
1: What's the difference between a great and a good person?
0: Great person anetunti vaadu,
1: the great person,
0: naruni yandu kudanu oka narayanu yandu kudanu naruni chustadu.
1: He sees Narayana even in man.
0: Idi great person annaru.
1: He is a great person.
0: Kaadu kaadu, naruni yandu kudanu narayanu chudali. He is good person.
1: The good person is one who sees God in every man.
0: Idi goppatanam.
1: This is the greatness.
0: Ramudu chadukunna chaduve ravanu kudanu chadivadu.
1: Ravana and Rama both studied.
0: Ramanu 36 vidyalu nerchadu.
1: Ravana knew 36 types.
0: Ravanu kuda 36 vidyalu nerchadu.
1: Rama also knew 36 types.
0: Kaani Ramanu nerchinatundi vidya aacharanalo petti dani jindinchukunnadu.
1: But Rama put into practice what he had studied and he assimilated.
0: Kaani Ravanu nerchinatundi aacharanalo pettaka ajinna rogam teppinchukunnadu.
1: But Ravana did not put it into practice and it caused him indigestion.
0: Tana vidyanni kuda kevalam marchipoyi దుర్మార్గంలో ప్రవేశపెట్టాడు.
1: హీ ఫర్గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ వెంట్ ఇన్ ద రాంగ్ పాత్.
0: రాముని అన్ని కూడా తాను నేర్చిన విద్యనన్నీ కూడా సమాజంలో ఆచరింపు చూచాడు.
1: బట్ రామ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ సొసైటీ ఆల్ ది ఎడ్యుకేషన్.
0: రాముడు గుడ్ పర్సన్, రావణుడు గ్రేట్ పర్సన్.
1: రామ ఇస్ అ గుడ్ పర్సన్ అండ్ రావణ ఇస్ అ గ్రేట్ పర్సన్.
0: గొప్పవాడే రావణుడు.
1: రావణ ఇస్ అ గ్రేట్ మ్యాన్.
0: కానీ గుణము లేకపోవటం తెలియ వాడు గుడ్ పర్సన్ కాకపోయాడు.
1: బట్ బికాస్ హీ హాస్ నో వర్చ్యూస్ హీ డజంట్ బికమ్ అ గుడ్ మ్యాన్.
0: గుణము కలిగినప్పుడే వాడు గుడ్ పర్సన్ అవుతుంది.
1: ఓన్లీ వెన్ హీ హాస్ వర్చ్యూస్ హీ బికమ్స్.
0: ఎంత ధనమును సంపాదించు,
1: యూ మై
0: ఎన్ని పదవులు నేను, ఎంత మేధావి అయినాక నీలో గుణమే లేకపోతే నీవు కేవలం ఒక మంచివాడే కాదు.
1: You might earn a lot of money, you might get status, and you might become one of the greatest knowledgeable.
0: ఏమిటి ఈ ధనం ధనం ధనం?
1: What's the use of this wealth?
0: ధనమును సంపాదించేటువంటి ప్రజలు ఎంత మంది లేరు ఈ లోకంలో?
1: There are so many in this world who yearn for money.
0: మరి పోయే సమయంలో ఒక్క నయా పైసా కూడా వారి వెంట రాదు.
1: But when they go, they do not take even one naya paisa with them.
0: ఇలాంటి ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What's the use of having such wealth?
0: కోటి విద్యలు ఉండి గుణము లేకున్నచో ఫలమదేమి వాని విలువదేమి?
1: What is the prize or the status of a man who has studied so much but doesn't have virtue?
0: Kanaka motta motta manaku gunam kavali.
1: So first and foremost we must be virtuous.
0: Gunam kaligineetundi manishe nijamaina manishi.
1: The virtuous man is the one who is a true man.
0: Kanaka ee naadu gunam aneetundi ekkada kanipinchadam ledu.
1: But we cannot see good qualities anywhere today.
0: Ye manavudu chusinappudiki dhanam dhanam dhanam dhanam.
1: Every man is after money and money.
0: ఈ మనీ వల్ల వచ్చేటువంటి యొక్క మనసు చాలా విజృంభించిపోతుంది.
1: సో మైండ్ విచ్ ఇస్ జస్ట్ ఫిక్స్డ్ ఆన్ ద మైండ్ బికమ్స్ రియల్లీ డిస్టార్టెడ్.
0: మ్యాన్ అని చెప్పారు, ఎంఏఎన్ మ్యాన్ అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ ఎంఏఎన్ మ్యాన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఎం?
0: మాయా.
1: ఇట్స్ మాయా.
0: మాయను సాధించు.
1: యు హవ్ గాట్ టు గెట్ ఓవర్ ద మాయా.
0: ఏ ఆత్మను దర్శించు.
1: యు హవ్ గాట్ టు సీ ది ఆత్మ.
0: ఎం నిర్వాణం పొందు.
1: You've got to attain nirvana.
0: Mayanu sadhinchi vasham chesukoni,
1: getting over the maya.
0: Atmanu darshinchi,
1: seeing the atma.
0: Nirvanamu pondatamu ide maya.
1: You will have to attain nirvana. That is man.
0: Ante gani the proper study of mankind is man annaru.
1: So the proper study of mankind is man.
0: Hrudayamu mata pani moodinti oka ekatvame manavattam.
1: So your heart, your speech and your words should be in absolute harmony.
0: Kanaka manam great person kaanakkarledu.
1: We need not be
0: na kodugu great person kaavali.

0: నీ కోరకూడదు.
1: You should not desire that your son should become a great person.
0: మంచి కుమారుడు కావాలి.
1: He must become a good son.
0: మంచి పేరుని తేవాలి.
1: He has got to get a good
0: మంచి పనులు చేయాలి.
1: He has got to do good activities.
0: మంచి సహాయంతో జగత్తును ఉద్ధరించాలి.
1: He has got to help the world at all times.
0: ఈ మంచితనాన్ని పెంచడానికి ఈ కుమారుడు పూజ అనేక విధములుగా ప్రోత్సహించాలి.
1: So you have got to encourage your son to become a good man.
0: కానీ గ్రేట్ పర్సన్ అని కాదు, గ్రేట్ పర్సన్ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: నో యూజ్ ఆఫ్ బీయింగ్ ఎ గ్రేట్ పర్సన్.
0: ఎంతమందో గ్రేట్ పర్సన్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పర్సన్స్.
0: ఎవరు తుచానందిస్తున్నారు?
1: ఎనీబడీ ఇస్
0: వాళ్ళకి నిరంతరము విచారమే.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ ఎంగ్జైటీ.
0: ఈ గ్రేట్ పర్సన్ అనేటువంటి వాడికి ఏ క్షణమైనా కూడా శాంతి లేదు.
1: ద గ్రేట్ పర్సన్ హ్యాస్ నో పీస్ వాట్ సో ఎవర్.
0: కానీ గుడ్ పర్సన్ కి ఎక్కడ పోయినా కూడా శాంతి శాంతి శాంతి.
1: ద గుడ్ పర్సన్ హెస్ ఆల్వేస్ పీస్ వేర్ ఎవర్ హీ గోస్.
0: ఈనాడు మీరు చూడండి సైంటిస్ట్
1: Today you see the scientist.
0: గొప్ప విజ్ఞానాన్ని సంపాదించారు.
1: He has attained a lot of knowledge.
0: చంద్రుని కూడా నువ్వు చేరగలిగారు.
1: He has even gone up to the moon.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: But what is the
0: use? చంద్రుడు చేరగలిగి కూడాను చందజాలలు శాంతి సుఖములు.
1: Although he has been able to go up to the moon, he has no peace within.
0: మూనుకు పోతున్నారు, బాడీ అంత చల్లగైపోతుంది.
1: When they go up, the body becomes cold.
0: Mind heat అయిపోతుంది.
1: Mind gets heated.
0: ఇది గొప్పతనమా?
1: This is a great thing.
0: కాదు కాదు.
1: Not at all.
0: మంచితనమే కాదు ఇది.
1: This is not at all a good thing.
0: నీవు మూనుకు పోయే బదులు నీ మనసులో ప్రవేశించు.
1: Instead of going to the moon, go inside your mind.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత. చంద్రుడు అనేటువంటి వాడు మనసే.
1: So the moon is the mind.
0: మూనుకు పోయినామంటే ఎక్కడో పోవటం కాదు, నీవు మనసు లోపల ప్రవేశించు.
1: Going to the moon is not going anywhere.
0: అది నీవు మంచివాడు అవుతావు.
1: But going inside your mind, then you become a good man.
0: చంద్రుడి దగ్గర పోతే గ్రేట్ పర్సన్ అవుతాడు.
1: If you go to the moon, you become a great person.
0: కానీ మంచి పర్సన్ కావాలి నీవు.
1: But you have got to become a good person.
0: నీ మనసును స్వాధీనంలోంచుకో.
1: You have got to hold your mind under control.
0: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క ప్రభావమే.
1: The whole world is controlled by the mind.
0: కనుక ఇట్టి మహాప్రభావమైనటువంటి మనస్తత్వాన్ని నీవు అరికట్టుకో.
1: So this powerful mind, you have got to keep it under
0: control.
1: ఇది నీ
0: యొక్క గుడ్ వర్క్.
1: This is the good work that you can do.
0: ఈ గుడ్నెస్ మనం సాధించాలి.
1: So you have got to attain goodness.
0: Greatness వద్దు.
1: Not greatness.
0: కనుక ఈనాడు ప్రతి మానవుడు కూడాను నేను గుడ్ పర్సన్ కావాలి, గుడ్ పర్సన్ కావాలి అని ఆశించాలి.
1: So every man should desire that he should become a
0: నేను గ్రేట్ పర్సన్ కావాలి, గ్రేట్ పర్సన్ కావాలి. ఏ మాత్రం కూడా కలలో కూడాను మీరు విచారించకూడదు.
1: Not even in your dream should you ever
0: ఏమిటి గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్.
1: Even in your dream you should not feel you should be a great man.
0: గ్రేట్ అనేటువంటి తెలియనటువంటి వాడే గ్రేట్ పర్సన్ కావాలని ఆశిస్తున్నాడు.
1: If a person who doesn't know anything feels he must become great.
0: 10 మంది సమాజం లోపల తనను గౌరవించినప్పుడు అది గొప్పతనం.
1: ఇట్స్ వెన్ ఈజ్ ఆనర్డ్ ఇన్ ద సొసైటీ దట్ ఈస్ గ్రేట్.
0: కానీ సొసైటీ అధికారి ఇచ్చేది ఇప్పుడు.
1: బట్ సొసైటీ డజన్ డూ దట్.
0: బాహ్యంగా చూస్తే ఎవరైనా ఒక మినిస్టర్ గారు ఇంకెవరైనా గొప్పవారు పోతే నమస్కారం అండి అని ప్రపంచ రీతిగా చెప్తారు.
1: But in the world today, they only honor some person who is a minister or somebody.
0: కాని లోపల ఆ గౌరవం అనేటువంటిది లేదు.
1: But inside they do not have that respect for
0: వాడి హృదయం లోపల కూడాను ఈ మంచితనం రావాలి.
1: He should get that goodness right from the heart.
0: అయ్యో అతను చాలా మంచివాడు.
1: Oh, he should feel, oh, he's a very good
0: మంచి పేరు సమాజంలో మనం తెచ్చుకోవాలి.
1: So we should earn that good name in society.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క జీవితము.
1: That is real life.
0: 3 దినములు బ్రతికినా కానీ హంసవలే మనం బ్రతకాలి.
1: If you live even for 3 days, live like a swan.
0: ఎందుకు 100 సంవత్సరాలు బ్రతికినా కానీ కాకి వలె ఎందుకు బ్రతకాలి?
1: Why live for 100 years like a crow?
0: కాకి వలె కల కాలం బ్రతుకుక హంసమై క్షణమే ఆడుమురా. ఒక క్షణముండినా మనం చాలు.
1: Even to live a moment like a swan is much better than to live much more like a crow.
0: కనుక స్త్రీల యొక్క తత్వము ఇలాంటి పవిత్రమైనటువంటి మంచితనంతో అభివృద్ధి అయ్యేటువంటిది.
1: So it is the స్త్రీ who sort of enhances this goodness.
0: కనుక 19th స్త్రీల దినంగా భావించారు.
1: So the 19th of November is considered the ladies' day.
0: నవంబర్ 7వ తేదీ ప్రపంచమంతా కూడాను మంచితనమని భావించారు.
1: So November 7th is the day for the goodness of all mankind.
0: Russians anta kodunu 7th teedi chaala great dinam ani pettukunnaru. Ladies day ani pettukunnaru.
1: They think the 7th is the great day, the ladies day.
0: Okkoka desham varu okkoka date nu ladies day ani ga pettukunnaru.
1: Each country has kept one particular day as the ladies day.
0: Endu kosam pettaru?
1: Why is it that it is so?
0: Deshaniki aadarshanga nirupinchali.
1: Because it's to hold a
0: matramurti aa vidhanga aadarshanga untunnappude పిల్లల యొక్క భవిష్యత్తు ఆదర్శవంతమైన భవిష్యత్తుగా ఉంటుంది.
1: ఇట్స్ వెన్ ద మదర్ ఇస్ ఎగ్జెంప్లరీ ఆల్ ద చిల్డ్రన్ బికమ్ ఎగ్జెంప్లరీ.
0: కనుకన్న ఈ ప్రపంచానికి గుణవంతులైనటువంటి యొక్క బాలబాలికలు అందించాలంటే మాతృమూర్తి ఒక మంచితనంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ డివైన్ మదర్హుడ్ హూ కెన్ గివ్ టు ద హోల్ వరల్డ్ చిల్డ్రన్ హూ ఆర్ వర్చ్యువస్.
0: ప్రతి పని ఎందుకును తాను ఆచరించి నిరూపించాలి.
1: షీ హస్ గాట్ టు డూ ద వర్క్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ షో ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్.
0: మొట్టమొదటి తన ఇల్లును ఆధారంగా తీసుకోవాలి.
1: షీ షుడ్ టేక్ హర్ హోమ్ యాజ్ ఎగ్జాంపుల్.
0: దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన. దేహమెట్ట మనకు ప్రధానము, మన ఇల్లు కూడా మనకు అట్ట ఆధారం.
1: జస్ట్ అస్ ద బాడీ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ద హోమ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్.
0: ఈనాడు ఇల్లుకు బీగం వేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు.
1: టుడే వి లాక్ ద హౌస్ అండ్ వి గో యాజ్ వి లైక్ అండ్ వాండర్ అబౌట్.
0: ఇది నిజంగా ఇది మంచితనం కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏంటి ఫ్రీడమ్?
1: వాట్ ఇస్ దిస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటి ఫ్రీడమ్.
1: దిస్ ఇస్ నాట్ వాట్ వి షుడ్ డిజైర్.
0: ఇది స్వాతంత్రం అనేటువంటిగా మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దట్ దిస్ ఇస్ స్వాతంత్ర.
0: స్వాతంత్రం.
1: స్వాతంత్రం.
0: స్వ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ స్వ?
0: ఆత్మనే.
1: ఇట్ ఇస్
0: ఆత్మనే మన యొక్క తంత్రంగా ఉంటుండాలి.
1: ఆత్మ ఈజ్ అవర్ మెషిన్, అవర్ ఇన్స్ట్రుమెంట్.
0: మనం ఇంకొక విధంగా చూసినప్పుడు ఈ స్వ స్వేచ్ఛ అన్నారు.
1: స్వ ఆల్సో మీన్స్ ఫ్రీడమ్.
0: స్వేచ్ఛ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ స్వేచ్ఛ?
0: ఇచ్చ ప్రకారం సంచరించడం కాదు. స్వ ఆత్మ ఇచ్చ, ఆత్మ ఇచ్చనే స్వేచ్ఛ.
1: స్వ డజంట్ మీన్ వాండరింగ్ అబౌట్ యాజ్ వి లైక్, బట్ స్వ మీన్స్ గోయింగ్ అకార్డింగ్.
0: స్వార్థము అంటున్నారు.
1: ఇట్స్ కాల్డ్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అంటే ఏమి? సెల్ఫిష్నెస్ అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ స్వార్థ
0: ఇది కాదు స్వార్థము. స్వ అర్థం అనగా ఆత్మార్థమే స్వార్థము.
1: స్వార్థం ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ విధంగా సారోపి సారూపి సామీప్య సాహిత్యముల యొక్క తత్వము ఈ స్వ, అది ఏ స్త్రీ తత్వము.
1: ద మదర్హుడ్, ది ఐడియల్ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ఇన్ ది స్వార్థ అండ్ దట్ ఈస్ ద సారూప్య.
0: కానీ నిజంగా స్త్రీలకు ఎవరు బోధించేవారు లేకపోవడం చేతనే వారు ఈ విధంగా పెడమార్గం పట్టాతున్నారు.
1: బికాస్ దర్ ఇస్ నోబడీ టు గైడ్ ద విమెన్ పర్హాప్స్.
0: నిజంగా వారికి బోధిస్తే తప్పక ఆచరించి వాళ్ళు ప్రవర్తిస్తారు.
1: ఇఫ్ దే ఆర్ గైడెడ్ డెఫినెట్లీ ది విమెన్ విల్ గో ద రైట్ పాత్.
0: స్త్రీలంతా కూడా నువ్వు మంచివారైనప్పుడే దేశమంతా మంచిదవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ద విమెన్ ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ విల్ బికమ్ గుడ్.
0: కనుక దేశమంతా మంచిపడాలంటే ఈనాడు స్త్రీలంతా కూడా నువ్వు ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందాలి.
1: ఇఫ్ ద హోల్ కంట్రీ షుడ్ బికమ్ గుడ్, ద విమెన్ షుడ్ బికమ్ ఐడియల్.
0: ఈ మంచితనం స్త్రీల యందు మాత్రమే ఉన్నది కానీ పురుషుల యందు లేదు.
1: దిస్ గుడ్నెస్ ఈజ్ ఓన్లీ ఇన్ విమెన్ అండ్ నాట్ ఇన్ మెన్.
0: కానీ పురుషుల యందు గ్రేట్నెస్ ఉంటుండాలి.
1: మెన్ పర్హాప్స్ హావ్ గ్రేట్నెస్.
0: కానీ స్త్రీల యందు గుడ్నెస్ ఉంటుండాలి.
1: బట్ ఇన్ విమెన్ దర్ ఇస్ గుడ్నెస్.
0: కనుక ఈ సత్యాన్ని చక్కగా మీరు గుర్తుంచుకోవాలి.
1: సో యూ గాట్ టు కన్సిడర్ అండ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: పనులు చేయవచ్చు మగవారు.
1: మెన్ కెన్ డూ వర్క్.
0: చేతగాని పనులు కూడా సాధించవచ్చును.
1: దే మే డూ హార్డ్ వర్క్.
0: ఎన్ని సాధించినప్పటికీ ఇంటిలో మాత్రం చక్కగా ఉండినప్పుడే అన్ని కూడా సాధించిన వారు అవుతారు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అవుట్ సైడ్, ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ హోమ్, దట్ ఈస్ వాట్ ఇస్ రిక్వైర్డ్.
0: కనుక స్త్రీలకు మొట్టమొదటి గౌరవాన్ని ఇవ్వాలి.
1: You've got to give respect to the woman.
0: స్త్రీలకే గౌరవం ఇచ్చినప్పుడు దైవం అక్కడనే ప్రత్యక్షమవుతాడు.
1: Wherever woman is respected, there lives God.
0: కనుక స్త్రీలకు సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చి వారికి సరైనటువంటి ఒక స్థానం అందించి వారి ద్వారా మనం జగత్తును ఎంత ఎరుకుడో సాధించడానికి ప్రయత్నించాలి.
1: Giving respect and woman, that you respect and this to woman, it's only then that the whole country can become good.
0: కౌసల్య కనటం చేతనే రాముడు దేవుగా మారిపోయాడు.
1: It's because Kausalya gave birth, we have Rama.
0: చూసారా? ఎవరెవరి గర్భస్థానము ఎంత పవిత్రమైనటువంటిదో దానికి తగినటువంటి యొక్క పుత్రులుగా ఉంటుంటారు.
1: హూ సో ఎవర్ హూమ్ బి సో ప్యూర్, దే గెట్ ప్యూర్ సన్స్.
0: సీత లవకుశలను సాకటం చేస్తే కదా వారు అంత గొప్ప వీరులుగా మారిపోయారు.
1: ఇట్స్ బికాస్ సీత గేవ్ బర్త్ టు లవ అండ్ కుశ, దే బికేమ్ సచ్ గ్రేట్ మెన్.
0: జిజియాల లామా పెంచడం చేత, గొప్ప గొప్ప బోధన చేయటం చేత శివాజీ అంత గొప్పవాడుగా మారిపోయాడు.
1: Because Jijabai gave such guidance to Shivaji, he became such a great man. So the teaching of the mother is very important.
0: ఎందుకంటే చిన్నపిల్లలు తల్లికి సమీపంగా ఉంటుంటారు.
1: బికాస్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ క్లోజ్ టు ద మదర్.
0: ఆ వయసు నుండి తల్లులు వారికి సరైన మార్గం నిరూపించాలి.
1: సో ఇన్ దట్ యంగ్ ఏజ్ ద మదర్ షుడ్ గైడ్ దమ్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
0: కనుక మంచి తల్లులుగా ఉన్నప్పుడు మంచి బిడ్డలుగా రూపొందుతారు.
1: సో గుడ్ మదర్స్ గెట్ గుడ్ చిల్డ్రన్.
0: కనుక మాతృభూమికి మాతృదేశానికి ఈ విధమైనటువంటి ఘనతను అందిస్తూ వచ్చారు.
1: సో టు ద మదర్ అండ్ ఇట్స్ వుమన్ హస్ గివెన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్.
0: కట్టగలిపిన రావణ్ని హతమార్చి లంకను పరిపాలించాలని కోరినప్పుడు అందరు కూడాను అప్పుడు రాముడు చెప్పాడు, ధరణి ధర్మభూమస్య స్వర్గాధిపతి గరేసి అని. నా జన్మభూమి ఎలాంటిదైనప్పటికీ నా యొక్క జన్మభూమి అలాంటిది, నాకు మంచిదే.
1: సో whichever kingdom I rule, the way that my own land is, that
0: నా
1: ఈ దేహం
0: కన్నా తల్లి నేను జీవించినటువంటి ఒక భూమి, ఇవి రెండు నాకు చాలా ప్రధానమన్నారు.
1: సో ద మదర్ హస్ గివెన్ బర్త్ టు దిస్ బాడీ అండ్ మై మదర్ అండ్ ఆర్ ద గ్రేటెస్ట్ టు మీ.
0: కొరకునే మాతృదేశం యొక్క దీన్ని కీర్తిని నిలపడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: సో యూ గాట్ టు ఎస్టాబ్లిష్ ద గ్లోరీ ఆఫ్ యువర్ మదర్లాండ్.
0: మాతృమూర్తికి ఎంత గౌరవం ఇస్తున్నావో మాతృదేశానికి కూడా అంత గౌరవం ఇవ్వాలి.
1: ద రెస్పెక్ట్ వి గివ్ టు ద మదర్, వి హావ్ గాట్ టు గివ్ ద సేమ్ రెస్పెక్ట్ టు ద మదర్లాండ్.
0: కానీ ఈనాడు నేషనాలిటీ అంటే ఏమో తెలియటం లేదు.
1: టుడే దే డు నాట్ నో వాట్ ఇస్ నేషనాలిటీ.
0: ఈ భారతదేశం యొక్క తత్వము మనం గుర్తించాలి.
1: వి హావ్ గాట్ టు రికగ్నైజ్
0: ఏ దేశంలో మనం పుట్టామో ఆ దేశం యొక్క సంస్కృతిని మనం పాటించాలి.
1: We have got to follow the culture of the land in which we are born.
0: ప్రతి వ్యక్తి కుటుంబం పుట్టిన తక్షణమే తల్లిదండ్రులు ముందు జ్ఞాపకం వస్తారు.
1: So the child recognizes the father and mother.
0: ఏ దేశంలో పుట్టామో ఆ దేశం యొక్క పేరు, ఆ దేశం యొక్క సంస్కృతి రెండింటినీ కూడా హృదయంలో ప్రతిష్ఠించుకో.
1: So in which our country we are born, we have got to recognize the tradition and the culture of that country. Today there is nothing whatsoever.
0: ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశమైనా పర్యాలేదు.
1: So we do not mind whichever country. We think it's just enough to eke a
0: livelihood.
1: Is this a life? Even all the animals live such a life.
0: It's not that.
1: Man's birth is something very, very rare.
0: ఎలాంటి కష్ట పరిస్థితులైనా, ఎలాంటి నష్ట పరిస్థితులైనా కూడా దైవాన్ని మాత్రం ప్రార్థించాలి.
1: You've got to pray to God under whatever circumstances, loss or gain.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: That is the culture of Bharat.
0: కనుక ఎటువంటి పరిస్థితిని అయినా దైవాన్ని ఆధారం చేసుకుని దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: So we got to take God as paramount and then look after your
0: body. దేహ పోషణ గొప్ప పోషణ కాదు.
1: It's not looking after the body that is great.
0: ఏదో అన్నం పెడుతుంటే దేహం కూడా పోషింపబడుతుంటుంది.
1: Yes, if you keep eating, the body also I suppose gets nourished.
0: చెత్త వేస్తుంటే గుంట కూడా కొన్ని దానికి నిండిపోతుంటుంది.
1: If you put garbage in a bin, it gets full.
0: కాబట్టి గుంట పెరిగిందనా?
1: It's because the heap of garbage is
0: full.
1: It's not the body that grows.
0: దేహం పెరుగుతూ ఉంటుంది.
1: If you give nourishment, the body grows.
0: కనుకనే ఈ దేహము దహింపబోయేటువంటి దేహం.
1: The body will get burnt one day.
0: ఈ శరీరము.
1: This is the body.
0: జీర్ణమయ్యేటువంటి ఈ శరీరము.
1: This will just deteriorate.
0: కానీ నీవు జీర్ణమయ్యేటువంటి వాడు కాదు.
1: You're not the one who will just.
0: నీవు దహింపబడేటువంటి వాడు కాదు.
1: You're not the person who just vanished.
0: నీవు ఆత్మస్వరూపుడవు.
1: You are the very form of the Atma.
0: ఈ దేహంలో ఉండి దీన్ని అనేక రకములుగా పోషింపబడుతూ ఉండాలి.
1: It's the Atma which is within you and is nourishing you and looking after you.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు నేను ఈ దేహాన్ని పోషించుకుంటున్నాను అని అహంకారపడుతున్నాడు.
1: Man who cannot recognize this truth, he thinks it is he who is looking after his body.
0: ఏది పోషించేది?
1: What is it that he is nourishing?
0: ఏది కాదు.
1: ఇది
0: అజ్ఞానము.
1: This is ignorance.
0: పోయేటువంటి ప్రాణాన్ని రక్షించుకోబడుతున్నాడా?
1: Is he able to hold back the life that goes?
0: అది చేత కాదే.
1: ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్.
0: అది చేత కానప్పుడు నీవు ఎట్ట పోషించబడుతున్నావు?
1: దెన్ ఇఫ్ దాట్స్ నాట్ పాసిబుల్, హౌ ఆర్ యూ నరిషింగ్ యువర్ సెల్ఫ్?
0: పుట్టడానికి ఎవరు మూల కారణము?
1: హూ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బర్త్?
0: మరణించడానికి ఎవరు కారణము? దైవ హస్తంలో ఉంటున్నాయి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిస్ హ్యాండ్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: కనుక దైవమును మనం ఆశ్రయించాలి.
1: We have got to take protection.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: We have got to love God.
0: దైవ కార్యములో మనం ప్రవేశించాలి.
1: We have got to get into God.
0: దైవమును హృదయమునందే ఉన్నాడని పూర్తిగా విశ్వాసం చేయాలి.
1: You've got to have that full faith that God.
0: భగవంతుడు ఏ క్షేత్రవాసియో కాదు.
1: God is not anywhere else.
0: భగవంతుడు హృదయవాసి.
1: He is right within your heart.
0: అలాంటి హృదయమునందే భగవంతుడు ఉంటున్నాడు.
1: So God is within
0: అంత
1: your heart.
0: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని ఎట్ట నీవు మర్చిపోతున్నావు?
1: He is so close to you, how can you forget him?
0: ఇది చాలా తప్పు.
1: This is a great fault.
0: అన్నింటికంటే మిత్రుడు.
1: He is your greatest friend.
0: త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవాలి. నీవే నా స్నేహితుడు, నీవే నా తమ్ముడు, నీవే నా తల్లి, నీవే నా తండ్రి అని అనుకుంటూ వచ్చారు.
1: So it has been said that God is the mother, the father, the brother, the sister and the greatest friend.
0: కాని ఇవన్నీ గొప్పతనం కాదు.
1: This is not greatness.
0: అన్నింటికంటే గొప్ప great friend God.
1: God is your greatest friend.
0: Greatest friend.
1: Greatest friend.
0: మిగతా ఫ్రెండ్స్ అంతా కూడాను పాకెట్ లో మనీ చూస్తారు, పొజిషన్ సరిగా చూస్తారు, అవి బాగా ఉంటే హలో హలో హలో అని వస్తుంటారు.
1: They are the friends of those who see the money in your pocket and then when they get
0: కానీ భగవంతుడు ఇవేది చూడడు.
1: But God doesn't see anything.
0: నీ హృదయాన్ని చూస్తాడు.
1: He sees your heart.
0: హలో కమాన్ అంటాడు.
1: Hello, come on, he says.
0: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: God is the only one who will not discard you under any circumstances.
0: కనుక ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము.
1: The whole world is a book.
0: కనుకనే అవే మనకు అన్ని విధాల గుణపాఠం నేర్పుతున్నాయి.
1: So that itself which teaches us very
0: lessons. Nature is the best teacher.
1: So nature is the best teacher.
0: హృదయమే మనకు గురువు.
1: Heart is our teacher.
0: హృదయమే మనకు అనేకంగా బోధిస్తూ ఉంటుంది.
1: So the heart teaches us so many things.
0: God is మనకు friend.
1: God is our friend.
0: ఈ మూడింటిని మనం ఆధారం చేసుకుంటే మన జీవితం ఎంతో కూడాను సార్థకమవుతుంది.
1: If we take these things as the very foundation, our whole life will become so happy.
0: కనుక భగవంతుని ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Make friendship with God.
0: అయితే ఈ ఫ్రెండ్షిప్ ఎట్లవుతుంది?
1: What type of friendship?
0: ఈ ఫ్రెండ్షిప్ మూల కారణము ధనం కాదు.
1: Wealth is not the basis of friendship.
0: ఇంకేమి ధైర్యం కాదు.
1: It's not courage.
0: ఇంకే విధమైనటువంటి ఒక ఆధారం కాదు.
1: It's no other type of thing.
0: ఈ ఫ్రెండ్షిప్ కు లవ్ ఒక్కటే సరైన
1: లవ్ ఈజ్ ది ఓన్లీ ఫౌండేషన్ ఫర్ సచ్ ఫ్రెండ్షిప్.
0: మాకు ఒకే బంధము, అది ఏ ప్రేమ బంధము.
1: ద బౌండ్ బిట్వీన్ యూ అండ్ ఐ ఈజ్ ఓన్లీ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనకు అంత ఏకత్వం అవుతుంది.
1: ఇట్స్ డ్యూ టు దిస్ లవ్ వీ కెన్ ఫైండ్ దట్ యూనిటీ.
0: ఈ ప్రేమ చేతనే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ కలుగుతుంది.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్ వీ కెన్ గెట్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ద్వేషం చేత ఏమాత్రం కూడా నీవు ఆనందాన్ని పొందలేవు.
1: యూ కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ ఆఫ్ బికాస్
0: ప్రేమ చేతనే ఆనందము.
1: ఇట్స్ బ్లెస్ వెన్ వీ
0: ఆనందము ప్రేమలోనే ఉంటుంది, అది కానీ మనకు దాంట్లో లేదు.
1: బ్లెస్ ఇస్ ఓన్లీ ఇన్ లవ్, ఇట్స్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: మొక్కను మట్టిలో పూడ్చినప్పుడే వృక్షంగా మారిపోతుండాలి, కానీ
1: it's when you plant the tree in the mud then it becomes a tree.
0: Tin lo petti neelu poste adi mokka raadu.
1: If you put it in a tin it doesn't grow.
0: Ade vidhangane dharmikamaneetundi mana hrudayamunande maatrame abhruddhi avutundi.
1: So righteousness emanates from the heart.
0: దాధ్యాత్మిక నైతికములు మన హృదయం నుండి ఆవిర్భవిస్తుంటాయి.
1: సో ద స్పిరిచువల్ వర్చ్యూస్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ
1: లవ్ లవ్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే మనం దైవాన్ని స్మరించాలి.
1: With love we have got to think of God.
0: ఈ ప్రేమ చేతనే మనం దైవం యొక్క ఫ్రెండ్షిప్ ను పొందాలి.
1: With this love we have got to make friendship with God.
0: కనుక ప్రతి మానవుని యందుకును సహజంగా ఉండేటువంటి ప్రేమను మనము సహజంగా అభివృద్ధి పరచుకోవాలి.
1: సో ద నేచురల్ లవ్ దట్ ఈస్ విదిన్ us we have got to make it even much more and increase.
0: ఆ ప్రేమనే మనకు రమింపజేసేటువంటి రాముడు.
1: It is that prema which makes us so happy like Rama.
0: రమేతి ఇతి రామః అన్నాడు. రమించేటువంటి హృదయమే.
1: It's the heart which makes you happy.
0: ప్రేమ ముదిత మనసే కహో

భవ సముద్ర సుఖదనావ ఏక రామన భవ స

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 32nd discourse on Gita Bhagavan delivered on 14th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Uvacha.
1: Karmanyeva adhikarasya maphaleshu kadachana. Arjuna, karmalayinde adhikaram kaladu kani phalamunandu adhikaram valadu ani పదే పదే బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ టోల్డ్ అర్జున రిపీటెడ్లీ, అర్జున యు హ్యావ్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్ బట్ యు డు నాట్ ఆస్పైర్ ఫార్ ది ఫ్రూట్స్ దేరాఫ్.
1: ఫల నిమిత్తమై కర్మలు ఆచరించదు కానీ ఫలాపేక్ష లేకుండినా ఏ మానవుడు కూడాను కర్మలు ఆచరించడు.
2: ఆల్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ for the sake of fruits. If there are no fruits of action, no human being would undertake any action at all.
1: Prati karma kudanu phalam unnadi.
2: For every action there is a fruit.
1: Itti unna phalamunu aashinchatalo undinatundi abhyantaram emiti?
2: What objection do you have for aspiring for these fruits?
1: Itti phalapeksha nimittamai prati manavudu kudanu karma aacharinchunna samayamunandu ee arjunulaku కర్మలు ఆచరించడం మాత్రమే నీకు అధికారం కాని ఫలమును నీవు కోరని అవసరం లేదని బోధించటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
2: వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ యాక్షన్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్, వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్ ఇన్ కృష్ణ ఆస్కింగ్ అర్జున దట్ అర్జున యు హ్యావ్ పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్?
1: ఇక్కడ అర్జునుడు ఆచరించేటువంటి కర్మ యోగముగా మారాలని కృష్ణుని యొక్క అభిప్రాయం.
2: ది ఒపీనియన్ ఆఫ్ కృష్ణ అండ్ హిస్ ఇంట్రెస్ట్ ఈస్ టు సీ దట్ ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ బై అర్జున షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు యోగ.
1: కేవలం కర్మ కర్మగా ఉండక కర్మ యోగముగా మార్చాలని కృష్ణుని యొక్క ఆదేశము.
2: హిస్ కమాండ్ ఈస్ టు సీ దట్ ది యాక్షన్ షుడ్ నాట్ రిమైన్ యాజ్ యాక్షన్. Action should be transformed into yoga.
1: Karma dehatma buddhi bhava dehatma bhavam che jaripinappudu idi karma ga yerpadutundi.
2: When you perform any action with the body consciousness or identifying yourself with body, it becomes action.
1: Idi ahankara mamakaramunato acharinchetunti bhavam.
2: This is an action performed with a feeling of egoism and attachment.
1: ఈ అహంకార మమకార భావములతో ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను ఇది కేవలము ఒక విధమైన దుఃఖమయంగా రూపొందుతుంది.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విల్ బ్రింగ్ ఓన్లీ సారో.
1: ఇది బంధహేతు అవుతుంది.
2: ఇట్ బికమ్స్ బాండేజ్.
1: దీనిని యోగముగా మార్చినప్పుడు ఇది బంధరహితమై అవుతుంది.
2: వెన్ యూ ట్రాన్స్ఫార్మ్ యాక్షన్ ఇన్ టు యోగా యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
1: ఇది దైవాత్మ భావము చే దైవార్పిత భావము చేసినటువంటి కర్మలన్నీ కూడాను యోగముగా మారుతుంది.
2: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యోగా.
1: అహంకార భావం చే ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను అతను అనేక విధములుగా కూడాను కష్టములకు గొనిపోతుంది.
2: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం విల్ పుట్ ఎనీ పర్సన్ టు ఎ నంబర్ ఆఫ్ ట్రబుల్స్.
1: ఇది నేను చేసినటువంటి కర్మ.
2: దిస్ ఇస్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ బై మీ.
1: కర్మ ఫలము నాకే దక్కాలి.
2: ది ఫ్రూట్స్ ఆఫ్ దిస్ యాక్షన్ ఐ షుడ్ రీచ్.
1: ఈ కర్మ ఫలమునకు నేనే అధికారి.
2: ఐఎమ్ ఎంటైటిల్డ్ ఫర్ ది ఫ్రూట్స్ దేరాఫ్
1: అనేటువంటి భావములు క్రమక్రమేణ అహమును బలపరుస్తుంది.
2: దీస్ ఫీలింగ్స్ విల్ స్ట్రెంగ్తన్ ది ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం.
1: అహంకారం అధికమయ్యే కొలది ఆత్మానందము తరిగిపోతుంది.
2: యాజ్ ది ఈగోయిజం గోస్ ఆన్ ఇంక్రీజింగ్ the joy of atma will go on decreasing.
1: Kanuka ahankaram nirmulam gaavinche nimittamai ఇది కర్మల యోగముగా మార్చుకోమని బోధించాడు కృష్ణుడు.
2: టు డిస్ట్రాయ్ ఈగోయిజం కంప్లీట్లీ కృష్ణ హాస్ ఆస్క్డ్ హిమ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ యాక్షన్ ఇంటు యోగ.
1: కర్మను యోగముగా మార్చుకునే విధానం ఏమిటి?
2: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ యాక్షన్ ఇంటు యోగ?
1: అనాసక్తి భావమును అలవర్చుకోవాలి.
2: డిస్ఇంట్రెస్టెడ్ ఫీలింగ్ విల్ హావ్ టు బి డెవలప్.
1: అనాసక్తి భావము చేత ఎంత ఘనకార్యమైన కూడా మనం సాధించవచ్చు.
2: విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీ టాస్క్.
1: కర్మలు ఆచరించుచు దాని ఫలితమును ఆశించక అనాసక్తితో ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను అనంతమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నదనేటువంటి సత్యమును జనకుడు బోధించాడు.
2: జనక హాస్ టాట్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ పర్ఫార్మ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ దెన్ యుల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ దాట్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: జనకుడు రాజ్యమును పాలించుచు
2: వైల్ రూలింగ్ ది కింగ్డమ్ జనక
1: సమస్త బాధ్యతలను కూడాను వహించి
2: బేరింగ్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్
1: కాను సాక్షిభూతుడై ఉండిరాడు.
2: హీ వాజ్ పర్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ విట్నెస్.
1: ఇతను కేవలము ఒక విధమైనటువంటి కర్మాశక్తిని త్యజించినటువంటి యొక్క కర్మలు.
2: ఆల్ ది యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై హిమ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ది.
1: ఇతను రాజయోగిగా మారాడు.
2: హీ బికేమ్ ఏ రాజయోగి.
1: కర్మాశక్తి రహితమైనటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముగా రూపొందుతుంది.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ విల్ బికమ్ యజ్ఞ.
1: అది ఏ యోగముగా మారుతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ యోగ.
1: కర్మాశక్తిని లక్ష్యం నందుంచుకుని కర్మలు ఆచరించినటువంటి మానవత్వము కేవలం రోగముల పాలవుతుంది.
2: కీపింగ్ ది పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యాక్షన్ వెన్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: ఈ రోగములకు రాగమే మూల కారణము.
2: ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ డిసీజ్ ఇస్ అటాచ్.
1: ఈ రాగముల చేత ద్వేషము కూడాను ప్రవేశమవుతుంది.
2: విత్ అటాచ్మెంట్ హేట్రెడ్ అండ్ యాంగర్.
1: రాగద్వేషములే మానవత్వానికి కొంతవరకు హతమార్చేటువంటి రాక్షసులు.
2: హేట్రెడ్ అండ్ ది అటాచ్మెంట్ ఆర్ డెమన్స్ ఫర్ ఎవ్రీ
1: మానవత్వాన్ని మరుగు చేపించేటువంటి గుణములు.
2: దీస్ టు హైడ్ ది హ్యూమన్ నేచర్.
1: నిజముగా మానవుడు నవగ్రహములపై ఆధారపడలేదు.
2: రియల్లీ స్పీకింగ్ మ్యాన్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్
1: రాగద్వేషం అనేటువంటి రెండు గ్రహములపై ఆధారపడి ఉంటున్నాడు.
2: హీ ఈస్ డిపెండెంట్ ఆన్ ఓన్లీ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కనుకనే మానవత్వంను కొంతవరకు మరపించి దానవత్వాన్ని పశుత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది ఈ ఫలం.
2: దిస్ పర్టికులర్ ఫ్రూట్ ఎన్కరేజెస్ డెమోనిక్ నేచర్ మేకింగ్ ఎ పర్సన్ ఫర్గెట్ హిస్ హ్యూమన్ నేచర్.
1: కనుకని అనాసక్తిగా నీవు కర్మలు ఆచరించమని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ దేర్ఫోర్ కమాండెడ్ పర్ఫార్మ్ యువర్ యాక్షన్ డిస్ఇంట్రెస్టెడ్లీ.
1: ఈ అనాసక్తి వల్ల ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ ఇది ఏమాత్రం కూడా నీకు కర్మఫలం అంటదు అన్నాడు.
2: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ టచ్ యూ.
1: త్రీన్ లోకాన్ పాలయాత్మ్యం అనగా నేను త్రిలోకాన్ని కూడా పాలన చేస్తున్నాను.
2: హి సెడ్ దట్ ఐ యామ్ రూలింగ్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
1: దేనివల్ల? అనాసక్తి వలనే నేను త్రిలోకంలో కూడా పాలించుతున్నాను.
2: బై హ్యావింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఐ బీన్ ఏబుల్ టు రూల్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
1: అర్జున, నీవు అనాసక్తి భావమును అలవర్చుకుని ఒక్క కుటుంబాన్ని నువ్వు పాలన చేయలేవా?
2: అర్జున, అడాప్టింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ కెన్ యూ నాట్ రూల్ ఓవర్ ఎ ఫ్యామిలీ?
1: అనాసక్తితో ఎంతటి ఘనకార్యమైన కూడా సాధించవచ్చుననేటువంటి యొక్క తెలి విశ్వాసం నీవు అభివృద్ధి పరచుకో.
2: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ దట్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ మెనీ గ్రేట్ అండ్ ట్రెమెండస్
1: ఆసక్తి వల్ల కొంత నిరాశలు కూడాను సంప్రాప్తం కావచ్చు.
2: విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యు మే బి సబ్జెక్ట్ టు డిసప్పాయింట్మెంట్.
1: ఆశించినటువంటి యొక్క కార్యము ఫలించలేని నీ ఉప్పొంగిపోవచ్చు.
2: ఇఫ్ యు గెట్ ది ఫ్రూట్స్ విచ్ యు హావ్ ఎక్స్పెక్టెడ్ యు మే బి ఓవర్ జాయ్డ్.
1: ఇది విఫలమాయనేని నీవు కొంతవరకు విచారించవచ్చు.
2: ఇఫ్ యు డు నాట్ సక్సీడ్ యు మే బి వరీ.
1: కనుక ఈ విచారమునకు కాని ఆనందమునకు కాని ఈ పొంగి కుంగేటువంటి యొక్క తత్వమును నీవు కొంతవరకు మానుకోమన్నాడు.
2: ది సెన్స్ ఆఫ్ డిజెక్షన్ అండ్ ఎలేషన్ యు ట్రై టు కంట్రోల్.
1: కనుక నీవు స్థితప్రజ్ఞుడు కావలసినటువంటి వాడవు. ఈ కుంగి పొంగేటువంటి యొక్క దీని సమత్వమును నీవు అనుభవించాలన్నాడు.
2: యువర్ ఎ పర్సన్ హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ. You should not be subject to these feelings of elation and dejection.
1: కర్మలను ఆచరించినటువంటి మానవుడు జగత్తునందు లేడు.
2: There is no human being who does not perform action.
1: ప్రతి మానవుడు కూడాను కర్మాచరణ నిమిత్తమై కాయమును ధరించాడు.
2: ఎవ్రీ పర్సన్ హ్యాస్ గాట్ హ్యూమన్ బాడీ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ కాయమును కాలము చేత సత్యం గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
2: టు శాంక్టిఫై ది బాడీ యూ విల్ హావ్ టు పర్ఫార్మ్ ది గుడ్ యాక్షన్.
1: ఈ కర్మలు ఎందు నీకే ఫలితం ఉంటుండాలి.
2: యూ గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యాక్షన్.
1: కర్మ ఫలితము కంటే కర్మలు ఎందు ఉండేటువంటి ఆనందము కర్మ ఫలితమునందు లేదన్నాడు.
2: The joy which you can get in performing action is greater than the joy that you can get in the fruit thereof.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: one small example.
1: ఏదైనా మన గృహమునందు ఒక మంగళ కార్యము చేస్తున్నాము.
2: In our family we are performing some auspicious function.
1: ఈ మంగళ కార్యము జరిగేంత వరకు కూడాను మనకి ఎట్టి శ్రమలు కూడాను అనిపించదు.
2: As long as we are in the process of performing that action, we will not be feeling the fatigue.
1: దేహమునకు ఒక 103 degrees జ్వరం ఉండినప్పటికీ దానిని మనం లెక్క చేయం.
2: ఈవెన్ వెన్ యూఆర్ హ్యావింగ్ 103 degrees ఆఫ్ ఫీవర్ యూ డు నాట్ మైండ్ దాట్.
1: ఆ సమయంలో ఎట్టి అలసట కూడా మనకు కనిపించదు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు ఎనీ ఫెటీగ్.
1: అయితే ఈ కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గృహంలో పోయి మీరు చూడండి, అందరూ కొంతవరకును నిరాశ గురి అయి కొంతవరకును అలసటతో తాము శ్రమ పడి ఉండినట్టుగా గోచరిస్తారు.
2: వెన్ యూ గో టు అండ్ విజిట్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ ఆఫ్టర్ ద ఫంక్షన్ ఈస్ ఓవర్, యూ విల్ ఫైండ్ దెమ్ గెటింగ్ టైర్డ్ అండ్ వేరింగ్ ఎ వెరీ లుక్.
1: కర్మను ఆచరించే సమయంలో ఉండినటువంటి ఆనందము కర్మ తీరిన తర్వాత ఫలమునందు అంత ఆనందం ఉండదు.
2: ద జాయ్ విచ్ వన్ గెట్స్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది సేమ్ జాయ్ ఆఫ్టర్ ది యాక్షన్ ఇస్ కంప్లీటెడ్.
1: కనుక కర్మ ఫలము లోపల ఏదో ఆనందం ఉందని మనం భ్రమిస్తున్నాము.
2: వీఆర్ సింప్లీ డెల్యూడెడ్ బై విత్ ది ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ దర్ ఇస్ సమ్ జాయ్, ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ఇది కర్మ ఫలంలో ఏమాత్రం కూడా ఆనందం లేదు.
2: ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దర్ ఇస్ నో జాయ్ వాట్స్.
1: అయితే మనం కర్మ ఫలమునందు ఆనందం అనేటువంటిది ఉన్నదని భ్రమించటం చేతనే అందులో ఒక ఆనందం కూడాను ఒక ప్రతిబింబంగా మనకు రూపొందుతూ వస్తుండాలి.
2: యాజ్ యు ఆర్ డెల్యూడెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దర్ ఇస్ జాయ్, you get a reflection of the joy.
1: ఇది తాత్కాలికమైనటువంటి ఆనందమే కానీ శాశ్వత ఆనందములు కావు.
2: This joy is only temporary, it is not a permanent one.
1: కర్మనే అనిత్యమైనటువంటి సమయమునందు కర్మనే నశ్వరమైనటువంటి స్థితి యందు కర్మ ఫలితం ఏ రీతిగా శాశ్వతమవుతుంది?
2: When the action is itself is temporary and transient, how can the fruits thereof be permanent?
1: కనుకనే దాన యజ్ఞ యాగాది కృతువులు ఈ కర్మాచరణ చేత మనకు స్వర్గం ప్రాప్తిస్తుందని మన యొక్క విశ్వాసం.
2: Therefore our faith is that on account of charities, on account of yajna, on account of penance, we will be getting heaven.
1: ఇది కేవలము స్వర్గ ప్రాప్తి కూడాను తాత్కాలికమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించాడు కృష్ణుడు.
2: Krishna has also demonstrated that the heaven itself is temporary.
1: అర్జున, దీనికంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి ఉన్నది.
2: He said, Arjuna, there is something which is greater than this.
1: ఇక్కని నేను యజ్ఞ యాగాది కృతువులు ఆచరించకూడదని నేను బోధించటం లేదు.
2: Therefore, I am not telling that you should not perform యజ్ఞ యాగాదీస్.
1: యజ్ఞ యాగాది కృతువులు ఆచరించవలసినదే.
2: You have to perform యజ్ఞ యాగ and such other things.
1: ఇది లోక కళ్యాణం అనేటువంటి యొక్క భావంతో నీవు ఆచరించు.
2: While performing, perform it for the welfare of the world.
1: కేవలం స్వార్థమైనటువంటి భావంతో నీవు ఆచరించవద్దు.
2: Do not perform these things with a selfish motive.
1: అనాసక్తితో నీవు ఆచరించు.
2: విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ పర్ఫార్మ్.
1: లోకస్థ సుఖోభవంతు ఈ యొక్క జగత్తంతా కూడాను సరైనటువంటి సుఖశాంతులు అద్దెందాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఈ కర్మలు ఆచరించు.
2: ఫర్ ది పీస్, వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ అట్ లార్జ్ యూ పర్ఫార్మ్ దీస్ యాక్ట్ దీస్ కర్మస్.
1: తద్వారా లోక కళ్యాణము కావచ్చును, నీకు అంతకంటే స్వర్గము కంటే మించినటువంటి ఒక దైవ సన్నిధి కూడా నీకు లభించవచ్చు.
2: వెన్ యూ పర్ఫార్మ్ లైక్ దాట్ దేర్ విల్ బి వెల్ఫేర్ ఫర్ ది నేషన్ వరల్డ్ అట్ లార్జ్ అండ్ ఆల్సో యూ మే గెట్ బియాండ్ హెవెన్.
1: పుణ్య మత్స్యలోకం ఇచ్చంతి, ఈ స్వర్గం కూడా కొంతకాలం మాత్రమే, పుణ్యకాలం ఉండినంత వరకు మాత్రమే నీవు నివసించగలవు.
2: హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ వుడ్ లాస్ట్.
1: ఈ పుణ్యకాలం క్షీణించిన తర్వాత నీవు తిరిగి మత్స్యలోకములకు రావాలి.
2: వన్ ఆఫ్ ది మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ హావ్ టు కమ్ బ్యాక్ టు అర్త్.
1: కనుక ఈ క్షణభంగురమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి స్వర్గాపేక్షను నీవు మానుకో.
2: దేర్ఫోర్ యు గివ్ అప్ యువర్ లవ్ ఫర్ హెవెన్ విచ్ ఇస్ టెంపరీ, ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్.
1: దైవ సన్నిధియే, దైవ పెన్నిధియే నీ యొక్క ప్రధానమైనటువంటి గమ్యమని భావించు.
2: ది నియర్నెస్ అండ్ ది క్లోజ్నెస్ టు ద లార్డ్ అండ్ హిస్ లోటస్ ఫీట్
1: యు సర్గం కంటే మించినటువంటి శ్రేష్టమైనటువంటి గమ్యము దైవతత్వము.
2: The principle of divinity is greater than heaven.
1: ఈ యొక్క కర్మలను నీవు సరిగా అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, దీనిని సరిగా నీవు అర్థం చేసుకుని వర్తించినప్పుడు నీవు బ్రహ్మతత్వమే పొందగలవన్నాడు.
2: When you understand the secrets of action and perform the action in the proper sense, you will be able to get the divinity itself.
1: కనుక భగవద్గీత కేవలం సర్వసంగ పరిత్యాగము గావించుకొని అరణ్యములకేగి తపస్సు ఆచరించమని బోధించలేదు.
2: Therefore, Bhagavad Gita has not asked you to renounce all the worldly activities and go to
1: మంది భావించవచ్చును. ఈ చిన్న చిన్న పిల్లలకంతరికి భగవద్గీత ఎందుకు? మీరు ఈ చిన్న వయసు లోపలనే భగవద్గీతను పఠించి ఏ సన్యాసులు అవుతారో, ఏ విధమైనటువంటి త్యాగాన్ని పొందుతారో అనేటువంటి భయభ్రీతులకు కొంత అవకాశం అందించుకుంటారు.
2: Some people may be under the impression, why should Bhagavad Gita be taught for such youngsters? They may renounce the entire world and go. Some people may be under such wrong illusions.
1: Bhagavad Gita ni bodhinchetundi peddalu lokamlo entha mandu untunnaru, veerandaru sanyasanni swikarinchara?
2: There are such a great number of people who have been teaching Bhagavad Gita. Have they taken up this
1: sanyasa? Sarvasanga parityagulainara?
2: Have they renounced all the things in the world?
1: Sakshat Arjunude Krishnu yokka deeni nundi vinnatundi vaadu తాను ఏమైనా సన్యాసం స్వీకరించాడా?
2: అర్జున హూ డైరెక్ట్లీ హర్డ్ ఫ్రమ్ కృష్ణ హింసెల్ఫ్ ద భగవద్గీత, డిడ్ హి యాక్సెప్ట్ సన్యాసం?
1: లేదు లేదు. మానవత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత హ్యాస్ టు బి అండర్స్టూడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ రియల్ హ్యూమన్ నేచర్.
1: భగవద్గీత యొక్క ప్రధాన లక్ష్యము వేదాంతాన్ని వ్యవహారం దగ్గరకు దింపుతుంది.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ భగవద్గీత ఈస్ to bring down philosophy to the level of mundane world and daily activity.
1: Vedantanni bhagavadgita varaku dimpadame kaakunda ee vedantanni geeta varaku hechistundi.
2: Not merely that, it also raises the level of philosophy
1: vyavaharanni vedantamulo dimputundi. It vedantamunu vyavaharamuloki maarustundi.
2: It transforms vedanta into daily life and it elevates daily life to the level of vedanta.
1: కనుక కేవలము వేదాంతం అనేటువంటిది ఒక వ్యవహారంలో ప్రవేశించడమే కాకుండా వ్యవహారాన్ని వేదాంతంలో కూడా ప్రవేశపెడుతుంది.
2: ఇట్ నాట్ మెయిర్లీ ఇంట్రడ్యూసెస్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ ఇంటూ డైలీ లైఫ్, ఇట్ ఆల్సో ఇంట్రడ్యూసెస్ డైలీ లైఫ్ ఇంటూ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ.
1: వేదాంత వ్యవహారం రెండింటినీ సమన్వయం చేస్తుంది.
2: ఇట్ రికన్సైల్స్ స్పిరిచువాలిటీ అండ్ డైలీ లైఫ్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం ఒక వ్యవహారంతోనే గడిపేటువంటి యొక్క సమస్య కాదు.
2: Humanity is not that we will have to just pay attention only to secular and daily life.
1: ఇది జీవనోపాధి నిమిత్తమై ఉండినటువంటిది మాత్రమే కాదు.
2: It is not meant for eking out the livelihood at all.
1: జీవిత పరమావధిని కూడాను బోధించేటువంటి ఒక తత్వము ఈ యొక్క భగవద్గీత.
2: భగవద్గీత is a principle which it teaches the very ultimate goal of
1: జీవనోపాధి జీవిత పరమావధి రెండింటి యొక్క రెక్కలచోనే మానవుడు జీవిస్తున్నాడు.
2: The end of eking out livelihood on earth and also transcending it, these are the two things which
1: కనుకనే మనం ఏ కర్మల ఆచరించినప్పటికీ అనాసక్తితో ఆచరించటం చేత మనము కర్మకు బద్దులు కానటువంటి వారం అవుతాం.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై అస్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ వెన్ వి పర్ఫార్మ్ దెం, వి విల్ నాట్ బి బౌండ్ బై దెం.
1: మనం ఇన్ని విధములైనటువంటి సాధనలు కలిపినందుకు, ఇన్ని విధములుగా మనం భగవద్గీత యొక్క తత్వాన్ని గుర్తించినందుకు మన యందు ఈ అనాసక్తి అనేటువంటి దాన్ని క్రమక్రమేణా అభివృద్ధి గావించుకోవాలి.
2: After listening to Bhagavad Gita in so many ways and doing so many sadhanas, we have to develop anasakti.
1: Anasakti valla em avutundante mana karmalam marinta pavitramainatundi okka sthayini andukuntundi.
2: What actually happens by having this anasakti or disinterestedness is our actions become sacred.
1: Evari karmalu evari swadharmamulu vaaru aacharinchatamlo abhyantaram ledu.
2: There is no objection for people performing their own actions suitable to that status of life.
1: ఈ కర్మలు మరింత పరిశుద్ధమైన రూపొందింప చేసుకోవాలి.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ యాక్షన్స్ ఇంటూ సేక్రెడ్ యాక్ట్.
1: ఇప్పుడు వంట చేసేవాడు ఒకడు ఉంటాడు.
2: దేర్ ఇస్ ఎ కుక్.
1: అతను వంటవాడు అనుకుంటాం మనం.
2: వీ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ కుక్.
1: ఇతను కర్మ ఫలాశక్తి పైన తాను వంట చేస్తున్నంత వరకును ఈ వంట కొంతవరకును చెడిపోవచ్చును, మరింత కొంతవరకును మాడిపోవచ్చును.
2: సో లాంగ్ యాజ్ హీస్ పర్ఫార్మింగ్ హిజ్ ఓన్ యాక్షన్ కీపింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ ఇట్ ఇస్ లైక్
1: ఏదో జీత నిమిత్తమై మనం ఆచరిస్తున్నామన్నంత వరకు కూడా దీనిపైన శ్రద్ధ వానికి అభివృద్ధి కాదు.
2: ఇఫ్ హీ ఈస్ పర్ఫార్మింగ్ దిస్ యాక్షన్ విత్ వేజెస్ అండ్ సాలరీ ఇన్ వ్యూ, హీ మే నాట్ బి హావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్.
1: అనాసక్తితో ఈ యొక్క కర్మని ఆచరించినప్పుడు అది మరింత పరిశుద్ధమైనటువంటిగాను పవిత్రమైనటువంటిదిగాను రుచికరమైనటువంటిదిగాను రూపొందుతుంది.
2: వెన్ దిస్ ఈజ్ పర్ఫార్మ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అనాసక్తి, ఇట్ బికమ్స్ సేక్రెడ్, ప్యూర్ అండ్ టేస్టీ.
1: అదే విధంగానే ఎవరెవరి కర్మలు వారు ఆచరిస్తూ ఈ అనాసక్తితో భావం చేత ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ కర్మ మరింత శ్రేష్టమైనదిగా రూపొందుతుంది.
2: ఇన్ ద సేమ్ వే వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ దర్ యాక్షన్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి ఇట్ బికమ్స్ వెరీ సేక్రెడ్ అండ్ గ్రాండ్.
1: ఇలాంటి అనాసక్తి భావంతో ఉండినప్పుడే మన యొక్క పరిపాలన కానీ చిత్తప్రజ్ఞ యొక్క తత్వం కానీ నిశ్చలత్వం కానీ మనలో ఏర్పడుతుంది.
2: When we are having this feeling of anasakti with us, there will be steadiness and there will be development.
1: Asaktito manam acharinchinatvanti yokka phalathamulo kontha varaku kudanu manchi cheddalu andulo praveshisthayi.
2: So long as we perform action with a certain amount of interest and personal
1: interest, chintalu kudanu yerparavachunu.
2: There will be ups and downs.
1: Chintalattam kudanu abhivruddhi kavachunu.
2: There will be fickleness which develops.
1: Aasalu marinta peragavachunu.
2: Our desires grow.
1: Kanukani ee anasakti bhavamuto రాజ్యమును పాలించుచు కూడాను జనకుడు ఏ విధముగా తాను రాజయోగిగా మారాడు అనేటువంటి ఒక దీన్ని ఆదర్శంగా చెప్పాడు.
2: దట్స్ వై హీ హెల్డ్ అవుట్ జనక యాజ్ అన్ ఐడియల్ పర్సన్ హూ రూల్ ది కింగ్డమ్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి అండ్ హూ అటైన్ పర్ఫెక్షన్.
1: బాహ్య దృష్టి కలవారు కొందరు,
2: దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్టర్నల్
1: అంతర్దృష్టిని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు మరికొందరు.
2: దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ డెవలప్డ్ ది ఇన్నర్ విజన్.
1: కానీ బాహ్య దృష్టి ఈ స్థూలమైనటువంటి యొక్క దీనిని మాత్రమే చూడగలదు.
2: ద ఎక్స్టర్నల్ విజన్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఓన్లీ అట్ ద గ్రాస్.
1: అంతర్దృష్టి అనేటువంటి యొక్క అంతఃకరణ పరిణామమును కూడా మార్చగలదు.
2: ది ఇన్నర్ విజన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది అంతఃకరణ ఆఫ్ ద హార్ట్.
1: కనుక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకునేటువంటి విధానం లోపల ఈ యొక్క అనాసక్తిని మనం పెంచుకోవాలి.
2: ఇన్ డెవలపింగ్ ది ఇన్నర్ విజన్ దిస్ అనాసక్తి విల్ హ్యావ్ టు బి డెవలప్డ్.
1: వ్యాసు ఒకనొక సమయం లోపల శుకుడు మిథిలాపుర ప్రాంతంలో సంచరిస్తూ వచ్చాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ శుకా వాస్ జస్ట్ ట్రావెలింగ్ ఇన్ ది నైబర్హుడ్ ఆఫ్ మిథిలాపుర.
1: మిథిలాపుర రాజ్యంలో ప్రవేశించాడనేటువంటి వార్త జనకుని చెవిలో పడింది.
2: జనక హెర్డ్ దాట్ హీ హాస్ ఎంటర్డ్ మిథిలాపుర.
1: కానీ అతను ఎక్కడ ఉంటుంటాడో, ఎక్కడ స్థిరంగా ఉంటుంటాడో అనేటువంటిది ఇంకా తనకు తెలియలేదు.
2: హీ డిడ్ నాట్ హవర్ నో వేర్ హీ వుడ్ సెటిల్ డౌన్.
1: కానీ ఈ వార్తను గుర్తించే నిమిత్తమై కొంతమందిని వార్తాకారంలో పంపించాడు అటు ఇటు.
2: టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ ఐటమ్ ఆఫ్ న్యూస్ హిస్ ది కింగ్ సెంట్ ఎ ఫ్యూ మెసేంజర్స్.
1: వారు అటు ఇటు చూచి ఒక వారం లోపల ఇతనికి ఒక విధమైనటువంటి వర్తమానం తెచ్చారు.
2: దే వెంట్ రౌండ్ అండ్ స్పెంట్ ఎ వీక్ గాట్ సమ్ న్యూస్ టు.
1: మన మిథిలాపురమునకు సమీపంలోనే ఒక అరణ్యంలో ఒక ఆశ్రమంలో తాను నివసిస్తున్నాడు అని చెప్పింది తెలిసింది.
2: He came to know that Janaka is living in a forest which is nearby Mithilapura in a chawl tree.
1: Itti mahaniyunni darshinchatam atyavasaramani bhavinchi taanu okanaadu mantrulato cheri aa aashramanni sandarshinchadu.
2: Thinking that it is necessary to visit him along with ministers, he went and visited him.
1: Taanu kevalam oka Janaka maharaju ga taanu chakravarti ga taanu akkada praveshinchaledu.
2: He did not go there as king and emperor.
1: Oka sadhakuniga oka daasuniga అతని చెంత చేరాడు.
2: యాజ్ ఎ సర్వెంట్ యాజ్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ హీ వెంట్ దేర్.
1: ఇతని అహంకారం అంతా కూడా కేవలం అణగదొక్కాడు.
2: హీ సప్రెస్డ్ అండ్ రిమూవ్డ్ ఆల్ హిస్ ఈగోయిజం.
1: ఈ శుకుడు కొంతమంది శిష్యులతో చేరి ఏదో కొంతవరకును ఒక వేదాంతాన్ని వల్లిస్తూ వచ్చాడు.
2: హీ వాజ్ గివింగ్ ఎ స్మాల్ డిస్కోర్స్ టు ద డిసైపుల్స్ ఆన్ సమ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అండ్ ఫిలాసఫీ.
1: ఈ వేదాంత బోధనలు జరుపుతున్నంత సేపు కూడాను జనకుడు ఏకాగ్ర చిత్తుడై దానిని స్వీకరించాడు.
2: యాజ్ లాంగ్ యాజ్ దిస్ డిస్కోర్స్ వాస్ బీయింగ్ డెలివర్డ్ జనక స్టూడ్ దేర్ అండ్ కాన్సన్ట్రేటెడ్లీ హి వాస్ లిజనింగ్.
1: తిరిగి సాయం సమయం అయ్యేటప్పటికీ తాను శుకుని దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోతూ, స్వామి నిత్యము తమ యొక్క వేదాంత బోధనలందు నేను కూడా నువ్వు చేరవచ్చునా అని అడుక్కున్నాడు.
2: ఇట్ వాజ్ ఈవినింగ్ బిఫోర్ హీ లెఫ్ట్ దట్ పర్టికులర్ ప్లేస్ కింగ్ జనక వెంట్ టు శుక అండ్ సెడ్ స్వామి ఎవ్రీ డే కెన్ ఐ జాయిన్ దీస్ డివైన్ డిస్కోర్స్.
1: జనక ఇది వేదాంతం అనేటువంటిది ఒకరి సొత్తు కాదు.
2: జనక స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్
1: ఎవరికి అభిరుచి కలదు.
2: హూ ఎవర్ హ్యాస్ ఇంట్రెస్ట్,
1: ఎవరు దీనిని ఆనందించాలని చెప్పి ఆశిస్తారో,
2: హూ ఎవర్ వాంట్స్ టు ఎంజాయ్,
1: ఎవరు వీరి గమ్యాన్ని చేరాలని చెప్పి విశ్వసిస్తారో,
2: హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ రీచింగ్ ది గోల్,
1: ఇది హక్కు గలదు.
2: ఎవ్రీ ఆల్ సచ్ పీపుల్ హ్యావ్ ఎ రైట్ ఫర్ దిస్.
1: తప్పక రావచ్చును అని ఆజ్ఞ చేశాడు.
2: సర్టన్లీ యూఆర్ వెల్కమ్ హి సెడ్.
1: తిరిగి జనకుడు ఇంటికి వచ్చాడు. రెండవ దినం సాయంకాలం కూడా తిరిగి వెళ్లాడు. ఈ విధంగా కొన్ని దినములంతా కూడాను ఈ వేదాంత ప్రబోధన యందు తాను చేరి క్రమక్రమేణ తన మనసును పరిపక్వం గావించుకుంటూ వచ్చాడు.
2: జనక రిటర్న్ ఆఫ్ దట్ డే పర్టికులర్ హోమ్ అండ్ దిస్ వే దీస్ పర్టికులర్ థింగ్స్ వెంట్ ఆన్. he attended these discourses regularly and got the benefit.
1: Kamakramina sukudu jagattunaku bahya drishti galinaatundi jagattunaku antardrishti galinaatundi okka janakunaku taginaatundi okka sambandha bandhavyanni nirupinchalanaatundi uddeshamto kamakramina midhilapuramunku samipanga vachi cheraadu.
2: He wanted to demonstrate to the world that King Janaka had an internal vision, whereas the world is always external.
1: ఎత్తైనటువంటి ప్రదేశం లోపల ఒక పర్ణశాలను నియమించుకున్నాడు.
2: With this particular person in view, point in view,
1: ఆ స్థానం నుండి మిథిలాపురం పూర్తి కనిపించేటట్టుగా చూసుకున్నాడు.
2: He came to the place near Mithilapura and constructed a cottage in an elevated place from where he could see Mithilapura entirely.
1: ఆ స్థానంలో చేరినటువంటి శిష్యులకందరికీ ఈ వేదాంత బోధ చేస్తూ వచ్చాడు.
2: From that place, he began just giving discourses on Vedanta.
1: Okanadu janakudu ee samaveshaniki raavatam kontha aalasyamaindi.
2: One particular day, King Janaka happened to come.
1: Paripalana bhagathilo edo kontha varakunu aalasyam jaragatam cheta janakudu ikkadiki sakalaniki raalekapoyadu.
2: On account of responsibilities of administration, he had to come a little late.
1: Kani sukudu నిత్యము చేరేటువంటి యొక్క ఈ శిష్యుల గురించి ఏమాత్రం కూడా హెచ్చరించకుండా జనకుని వైపుని ఆ దారులు ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఈ శుకుడు.
2: చుక బిగాన్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ హీ బిగాన్ వెయిటింగ్ ఫర్ జనక వితౌట్ టేకింగ్ కాగ్నైజెన్స్ ఆఫ్ పీపుల్ హావ్ అసెంబ్లెడ్ దేర్.
1: తన వేదాంత బోధ ప్రారంభించలేదు.
2: హీ డిడ్ నాట్ కమెన్స్ హిస్ డిస్కోర్స్.
1: ఎప్పుడు చూసినా కానీ ఆ రోడ్డునే చూస్తున్నాడు, ఆ దారిలే చూస్తున్నాడు. ఇంకా జనకుడు రాలేదా, ఇంకా జనకుడు రాలేదా చూడమని చెప్పని తన పరివారంతో చెప్పటం ఈ రకంగా చేస్తూ వచ్చాడు.
2: చుకా బిగాన్ జస్ట్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫైండింగ్ అవుట్ వై కింగ్ జనక హాస్ నాట్ కమ్. హీ టోల్డ్ ది అదర్ పీపుల్ ఆల్సో టు లుక్ అప్ వై హీ హాస్ నాట్ కమ్ అండ్ హీ వాజ్ జస్ట్ లుకింగ్ దట్ సైడ్.
1: అటువంటి యువకులైనటువంటి ఈ యొక్క సాధకుల లోపల కొంత గుసగుసలు ప్రారంభమైనాయి.
2: Among the people, disciples, the youth who have assembled there, they began murmuring.
1: Chusara, sukuduku ye vidhamainatundi apechchalu levani sarvasanga parityagani andaru bhavistuntaru. Kani janakudu chakravarti ani atanu goppavaadani atanu raaku kosam eduru chustunnade kani manam inta siddhabhaktulato vinadaniki siddhamuga undinappatikini mana kosam em maatram kodanu వేదాంతాన్ని ప్రారంభించలేదు అని ఈ రకంగా ఒకరిలో ఒకరు చెప్పుకుంటూ వచ్చారు.
2: దే బిగాన్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ టెల్లింగ్ దట్ లుక్ అట్ దిస్ శుక, హీ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ గ్రేట్ సేజ్, హీ హస్ డినౌన్స్డ్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. హీ ఈస్ వెయిటింగ్ ఫర్ కింగ్ జనక బికాస్ హీ ఈస్ ఎన్ ఎంపరర్ అండ్ హీ ఈస్ నాట్ కేరింగ్ టు గివ్ ది డిస్కోర్స్ టు అస్. లుక్ అట్ దిస్ పర్టికులర్ బిహేవియర్ ఆఫ్ శుక.
1: ఈ శుకునికి కూడా ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలని కానీ గొప్పవారు చిన్నవారని కానీ భేదం ఉండవచ్చునా అని మరో ఇంకొకరు కొంచెం హెచ్చరిస్తూ వచ్చారు.
2: అనదర్ పర్సన్ సెడ్ ప్రాబబ్లీ ఈవెన్ ఇన్ కింగ్ శుక సే శుక
1: వేదరహితుడైనటువంటి శుకునకు ఇట్టి భేదం ఎందుకు ఉండాలి?
2: వై షుడ్ శుక హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పార్షియాలిటీ అండ్ డిఫరెన్షియల్ ఫీలింగ్స్ బిట్వీన్ కింగ్ అండ్ అదర్స్?
1: దీనిని శుకుడు చక్కగా గుర్తిస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు.
2: శుక హ్యాస్ నోటెడ్ ఆల్ దీస్ పర్టికులర్ టాక్ అండ్ ఆల్ ది ఫీలింగ్స్.
1: సరి అయిన పాఠము నేర్పాలనేటువంటి ఉద్దేశంతోనే తాను ఈ విధంగా కూడా చేరిస్తున్నాడు.
2: విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ టీచింగ్ దెమ్ ఎ గుడ్ లెసన్ హీ హాస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ లైక్ దిస్.
1: అర్ధ గంట ఆలస్యమైంది, ఒక గంట ఆలస్యమైంది, రెండు గంటల ఆలస్యమైంది.
2: ఇట్ వాస్ హాఫ్ ఎన్ అవర్ లేట్, వన్ అవర్ అండ్ ఈవెన్ టూ అవర్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ జనకుడు వచ్చేంత వరకు ఈ వేదాంత బోధ ప్రారంభించలేదు.
2: వాట్ ఎవర్ వేర్ ది డిలే అంటిల్ జనక కేమ్ హీ డిడ్ నాట్ కమెన్స్.
1: ఈ లోపల ఈ భేదములు అనేటువంటి యొక్క దోషములు కలిగినటువంటి హృదయాలు మరింత పెరిగిపోతున్నాయి.
2: మీన్ వైల్ దోస్ పీపుల్ హూస్ హార్ట్స్ వర్ ఎ లిటిల్ డర్టీ దే ఫీల్
1: ఈ లోపల ఉండినటువంటి దోషములంతా బయట పడిపోవాలి.
2: ఆల్ దోస్ ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ అండ్ హిడెన్ ఇన్ దెమ్ షుడ్
1: మ్యానిఫెస్ట్. కానీ వీరి హృదయమునందు ఈ వేదాంతమును ప్రవేశపెట్టడానికి వీలవుతుంది.
2: Only then this particular Vedanta would be entering into their heart.
1: Yemi leni burralonu emainanu cherchavachu.
2: If there is nothing in the inside their head, something could be filled in this
1: head. Yemimu cherchiyunna talaburradi khaliyaguna.
2: If the head is filled with all sorts of things, can it be emptied?
1: Talaburradi khaligaaka ilu sukutamu nimpanaguna.
2: Without emptying the head, can good things be
1: filled? Kanuka vaari endunnatundi doshamulu ee malinyamanta bayata padesi tadupari daani parishuddham chesi andulo ee pavitrani nimpalaneetundi sankalpame. ఈ యొక్క శుకునకు
2: సుకాస్ సంకల్ప అండ్ విశ్వాస్ దట్ దిస్ ఆల్ దిస్ షుడ్ మేనిఫెస్ట్, దిస్ షుడ్ బి పోర్డ్ అవుట్ అండ్ ఆఫ్టర్ ది పోర్ అవుట్ ఆల్ సచ్ డర్ట్ అండ్ ఫిల్త్ విచ్ ఇస్ ఇన్ దేర్ మై
1: హృదయములో మాలిన్యము, ఈ హృదయములో ఒక విధమైనటువంటి రాగద్వేషము ఉండినంత వరకు కూడాను ఈ పవిత్రత వీధిలో చేరడానికి వీలు కాదు.
2: యాజ్ లాంగ్ యాజ్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ అండ్ అటాచ్మెంట్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ఫీలింగ్స్ వేదాంత అండ్ ప్యూరిటీ కెనాట్ ఎంటర్ ఇంటు
1: అంతఃకరణ పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ఈ శుకుడు ఈ విధమైనటువంటి చర్యలకు తీసుకున్నాడు.
2: టు ప్యూరిఫై ది హార్ట్ సుకాట్ అండర్ టుక్ దిస్ పర్టికులర్ ప్రాసెస్.
1: అంతలోనే పాపం జనకుడు చాలా ఆతృతతో వచ్చాడు.
2: మీన్ వైల్ కింగ్ జనక విత్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ రెస్ట్
1: కొంత దూరంలోనే జనకుడు వస్తున్నటువంటిది చూచాడు ఈ శుకుడు.
2: సుకా నోటెడ్ ది కమింగ్ ఆఫ్ జనక.
1: కేవలం జనకుడు ఒంటరిగా వచ్చేటువంటి స్వభావం కాదు.
2: యూజువలీ కింగ్ జనక వుడ్ నాట్ కమ్ ఆల్ అలోన్.
1: తనకు ఉండనక్కరలేదనుకున్నప్పటికీ తన పరివారము తన మంత్రులు వారు రాక తప్పదు.
2: ఈవెన్ దో హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రింగింగ్ మినిస్టర్స్ అండ్ అదర్ సర్వెంట్స్ దే వుడ్ యూజువలీ
1: సెక్యూరిటీ. ఈ చక్రవర్తికి తగినటువంటి భద్రత అంతా ఉండే తీరాలని వారి యొక్క బాధ్యత.
2: ది జనరల్ ఫీలింగ్ అండ్ దేర్ ఓన్ ఐడియా ఈస్ దట్ దిస్ కింగ్ షుడ్ బి ప్రొవైడెడ్.
1: కానీ జనకుడికి ఈ వాంఛలు లేవు.
2: కింగ్ జనక డజంట్ హిమ్సెల్ఫ్ హ్యావ్ ఎనీ సచ్ ఫీలింగ్.
1: తనకు ఈ గుంపుతో వస్తున్నటువంటిది చక్కగా గుర్తించారు అందరూ కూడాను.
2: అండ్ ఆల్ ది పీపుల్ రికగ్నైజ్ కింగ్ జనక కమింగ్ దిస్ వే.
1: జనకుడు వచ్చిన తర్వాత దర్పాసనం వేసుకున్నాడు. జనకుడు అతి భక్తి సిద్ధులతో కూర్చున్నాడు.
2: కింగ్ జనక కేమ్ హి స్ప్రెడ్ ది దర్బా మ్యాట్ అండ్ హి బిగన్ జస్ట్ సిట్టింగ్ ఆన్ దట్.
1: శుకుడు ప్రారంభించాడు ఈ వేదాంతం.
2: దెన్ శుక కమెన్స్ హిస్ టీచింగ్.
1: అయినప్పటికీ ఈ చుట్టూ చేరినటువంటి యువకులైనటువంటి సన్యాసి ఉన్నారు చూడండి, వీరికి మరింత ద్వేషం పెరిగిపోయింది.
2: ఆల్ దోస్ యూత్ డిసైపుల్స్ హూ హావ్ అసెంబ్ల్డ్ దేర్ దేర్ హేట్రెడ్ ఫ్రక్టిఫైడ్.
1: చూశారా, శుకునకు జనకుడి కోసమని 2 గంటలైనా కూడా ఆగినాడు.
2: హిమ్సెల్ఫ్ హ్యావ్ ఎనీ సచ్ ఫీలింగ్.
1: తనకు ఈ గుంపుతో వస్తున్నటువంటిది చక్కగా గుర్తించారు అందరూ కూడాను.
2: అండ్ ఆల్ ది పీపుల్ రికగ్నైజ్ కింగ్ జనక కమింగ్ దిస్ వే.
1: జనకుడు వచ్చిన తర్వాత

0: చూశారా, శుకునకు జనకుడి కోసమని 2 గంటలైనా కూడా ఆగినాడు. కాని మేము భక్తులం కాదా, మాకు ఈ శ్రద్ధాభక్తులు లేవా అనేటువంటి దీంట్లో మరింత వీరి ముఖములంతా మాడిపోతూ వచ్చాయి.
1: ఆల్ దేర్ ఫేసెస్ బిగాన్ చేంజింగ్ విత్ ది ఫీలింగ్ దట్ లుక్ అట్ దిస్ థింగ్ సుక,
0: తన ఆలస్యమునకు క్షమించమని చెప్పని జనకుడు ప్రార్థించినాడు సుకుణ్ణి.
1: కింగ్ జనక ఆస్క్డ్ ఫర్ పార్డన్ ఫర్ కమింగ్ లేట్.
0: ఇంత లోపలనే ప్రారంభించాడు సుకుడు.
1: Meanwhile, Sukha commenced his teaching.
0: ప్రారంభించి బోధిస్తూ వచ్చాడు.
1: He commenced and he continued.
0: కొంతసేపటికి ఈ దుష్ట గుణములకు సరైనటువంటి ఒక బుద్ధిని నేర్పాలని చెప్పని జనక, ఏమిటి ఈ మిథిలాపురం అంతా కూడాను అగ్నితో మండిపోతుండాలి అన్నాడు సుకుడు.
1: Immediately after some time, Sukha told to teach a lesson to those other people who have assembled there with bad feelings. Oh, Janaka, look at your kingdom. It is on fire.
0: కన్నులు మూసుకున్నటువంటి జనకుడు ఈ యొక్క మాటలకు ఏమాత్రం కూడా లక్ష్యం చేయలేదు.
1: కింగ్ జనక హూ హ్యాడ్ క్లోజ్ హిస్ ఐస్ అండ్ కాన్సన్ట్రేటెడ్ లిజనింగ్ హీ నెవర్ టుక్ నోట్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: ఈ వేదాంతం నుండి తన మనసును లగ్నం చేసుకున్నాడు.
1: హీ హ్యాడ్ ఫిక్స్డ్ హిస్ మైండ్ ఇన్ వేదాంత.
0: కనుక ఏకాత్మ భావంతో ఉన్నాడు.
1: హీ హ్యాడ్ ఓన్లీ ది ఫీల్
0: అమనస్కుడైనాడు.
1: హీ వాజ్ అన్ అమనస్క.
0: ఏమేమో చెప్తున్నాడు కానీ అతను చెప్పినటువంటి వేదాంతం నుండే లక్ష్యం పెట్టుకున్నాడు ఈ యొక్క జనకుడు.
1: హీ కెప్ట్ హిస్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ వేదాంత.
0: ఈ చుట్టూ ఉన్నటువంటి యువకులైనటువంటి వారి దృష్టి అంతా కూడా మిథిలాపురం పైన ఉంటుండాలి.
1: ది అదర్ పీపుల్ హూ ఆర్ అసెంబ్లింగ్ దేర్
0: మంటలు మండుతున్నాయి, పొగలు లేస్తున్నాయి.
1: ద ఫ్లేమ్స్ వర్ రైజింగ్ అండ్ ది స్మోక్ వాస్ కమింగ్.
0: కొంతమంది ఈ శిష్యుల లోపల అయ్యో మా బంధువులు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, వారేమైపోయినారు ఏమో అని ఈ చాపలంతా మూట కట్టుకుని పరిగెత్తున్నారు మిథిలాపురం వైపున.
1: సమ్ ఆఫ్ ది డిసైపుల్స్ హూ హాడ్ అసెంబ్డ్ దేర్ బిగాన్ రన్నింగ్ టువర్డ్స్ మిథిలాపురం థింకింగ్ ఆఫ్ దేర్ రిలేటివ్స్ అండ్ దేర్ పేరెంట్స్ హూ వర్ ఇన్ ది టౌన్.
0: అభిమాన మమకారములు వీడియందు బయటపడ్డాయి.
1: ది ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విచ్ ఆర్ హిడెన్ ఇన్ దేర్ హార్ట్స్.
0: కొంతసేపు అయ్యేటప్పటికి సుకుడు చెప్పాడు, సుఖ జనక మీ అంతఃపురంలో కూడా ప్రవేశించింది అగ్ని అన్నాడు.
1: After some time, Sukha told King Janaka, Janaka, this fire has spread to your palace also.
0: కాని దానికి కూడా నీ మాత్రం చెల్లించలేదు.
1: Even for that, King Janaka did not take note of it or move.
0: అనాసక్తిలో ఉంటున్నాడు తాను.
1: He was with a feeling of anasakti.
0: ఆసక్తి కూడా ఆత్మాసక్తి.
1: His ఆసక్తి or interest was only in ఆత్మ.
0: అది తప్ప అన్య భావములు అతని యందు ఏమాత్రము లేవు.
1: Accepting for the feeling of Atma, he did not have any other feeling.
0: కట్టగలపటికి ఈ పంచశిఖుడు దిశికుడు వీరందరూ ఉండేటువంటి వారు కూడా కొంత కంగారు పడ్డారు.
1: దే వర్ పంచశిఖ అండ్ దిశిఖ అండ్ అదర్స్. దే వర్ ఆల్
0: గొప్ప గొప్ప పండితులు.
1: దే వర్ ఆల్ గ్రేట్ స్కాలర్స్.
0: కానీ పండితులైనప్పటికీ ఆసక్తిని కేవలం నిర్మూలం చేసుకోలేకపోయారు.
1: దే మైట్ హావ్ బీన్ స్కాలర్స్ బట్ దే హాడ్ నాట్ కిల్డ్ దిస్ ఆసక్తి.
0: వారు కూడా జనకునికి చెప్పడానికి భయపడ్డారు.
1: They were also afraid of telling king.
0: ఈ మంటలంతా కంటికి కనిపిస్తున్నాయి.
1: They were able to see from there all those flames.
0: Raja, Raja, Raja అని అనేక విధములుగా కూడా వాళ్ళు ప్రార్థించారు.
1: They began praying, King, O King, O King.
0: ఇతను సమాధి స్థితుడయ్యాడు.
1: He entered into a state of samadhi.
0: ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు.
1: He was enjoying the bliss of
0: ఆత్మ. కంటి నుండి ఆనంద బాష్పములు కారుతున్నాయి.
1: The tears of joy were spreading, rolling down.
0: దేహం కానీ మనసు కానీ చలించలేదు.
1: He did not waver his body.
0: ఇలాంటి స్థితి ఎందున్నటువంటి జనకును చూచి సుకుడు తనలో తాను ఆనందించుకున్నాడు.
1: Sukha, who observed this particular state of King Janaka,
0: కొంతమంది పరిగెత్తిపోయినటువంటి ఈ శిష్యులందరూ కూడాను ఇప్పుడు అగ్ని ఆరిపోయింది అని తిరిగి వెనుకకు వచ్చేస్తారు.
1: Those disciples who ran away towards Mithilapura, they returned saying that this place is
0: Sukha చెప్పాడు ఈ చిట్టు ఉండినటువంటి శిష్యులను చూచి.
1: Then Sukha told the other disciples who were being seated there,
0: నాయనా నేను 2 గంటలు ఆలస్యం చేయటము ఇతను మహారాజని చక్రవర్తిని గొప్పవాడని అతని వల్ల నాకేమో గొప్ప జరుగుతుంది అనేటువంటి ఈ తుచ్చమైన వాంఛన నాకేమాత్రము లేవు.
1: Well, children, I have not delayed my starting of my discourse for 2 hours because he is a king, he is a great man. I don't want to
0: have a bad feeling. Arhudu.
1: He is a person who deserves. Therefore, I have just delayed.
0: అర్హత కలిగినటువంటి వాడు ఈ జనక మహారాజే.
1: హీ హ్యాస్ ది అథారిటీ ఫర్ దట్ పర్టికులర్ థింగ్.
0: మీరు కేవలం ఆలకించేటువంటి వారే కానీ అర్హులు కాదు.
1: యు ఓన్లీ లిజన్ బట్ యు డు నాట్ హ్యావ్ ఎనీ రైట్.
0: అందువల్ల ఇలాంటి వీరికి 100 మందికి చెప్పేటువంటి దానికంటే అతనికి ఒక్కనికైనా కూడా చెప్పడం చాలు.
1: Instead of telling people who do not have that right and authority in the hundreds, I can tell at

0: గౌరవంతో
1: విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్
0: కేవలం మమకార అభిమానములతో
1: విత్ ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్
0: అహంకారములతో
1: విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం
0: కూడినటువంటి వారికి ఎంత చెప్పి కూడాను ప్రయోజనం లేదు.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ టెలింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు సచ్ పీపుల్
0: ముందును జలములో వేసినట్టుగా ఉంటుంది.
1: It is something like throwing a stone into the water.
0: Enni samvatsaramlu ee gundu jalamlo undinappudiki ee jalamnu pilchukoneetundi swabhavam daniki ledu.
1: For a number of years this stone may be inside water but it would not be able to absorb a drop.
0: Janakuneetundi vaadu okkadu chikkina kuda chaalu.
1: Even if I can get one person like Janaka it would be sufficient.
0: Taluku beluku raallu tattadeela.
1: Why have useless shining stones in number of them?
0: Utte chaalu viluvainatundi vajram.
1: If there is at least one gem which is valuable that would be
0: panta pandani bhumi 10 ekaramu lela.
1: Why to have barren land of 10 acres?
0: Konchemaina chalu manchi bhumi.
1: If you can have a small fertile land that would be sufficient.
0: Okka janakudu pavitrudainadante tana rajyamanta pavitram gavinchagaladu.
1: If one king Janaka can become sacred he can transform the entire kingdom into sacred.
0: Kanuka atti chakravartini uttama chakravartiga rajyogiga తీర్చిదిద్దటం కోసమని శుకుడు ఇన్ని విధములుగా ప్రయత్నించాడు.
1: టుక్ ఆర్ ట్రైడ్ ఇన్ ఆల్ దీస్ వేస్ ఇన్ ఆర్డర్ టు మేక్ కింగ్ జనక వన్ సేక్రెడ్ కింగ్.
0: ఈ భగవద్గీత ఎందు కూడాను ఉత్తముడైనటువంటి అర్జునుడు,
1: ఈవెన్ ఇన్ భగవద్గీత ఆల్సో ఫర్ ఎ సేక్రెడ్ పర్సన్ లైక్ అర్జున,
0: ఇంద్రియ నిగ్రహం గల అర్జునుడు,
1: అర్జున హూ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్
0: అనాసక్తి స్వభావం కలవాడు,
1: he had that particular feeling of
0: telivitelulo maha praveenudu,
1: he was extremely skilled
0: tapasya adhikanga untundali,
1: he had a lot of power of cunning,
0: raga dveshamulo sadhyamainta varaku anagudrukunnatundi vaadu,
1: he was to a great extent suppressed attachment.
0: Ilanti arjunni sarini sthiti lopala unchinappude bhavishyattu chaala jagattunaku entaina kudanu aanandamunu cheekurchagaladanu aneetundi uddeshamtone ఈ కృష్ణుడు అర్జునుడికి ఇంత బోధించడానికి ప్రయత్నించాడు.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఇఫ్ అర్జున కెన్ బి కరెక్టెడ్ ఇట్ వుడ్ బి ఆఫ్ ఎ గ్రేట్ హెల్ప్. కృష్ణ టుక్ సో మచ్ ఆఫ్ కేర్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్ టు అర్జున.
0: దేవతలను కూడా మెప్పించినటువంటి గుణం కలిగినటువంటి వాడు అర్జునుడు.
1: అర్జున హ్యాడ్ ది కెపాసిటీ అండ్ వర్చ్యూ టు
0: ఎట్టి సమయం నందైనా కూడా ఇంద్రియాన్ని చెలింపజేయనటువంటి ఒక ధీరుడు.
1: అండ్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్ హీ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ కంప్లీట్లీ.
0: అందుకోసమని అతనికి అనేక విధమైనటువంటి బిరుదులు కూడాను అందుకున్నాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై హీ హాస్ గాట్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్.
0: అర్జున,
1: అర్జున ఇస్ వన్
0: పవిత్ర హృదయమైన వాడు,
1: సేక్రెడ్ హార్టెడ్ పర్సన్.
0: ఫల్గుణ,
1: ఫల్గుణ ఇస్ అనదర్
0: పార్థివ,
1: పార్థివ
0: కిరీటి,
1: కిరీటి
0: శ్వేతవాహనం,
1: శ్వేతవాహనం
0: బీభత్సర్య,
1: బీభత్స
0: భయంకరమైనటువంటి చర్యలు అతను చేసేటువంటి చర్యలు జగత్తునంతా అదిరించేటువంటి అంత బలవంతుడు.
1: He could undertake acts which could terrify and frighten the entire world. Such powerful person he was.
0: Evvaru kudanu sadhinchaleni danasunu kudanu sadhinchadu.
1: A weapon which could not be accomplished and conquered by any person.
0: Hrudayamlo pala shivadhanasuga anaga pinakamuga undinatundi.
1: It was in the form of pinaka with Shiva.
0: Tetayugamlo shivadhanasuga vachindi.
1: It took the form of a weapon of Shiva in Tretayu.
0: Dwapara yugamulo adiye gandivanga vachindi.
1: The same thing became gandiva in Dwapara
0: yugam. Janaka maharajulo undinatvanti shivadhanasu idiye.
1: The same thing was with King Janaka.
0: Shivudi daggara undinatvanti pinakam kudanu idiye.
1: The same thing was with Shiva in the form of
0: ilanti mahashaktini kudanu Shiva anugrahanni pondi sadhinchinatvanti mahadheerudu.
1: By earning grace of Shiva he was able to conquer such a great weapon.
0: Kanukane Arjunaku ee vidhamainatvanti gnanamunu bodhinchinappudu జగత్తునకంతా కూడా ఇది సార్థకం కాగలదని తన యొక్క సంకల్పం.
1: హిస్ విషన్ హిస్ సంకల్ప వాజ్ ఇఫ్ సచ్ అ గ్రేట్ భగవద్గీత ఇస్ టాట్ టు అర్జున ది ఎంటైర్ వరల్డ్ వుడ్ గెట్ ది బెనిఫిట్.
0: మనం ఆహారమును నోటి ద్వారా జఠరమును కంపించినప్పుడే జఠరం నుంచి సర్వాంగమును కూడా దాన్ని సప్లై చేయగలదు.
1: త్రూ అవర్ మౌత్ వెన్ వీ ఆఫర్ ఫుడ్ టు ద స్టమక్ త్రూ ద స్టమక్ ది ఎంటైర్ ఫుడ్ విల్ రీచ్.
0: అదేవిధంగానే ఒక అర్జునుడికి మాత్రమే ఇది అందించినప్పుడు అర్జును ద్వారా కూడాను యావత్ జగత్తును కూడాను దీనిని ప్రసరింపచేయగలడు.
1: జస్ట్ ఆఫ్ ద ఫుడ్ రీచెస్ టు ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద బాడీ వెన్ ఇట్ ఇస్ ఆఫర్ టు స్టమక్ వెన్ ఇట్ ఇస్ గివెన్ టు అర్జున ఇట్ విల్ రీచ్
0: పార్థివ.
1: హిస్ నేమ్ ఇస్ పార్థివ.
0: పార్థివ అనగా పృథ్వీ పుత్రుడు అనేటువంటి యొక్క అర్థం.
1: పార్థివ మీన్స్ సన్ ఆఫ్ అర్త్.
0: కనుక అందరు కూడా పృథ్వీ పుత్రులే.
1: ఆల్ ఆఫ్ us ఆర్ సన్స్ ఆఫ్ అర్త్.
0: ఇలాంటి ప్రజలకంతా కూడా ప్రతినిధిగా ఉండినటువంటి వాడు అర్జునుడు. కనుక అర్జునుడిని పవిత్రంగా చేసినప్పుడు ఈ జగత్తునంతా కూడాను జనులందరినీ కూడాను తాను పవిత్రం చేయగలడు అనేటువంటి యొక్క విశ్వాసం చేతనే అర్జునుడికి గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
1: యాజ్ అర్జున వాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ వీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ సేక్రెడ్ పర్సన్ త్రూ హిమ్ ది హోల్ వరల్డ్ వుడ్ బి కన్వర్టెడ్ విత్
0: దిస్ కర్మ కంటే నిష్కామ కర్మ ఉత్తమము అన్నాడు.
1: Compared to action, action without fruits is greater.
0: నిష్కామ కర్మ కంటే అనాసక్తి కర్మ మరింత ఉత్తమము అన్నాడు.
1: అనాసక్తి యాక్షన్ ఇస్ గ్రేటర్ దాన్ నిష్కామ యాక్షన్.
0: కానీ అనాసక్తి కంటే పూర్తిగా అర్పితముగా ఆవించుకునేటువంటి కర్మలు ఆచరించటమే మరింత శ్రేష్టమన్నాడు.
1: యాక్షన్ ఆఫర్ కంప్లీట్లీ టు ద లార్డ్ ఇస్ మోర్ సేక్రెడ్ దెన్ ఆల్ దిస్.
0: కనుకనే కట్టకడుపుకి సర్వధర్మ పరిత్యజ్య మాం ఏకం శరణం విద్య అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయమన్నాడు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఓన్లీ హీ కమాండెడ్ హిమ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ టు కృష్ణ.
0: ఆయా స్థాయిని బట్టి బోధలు సలుపుతూ వచ్చాడు కృష్ణుడు.
1: డిపెండింగ్ అపాన్ ది స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్ హీ బిగాన్ టీచింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రథమ స్థాయి లోపల కర్మలు ఆచరించాలి.
1: ఇన్ ద ప్రైమరీ స్టేజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మను ఆచరించకుండా సోమరితత్వానికి ఏమాత్రం కూడా అభివృద్ధి పరచరాదు.
1: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ వన్ షుడ్ నాట్ డెవలప్ లేజినెస్.
0: సోమరత్వాన్ని దైవము ఏమాత్రం కూడా అంగీకరించడు.
1: గాడ్ వుడ్ నెవర్ అప్రూవ్ ఆఫ్ లేజినెస్.
0: సోమరి జగత్తునకు ఏమాత్రము పనికిరానటువంటి వాడని నిరూపించాడు.
1: ఏ లేజీ పర్సన్ ఇస్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ ఫర్ ద వరల్డ్ దిస్ హస్ బీన్ ప్రూవ్డ్.
0: కనుక అలాంటి సోమరులను నేను ఏమాత్రం కూడా అంగీకరించనన్నాడు.
1: ఐ డు నాట్ అప్రూవ్ ఆర్ ఎన్కరేజ్ సచ్ లేజీ పీపుల్.
0: కర్మను ఆచరించాలి.
1: యు షుడ్ పర్ఫార్మ్ యాక్షన్.
0: నిష్కామ కర్మలో ప్రవేశించాలి.
1: యు షుడ్ ఎంటర్ ఇంటూ నిష్కామ కర్మ.
0: అది క్రమక్రమేణా అది యోగంగా మార్చాలి.
1: గ్రాడ్యువల్లీ యు ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంటూ యోగ.
0: ఈ యోగమును యజ్ఞంగా అభివృద్ధి పరచాలి.
1: దిస్ యోగా షుడ్ బికమ్.
0: ఈ యజ్ఞంలో సర్వమును త్యాగం చేయాలి.
1: ఇన్ యజ్ఞ యు షుడ్ రినౌన్స్ ఎవ్రీథింగ్.
0: ఇది గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము.
1: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్
0: స్వార్థము,
1: సెల్ఫిష్నెస్,
0: రాగము,
1: అటాచ్మెంట్,
0: ద్వేషము,
1: హేట్రెడ్,
0: మమత్వము,
1: మైనస్,
0: అహంకారము,
1: ఈగోయిజం.
0: ఈ నిర్మూలము గావించే నిమిత్తమై ఈ యొక్క గీత ఇన్ని విధమైనటువంటి శిరస్సును ధరించి అనేక రూపములుగా అనేక మందిని ఆదరిస్తూ వచ్చింది.
1: గీత టుక్ సో మెనీ ఫారమ్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హెల్ప్ సో మెనీ పీపుల్ టు డెవలప్.
0: ఈ గీత కల్పవృక్షం వంటిది.
1: గీత మేబీ కంపేర్ టు ఎ విష్ఫుల్.
0: ఎవరు ఏ విధమైనటువంటి ఫలితం ఆశిస్తే ఆ ఫలితాన్ని అందిస్తుంది.
1: వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ డిజైర్డ్ ఫ్రమ్ గీత.
0: ఎవరు ఏ విధమైనటువంటి అర్థాన్ని తీసుకుంటే ఆ అర్థంగా ఇది అన్వయిస్తుంది.
1: వాట్ ఎవర్ మీనింగ్ ఇస్ టేకన్ ఫ్రమ్ గీత
0: కనుక దీనికి ఇది అర్థమో అదే అర్థమని ఎవరు నిర్ణయించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ హాస్ గాట్ ఎనీ అథారిటీ టు సే దిస్ ఇస్ ది మీనింగ్ ఫర్ దిస్.
0: కల్పవృక్షంలో ఈ పంటనే పండాలి, ఈ ఫలమే రావాలి అనేటువంటిది ఎవరు నిర్ణయించగలరు?
1: హౌ కెన్ ఎనీ పర్సన్ డిసైడ్ వాట్
0: కోరిన దాన్నంతా అందిస్తుంది.
1: వాట్ ఎవర్ యూ డిజైర్ ఇస్ గివన్.
0: కనుకనే గీతయే వేదాంత ఊట.
1: దేర్ఫోర్ గీత మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎసెన్స్.
0: గీతయే బంగారు మూట.
1: దిస్ ఈస్ ది బ్యాగ్ ఆఫ్ గోల్డ్.
0: గీతయే మంచి పూల బాట.
1: దిస్ ఈస్ ఏ ఫ్లవరీ పాత్.
0: గీతయే సాధకునికి ఒక ఊత.
1: దిస్ గీత ఇట్సెల్ఫ్ ఈస్ ఎ సపోర్ట్ ఫర్
0: అదే ఆ గీతని సంసారికి ఒక ఈత.
1: This itself helps you to swim.
0: అన్నింటిని దాటించేటువంటిది ఈ గీత.
1: గీత కెన్ యూ మేక్ యూ ట్రావెల్స్ ఎనీథింగ్.
0: కానీ ఇష్టం లేనటువంటి వాడు గీతను గీతగా కూడా గీయచ్చు.
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ లైక్ గీత మే బి టేకెన్ ఇట్ యాజ్ ఎ క్రాస్.
0: ఇంతసేపు దీనిని ఎవరెవరి భావం పురస్కరించుకుని ఆ అర్థములు పొందుతూ ఉంటాయి.
1: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వన్స్ ఫీలింగ్స్ వన్ గెట్స్ ది మీనింగ్.
0: దీనికి పూర్వము మన బాలరాజు చెప్పాడు.
1: అర్లియర్ టు దిస్ బాలరాజు టోల్డ్
0: గణపతి శ్లోకం చెప్పాడు.
1: హీ గేవ్ ది శ్లోక
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ. శుక్లాంబరధరం ఊరికే పద్యం చెప్పు.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం.
0: ఇక్కడ అతను చెప్పినటువంటి అర్థం లోపల తెల్లటి వస్త్రములు ధరించినటువంటి
1: విష్ణు హూ మీన్స్ హీఈస్ ఆల్ పర్వెంట్
0: సర్వత్రా ఉండేటువంటి వాడు ఆమ్ని ప్రెసెంట్ అని.
1: హీఈస్ ఆమ్ని ప్రెసెంట్.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం బూడిద రంగు కలిగినటువంటి వాడట అతను.
1: హీ వాజ్ ఆఫ్ ది యాష్ కలర్
0: చందమామ రంగుతో ఉన్నాడట.
1: హీ వాజ్ ది కలర్ ఆఫ్ ది మూన్
0: ఆకాశ రంగును ధరించాడట.
1: హీ వాజ్ బ్లూయిష్
0: దానిని విభూతి రంగు అంటారు.
1: ది సేమ్ థింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది కలర్
0: చతుర్భుజం. నాలుగు చేతులు ఉండాయట అతనికి.
1: హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ టు హావ్
0: చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఎప్పుడే కాని దుఃఖమని కాని ఆనందమని కాని రెండిటికి పొంగి కుంగేటువంటి యొక్క ముఖం లేదు అతనికి. ఎప్పుడు ప్రసన్నవదనై ఉన్నాడట.
1: హీ వాజ్ ది మోస్ట్ ప్లీజింగ్ సేక్రెడ్ ఫేస్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్.
0: ఈ విధంగా భక్తులు వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వస్తుంటారు.
1: దిస్ వే ఏ డివోటీ విల్ బి ప్రేయింగ్ టు లార్డ్ వినాయక.
0: నాస్తికుల యొక్క భావము.
1: దిస్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ బిలీవర్.
0: దీనిని నాస్తికులు ఇంకొక రీతిగా కూడా వర్ణిస్తూ వస్తారు.
1: నాన్ బిలీవర్స్ మే డిస్క్రైబ్ ది సేమ్.
0: శుక్లాంబరధరం, తెల్లని బట్టలు మోసేది.
1: శుక్లాంబరధరం రెఫర్స్ టు ద వన్ విచ్ క్యారీస్
0: ఎక్కడ నుంచిగా ఉండేటువంటిది.
1: వేర్ ఎవర్ యూ సీ యూ ఫైండ్ ఇట్.
0: ప్రసన్న వదనంతో ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్ అట్ ఆల్.
0: విభూది రంగుతో చేరినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ యాష్ కలర్.
0: చతుర్భుజములు కలిగినటువంటిది, నాలుగు కాళ్ళు కలిగినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ ఫోర్ హ్యాండ్స్.
0: గాడిది అన్నారు.
1: దట్ అట్రిబ్యూట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ యాష్.
0: చాకల వాడింట్లో తెల్లని గుడ్డలు మోసుకొని వస్తుంటది.
1: ఇట్ విల్ బి క్యారింగ్ వైట్ క్లోత్స్ ఫ్రమ్ వాషింగ్.
0: శుక్లాంబరధరం,
1: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శుక్లాంబరధరం.
0: విష్ణువు దాన్ని కట్టేయడం చాకలవాడు ఎక్కడంటే అక్కడ ఇడిచిపెట్టేసేస్తుంటాడు.
1: వాష్మన్ డజంట్ టైట్ డౌన్ టు ఎనీ ప్లేస్.
0: అది బజార్ లో చూసినా తిరుగుతుంటాది, ఇంట ముందు చూసినా తిరుగుతుంటాది, పంటల్లో చూసినా తిరుగుతుంటాది.
1: యూ కెన్ ఫైండ్ ఇట్ రోమింగ్ బిఫోర్ ఇన్ ద రోడ్స్ ఇన్ ద హౌస్ అండ్ ఎవ్రీవేర్.
0: చూడండి,
1: దిస్ ఇస్ విష్ణు.
0: చతుర్భుజం, నాలుగు కాళ్ళు.
1: చతుర్భుజం, ఫోర్ లెగ్.
0: అది ప్రసన్న వదనం.
1: అండ్ ఇట్ హాస్ ద మోస్ట్ ప్లీజింగ్ ఫేస్.
0: ఈ విధంగా నాస్తికులు, ఆస్తికులు,
1: ఎ బిలీవర్ అండ్ ఎ నాన్ బిలీవర్ ఇన్ దిస్,
0: ఆసక్తులు అనాసక్తులు,
1: ఎ పర్సన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ అండ్ డిస్ఇంట్రెస్టెడ్,
0: భక్తులు భక్తులు,
1: డివోటీస్ అండ్ ఆల్సో
0: యుక్తులు రక్తులు,
1: ఎ పర్సన్ హూ ఇస్
0: విరక్తులు అనుభక్తులు, అందరికీ అన్ని రకములైనటువంటి యొక్క మార్గంలో దీన్ని ప్రబోధిస్తుంది.
1: ఇన్ దిస్ వే ఇట్ విల్ బి గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు డిఫరెంట్ టైప్స్.
0: కనుక గీత ఎవరి భావమును పురస్కరించుకుని ఆ అర్థమును బోధిస్తూ పోతుంది.
1: బేస్డ్ అపాన్ ది ఫీలింగ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ది మీనింగ్ ఈస్ గివెన్ బై గీత టు డిఫరెంట్ పీపుల్.
0: ఇది సామాన్యమైనటువంటి వృక్షము కాదు.
1: దిస్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ట్రీ.
0: మహాకల్ప వృక్షం.
1: దిస్ ఈస్ ఎ గ్రేట్
0: కామధేనువు.
1: దిస్ ఈస్ ఎ సీక్రెట్ కౌ.
0: ఎవరికి తోచిన అర్థాన్ని వాడు తీసుకోవచ్చు.
1: యూ కెన్ టేక్ ది మీనింగ్ యాజ్ యూ లైక్.
0: సముద్రంలో అనంత జలం ఉంటుంది, కలదు.
1: There is plenty of water in the ocean.
0: Kani evaru ententa patram teeskonu potaro anta patrane thanu teeskonu.
1: But each one can get water depending upon the vessel that he takes.
0: Kanaka patra bhedam unnadi kani indulo ye mattam jalamlo bhedam ledu.
1: There is difference only in the size of the vessel, but so far the water
0: kanaka mana bhavamu lopala aneka rakamuluga undavachchu.
1: There may be differences in our feelings.
0: Geeta matramu okkati.
1: But Bhagavad Gita is only one.
0: మానవత్వాన్ని దైవత్వంగా మార్చేటువంటి స్వభావం.
1: ఇట్స్ నేచర్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ హ్యూమానిటీ ఇంటూ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నిరూపిస్తుంది. కనుక ఇలాంటి గీతను మనము ఏ విధమైన రీతిగా కూడాను దీన్ని చులకన చేయక శ్రద్దాభక్తులతో దీనిని ఉచ్చరించి పఠించి అర్థమును గుర్తించి ఒకటి రెండు అయినా కూడా మీరు ఆచరణలో ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడే ఈ గీతా పారాయణము, గీతా ప్రబోధలు సార్థకమవుతాయి.
1: Such a sacred book as this, we should not take it lightly. With a lot of interest, with a lot of devotion, we would approach and would chant that with a lot of interest and practice at least one or two things. Then only we get the fulfillment of life.
2: That was the 32nd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 14th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 1997 on the occasion of Sankranti.
1: Utsaham sahasam dhairyam buddhi shakti parakramam ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
2: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం షడేతి యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
2: In every field, at any point of time, every man is bound to be successful if he has got all these six essential qualities.
1: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
2: These are the six qualities that makes man exalted with all the prosperity.
1: ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడాను వరిస్తుంది.
2: The man with these six qualities is bound to be successful in every field.
1: అయితే ఈ సద్గుణములకు అనేక విధములైన అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
2: However, for these six qualities, there are certain obstacles on the way.
1: విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందనో అదే విధంగానే ఈ షడ్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
2: జస్ట్ ఎ స్టూడెంట్ ఫేసెస్ ఎగ్జామినేషన్స్, వి ఆల్సో ఫేస్ ద టెస్ట్ యాజ్ వి అచీవ్ దీస్ సిక్స్ క్వాలిటీస్.
1: ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి.
2: వన్ హ్యాస్ టు కన్సిడర్ ఎ స్టెప్ ఆన్ ద ల్యాడర్ లీడింగ్ టు ద ఫ్యూచర్.
1: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు, ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
2: The obstacles such as loss, the pain, the blame, these are the obstacles that come on the way.
1: వీటినన్నింటిని కూడాను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
2: One has to resist with all the courage and faith.
1: విద్యార్థులయందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది.
2: Students need essentially self-confidence.
1: ఈ ఆత్మవిశ్వాసమే లేకుండినా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనము అందుకోలేము.
2: Without the self-confidence, one cannot have these six qualities.
1: కాన ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం.
2: Therefore, self-confidence is the life breath of every man.
1: ఈనాటి విద్యార్థులందు ఈ ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలం భౌతికము, లౌకికము, ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసనయందు తాను ప్రవేశించి అశాంతికి గురి అయి కేవలము అనేక అవస్థలను అందుకుంటున్నాడు.
2: బట్ ద స్టూడెంట్ టుడే ఇస్ క్యారీడ్ అవే బై ఫిజికల్ వరల్డ్లీ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఇస్ రెస్ట్లెస్.
1: కనుక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరుచుకుని అన్నింటికీ దైవం కలదనేటువంటి యొక్క విశ్వాసంతో మనము జీవితంలో ప్రవేశించాలి.
2: Therefore, we have stepped into our life with self-confidence that there is God with us.
1: విశ్వామిత్రుడు భుజబలమును, బుద్ధిబలమును, అస్త్రబలమును ఆధారం చేసుకుని దైవబలంతో దీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధమునకు పూనుకున్నాడు.
2: విశ్వామిత్ర, బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఆర్చర్ అండ్ ఇంటెలిజెన్స్, he was ready to fight with Vasishtha.
1: కాని కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
2: But what happened ultimately? He could know the divine strength and the strength of the spirit would only ultimately stand and then left the place to penance.
1: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
2: The physical strength is no strength at all. It is weakness.
1: ఈ ప్రాక్తమైనటువంటి శక్తులు అన్ని కూడాను నిశ్శక్తులే.
2: The physical power is no power. It is weakness.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడాను కేవలం అశాశ్వతములే.
2: The worldly pleasures are temporary.
1: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
2: But man is after these fleeting pleasures and is forgetting his divine immanent strength.
1: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్య శక్తిని బహిర్గతం గావించుకోవాలి.
2: Therefore students will have to develop the self confidence and express divinity in every game, in every song and every word they utter.
1: అయితే కొన్ని సమయములందు, సందర్భములందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
2: However at times on certain occasions the inner weakness expresses out.
1: Adiye manavuni yokka balahinata,
2: that is the weakness of man.
1: Kashtamulaku longi povatamu, dukkhamulaku vicharinchadamu, badalanu ochukolekapovatamu, ivanni kudunu kevalamu manavuni yandu daginatvanti yokka balahinatale.
2: The inner weakness of man lies in not able to bear the suffering, not able to contain the misery, not able to bear the pain.
1: దీనికి మాత్రం కూడాను మనం భయపడకూడదు.
2: We should not be afraid of anything.
1: Be fearless.
2: Be fearless.
1: ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందు కూడాను మనము విజయాన్ని సాధిస్తాం.
2: When we face all these things with the courage and valor, you are bound to be successful.
1: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగముల ఎందు కూడాను మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
2: Therefore we should develop the self confidence and come out victoriously in every field.
1: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
2: However what is the profit that one gets out of these six qualities?
1: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
2: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
1: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కానీ ఏ లోకమును, ఏ ప్రపంచమును, ఏ సమాజమును ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఫోర్ ది సెల్ఫ్ ఇమాన్సిపేషన్ నాట్ ఫర్ ద సొసైటీ ఆర్ ఫర్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
1: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు.
2: ద నైఫ్ is sharpened against the touch stone not to smoothen this stone, is only for the benefit of the knife.
1: కనుక తమ తమ సద్గుణములంతే కూడాను తమను ఉద్ధరించిన నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
2: Therefore one has to foster virtue for self emancipation.
1: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకుని
2: the qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవు యొక్క జీవితం ఏర్పడినదని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
2: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
1: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలం ఒక సుఖమును చేకూరుస్తుంది.
2: Therefore virtues give us happiness.
1: అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
2: However we have to pay the price for this happiness we get.
1: అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటి? మన క్రియాశీలత.
2: Therefore the wealth lies in the spirit of our action.
1: Spirit of action.
2: The spirit of action.
1: Spirit of work.
2: Spirit of work.
1: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
2: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ వెల్ వీల్ హ్యావ్ ట్రూ హ్యాపీనెస్.
1: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
2: హౌఎవర్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లెజర్.
1: ఎట్టి సుఖములు?
2: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్?
1: అసుఖము, సుఖము.
2: వన్ ఈస్ మిసరీ, అదర్ ఈస్ హ్యాపీనెస్.
1: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
2: In order to know the eternal happiness, we should know its value and try to attain.
1: Anaga kartavyanni nirvartinchali. తదుపరి దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించాలి.
2: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎక్స్పెక్ట్ ద రివార్డ్.
1: కానీ ఈనాడు కర్తవ్యాన్ని నిర్వర్తించగా ఫలితమును మాత్రం ఆశిస్తున్నాము.
2: బట్ టుడే వీ డోంట్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ బట్ వీ వాంట్ ద రివార్డ్.
1: ఇది ఏ అసుఖము?
2: దిస్ ఇస్ అసుఖ ఆర్ మిసరీ.
1: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు పే ది ప్రైస్ ఫస్ట్ and then attain happiness.
1: Munduga icchetundi vela kartavyame.
2: The price that is paid earlier is one's own duty.
1: Mana karmalanu manu sakkaga aacharinchali.
2: We have to do our duty well.
1: Appude manaku aashinchinatundi sukamu manaku praaptistundi.
2: Then only you'll have expected happiness out of it.
1: Patti manavudu kudanu kartavya nimittamai janminchinade kaani phala nimittamai janminchaledu.
2: Every man is born to discharge a duty and responsibility, not in expectation of a reward.
1: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
2: Man has no right in his lifetime.
1: కానీ కర్తవ్యమే తన యొక్క యోగము.
2: His duty itself is yoga.
1: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
2: When once you discharge your duty, you'll get your own right automatically.
1: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
2: We consider right and responsibility are two aspects.
1: Responsibility matram visarjistunnamu, right ku matrame fight chestunnamu.
2: We give up the responsibility and fight for the right.
1: Responsibility nuvu akraminchu. Responsibility nuvu sariyana drishtilo nunchuko. Nee right neeku tappaga davistundi.
2: Keep in view your responsibility, then you will get your right.
1: Kanuka vidyarthulara mottamota mee kartavyanni nirvartinchandi.
2: Students, first do your duty.
1: Duty is God.
2: Duty is God.
1: Work is worship.
2: Work is worship.
1: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము రాకులాడటము ఇది కేవలం వ్యరితనమే.
2: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
1: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
2: Human life is gifted to discharge one's own duty.
1: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
2: We have to know the meaning of human life.
1: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
2: Having taken the sacred life of a human birth, we go along the unsacred path and waste and spoil our life.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు.
2: స్టూడెంట్స్, యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: కదిలిపోయే మేఘంలో వంటిది.
2: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.

0: Life is temporary. Youth is temporary. Money is temporary. Wife and family, children are temporary. It is only truth and righteousness that are permanent.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు మనం దేనికి కూడాను వెరువక వెలుగంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంచ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and well.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించడం.
0: Then you will certainly win.
1: ప్రతి మానవుడు కూడాను తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: Every man wants to win in every field.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: How can you be successful?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: You should follow the right path.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: Every man has 5 advisors.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We should know the nature of these 5 advisors.
1: ఎవరు?
0: Who are they?
1: ఎప్పుడు? ఎక్కడ? ఎట్లా? ఎందుకు? ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: We should take these 5 advisors who, where, why and when and how, and take them as advisors and conduct
1: ప్రతి కార్యములకు ముందు ఎవరు?
0: First who?
1: ఎందుకు?
0: Why?
1: ఎక్కడ?
0: Where?
1: ఎట్లా?
0: How?
1: ఎప్పుడు?
0: When?
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: When we put these 5 questions, you will get the correct answer.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 questions.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ 5 advisors?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ది అడ్వైజర్స్ ఎస్ గాడ్స్ గిఫ్ట్స్.
1: ఎవరో బయట ప్రపంచమునందు బయట అధికారులు యందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ అడ్వైజర్స్ from authority or from
1: advisors manayande untunnaru.
0: These advisors are within us.
1: Anduvallane angamuloni jangamu, jangamuloni sangamu, sangamuloni lingamu annaru.
0: Therefore it is said, it is only in the body we find association, and there we find this awareness, the linga aspect.
1: Samasta sambandhamainatundi yokka angamulu yendu kudanu divyamainatundi shaktito kudinatundi daivattam untundali.
0: In every limb of our body there is a divinity within latent.
1: Atani pere angirasudu ani peru.
0: The divinity in every limb of our body is called angirasa.
1: Prati angamulu kudanu rasaswaroopudai untatam chetane itaniki angirasudu ani peru.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: Kanuka baitanu manam vetakanakkaredu bhagavantunni.
0: We don't need to search for God outside.
1: Neeve bhagavantudu.
0: You are God.
1: Nee ende unnadu bhagavantudu.
0: He is within you.
1: Ee shakti antai kudanu bhagavat shaktiye.
0: All your energy is divine.
1: సర్వస్వము భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry
1: out భౌతిక జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: అవర్ లివింగ్ సస్టెనెన్స్ ఇస్ ఓన్లీ ఏ పార్ట్.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుందాది, తనను తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనను తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్టింగ్ టు నో.
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హీ కెనాట్ అచీవ్ కాంకర్ హిజ్ ఓన్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు
1: బి ఆత్మ జ్ఞానమనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానం ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హీ కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్.
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడా వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ we should have discrimination and also awareness of the self, which we should achieve.
1: Bharatiyula prati parvadinamulu kudanu pavitramaina antarathamulato kudinatuntive.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: Ee antarathanni bodhinchukune nimittamai aadhyatmika nimittamai ఈ విధమైనటువంటి పర్వ పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
0: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
0: టుడే ఇస్ ద సీక్రెట్ డే.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
0: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క దీనియందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు.
0: Sun shifts from one house to other as per the zodiac system.
1: కనుకని ఈనాడు మకర రేఖపైన ప్రారంభం చేయటమే దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు.
0: As it starts from the Capricorn zodiac system, this is called మకర సంక్రాంతి.
1: ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
0: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకు సాక్షిభూతమైనటువంటిదే ఈ సంక్రాంతి.
0: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడైతో దినములింత కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
0: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
0: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ సీ వాచింగ్ ద హార్వెస్ట్ బంతి
1: పువ్వుల ముఖములన్నంత విప్పి
0: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్
1: మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి
0: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
1: Sarasuralaina sankranti panduvacche.
0: The beautiful sankranti approaches with these signs.
1: Manavudu krushi kalpinachita aa krushi phalamainatunti yokka sarva dhanyamulu sarva sampatti kudanu ee naadu mana gruhamullo praveshistuntayi.
0: Because of his work in the fields, he gets the harvest and the grain.
1: Ilanti bhautikamainatunti sampattiki ee sankranti chaala kalyanakaramainatundi.
0: Sankranti is most auspicious from this point of harvest.
1: Intiye kaakunda challani gaalulu cheta pavitramaina vaatavaranam cheta ye vidhamainatundi panulu kuda lekunda vishrantini andinchetundi ee sankranti.
0: Because of cold weather and sacred atmosphere around, we can have enough of rest.
1: Manavuniki deha sambandhamaina vishranti kudanu atyavasaram.
0: Man needs physical rest.
1: Sharira manasika aadhyatmika vishrantulu మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద రెస్ట్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది క్రాంతిని అందించేటువంటిది.
0: సంక్రాంతి కన్ఫర్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్
1: మన అంతర్భూతమైన ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
0: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
0: But man is not bothered to entertain sacred thoughts.
1: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్మరణకును దారవస్తున్నాడు.
0: He considers the wealth in this world most important and strains a lot.
1: కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి.
0: Therefore we should seize every opportunity to develop virtues.
1: ఈ సద్గుణములు ఏంటంటివి ఈ షట్ సంపత్తులు.
0: The virtues are these six qualities.

0: From the enthusiasm, the courage, the valor, the intelligence and the energy.
1: ఈ శస్త్రంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When these six noble qualities are there is no scope for any bad character.
1: ఈనాటి యువకుని యందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడాను మసిగల్పుతుండాలి.
0: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: అసూయ ద్వేషము.
0: These are the two. One is jealousy, the other hatred.
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు.
0: These are the thieves who work together.
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు.
0: They are like the termites.
1: కలకలలాడుతు పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని వెలిపేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది.
0: They attack the roots of those plants that flower excellently, the flowers that blossom and yield fruits. They attack the very roots and ruin them.
1: అసూయా అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
0: Jealousy is the pest termite that puts you to suffering.
1: సుఖ సంతోషములతో వర్ధిల్లుచున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
0: A beautiful clan, the progeny, royal family.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
0: A royal family of repute is put to ruin. They are born to the whole family.
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు.
0: And there is Shakuni that would add fuel to the fire. You find the flame burning all through, more and more brilliantly.
1: అసూయా అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధములు కూడాను ధ్వంసం గావిస్తున్నాడు.
0: Therefore the insects in the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్కులు తెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.
0: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: One feels jealous of the person who is happy all the time.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: If a student is blissful all through, we feel jealous of him.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్దు లేదు.
0: This jealousy has no limit, has no boundaries.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రమూ ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విదిన్.
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగునకు మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Atmavishwasamtone maraninchali.
0: We should die with self-confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకమైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: There are many fine arts, many festivity on this
1: occasion. చిన్న సోదరులంతా చేరుకొని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: Rammu gangeddu dasudadigo vendi billayu mathraadu dande kadamu.
0: You find him wearing this garland there, accompanying the bull.
1: Nanbaidi kaadayu momunandu panganamambulanu venta gangireddu.
0: We also find the marks on the forehead. He accompanies the bull.
1: Cheta mulikola tana peru cheppuchunda ఊరు నడివేది నాడించెనుండే రమ్ము.
0: He holds the whip on one hand and makes it repeat your name.
1: శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెళ్లి గావించుచుండ ఆ వేట్క చూచి కానుకలనిచ్చి వత్తము కదలిరమ్ము తమ్ముడా కదలిరమ్ము.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts.
1: ఈ సంక్రాంతి పండుగ నందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు.
0: ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి వి ఫైండ్ మెనీ దట్ టేక్ బుల్స్ అలాంగ్. దీని
1: అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్?
1: మనసు యందు ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
0: రామాస్ నేచర్ కన్వే ద సంక్రాంతి బిహైండ్ ద నేచర్ ఆఫ్ మైండ్.
1: రామ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ రామా ఆఫ్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: Therefore, the spirit is Rama and he is wedded to the nature.
1: ఆత్మకు ప్రకృతికి అనుబంధం గావించేటువంటిది ఈ గంగరెద్దుల యొక్క ఆట యొక్క అంతరార్థం.
0: It is intimate association brought between the spirit and the nature.
1: అందువల్లనే ప్రతి ఇంటి ముందు కూడాను ముగ్గులు వేసి గొబ్బెడు చెప్పి అనేక రకమైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు యువకులు.
0: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: నిత్యము ఒక్కొక్క తీపిని భావించుకుని అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడా అనుభవిస్తుంటారు.
0: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా.
0: ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్తవారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
0: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్ గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కడ సుఖంబు.
0: దేర్ యుల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మరదలు నీతో ముచ్చటాడు వదిన నీతో మాటికి వరుసలాడు ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: ఆల్ యువర్ సిస్టర్స్ ఇన్ లా విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ అండ్ విల్ ఎంగేజ్ యూ.
1: ఇలాంటి ప్రాచీన సంప్రదాయాలు అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ కూడాను ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: Since ancient times, enough of encouragement is given to all these festivals conferring bliss.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావం ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ విచారణ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
0: If you inquire further and further, ultimately you will find it as zero.
1: ప్రకృతి అంతా కూడాను కేవలము కృత్రిమమైనటువంటిదే.
0: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్టే.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, ఆర్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఇస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వీ ఆర్ ఫియర్ స్ట్రికెన్. ఓ బ్రదర్, ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద
1: కాన్ఫ్లిక్ట్. మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువులా కన్నీళ్లే కానుకలా.
0: We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life.
1: Ikatora narakam inke natiki marada.
0: Is this not hell going to change time or other?
1: Inke naatiki marada.
0: Is it not going to change?
1: Bayam bayam ratuku bayam bayam bayam ratuku bayam.
0: Life is full of fear.
1: Ekkada bayam ledu cheppandi.
0: Show the place where there is no fear.
1: Ekkada chusina bhayame.
0: Everywhere there is fear.
1: Plane lo bodamante bhayame.
0: Even if you want to travel.
1: Plane lo bodamante bhayame.
0: Only train.
1: Bus lo bodamante bhayame.
0: Or bus.
1: Car lo bodamante bhayame.
0: Car.
1: Nadchukoni bodamante bhayame.
0: Even to walk.
1: Ekkada vaddu intlo untamante intlo kuda bhayame.
0: Even to stay back at home we need to fear.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
0: Therefore the whole world is full of fear today.
1: ఈ భయం దేనికోసము?
0: Why do we fear?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం. అదే భయానికి మూల కారణం.
0: Because we are not able to get into the position of fearlessness.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
0: When once we have the God's grace we can be fearless. We don't need to fear.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
0: So first we should experience that fearlessness.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
0: That itself is God's grace.
1: ఈ అభయత్వం అనే అనుగ్రహాన్ని పొందిన మానవులకి ఎక్కడ చూసినా భయం లేదు.
0: When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: భక్తి ప్రేమ రెండు కూడినటువంటి చోట లోపల భయానికి అవకాశమే లేదు.
0: Where there's devotion and love, there's no scope for fear at all.
1: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
0: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కానీ ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
0: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యుటర్ నీడ్ టు బి సీక్రెట్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
0: If our music is not melodious, why should we sing at all?
1: Shravyamelenatti sangeetam adiyela.
0: When there is no melody, why should there be music?
1: Vinayamelenatti vidyayela.
0: Without humility, what for is
1: chitta shuddhileni shivapoojayatiki.
0: Without the purity of heart, what for is other?
1: Premaleni gunde raati bande.
0: The heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
0: Therefore we should fill our hearts with love.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
0: Because there is no love in our heart, it has become so hard like a stone.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: కృత్రిమమైనటువంటి
1: ప్రేమను చూపుతున్నాము.
0: However we show love, it is artificial.
1: ఎవరో ఒకరు మంచిగా వచ్చి అయ్యా నమస్కారం, నమస్కారం అండి, ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఒక దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ, నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
0: వీ గ్రీట్ ఈచ్ అదర్ ఎక్స్టర్నలీ ఫుల్ ఆఫ్ జెలసీ విదిన్.
1: అంతా కృత్రిమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: అంతా ఆర్టిఫిషియల్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: దేర్ ఇస్ నో హార్ట్.
0: దేర్ ఇస్ నో హార్ట్.
1: కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
0: వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
0: వీ హావ్ బికమ్ లవ్లెస్.
1: సెల్ఫ్లెస్ గా మారాలి.
0: వీ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
0: దాట్ ఈజ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
1: ధనం కానీ ఉద్యోగం కానీ బలం కానీ రావచ్చు పోవచ్చు.
0: ద మనీ ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
1: ఇది అంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
0: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్.
1: అది ఏ దైవ ప్రేమ. అది ఏ దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: దట్ లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
0: విదౌట్ ఎనీ ఫార్మ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: సిన్స్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
1: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
1: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్
1: ఎనీ. ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
0: విదౌట్ ఎనీ ఫార్మ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది

0: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఎనీథింగ్. ఏదో ఆనాటి
0: బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
1: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
0: మెకాలే కాదు ఇది, మరి
1: ఇట్స్ నాట్ మెకాలే స్టైల్.
0: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
1: We should know the knowledge. Education is the refinement of the heart.
0: కేవలము విద్య జ్ఞానం కోసమని.
1: Therefore, the education should give us
0: భారతీయ సంస్కృతి అందుంటున్నటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
1: It is a humility which is sacred quality that we acquire out of our studies. Self confidence.
0: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము.
1: And infinite confidence.
0: సర్వత్రా ఏకాత్మ భావము.
1: The spirit of oneness all over.
0: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపును ధరిస్తారు.
1: When we develop such lofty ideals and noble thoughts, we set an ideal to the rest of the world.
0: విద్యార్థులారా,
1: students,
0: భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
1: This is not the education of Bharat.
0: త్యాగములకు పూనుకొని
1: ready to sacrifice.
0: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
1: We should protect our country.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
1: We should desire for the welfare of the society.
0: ఎప్పుడు చూసినా స్వార్థము నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
1: We should not remain selfish throughout.
0: నాది అనేది మమకారము.
1: This feeling of mine is attachment.
0: నేను అనేది అహంకారము.
1: This I symbolizes ego.
0: ఈ అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
1: When once you give up this attachment and possessiveness, then you become this true spirit.
0: అంతా నాదే.
1: Everything is mine.
0: అన్ని నేనే.
1: Everything is this contained within this I.
0: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ. ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ఫుల్.
0: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
1: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
0: అణు మాత్రమైనటువంటిది కాదు.
1: It's not fractional.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్.
1: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము, పరులను హింసించడము, పరులను నొప్పించడము ఇది మహాపాతకమైనటువంటిది.
1: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
0: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు, ఏళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు.
1: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్.
0: దీంట్లో చేరినటువంటి వారు.
1: దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్, వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
0: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులు, ఎవరు మానవులు, ఎవరు దేవతలో చెప్పడానికే వీల్లేదు.
1: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ అన్ ఏంజల్, హూ ఇస్ అ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
0: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
0: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యత్వాన్ని పోషించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్ క్వాలిటీ. Develop the divine quality, attain the divinity.
0: అందరికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
1: We should be helpful to everybody.
0: కావలసినంత సహాయం మనం చేయాలి.
1: We should also help.
0: ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతల మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
1: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
0: నీకు అది తెలియదు.
1: You do not know.
0: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగాని.
1: There lies ahead in future the old age which is advancing very fast.
0: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
1: What you do today, you are bound to face the consequence.
0: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
1: యూ యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హ్యావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేశమునకు సరి అయిన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజములకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
1: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్. యూ షుడ్ కరెక్ట్ ద సొసైటీ. యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ.
0: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
1: ఇట్స్ నాట్
0: ద విద్య.
1: It's not the education what you learn. It is education of the spirit. It's only textual
0: knowledge.
1: It's all bookish knowledge.
0: Kaadu, kaadu.
1: It's not enough.
0: Practical knowledge lo manam praveshinchali.
1: We should be ready for the practical knowledge.
0: Adi e mana aacharana.
1: That is the true practice.
0: Atti aacharane mana jeevitaariki aadarshamu.
1: It's only practice that makes you ideal.
0: Kanukane manam karmaadhikaarulu kaavali kaani kevalam phalaadhikaarulu kaadu.
1: So you have got every right on action, not on the reward or the result.
0: కర్మ సుఖౌశలం.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ది ఎక్స్పర్టీస్.
0: నీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ యూ ఆల్.
0: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము.

0: భగవద్గీతను వల్లిస్తున్నాము అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
1: యు గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాస్ ఆఫ్ గీత.
0: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
1: ఆర్ యు ఏబుల్ టు ప్రాక్టీస్ ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ?
0: ఒక్కటి చాలు మనకు.
1: వన్ ఈజ్ ఎనఫ్.
0: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
1: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
0: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
1: విత్ డివైన్ నాలెడ్జ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
0: సర్వము మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
0: సర్వమునకు నీవే మూల కారకుడు.
1: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
0: మంచి చెడ్డలు అన్ని కూడా నిన్నే ప్రారంభమవుతున్నాయి.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
0: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: అయ్యో చెడ్డ వచ్చింది, చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
1: Why should you cry when you are in bad?
0: నీవు చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
1: It's only the result of your past actions.
0: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ క్రైయింగ్.
0: ఒకటి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపెంటింగ్.
0: మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి, మంచిగా అనుభవించాలి.
1: దెర్ఫోర్ డూ గుడ్ సీ గుడ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడా బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: Just as you won so many prizes in sports and games, Bhagavan expects, wants everyone to win prizes in this game of life.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
1: This worldly presentations gifts bahumati, they are dangerous.
0: దీని పేరు బహుమతి.
1: The very name is bahumati.
0: ఒక మట్టి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
1: With one mati mind we are suffering, with bahumati many minds you cannot escape.
0: అనేక మతులు మనకు ఉండకూడదు, ఏక మతిగా ఉండాలి.
1: We should not have many minds, one is enough.
0: మనకు ఈ బహుమతులు వద్దు.
1: We don't want this bahumati.
0: ఏక మతిని మనం సాధించాలి.
1: We should have one point.
0: ఏకత్వ భావాన్ని మనం సాధించాలి.
1: We should have the spirit of unity.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: Then only we will redeem our life.
0: అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
1: హౌఎవర్ వీ షుడ్ అక్సెప్ట్
0: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
1: యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
0: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
1: With all this worldly knowledge and education, you should step into the spiritual field and enjoy the spiritual bliss.
0: ఆటలియందు, పాటలియందు, మాటలియందు కూడాను చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: You should be very careful in sports and games, music and
0: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: In the court of Akbar, he started questioning everybody.
0: ఈ జగత్తులో,
1: in this world,
0: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
1: He asked this way, what is it that's greatest of all?
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు.
1: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
0: బీర్బల్ వచ్చాడు.
1: బీర్బల్ కేమ్.
0: స్వామి, ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
1: హి సెడ్ స్వామి, వన్ ఇస్ గ్రేటెస్ట్.
0: ఏమిటది అన్నాడు?
1: వాట్ ఈస్ దాట్?
0: మాట చాలా గొప్పది అన్నాడు.
1: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
0: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: దర్ ఇస్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వర్ల్డ్.
0: మాటలో పెద్ద అటెం బాంబు ఉంటుంది. అది
1: the word that we utter has got power of an atom bomb.
0: మాటలో అనుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
1: God is present in a micro form, atomic form.
0: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
1: Therefore when we talk sweetly, God will
0: manifest. మాటను కఠినంగా ఉపయోగపెట్టి మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
1: If we use harsh words, you will have more enemies.
0: కనుకని you cannot always oblige, you can speak always obligingly.
1: So you cannot always oblige, you can speak obligingly.
0: మన మాటను మాత్రం చాలా విలువైనదిగా మనం పెట్టుకోవాలి.
1: Therefore we should speak.
0: మన సుఖం కాని, దుఃఖం కాని, బాధలు కాని, ఆనందం కాని అందించేటువంటిది ఈ మాటనే.
1: The pleasure or the pain or the bliss or
0: రాజ్యాలు సాధించేది మాటనే, రాజ్యాన్ని పోగొట్టుకునేది మాటనే.
1: Only the words that give us the kingdom, then we lose the kingdom.
0: కాబట్టి మాటను సాధించుకునే నిమిత్తము మనం చవన పెంచుకోవాలి.
1: Therefore to speak well we should develop this forbearance more and more.
0: ఈ చవన మనం సాధించినామంటే ఏది దీన్నైనా మనం సాధించవచ్చు.
1: With this forbearance you can achieve anything in this world.
0: పూర్వ మహారాజులందరూ కూడాను సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
1: ఇన్ ద పాస్ట్ ద ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ద కింగ్డమ్.
0: సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్సంపన్నులంతా కూడా అడుగులు పడిపోయారు.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ ద లాస్ట్ ది అల్టిమేట్ ఈ సమరమును
0: కోల్పోవడం చేతనే పండితులంతా పాపం మారిపోయారు.
1: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్
0: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
1: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్
0: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
0: ఇంకెక్కడైనా బజార్లో అంతకంటే లభించేటువంటిది కాదు.
1: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
0: ఈ క్షమ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దేం
0: నుంచినే రావాలి.
1: ద ఫర్బేరెన్స్ కమ్స్
0: ఆ క్షమనే. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభవు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ ఫర్గివ్నెస్ ఫర్ బేరెన్స్ విచ్ ఇస్ ద ట్రూత్ రైట్నెస్ క్షమ యజ్ఞము. ఇట్ ఈస్ ద సెక్రెట్ రిచువల్.
0: క్షమ సర్వస్వంభు సర్వలోకములందు.
1: ఇట్ ఈస్ ద ఫర్బేరెన్స్ దట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్.
0: ఆ ఓర్పును మనం సాధిస్తూ రావాలి.
1: We should have that patience.
0: ఎవరెన్ని మనం తిట్టినప్పటికీ ఓర్పుగా ఉండాలి.
1: At any number of people accuse you, you should be patient enough.
0: దానివల్ల మనకేం నష్టం కలుగుతుంది?
1: వాట్ ఇస్ దట్ యు లూజ్?
0: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
1: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు
0: లూజ్? వారు తిట్టినారే అని మనం క్షమన కోల్పోతామంటే మనకే చాలా నష్టం.
1: ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాస్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
0: క్షమన మనం కోల్పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
0: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
1: ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
0: తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
1: లెట్ హిమ్ అక్యూజ్ యూ రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు
0: బి. ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రం రోషం తెచ్చుకోకూడదు.
1: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఆ క్షమను మనం కోల్పోతేమా? ఎంతో సంవత్సరములు కాదు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం.
1: దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్, యూ విల్ బి లూజింగ్ ఆల్ ద అక్రూడ్ మెరిట్.
0: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
1: స్టూడెంట్స్, యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజ్.
0: శారీరకంగా బలహీనులైపోతున్నారు.
1: యూ బికమ్ ఫిజికల్లీ,
0: మానసికంగా బలహీనులైపోతున్నారు.
1: యూ బికమ్ మెంటల్లీ వీక్.
0: సర్వశక్తులు బలహీనమైపోతున్నాయి.
1: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్.
0: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
1: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దీనికి సాయి పెద్ద ఆదర్శము.
1: సాయి ఇస్ ద బిగ్గెస్ట్ ఐడియల్ ఫర్ దిస్.
0: ఎవరెవరు ఎవరెవరికి తోచినట్టు వాళ్ళు అనేక రంగులుగా దూషణ భూషణ తిరస్కార పురస్కారం చేస్తూనే ఉంటుంటారు.
1: పీపుల్ ప్రైజ్, పీపుల్ క్రిటిసైజ్ ఇన్ దర్ ఓన్ వే.
0: దేనిని లెక్క చెయ్యను.
1: భగవాన్ ఈజ్ నాట్ బదర్డ్ ఆఫ్ ఎనీ.
0: అది వాణి బుద్ధి.
1: ఈజ్ ఓన్లీ హిజ్ వే.
0: వాణి బుద్ధిని నేనెందుకు ఫాలో చేయాలి?
1: వై షుడ్ ఐ ఫాలో హిజ్ వే ఆఫ్ టాకింగ్?
0: నా బుద్ధిని నేను ఫాలో చేయాలి.
1: ఐ షుడ్ ఫాలో మై ఓన్ వే.
0: వాణి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే న్యాయం స్లేవ్.
1: ఇఫ్ ఐ ఫాలో ద అదర్ మ్యాన్, ఐ బికమ్ ఎ స్లేవ్.
0: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
1: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
0: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
1: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
0: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
1: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
0: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
1: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వాయ్
0: క్షమను ఏమాత్రం కూడా కోల్పోను.
1: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
0: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
0: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
1: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యూ, ఆఫ్టర్ ఆల్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
0: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితే మనం చాలా కోల్పోతాం.
1: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్ యూ విల్ బి లూజింగ్ ఫర్దర్.
0: నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు.
1: యూ డోంట్ నో ద లేటెంట్.
0: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
1: వాట్ యూ లూజ్ యూ డోంట్ నో.
0: నీవు రోషంతో నీవు అతని పైన ఇరుగబడుతున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యూ రెసిస్ట్ విత్ ఆల్ ద యాంగర్ రిటాలియేషన్.
0: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా జంపు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి.
1: లెట్ ఎనీ వన్ క్రిటిసైజ్ అక్యూజ్ యూ, ఫేస్ ఇట్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దట్.
0: విద్యార్థులు సాధించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్.
0: ఆ ఓపిక మన యొక్క ప్రాణము.
1: దట్ పేషెన్స్ ఇస్
0: ఆ ఓపిక మన యొక్క ఆదర్శము.
1: దట్ పేషెన్స్ ఇస్ ద ఐడియల్.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ బి ఫియర్లెస్.
0: అప్పుడే మన జీవితం రాణిస్తుంది.
1: దెన్ అవర్ లైఫ్ షైన్స్.
0: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
1: ఇట్ విల్ బి ఐడియల్.
0: అందరికీ సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్ విల్ బి ఐడియల్ టు ఎవ్రీబడి.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడా దీంతో చేరటం చేత
1: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే, టుడే ఇస్ ఆల్సో ఫెస్టివల్, సీక్రెట్ డే.
0: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: జస్ట్ అస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ మిల్క్, జస్ట్ అస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్ సో దట్ ఇట్ టేస్ట్ స్వీట్, వీ షుడ్ ఆల్సో నో ద డివినిటీ అండ్ ఇట్స్ స్వీట్నెస్. All are divine.
0: రసోవై సహా అనేది ఉపనిషత్తు.
1: ఇట్ ఉపనిషత్ సేస్ దట్ ఆల్ ఆర్ డివైన్.
0: యందు కరుణారసం ఉంటుండాది.
1: యు గాట్ దిస్
0: ప్రేమరసం ఉంటుండాది.
1: లవ్.
0: దయారసం ఉంటుండాది.
1: కంపాషన్.
0: కానీ ఈ శోకరసం లేదు.
1: దేర్స్ నథింగ్ లైక్ మిజరీ. Nothing like sadness.
0: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసం లేదు.
1: There are no bad qualities.
0: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
1: Why do you want to have them?
0: మీ దివ్యమైనటువంటి ప్రేమరసాన్ని పెంచుకోండి.
1: Develop this essence of
0: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
1: Develop this divine compassion.
0: మీ దివ్యమైనటువంటి శాంతిరసాన్ని పెంచుకోండి.
1: Develop this essence of divine peace.
0: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
1: Then only you become ideal student.
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను మీ యొక్క బలహీనత చోటు ఇవ్వకండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
0: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
1: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: అన్ని లొంగిపోతుంటాడు.
1: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవరీవన్.
0: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
1: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
0: కాన ధైర్యంతో సాహసంతో సరైనటువంటి ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, take this life as a game. Come out victoriously. Win
0: life
1: the game of life.
0: Life is a game. Play it.
1: Life is a game. Play it.
0: Life is challenging. Meet it.
1: Life is a challenge. Meet it.
0: Life is a dream. Realize it.
1: Life is a dream. Realize it.
0: Life is love. Enjoy it.
1: Life is love. Enjoy it.
0: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితము.
1: That is the true human life.
0: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండిళ్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండిళ్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైన దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
1: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ది టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్, బి గెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
0: మీరు చేసుకోవచ్చు.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యు కెన్ డూ ఇట్.
0: అవన్నీ తప్పు లేదు.
1: దేర్ నో మిస్టేక్.
0: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ విల్ నెవర్ సే నో.
0: లక్ష్యం దానిపైన పెట్టుకోవాలి.
1: బట్ యు షుడ్ హావ్ అదర్ దట్ యాజ్ ది ఎయిమ్.
0: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
1: యు మే డు ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
0: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
1: మెనీ స్టూడెంట్స్ నౌ
0: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు,
1: దోస్ దట్ జాయిన్
0: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమీదులు చేస్తుంటారు.
1: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
0: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
1: దేర్ ఆర్ దోబీస్ ఇన్ మిలిటరీ.
0: స్వీపర్స్ ఉంటారు.
1: స్వీపర్.
0: బార్బర్ ఉంటారు.
1: బార్బర్.
0: వాచ్మ్యాన్ ఉంటారు.
1: వాచ్మ్యాన్.
0: అందరూ ఉంటారు.
1: ఆల్ ఆర్ దేర్.
0: కానీ అందరికూ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి యందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
1: దో దే డూ డిఫరెంట్ జాబ్స్, టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
0: ఒకటి పెరేడ్, రెండవది గన్.
1: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
0: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
0: అదే విధంగానే విద్యార్థులు ఏ ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ,
1: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ
0: సబ్జెక్ట్, ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
1: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్,
0: రెండింటిని మాత్రం మీరు దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
1: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ,
0: ప్రేమ త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
1: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టూ, లవ్ అండ్
0: సాక్రిఫైస్. అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: కానీ త్యాగానికి పూనుకోండి.
1: బి రెడీ టు
0: సాక్రిఫైస్. త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
1: విదౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ ఎట్ ఆల్.
0: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
1: బి రెడీ టు సాక్రిఫైస్.
0: పరోపకార నిమిత్తమై, సమాజ సంక్షేమ నిమిత్తమై,
1: జీవితాన్నైనా
0: మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
1: రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్. బి రెడీ.
0: భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి.
1: యర్న్ అండ్ పైన్ ఫర్ గాడ్.
0: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉర్రూ తిరుగుతూ రావాలి.
1: బి రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్. ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్
0: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు.
1: దేర్ వాస్ రామకృష్ణ పరమహంస.
0: కానీ అతను ఒక దినమంతా కూడా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా, అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
1: As days passed on, every day he used to brood over. He felt so sorry and miserable because he could not win the grace of Godness.
0: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే.
1: Every moment is sacred.
0: ఆ గడియ గడియ కూడాను మనం భగవంతు అనుగ్రహం కోసమని పాట పడుతూ రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ విచ్ ఇస్ సీక్రెట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించినా నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి.
1: దెన్ వన్స్ యూ హావ్ అనుగ్రహ గాడ్స్ గ్రేస్, ది రెస్ట్ ఆఫ్ ది గ్రహాస్ ప్లానెట్స్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్.
0: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
1: దేర్ఫోర్ వి స్ట్రగుల్ టు విన్ గాడ్స్ గ్రేస్.
0: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
1: వి షుడ్ డిటర్మిన్ పట్టుదల, డిటర్మినేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటని కూడా పట్టుదలను మానకూడదు.
1: నెవర్ గివ్ అప్ దిస్ డిటర్మినేషన్ ఎట్ ఎనీ టైమ్.
0: కోరినది ఏదియో కోరనే కోరితిరి.
1: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిసైడ్ ఎనీవే.
0: కోరినదిదుగాక విడువకుండు.
1: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
0: అడిగినదేదియో అడగనే అడిగి తిరి అడిగినదిదుగాక పోవకుండు.
1: యు హావ్ ఆస్క్డ్ ఎనీవే, డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: తలచినదేదియో తలచనే అదలచితివి తలపు తీరెడుదాకా పోవకుండు.
1: యు హావ్ థాట్ ఎనీవే, అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో.
0: పోరు పడలేక తానైన ప్రోవవలయు.
1: Yes, to give you out of this.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or else you have to fall and ask unconsciously.
0: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: To withdraw on your own, it is not the quality of a devotee.
0: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి.
1: Throughout your lifetime, you have to keep up this determination and work.
0: మరువకువే ఓ మనస విడువకువే ఓ మనస.
1: ఓ మైండ్, నెవర్ ఫర్గెట్.
0: అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, నెవర్ ఫర్గెట్, నెవర్ ఆస్క్. ద మోర్ యు ఆస్క్ ఇట్ విల్ బి ఇగ్నోర్.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ శబరి ప్రొటెక్టెడ్.
0: అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగి.
1: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ ది జటాయు బర్డ్ ద రెసిపియన్ ఆఫ్ ఆబిచురి రైట్స్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: అడిగి అడిగి అడిగి అలసిపోయాడు.
1: హీస్ వెరీ మచ్ టైర్డ్ బై ఆస్కింగ్ రిపీటెడ్లీ.
0: కానీ కట్టగడబడి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు.
1: అల్టిమేట్లీ హి డిడ్ంట్ డిజర్వ్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్
0: అడుగని జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణం తనలో తీసుకున్నాడు.
1: Whereas without asking that the Jatayu bird was lucky enough to have been offered.
0: జటాయు అడిగిందా రామానను నీలో చేర్చుకోమని? లేదు.
1: జటాయు నెవర్ ఆస్క్డ్.
0: రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు.
1: రామా హింసెల్ఫ్ కేమ్ వాకింగ్.
0: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
1: అట్ అన్ అప్రోప్రియేట్ టైం, రైట్ పొజిషన్, గాడ్ హింసెల్ఫ్ విల్ మార్క్.
0: నేను పాస్ కావాలి, మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్, హై పర్సంటేజ్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: కష్టపడి చదువు.
1: వర్క్ హార్డ్.
0: తప్పక అడుగుకు మునిపే తాను నిన్ను పార్క్ సంధిస్తాడు.
1: వితౌట్ ఆస్కింగ్ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: నీలో జీరో వచ్చినప్పటికీ పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెట్టేస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ యు గెట్ ఎ జీరో దేర్ విల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ 10.
0: కనుకనే నీవు నీ కర్తవ్యంలో నీవు నగ్నం కా.
1: సో బీ రెడీ టు డూ యువర్ డ్యూటీ.
0: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
1: షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
0: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
1: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
0: ఒకరిపైన ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ డెవలప్ హేట్రెడ్.
0: ఒకరిపైన ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ బి జెలస్ టువర్డ్స్ టీచర్.
0: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
1: బి హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
0: అనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు, ఈ ప్రపంచమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్, ఇఫ్ వి ఆర్ నారో మైండెడ్ ఇట్ ఇస్ యూస్లెస్.
0: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
1: వి షుడ్ మేక్ అవర్ హార్ట్ యాజ్ వాస్ట్ యాజ్ ద మైటీ ఓషన్.
0: సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
1: బట్ హౌఎవర్ వి షుడ్ నాట్ హావ్ దట్ టేస్ట్.
0: పాల సముద్రంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
0: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్
0: మిల్క్. క్షీర సాగరుడు పవడిస్తుంటాడు.
1: దేర్ గాడ్ రిక్లైన్స్.
0: క్షార సాగరుడు కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
0: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
1: గాడ్ రిక్లైన్స్
0: మీ హృదయం నుండే పవడించి ఉన్నాడు.
1: హి రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
0: ఎప్పుడుంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
1: హి ఇస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవర్ యు వాంట్.
0: ఏడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
1: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
0: Deshamu mana yokka illu.
1: The country is your residence.
0: Prapanchamanta mana yokka nivasame.
1: The whole world is our dwelling place.
0: Idi aa deshamu ee desham ani bhedalu pettukokandi.
1: We should not have difference.
0: Oka pedda inti lopala okkoka room lu pratyekanga undinattuga ee vishalamaina prapanchamlo Bharatadesham oka room vantidi.
1: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are rooms there.
0: గృహమంతా మంచిగా ఉండాలి.
1: The whole house should be good.
0: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
1: దెన్ ఓన్లీ యుల్ బి గుడ్.
0: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని జరుపుతూ వాళ్లను తగిన లోకశాంతి లోకసమస్త సుఖినోభవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థిస్తూ రావాలి.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: తిరుపతి రాజపుత్రిని పెండాడారని అనేక మంది యువకులు, ఎన్ని రాజులు, రాజకుమారులు, మహారాజులు, చాలా మంది వేల కొలది అక్కడికి వేధించారు.
1: టు మ్యారీ ది డాటర్ ఆఫ్ ద్రుపద, మెనీ ఆఫ్ ద కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తివంతులు కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర, దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును, అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడెవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రుపద రాజు కూడాను మత్స్యంత్రం కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దాట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, కరేజ్, యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవరం.
0: క్రింద నీరు ఉండి పైభాగంలో మత్స్యములు, అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్. వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్స్ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: ద హోల్ కాంగ్రిగేషన్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: కానీ అందులో మారువేషము ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: బట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ ఆర్ ప్రెసెంట్ పాండవస్ ఆల్సో ఇన్కాగ్నిటో ఇన్ డిస్గైజ్.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ దీస్ పీపుల్.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: అండ్ హీ స్మైల్డ్ ఎట్ దెమ్.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: యాజ్ దే వర్ విస్పరింగ్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఇట్ వాజ్ అర్జున హూ గాట్ అప్.
0: అర్జున ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభముల దగ్గర వచ్చాడు.
1: అర్జున స్మైలింగ్ ఆల్ అలాంగ్ స్లోలీ జెంట్లీ మార్చ్డ్ అహెడ్ అండ్ కేమ్ క్లోజ్ టు దట్ మత్స్యయంత్ర.
0: అర్జున అనగా చాలా శాంతము గలవాడు.
1: అర్జున మీన్స్ ద వన్ హూ ఇస్ హైలీ,
0: చాలా దయగలవాడు.
1: ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
0: అర్జునుడు అనగా చాలా నెమ్మదస్తుడు.
1: అర్జున ఈజ్ వన్ హూ ఇస్ వెరీ కామ్ అండ్ క్వైట్.
0: నెమ్మదిగా వచ్చి ధనుస్సును చేపట్టి జనం వైపును చూస్తూ ఒక్కతూరి ఆ యొక్క ధనుస్సును వదిలాడు.
1: కామ్ అండ్ క్వైట్ పీస్ఫుల్లీ హీ మార్చ్ టువర్డ్స్ మత్స్యయంత్ర. వాచింగ్ ద ఫిష్ ఇన్ వాటర్ హీ షాట్ ది ఆరో ఎట్ వన్స్ అండ్ కుడ్ ఇట్ హిట్ ఇట్.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: ద మూమెంట్ ది ఆరో ఇస్ షాట్ ఎట్ దట్ ఫిష్ ఇట్ జస్ట్ ఫెల్.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: పీపుల్ వర్ హైలీ ఎక్స్టాటిక్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్స్.
0: అందరు కూడా అర్జున్ చూసి చాలా ఆనందించారు.
1: పీపుల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డిలైటెడ్ వాచింగ్ అర్జున.
0: కానీ ద్రుపదరాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ and wanted her to garland.
0: వారి వసతి ఎక్కడ?
1: Where were they staying?
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు.
1: They were staying at the residence of a poor Brahmin.
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది.
1: By the time they went, they saw Kunti inside with the
0: door bolted. కుమారుడు చెప్పారు, అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు.
1: The sons said, Mother, we brought a highly valuable fruit with us.
0: నాయన, అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది.
1: The mother said, such a valuable sweet fruit better be shared by all of you.
0: తల్లి మాటలు మీరినటువంటి వారు ఆ బిడ్డలు.
1: The children would certainly follow the command of the mother.
0: తల్లి ఆజ్ఞ శిరసావహించినటువంటి వారు.
1: They follow strictly.
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి, తల్లి మీ ఆజ్ఞ శిరసావహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు.
1: They went inside and did namaskar to her, giving her a promise they would certainly abide by her command.
0: కనుక ఆనాటి నుంచి కూడాను పాంచాలి అని పేరు పెట్టారు.
1: Since that time she is called Panchali.
0: అనగా ఐదు మందికి భార్య అని దీని అర్థం.
1: The meaning is, she is the wife of five.
0: ఇది ఏ విధంగా ప్రపంచం అంగీకరిస్తుంది?
1: How do you expect the world to accept this?
0: కానీ ప్రపంచం అంగీకరించినను అంగీకరించకపోయినను తల్లి ఆజ్ఞ శిరసావహించటము బిడ్డల యొక్క కర్తవ్యము.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాక్సెప్టెన్స్ ఇన్ ది సైట్ ఆఫ్ అదర్స్.
0: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు.
1: The five Pandavas left that village, started moving to another place and started ruling the area.
0: కాని ఈమె యొక్క ప్రవర్తనను ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి, నీవు మా సొత్తు కాదు, నీవు ప్రపంచమనకే ఒక విధమైనటువంటి శక్తివి, నీవు శక్తి స్వరూపిణివి, కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు.
1: Dharmaja, watching the chastity of Draupadi, her behavior and conduct, he said, you are not the sole property of us. In fact, you can give the power all you have to the entire world. So said Dharmaja.
0: నీలో ఉన్నటువంటి పంచభూతములు కాని పంచగుణములు కాని పంచేంద్రియములు కాని చక్కగా అరికట్టిన దానవు.
1: You have total control over the five elements and the five senses.
0: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ సచ్ పీపుల్ కుడ్ స్ట్రిక్ట్లీ కాంప్రిహెండ్ ది డివినిటీ ఇన్ ది యూనివర్స్ అండ్ కండక్ట్ దెమ్ సెల్ఫ్స్.
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
1: దెన్ షీ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: వాడా తిరిగి, వీడు తిరిగి, గ్రామ గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: షీ వెంట్ రౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ అండ్ విలేజెస్ ఫైండింగ్ అవుట్ ద గుడ్ పీపుల్ అండ్ ద బ్యాడ్ పీపుల్ దేర్ టెంపర్మెంట్ బిహేవియర్.
0: ఈ విధంగా పరిశీలిస్తూ వచ్చా కొంత మంచి కొంత చెడ్డ రెండు కూడాను ప్రపంచంలో ఉన్నటువంటివి.
1: ఆన్ స్క్రూటినీ షీ కుడ్ అండర్స్టాండ్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ వెల్ మిక్స్డ్ ఇన్ సొసైటీ.
0: నైట్ అండ్ డే అన్నట్టుగా దీపములు ఉండినట్టుగా చీకటి వచ్చినట్టుగా ఈ మంచి చెడ్డలు రెండు కూడా ఈమెకు కంటికి కనిపిస్తూ వచ్చాయి.
1: షీ కుడ్ ఆల్సో విజువలైజ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ సొసైటీ జస్ట్ యాజ్ యూ ఫైండ్ బ్రాడ్ డే లైట్ అండ్ పిచ్ డార్క్నెస్ ఇన్ నైట్.
0: కానీ చెడ్డగా ఉండేటువంటి వారికి సద్బోధన చేస్తూ మంచిగా ఉన్నటువంటి వారికి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ వీరిని కాపాడుతూ వచ్చింది.
1: షీ హాజ్ బీన్ సేఫ్ గార్డింగ్ ఎంకరేజింగ్ గివింగ్ ఆల్ సపోర్ట్ to good people so that they could be better, while at the same time teaching lesson to the wicked and bad people.
0: Karma nu manakandi.
1: Never give up your duties, karmas.
0: Kama managa mottamodardi.
1: The first desire, kama, is the first one.
0: Kama anaga ishtamu.
1: Kama means likes.
0: కానీ ఈ ప్రపంచంలో ఈనాడు లౌకికంగా కామము అంటుంటే వేరు వేరు అర్థంగా తీసుకుంటున్నారు.
1: But in the world today, we go by a different meaning for this word, kama.
0: Kani Vedanta kinda idi korika ani artham.
1: But in Vedantic parlance, it is desire.
0: Desire. Ee desire nu kontha varaku arikettali ani.
1: Therefore, we should exercise ceiling on desires.
0: Edi manchidi, edi cheddadi.
1: What is good, what is bad.
0: Ee rendu vidhamulu manchi cheddalu vivarsinchi chakkaga manchini maatrame teesukovadam cheddani maatrame vadalatam. ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
1: దేర్ఫోర్ ద ట్రూత్ లైస్ ఇన్ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ ది దాట్ విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్, రిజెక్టింగ్ బ్యాడ్ అండ్ యాక్సెప్టింగ్ దాట్ విచ్ ఇస్ గుడ్.
0: తన కర్తవ్యాన్ని, తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి, కానీ తన కర్తవ్యాన్ని విసర్జించి సహజ ధర్మమును ఏమాత్రమును నడుచుకొనుక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటం, ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
0: కనుక నీకు బిడ్డలు కలగని, భార్య ఉండని, కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
0: కానీ ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గంలో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this righteous path is clearly indicated and the truth is taught.
0: కనుకనే స్త్రీలందరూ కూడా గొప్ప ఆదర్శాన్ని అందుకున్నారు.
1: దట్స్ రీజన్ వై విమెన్ హ్యావ్ బికమ్ హై ఐడియల్స్.
0: పురుషులు చెప్పినట్టుగా దాన్ని నడుచుకోలేదు.
1: షీ హాజ్ నాట్ కండక్టెడ్ అకార్డింగ్ టు ద డిక్టేట్స్ ఆఫ్ మెన్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను.
1: యూ డూ యువర్ డ్యూటీ, ఐ విల్ అటెండ్ టు మై డ్యూటీస్.
0: కానీ నా యొక్క కర్తవ్యంలో నీవు ప్రవేశించకూడదు, నీ కర్తవ్యంలో నేను ప్రవేశించను.
1: డూ నాట్ ఇంటర్ఫియర్ as I discharge my duties, I too will not interfere.
0: ee vidhanga okarikokaru bhartaku bhariku kodunu bodhinchukoni varu sakramaina margam nadchukuntu vacharu.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect way.
0: Adi satya bodhani.
1: That is a teaching lesson of truth.
0: ee truth nu tan nadchukunnappudu aa truth e dharmam nu puttistundi.
1: When once we follow truthfully, that gives rise to this righteousness, our dharma.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyam vadinatvati dharmam ekkada kanipinchadu.
1: There cannot be dharma bereft of satya, truth.
0: Aithe bhagavantudu ekkada unnadu?
1: Where is God?
0: Sarvata paripadam tasarvato chishirobukam sarvata stutimalloki sarvama vrittisthiteni. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేవాడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైనటువంటి ప్రజలు, భౌతికమైన జీవులు ఏవి కనిపెట్టలేవు.
1: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా, పాము మొదలుకొని తేలు వరకును, సింహం మొదలుకొని పులి వరకు కూడాను ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: Therefore, the cosmic divinity, that which is present right from an ant to an elephant and also in a lion, which is attributeless, formless, divine divinity.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: Right from sand to the ant, you find
0: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది, సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
1: Therefore, whatever one does should be truthful and righteous.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
1: She has not given up her duty any time.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది, తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది, తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: It ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, right from this ant to Brahman, the same truth, the same path of dharma are adhered.
0: రెండవది క్రోధము.
1: The next one is krodha, anger.
0: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
1: This anger is however necessary for man.
0: కానీ తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: But he is following a path which is quite contradictory to his nature.
0: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
1: We should not express our anger on unnecessary matters.
0: దేనిని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
1: So we should be angry towards that deserves our anger.
0: Anger అనేటువంటిది చాలా చెడ్డది.
1: Anger is very bad.
0: తనకని మీ భంగపుచ్చును.
1: And you will be losing your wealth.
0: తనకును గల గౌరవము దగ్ధము చేయును.
1: You will be just burning a flame your respect.
0: తనవారులకైనా చేయును.
1: And you will be away from your near India.
0: జనులకు కోపము వలన సర్వము చెడుము.
1: And people will ruin everything because of this anger.
0: కోపము కలిగిన వారికి,
1: those with anger,
0: ఏ పని ఫలింపకుండు,
1: will never be successful in any task. They will have problems, obstacles.
0: ఈ రెండు విధాల కూడా పాపము చాలా క్రోధం అనేక రకములైనటువంటి యొక్క చెడుగును పెంచుతుంది.
1: Therefore, in both the ways, you will ruin yourself because of this anger.
0: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడాను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
1: She could correct both these features and propagate, publicize in the community.
0: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
1: She started loving children.
0: బిడ్డలపైన ప్రేమ ఉండాలి కానీ క్రోధం ఉండకూడదు.
1: You should love children. You should not be angry towards
0: them. నీ విరోధిపైన నీకు క్రోధం ఉండొచ్చు కానీ బిడ్డలపైన ప్రేమ ఉండాలి.
1: You should naturally love your children. You may have some anger towards your enemy.
0: కనుక నీకు కోపం కూడాను ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడాను చక్కగా ప్రబోధించింది.
1: She has clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
0: మూడవది ద్వేషము.
1: The third one, ద్వేష, హేట్.
0: క్రోధ, ద్వేషము.
1: ద్వేష, హేట్.
0: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
1: Whom should you hate?
0: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
1: Do you hate the one whom you dislike?
0: లేక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate a person who harmed you?
0: లేక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate your enemy?
0: కాదు, కాదు, కాదు.
1: No.
0: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
1: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma. And you should like those that support, that encourage you along these two paths.
0: Satya dharmamulu nevu dveshinchinatante nevu manavude kaadu.
1: If you hate satya and dharma, you are no human being.
0: కనుకని పశుపక్షులు కాదు మొదలుకొని అన్ని కూడాను ఈ దేశాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తిస్తూ వచ్చింది.
1: బర్డ్స్, బీస్ అండ్ అనిమల్స్ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: అహింస.
1: దెన్ కమ్స్ అహింస, నాన్ వైలెన్స్.
0: ఎవరిని హింసించకూడదు.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి.
0: మాటతో కాని,
1: ఎదర్ బై వర్డ్,
0: పనితో కాని,
1: ఆర్ డీడ్,
0: దేహంతో కాని,
1: ఆర్ ఫిజికల్,
0: ఇంకే విధమైన థాట్స్తో కాని,
1: ఆర్ బై థాట్.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: అపకారం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్, అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
0: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరి అయిన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
1: It was Damayanti who could understand the whims and the ways of the world and should explain clearly.
0: ఈ దమయంతి సత్యమును అనుసరించినటువంటిది.
1: Damayanti followed the path of truth.
0: సత్యమును అనుసరించటం చేతనే దమయంతి అనేటువంటి ఒక పేరు ఆమెకు కలిగింది.
1: Because she followed the path of truth, she got the true name.
0: దమమును సాధించినటువంటి దారి.
1: And she could achieve control, dama.
0: ఈ కంట్రోల్ చేయటం వల్లే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధికి రాగలడు.
1: By exercising this dhamma control, you can be exalted, reach heights.
0: చీమలు కూడాను ఈ యొక్క దమయమును ఆశ్రయించి వస్తుంది.
1: And you find this dhamma control is noticed among ants.
0: మీరు చక్కగా విచారించి చూడండి, చీమలు పోతూ ఉంటాయి ఒక లైన్ గా.
1: Watch ants moving in a particular line.
0: ఒక లైన్ లోపల పోతుండేటువంటి చీమను ఇంకొక లైన్ నుంచి వస్తున్నటువంటి చీమలు పలుకరించి దానికి ముద్దు పెట్టి వెళ్లిపోతుంటాడు.
1: As you find these ants moving in one direction, one line, those that go forward will be greeting those who would be coming backward and then just talk.
0: కనుక మీరు చీమలు చక్కగా చూడండి.
1: Watch ants clearly.
0: దాంట్లో కూడా దమం ఎంతో ఉంటుందండి.
1: There lies this dhamma, the control.
0: శివలు బ్రహ్మలు శివకేశవాదులలో వర్తించేటువంటి వాడు భగవంతుడు.
1: God is present in this ant and Brahma, in Shiva and Keshava as well.
0: కనుక దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
1: Therefore dhamma meaning exercising control over senses.
0: మన ఇంద్రియాలు ఇష్టమొచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
1: The senses are wayward.
0: భగవంతుడు ఇచ్చింది అది చెవులు ఎందుకోసం?
1: వై గాడ్ హెస్ గిఫ్టెడ్ యూ ఇయర్స్?
0: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
1: ఇస్ ఇట్ టు లిసన్ టు ఆల్ గాసిప్?
0: చెడ్డ మాటలు ఏమీ వినకూడదు.
1: యు షుడ్ నెవర్ లిసన్ టు బ్యాడ్ వర్డ్స్.
0: కానీ మంచి మాటలు మాత్రం విను.
1: యు షుడ్ సర్టన్లీ పే అటెన్షన్ టు
0: గుడ్ వర్డ్స్. ఇచ్చింది ఎందుకోసము? నాలుక.
1: వై ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు యూ?
0: ముద్దలు నందించుకునే కోసమా?
1: ఇస్ ఇట్ ఓన్లీ టు స్వాలో మోర్సల్స్ ఆఫ్ ఫుడ్?
0: కాదు కాదు.
1: నో,
0: నాకు అందించింది రుచి చూడటం కోసమని.
1: The tongue is given to taste.
0: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
1: And that which is good and palatable is allowed to go in.
0: చెడ్డ రుచి అయిపోతే బయటకు తుమ్మేస్తుంది.
1: And if it doesn't taste good, it is just sent out.
0: అదే విధముగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
1: Therefore God has given all these so that we can maintain this noble rare birth of a human being.
0: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇస్తున్నాడు సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటారు. భగవంతుడు ఏది ఇవ్వటం అనేది.
1: We think God has given us bad times, God has given us good times, is not so. God doesn't give anything in reality.
0: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు, కానీ భగవంతుడు ఎందులోనా ప్రవేశించదు.
1: Each one conducts himself according to the job given to him, but God does not interfere.
0: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is an eternal witness.
0: తాను దుఃఖానికి పాల్గొనడు, సుఖానికి పాల్గొనడు.
1: And he doesn't resort to any grief nor confer pleasure.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మల లోపల వచ్చిన దోషములే.
1: The pain and pleasure are the results of, are the consequences of actions.
0: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హవర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హవర్ యూ అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ టాక్స్ సో నైస్లీ అండ్ సేస్ ఓ ఫ్రెండ్ హౌ ఆర్ యూ, యూ వుడ్ గెట్ ద సేమ్ రెస్పాన్స్.
0: కానీ ఏమరా ఎట్టున్నావురా అంటే నువ్వు కూడా ఏమి రాట్టున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ కన్వర్సింగ్ ఇన్ అన్ అరగెంట్ వే, యూ విల్ గెట్ అరగెంట్ రిప్లై.
0: కనుక మాటకు మాట చూపుకు చూపు.
1: దేర్ఫోర్ the word, the response and the look will be based on the way you express.
0: కనుక మనం ఏ విధమైనటువంటి యాక్షన్ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
1: As is the action, so is the reaction.
0: ఆ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
1: The reaction, reflection, resound are the results of one's own actions. They are not given by God.
0: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
1: జస్ట్ యాజ్ యూ యాక్ట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: నీవు సవర్గం పోయి నీవు ఏ పలుకులు పలుకుతావో ఆ పలుకులే నీకు రీసౌండ్ గా వస్తుంటుంది.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఇన్ ద కాంగ్రిగేషన్ విల్ కమ్ బ్యాక్ టు యూ బై ఎవ్రీ సౌండ్.
0: రిఫ్లెక్షన్ అనేటువంటిది నీ మనసు ఏ విధమైనటువంటి తలంపులు తలుస్తుందో అదే విధమైనటువంటి తలంపులే బయట నీకు వస్తుంటుంది.
1: ద రిఫ్లెక్షన్ మీన్స్ ద థాట్స్ దట్ యు హావ్ విత్ ఇన్ విల్ ఎక్స్ప్రెస్ అవుట్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
1: Therefore what one has to do is to find out good and bad in all of the actions that one undertakes.
0: మనసుకు ఇది చెడ్డది అని తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
1: When one's mind decides it's bad, give it up immediately.
0: అప్పుడు ఆ విధమైన నడక నడిచినప్పుడే మీరంతా కూడా ముక్తులైనారు.
1: When once you proceed in a determined way, you will be successful.
0: దీంట్లో భక్తులుగా కావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లని.
1: అండ్ యూ కెన్ బి ఎ డివోటీ బై సచ్ యాక్షన్స్.
0: కనుక మన మాటలు కానీ మన నడతలు కానీ మన యొక్క పనులు కానీ మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డల యొక్క ఫలితములే కానీ మరొకటి కాదు.
1: Therefore our words, our actions and deeds and thoughts are based on our actions.
0: ఎవరు చేసిన కర్మ వారం ఒక ఏరికైనను తప్పునన్నా.
1: One has to face one's own fate or destiny. None can escape from it.
0: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించు యొక్క సిద్ధమన్నా.
1: What is going to happen in future? What lies ahead in times? No one can decide. One should be prepared.
0: రాములంతటి వాడు రమణి సీతను వాసి పాములని వలె ఇచ్చెనన్నా.
1: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
0: అనగా ఏంటి, సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: Rama cried because of his attachment towards Sita being the consort.
0: తాను తన భార్య అనేటువంటి తాను ఎత్తగా చెప్పగలడు?
1: How can he say that she is his wife?
0: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
1: The moment he got married to her, can you say that she is his wife?
0: కాదు కాదు.
1: నో,
0: అర్ధ భాగమును అనుభవించినప్పుడు, అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ హీ విన్స్ సో
0: వాడు రమణి సీతను బాసి పామును వలె ఇచ్చానన్నా.
1: హావ్ యూ నాట్ నోటీస్డ్ రామ, who was just crying because of separation from Sita?
0: Anaga empty Sita na bharya.

0: నో,
1: అర్ధ భాగమును అనుభవించినప్పుడు, అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ హీ విన్స్ ఓవర్ హాఫ్ ఆఫ్ హిస్ బాడీ, దెన్ హీ కెన్ క్లెయిమ్ దట్ షీ ఇస్.
1: అందుకోసమని అనేక మంది ప్రపంచము లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. 5 మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రత అని చెప్పగలరు అని చెప్పని ప్రశ్నిస్తూ వచ్చారు.
0: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ హౌ కెన్ షీ బీ వన్ ఆఫ్ చేస్తుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ 5 హస్బెండ్స్.
1: కృష్ణుడు చెప్పాడు,
0: కృష్ణ సార్,
1: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
0: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
1: వారి సేవలు చేయగా తీరదు.
0: She will never say that she has no time to serve them.
1: తనకున్న దానికి తృప్తి కలుగుతుంది.
0: She gets satisfied with her lot.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రత లేదు.
0: There is no other woman equal to ద్రౌపది.
1: రుక్మిణి కాని, సత్యభామ కాని, సీత కాని, రుక్మిణి కాని, ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
0: Therefore none of them may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these 3 qualities.
1: తనకి ఎంత ఉన్నదో దాంతోనే తృప్తి పొందుతుంది.
0: And she got herself satisfied with the lot she has.
1: 100 rupayalu jeetham vastunte 200 rupayalu chela na kavalani akkoradu.
0: When the salary is 100 rupees, she would not ask for a saree worth about 300 rupees.
1: Kani viluvaku taginatvanti yokka varani ivvalsindi.
0: Therefore the expenditure should be based on the income.
1: Kanuka pati yokka vishayanni gurtinchi vartinchatame nijamainatvanti pativrata.
0: Therefore a pativrata, a woman of chastity, should know the difficulties and problems of the husband and manage.
1: Sati yokka gunamunu tanu gurtinchatamu sariyainatvanti paddhatini tanu gurtinchali.
0: And therefore the qualities of Sati, the wife, have got to be noticed very clearly.
1: Appudu ikkani kodunu gunavantulu kavalaru.
0: And then both of them could be virtuous and noble.
1: Kanuka manchi cheddalanta kodunu mana yokka maarkullo unnadu kani mari dento dento na ledu.
0: Therefore good and bad are based on our own feelings within and the changes thereafter.
1: Manchi chedda rendu nun kalisi undu.
0: The good and bad are mixed.
1: Deeni vidadi evvari vasham kaadu.
0: It is impossible for anyone to separate them.
1: Chedda atyekamuga endu cheyalabodu.
0: There is nothing like bad apart to separate.
1: Manchi vachindi cheddadi thana paatiki taaneku kallipovu.
0: The moment good dawns, the bad disappears, vanishes.
1: కనుక మనం చెడ్డను వేరే పెరికిపారవలసిన అవసరం లేదు.
0: యు డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
1: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యు ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్, దేర్ ఒరిజినేట్స్ గుడ్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
0: దిస్ ఈస్ ద టీచింగ్ దట్ భగవాన్ గివ్స్ యూ ఆల్ దిస్ డే.
1: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని
0: calling this a new year,
1: idi chaala nootanamainatvanti gunamunu andistundani,
0: that it is going to give us something special,
1: bhavinchaladu.
0: You should never feel so.
1: Mana gunamule manaku prabhistuntai.
0: All our qualities, virtues will come.
1: Mana pravartanle manaku prabhistuntai.
0: It is only our conduct that gives results.
1: Mana yokka yochande manaku resound ga vastuntai.
0: Therefore our own thoughts will come back to us as resound.
1: Oka pasuvu kavari kapari.
0: And we are find
1: pasulu
0: tolukoni,
1: pasulu tolukoni oka moonu kondala madhya lopala poi cheyadu.
0: He was rearing the cows and he has gotten into at the central place surrounded by mountains.
1: Pachchani gaddi ganipistundadi.
0: And there he could hear the sound.
1: Akkada poi kucchunnadu.
0: He sat there.
1: Paata paadukuntu kucchunnadu.
0: And he went on singing.
1: Paata em idi paata?
0: What kind of song it is?
1: Edo oka daivam pai paadutu vachadu.
0: He was singing the hymn in praise of God.
1: Kani oka resound adhe paata tirigi paadtu vachindi.
0: But he could listen to the sound, the same song.
1: Abbai kopam vachindi.
0: The boy was very angry.
1: Nenu paadina paatane inkokaru paadtara mari paadeka hakku ledu ani cheppi intiki poyadu kopanga.
0: He was very much disturbed because he finds someone else singing the same song as he has been doing now. He was so upset and went home.
1: Anadu bhojaname cheyaledu.
0: That day he didn't have his food.
1: Talli prashninchindi, enduku ra nayana ee vidhanga unnavu.
0: Mother asked, why boy, why are you like this?
1: Amma ee naadu naaku evado okadu naaku chaala opposite ga vachi naaku viruddhanga nenu cheppina paatane paadtu vachadu, nenu cheppina reetigane nadchukuntu vachadu, atanni shikshinchali ani naanu kopanga cheppadu.
0: The boy said, mother, today what happened?

0: Because I faced an enemy who was simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
1: Nayana, adi inkoka vyakti kadu. ఈ సౌండ్ రిఫ్లెక్షన్ వచ్చేసి
0: మదర్ సెట్ దేర్ ఇస్ నో అదర్ పర్సన్ దేర్ ఇట్ ఇస్ ఓన్లీ యువర్ రీ సౌండ్
1: నీ సౌండే
0: ఈజ్ యువర్ ఓన్ సౌండ్
1: కాబట్టి నీ సౌండే నీకు విరుద్ధంగా వచ్చింది కానీ బయట వారి ఎవరు కూడా నీకు విరుద్ధంగా లేరు
0: ఇట్ ఇస్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ హెస్ కమ్ బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీ సౌండ్ నాట్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్
1: ప్రతి వ్యక్తి కూడాను ఇతరులను ద్వేషించినప్పుడు ఇతరులను ప్రేమించినప్పుడు ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి కానీ పరులు కాదు.
0: దేర్ఫోర్ హూమ్ సో యువర్ అక్యూజ్ క్రిటిసైజ్ ఆర్ బ్లేమ్ దే విల్ ఆల్ కమ్ బ్యాక్ టు యు యాజ్ ఇట్ ఇస్ సౌండ్ ఇస్ నాట్ బై ఎనీబడీ ఎల్స్
1: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
0: హోల్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్
1: మనం చేసినవే మనం అందుకుంటున్నాం కానీ ఇప్పుడు చేయను అందుకోవడానికి వీలు లేదు.
0: వీ గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్
1: ఇది భగవంతు యొక్క నియమం.
0: దిస్ ఈస్ ద డివైన్ లా.
1: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
0: But those full of love can visualize this way the path of love.
1: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
0: But those who are inimical in their attitude, they find an enemy.
1: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒకటే గాని రెండు కాదు.
0: Therefore the love and enmity are one and the same, not different.
1: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
0: Good and bad are mixed.
1: దీని విడది ఎవరి వశము కాదు.
0: ఇట్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెపరేట్ దెమ్.
1: చెడ్డ ప్రత్యేకముగా ఎందుకు చూడబోము.
0: దేర్ నథింగ్ లైక్ బ్యాడ్ బీయింగ్ అపార్ట్ సెపరేట్.
1: కనుక ప్రత్యేకంగా మనం చెడ్డను చూడటం లేదు.
0: యు కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సెపరేట్ లా.
1: మీలో ఉన్నటువంటి ఒక భావములే మీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
0: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యువర్ రిఫ్లెక్షన్.
1: నీ బిడ్డను చూసి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
0: When once you hug your child and lift, that kind of attachment love will come back to you.
1: అదే బిడ్డ పెద్దగైనప్పుడు ఇవి నా భార్యగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
0: Similarly will be the attachment towards one's own wife and she will have that kind of feeling.
1: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
0: These are the qualities innate in man. They are not given by God.
1: భగవంతుడు నిర్గుణుడు నిరంజనుడు నిరాతనుడు.
0: God is eternal witness. He is blemishless, attributeless.
1: అతనికి ఎట్టి చలనము లేదు.
0: There is nothing, no mobility or motion.
1: ఎట్టి భావ మార్పులు లేదు.
0: And there is no change in idea.
1: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే మన యొక్క చేంజ్ లే.
0: It's only our perverted notions, diverted ideas.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రతి ఒక్కటి కూడాను మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ సౌండ్ గా వస్తున్నాయి.
0: Therefore everything within you will come back to you in the form of reaction, reflection,
1: response.
0: You watch somebody and say that he is laughing at me.
1: ఆమె దేని కోసం నవ్విందో నీకెట్ తెలుసు.
0: What made her laugh? How do you know?
1: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
0: But you think that she has laughed at you.
1: ఇదే ఒకనాడు కింగ్ కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్ లో.
0: కింగ్ కాంగ్ వాజ్ మూవింగ్ అబౌట్ ఆన్ ద రోడ్ డూయింగ్ ఎక్సర్సైజ్.
1: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
0: అండ్ హీ కుడ్ ఫైండ్ అ వెండర్ మూవింగ్ అబౌట్ ఆన్ ద స్ట్రీట్ సెల్లింగ్ ద మిల్క్
1: మిల్క్
0: మిల్క్ అండ్ కర్డ్.
1: అప్పుడు ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతున్నది అని భ్రమించి ఉంటాడు.
0: And King Kong thought that this vendor is laughing at him.
1: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా? నా బలం నీకు తెలుసునా?
0: Are you laughing at me? Are you aware of my physical strength?
1: అయ్యా, నీ బలమును నేను గురించి చెప్పలేదు. నీ యొక్క రూపం చూసి నేను చెప్పలేదు. నాకు ఏదో నవ్వు వచ్చింది, నేను చేసుకున్నాను.
0: She said, I have not laughed at you, not for all the physical strength that you have and the power you have.
1: నీవు ఉన్నది చాలా బలముగా ఉన్నావు.
0: యుర్ సో స్ట్రాంగ్.
1: స్పీడ్ గా వెళ్లేటువంటి కారు కూడా ఒక చేతితో ఆపగలుగుతున్నావు.
0: యు కెన్ ఆల్సో హోల్డ్ బ్రింగ్ ఏ టోటల్ హాల్ట్ ఈవెన్ ఏ రన్నింగ్ కార్ ఎట్ హై స్పీడ్.
1: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫీల్ హ్యూమిలియేటెడ్ ఇఫ్ ఐ లాఫ్ ఎట్ సచ్ ఎ పర్సన్.
1: ఎక్స్క్యూజ్ మీ, నన్ను క్షమించండి అని కోరిపోయింది.
0: అండ్ షీ సెడ్ పార్డన్ మీ అండ్ షీ లెఫ్ట్ దేర్.
1: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
0: సో అవర్ నోషన్స్ లైక్ దట్ ఆర్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఫీలింగ్ విత్ హిమ్.
1: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము ప్రేమ అన్నీ కలుగుతూ ఉంటాయి.
0: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situation, certain events, you will have this kind of frustration and depression.
1: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
0: In fact, in this world, there is no true human form.
1: No మనిషి స్వరూపం. మనిషి స్వరూపమే లేదు.
0: There is no true human form.
1: Human form ఏ కాదు, ఏ ఫామ్ కూడా లేదు.
0: There is no form in reality.
1: ఆ ఫార్మ్ చూసి మనం పేరు పెట్టుకుంటున్నామే కానీ ఆ విధానికి ఒక ఫార్మ్ లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ఫార్మ్ ఇన్ ద ట్రూ సెన్స్, వీ ఓన్లీ గివ్ ఎ నేమ్.
1: కనుక మన భ్రమనే మనకు భ్రమిస్తుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్ దట్ మేక్స్ అస్ ఫీల్ డెల్యూజరీ.
1: ఇది కేవలం ఒక ముఠాల యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్.
1: మనసుకు మనం సాక్షి.
0: అండ్ యు ఆర్ ది విట్నెస్ టు ద మైండ్.
1: మనసుకు మనము సాక్షి.
0: అండ్ యు ఆర్ ది విట్నెస్ టు యువర్ మైండ్.
1: దేహకు గుణము సాక్షి.
0: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ విట్నెస్ టు ది క్వాలిటీస్.
1: మనసుకు మనం సాక్షి, దేహకు గుణము సాక్షి.
0: అండ్ ఇట్ ఇస్ ద వర్చ్యూ విచ్ ఇస్ ద విట్నెస్ టు ద బాడీ.
1: ముఠాడుకు మూర్ఖం సాక్షి. ముఠాడుకు మూర్ఖం సాక్షి.
0: అండ్ ఫర్ ఆల్ దిస్ గ్యాంగ్స్టర్స్ ది ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
1: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు.
0: All amounts to foolishness.
1: మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వారము అని అనుకుంటున్నారు, కానీ మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారు అవుతారు?
0: యు థింక్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటెలెక్చువల్స్. ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఎ ట్రూ ఇంటెలెక్చువల్?
1: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
0: ఇఫ్ యూ నో యువర్ ట్రూత్, యువర్ ట్రూ నేచర్, then only you can call yourself educated.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు ఇతర సత్యాన్ని ఏ విధంగా గుర్తించగలవు?
0: If you don't know your own principle of truth, how do you know truth of others?
1: కనుక మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
0: First let us know our own mistakes within us.
1: మన దోషాన్ని మనం గుర్తించడానికి, వర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే వాడే ముముచ్చుడు.
0: When once you identify your mistakes, correct them, you will be mumukshu, the liberated.
1: Kanuka mana motta motta manu devuni prarthinche danikante, devuni poojinche tundi danikante, motta motta mana yokka manasunu arigattukovadaniki prayatnam cheyali.
0: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
1: Manase ee yokka jagattukante kodanu moola kaaranam.
0: If the mind which is responsible for the whole world,
1: manishyanam karanam bandhamocheyo,
0: mind is responsible for bondage and liberation.
1: Kanuka ee bandhamochamunaku manase karanam.
0: Therefore, for bondage and liberation, mind is the cause.
1: Manasu nee aligattadaniki prayatnam cheyi.
0: Make every effort to control your mind.
1: Tappaga neevu goppavaadu kaagalavu.
0: You are bound to be great and noble.
1: Neevu ideal man kaagalavu.
0: You can be an ideal man.
1: Kanuka ideal man kaavalanukuntevi, నీవు మొట్టమొదట నీ మనసును నీవు గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యు వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
1: తెలుసో తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
0: యు మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
0: వెన్ వన్స్ యు రిపెంట్, యు విల్ బి అటోనింగ్ యువర్ సిన్స్.
1: ఆ పశ్చాత్తాపడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
0: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
1: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
0: First find out your own mistake.
1: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: And having found out the mistake, correct it, rectify.
1: అది నీకు సరైనటువంటి చక్రమైన రాజమార్గము.
0: That is true royal path.
1: ఇలాంటి రాయల్ పాత్ మీకుండగా,
0: then once you have this royal path,
1: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
0: అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్.
1: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
0: ఇట్ ఇస్ నాట్ సో ఈజీ టు బి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మనిషి మనిషి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నో ట్రూ హ్యూమన్ ఇన్ రియల్.
1: దైవం మానుష రూపేణ.
0: God is in a human form.
1: దైవము ఈ మనిషి రూపంలో వచ్చాడు.
0: God comes down in a human form.
1: నేను ఏ చెడ్డ చేసినా గానీ నేను దైవముని కాదు.
0: Therefore, whatever you may do, you are divine.
1: ఏ చెడ్డ తరచినా కూడాను నేను దైవముని కాదు.
0: When once you entertain bad, you cease to be divine.
1: కనుకని నీవు మొట్టమొదట నీవు మంచివారు కా.
0: First, be good.
1: Be good, do good, and see good.
0: So be good, do good, and see good is the message of Bhagavan.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక మొట్టమొదట మన దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, first we have to recognize our own self.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: విద్యార్థులు.
0: Students.
1: చాలా గుణవంతులే.
0: They are virtuous.
1: కానీ చాలా కొన్ని గుణహీనులే.
0: There are, at times, they may be losing those virtues.
1: అర్జునుడు అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు చేశాడు.
0: Arjuna fought on several occasions.
1: అనేక రకములైనటువంటి శౌర్యాన్ని చూపించాడు.
0: He could also demonstrate to the world what chivalry is.
1: కాండవనాన్ని దహించాడు.
0: And he could also get aflame the whole కాండవన.
1: కానీ ఇంత చేసినటువంటి అర్జునుడు,
0: that Arjuna the mighty,
1: చిన్న విషయంలోను లోబడిపోయాడు.
0: In a small matter, he has lost himself control.
1: నా దేహాన్ని మర్దించావు కానీ నన్ను నీవు బంధించలేవు అన్నాడు.
0: You have arrested my body, but not the reality.
1: నా మనసును నీవు బంధించినప్పుడే అప్పుడు నీవు విజయాన్ని పొందినవాడు అవుతావు.
0: In fact, you will be victor if only arrest my mind and not the body.
1: సాధ్యం కాదని ప్రమేయం ఒకవైపున, అర్జునుడు ఒకవైపున కృష్ణుని ప్రార్థించారు.
0: At that moment, as they found it impossible further, Pramila on one side, Arjuna other side, started praying to Krishna.
1: ఇద్దరికి మధ్యలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యారు.
0: And Krishna stood in between the two.
1: Arjuna, ఈమె సామాన్యురాలు కాదు.
0: You are not ordinary one.
1: ప్రమీళ మహాబలవంతురాలు.
0: Pramila is highly powerful.
1: మహాగుణవంతురాలు.
0: She is highly virtuous.
1: సరి అయినటువంటి ఒక గుణము ఆమె అందే ఉంటున్నది.
0: She has got the perfect nobility.
1: కనుక ఆమెని పెండాలు.
0: And you marry her.
1: అని ఇరువురు చేతులు పట్టి,
0: and he brought both the hands together.
1: చేర్చాడు కృష్ణుడు.
0: And then he joined the hands of the both.
1: అప్పటి నుంచి,
0: since then,
1: అర్జునుడు ప్రమీళ,
0: Arjuna and Pramila,
1: భార్యాభర్తలుగా నడుచుకుంటూ వచ్చారు.
0: The husband and wife, right from that
1: time, since then. ఇరువురు భగవద్భక్తులుగా ఉండాలి.
0: Both of them can be devotees.
1: ఇరువురు వేరు వేరు అభిరుచులుగా ఉంటుంటే ఏమాత్రం కూడా సౌఖ్యత కలగదక్కడ.
0: If they are of different temperaments in opposite directions, it is not possible for harmony.
1: ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పినట్టుగా శరీరాన్ని బంధించవచ్చును కానీ మనసును బంధించలేరు.
0: You may resort to any number of efforts. You may just imprison the body, but not the mind.
1: కనుక నీవు మొట్టమొదట మనసును బంధించు.
0: Therefore, first,
1: ప్రపంచమే నీ యొక్క హస్తగతమైపోతుంది.
0: Then everything will be in your hands.
1: కనుక ప్రపంచాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సైన్యమును, ఎంత సిపాయిలను, ఇన్ని తుపాకులను, ఇన్ని బాంబులను పెట్టినప్పటికీ జగత్తుని భస్మం చేస్తుంది కాని తన మనసును భస్మం చేయలేదు.
0: After all your weapons may be able to burn down the whole of the world, but not the mind.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీ మనసును మీ స్వాధీనంలో పెట్టుకోండి.
0: ఫస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్.
1: కేవలం ఒక్క భగవంతునికి మాత్రమే అర్పితం చేయండి.
0: And offer your mind to God only.
1: అన్ని తానే చేయగలడు.
0: God can do everything for you.
1: ఏదైనా చేయగలడు.
0: He can do anything for that matter.
1: కనుక,
0: therefore,
1: మీరు భగవద్భక్తితో,
0: all the devotion,
1: సర్వత్రా ఉన్నది భగవంతుడే అని,
0: with the feeling that God is everywhere,
1: ఎందుకని అందులో సందేహం వరదు.
0: Never doubt that God is here and doesn't exist over there.
1: భగవంతుడు ముందు వెతుకు చూసిన అందందే కలడు.
0: God is present everywhere. Wherever you search, you will find him there.
1: కనుక మీరు దైవ భక్తిని కలిగి కర్తవ్య కర్మలు ఆచరించుకుంటూ మీ విద్యను మీరు బోధించుకుంటూ మీ విద్యను మీరు ఆచరించుకుంటూ చక్కగా మంచి పేరుని పొందండి.
0: Therefore, all the devotion, discharge your duty, earn all this knowledge and education, practice what you have learnt and get a good name.
1: మీరు చదువుకోవద్దు అని నేను చెప్పలేను. నేను
0: భగవాన్ నెవర్ సెడ్ డోంట్ స్టడీ.
1: చదవలసిందే.
0: యూ షుడ్.
1: కానీ అది లౌకికమైన ధర్మాన్ని బోధిస్తుంది.
0: దట్స్ ఆల్ అమౌంట్ టు సెక్యులర్ నాలెడ్జ్.
1: ఆధ్యాత్మికము అలౌకికమైన బోధింది.
0: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
1: కానీ హృదయాన్ని సక్రమంగా నింపడానికి తగిన ప్రయత్నము, ఈ హృదయ పరిశీలన చాలా అవసరము.
0: Therefore, proper inquiry of the mind, steadiness are absolutely essential. Students,
1: you
0: have completed one academic year, you will be going for vacation.
1: కానీ రేపటి నుంచి పేపర్ చూసుకుంటూ వస్తున్నారు.
0: బట్ టుమారో ఆన్వర్డ్స్ విల్ బి గోయింగ్ త్రూ ద పేపర్స్.
1: నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, నా నంబర్ వస్తుందా లేదా, దీనిపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
0: అండ్ యుల్ సర్టన్లీ వాచింగ్ రీడింగ్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యువర్ నంబర్ ఇస్ దేర్ ఇన్ రిజల్ట్స్ ఆర్ నాట్.
1: కానీ నంబర్ చూసుకుంటూ పోయేటువంటి వారికి సరైన నంబర్ రాదు.
0: ఇఫ్ యు గో ఆన్ వాంటింగ్ టు ఫైండ్ యువర్ ఓన్ నంబర్ యూ విల్ నెవర్ ఫైండ్ ఇట్.
1: నంబర్ నువ్వు చూడనక్కర్లేదు.
0: నాట్ ద నంబర్ దట్ షుడ్ మైండ్ ఫుల్.
1: నీ యొక్క హృదయాన్ని నీవు విచారించి
0: ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్,
1: నీవు సరిగా రాశానా లేదా,
0: హ్యావ్ యూ రిటర్న్ వెల్ ఆర్ నాట్.
1: నీవు సరిగా రాసి ఉంటే తప్పక నేను పాస్ అవుతాను.
0: హ్యావ్ రిటర్న్ వెరీ వెల్ ఐఎమ్ బౌండ్ టు పాస్.
1: నేను సరిగా రాయకపోయినప్పటికీ పేపర్ లో నా పేరు నా నంబర్ వచ్చేస్తే నేను ఆనందించకూడదు.
0: ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిటర్న్ వెల్ ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ యువర్ నంబర్ దేర్ ఆన్ ద రిజల్ట్స్ షీట్ you should not be delighted.
1: కనుక మీరు నంబర్ పై మీరు ఆశ పెట్టుకోకండి.
0: Therefore, do not think of the number
1: alone. మంచి నంబర్ నంబర్ వన్ మ్యాన్ కావాలి.
0: It's not the number, you should be number one man in this world.
1: మన డాన్స్ పిల్లలు రామయ్య వంటి కొడుకు కావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని పాడారు.
0: They sing a song that they should have a son like Rama.
1: సీతమ్మ వంటి బిడ్డ కావాలని.
0: That one should have a daughter like Sita.
1: నిజమే, బిడ్డ వస్తుంది.
0: Yes, you may have it.
1: రామయ్య వంటి కొడుకు కలుగుతాడు.
0: You will also have a son like Rama.
1: కానీ ఇక్కడ మధ్య లోపల రావణుడు సుర్పణక బయలుదేరితే ఇద్దరికి చాలా ద్వేషం అయిపోతుంది.
0: But when once you find Ravana and Sur, Panaka, such people around, what is it that you get accepting rivals?
1: Sitamma bid kavalani ante Sitamma vanti kuda munamlo undali.
0: If you want to have a daughter of the type of Sita, you should have those qualities.
1: Ramayya vanti koduku kavalante Ramayya vanti vadi dharmam thanna undali.
0: If you want a son of the type of Rama, you should have dharma in you.
1: Kaani Ravana vanti oka buddhi untundi rakshasi Surpanaka vanti కోడలు వచ్చేసేస్తే మధ్యలో ఇంట్లో ఏ విధంగా ఉంటారు.
0: బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద డెమోనిక్ ద క్రూయల్ క్వాలిటీస్ ఆఫ్ రావణ అండ్ ఆల్సో సూర్పణక, హౌ డూ ఎక్స్పెక్ట్ రామ అండ్ సీత?
1: కనుక మనం ఎట్టి రూపం రావాలంటున్నాము అట్టి గుణం మనలో రావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిటీ ద ఫార్మ్ ఆఫ్ వాట్ టైప్ యూ వాంట్.
1: ఈ విధంగా ఉండినప్పుడే సరి అయినటువంటి ఒక సహనము శాంత అన్ని కలుగుతాయి.
0: దెన్ ఓన్లీ దేర్ బి హార్మనీ, టాలరెన్స్ అండ్ పీస్.
1: పీస్ ఎట్లా వస్తుంది మనకు?
0: వెన్ డూ యూ గెట్ పీస్?
1: గుణమును అరికట్టినప్పుడే పీస్ మనకు వస్తుంది.
0: వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ బి పీస్ఫుల్.
1: గుణమును అరికట్టుకోకుండా పీస్ కావాలనుకుంటే పీస్ రాదు, పీసెస్ అవుతుంది.
0: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ గెట్ పీస్, యూ గెట్ ఓన్లీ పీసెస్.
1: కనుక మీరు పీస్ కావాలనుకున్నప్పుడు మనం శాంతంగా ఉండాలి.
0: సో యూ షుడ్ రిమైన్ పీస్ఫుల్.
1: ఎవరేమన్నను, ఎవరేమో చెట్టినను, ఎవరేం కొట్టినను కూడా శాంతంగా ఉంటుంది.
0: లెట్ ఎనీబడి సే ఎనీథింగ్, లెట్ దెమ్ మ్యాన్ హ్యాండిల్ యూ, లెట్ దెమ్ అక్యూజ్ యూ, బట్ యూ రిమైన్ ఇన్ పీస్.
1: ఎవరైనా నేను తిట్టినప్పుడు నన్ను ఎక్కడ తిట్టాడు, తిట్టినది వాడు నోరు, కానీ నేను వేరే ఉన్నాను కాబట్టి ఆ తిట్టు నాకు సంబంధం లేదు.
0: ఇఫ్ ఎనీవన్ స్కోల్డెడ్ యూ జస్ట్ థింక్ ఇట్ ఇస్ ఓన్లీ ద టంగ్ దట్ సెట్ ఇట్, దే డోంట్ రిలేట్ టు యూ.
1: నేను సపరేట్, తిట్టు సపరేట్.
0: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ యూ, యూ ఆర్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: నీవే నీవి ఆ తిట్టును నీవు కనెక్షన్ చేసుకుంటే నీకు వచ్చి అందుతుంది.
0: అనదర్ హ్యాండ్ ఇఫ్ యూ గో ఆన్ రిసీవింగ్ ఆల్ ద చార్జెస్ అక్యుజేషన్స్ నేచురల్లీ యూ లూస్ ద బ్యాలెన్స్.
1: ఒకడు వచ్చి నిన్ను కొడతాడు.
0: వన్ కమ్స్ అండ్ బీట్స్ యూ.
1: ఆ దేహం వచ్చి ఈ దేహాన్ని కొట్టింది.
0: దట్ బాడీ హ్యాస్ బీటెన్ దిస్ బాడీ.
1: దేహాన్ని కొట్టింది కానీ నన్ను కొట్టలేదు.
0: హ్యాస్ బీటెన్ మై బాడీ బట్ నాట్
1: నన్ను కొట్టే ఎవరి తరమూ కాదు.
0: నన్ కెన్ ఎవర్ అసాల్ట్ మీ.
1: ఆ విధమైన ధైర్యంతో ఉంటే మనం ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనం ఏమాత్రం కూడా వారిపైన ద్వేషం కానీ కష్టం కానీ కలగదు.
0: ఇఫ్ యూ గాట్ దిస్ డీప్ కన్విక్షన్ బిట్వీన్ యూ, యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్కోల్డింగ్ అక్యుజేషన్.
1: కనుక మనం అన్నింటికీ సరైన దృఢంగా ఉంటుండాలా.
0: Therefore, we should have firm conviction in every aspect.
1: భక్తురాలైనటువంటి యొక్క ఈమె చాలా ప్రయత్నపూర్వకంగా సాధించింది.
0: Being a great devotee, she could put in all efforts and achieve.
1: కృష్ణ అందరూ ఎందరో ఎన్నో విధానాలు నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ నేను నిరంతరము నిన్ను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆనందిస్తున్నాను.
0: కృష్ణ, మెనీ పీపుల్ ప్రైజ్ యూ, మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, బ్లేమ్ యూ, బట్ ఐ వర్షిప్ యూ ఆల్ త్రూ. ఐ సింగ్ యువర్ గ్లోరీ డే అండ్ నైట్.
1: కానా నన్ను నీవెందుకు రక్షించవు?
0: వై డోంట్ యూ ప్రొటెక్ట్ మీ మై లార్డ్?
1: ఎందుకు నన్ను దయచూపు?
0: వై డోంట్ యూ షవర్ యువర్ కంపాషన్?
1: కనుక నన్ను నాపైన దయచూపు అని చెప్పి చెప్పింది.
0: దేర్ఫోర్ షీ ప్రేడ్ దట్ కృష్ణ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ హర్.
1: ఆ యొక్క కంపాషన్ ఒక్కటి ఉంటుంటే నాకు ఎవరేమనుకున్నా నాకు తప్పులేదు.
0: విత్ యువర్ కంపాషన్ ఐ విల్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ అగెన్స్ట్ మీ.
1: ద్రౌపది ఇన్ని విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఎంతో నిబ్బరంగా, నిదానంగా, శాంతంగా కృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చింది.
0: ద్రౌపది ఫేస్ ఆల్ అబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ షీ కుడ్ బి టాలరెంట్. షీ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ హర్ బేరెన్స్ అండ్ పేషెన్స్.
1: త్యాగరాజ్ చెప్పాడు,
0: త్యాగరాజ్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను నిన్ను ఎన్ని విధములుగా కూడా ప్రార్థించినప్పటికీ నీకు నాపైన దయ రాదు.
0: I have been praying to you, my Lord, in different ways, but you have not been compassionate to me.
1: ఎందుకోసం నీకు దయ రాదు?
0: Why should it happen?
1: నేను ఏమి అర్పితం చేయలేదు.
0: What is that I have not done?
1: నా సర్వస్వము నీకు అర్పితం చేశాను.
0: I have surrendered everything.
1: మదీయ ధనధాన సర్వభార సమర్పితము ఆత్మానం శేషభూతంబి రక్షమాం శరణాగతి అన్నాడు.
0: I have surrendered all my belongings, all the near and dear, and the self. You should only come to my rescue and protect me.
1: కానీ అక్కడ ఊరికి ప్రొటెక్ట్ చేయమంటే చాలదు, ఆ హృదయాన్ని ఇవ్వాలి.
0: Though it is said verbally, he is yet to offer his heart.
1: చాలా మంది పిల్లలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
0: Many students have many doubts.
1: మనిషికి రూపం ఉంటుండాలి, నామం ఉంటుండాలి.
0: Man has a name and form.
1: కాని ఆత్మకు రూపం లేదు, ఒక విధమైనటువంటి నామం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
1: ఆత్మ రూపం లేనటువంటిది, ఆత్మకు నామం లేనటువంటిది.
0: ఆత్మ ఈజ్ ఫామ్లెస్, హ్యాస్ నో డెఫినెట్ నేమ్.
1: అయితే ఎందుకోసం దీన్ని నిర్మించాడు?
0: Then why should it exist?
1: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూపము, ఒక్కొక్క నామము ఇష్టంగా ఉంటుంటారు.
0: Each person has a definite name and form.
1: అనేక రూపములుగా ఉండినప్పుడు ఎవరు కూడా విశ్వసించరు.
0: When the forms are many, variety, nobody will be able to understand.
1: కానీ ఆత్మ అంటే అందరూ విశ్వసిస్తారు.
0: But in respect of ఆత్మ, everybody will develop faith.
1: నా ఆత్మనే నాకు సాక్షి.
0: Myself, Atma is the witness.
1: Atma ane daniki roopam ledu, tappaga danni visvasistaru.
0: Though it has no form, everyone has got faith in it.
1: Daniki common name Atma ani. Oka Rama ante, oka Krishna ante, ee vidhanga aneka roopamulaku aneka namulu untuntayi.
0: There are so many names like Rama, Krishna.
1: Kaani ikkada roopame ledu.
0: But Atma has no form.
1: Naamame ledu.
0: It has no definite name.
1: కనుక ఆత్మ అనేటువంటిది ఒక రూపనామం లేనటువంటి ఒక దైవత్వం.
0: ఇట్ ఈస్ నేమ్లెస్, ఫామ్లెస్ డివినిటీ.
1: కనుక ఈ డివినిటీని మనం చక్కగా ఆరాధన చేసుకుంటే మనం దివ్యత్వం అనేటువంటిది తప్పక మనకు లభిస్తుంది.
0: దెర్ఫోర్ వెన్ వీ వర్షిప్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫామ్లెస్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: ప్రేమ ముదిత మనసు కో కామా

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు పుణ్యము కాని పాపము కాని సుఖము కాని దుఃఖము కాని ఏది లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెరిట్, నో సిన్, నో ప్లెజర్, నో మిజరీ.
0: మంత్రము కాని యజ్ఞము కాని యాగము కాని ఇవన్నీ కూడాను కేవలము ఒక భ్రాంతులే.
1: దేర్ ఇస్ నో మంత్ర యాజ్ సచ్. ఆల్ ది సీక్రెట్ రిచువల్స్ ఆర్ జస్ట్ ది యాక్టివిటీస్ అండర్టేకెన్.
0: సర్వత్రా నిండినది ఒక భగవంతుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ ఆల్ ప్రొవైడింగ్.
0: మీరందరూ కూడాను భగవత్ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: ధర్మం సత్యం,
1: రైచియస్నెస్
0: సత్యం
1: అండ్ ట్రూత్,
0: ధర్మం ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ లైఫ్ కన్సిస్ట్ ఇన్ నోయింగ్ ద మీనింగ్ అండ్ ఇంప్లికేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు.
1: ఇన్ ఆర్డర్ టు ప్రాపగేట్ దిస్ ట్రూత్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇట్ ఈస్ టాట్ బై వే ఆఫ్ మొరాలిటీ.
0: ధర్మమునే రీతి అన్నారు.
1: ధర్మ రైచియస్నెస్ ఇస్ ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్.
0: త్యాగమునే ఖ్యాతి అన్నారు.
1: త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఖ్యాతి రెప్యుటేషన్.
0: నీతి రీతి ఖ్యాతి ఈ మూడింటి యొక్క ఏకత్వమునే మానవ జాతి.
1: మానవ జాతి హ్యూమన్ రేస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ, నీతి మొరాలిటీ, రీతి ద మేనర్, ఖ్యాతి ద రెప్యుటేషన్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి రీతి ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ ఇన్ ద వరల్డ్ టుడే దేర్ ఇస్ నైదర్ మొరాలిటీ నార్ ఎనీ ప్రొసీజరల్ కాండక్ట్ నార్ ఏ గుడ్ నేమ్ ఎయిదర్.
0: ప్రాచీన కాలమునందు సిద్ధార్థి గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద వన్ ద నోబుల్ వన్ ద సిద్ధార్థ గౌతమ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ట్రూత్ టు అటైన్ నిర్వాణ ఆర్ లిబరేషన్ డిడ్ స్ట్రెంజువస్ స్పిరిచువల్ ఎఫర్ట్.
0: అనేక వేద మంత్రములు కూడాను పఠించాడు.
1: హీ రిపీటెడ్ రిసైటెడ్ ద వేదిక్ చాంటింగ్.
0: జగత్తునందు కల పెద్దలందరినీ కూడాను దర్శించాడు.
1: హీ విజిటెడ్ ఆల్ ది ఎల్డర్స్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: అన్ని సాధనలు ఎందుకు కూడాను తాను భాగమును వహించాడు.
1: హీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎవ్రీ స్పిరిచువల్ ఎండివర్.
0: కట్టకడపటికీ ఇది ఏది కూడాను సరియైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
1: హీ రియలైజ్ ది అల్టిమేట్ ట్రూత్ దట్ నన్ ఆఫ్ దెమ్ వుడ్ గివ్ ది లిబరేషన్.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు.
1: హీ హాడ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆర్ డివైన్.
0: శబ్ద స్పర్శ రూప రస గంధము
1: ద ఫైవ్
0: ఫైవ్ ఇంద్రియములతో కూడినటువంటివి.
1: ద ఫైవ్ సెన్సెస్ రిప్రజెంటింగ్ ద సౌండ్ సెన్స్ ఆఫ్ టచ్ సో ఆన్ దే ఆర్ డివైన్.
0: ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించటమే నిర్వాణము అని గుర్తించాడు.
1: హీ రియలైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ that nirvana or liberation is nothing but making use of the five senses in a sacred way.
0: Japamu, dhyanamu, yogamu, yagnamu ivanni kodunu bhautikamainatundi yokka kriyale ani gurtinchadu.
1: He also has understood that the penance, meditation, all rituals are just the physical
0: activities. Dehadhimanam unnatundi variki ee sadhanalanni kodunu avasaramu.
1: If you have attachment to your body, such spiritual attempts are necessary.
0: ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి ఇక్కడనో అక్కర్లేదు.
1: The one who is attached to the self need not do these activities.
0: కనుకనే సమ్యక్ దృష్టి అని చెప్పాడు.
1: So he prescribed samyak drishti, good
0: samyak vision. Samyak vaku annadu.
1: Then he said good word.
0: Samyak sravanamu annadu.
1: Then he mentioned good
0: samyak
1: listening.
0: Samyak maranamu annaru.
1: Good recapitulation.
0: Samyak kriya annadu.
1: Good action.
0: Ee vidhamainatunti yokka aidu karmala yendu kodunu doshamulu leka sakramaina margamulo sariyina reetiga anubhavinchadame nijamainatunti nirvanamu annadu.
1: The true liberation comprises undertaking these five activities in a blemishless way.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
1: The eyes gifted by God, why not they be used in a sacred way?
0: ఈ నేత్రములను దోషమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి
1: we make use of it in the mistaken direction.
0: అమిత దోషములంతా కూడాను పెంచుకుంటున్నాడు మానవుడు.
1: We go on increasing our mistakes.
0: మనసు యొక్క తత్వాన్ని మాలిన్యపరుచుకుంటున్నాడు.
1: వీఆర్ పొల్యూటింగ్ అవర్ మైండ్.
0: మనసే మాలిన్యమైన ఇంకా మనిషి ఏ రీతిగా నిర్వాణం పొందగలడు?
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ పొల్యూటెడ్, హౌ డు ఎక్స్పెక్ట్ లిబరేషన్, నిర్వాణ?
0: కనుక మొట్టమొదట సమ్యక్ దృష్టి.
1: టు బిగిన్ విత్ ఇట్ ఈస్ సమ్యక్ దృష్టి, గుడ్ విజన్.
0: మంచి చూపును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ గుడ్ లుక్స్.
0: ఈ దృష్టి యందు ఎట్టి దోషములు కూడాను ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: We should see that our looks are pure, unpolluted.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది.
1: It is the vision, the looks that are responsible for all the suffering.
0: మానవత్వమునే మాలిన్యపరుస్తున్నది.
1: The very human life is contaminated.
0: ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది.
1: The looks will certainly lead to sinful deeds.
0: దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరియైన నిర్వాణం అన్నాడు.
1: నిర్వాణ ఇస్ అటైన్డ్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ అవర్ సైట్ ఇన్ ఏ ప్రాపర్ వే.
0: ఇటువంటి సాధనలు ఒక్కటి కూడా లేదు, సర్వ సాధనలు చేశాడు.
1: Buddha did all spiritual attempts.
0: సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: హీ రెనౌన్స్ ది హోల్ లాట్.
0: సర్వలతో సంబంధ బాంధవ్యం కల్పించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హాస్ గాట్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ కాస్మస్.
0: ఏకత్వాన్ని పొందే నిమిత్తమై అనేకత్వమైనటువంటి ఒక దివ్యాన్ని అనుభవించాడు.
1: హీ అటైన్డ్ దట్ స్టేట్ ఆఫ్ వన్నెస్ ఇన్ దిస్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: ఫైనలీ హీ రెనౌన్స్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్.
0: ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ బై దిస్ సాక్రిఫైస్ హీ కుడ్ నో ది అల్టిమేట్ ట్రూత్.
0: ఇది ఏ వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నింది.
1: వేద సేస్ నో యాక్టివిటీ, నో అసోసియేషన్, నో వెల్త్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: అమృతత్వమే నిజమైన నిర్వాణము.
1: ఇమ్మోర్టాలిటీ ఈజ్ ట్రూ నిర్వాణ ఆర్ లిబరేషన్.
0: కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
1: ద రైట్ పాత్ టు లిబరేషన్ ఈజ్ గుడ్ విజన్, గుడ్ సైట్.
0: కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించుచేసానికి ఈ నేత్రములను అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ ఐస్ so that we make proper use of them and visualize the truth.
0: చూడకొను దైవ సమానంగా చూడు.
1: We should have that divine approach to all forms that we watch.
0: ఈ దృష్టి ప్రేమమయంగా ఉండాలి.
1: Our divine vision should be full of love.
0: ఈ ప్రేమమయమైనటువంటి దృష్టియే మానవత్వానికి సరియైన మార్గమును బోధిస్తుంది.
1: This vision of love is the correct path to humanity.
0: All are one, be alike to everyone. Not
1: all are one, be alike to everyone.
0: Kanuka manamu samyak drishtini penchukovali.
1: So we have to develop the good sight, good looks now.
0: Deeni valane ekattu manedi manaku praptippu chestundi.
1: This will help us to develop the spirit of oneness.
0: Sarvala yendu kudunu daivatvani guttimpa chestundi.
1: It will help us to realize the divinity in all.
0: Deenini puraskarinchukoni ee vedamanandu ekam sat vipra bahudavadanti anaru.
1: Veda says, basing on this principle, the truth is one, but the parts are many, represented by
0: scholars.
1: We should recognize this basic truth and see the world with the vision of truth.
0: కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ అవర్ లుక్స్ హావ్ గాట్ టు బి సేక్రెడ్.
0: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
1: వెన్ వన్స్ యు లుక్ ఎట్ యువర్ ఫాదర్ యు అడ్రెస్ హిమ్ యాజ్ ఫాదర్.
0: తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు.
1: ద మూమెంట్ యు సీ యువర్ డాటర్ యు కాల్ హిమ్
0: డాటర్. ఈ దేహమును భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
1: యు హావ్ గాట్ వేరీడ్ అటాచ్మెంట్స్ బేసింగ్ ఆన్ ద రిలేషన్.
0: ఎవరు తండ్రి ఎవరు బిడ్డ.
1: Who is the father? Who is the daughter?
0: Mata nasti, pita nasti, nasti bandhu sahodarha, artham nasti, gruham nasti, tasma jagrata, jagrata, jagrata.
1: Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever.
0: Andaru okkate.
1: All are one, in fact.
0: Andaru daiva swarupuli.
1: All are basically divine.
0: కనుకనే ఏకత్వానికి మనం ప్రయాణం చేయాలనుకుంటే ఈ అనేకత్వాన్ని త్యజించాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ ద ఫీలింగ్ ఆఫ్ ప్లూరాలిటీ ఆర్ డైవర్సిటీ.
0: ఇది ఏ వేదాంతం చెప్పినటువంటిది, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టు విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
1: Is only one principal soul which is one and the same in all.
0: అనేక బల్బులు యందు ఉండేటువంటిది ఏంటి? ఒకే కరెంట్.
1: బల్బ్స్ ఆర్ మెనీ బట్ ద సేమ్ కరెంట్ ఫ్లోస్.
0: అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మ దర్శనం.
1: ద విజువలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్ మెంట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూనిటీ డైవర్సిటీ.
0: నీ ఆత్మ, అతని ఆత్మ, ఇతని ఆత్మ, ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్ దర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: ఏకత్వాన్ని ఖండించి చేయటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
1: ద ఫ్రాగ్మెంటేషన్ ఆర్ సెగ్మెంటేషన్ ఈస్ ద కాజ్ ఫర్ ఇగ్నోరెన్స్ ఇన్ హ్యుమానిటీ.
0: అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
1: ద హ్యూమన్ క్వాలిటీ రిక్వైర్స్ యూనిఫైయింగ్ ద డైవర్సిటీ.
0: భిన్నత్వం గావించుకోవటమే మానవునికి విరుద్ధమైనటువంటి మార్గము.
1: డివిజన్ డ్యుయాలిటీ ఈస్ ద రాంగ్ పాత్.
0: కనుక మనము భిన్నమైనటువంటి మార్గంలో ప్రవేశించకూడదు.
1: వి షుడ్ నెవర్ బి ఇన్ ద డ్యూయల్ పాత్.
0: దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి.
1: వి షుడ్ హావ్ యూనిఫైడ్ లుక్.
0: సమ్యక్ దృష్టి, మొట్టమొదటి బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి.
1: ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ బుద్ధ ఇస్ సమ్యక్ దృష్టి.
0: తదుపరి సమ్యక్ వాక్.
1: దేర్ ఆఫ్టర్ సమ్యక్ వాక్, గుడ్ వర్డ్.
0: వాక్ ఒక్కటిగానే ఉంటుండాలి.
1: We should speak only one.
0: ఇది ఉద్వేగంగా ఉండకూడదు.
1: It should not be agitated.
0: అసత్యంగా ఉండకూడదు.
1: It should not be lie.
0: అన్యాయంగా ఉండకూడదు.
1: Or injustice.
0: అక్రమంగా ఉండకూడదు.
1: Or improper.
0: హింసగా ఉండకూడదు.
1: It should not be violent.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నారు.
1: Whatever we speak should not be agitating. It should not be disturbing. It should be so pleasing, comforting and sweet.
0: మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి.
1: వాట్ ఎవర్ యూ సే హావ్ గాట్ టు బి ప్లీజింగ్ సో సాఫ్ట్, డెలికేట్ అండ్ స్వీట్ అండ్ అక్సెప్టబుల్ అండ్ ప్యాలెటబుల్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుకనే సమ్యక్ వాక్ అన్నాడు.
1: గుడ్ వర్డ్ ఇస్ ప్రిస్క్రైబ్.
0: పవిత్రమైన వాక్ కంటే మించినటువంటి దైవత్వం వేరొకటి లేదు.
1: ద సీక్రెట్ టాక్ ఈస్ ద డివినిటీ.
0: ఈ వాక్యే శబ్ద బ్రహ్మము.
1: This sound verily is divine.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు.
1: Divinity is represented in 8 forms. That which are mobile and immobile, in the form of light, in the form of sound, in the form of the entire creation.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను వాక్కుని ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి.
1: Under any circumstances, we should never go back.
0: ఉద్వేగం రాకుండా చూసుకోవాలి.
1: We should see that we are not agitated.
0: కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి.
1: We should never speak in a harsh way.
0: కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరి అయిన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన?
1: Spiritual practice wants us to speak in a way we are expected.
0: సర్వం ఏకంగా ఉండినప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు.
1: When we are all one, there's no chance to be agitated.
0: అన్ని అద్దముల యందు తన ప్రతిబింబాన్ని చూస్తున్నప్పుడు ఒక అద్దములో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకు ఎందుకు కోపం వస్తుంది?
1: In all the mirrors you find your own reflection, then you cannot be angry with another reflection. ఏకం
0: అన్ని కూడాను మిర్రర్స్ వంటివి.
1: All bodies are like mirrors.
0: కాని ఈ మిర్రర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు.
1: You see your own reflection in these mirrors.
0: కనుక ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి.
1: You talk in a pleasing way with the reflection.
0: ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
1: There's no other god beyond love.
0: హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
1: When once we fill our heart with love, whatever we speak have got to be loving.
0: ఆ హృదయం నుంచి ప్రేమ చూపులే వస్తుంటాయి.
1: We'll develop loving looks.
0: ఆ ప్రేమ నుంచి ప్రేమ శ్రవణమే వస్తుంటది.
1: We listen in a loving way.
0: ఆ ప్రేమ నుంచి ప్రేమ థాట్స్ ఏ వస్తుంటాయి.
1: Out of the heart full of love we entertain
0: thoughts of love. ప్రేమ కర్మలే ఆచరిస్తుంటావు.
1: Ultimately they will land up in loving deeds.
0: హృదయాన్ని ప్రేమతో నింపుకునేటువంటి విధానము నీకు తెలియకపోవటం చేతనే అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
1: యు డు నాట్ నో ద ప్రొసీజర్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ దేర్ఫోర్ యు హావ్ బీన్ రూయినింగ్ యువర్సెల్ఫ్. దైవాన్ని
0: పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఎ స్మాల్
0: యు శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు.
1: You have exerted, strained and earned money.
0: ఈ ధనాన్ని ఒక బ్యాంకు లో డిపాజిట్ చేశావు.
1: యూ హ్యావ్ డిపాజిటెడ్ దిస్ మనీ, యూ హ్యావ్ ఎర్న్డ్.
0: ఆ ధనం నీదే.
1: That money is yours.
0: దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు.
1: యూ డిపాజిటెడ్ ఫర్ సేఫ్టీ.
0: ఆ బ్యాంక్ మేనేజర్ దీనికి కొన్ని నిబంధనలు పెట్టాడు.
1: The bank manager has certain regulations.
0: నీవు నేను కట్టిన కదా డబ్బు, ఈ డబ్బు నాది కదా అని సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
1: Because the money deposited is yours, you cannot claim any time.
0: ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
1: The manager wants you to bring a check, sign it and draw the money.
0: నీ చెక్కే త్యాగము.
1: The check is sacrifice.
0: నీ ప్రేమనే సిగ్నేచర్.
1: The love is signature.
0: దీనిని ఆ మేనేజర్ కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసిస్తాడు.
1: When once you submit the check affixing your signature, you draw the money.
0: కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమనే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
1: The manager God has with him the money that you have deposited, the money of love.
0: కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్కు తీసుకో.
1: Get the check of sacrifice.
0: ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
1: Affix the signature of love.
0: అది నీవు భగవంతుడు అనే చైర్మన్ కి ఇచ్చేసి.
1: Then surrender it to the chairman of the bank.
0: ఈ డబ్బు నీకు ఇచ్చిస్తాడు.
1: Then you will get your own money.
0: ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to withdraw money.
0: ఇది యేసును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to become comfortable.
0: ఇది పవిత్రతను పొందడానికి మార్గము.
1: This is the path towards sanctity.
0: ఇది నిర్వాణం చెందడానికి మార్గము.
1: This is the path to liberation.
0: నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమ తత్వంనే నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి.
1: All that you have earned, the love, can be drawn through the sacrifice.
0: దైవము త్యాగమూర్తి అయినప్పటికీ,
1: though God is sacrifice,
0: ధనము నీదే అయినప్పటికీ,
1: though the money belongs to you,
0: దానికి పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి.
1: There is a procedure to withdraw the money.
0: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
1: You should follow the correct procedure.
0: నీ వాక్కు సక్రమమైనదిగా ఉండాలి.
1: Your words should be proper.
0: నీవు ఒక బ్యాంకు లో నీవు డిపాజిట్ కట్టి,
1: having deposited the money in the bank,
0: ఇంకొక బ్యాంకు యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు.
1: You cannot hand over the check of some other bank and withdraw the money.
0: దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకు లో మనం పొందాలి.
1: యూ హ్యావ్ టు నో ద ప్రిన్సిపల్ ట్రూత్ దట్ గాడ్ ఈజ్ వన్.
0: ఈ బ్యాంకు వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
1: బ్యాంక్స్ హావ్ మెనీ నేమ్స్.
0: అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
1: విల్ ఎనీ బ్యాంక్ గివ్ యూ మనీ బై మీర్ ఆస్కింగ్?
0: నీవు ఏ బ్యాంక్ లో కట్టావో ఆ బ్యాంక్ చెక్కులే నీవు అందించాలి.
1: యు ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ వేర్ యూ డిపాజిటెడ్.
0: ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
1: ద చెక్ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ టు బి సబ్మిటెడ్ to the God, the chairman, whose form you have been meditating and contemplating.
0: Indian bank check ko katte chesi corporation bank ko check iste corporation bank vaadu double istara.
1: Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank.
0: కనుకనే నీవు ప్రేమ బ్యాంకులో కట్టావు.
1: యూ హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ లా.
0: ప్రేమ బ్యాంక్ చెక్ నీవు ఇవ్వాలి.
1: యూ హ్యావ్ టు సబ్మిట్ ద సేమ్ చెక్ బిలాంగ్ టు ద బ్యాంక్.
0: ఆ చెక్ పేరే త్యాగము.
1: దట్ వెరీ చెక్ ఇస్ సాక్రిఫైస్.
0: ఆ త్యాగం పైన చెక్ పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి.
1: అండ్ యూ సైన్ దేర్ యువర్ సిగ్నేచర్ ఇస్ లా.
0: నీ పేరు ఏమిటి?
1: వాట్ ఆర్ దిస్ నేమ్స్?
0: ఏ బ్యాంకు లో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే.
1: యూ మే డిపాజిట్ మనీ ఇన్ ఎనీ బ్యాంక్ బట్ యు ఆర్ సేమ్.
0: అదే లవ్, లవ్, లవ్.
1: దట్ ఈస్ లవ్.
0: Love is God. Live in love.
1: That's what Bhagavan says. Love is God. God is love.
0: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్ పైన రాసి పెడితే తప్పక నీవు తీసుకుంటావు.
1: When once you have the signature of love with the check of sacrifice, you can get money.
0: సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు.
1: This Buddha called it as good word, good speech.
0: హృదయములో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రం ఏమాత్రమో ప్రవేశింపకూడదు.
1: There will be many changes in our heart.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మాత్రం మార్చకూడదు.
1: వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
1: విత్ దిస్ లవ్, ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సాక్రిఫైస్, యూ కెన్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ధనం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మనీ?
0: కరెన్సీ నోట్స్ కాదు.
1: ఈస్ నాట్ కరెన్సీ.
0: జ్ఞాన ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: ప్రేమ ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
0: ధనము.
1: వెల్త్ ఆఫ్ రైచస్నెస్.
0: ధర్మం. ఇలాంటి దయాన్ని, కొంచెం ధనాన్ని మనం పొందాలి.
1: యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈ ధనానికి అన్ని రకములైనటువంటి పేర్లు ఉంటుంటాయి.
1: దిస్ దే హావ్ వెరీడ్ నేమ్స్.
0: కనుకని దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్, లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
0: ఇంతకాలం నేను సాధన చేశాను.
1: I did so many spiritual tasks.
0: ఏం ఫలితం పొందాను నేను?
1: What is it I got?
0: అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
1: One is very much worried because of that.
0: ఏ మాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
1: There was no any positive result.
0: నేను కాలం వ్యర్థం చేశాను.
1: I wasted my time.
0: ఈ వ్యక్తం చేసినటువంటిది మొట్టమొదటి నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందిండమని.
1: I would have been very comfortable had I realized the waste of time.
0: భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
1: I made all the qualities, traits gifted to me by God unsacred.
0: పరిసరు పరసగంధాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు.
1: The five life breaths are present in everyone.
0: దీనికి బీద సాధారణమైనటువంటి భేదములు లేదు.
1: They have no differences on grounds of money. దీనికి
0: పూరనేటువంటి భేదములు లేదు.
1: They have no differences on grounds of
0: అందరి యందు ఈ పంచభూతములు ఉంటున్నాయి.
1: The five elements are present in all.
0: ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you make use of your senses in the proper direction, in a proper way, along the path of love, you will earn God's grace.
0: ఈ భౌతికమైనటువంటి జీవితం కోసమని,
1: for this worldly life,
0: అనేక రకములైన మార్గములను అనుసరించి,
1: we follow varied paths,
0: చెడ్డ మార్గమును పట్టి,
1: we go in the wrong way,
0: భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing the God's gift of life.
0: కనుక వాక్కుని ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing the speech faculty.
0: ఇతరులను దూషించడము.
1: We accuse.
0: ఇతరులను విమర్శించడము.
1: We criticize.
0: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము.
1: We hurt others.
0: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం.
1: We hurt them by accusing them, using harsh words.
0: కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దం వినియోగించాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ది స్పీచ్ ఫ్యాకల్టీ ఇన్ ఎ టెండర్, డెలికేట్, సాఫ్ట్, సెన్సిటివ్ వే.
0: అప్పుడే ఇది సమ్యక్ వాక్ అని రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ కాల్ ఇట్ సమ్యక్ వాక్, గుడ్ వర్డ్.
0: తరువాత సమ్యక్ శ్రవణం.
1: దెన్ కమ్స్ గుడ్ ఆడిషన్.
0: చెవునిచ్చాడు భగవంతుడు.
1: God has given us ears.
0: ఎందుకోసము?
1: Why?
0: అనేక రకమైనటువంటి మాటలు వినడానికి.
1: Not to listen to gossip.
0: కాదు, విమర్శించడము.
1: We criticize.
0: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము.
1: We hurt others.
0: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం.
1: We hurt them by accusing them.

0: కాదు కాదు
1: నో
0: ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది
1: దే ఆర్ లైక్ లౌడ్ స్పీకర్
0: ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఇయర్ ద స్పీకర్ షుడ్ పర్మిట్ ద సౌండ్ రిలేటింగ్ టు ద సోల్
0: ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి
1: ద సౌండ్ షుడ్ షో ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్పిరిట్
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి
1: ద వైబ్రేషన్స్ ఆఫ్ ద సోల్ షుడ్ పెర్కొలేట్ త్రూ ద ఇయర్ ద స్పీకర్
0: అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది
1: సో గాడ్ హెస్ గిఫ్టెడ్ దీస్ లౌడ్ స్పీకర్స్
0: కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి
1: వీ షుడ్ నెవర్ మేక్ దిస్ సౌండ్ అన్సేక్రెడ్
0: అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఈజ్ ది అల్టిమేట్ రియాలిటీ
0: అందరి ఎందు ఒక్కటే
1: ద సోల్ ఈజ్ వన్
0: భిన్న భేదములు ఏమాత్రము లేవు
1: దర్ నో డిఫరెన్సెస్ వాట్ సో ఎవర్
0: మీ ఎందున్న ఆత్మ కూడాను ఒక్కటే
1: దట్ సోల్ ఈజ్ యూనిఫామ్ ఇన్
0: ఆల్ లేవు
1: ఇన్ ఫ్యాక్ట్ నో డిఫరెంట్ నో చేంజ్
0: ఆత్మ ఆత్మస్వరూపమే
1: ఆత్మ ఈజ్ ఆత్మ
0: ఇలాంటి ఆత్మ కేవలం ప్రేమ చేతనే మనం నింపుకోవాలి
1: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ విత్ లవ్
0: ఇది ఒక పాత్ర
1: దిస్ ఇస్ ఎ టంబ్లర్
0: ఈ పాత్రలో ఏమీ లేదు
1: ది టంబ్లర్ ఇస్ ఎంప్టీ
0: కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది
1: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ వాటర్
0: సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది
1: ఆర్ సిరప్
0: పాలు పోస్తే పాలు నిలుస్తుంది
1: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్
0: మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది
1: ఆర్ బటర్ మిల్క్
0: కానీ ఏది పోస్తామో ఆ పాత్ర దాన్ని నిండిపోతుంది
1: యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్
0: హృదయము అనేటువంటిది ఒక పాత్ర
1: అవర్ హార్ట్ ఈస్ ఎ టంబ్లర్
0: దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో
1: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్
0: త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో
1: ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్
0: సత్యము అనేటువంటి దాన్ని నింపుకో
1: ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్
0: శాంతి అనేటువంటి దాన్ని నింపుకో
1: లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్
0: అప్పుడు నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు
1: దెన్ యూ డోంట్ టు ఆస్పైర్ ఫర్
0: నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు
1: ద పీస్ విల్ ఎమనేట్ from within
0: ee prema nee nunchine aavirbhavistuntadi
1: the peace will originate within you
0: kanukane prati okatini lopam nunchi vachetunte kaani bayat nunchi poyetunte kaadu
1: everything comes from your own nothing from outside
0: reflection of the inner being
1: everything is the reflection of the inner being
0: nee lopala unnatundi oka tattvam pavitramainatundi eppudu kodalo
1: the immanent innate nature is sacred
0: neeve nee ee prakrutini anusarinchi ee prakruti bhavala cheta daarini malinya parichukuntunnavu
1: you follow the world and because of the worldly feelings you get yourself polluted
0: కనుక నీవే నీవు దీన్ని మాలిన్య పరచుకునేటువంటిదే కానీ అది ఎప్పుడు నువ్వు పరిశుద్ధము
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద కాజ్ ఫర్ దిస్ పొల్యూషన్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ సీక్రెట్
0: నిశ్చలం నిస్వార్థము
1: ఇట్ ఈస్ సో ప్యూర్ అన్పొల్యూటెడ్ అండ్ సెల్ఫ్లెస్
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు
1: సచ్ ఎ సీక్రెట్ హార్ట్ వై డు యు
0: స్పాయిల్ ఈ పాడు కావడానికి ఏది మూల కారణము
1: What is this cause for ruins?
0: Samyak drishti lekapovatame moola karanamu.
1: The main cause is the absence
0: Samyak
1: of good vision.
0: Samyak vaku lekapovatame moola karanamu.
1: Absence of good word
0: Samyak
1: is another reason.
0: Lekapovatame moola karanamu.
1: Absence of good listening.
0: Kanukani ee yokka panchabhutamulu kudanu panchatattvamulu kudanu pavitramaina reetiga maarchukunnappude neeku samyak drishti labhistundi.
1: When once we sanctify all the five senses we develop the sacred looks to begin with.
0: Annintiki ee moola karanamu hrudayame.
1: The heart is the main source.
0: Hrut plus daya hrudayamu.
1: Hrut plus daya is hrudaya.
0: Adi eppudu kudunu dayato koodinatundi.
1: The heart is full of compassion.
0: Aa dayane prema.
1: That compassion is
0: love. Premane compassion antaru.
1: Love is compassion.
0: Kanuka ee yokka aneka perlato koodinatundi okate prema.
1: It's only love that's called in different terms.
0: Eka prabhu ka aneka naam.
1: One God has many names.
0: Prema ane oka peru pettaru.
1: We call it love.
0: Satyamu ane peru pelto pilustunnaru.
1: We call it by truth.
0: Dharmam anetundi prema tho aadukuntunnaru.
1: Other times we play with the word righteousness.
0: Prema tho anubhavistunnaru.
1: We experience by way of peace.
0: Tyagam anetundi dantho jeevichutunnaru.
1: We live with the spirit of sacrifice.
0: Ivanni kudunu oke aatmaku peru.
1: All have got same source atma.
0: కనుకనే అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి
1: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు ఎక్స్‌పీరియన్స్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
0: కట్టకడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు
1: Buddha attained that blissful state having experienced that oneness in multiplicity.
0: దీని అన్నింటి యందు కూడాను ఈ ఇంద్రియముల యొక్క భావమును త్యాగం చేశాడు.
1: He has given up all the sensual feelings.
0: ఈ ప్రపంచంలో ఇంద్రియముల చేత ఏమేమి మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి అని గుర్తించాడు.
1: He could understand all the fleeting sensual pleasures of this world
0: ఇవన్నీ
1: are useless.
0: కేవలం బంధనతో కూడినటువంటి యొక్క senses అని భావించాడు.
1: He also understood the senses will lead to bondage.
0: మానవుని చెరపడానికి వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు.
1: He has recognized the facts that the senses will ruin
0: మానవత్వాన్ని నిర్మూ

0: గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు.
1: హి హస్ అండర్స్టుడ్ ద సెన్సెస్ విల్ రూయిన్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: తన భార్యను కన్న కుమారుని కూడా త్యజించాడు.
1: హి హస్ సాక్రిఫైస్డ్ ద వైఫ్ అండ్ ద సన్.
0: క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
1: హి హస్ డెవలప్డ్ ద రెనన్సియేషన్ స్లోలీ.
0: అంతా జరిగిన తర్వాత
1: అట్ ద ఎండ్
0: తనకు ఈ శబ్దం అన్నిటి కూడా త్యజించిపోయాడు.
1: హి హస్ సాక్రిఫైస్డ్ ఈవెన్ లిసనింగ్.
0: ఏకాత్మ తత్వాన్ని గుర్తించాడు.
1: హి హస్ నోన్ దిస్ యూనిటీ.
0: అప్పుడు ఆనందపడుతున్నాడు.
1: దట్ వన్నెస్ గేవ్ హిమ్ బ్లిస్.
0: ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద.
1: ఆనంద హిజ్ రేషన్.
0: ఆనంద నిరంతరం కూడా బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారలు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు.
1: బుద్ధ కాల్డ్ ఆనంద క్లోజ్ టు హిమ్.
0: ఆనంద,
1: ఆనంద,
0: నీవు ఆనందం అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు.
1: యూ కెన్ ఆల్సో ఎంజాయ్
0: ఆనందాన్ని పది మందికి పంచగలవు.
1: యూ కెన్ ఆల్సో షేర్ దిస్ బ్లిస్ విత్
0: అదర్స్. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం
1: ఇస్ నాన్ డ్యూయల్
0: గగన సదృశం
1: ఎథీరియల్
0: విశ్వమిత్యాది లక్ష్యం
1: అండ్ ఇట్ హస్ గాట్ ది అల్టిమేట్ ఎస్ ది ఎయిమ్ వన్
0: నిత్యం
1: విమలం
0: అటల్ సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ద ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ ద విట్నెస్.
0: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు పట్టుబడిపోతున్నావు. నక్కలు నక్కలు కోతులు అనుభవించేటువంటి ఒక ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి?
1: షుడ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ దట్ ఆఫ్ మంకీ ద ఫాక్స్ అండ్ ద డాగ్?
0: నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా.
1: యుడ్ హావ్ బీన్ వండర్ఫుల్ హ్యాడ్ యూ బీన్ ఎ మంకీ.
0: నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి.
1: మంకీ ఆల్సో హాస్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్.
0: మంకీ కాదు, మ్యాన్ కైండ్.
1: యూ ఆర్ నాట్ ఎ మంకీ, యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు.
1: యూ షుడ్ బి వన్ ఆఫ్ కైండ్.
0: ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: You should be full of love.
0: ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు.
1: You are not born to enjoy the pleasures which are fleeting and momentary.
0: పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వును ఏడుస్తాడు.
1: At the time of birth every child cries.
0: ఎందుకోసం ఏడ్చాడు?
1: Why?
0: అయ్యో తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాలని నేను.
1: The child cries at the time of birth.
0: ఆనందం నుంచి నేను
1: జన్మించుకున్నానే. I have come to this world.
0: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
1: Feeling so bad for being separated from the soul. So the child cries.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి?
1: Having been born while crying, if we leave this world crying, what are its life? What is the aim of life?
0: కాని నీవు పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏడుస్తూ నేను పుట్టాను.
1: ఐ యామ్ బోర్న్ క్రైయింగ్.
0: ఏడుస్తూ జీవిస్తున్నాను.
1: ఐ లీడ్ వైల్ క్రైయింగ్.
0: కట్టకి పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను.
1: అట్ ద ఎండ్ ఆల్సో ఐ క్రై.
0: నేను సాధించినది ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ ఐ అటైన్డ్?
0: కాదు కాదు,
1: నథింగ్ ఐ అటైన్డ్.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ వైల్ క్రైయింగ్, వన్ షుడ్ లీవ్ ద వరల్డ్ విత్ స్మైల్స్.
0: కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: దిస్ ఇస్ ద ప్రాపర్ పాత్ దట్ యూ హావ్ టు ఫాలో.
0: ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు?
1: When can you die smiling?
0: ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలు.
1: When senses are kept in a perfect order and way, you can leave the world smiling.
0: కనుకనే నీవు నవ్వుతూ చావాలి.
1: One has to die smiling, joyfully.
0: ఏమిటి?
1: What is death?
0: కేవలం డ్రెస్సును మార్చటమే.
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: Death is the dress of life.
0: ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంత.
1: This life is just a sort of a
0: ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాం, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది.
1: This dress you have put on in this life, you will change in the next.
0: అంటే చావటం అని కాదు.
1: Death is not the absence.
0: అది నిర్వాణము.
1: It is nirvana.
0: ప్రతి మానవుడు కూడాను నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు.
1: Everyone wants liberation.
0: కాని ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయాలి?
1: What effort we are making to attain this.
0: కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం.
1: Let us deposit all the merit that we have accrued over the past lives.
0: అది భగవంతుని దగ్గర భద్రంగా ఉంటుంది.
1: This merit is safe in
0: his bank. ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు.
1: God gives interest further to the principal amount.
0: కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి?
1: As you receive the interest, how should you get it?
0: చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి.
1: Take the check. Put your signature, submit to the manager, God.
0: ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు.
1: God will give you check book.
0: అది ఏ త్యాగము.
1: Check book is sacrifice. త్యాగం
0: అనేటువంటి చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి.
1: This check of sacrifice is with us.
0: కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి?
1: You got this check of sacrifice, but you should put your signature of love, or else it is useless.
0: మానవునికి ప్రేమ త్యాగము రెండు చాలా అవసరము.
1: Every man requires these two, sacrifice and love.
0: ప్రేమ త్యాగములు రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్
0: యు విల్ బి బ్లెస్డ్. దేవుడు ఎంతో అనుగ్రహించి చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హస్ బీన్ డూయింగ్
0: సో మెనీ. ఎన్ని విధమైన ప్రయత్నంలో చేస్తున్నాడు.
1: గాడ్ హస్ గివెన్ గ్రాంటింగ్ మెనీ బోన్స్.
0: ఎంత ప్రేమను అందిస్తున్నాడు.
1: హి ఇస్ షవర్ లవ్.
0: కానీ దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు.
1: బట్ అన్లక్కీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ గాడ్స్ లవ్.
0: ఏంటి భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ వన్ వే, దట్ ఆఫ్ ఎ రిసిపియంట్ ఇన్ అనదర్ డైరెక్షన్.
0: కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది.
1: దిస్ ఈస్ ద కాజ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
0: దయామయుడు,
1: గాడ్
0: దేవ స్వరూపుడు, కరుణా సముద్రుడు.
1: గాడ్ ఈస్ కంపాషనేట్, ఈస్ ఆల్ కైండ్ విత్ ఓషియానిక్ లవ్.
0: ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు?
1: How is that we lose God's love?
0: నీ ప్రకృతి భావములు నీలో నిండిపోయినాయి.
1: You are full of worldly feelings.
0: నాకు సంబంధించిన చింతలు నీలో నిండిపోయినాయి.
1: You are with the passing feelings, temporary ideas, you are not able to receive love.
0: ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో,
1: దట్ డే వెన్ యూ వాంట్ టు అటైన్ దిస్ సీక్రెట్ లెవెల్,
0: అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి.
1: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ అన్సీక్రెట్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా?
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ కెన్ ఇట్ ఎవర్ బీ ఎంప్టీ?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: ది హెడ్ వితౌట్ బీయింగ్ ఎంప్టీ కెన్ ఇట్ ఎవర్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిచువల్ కంటెంట్?
0: ఈ తల లోపల
1: fill your head with lots of stuff.
0: భగవంతుడు అందించేటువంటి ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు?
1: దెన్ హౌ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, గాడ్స్ గిఫ్ట్?
0: దాన్ని పారబోయి,
1: ఎంప్టీ ది హోల్,
0: దాన్ని త్యాగం చేయి,
1: సాక్రిఫైస్ ఇట్,
0: దీన్ని నింపుకో,
1: ఫిల్ ఇట్ విత్ లవ్.
0: ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుండాలి.
1: త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగా, ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు?
1: యోగా స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్ యూ డూ.
0: యోగం చేస్తున్నావు.
1: వీఆర్ డూయింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
0: అర్థం లేని యోగం చేస్తున్నావు.
1: మీనింగ్లెస్,
0: అనర్థమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
1: డూ ఇట్ ఇన్ ఎ డిస్టార్టెడ్ వే.
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: యోగ యాక్చువల్లీ మీన్స్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: చిత్తవృత్తిని నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము.
1: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ ట్రూ యోగా.
0: అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము.
1: యోగా ఈజ్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్, బట్ ఇట్ ఈస్ రోగ ఆర్ డిసీజ్.
0: ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగా ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ రోగా, ద డిసీజ్.
0: ప్రేమ అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో.
1: లెట్ యువర్ సైకాలజీ ది మైండ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: మనసును పవిత్రం గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు.
1: వెన్ వన్స్ యువర్ మైండ్ ఈజ్ సేక్రెడ్, యూ బికమ్ సేక్రెడ్.
0: భావం తద్ భవతి.
1: As is the feeling, so is the result.
0: కనుకని think it the mind, we think it. అనగా నీ యొక్క భావమును పవిత్రమైనగా పెట్టుకో.
1: Make your thoughts sacred.
0: అప్పుడే నీకు పవిత్రమైనటువంటివి లభిస్తుంటాయి.
1: Then you get all that is sacred.
0: కనుక హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి తగినటువంటి సాధన ఏమిటి?
1: What is that spiritual path that would sanctify your heart?
0: ధ్యానం కాదు.
1: It is not meditation.
0: జపం కాదు.
1: Not penance.
0: యోగం కాదు.
1: Not yoga.
0: ఏమి ప్రయోజనము? ముక్కు మూసుకొని కూర్చుంటుంటే నీకు యోగమా?
1: You catch hold of your nose and call it yoga. No.
0: ఈ ముక్కు నుంచి సద్భావం అనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి.
1: దేర్ షుడ్ బి బ్రెత్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ త్రూ ద నాస్ట్రల్స్.
0: అది ఏ నీ ప్రాణము?
1: దట్ ఈస్ లైఫ్.
0: ప్రాణమును సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్
0: కార్బన్ డైఆక్సైడ్. నీ పీల్చుకుంటూ రావద్దు.
1: నెవర్ ఇన్హేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఆక్సిజన్ పీల్చుకో.
1: యూ బ్రీద్ ఇన్ ఆక్సిజన్ ఓన్లీ.
0: ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు, ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది.
1: ఆక్సిజన్ సస్టైన్స్ యువర్ లైఫ్ and maintain the lungs.
0: కాని ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ ఇన్హేలింగ్
0: ఆక్సిజన్. ఈ హృదయం నుంచినే వస్తుండాలి.
1: ది ఆక్సిజన్ ఇస్ విదిన్ యు.
0: కార్బన్ డైఆక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి.
1: కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది
0: హెడ్ నుంచి. అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి.
1: అవుట్ ఆఫ్ ది హెడ్ ఆల్ మ్యాడ్ థింగ్స్ కమ్.
0: ఇవన్నీ విషమయమైనటువంటి గాలులే.
1: దే ఆర్ ఆల్ పాయిజనస్.
0: ఆ విషమైనటువంటి గాలులను కూడా స్తంభింపచేసి
1: జస్ట్ స్టాప్ దెమ్ దేర్.
0: హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని నీవు తెప్పించుకో.
1: ఇన్హేల్ దట్ నెక్టరైన్ ఫీలింగ్.
0: భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద దర్శన్ ఆఫ్ గాడ్, ద స్పర్శన్ కన్వర్సేషన్ విత్ గాడ్.
0: చూస్తున్నావు, నీవు ప్రజలను చూస్తున్నావు.
1: యు సీ పీపుల్.
0: కానీ ఆ ప్రజలు ఎవరు?
1: భవస్వరూపములే. దే ఆర్ ఆల్ డివైన్.
0: ఆ భావాన్ని నీవు తలుచుకో.
1: హ్యావ్ దట్ ఫీలింగ్, డివైన్ థాట్.
0: అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ లుక్స్ విల్ బి సేక్రెడ్.
0: కనుక చూచేదంతా కూడా నువ్వు పవిత్రమే.
1: ఆల్ దట్
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదు అనుకుంటున్నావు.
1: యు సీ ద వరల్డ్ బట్ యెట్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ గాడ్.
0: భగవంతుడికి ఒక రూపం లేదు.
1: గాడ్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: స్థానం లేదు.
1: ఆర్ నేమ్.
0: అన్ని స్వరూపములు తనవే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్. All names are His.
0: కనుకని సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపంలోనే ఉంటున్నాడు.
1: God is the eternal witness present in all form.
0: ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు.
1: When you have that feeling, you'll have good results.
0: ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణువు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకు, ఈ బొమ్మల చేత వచ్చిందా?
1: All the pictures of Krishna, they are all the paintings of Ravi Verma.
0: ఇవన్నీ ఒక రాసినటువంటి ఒక బొమ్మలే.
1: They are all the paintings of the artist.
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: God has no specific
0: form. సర్వస్వరూపుడు.
1: God is cosmic.
0: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం సర్వం.
1: God is present in all of the beings.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: Everything is divine.
0: ఎక్కడ చూసినా కానీ దైవమే.
1: Everywhere you can experience God.
0: నీ కొడుకు దైవంగా భావించుకో, నీ తల్లిని దైవంగా భావించుకో, నీ తండ్రిని దైవంగా భావించుకో, నీ భార్యను దైవంగా భావించు. ఇది సరి అయినట్టు ఉత్తమమైన మార్గము.
1: The noble path wants you to consider your mother God, your father as God,
0: even
1: your children as divine.
0: నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి కానీ అంతకుముందు ఎవరు?
1: After all, the wife has become yours only after wedding. Prior to that, who is she?
0: ఈమె నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి కానీ కనకపునపు ఈమెవరు?
1: The motherhood has come after begetting you.
0: అనిపించుకున్నటువంటి passing clouds.
1: These relationships have come like passing clouds.
0: Comes and goes.
1: Passing clouds come and go.
0: But morality comes and grows. కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
1: విత్ ది సెన్స్ కంట్రోల్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ పతంజలి సెడ్ యోగ మెంట్ సెన్స్ కంట్రోల్.
0: ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు.
1: మ్యాన్ టుడే హెస్ బికమ్ సో వీక్.
0: దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు.
1: మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియల్ డివైన్ హెస్ బికమ్ సో
0: చిన్నదానికి కోపం వస్తుంది.
1: హీఈస్ అజిటేటెడ్ ఫర్ ఎవరీ సింపుల్ థింగ్.
0: చిన్నదానికి దుఃఖం వస్తుంది.
1: ఫర్ ఎవరీ సిల్లీ థింగ్ ఈజ్ మిజరబుల్.
0: ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవత్తత్వం నీకు కుదురుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
0: అన్నింటినీ సమత్వంగా తీసుకో.
1: హీ షుడ్ హావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: ఒక కొడుకు పుట్టాడు.
1: He has a son.
0: Santoshichchavu.
1: Be happy.
0: Koduku poyadu dukkistunnavu.
1: When once a son vachindi
0: evaru poyindi evaru?
1: Who is born and who has disappeared?
0: Vachi poyetundi passing clouds.
1: Both birth and death are passing clouds.
0: Kaga ee passing clouds teeskoni manamu imagine chesukuntunnamu.
1: We just imagine things basing on the passing
0: cloud. ఇదే మ్యారేజ్ అని మిరాజిని చూస్తున్నాము.
1: We just in the name of marriage you see only mirage.
0: మిరాజిని చూసి ఎంతసేపు నీవు దేహం తీర్చుకుంటావు?
1: Watching the mirage, you cannot quench your thirst.
0: ఎక్కడ చూసినా నీరుగానే కనిపిస్తుంటాది.
1: Mirage appears as if there is water.
0: నీరు కనిపిస్తూనే ఉంటుంటాది.
1: As you run ahead,
0: నీ దాహం తీరేది ఎప్పుడు?
1: You don't find water.
0: మిరాజు లో ఇంతే ఉండేటువంటి ఫలితము.
1: This is the result out of a mirage.
0: కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty sincerely.
0: నీ డ్యూటీ నువ్వు చేయి.
1: Do your duty sincerely.
0: అది నిజమైనటువంటి మార్గము.
1: That is the correct way.
0: Duty is God.
1: Work is worship.
0: నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో.
1: Work as worship.
0: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
1: Let duty be God.
0: అంతేకాని ఇది నా ఇంటి వరకు, ఇది ఆఫీసు వరకు, ఇది స్కూల్ వరకు, ఈ విధంగా భావించకూడదు.
1: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
0: నీ ఉండటం వల్ల ఇల్లు.
1: ఇన్ఫాక్ట్ యూ స్టే.
0: నువ్వు చేరటం వల్ల ఆఫీసు.
1: బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ దట్ ఇస్ ఆఫీస్.
0: ఉండటం వల్ల స్కూల్.
1: బికాస్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇన్
0: స్కూల్. గాని పెట్టినవి కాదు.
1: ద లెర్నింగ్ ఇస్ ద స్కూల్. బై ప్రొఫెషన్ ఇట్ ఇస్ ఆఫీస్.
0: రానిది పోనిది ఒకటి ఉంది.
1: బట్ దట్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇన్ వన్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: చిన్న మార్గంలో మీరు గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద సింపుల్ పాత్.
0: మానవుడు గుర్తించవలసింది మూడే మూడు.
1: మ్యాన్ హ్యాస్ టు రియలైజ్ ఓన్లీ త్రీ.
0: ఒకటి వస్తుంది పోతుంది.
1: వన్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ రెండవది వస్తుంది పోదు.
1: ద సెకండ్ ఇట్ కమ్స్ అండ్ ఇట్ డజన్ గో.
0: ఈ మూడవది పోదు రాదు.
1: థర్డ్ నైదర్ ఇట్ కమ్స్ నార్ గోస్.
0: అజ్ఞానము,
1: ఇగ్నోరెన్స్.
0: అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది.
1: Ignorance comes and goes.
0: కానీ జ్ఞానము వస్తుంది నిలుస్తుంది.
1: Wisdom, when once it comes, it stays.
0: రాదు పోదు, అది ఆత్మ జ్ఞానము.
1: The knowledge of the self, it neither comes nor
0: goes.
1: It is permanent, eternal.
0: ఎప్పటికీ నిత్యంగానే ఉంటుంది.
1: It is eternal.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: It is changeless.
0: ఆత్మ జ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ సో స్వీట్.
0: ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానం నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ ఎక్వైరింగ్ దిస్ నెక్టరైన్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, వాట్ ఫార్ ది సెక్యులర్ నాలెడ్జ్?
0: పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం.
1: We read books so many and throw them out.
0: ఈ పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you got the matter in book?
0: మానవుని మస్తకం నుంచి వచ్చింది.
1: Matter of the book, పుస్తకా is out of మస్తక the head.
0: దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు.
1: So all the stuff in the book, పుస్తకా is taken into మస్తకా the head.
0: కానీ ఆత్మ జ్ఞానము పుస్తకం కాదు మస్తకం కాదు.
1: The knowledge of the self is neither పుస్తకా the book or మస్తకా the head.
0: స్థానము
1: it present in the heart.
0: కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి.
1: ఫస్ట్ నో ది మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
0: మనసు అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే.
1: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైకలాజికల్ పొల్యూషన్.
0: చేసుకో.
1: Understand clearly.
0: నీవు కోరవలసినటువంటి కోరు.
1: Have the correct desire.
0: నీకు ఆకలి అవుతుండాలి.
1: You are hungry.
0: నీవు కోరవలసింది అన్నమే.
1: You should desire for food.
0: దాన్ని భోంచేసి.
1: Eat well.
0: ఆకలి తీరుతుంది.
1: Appease your hunger.
0: అయితే మానవునికి ముక్తి కావాలి.
1: But man wants liberation.
0: ఈ ముక్తి ముక్తి అనేటువంటిది ఏమిటిది?
1: What is this mukti liberation?
0: ప్రత్యేకంగా కట్టిపెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు.
1: Mukti liberation is not air conditioning building.
0: కాదు కాదు.
1: నో.
0: ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి.
1: ముక్తి మీన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఇస్ ముక్తి.
0: ఆకలి ఒక ముక్తి.
1: అండ్ దిస్ హంగర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
0: భుజించితే ముక్తి వచ్చేసింది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ టేక్ పార్టేక్ ఇన్ యువర్ ఫుడ్.
0: ఇదంతా లౌకిక ముక్తులు.
1: దీస్ ఆర్ ఆల్ ద వరల్డ్
0: ఫుల్ఫిల్మెంట్.
1: సపోజ్ యూ సఫర్ ఫ్రమ్ ఎ డిజీజ్.
0: మందు తీసుకుంటే నివారణ అయిపోయింది.
1: వెన్ వన్స్ యూ టేక్ మెడిసిన్ యూ ఆర్ క్యూర్.
0: ఆరోగ్యానికి ముక్తి.
1: దిస్ ఇస్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్.
0: కానీ మనసుకు ఒక ముక్తి కావాలి.
1: మైండ్ నీడ్స్ లిబరేషన్.
0: ఆ మనసుకి చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి.
1: మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ టు మేక్ ఇట్ స్టడీ ఇస్ లిబరేషన్. దిస్ ఇస్ సైకలాజికల్ లిబరేషన్.
0: ఇవన్నీ కూడా భౌతిక ముక్తులే.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ వరల్డ్లీ.
0: నిజమైన ముక్తి ఏమిటి?
1: వాట్ ఇస్ ద ట్రూ లిబరేషన్?
0: రాదు పోదు ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి.
1: ద ట్రూ లిబరేషన్ ఈస్ ద రికగ్నిషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: ఆత్మ ఒక్కటే.
1: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద సేమ్ సౌల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు.
1: బుద్ధ డిడ్ సో మెనీ స్పిరిచువల్ టాస్క్స్.
0: దీనిని నిర్వాణము అన్నారు.
1: టు టీచ్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ నిర్వాణ లిబరేషన్.
0: ఈ నిర్వాణము.
1: వాట్ ఇస్ దిస్ నిర్వాణ?
0: అనగా మానవుని యందు మూడు తత్వములు ఉంటున్నాయి.
1: మీనింగ్ మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్.
0: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము?
1: దేర్ లైస్ ద ట్రూ లిబరేషన్.
0: మొట్టమొదట
1: ద ఫస్ట్
0: సంఘ నీతి.
1: ద వన్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ. ఫియర్ ఆఫ్ సిన్.
0: పాప భీతి.
1: ఫియర్ ఆఫ్ సిన్.
0: సత్యనీతి. ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము.
1: సో ద త్రీ, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: పాప భీతి ఉండాలి.
1: వన్ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: ప్రేమను చూస్తే ఆనందించాలి.
1: యూ షుడ్ బి సో హ్యాపీ వెన్ యూ ఆర్ లవింగ్.
0: సంఘం చూస్తే కలిసిమెలిసి ఉండాలి.
1: యూ షుడ్ మింగిల్ ఇన్ సొసైటీ.
0: అది నిజమైన నిర్వాణము.
1: That is true liberation.
0: కనుకనే పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము.
1: Never be close to any sort of sin.
0: భగవత్ యొక్క సన్నిధి సన్నిధి సన్నిధి అది ఏ నిజమైన పెన్నిధి.
1: The pennidhi is the true wealth. Is sannidhi the proximity of God.
0: కాని మూర్ఖులైనటువంటి మానవులు,
1: man who is a fool,
0: దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు.
1: Would not understand the divine principle.
0: ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు.
1: He expects the manifestation of God.
0: ధ్యానంలో ఏమీ లేదు.
1: Nothing is there in meditation.
0: జీవితమే way of life.
1: Our life itself.
0: అదే నిజమైన ధ్యానము.
1: A particular meditation.
0: దోమ నడుస్తున్నావు నీవు.
1: You walk along the road.
0: ఆ దోమ పైన నీవు దృష్టి లేకుండా గినిపోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
1: If you are not watchful as you walk,
0: డ్రైవ్ చేస్తున్నావు,
1: you face the danger.
0: డ్రైవ్ ను సరైన రోజు రోడ్డులో ప్రవేశపెట్టినప్పుడే అది నీకు క్షేమం కలుగుతుంది.
1: As you drive in your car along the road, you should be watchful.
0: లేకపోతే అక్కడ యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
1: Or else you will be met with an accident.
0: ప్రతి ఒక్కటి కూడాను మన లైఫ్ అంతా కూడాను ధ్యానమే.
1: The whole life is a matter of meditation.
0: ప్రతి దాని ఎందుకు కూడాను ఏకాగ్రత అవసరము.
1: Concentration is necessary.
0: ఇది ఏకాగ్రత అనేటువంటిది ధ్యానం అవుతుందా?
1: Can concentration be meditation?
0: ఇది కేవలం concentration.
1: It's just the beginning concentration.
0: Kani idi nijamaina dhyanam kaadu.
1: It's not meditation.
0: Ee concentration ku atheetamanga povali.
1: One should transcend the concentration.
0: Appude nijamainatundi dhyanamu.
1: Then lies meditation.
0: Manobhavalu stambinchi povali.
1: Then the all thoughts should be withdrawn.
0: Ee thoughts gunnu raakunda chuchukovali.
1: You should be free from thoughts.
0: Adi nijamainatundi.
1: That is the state of meditation.
0: Okanoka samayam lopala
1: at one time
0: gopikalandaru kuda ee margamne anusaristhu vacharu.
1: Gopikas were adopting the same procedure.
0: Krishna bai ఒక మార్గము, ఒక దృష్టి.
1: దే ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కృష్ణ.
0: ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం.
1: ఎ న్యూ హౌస్ వైఫ్, ద బ్రైడ్, కేమ్ దేర్.
0: ఆ కొత్త కోడలు వచ్చేసేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకొని రావాలని ఉంటుంది.
1: అండ్ షీ హ్యాడ్ టు గో టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: కృష్ణుడు జన్మించినటువంటి వాడు.
1: And Krishna was born there.
0: Krishna inti nundi nen jyotin techukunte naa illu kuda nu krishna kutumbanga maaripothundi.
1: If I bring that light from the residence of Krishna, I will also be sacred if I visit
0: ani
1: that house.
0: Deepam teesukondi aa deepanni muttistu undali.
1: So she has gone there with the lamp to light it.
0: Aa jyoti velugutu undadi.
1: It was shining.
0: Aa jyotilo ee krishnuni chustundadi.
1: She was watching Krishna in the light.
0: Krishnuni cheyi kuda marchipoyindi.
1: And she has forgotten the hand.
0: Ee cheyyanta kaalipothuntundadi.
1: The hand was burned.
0: కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక.
1: బట్ దట్ గోపిక వాస్ సో స్టెడీ.
0: ఏదో వాసన వస్తుందని యశోద పరిగెత్తి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ బర్నింగ్ స్మెల్ యశోద కేమ్ రన్నింగ్.
0: మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట నిలుచుకున్నావు.
1: As your hand is burning, why are you standing like that?
0: అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటికి పంపించింది.
1: And she has just kept the hand out of the flame and sent her out.
0: యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు.
1: యశోద కేమ్ అవుట్ అండ్ టోల్డ్ గోపిక. అమ్మా ఏంటి
0: పిచ్చి మనిషి ఏమిటి?
1: ఇష్ ఏ మ్యాడ్ క్యాప్, వై డస్ షీ డూ దట్?
0: దీపం అంటించుకోవడానికి వచ్చేటువంటి చేయి కాలిపోతుందా గానీ ఈమెకు ప్రజ్ఞ లేకుండా ఉంటుందది.
1: After all, she came there to light her lamp, but instead she getting her hand burned.
0: ఏమి సుగుణ, ఎందుకోసం నీవు ఆ విధంగా నిలుచుకున్నావు?
1: And then she asked Suguna, why are you standing like that?
0: Amma aa jyotilo krishnudu kanipistunnadu, nenu ye vidhanga vadili petti ravali?
1: As I am watching the beautiful form of Krishna in the flame, how can I get away from that spot?
0: Ee gopikalandaru egirinaru.
1: In the meantime, all gopikas were dancing.
0: Sugunaku kanipinchenanta manasu gunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta manasu gunaku kanipinchenanta.
1: Our Suguna could see at the residence of Nanda, there in the flame, Krishna himself.
0: Ha Suguna ku కనిపించాడట నందుని ఇంట.
1: సుగుణ కుర్చీ కృష్ణ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఎక్కడ కనిపించాడు? దీపంలో కనిపించాడు.
1: వేర్? ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ ద ల్యాంప్.
0: ఏమిటి? ఏకాగ్రత లోపల సర్వత్రా కనిపిస్తాడు భగవంతుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ పాయింటెడ్నెస్ ఇన్ కాన్సన్ట్రేషన్ షీ కుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే మన గుణములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో అవర్ క్వాలిటీస్ హావ్ గాట్ టు బి
0: సేక్రెడ్. మన చర్యలు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
0: మన దృష్టి పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: అవర్ లుక్ షుడ్ బి సేక్రెడ్.
0: మన వాక్కు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: ద వర్డ్ హస్ గాట్ టు బి good.
0: ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు.
1: Then once you lead such a life, you are divine.
0: దైవాన్ని వెతకనక్కర్లేదు.
1: You don't need to live long.
0: దైవమే నిన్ను వెతుకుంటూ వస్తాడు.
1: And God will come close to you, searching for you.
0: ఒక దీంతో రాస్తూ వచ్చేసాడు బైబిల్లో.
1: Anibisent made a mention of it.
0: మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట.
1: In Bharat, people are in search of God.
0: ఏమిటి ఈ పిచ్చి?
1: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్?
0: మనుషులు పోయి భగవంతుని వెతకటమా?
1: వాట్ ఈస్ దట్ మ్యాన్ ఇస్ సర్చింగ్ ఫర్ గాడ్? నో,
0: భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు.
1: నో నో, గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
0: గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. వేర్ హీ ఇస్?
0: భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్.
1: ద వన్ హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ ద గుడ్ మ్యాన్.
0: ఆ గుడ్ మ్యాన్ ఏ గాడ్ మ్యాన్.
1: దట్ గుడ్ మ్యాన్ ఈస్ ద గాడ్ మ్యాన్.
0: ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్.
1: అండ్ వెన్ ఈస్ not a good man, naturally is a bad man.
0: కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి.
1: నెవర్ బి ఎ బ్యాడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
0: గాడ్ మ్యాన్ కావాలి.
1: యూ షుడ్ బి ఎ గాడ్ మ్యాన్.
0: అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకం అవుతుంది.
1: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉండేటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిది.
1: There is pure love in all of you.
0: కాని మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు.
1: Because of other illusions, worldly thoughts, you put
0: దాని వల్ల మన విలువ తగ్గిపోతుంది.
1: Our value has gone down.
0: నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను.
1: A small example Bhagavan wants to give us.
0: నీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుంది.
1: యూ గాట్ గోల్డ్ చైన్.
0: ఇది ప్యూర్ బంగారుగా ఉంటుంది.
1: ఇట్స్ ప్యూర్ గోల్డ్.
0: ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి.
1: యాజ్ ఎ ప్యూర్ గోల్డ్ ఇట్స్ షైనింగ్ బ్రిలియంట్లీ.
0: ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగిలా ఉంటుండాలి.
1: అండ్ ఇట్స్ కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ హై.
0: దీంతో కొంచెం కాపర్ కలిపితే,
1: ఇఫ్ యూ మిక్స్ ఇట్ విత్ సమ్ కాపర్,
0: ప్యూరిటీ తగ్గిపోయింది.
1: ఇట్స్ ప్యూరిటీ హాస్ గాన్ డౌన్.
0: తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది.
1: ద వాల్యూ ఆల్సో హాస్ గాన్ డౌన్.
0: దాంతో మరింత పిత్తాలు కలిపినావు.
1: యూ ఆల్సో యాడ్ సమ్ మోర్ బ్రాస్.
0: ఈ బ్రాస్, ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది.
1: బికాస్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ద వాల్యూ హాస్ గాన్ డౌన్.
0: మరింత కాపర్ కలిపినావు.
1: దెన్ యూ హావ్ మిక్స్డ్ కాపర్ ఫర్దర్.
0: దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ షైనింగ్ నౌ.
0: కట్టకడ బంగారు విలువనే పోయింది.
1: ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ లాస్ట్.
0: అట్లనే మానవుడు పవిత్రమైనటువంటి ఒక ప్యూర్ గోల్డ్ వంటి వాడు.
1: సిమిలర్లీ మ్యాన్ ఈజ్ ఎ ప్యూర్ గోల్డ్.
0: ఈ డిజైర్స్ అనేటువంటి ఒక కాపర్ ను కలుపుకుంటున్నాడు.
1: యూ హావ్ మిక్స్డ్ అప్ విత్ ది కాపర్ ఆఫ్ డిజైర్.
0: కనుక ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి.
1: సో హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గోల్డ్ ఈస్ నాట్ షైనింగ్.
0: మానవత్వం అనేటువంటి ఒక విలువ కూడా తగ్గిపోతుండాలి.
1: హ్యూమానిటీ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
0: దాంట్లో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు.
1: ఫర్దర్ యూ మిక్స్డ్ ఇట్ విత్
0: బ్రాస్ కలపడం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది.
1: బికాస్ ఇట్స్ మిక్స్డ్ విత్ బ్రాస్ ద గోల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
0: దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది.
1: అండ్ సో ఇట్స్ నాట్.
0: ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుండాలంటే ఏది కారణం?
1: టుడే మ్యాన్ హాస్ నో వాల్యూ. వాట్ ద రీజన్?
0: అనవసరమైనటువంటివన్నీ మిక్స్ చేసుకుంటున్నాడు.
1: వీఆర్ మిక్సింగ్ విత్ ఆల్ అన్నెసెసరీ థింగ్స్.
0: కనుక ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువలు లేకుండా పోతుండాలి.
1: దేర్ఫోర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ డే బై డే.
0: సత్యము మానవతా విలువ.
1: Truth is the human value.
0: Dharmamu manavata viluva.
1: Righteousness is human value.
0: Manavata viluva.
1: Peace is human value.
0: Ee manavata vilulanni chechuko nee prakashanga untundi.
1: Then once you have the human values, you shine. Nee
0: pradesham velina kuda ninnu gauravistaru.
1: Wherever you go, you will be respected.
0: Manavulu kuda ninnu taginatundi unnata sthayini andistaru.
1: Everyone will give you the esteem and honor.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee pavitramainatundi manasunu malinjam chesukokandi.
1: Never pollute your mind with
0: sin. Ee janmala yokka phalitam chethanu manavattvamulaku praaptinchindi.
1: Because of all the merit of the past lives, you could be born a human being.
0: చాలా విలువైనటువంటిది.
1: Human being is high. Human life is highly valuable.
0: ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు.
1: The value lies in these values, cultivation.
0: బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే.
1: This is the teaching of Buddha.
0: కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు.
1: In fact, even the teachings of
0: Buddha are not followed. నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోటమే.
1: నిర్వాణ మీన్స్ అటైన్మెంట్.
0: మోక్షం కాదు ఇక్కడ.
1: ఇస్ నాట్ మోక్ష లిబరేషన్.
0: నీలో ఉన్నటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి.
1: యూ జస్ట్ అటోన్ యువర్ సిన్స్, దట్ ఇస్ లిబరేషన్.
0: హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్.
0: సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఫాలో ద మొరాలిటీ ఆఫ్ ద సొసైటీ.
0: పాప భీతిని నీ పెంచుకోవాలి.
1: కీప్ అప్ దట్ ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతిని.
1: లవ్ ఆఫ్ గాడ్.
0: లవ్ ఆఫ్ గాడ్.
1: లవ్ ఆఫ్
0: ఫియర్ ఆఫ్ సిన్స్.
1: ఫియర్ ఆఫ్ సిన్. మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇది ఏ నిర్మాణం?
1: వెన్ వన్స్ యూ అబ్జర్వ్ ఫాలో దీస్ త్రీ, దట్ ఈస్ నిర్వాణ లిబరేషన్.
0: కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి.
1: హ్యావ్ ద లవ్ ఫర్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: పాప భీతి ఉండాలి మానవునికి.
1: మ్యాన్ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: పశువుకి ఎంత లేదు.
1: అనిమల్ హ్యాస్ నో డిస్టింక్షన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: పాపం అంటే ఏమిటో దానికి తెలియదు.
1: బికాస్ అనిమల్ డస్ నాట్ నో వాట్ సిన్
0: ఈజ్. మానవునికి ఏ పాప భీతి రావాలి?
1: మ్యాన్ నోస్ వాట్ సిన్ ఈజ్, సో హీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: ఫియర్ ఆఫ్ సిన్స్.
1: Fear of sin.
0: Love of God.
1: Love of God.
0: Morality in society.
1: Morality in society.
0: ఈ మూడింటి ఏకత్వమే నిర్వాణం.
1: The one unit of these three is liberation.
0: కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి.
1: Let us follow proper path. First control our senses.
0: కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ
1: we have to memorize these things.
0: Charge istu povali.
1: And we should charge our spirits.
0: Madhya madhya ee satsangam cherali.
1: We should join good company.
0: Satsangam cherthe ade charge ayipothundi.
1: In a good company we charge ourselves.
0: Kaaku ee charge chesukuntu nivu danni anusaristhu pote ivu ento abhivruddhi ayipoyi aadarsha purushuluga meeru tayaravutaru.
1: By charging our spirits you will be certainly ideals in society.
0: Govinda Krishna jai Gopala Krishna jai Gopala bala bala raja Krishna jai.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా, ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటి.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌందర్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఈ శరీరమును మనము శమనకూర్చైనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి, సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యు కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యు కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిపిస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluvu ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevithamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతూనాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ ఇన్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: It's most essential that we know the value of the human body.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: It is the body that protects, holding the divinity within.
0: విలువలేని ఇనుప పెట్ట ఈ దేహము.
1: Human body is an iron safe which has no value.
0: పెట్టెలోను నగలు పెట్టినట్టు.
1: Just as you keep jewels in an iron safe,
0: దేహమందు విలువ దేహుడు ఉండేను సుమా.
1: Within this body is present the divinity.
0: ఈ దేహమందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు,
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్,
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్,
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్,
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand representing the
0: moment. ఈ మూడు కూడాను చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ అప్రోప్రియేట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: ఇన్ దిస్ లాంగ్ లైఫ్ సోజర్న్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకోనకున్నా చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాము.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిరుక్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరం నందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness.
0: Paropakarartham idam shariram.
1: The body is gifted to render service.
0: Ninnu nivu rachinchukotame kaakunda nee toti manavulu kudanu nivu rachinchadaniki tagina kankanam kattukovali.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: Paropakara nimittamai mana praapulaadinappude mana swartham kudunu andaro oka bhaganga ibidi untari.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కాని ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమి తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never. ఇతరులకు
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కాని ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ కలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి ఒక దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice
0: selfishness. And
1: then he should be after
0: selfishness.
1: Then only the purpose of the body is
0: realized. మనోశక్తులు కూడా మనం సరైన ఆనందాన్ని ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: This body has got three important materials.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: The first one heart, the second mind, the third word or speech faculty.
0: ఆ హృదయమునే వేదములు ఆత్మ అనిపించారు.
1: Veda calls this heart as Atma, the spirit.
0: కనుకని ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడు అని నిన్న చెప్పాము.
1: ఈశ్వర divinity is described as heart.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human
0: life.
1: If we know yourself, you will be able to know others.
0: తనం తాను గుర్తించుకోలేనిటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: ఇఫ్ వన్ డస్ నాట్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో అదర్స్?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో ఐ వాట్ ఐ మెంట్.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద వర్డ్స్ దట్ వీ స్పీక్.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: ఎ డివోటీ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ భగవాన్ ఐ వాంట్ పీస్.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I ante empty.
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want
1: ego.
0: Ante empty.
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: Want ante empty ishtamu.
1: Want means desire.
0: Kaaka ego nu korikanu rendittini neevu chusesi inka akkada unnadi peace adhe neeku labhyam avutundi.
1: So give up I the ego, the desire, the want, and the peace remains as it is.
0: దాని ఎందుకు కూడాను కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: Therefore in certain aspects we should add, in other aspects we should delete.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధములుగా గుడుతుడుకులు పాడవుతున్నది.
1: Therefore life passes through certain stages because of these additions and deletions.
0: కనుక మనము ఐ అనేటువంటి ఒక అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటి.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ద ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును సర్చిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కానీ పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం,
1: హౌ లాంగ్ దిస్ బాడీ,
0: పాంచ్య భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 years లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: neka prayamando
1: or youth
0: neka mudumiyando
1: old
0: neka musaliyando
1: or advanced
0: eppudu vidicheedi erukaledu.
1: When one is going to die nobody can
0: tell. Maraname nischayamu,
1: death is certain.
0: బుద్ధిమంతుడైనా దేహమున్నంతలో తను తెలియవలేవు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యు హావ్ టు నో యువర్ సెల్ఫ్.
0: మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటిది అదియే.
1: వి ఆర్ సపోజ్ టు నో దట్ టుడే.
0: నేను ఎవరు?
1: హూ ఆమ్ ఐ?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: ఐఎమ్ నాట్ ద మైండ్.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: ఐఎమ్ నాట్ ఇంటెలెక్ట్.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: ఐఎమ్ నాట్.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: ఐఎమ్ నాట్ ఇన్నర్ సెన్స్.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore, I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact, the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one eye meant, you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దీస్ సటిల్ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ is not seen anywhere else.
0: Kanukane videshamulaku poyetunti varikanta upadeshistu vacharu prachinulu.
1: Therefore this has been the teaching by the ancients.
0: Pichivada desha deshamulu tirigi desha timmariga mari potunnavu.
1: Oh man cap, you go around the different countries, you become a vagabond. What is that you are done?
0: Aa tirigeetunti oka padartham anta niyande untunnadi.
1: In fact all that you see is within you.
0: Derini aasanti neevu videshamulaku velutunnavu. ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి
1: దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: దేర్ ఫోర్ దిస్ హాస్ బీన్ ది టీచింగ్ by the ancients.
0: Pichivada

0: నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్? దట్ విచ్ ఇస్ హిడెన్,
0: గూఢంగా
1: హిడెన్,
0: పరయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: And he is not the body.
0: అంటే ఈ యొక్క దివ్యత్వము తనయందు ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ది లేటెంట్ డివినిటీ.
0: ఏ మానవుడు తన యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేటెంట్ ఇమ్మనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచువస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచువస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాడు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: No one is a scholar at the time of birth.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: gradually he
0: ఆ సాధనల ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: The purpose of education is to bring out the latent talents.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: ద మోడర్న్ వన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
1: ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
0: కాబట్టి ఆర్ట్ అంతా కూడా ఎడ్యుకేషన్.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
1: We have to bring out manifest.
0: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
1: We don't find anyone who has seen
0: it. కనుక దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవింప చేశారు.
1: And therefore it is clear demonstration.
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: chaala viveki ayi,
1: being intelligent,
0: madudi tannaludu mandamatudu,
1: a fool does not know his true self.
0: Enta chaduvu chadivi,
1: with all education,
0: ye neeti undanu,
1: he may be anyway,
0: yeerunu gunambu manaledu.
1: A mean man would never give up his meanness.
0: Taraki chaduvu chaduva tarkavadame kani poorna gyanam eppudu pondaledu.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు. ఏమని తెలుసుకోవచ్చు?
1: హావింగ్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ టు డై అల్టిమేట్లీ. వీ హావ్ టు స్టడీ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఆ ఐ అనేది దానికి చావు లేదు.
1: దిస్ ఐ ఈజ్ ఇమ్మోర్టల్.
0: అది ఎప్పటికీ చావదు.
1: ఇట్ ఈస్ డెత్లెస్.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావు లేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఇస్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్, వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసపియర్స్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.

0: విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
1: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుంది.
0: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
1: దృష్టి లేకపోతే సృష్టియే కనిపించదు.
0: నో విజన్ దేర్ నో క్రియేషన్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
1: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
0: సో ఆది శంకర సెడ్,
1: ఏమిటి వీటి నిమిత్తమై?
0: వాట్ ఫార్?
1: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
0: శంకర వాజ్ పాసింగ్ బై, హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
1: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
0: He has gone close to him and said, what is it you are repeating and practicing?
1: Pani grammar.
0: You are practicing the grammar written by Pani?
1: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
0: What is it you are going to get?
1: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
0: The scholar said, I am going to be a great scholar.
1: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
0: What do you get out of this scholarship?
1: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
0: I will get money.
1: నేను ధనమును సంపాదించి ఏం చేయగలను అన్నాడు.
0: What can you do with this money?
1: నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
0: I will lead a comfortable life.
1: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
0: Then what are you to do later?
1: మరణిస్తుంది అన్నారు.
0: Well, I do not know the.
1: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
0: Well, at the time of death, how does money help you?
1: నాకు తెలియదు అన్నాడు.
0: He said, I don't know.
1: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
0: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్, నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్, ద బర్డ్స్ అండ్ బీస్ట్, దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్, రైమెంట్ అండ్ షెల్టర్.
1: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్న?
0: Do you need education to carry on your life?
1: ఏ చదువులు లేనటువంటి పశుపక్షి మృగాదులు కూడా నువ్వు భుజించడం లేదా?
0: Don't you find birds and bees partaking food
1: without an education?
0: Don't you find them sleeping?
1: ఆ పశుపక్షి మృగాదులు కూడా సుఖాన్ని అనుభవించడం లేదా?
0: Are they not comfortable?
1: పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.
0: The human life is not for that purpose of food, raiment and

0: At the last minute, at the time of death, the rules of grammar dukrum karani will never come to your rescue.
1: Ee deham enta kaalam undinappudiki nee edo oka naatiki maraninchu tappadu.
0: The body may last for a long time, but it cannot be eternal.
1: The
0: messengers of death are prepared to drag your
1: body. When
0: relatives give up the hope and ask the body to be taken
1: out of the body. When
0: the children and wife cry loudly. Is it possible to sing the glory of God then at the last time? At that time, if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలములందే కూడాను మనం దీన్ని సాత్వికంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore in this lifetime itself we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెమ్ ఇంటు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధం మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏంటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కానీ మన అంతర్భావమందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: కేవలం ఎందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukam lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities. You
0: do many things. How is it possible? It's only with this body.
1: By doing some
0: business, you earn lakhs of
1: money. You do
0: that with this body.
1: You are highly
0: educated
1: now. How
0: is it
1: possible?
0: It's only through this body
1: you can be a great man. Therefore,
0: body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the
1: body.
0: What are these worldly comforts?
1: French Europe, German Yuddham jariginappudu.
0: At the time of German war,
1: French varu odipoyinaru.
0: The French lost.
1: Odipoyetappudiki aa sainyadhipati chaala goppa mahaveerudu.
0: And in fact, they're great warriors.
1: Appudu vachi ayana cheptunnadu.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ ఫీల్డ్. మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్
1: ఇన్ ఎంతకాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the seashore.
1: Dakshinamurti anaga telivi swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the seashore.
1: Athanu eppudukunu ee chinna vishayani kudunu chaala pramanamulu vedikeetvanti vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హి వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యు వర్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్తను నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్డ్ అండ్ రిప్లైడ్. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థాలు ఉంటున్నాయి.
0: Within me there are many
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపెడుతుంది.
0: If I give any scope and accommodate dust like this more and more would be added on in
1: future. ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం కావించుకోవటం నాకు ఇష్టం లేదు.
0: I don't want to lose my shape and form by allowing the dust to be collected on the surface.
1: నా రూపమును అలనే శృంగారము.
0: And in fact to me waves are the real decoration.
1: నీలింగ నైదిలి శృంగార గ్రామములకు ఇండే శృంగారము
0: అండ్ హౌసెస్
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వి హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం కల్పవలసిన వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment.
1: దేహాభిమానాన్ని మాత్రం పెంచుకోండి.
0: And you think of the body to protect.
1: దేహాభిమానాన్ని మాత్రం పెంచుకోకండి.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకనే మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: So we should hold on to the truth.
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: Many politicians address students telling that it's time to protect your country.
1: దేశాన్ని ఎవరు కాపాడగలరు?
0: Who can protect your country?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: It's just vain talk.
1: దేహమంతా కూడాను సత్య ధర్మంపై ఆధారపడి ఉంటుంది.
0: In fact everything depends on the
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: In fact if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitaha.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్
1: మానవుని యందు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్స్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్ అండ్
1: దేశానికైనటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకనొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: దేశానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: దేశ సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హీ వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ ఎస్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంకా వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఇనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషానికి తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనమే అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యు షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యు షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యు షుడ్ హ్యావ్ ద కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: సద్గుణంబుడు
0: virtues,
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్,
1: సత్యనిరతి
0: ట్రూత్,
1: భక్తి
0: డివోషన్,
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ,
1: నేర్పునది విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకునో అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యూ దట్ యువర్ కాండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్స్, సచ్ లుక్స, వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నేను ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దాట్ వాట్ యు ఆర్.
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్.
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్.
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్.
1: మిత్రులను చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీరు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెండ్రు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్. ఈ
1: వయసు లోపల మీరందరూ కూడా అక్క చెల్లెండ్రుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
1: ఊరికి కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drishtini chustaro vaallalo nenu kanu drishtinchi veraipothanu annadu Suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarinante varini chudakoodadu.
0: So you cannot look at
1: him. Daarlo nadustunnav, daarini chusukuntunu po.
0: As you pass by, watchful of the road.
1: Neeku chemame avutundi. మంచిగా పెరుగుతాయి.
0: యూ విల్ బి సేఫ్ ఇఫ్ యువర్ వాచ్ ఎవ్రీ స్టెప్.
1: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: యాజ్ యూ పాస్ బై ఆర్ రైడింగ్ ఆన్ ఎ సైకిల్ ఇఫ్ యూ వాచ్ ఆల్ వాల్ పోస్టర్స్ అరౌండ్ హూ ఇస్ పుట్ టు డేంజర్.
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టితే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో.
1: రోడ్డు
0: కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాజ్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాజ్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాజ్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: Truth is our vision.
1: Manchitanamu, goodness, manayaka drishti.
0: Goodness is our vision.
1: Beauty, manayaka drishti.
0: Beauty is our sight.
1: Yedi beauty.
0: What is beauty?
1: టీచర్
2: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్
1: అదే మన యొక్క బ్యూటీ
2: దట్ ఈస్ ది బ్యూటీ
1: సత్యం శివం సుందరం అన్నారు
2: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ
1: అనేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు
2: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు
2: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడి
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు
2: బికాస్ హీ వాస్ ద లీడర్ ఆఫ్ యూత్
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి
2: ఇన్ ఆర్డర్ టు టీచ్ దెమ్ వెల్ హీ హాస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్
1: కింద చూసుకుంటూ పోతున్నాడు
2: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్
2: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్
1: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు
2: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరు ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు
2: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై ఈవినింగ్ వాక్
1: ఇద్దరు వచ్చారు కొట్టుకున్నారు డీ కొట్టారు
2: బోత్ కేమ్ ఇన్ క్లాస్
1: తక్షణమే ఇతను చెప్పాడు హూ ఆర్ యూ అన్నాడు
2: ఇమీడియట్లీ ఆస్క్ హూ ఆర్ యూ
1: అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు
2: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ ద గురు సేడ్ ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఇన్ సర్చ్
1: నేనెవరని చింతిస్తున్నాను
2: హావ్ బీన్ థింకింగ్ దిస్
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు
2: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్
1: అతనే సోక్రటీస్
2: అండ్ హీ ఈజ్ సోక్రటీస్
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సల్పుతూ వచ్చేటువంటి వాడు
2: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు
2: నెవర్ హావ్ బ్యాడ్ లుక్
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు
2: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్
1: ఏమిది లౌడ్ స్పీకర్ ఇష్టమొచ్చట్టు వినడానికి వినకూడదు ఏది వినాలో వాటి వినాలి
2: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్ యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు
1: వినకూడదు
2: యూ షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్
1: తలచాలి ఏది తలచాలో దాన్ని తలచాలి
2: యూ షుడ్ థింక్ ఇన్ ద రైట్
1: ఎప్పుడు ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి
2: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యూ షుడ్
1: అనవసరంగా రాత్రింతప్పుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు
2: యూ షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది
2: బికాస్ కౌరవ ఎంటర్టైన్ బ్యాడ్ థింకింగ్ త్రూ దేర్ లైఫ్ అండ్ దేర్ రూల్ చేత
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతను జరుపుతూ వచ్చేవారు
2: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ మెనోవరింగ్ మానిపులేటింగ్
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది
2: యాజ్ పాండవాస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్
1: చెడ్డ చూపు చెడ్డ వినికిడి చెడ్డ తలపులు మానవుడు ఎందుకు ఉండకూడదు
2: సో బ్యాడ్ లుక్స్ బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు
2: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్స్
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి
2: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ
2: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్
1: చక్కని గుణాలు
2: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు
2: అండ్ దీస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్
1: విద్యార్థి
2: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి
2: దర్ మెనీ వర్చ్యూస్ గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్
1: భవిష్యత్తులో వీటినంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి
2: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది
2: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం
2: యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్
1: సద్గుణములు సద్బుద్ధి సత్యనిర్తి సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి
2: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్ ద డ్యూటీ డిసిప్లిన్ అండ్ ద డివోషన్ అడియరెన్స్
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలని సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి అనేవాడు
2: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్
1: తన శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు
2: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దాని వల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి
2: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్
1: దుర్భావములు అభివృద్ధి అయిపోతాయి
2: యు డెవలప్ బ్యాడ్ థాట్స్
1: దుర్భావం నిన్నే హతం చేస్తాయి
2: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ
1: చూడకూడదు
2: సో యు కెనాట్ లుక్ లైక్ దట్
1: ఈ చూపును అదుపులో పెట్టుకో
2: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
2: బోధిస్తాడు దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్
1: విద్యార్థులారా
2: స్టూడెంట్స్
1: మీరు ఈ వయసు లోపల
2: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి
2: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి
2: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు
2: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు
2: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి
2: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్
1: లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము
2: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది
2: ఇఫ్ యూఆర్ గుడ్ ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి
1: పవిత్రమైన భారతదేశాన్ని త్యాగభూమి అయిన భారతదేశాన్ని కర్మభూమి అయిన భారతదేశాన్ని కుణ్యభూమి భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, Bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people.
1: అందునిమిత్తమే మీ దేహాన్ని కాపాడుకోవాలి.
2: For that purpose you have to maintain your body.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం కరాదు తిరిగి.
2: When once the body is lost,
1: దేహం పోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం
2: సాధించలేము. You can regain anything if anything is lost, but not the body.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
2: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అది ఏ మీ లక్ష్యంగా తీసుకోవాలి.
2: Keep it.
1: అది ఏ మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
2: Keep it as the chief aim.
1: పట్టిన పట్టు ఏదో పట్టనే పట్టు తిరిగి పట్టున గడిదా అట్నే ఉండు.
2: You have determined somewhere other. Hold on until you are successful.
1: Koru vediyo korane korthi kokki chellu daaka povakundu.
2: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: Adigina vediyo adagana adigithiri adigina vidiyaka viduvakundu.
2: Having asked, never give up until it is given.
1: Talakina vediyo talakane talchide talaku teeru daaka povakundu.
2: Having thought somewhere other until the thought is reality, do not
1: koru padaleka neeraina bhuvaliyo వడం తెలియక తమైన అడుగువరియు.
2: Out of disgust, God should bless you, or you should faint in the
1: way. తనయక తానైనా ప్రోస్తాడు.
2: అంటే
1: వడం తెలియక మీరైనా అడగాలి.
2: Out of disgust, he might confer the loan, or he may drop
1: the loan. ఒక విద్యార్థి దీక్ష కాదు.
2: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: కొంత విద్యార్థి దీక్షనే కాదు ఇది.
2: It is not the determination.
1: అన్నింటినీ మీరు సాధిస్తూ పోవాలి.
2: You should achieve
1: that. ఏ విద్యార్థి దీక్ష.
2: Then that is the determination of a student.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేరూపిస్తూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్, and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: సత్యమిదియని నమ్మకుడీ సంబరమున విశ్రమించక నాతోడ వెడలి రండు. విశ్రమించక నాతోడ వెడలి రండు. సత్యమిది అని తెలుపుదు సంతసముగా, సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా.
1: Seeing this ephemeral apparent world, never think that it is permanent and true. Do not sleep, don't be in slumber. Follow me, walk with me. I'll show you the path of truth in all happiness and joy.
0: Vidyarthula,
1: students.
0: Bharatiya charitrayam పవిత్రము అంతై కూడను సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది.
1: ద హిస్టరీ అండ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ భారత్ దే ఆల్ డిపెండ్ ఆన్ ది కల్చర్.
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములన్నీ కూడను ఈ సంస్కృతిపైననే ఆధారపడి ఉన్నది.
1: ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్ ద వేదాస్ the itihasas and other all shastras
0: bharatiya samskruti samskrutam pai aadhara padi unnadi.
1: Samskruti the culture is based on samskruta the sanskrit.
0: Prachina kalam nundi prati palle yendu kudanu samskrutamune vaadukunetunti vaaru.
1: In ancient times in Bharat, in every village Sanskrit was the spoken language.
0: ప్రతి మానవుడు కూడాను ఒకరినొకరు క్షేమ సమాచారంలో ప్రశ్నించే సమయం నందు కూడాను సంస్కృత భాషనే ఉచ్చరించేవారు.
1: దే యూజ్డ్ సంస్కృత్ ఇన్ ద రెగ్యులర్ కన్వర్సేషన్స్.
0: వీధి నాటకములందు కూడాను సంస్కృత పదములే ఉపయోగించేటువంటి వారు.
1: దే మేడ్ యూజ్ ఆఫ్ సంస్కృత్ అండ్ సంస్కృత్ వర్డ్స్ ఇన్ ఆల్ దే డ్రామాస్.
0: అర్థము తెలియకపోయినప్పటికీ ఆ సంస్కృత పదములు ఎందు ఉండేటువంటి ఒక మాధుర్యము ఇట్టిది అట్టిది అని ఎవరినూ వర్ణించలేకపోయారు.
1: దో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ సంస్కృత్ వర్డ్ మే నాట్ బి నోన్ బట్ ద స్వీట్నెస్ యాజ్ వీ హియర్ ఇట్ ఇట్స్
0: ద్రౌపది వస్త్రాపహరణమని వీధి నాటకం ఆడుతున్న సమయం లోపల ఒక జవాను అక్కడ ఉండేటువంటి వాడు సూతుడు అని అతనికి పేరు.
1: As a play was staged, there is one associate standing there.
0: ఈ వేషము ఆ స్టేజ్కి వచ్చినప్పటికీ ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
1: The first one present there, the sutaka, asks any actor that gets onto the dais the details, who he is and the role he plays.
0: మొట్టమొదటి ధర్మరాజు ఆ స్టేజ్ లో ప్రవేశించాడు.
1: ఫస్ట్ ధర్మరాజు స్టెప్ డౌన్.
0: సూతుడు ప్రశ్నించాడు.
1: సూతుడు ఆస్క్డ్
0: ఎవరండి మీరు,
1: హూ ఆర్ యూ,
0: ఎందుకు వచ్చారు,
1: వై హావ్ యూ కమ్,
0: ఎక్కడి నుంచి వచ్చారు,
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్
0: అని అడిగేటప్పటికీ,
1: వెన్ హీ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్స్,
0: అధభ్ర శుభ్ర శారద ప్రవిభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సంబద మదగంధ కంతరం పెట్టిన ధర్మరాజరి ఎరుంగవ సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర శారదభ్ర విభ్రమ భ్రమణ ధర్మరాజుకు ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి.
1: ధర్మజ హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: అధభ్ర శుభ్ర విభ్ర అధభ్ర శుభ్ర శారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమ్మదమదగంధ కందరంబెత్తిన ధర్మరాజుని ఎరుంగవ సూత సూతకుల నేత. నా ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడా త్రికాలములు ఎందు కూడాను ఎట్టి బాధలు ఎందైనా ఎట్టి కష్టములు ఎందైనా ఎట్టి దుఃఖములు ఎందైనా నేను సత్యమునే పలికేటువంటి వాడను. నా పేరు ధర్మజుడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్. మై నేమ్ ఇస్ ధర్మజ.
0: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ హెస్ స్టెప్డ్ ఆన్ టు ది స్టేజ్ ఫస్ట్ టైం.
0: ప్రపంచమే ఒక వేదిక.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ అ స్టేజ్.
0: మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు.
1: అండ్ దిస్ మాయా ఇల్యూజన్ ఈజ్ సూతుడు.
0: ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది.
1: అండ్ దిస్ మాయా ఇల్యూజన్ క్వశ్చన్స్.
0: కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో జగత్ వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్యమార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ స్టెప్స్ ఆన్ టు ద డయస్ ప్లేయింగ్ ద ఫస్ట్ రోల్ షోయింగ్ ఇట్స్ పవర్ అండ్ కెపాసిటీస్ సో దట్ మ్యాన్ మే ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ట్రూత్.
0: అట్టి ధర్మము ప్రాచీనమైన యొక్క వేద ప్రశ్నమును సత్యం వద ధర్మం చెర అని ప్రత్యేకంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ఇట్ వాస్ టాట్ స్పెషల్ ఇన్ దోస్ టైమ్స్ దట్ వన్ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: నాయన ఈ జగత్తునందు ఏమైనా నీవు మరచవచ్చును కాని ఏమైనా నీవు వదలవచ్చును కాని సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు ధర్మమును ఆచరించు.
1: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యూ మే డ్రాప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ హోల్డ్ ఆన్ టు ట్రూత్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు? ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
1: హౌ మెనీ ఫాలో దిస్ పాత్? హౌ మెనీ అబ్జర్వ్ దిస్ ప్రిన్సిపల్?
0: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: హృదయ బుద్ధి యొక్క కంపాషన్ కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
1: సత్య అండ్ ధర్మ దే ఆర్ బోర్న్ బికాస్ ఆఫ్ ద కైండ్నెస్ ఆఫ్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
0: కర్మముల చేత వర్ధిల్లేటువంటివి కాదు.
1: దే కెనాట్ బి ఫాస్టర్డ్ బై యాక్షన్.
0: కనుక ఇవి హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ దే మస్ట్ అరైజ్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
0: మధ్య మార్గంలో ప్రకృతి యొక్క భావమును పురస్కరించుకుని అభ్యాసము చేసుకునేటువంటివి కాదు.
1: యు కెనాట్ గెట్ దెమ్ బై ప్రాక్టీసింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ద హాఫ్ వే.
0: దురదృష్టవశాత్తు
1: అన్ఫార్చునేట్లీ
0: ఈనాటి మానవుడు బుద్ధిని విస్మరించుతున్నాడు.
1: Man has forgotten his intellect.
0: హృదయాన్ని మర్చిపోతున్నాడు.
1: Has forgotten his heart.
0: మనసునే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
1: He centers his
0: మనసును అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: He wants to follow his mind.
0: మనసును ఆధారముగా కొన్న మానవుండు.
1: The man who goes by his mind.
0: పశువు కంటెను హీనమై పతనమగును.
1: He will ruin himself much worse than an animal.
0: బుద్ధి నాధారముగొన్న బుధజనుండు.
1: An intelligent one who follows the intellect.
0: పశుపతిగా మారునని పల్కే పర్తివిభుడు.
1: The Lord of Parthi says, the one intelligent person who follows the intellect will transform into
0: నని పల్కే పర్తి విభుడు.
1: The Lord of Parthi says that an intelligent one who follows the intellect would be Pashupati or divine.
0: మానవుండు. ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక సంకల్పం ప్రారంభమైన తక్షణమే యాక్షన్.
1: Today what happens is everyone as thought starts there, he resorts to
0: action. అది మనసు యొక్క లక్షణము.
1: That is the quality of the mind.
0: దీనిని లక్షణం అని చెప్పకూడదు, అవలక్షణం.
1: You cannot call it quality, it's weakness.
0: Thoughts vachina tachaname action lo pravesha pettakoodu.
1: You should not resort to action the moment thought arises.
0: Tachaname adi buddhiki andinchali.
1: You should pass it on to intellect.
0: Akkada buddhi nirnaya shakti chestundi.
1: Their intellect discriminates.
0: Nityanitya vishaya parisheelana salputundi.
1: It examines what is transient and permanent.
0: Is it right or wrong?
1: It discriminates between is it right or wrong, good or bad.
0: Aa vicharana cheyatam chetane manavudu సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: As he exercises this discrimination, he treads along the right path.
0: సమస్త పంచభూతములకును నిలయము ఆకాశం.
1: For all the five elements, the central space, the central one is sky.
0: ఆకాశమునగా శబ్దమునకు నిలయము.
1: Means it's the center for all the sound.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from does it come?
0: శబ్ద బ్రహ్మమై.
1: The sound.
0: Characharamai.
1: The mobile and immobile.
0: Jyotirmayi. Vangmayi.
1: The light. Speech.
0: Nityanandamayi.
1: Eternal bliss.
0: Paratparamayi.
1: Divine.
0: Mayamayi. Srimayi.
1: Illusion. The wealth.
0: ఇవన్నీ కూడాను శబ్దం నుండి ప్రారంభమైనటువంటివి.
1: They all come out of this sound.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి?
1: శబ్ద
0: బ్రహ్మమై. బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
1: ది సౌండ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మం.
0: ఈ శబ్దము నుండి ఆత్మ ప్రారంభమైంది.
1: దెన్ దేర్ కమ్స్ ది ఆత్మ, ది స్పిరిట్.
0: ఆత్మ నుండి మనసు పుట్టింది.
1: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ ఆత్మ.
0: మైండ్ నుండి వాక్ పుట్టింది.
1: And it is the word or the speech that's born.
0: వాక్ తర్వాతనే యాక్షన్ జరిగింది.
1: And thereafter action.
0: కనుకనే ఆత్మకు మొదటి పుత్రుడు మైండ్.
1: Therefore mind is the first son of ఆత్మ, the spirit.
0: మైండ్ పుత్రుడే వాక్.
1: And this word or the talk is the son of mind.
0: ఈ వాక్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: Therefore the speech faculty is the grandson of this ఆత్మ.
0: ఈ వాక్కునకు క్రియా great grandson.
1: And therefore the action kriya is great grandson.
0: Karuka mana kriya, mana vaku, mana manasu, mana atma okka family.
1: And therefore the action and the speech faculty, mind and the spirit belong to the same family.
0: Mind anetvanti daniki kevalam aneka vidhamainatvanti yokka upamanamulu cheptuntaru kaani chaala porapatu.
1: They compare the mind in varied ways, but it's a mistake.
0: Atma yokka swabhavamune akkada undali.
1: The mind should have the same traits
0: Atmanam
1: of that of Atma. Atmanam
0: putranamam si.
1: It is Atma that takes the form.
0: Atmane tana kumaruni swarupamlo udbhavistunnadu jagatthandu.
1: It is Atma that takes the form of his own
0: Tandriye
1: son.
0: Tandriye kumaruni swarupamlo udbhavistunnadu.
1: It is the father who takes the form of his own son.
0: Kabatti Atmaku direct ga vachinatvanti kumarudu manasu.
1: Therefore the mind is the first son of Atma.
0: Kanuka mind nu inta neechanga manam upayogincharadu.
1: So we should never make our mind bad.
0: ఇష్టమొచ్చినట్టుగా దానిని ప్రవేశపెట్టరాదు.
1: We should not allow it to waver.
0: దృశ్యములంతా చూస్తుంది.
1: It watches the scenario.
0: శబ్దములంతా వింటుంది.
1: It listens to all.
0: కానీ దానికి ఒక స్వరూపం లేదు.
1: But it has no form as such.
0: ఫారం లేదు కానీ సర్వకర్మలు మానసే ఆచరింపజేస్తుంది అది.
1: Though mind has no form as such, but it's responsible for all actions.
0: అయితే కనిపించే సమస్త దృశ్యములు కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా, దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి హ్యావింగ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ విత్ ది ఫిజికల్ ఐ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
0: మూడు స్థానములు ఉంటున్నవి.
1: బట్ దేర్ ఆర్ త్రీ పొజిషన్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు,
1: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
0: విశ్వుడు జాగ్రత్త.
1: ద విశ్వుడు ఇస్ ది వేకింగ్ స్టేట్.
0: ఆ విశ్వుని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
1: విశ్వుడు ది వేకింగ్ స్టేట్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఇంకా ప్రాజ్ఞుడు
1: సెకండ్
0: అది నిద్రావస్థ, స్వప్నావస్థ.
1: ద సెకండ్ స్టేట్ ఇస్ ప్రాజ్ఞుడు, ద డ్రీమింగ్ స్టేట్.
0: ఈ ప్రాజ్ఞుడు అనేటువంటి దానికి కూడాను ఈ విశ్వుడు అనేటువంటి మైండ్ అనేక సంకల్పంతో రూపొందింపచేస్తాడు.
1: ఇట్ ఈస్ ద మైండ్ ది విశ్వుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద థాట్ ప్రాసెస్.
0: నీకు నిద్ర వచ్చింది,
1: యు స్లీప్.
0: ఆ నిద్రలోపల నీవు బొంబాయి పట్టణాన్ని చేరావు.
1: దేర్ ఇన్ యువర్ డ్రీమ్ యూ రీచ్డ్ బాంబే.
0: అక్కడ అన్ని రకమైనటువంటి యొక్క అనుభూతులు నీవు పొందావు.
1: యు హాడ్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: తల్లిదండ్రులను చూచావు.
1: యు సా యువర్ పేరెంట్స్.
0: ఫ్రెండ్స్ ని చూచావు.
1: మెట్ యువర్ ఫ్రెండ్స్.
0: అన్ని విధాలు ఆనందించావు.
1: యు ఆర్ హ్యాపీ.
0: కానీ ఈ జన్మందిని ఏది సృష్టించింది?
1: What is that created all this?
0: Mind.
1: It is the very mind that created.
0: Ninnu srushtinchindi.
1: It created you also.
0: Ee prayanani srushtinchindi.
1: A travel.
0: Bombay ni srushtinchindi.
1: Bombay.
0: Talidandrunu srushtinchindi.
1: Parents.
0: Mitrulnu srushtinchindi.
1: Friends.
0: Samasta bazaarnu kuda srushtinchindi.
1: And the mind created all streets that you walked around.
0: Aithe srushtinchindi maatrame kaani anubhavinchatam ledu.
1: Mind created but it has not experienced.
0: Kalalo chuchina నిత్యను మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ దట్ యు ఫైండ్ దేర్ ఇన్ ద డ్రీమ్ యు డోంట్ ఫైండ్ దెమ్ యాజ్ యు ఓపెన్ యువర్ ఐస్.
0: చూచావు బొంబాయిలు అన్ని ఏది సృష్టించింది?
1: వాట్ ఈస్ దట్ క్రియేటెడ్ ఆల్ దిస్?
0: మైండ్.
1: ఇట్ ఇస్ ద వెరీ మైండ్ దట్
0: నిన్ను సృష్టించింది.
1: ఇట్ క్రియేటెడ్ యు ఆల్సో.
0: నీ ప్రయాణాన్ని సృష్టించింది.
1: ఎ ట్రావెల్.
0: బాంబేని సృష్టించింది.

0: find there in the dream, you don't find them as you open your
1: eyes.
0: There you have seen the Marine Drive there in Bombay. Next morning as you open your eye, you don't find any.
1: Shivaji Park lo poi nuvu atantha chuchavu.
0: You have seen all kinds of sports
1: there. Kaani tellavaru lechetappudike neeku avokkati kanipinchatam ledu.
0: Next morning you get up, you don't find anything. You
1: Kali temple road lopala poi dharma kshetrani kuda chuchavu.
0: You have seen that dharma kshetra, the great center there
1: Kaani
0: in Bombay.
1: Kaani tellavaru lechetappudike prashanthi nilayamlone unnavu.
0: The moment you get up next morning, you find yourself in prashanthi nilayam.
1: Ee chuchindi evaru?
0: Who saw that?
1: Ee anubhavinchindi evaru?
0: Who experienced?
1: Anubhavimpa chesindi evaru?
0: Who made you experience?
1: Anta manase.
0: Everything is the act of the mind.
1: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం ఆడిస్తుంది.
0: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
1: కనుక మనము చేసినవి చూచినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
0: సో ఆల్ దట్ యు హావ్ డన్, ఆల్ దట్ యు హావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
1: చూచేది వేరు.
0: వాట్ ఈస్ దట్?
1: చేసేది వేరు.
0: వాట్
1: చదివేది వేరు.
0: వాట్ ఈస్ స్టడీస్ డిఫరెంట్?
1: Study
0: is different.
1: Kani chesedi vere.
0: But what you do is altogether
1: different. Vidyarthulu ikkada unnaru.
0: Students are here.
1: Mee textbooks anta chadutunnaru.
0: You read your textbooks.
1: Mee yokka adhyapakulu anta meeku chakkaga bodhisthunnaru.
0: Teachers teach you well.
1: Kani degree ni teeskuntunnaru.
0: You receive your degree.
1: Udyogam labhistundadi.
0: You get the job.
1: Udyogamlo praveshinchavu.
0: You take it.
1: Kani neevu chadivinavi aa udyogamlo em upayoga pettunnavu.
0: To what extent you make use of that what you study?
1: ye matram kudanu ikkada chadivinavi akkada udyogamlo upayoga pettam ledu.
0: You are not making use of anything that you study here or there in the job.
1: Enduku ee chaduvulu?
0: Why this study?
1: చదివినటువంటివి సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి.
0: You should have that capacity to make use of your studies, what you studied here, to render service in society.
1: కేవలం ఏదో సర్వీస్ చిక్కింది.
0: You secure a job.
1: నా పొట్ట నిండుతుంది.
0: I fill my belly.
1: కేవలం కుటుంబం జరుగుతుంది.
0: I maintain family.
1: జీవితం వెళ్ళిపోతుంటది.
0: I carry out my living.
1: ఇంకే చాలనుకుంటున్నాం.
0: You are satisfied with that.
1: ఏ వ్యక్తి అయినా కూడాను.
0: Any person.
1: నేను చదివినది ఏమిటి?
0: What is it I study?
1: నేను చేసేది ఏమిటి?
0: What job I do?
1: ఈ చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: What is the result of my studies?
1: అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: No one investigating to understand this truth.
1: కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల, మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
0: Therefore all that we have studied must be fully made use of as we render service to the society where you are born.
1: వంట వండినావు.
0: You just cooked it there in the kitchen.
1: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
0: All items are delicious.
1: కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు.
0: So many preparations are made.
1: కానీ
0: బట్
1: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీని ఫలితం లభిస్తుంది.
0: ది యాక్చువల్ రిజల్ట్ విల్ బి నోన్ ఇఫ్ ఓన్లీ వెన్ దీస్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ సర్వ్ టు ద గెస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్.
1: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
0: ఇఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కిచెన్
1: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
0: ఇఫ్ యూ టేక్ ఎస్కార్ట్ గెస్ట్ టు a hotel, what for all the preparations?
1: ee chesina vante emi prayojanam?
0: What is the use of all the preparations made?
1: Enta nirupayogam?
0: It's all useless.
1: Kanukane ade vidham gane manam telusukunnatundi manchi vishayamulu,
0: all the things we have known,
1: manam anubhavinchinatundi manchi vishayamulu,
0: all good things we experience,
1: manasulo print ayipovali,
0: must be imprinted on our mind.
1: Adi e okana oka samayam lopala,
0: this at one time,
1: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణుడి నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
0: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
1: కానీ ఆ మెసేజ్ ని ఎవరికి అందించడానికి వీలు కాకపోయింది.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీ వన్.
1: గోకులములో ఉండినటువంటి గోపికలు, గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకొని పోయినటువంటి వారు.
0: ద లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ అవర్ బాయ్స్.
1: ఉపనిషత్తులు, వేదాంతములు, యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
0: ఉద్ధవ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ఆల్సో యోగ శాస్త్ర.
1: ఉద్ధవుడు కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాడు మూర్ఖులు ఈ గోపికలు.
0: ఉద్ధవ సైడ్, ఓ స్వామి కృష్ణ, ద గోపిక
1: ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
0: దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి

0: యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళు తప్పక కలిగింపజేస్తానున్నాడు.
1: ఓ లార్డ్ ఇఫ్ యు పర్మిట్ మీ ఐ విల్ గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దిస్ యోగ శాస్త్ర టు దోస్ గోపికస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రాడు.
1: గోపికస్ విల్ రెస్పాండ్ ఇఫ్ ఓన్లీ ఐఎమ్ సెంట్ బై యూ నాట్ బై ఎనీబడి.
0: వాళ్ళకేమిటి, ఏ దేవుడు లేడు.
1: దే హ్యావ్ నో ద గాడ్.
0: బ్రహ్మం వచ్చాడు, బ్రహ్మం మేము చూడలేదు.
1: బ్రహ్మ అపియర్డ్, దే సే వి హావ్ నాట్ సీన్
0: బ్రహ్మ. వచ్చాడు, మేము చూడలేదు విష్ణువును.
1: విష్ణు కేమ్, వి హావ్ నాట్ సీన్ హిమ్ బిఫోర్.
0: శివుడు వచ్చాడు, మేము చూడలేదు శివుడు.
1: శివ, వి నెవర్ మెట్ హిమ్ ఎర్లీ.
0: చూడనటువంటి దానిపైన ఏ రీతిగా మేము లగ్నం గావించేది మా మనసు.
1: హౌ కెన్ ఐ కాన్సంట్రేట్ మై మైండ్ ఆన్ దాట్ ఐ హావ్ నాట్ మెట్.
0: ఒక్కడే కృష్ణుడు.
1: వి హావ్ సీన్ ఓన్లీ వన్ కృష్ణ.
0: అతని యొక్క శక్తి సామర్థ్యం అనుభవించినది ఆ ఒక్కని ద్వారానే.
1: We could enjoy his power and capacity.
0: కనుక మాకు కృష్ణుడు తప్ప అన్యం మాకు అక్కర్లేదు.
1: Excepting Krishna, we don't want anyone.
0: కనుకనే కృష్ణుణ్ణి ఎవరు పోయినప్పటికీ అలవ్ చేసేటువంటి వారు కాదు కృష్ణుడి యొక్క భక్తికి.
1: So they never allowed anyone else to step in
0: there. ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
1: Uddhava said, Krishna, give me a small chit so that I would be permitted to enter.
0: రాసి ఇచ్చాడు.
1: హీ గేవ్ దట్ చిట్.
0: ప్రియమైన గోపికలారా,
1: డియర్ గోపికాస్,
0: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
1: మై ఇంటిమేట్ ఫ్రెండ్
0: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
1: ద బేరర్ ఆఫ్ దిస్ చిట్ ఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: తెచ్చి చూపించారు.
1: హీ బ్రాట్ ఇట్ అండ్ హెస్ షోన్.
0: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ట్రావెల్డ్ ఇన్ ద సేమ్ చారియట్. అది
0: మరింత మోసమైపోయింది.
1: సో దేవర్ డిసీవ్.
0: ఆ రథం వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది.
1: అండ్ ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
1: థింకింగ్ దట్ కృష్ణ అరైవ్డ్, ఆల్ గోపికాస్ అసెంబ్లెడ్ దేర్.
0: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
1: దే వర్ జస్ట్ వాచింగ్ వేర్ కృష్ణ ఇస్.
0: రాత్రింపగలు కన్నులు కాయలు కాచేటట్టు కాకుండా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
1: డే అండ్ నైట్ దే వర్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్.
0: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు మరొక ఒక్క క్షణమైన కూడాను బృందావనము రాలేదు.
1: ద మూమెంట్ హి హస్ గాన్ ఓవర్ దేర్ టు మధుర, హి హస్ నాట్ కమ్ బ్యాక్ టు బృందావన్.
0: నిరాశకు గురి అయ్యారు.
1: దే వర్ డిసప్పాయింటెడ్.
0: నిస్పృహను పొందారు.
1: దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: ఏ విధమైనటువంటి ఒక శక్తిని కోల్పోయారు.
1: దే లాస్ట్ ఆల్ దేర్ ఎనర్జీ.
0: ఆనందంగా పరిగెత్తారు.
1: బట్ హౌఎవర్ దే వర్ రన్నింగ్ ఇన్ జాయ్ ఎక్స్పెక్టింగ్ కృష్ణ.
0: చూపించారు చీటీని.
1: అండ్ ద చిట్ వాస్ షోన్ టు దెం. ఉద్ధవ హస్ గివెన్ ద చిట్.
0: కృష్ణుడు పంపించాడు చీటీని అన్నాడు.
1: దిస్ చిట్ ఇస్ గివెన్ టు మీ బై కృష్ణ.
0: ఒక గోపిక చెప్పింది.
1: వన్ గోపిక సేడ్,
0: ఉద్ధవ,
1: ఉద్ధవ,
0: మేము గోపికలము, పల్లపరుచులము.
1: వీఆర్ గోపికస్, ది విలేజ్ గర్ల్స్.
0: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
1: We don't have any formal education.
0: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
1: We are not sent to any schooling by our parents.
0: ఓనామాలు కూడా మాకు తెలియదు.
1: We don't know any letters.
0: అంత మూర్ఖులమైనటువంటి మేము.
1: We are so foolish. We don't know.
0: దేంట్లో విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
1: We are fools only in matter of education.
0: ఆత్మ విద్య లోపల మేము అమరత్తులము.
1: But in spiritual knowledge we know everything.
0: అనేటప్పటికీ ఎవరైనా ఎంతో అంతో చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
1: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్, యూ మే గో త్రూ దిస్ చిట్, హీ సెడ్.
0: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
1: వన్ గర్ల్ నోస్ లెటర్స్, ది ఆల్ఫబెట్స్.
0: ఆమెకు అందించాడు.
1: హీ పాస్డ్ ఆన్ ద చిట్ టు హర్.
0: ఆమె ముట్టలేదు.
1: షీ డిడ్ంట్ టచ్ ద చిట్.
0: ఉద్ధవ, నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ, ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్ టు యూ.
0: ఎందువలనగా నాకు అక్షరం తెలుసు. కృష్ణుని దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
1: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ, ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
0: కానీ బట్ నేను దానిని ముట్టలేను.
1: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్.
0: ఎందుకు ముట్టకూడదు?
1: వై డోంట్ యు టచ్?
0: కృష్ణ భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు?
1: యు వర్షిప్ కృష్ణ, యు అడోర్ హిమ్, యు సే దట్ యు లవ్ హిమ్, వై డోంట్ యు టచ్ ది చిట్?
0: ఉద్ధవ, భక్తి యొక్క ప్రపత్తులు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: You cannot understand the levels, altitudes of devotion.
0: Krishna vyogam cheta maa dehamanta mandipothundadi.
1: Because of pangs of separation from Krishna, the whole body is burning.
0: Kanuka aa jaavunu memu muttetappudiki jaaluku kaalipothundo emto.
1: If we just touch that chit, it may get burned down.
0: Kanuka Krishna vratanu memu basmam cheyadam maaku ishtam ledu.
1: So we don't want to burn that chit given by Krishna.
0: Enta goppa vicharam vaadi.
1: That is the level of their devotion.
0: నాకు తెలిసిన విద్యాన్ని చక్కగా ఇంకోటి తీసుకుని చక్కగా చదవచ్చును, కానీ ఆ పని చేయలేదు.
1: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్ షీ డి నాట్ పిక్ అప్ ద చెక్.
0: మా దేహం నగసక పర్యంతం కూడాను కృష్ణ యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము.
1: బికాస్ ఆఫ్ సపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఇస్ బర్నింగ్.
0: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి.
1: వాట్ ఎవర్ యు మే టచ్ ఇట్ మే బి బర్న్డ్.
0: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ అక్షరములను మేము భస్మం చేయడానికి మాకు ఇష్టం లేదు.
1: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకొక గోపికను చూపించారు.
1: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక.
0: ఆ గోపిక చూచింది, ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ వీ రెస్పెక్ట్ యు, అవర్ నమస్కార్ టు యూ.
0: నాకు కూడాను కృష్ణుని హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుస్తుంది.
1: ఐఎమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను.
1: ఐ కెనాట్ బేర్ దిస్ సఫరింగ్ ఆర్ గ్రీఫ్ ఎనీ లాంగ్.
0: నా యొక్క కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
1: యాజ్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్ ఫాల్ ఆన్ దిస్ లెటర్ ఆల్ లెటర్స్ విల్ బి వాష్డ్ అవుట్.
0: అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
1: వెల్ వెన్ ఆల్ ద లెటర్స్ ఆర్ నాట్ దేర్ హౌ కెన్ ఐ రీడ్ దెన్?
0: కనుక నేను దాన్ని చదవను.
1: సో ఐ కెనాట్ రీడ్ ఇట్.
0: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
1: దెన్ ఉద్ధవ రెడ్ ఇట్ హింసెల్ఫ్.
0: చదివింది మూడే అక్షరాలు.
1: Only three sentence lines he read.
0: ఓ ప్రియమైన గోపికలారా,
1: ఓ డియర్ గోపికాస్,
0: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి.
1: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: ఇంతే చదివాడు.
1: దట్స్ ఆల్.
0: ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్లిపోతామని వెళ్ళారు.
1: ఓన్లీ టు దిస్ ఎక్స్టెంట్ yes, better we go, they said.
0: విద్ధవుణ్ణి ఒక్కరైనా కూడా కన్నెత్తి చూడలేదు.
1: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ ఎట్ ఉద్ధవ.
0: కృష్ణుణ్ణి చూచినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు.
1: ఐస్ దట్ హావ్ సీన్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ఎట్ ఎనీబడీ.
0: కన్నులు

0: Though there is God available to confer blessing, but you only want worldly desire, the family.
1: Yenta duradrushtavantulo.
0: How unfortunate you are.
1: Yemi telupu.
0: What is to be conveyed?
1: Yenta duradrushtavantulki emani telupali.
0: To these unlucky people, what is to be conveyed?
1: Ani varu vicharam chestu potu vacharu.
0: They were just thinking in this direction.
1: కట్టగడపటికి అమ్మ నా ఒక్క యోగక్షేమాన్నైనా కూడా మీరు విచారించి మీరు చూడండి అన్నాడు.
0: ఈ సెట్ ఓ గోపికాస్ అట్లీస్ట్ ఫైండ్ అవుట్ ద వెల్ఫేర్ అట్లీస్ట్.
1: ఉద్ధవ నీకు అనేక మనసులు ఉండవచ్చు.
0: ఉద్ధవ యు మే హ్యావ్ మెనీ మైండ్స్.
1: మా గోపికలకు ఉన్నది ఒకే మనసు, ఒకే మనసు.
0: బట్ గోపికాస్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ మైండ్.
1: అదే కృష్ణుడి యొక్క మనసు.
0: That is of Krishna's.
1: ఆ మనసు కూడా ఇప్పుడు ఇక్కడ లేదు.
0: ఈవెన్ దట్ మైండ్ ఈస్ నాట్ విత్ అస్.
1: కృష్ణుడితో పాటు మధురకు పోయింది.
0: ఇట్ హాస్ ఫాలోడ్ కృష్ణ టు మధుర.
1: కనుక నీ యోగక్షేమాన్ని విచారించడం కానీ నీ యోగం యొక్క స్పీచ్ని వినడానికి కానీ మాకు రెండో మనసు లేదు.
0: సో వీ కెనాట్ రెస్పాండ్ టు యువర్ కైండ్ ఎంక్వైరీస్ నార్ లిసన్ టు యువర్ టాక్ ఆన్ యోగ శాస్త్ర.
1: ఆ ఒక్క మాటతోనే ఉద్ధవుని యొక్క తల గర్రం తిరిగిపోయింది.
0: ద హోల్ హెడ్ రీల్డ్ అండ్ టర్న్డ్ ఎట్ వన్ ఇన్స్టెంట్.
1: ఈ చదువు
0: సాల్వ్ దిస్ స్టడీ.
1: ఏ ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడాను కేవలం తల లోపల కూరి కూరి కూరి కూరి తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ద వరల్డ్ ఇన్ నాలెడ్జ్ ఇన్ ద ఫిజికల్ మ్యాటర్ ఈ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: ఏ అమెరికాలోదో, ఏ జపాన్ లోదో, జర్మనీ లోదో, ఏ అఫ్రికాదో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దోస్ మ్యాటర్స్ రిలేట్ టు అమెరికా, జపాన్, జర్మనీ ఆర్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: దీనికోసం ఈ తల ఇచ్చింది ఇది.
0: ఇస్ ఇట్ ఫర్ దట్ రీజన్ ద హెడ్ ఇస్ గిఫ్టెడ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: వెన్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్నా తల బుర్ర అది ఖాళీ అగునా.
0: ద హెడ్ విచ్ ఇస్ ఫుల్లీ ఆఫ్ దట్ మ్యాటర్ అన్లెస్ ఇట్ ఈస్ ఎంప్టీ యూ కెన్ నాట్ యాడ్ ఎనీథింగ్.
1: ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: అన్లెస్ ఇట్ ఈస్ ఎంప్టీ యూ కెన్ నాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది.
0: ఆల్ దిస్ నాట్ ద వరల్డ్ ఇన్ నాలెడ్జ్.
1: చదవలసింది చదవలసిందే.
0: ఎస్ వీ షుడ్ స్టడీ.
1: ఆ చదవలసినటువంటి దాంట్లో ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రెజర్ దాట్ విచ్ ఇస్ నెసెసరీ.
1: అనవసరమైనవన్నీ చూసినవంతా చేసినవంతా తల్లో పెట్టుకోవటం మంచిది కాదు.
0: వీ నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వీ సీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఒక పల్లెటూరి గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టం లోపల చదువు చెప్తున్నాడు.
0: దేర్ ఇన్ ఎన్ ఓల్డ్ బిల్డింగ్ ఇన్ ఎ విలేజ్ ఎ టీచర్ స్టార్టెడ్ టీచింగ్ టు విలేజ్ బాయ్స్.
1: చెప్పాడు.
0: హీ సెడ్
1: 3+3+3+-2 అన్న ఎంతరా అన్నాడు.
0: హీ సెడ్ 3+3+3-2 ఈజ్ వాట్స్ నంబర్ ఇట్స్ ద బ్యాలెన్స్. హీ సెడ్
1: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
0: దిస్ బాయ్ వాస్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్.
1: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
0: ద టీచర్ సెడ్, వేర్ ఆర్ యూ స్టేరింగ్, వేర్ ఆర్ లుకింగ్, హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ వాట్ ఆల్ ఐఎమ్ టీచింగ్.
1: ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు.
0: వాట్ ఈస్ థాట్
1: ఇంతా చేరిందా పూర్తి,
0: హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ కంప్లీట్లీ.
1: వాడు అన్నాడు,
0: ద బాయ్ సెడ్,
1: చిత్తం శివుని పైన భక్తి పరుల పైన అన్నట్టు వాడు దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
0: బట్ హిజ్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: ఈస్ ద బాయ్ సెడ్, సార్ Everything has gone excepting the tail.
1: Anaga emiti aa paata kottam lopala oka torra untundali.
0: There in that old building there you find a hole.
1: Elaka poi cheripoyindi.
0: A rat was getting into that hole.
1: Elaka poorthi cheripindi, thooka matham bayata undi.
0: The entire rat has gone into the hole but the balance tail was remaining behind.
1: Teacher bodhinchedi okati, veedu chuchindi cheppadam marokati.
0: The lesson of the teacher is one thing and the reply of the student is different.
1: ఈ విధంగా ఇలాంటివి చేర్చుకోవడానికి తల వచ్చిందేది.
0: Are the heads are given to stuff such matter?
1: కాదు కాదు.
0: No.
1: జీవితానికి ఏది ఆదర్శవంతమైనటువంటిది?
0: What is really ideal in our life?
1: సమాజానికి మేము ఏ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి?
0: What type of idealism that I can...
1: Vidya anaga emiti?
0: What is education?
1: Vid plus ya vidya.
0: Vid plus ya is vidya.
1: Ya ఏది?
0: Ya that.
1: విద్య అనగా జ్ఞానము.
0: దట్ విజ్డమ్.
1: ఏది జ్ఞానమును అందించడో అది ఏ విద్య.
0: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
1: ఈనాటి జ్ఞానం అనేటువంటిది ఎక్కడా అందించడం లేదు.
0: టుడే నో విజ్డమ్ వాట్స్ ఎవర్.
1: అంతా అజ్ఞానమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: ఈ పండితులందరూ కూడా చెండ అమార్కులు స్నానం చేయటానికని నదికి వెళ్లారు.
0: The two scholars, Chanda and Amarka, where they were going to the river to have their bath.
1: Toti balu nanta chetchukunnadu.
0: Prahalada assembled the remaining boys there.
1: Narayana bhajan Narayan, Narayana bhajan Narayan. Tanu manaranjana bhava bhava vanjana asurani kandan Narayan. Tanu manaranjana bhava bhaya vanjana asurani kandan Narayan. Narayana bhaja Narayan, Narayana bhaja Narayan, Narayan bhajan cheyinchadu.
0: He made all boys join in chorus singing the glory of God.
1: Matya kurma varaha narahari vamanago avatarakiya parashurama avru ramakrishna banu dushtun kosam varakiya he avatari leela dhari kunjavihari narayan narayana bhajanarayan narayana bhajanarayan narayan narayan narayan.
0: He made all boys join in bhajans, group singing.
1: Bhajanasya manaku sajana banakar bhakti margani ki ladiya sai bhajanase bhavasagar ke paranadesik ladiya patito dhari patti vihari he giridhari narayan narayan bhajanarayan narayan bhajanarayan. నారాయణ భజన నేర్పిస్తూ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనల్ని ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
0: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ us totally.
1: కారణమేమిటి?
0: వై?
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
0: మై ఫాదర్ హిరణ్యకశిపు,
1: అర్థకామమ్మను గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు ఒక శాసనం చేశాడు.
0: My father Hiranyakashipu commanded all teachers to teach only two principles, Ardha, the money, the kama, desire.
1: ఏమిటి మన చదువు?
0: What is this education?
1: అర్థాన్ని, ధనమును సంపాదించాలి అని చెప్పాడు.
0: He said that we should earn money.
1: ధనమును సంపాదించడానికి కాలేజీలకు పోవాలనా?
0: To earn money.
1: డిగ్రీలు తీసుకోవాలనా? బజారుకు పోతే బిచ్చగాడిగా మరి ఎంతమంది ధనమును సంపాదిస్తున్నారు?
0: To earn money, should we go to a college and receive the degree? So many beggars
1: are going to be.
0: And so many people earn money in so many ways. Is education needed to earn money?
1: Chi. Mana guru bolu yeh vidhamen piti bodhalo mana chestunnaru. Manam yeh matram kuda nu follow cheyakoddu.
0: We should not follow our teachers.
1: Inga kaamam.
0: And then kama desire.
1: Vishayavanchana anubhavinchadaniki chudu. Adigo koti, idigo kukka, idigo eluka, idigo naraka. కుక్క, ఎక్క, నక్క, ఎలుకలు, పిల్లులు, గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి వీరికి చదువు కావాలనా?
0: ద కామాది డిజైర్ టు హ్యావ్ ది సెన్సువల్ ప్లెజర్, వై షుడ్ వి స్టడీ ఆర్ రిసీవ్ ఎడ్యుకేషన్? యు ఫైండ్ ద క్యాట్స్ ఇన్ ద రాట్.
1: తెలియనటువంటి యొక్క ఆత్మవిద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి.
0: వీ నీడ్ ఎ టీచర్ టు టీచ్ అస్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు?
0: వై డూ వి నీడ్ టీచర్స్?
1: అధ్యాపకులు ఎందుకు మనకు?
0: వై, వాట్ ఫార్ మెటీరియల్ నాలెడ్జ్?
1: కనుక ఈ యొక్క అత్తకామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
0: Therefore we turn totally against the education that teaches the sensual pleasure.
1: సై అనిపించుకుంటాది పిల్లలకందరికీ.
0: So all boys accepted this view of Prahlad.
1: టీచర్స్ వస్తున్నారు.
0: టీచర్స్ వర్ జస్ట్ స్టార్ట్
1: స్ట్రైక్ ప్రారంభం చేశారు పిల్లలంతా.
0: Boys started their strike.
1: ఏ పదము పలకకూడదని చెప్పాడో హిరణ్యకశిపుడు అదే పలకాన్ని అందరు కూడా ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ్, నారాయణ భజ నారాయణ్, నారాయణ్.
0: హిరణ్యకశిపు నెవర్ వాంటెడ్ దెమ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ నారాయణ.
1: నారాయణ యొక్క నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఇంకేమైనా ఉచ్చరించవచ్చు.
0: నో వన్ షుడ్ అటర్ హిజ్ నేమ్ నారాయణ, యూ కెన్ సే ఎనీథింగ్. దానికి
1: విరుద్ధంగా ఈ పిల్లలంతని తయారు చేశాడు ప్రహ్లాదు.
0: బట్ ప్రహ్లాద్ అటర్న్డ్ దెమ్ అగెన్స్ట్ హిస్ కమాండ్.
1: వచ్చాడు చెండా మార్కులు.
0: చెండా మార్క కేమ్ దేర్,
1: తలలు కొట్టుకున్నారు.
0: బీటింగ్ దేర్ హెడ్,
1: తా జెండను కోతి వనమల్లా చేర్చిపోయింది అన్నట్టుగా. ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరికీ కూడా నారాయణ భజన చేస్తున్నాడే, ఏమి కర్మరా?
0: Prahlada spoiled sufficiently himself, but he is spoiling the rest of the people. What a fate it is.
1: Ani Prahladunu chaala dandincharu.
0: And they just punished Prahlada.
1: Enta dandinchinappatiki meer bodhinchetundi chaala tappu,
0: In spite of all the punishment,
1: విద్యలో మొట్టమొదటి ధర్మము పాదంగా ఉండాలి.
0: ఇన్ ఎడ్యుకేషన్ ధర్మ దట్ షుడ్ బి ది ఫస్ట్ ఫౌండేషన్.
1: ఇది పురుషార్థములో ప్రధానమైనటువంటి ఒక సోపానము.
0: ఇట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
1: ధర్మమును అర్థము, అర్థంతో ధర్మము సాధించాలి, ధర్మముతో అర్థాన్ని సాధించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎర్న్ మనీ ది అర్థ బేస్డ్ ఆన్ ధర్మ ద రైచస్.
1: ధనముకు అవసరమే కానీ ధర్మంతో మనం ధనం సాధించాలి.
0: మనీ ఇస్ నెసెసరీ బట్ యు షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ ఎ రైచువస్ వే.
1: వాంఛలు ఉండవలసినది,
0: డిజైర్,
1: కానీ ధర్మంతో వాంఛలు అనుభవించాలి.
0: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
1: ఈ విధంగా అనుసరించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
0: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్ యు విల్ హావ్ మోక్ష లిబరేషన్.
1: ప్రహ్లాదు నమోక్షో నమస సృష్టి నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథి నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమస సృష్టి, ఆకాశం నుంచి టక్కన ఉట్టిపడి రాదు మోక్షము.
0: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: నపాతాళే నభూతలే,
0: నాట్ ఫ్రమ్ ద
1: ప్రపంచం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
0: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్.
1: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే,
0: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్ టోటలీ.
1: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
0: దట్ ఈస్ ది డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
1: పైన ఉన్నటువంటి నిమురును ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యు కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
1: కప్పుకున్నటువంటి మేఘమును కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
0: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యు కెన్ సీ ద సన్.
1: కనుక మనం క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆర్ ఎఫర్ట్.
1: పుట్టించింది సూర్యుడే.
0: ఇట్స్ ద క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
1: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
0: దేర్ఫోర్ ద సన్ విల్ నెవర్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్ బికాస్ ఇట్ ఇస్ ప్రోడక్ట్, ఇట్ ఇస్ ఓన్ ప్రోడక్ట్.
1: అవే కదిలిపోతుంది,
0: దే పాస్ ఆఫ్ ఆన్ దేర్ ఓన్.
1: కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు.
0: సో వాట్ టీచర్స్ టు టీచ్ ఈస్ నాట్ సింప్లీ దే.
1: ధర్మము మొదటి పాదము.
0: సో ధర్మ రైచుల్స్
1: అష్టగామము మండో రెండో స్టెప్స్,
0: అండ్ ద వెల్త్ అండ్
1: డిజైర్ టాప్ లెవెల్,
0: అండ్ లిబరేషన్ ఇస్ అట్ ద టాప్.
1: మిద్దిని ఎక్కాలంటే లాడర్ వేస్తున్నాము.
0: ఇఫ్ యూ వాంట్ క్లైమ్ ద స్టేర్ కేస్,
1: స్టెప్ లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము?
0: విదౌట్ ద ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యూ క్లైమ్?
1: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను,
0: దీస్ టూ ఆర్ ఇన్ బిట్వీన్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
0: వీ షుడ్ టీచ్ అవర్ టీచర్స్.
1: మనమే టీచర్స్ కావాలి.
0: లెట్ అస్ బి టీచర్స్.
1: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరముల పిల్లవాడు
0: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్,
1: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరములు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
0: సైంటిస్ట్ ఆఫ్ 1000 ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ సెట్ ది హోల్ వరల్డ్ ఇన్
1: ఐదు సంవత్సరముల యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాజ్ ఏజ్డ్ ఓన్లీ 5.
1: ఎందుకలడు అందులేడని సందేహము వలదు.
0: Never doubt that God is here and that he is not there.
1: శక్తి సర్వోపగతుండు,
0: God is everywhere.
1: ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
0: Wherever you search for him, you will find him over
1: there. ఆనాడే చెప్పాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద్ డిక్లేర్డ్ దెన్ ఇట్ సెల్ఫ్.
1: ఎక్కడ చూసినా కూడా అణువు లోపల కణము లోపల కూడాను భగవంతుడే ఉన్నాడు.
0: God is present in every atom and in every cell.
1: దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను ఆటమ్ అని చెప్తూ వచ్చారు.
0: ద మోడర్న్ సైంటిస్ట్ కాల్ ఇట్ అన్ ఆటమ్.
1: ఆటమ్ శక్తి అని ప్రబోధించారు.
0: దే కాల్ ఇట్ ఆటమ్ ఇస్ ఎనర్జీ.
1: ఆ శక్తిని ఎనర్జీ అన్నారు.
0: దట్ దే కాల్ ఇట్
1: ఎనర్జీ ఇస్ గాడ్ అన్నారు.
0: దే సే ఎనర్జీ ఇస్ గాడ్.
1: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
0: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ టర్న్స్ రాని.
1: ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది.
0: But the spiritual power will make you experience
1: directly. The food served on the
0: plate can be partaken
1: straight away.
0: But what is the procedure adopted by scientists
1: today? They
0: collect the food served on the plate with a hand and turn it around their body and try to put the marks
1: into the mouth.
0: With all the curves and the bends, ultimately food will reach the mouth only.
1: ఇది సైన్స్ యొక్క ప్రభావము అన్నారు.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సైన్స్.
1: ఏమిటి ప్రభావము?
0: వాట్ ఇస్ దిస్?
1: కనుక ఆనాడే ప్రహ్లాదు అంత నేచురల్ సైన్స్ అంతా కూడాను చక్కగా స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు.
0: ప్రహ్లాద at the time he tender age could know this.
1: చదివినంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు,
0: All that we study is not
1: to,
0: not to make use of it.
1: Because
0: there are many students of science
1: here.
0: You go to the laboratory.
1: Hydrogen, రెండు భాగాలు ఆక్సిజన్ ఒక భాగం రెండు వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు.
0: టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్, వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్, H2O విల్ మేక్ వాటర్.
1: ఇక్కడ మీరు ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
0: దిస్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద లెబొరేటరీ.
1: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
0: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్.
1: లేదు.
0: నో.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాట్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎలివేషన్ గా ఉంటుంది.
0: బట్ ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇస్ ఎలివేషన్.
1: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
0: దట్ ఎలివేషన్ ఇస్ నీడెడ్.
1: చూచే వారందరికీ ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
0: ఎవ్రీబడి దట్ విల్ సీ ఇస్ ది ఎలివేషన్ దట్ సింబల్.
1: మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
0: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
1: నీవు ఎక్కడైనా ఉండు.
0: You may stay anywhere.
1: అంత దైవమే చూసుకుంటాడు.
0: God will take care of you.
1: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
0: We should strengthen that faith.
1: అడవులయందున్న,
0: you may be in the forest,
1: ఆకాశమునన్న,
0: or in the space,
1: పట్టణమునన్న,
0: or city,
1: పల్లెనున్న,
0: or a village,
1: గుట్ట మీదనున్న,
0: మౌంటైన్ టాప్,
1: నట్టేటబడి ఉన్న,
0: ఆర్ ఇన్ ద డీప్ సీ,
1: ఎక్కడున్నానేమి ఎరుగునతనే.
0: యు మే బి ఎనీవేర్ బట్ గాడ్ నోస్.
1: ఎక్కడ ఉన్నా అతను తెలిసిపోతుంది.
0: గాడ్ నోస్ వేర్ ఎవర్ యు ఆర్.
1: సర్వత్రా ఉంటున్నాడు.
0: బికాస్ హిస్ ఎవ్రీవేర్.
1: నీ తల ఇక్కడ ఉంటుండాలి.
0: యువర్ హెడ్ ఈస్ హియర్ ఆన్ ద టాప్.
1: కానీ నీ కాలు కింద ఉంటుండాలి.
0: బట్ ది ఫీట్ ఆర్ బిలో.
1: కాలిపైన ఒక చీమ పోతుండాలి.
0: యాజ్ యాంట్ వాక్స్.
1: కానీ తక్షణం మీద అన్ని పొట్టి కొట్టేశావు కదా.
0: ఇమ్మీడియట్లీ యు థంప్ ఇట్ దేర్.
1: తల పోయి చూచిందే దానికి అక్కడ.
0: హెడ్ హాస్ నాట్ గాన్ డౌన్.
1: అక్కడ సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క చైతన్య శక్తి.
0: బట్ దిస్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది
1: దేశములో. దేహములో చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుందో అదే విధంగానే దేశమంతా కూడా భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ, దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్
1: దేహము. దేశము బింబ ప్రతిబింబములే.
0: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ ఆర్ ద
1: అభావములే. భావ అభావములే.
0: దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్ అలోన్.
1: చీకటి వెలుగులు రెండు లేవు.
0: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్.
1: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుండాలి.
0: నౌ ఇఫ్ ఐ లిటిల్ డార్క్,
1: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు.
0: ద మూమెంట్ యూ స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్.
1: ఎక్కడ పరిగెత్తిపోయింది?
0: వేర్ హాస్ ఇట్ గాన్?
1: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం.
0: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యూ ఫైండ్ ఇట్
1: గాన్. ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ హాస్ ఇట్
1: కమ్? ఎక్కడ పోలేదు, ఎక్కడ రాలేదు.
0: ఇట్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్. ఇట్ హాస్ నాట్
1: అపియర్డ్. దీపం ఉన్నప్పుడు చీకటి కనిపించదు, చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు.
0: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యూ డోంట్ హావ్ ద లైట్. వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్.
1: ఒక్కటే భావ అభావములే.
0: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. వన్ ఇస్ మానిఫెస్టేషన్.
1: ఎక్కడికి పోలేదు, అది ఎక్కడి నుంచి రాలేదు.
0: సో దిస్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్, దట్ హాస్ నాట్ కమ్ హియర్.
1: ఒక్కటే ఎప్పటికీ.
0: Only one thing that exists all the time.
1: అది ఏ సత్యం?
0: That is truth.
1: ఆ సత్యమే త్రికాల భాద్యం.
0: That truth is indivisible in all three times.
1: అట్టి త్రికాల భాద్యమైనటువంటి సత్యతత్వాన్ని మనం ఎక్కడ పోయినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ మనం దాన్ని విస్మరించకూడదు.
0: We should never forget this truth which is indivisible in all three periods of time, wherever you are, whatever you do.
1: మొట్టమొదట మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ,
0: you may study anything,
1: దృష్టిని మాత్రం పెట్టుకోండి.
0: But keep in your view,
1: ఏది ఆ దీనికంతా సర్వ విద్యలకు ఆధారం?
0: వాట్ ఈస్ ది ఎసెన్స్, వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
1: అది ఏ ఆధ్యాత్మ విద్య విజ్ఞానం.
0: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విజ్ఞానం నేనే అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్.
1: ఆధ్యాత్మ విద్యను నేనే.
0: ఐఎమ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్
1: అన్నింటి ఎందుకు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉంటుంది.
0: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
1: మ్యాటర్. ఉంటుండాలి ఒక అయస్కాంతం. ఉంటుండాలి
0: ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్.
1: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి.
0: ఐరన్ పీస్,
1: అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కరుచుకుంటుంది.
0: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమీడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్.
1: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం.
0: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ద ఐరన్ పీస్.
1: కాదు కాదు.
0: నో,
1: అది కూడా దైవత్వమే.
0: ఇట్స్ ఆల్సో డివినిటీ.
1: ఈ మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి పవర్ తానే.
0: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: ఐరన్ శుభ్రంగా ఉంటుంటేనే దాన్ని ఆకర్షిస్తుండాలి.
0: ఇది ఐరన్ ఈస్ క్లీన్ ఇట్ విల్ బి డ్రా.
1: దురదృష్టవశాత్తు ఈనాటి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు?
0: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే?
1: మ్యాగ్నెట్ ని పెద్ద దీన్ని కొండ పోయి పెట్టినప్పటికీ,
0: ఈవెన్ ది మ్యాగ్నెట్ ఇస్ బిగ్,
1: ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు.
0: ఈవెన్ ది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్ ఇట్ విల్ నాట్ బి డ్రాన్.
1: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుండది?
0: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్?
1: ఐరన్ చెప్తుండది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది.
0: This iron says, this magnet has no power.
1: అప్పుడు మ్యాగ్నెట్ పక్కన నవ్విందట.
0: The magnet smiled.
1: ఓ పిచ్చి అయ్యనా,
0: ఓ మ్యాడ్ అయ్యనా,
1: నిన్ను కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు, నేనెట్ట నిన్ను దగ్గర చేర్చుకునేది.
0: ఓ ఐరన్, యు ఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్, హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్
1: యు? డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసేయి, ఆటోమేటిక్ గా వస్తున్నావు.
0: గెట్ యువర్ సెల్ఫ్ క్లీన్స్డ్ కంప్లీట్లీ, గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్.
1: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి.
0: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ అన్ ఐరన్ పీస్.
1: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే.
0: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్.
1: దాన్ని శుభ్రం చేసుకోవాలి.
0: ఇట్ మస్ట్ బి క్లీన్డ్.
1: కేవలం పైన స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు.
0: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోప్.
1: అంతర్ బహిష్ట సర్వవ్యాప్తి నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్ర కూడా మనం శుభ్రంగా ఉంటుంది.
0: క్లీన్నెస్, ఇన్నర్ అండ్ అవుట్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన ఖర్చుకుంటుంది.
0: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్.
1: ఖర్చుకోవటమే కాదు,
0: నాట్ మియర్లీ
1: ఐరన్ కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మార్చేస్తుంది.
0: నాట్ మియర్లీ దట్, ఈవెన్ ఐరన్ బికమ్స్
1: మ్యాగ్నెట్. బ్రహ్మైవ భవతి,
0: దట్ ఇస్ నో అదర్
1: బ్రహ్మ. ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేయండి.
0: యు ఎక్స్పెరిమెంట్ దిస్ ఎనీవే.
1: మ్యాగ్నెట్ కు ఒక పిన్ను కనిపించండి.
0: జస్ట్ అలౌ ది పిన్ టు,
1: ఆ పిన్ను అంటే రెండు దినాలు పెట్టండి, మూడవ దినం ఆ పిన్ మ్యాగ్నెట్ అయిపోతుంది.
0: థర్డ్ డే ది పిన్ బికమ్స్ ఎ మ్యాగ్నెట్.
1: చూసారా, దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడాను ఐరన్ ముక్క కూడాను మ్యాగ్నెట్ గా మారిపోయి,
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, బికాస్ ఆఫ్ ద నియర్నెస్, బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్, దాని
1: యందు ఉన్నటువంటి యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది.
0: దట్ ఈస్ ద సీక్రెట్ క్వాలిటీ లేటెంట్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్.
1: గొడ్డలి తీసుకుని వెళ్తారు అడవికి.
0: యు టేక్ ఎన్ యాక్స్ అండ్
1: ఒక గంధ చెట్టును కొట్టుతాడు బాగా గొడ్డలతో.
0: యు జస్ట్ కట్ ఆఫ్ ఎ శాండల్ ట్రీ.
1: కానీ అంత సుగంధమును అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపైన ఏమైనా కోపిస్తుందా? కాదు.
0: ద శాండల్ ట్రీ దో ఇట్ ఈస్ కట్ ఆఫ్ విత్ ఎన్ యాక్స్, ఇట్ ఈస్ నెవర్ యాంగ్రీ విత్ ది యాక్స్.
1: తన సుగంధాన్ని కూడా ఆ గొడ్డలి కొంచెం అందిస్తుంది.
0: ఇట్ విల్ పాస్ ఆన్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ టు ద యాక్స్.
1: చూసారు ఎంత ఉపకారం.
0: వాట్ హెల్ప్ ఈస్ రెండర్డ్.
1: మీకు ఒక చిన్న ఉదాహరణ. షిరిడీ లోపల
0: స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇన్ షిరిడీ.
1: ముందు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు,
0: బాబా వెంట్ దేర్ బిఫోర్,
1: ఏది లేదు, ఒక చావిడి, అంటే పాడుబడిన చావిడి ఉండేటువంటి.
0: దేర్ వాజ్ ఓన్లీ ఎన్ ఓల్డ్ చౌల్ ట్రీ, చావిడి.
1: అక్కడ ఒక చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ నేమ్ ప్లాంట్ దేర్.
1: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒక వైపున మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది.
0: As the plant was growing, it was bent on one side, so there was shade that
1: way. వేప చెట్టు కొమ్మ నీడ కింద కూర్చుని శ్రమ తీర్చుకునేటువంటి వాడు బాబా.
0: And Baba used to sit under the shade.
1: ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు.
0: He goes around the village and sits under the shade of that neem plant.
1: తర్వాత
0: sometime
1: ఈ యొక్క లక్ష్మీబాయి అల్లుడు,
0: the son-in-law of లక్ష్మీబాయి,
1: ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు.
0: And he built a small temple there.
1: దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు.
0: And he used to sit there since then.
1: అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు.
0: And he watched that neem plant from here.
1: ఇన్ని సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది.
0: ఓ నీమ్ ప్లాంట్, యూ హ్యావ్ హెల్ప్ మీ సో లాంగ్ గివింగ్ మీ ఫైన్ కూల్ షేడ్.
1: ఓ వృక్షమ,
0: ఓ ప్లాంట్,
1: నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగా. కానీ
0: that branch of this neem plant that has given me the comfort and convenience of its shade,
1: అందువల్ల కుడును నిర్శీకి ఎక్కడైనా వెడితే ఆ ఒక్క కొమ్మలో మాత్రమే ఆకులు తీయగా ఉంటాయి, కానీ మిగతా కొమ్మలంతా కూడా తీయగా ఉండవు.
0: Therefore, even this day, the leaves of that branch of the neem plant are sweet.
1: అనగా ఉపకారం చేసినటువంటి వారి యొక్క ఫలితం ఎప్పటికీ ఉపకారంగానే ఉంటాయి.
0: Therefore, those that render help, that will be remembered.
1: కనుక మనము ఉపకారంలో మనం ఎంతైనా కూడా త్యాగం చేయాలి.
0: Therefore, while rendering help, you have to sacrifice a lot.
1: ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది.
0: And you will be helped in turn.
1: అపకారం చేసిన వాడిని కూడా ఉపకారం చేయండి.
0: You help those that harm you.
1: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది.
0: Then you will have positive rewards.
1: మనం చేసినటువంటి యొక్క ఉపకారం ఏనాటి కూడా వృధా కాదు.
0: All the help you do now will never go in vain. Don't be disappointed because you don't get the reward immediately.
1: Take time.
0: It will take time. Wait, you will certainly get your rewards.
1: Vidyarthulara,
0: students,
1: nee vidyala nenu nerchatame kaakunda,
0: you should not only study.
1: Deenini sakramaina margamlo jagatnu kuda upayoga pettali.
0: You should make use of it in a proper way in the world.
1: తద్వారా జగత్తుకు ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారమయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటి ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైనటువంటి పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనము తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: యు షుడ్ డిటర్మిన్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ప్రొవైడింగ్ దేర్ డిమాండ్ నీడ్స్.
1: అంతే గ్రంథంలో చదివి కేవలం మన ప్రాక్టీస్ లోపల ప్రాక్టికల్ లోపల దీన్ని ఉపయోగపెట్టకపోతే ఈ చదువు నిరుపయోగమైపోతుంది.
0: హావింగ్ లెర్న్డ్ ఆల్ దాట్ ఇఫ్ యు డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్ టుమారో ఇట్ విల్ బి యూజ్లెస్.
1: పుస్తకముల నిండా మస్తుగా చదివుండే.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ సబ్జెక్ట్ దేర్ ఇన్ ద బుక్.
1: మస్తకముల నిండా మట్టి మెండు.
0: బట్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కాబట్టి ఆ పుస్తకము మస్తకం కావాలి.
0: Therefore, that book must be transformed.
1: పుస్తకము మస్తకము రెండు ఒకటే పోయి ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: When once the head and the book become one, you can practice
1: later. అది మనం ఈనాటి చదువుల్లో ఉన్నటువంటి రహస్యాన్ని గుర్తించాలి.
0: And that we should also expose the secrets of our knowledge.
1: ప్రేమ ముదిట మనసికసో

0: ఈ జగత్తునందు. జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైన ఉంటుంది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈస్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘముల వంటిది.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధారా పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ వైజ్ ఆర్ ఆల్సో టెంపరీ, దే పాస్ ఆఫ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం, ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం, ధర్మం, కీర్తి ఇవే శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్, రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.
0: తల్లి గర్భము నుండి

0: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary, simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to your rescue.
1: తుదకు ఎవరికి తురో ఏమి ఎగును.
0: To whom will they give all this money at the end? To whom will it all go? What will happen to that?
1: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్ళుతున్నాడు.
0: Man from time of birth to death, in pursuit of happiness and pleasure and joy, he enters into various fields and experiences all comforts and conveniences, but ultimately returns empty-handed.
1: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికిని క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
0: Bharat is the spiritual mind, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effects. The whole world is facing all sorts of agitation and confusion.
1: Itti paisachika pravaktulu vidrambinchi pralaya tandamu salpuchunnatvanti ee kali samayamunandu దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది.
0: When this demonic tendency and temperament is on the rise as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
1: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
0: Not only in Bharat, all over the world, students are the only ones who can establish peace and security.
1: యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకుని శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మమును నిలిపి జగత్తునకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను.
0: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
1: Vidyarthulara,
0: students,
1: విద్యా మార్గం నందు కాని వైజ్ఞానికమందు కాని మీరు వెనుకబడిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో, దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుంది.
0: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ డోంట్ లెర్న్ అండ్ స్టడీ వెల్ your subjects. Likewise, this mother country, Bharat Mata, will also feel very sad because we are on the downward trend in respect of morality and spirituality. మదర్ ల్యాండ్ భారత్ మాత ఈస్ ఫీలింగ్ సాడ్ 1000 times.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవలసినటువంటి విషయం.
0: యు షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
1: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకనొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
0: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్, ఎల్డర్స్, దేవర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
1: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
0: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
1: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో దీనిని జ్ఞప్తియందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కలలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
0: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ అండ్ మెన్ ఆఫ్ అథారిటీ, కీప్ దెమ్ ఇన్ వ్యూ. డు నాట్ ఫర్గెట్ అండ్ రియలైజ్ దెమ్ లేటర్.
1: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె, లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె, వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
0: ద మోడర్న్ స్టూడెంట్స్, ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
1: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
0: విత్ దీస్ రెంటెడ్ జ్యువెల్స్ హౌ లాంగ్ కెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్?
1: కాదు, నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
0: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ నౌ, అండ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇది స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
0: దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
1: ఈ దేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్.

0: స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
1: దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: విదేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
1: హౌ లాంగ్ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్?
0: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
1: నెవర్ డిపెండ్ ఆన్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్.
0: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైన, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా, భరతం యొక్క కల్చర్ ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము దాన ధర్మాలకు పుట్టినిల్లైనది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ఇస్ ద సెంటర్ ఫర్ ఆల్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
0: త్యాగ అభిమానం, త్యాగ కలిగినటువంటి యొక్క కరుణ, ఇలాంటి గుణములకు అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ హ్యాస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ గైడింగ్ ల్యాండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్.
0: సహన సాధుభూతులకు ఈ భారతదేశము గమ్యస్థానము.
1: భారత్ ఇస్ ద గోల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ ఆల్సో టాలరెన్స్.
0: ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయా దాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి?
1: కంపాషన్, కైండ్నెస్, మెర్సీ, టాలరెన్స్, ఫర్బేరెన్స్, సాక్రిఫైస్, వాట్ హ్యాపెన్ టు దోస్ క్వాలిటీస్ నౌ?
0: కేవలము మీ యొక్క అదృష్టవశాత్తు భారతీయుల యొక్క సంస్కృతిని అభివృద్ధి గావించే నిమిత్తమై అనేక మంది మహనీయులు, అనేక అవతారములు కూడాను దిగి వచ్చినటువంటివి ఈ భారతదేశం నందు.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ అండ్ ఇన్కార్నేషన్స్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుతున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ, మీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్ ధర్మజ, వాట్ హ్యాపెన్ టు యువర్ బ్రదర్స్, వేర్ ఆర్ దే?
0: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని, సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja, what happened to other brothers?
0: Where are they? Dharmajudu, Dharma Hudayudu, elanti paristhitulu endina kudanu bhagavantuni vismarinchi sarvakala sarvavasthalu endukudanu bhagavantuni smarincheetuvanti yokka pavitra vyakti aa Dharmajudu.
1: Dharmaja is known for his compassion, kindness, who always thinks of God continuously.
0: Pandavulu ento shanti dharma swaroopulu.
1: Pandavas are the embodiments of peace and righteousness.
0: Itti pavitrulnu dharma murtulnu kauravulu aneka vidhamulainatundi margamulo veerini avamana parustu vacharu.
1: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness.
0: Ee matram kodanu veruvaka kadalaka మెదలక ముందు సాగుతూ వచ్చాడు ధర్మజుడు.
1: ధర్మజ ఫేస్డ్ ఆల్ దీస్ ఆర్డియల్స్, ట్రబుల్స్ అండ్ టర్మాయిల్స్. హీ వాజ్ నాట్ అఫ్రైడ్ ఇన్ ద లీస్ట్. హీ కుడ్ రెసిస్ట్.
0: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు, కృష్ణ, కొంతమంది సోదరులు అస్తినాపురంలో ఉంటున్నారు, కాని 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
1: ధర్మజ రిప్లైడ్, 5 brothers are here in the forest, while 100 brothers are there in Hastinapura.
0: Krishnudu chaala aashcharyapadinattuga natinchadu.
1: Krishna pretended as if he was taken by surprise.
0: Emi neeku matipoyinada? Meeru sodarulu 5 mandi maatrame, veerine pancha pandavulu, inka 100 mandi ee Hastinapuramlo unnarantumla em artham lede annadu.
1: Krishna then questioned this way, Dharmaja, are you mad? You are only 5 brothers. Why do you say that 100 brothers are there in Hastinapura?
0: Krishna, varandaru kudanu maa brothers e kada, sodarule kada.
1: Krishna, they are also our brothers.
0: Maalo maaku aikamatyam tho cha

0: చేత, స్నానము చేత, సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 మంది సోదరులము.
1: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వర్ 105 బ్రదర్స్.
0: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు.
1: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 ఓవర్ దేర్.
0: దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చును.
1: వీ కెన్ జస్ట్ రిలేట్ టు దిస్ టు ద ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్.
0: ఈనాటి లోకమునందు ఐకమత్యం అనేటువంటి క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ, ప్రతి సంఘము, ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుంది.
1: There is no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their
0: faith. ఈనాటి సమాజంలో కూడాను ఐకమత్యమైనటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి ఒక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజమునందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: There is no unity anywhere. Therefore, in party you find various tendencies and differences. In every society there are so many segments within.
0: Vyaktulu veru kavachunu kani divyattamainatundi atma tattvam andariyandu okkate untunnadi.
1: Individuals may be different, but the divinity is one and the same.
0: Kanukane ee kaliyugam nandu idi kevalam kalahayugam ani cheppukodaniki kudanu avakasam untundadi.
1: The age of Kali can also be called the age of Kalaha or fight.
0: ee kalahamulu dinadanmunukunu pechu perigipothunnavi.
1: This infighting is more and more day by day.
0: Kanukane vyaktitvam anetundi daniki maroka vyaktitvaniki madhya lopala ee matram kudanu sahanamu sanubhutulu levu.
1: There is no spirit of accommodation or understanding between any two individuals.
0: Manishiki manishiki madhya dveshamu, gramaniki gramamku madhya dveshamu, jillalaku jillalaku madhya dveshamu, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్, హేట్రెడ్ బిట్వీన్ విలేజ్ టు విలేజ్, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, ప్రావిన్స్ టు ప్రావిన్స్. దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ?
0: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
1: ఇన్ ఎ సింగిల్ ఫ్యామిలీ యు ఫైండ్ సో మెనీ చేంజెస్.
0: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
1: Unity is the real strength to humanity.
0: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదురుకుం చేసుకుంటున్నాము.
1: This unity which gives us the strength, we are losing.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏ మాత్రం కూడా కనిపించడం లేదు.
1: Therefore the human quality is not noticed, not even a trace.
0: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది.
1: తులసిదాస్ యాజ్ హి వాస్ కంపోజింగ్ రామాయణ వైల్ హి వాస్ రైటింగ్ సర్టన్ వర్డ్స్,
0: నిజముగా తాను రాయలేదు,
1: హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ వెన్ హి రోట్ ఎ వర్డ్.
0: తిరిగి కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృశానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని సూర్యుడు చంద్రస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యు ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
0: నిజముగా ఈ ప్రపంచము లోపల ఈ అగ్ని సూర్యచంద్రాలు లేకపోతే ప్రపంచమే లేదు.
1: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా కూడాను, జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా, ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
1: He may be theist or atheist or atheistic, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
0: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
1: Therefore fire, sun and the moon are deities, divine.
0: ఇవి చేసే పని ఏమిటి?
1: What do they do?
0: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
1: For the birth of every human life, there are three reasons.
0: Ajnanamu.
1: One, ignorance.
0: Rendavadi papamu.
1: Second, sin.
0: Moodavadi tapamu.
1: The third one is
0: ajnana papa tapamule manavuni yokka janmaku moola karanamulu.
1: These three are responsible for the birth of a human.
0: Kanuka ee ajnanam aneetvanti danni dooram gaavinchalanukunte mottamota gnanam aneetvanti agni kavali. Ee gnanaagni lopala ajnanam anta bhasmam ayipothundi.
1: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
0: Kanuka gnanam aneetvanti agni ee ajnanam aneetvanti yokka dinni పాపములను భస్మం చేస్తుంది.
1: Therefore, this fire of wisdom will certainly burn all sins. The sun.
0: సూర్యుడు అంధకారము తిమిరాంధకారము మోహాంధకారము శోకాంధకారము ఈ అంధకారములు అనేటువంటి చీకటిని అంతా కూడాను సూర్యుడు ఒక్క తూరి కిరణము చాపితే అంతా చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది.
1: The sun will dispel the darkness of attachment. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
0: Inka chandrudu
1: moon
0: ee chandrudu aneetunti vaadu mana taapamunu challarustadu.
1: He will pacify all our emotions.
0: Paapamunu pariharam chestadu.
1: He will atone our sins.
0: Chandruniki suryuniki undinatundi sanidhi sambandha bandhavyani okka thoru vicharinchukunte enta vyathyasam gocharistundi.
1: If you investigate and inquire the relationship between sun and moon, you know a lot.
0: Suprakashakudu kaadu.
1: Moon doesn't shine on its own.
0: Suryuni yokka kiranamulu chandrudu paina pade chandrudu prakashistunnadu.
1: As the sunlight falls on the moon, he shines.
0: Aite suryuni yokka prakashamu maha teekshananga untundai.
1: But the sunlight is highly intense.
0: Chandruni yokka prakashamu challaga untundi.
1: The moonlight is so cool.
0: Oke prakashame ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం ఈ రావడానికి కారణమేమిటి?
1: సేమ్ లైట్ అట్ వన్ ప్లేస్ ఇట్ ఇస్ సో హాట్, అట్ అనదర్ ప్లేస్ ఇట్ ఇస్ సో కూల్.
0: కనుకనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
1: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఇంటెలెక్ట్.
0: చల్లని తెల్లని హృదయానికి అందించేటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటి యొక్క ఇది చంద్రుడు. ఈ విధమైన మనస్సుతో చెందినటువంటి వాడు.
1: దేర్ఫోర్ మూన్ ఇస్ ద మైండ్ హూ ఇస్ ఆల్ కూల్ వైట్ అండ్ బ్రైట్ ప్రెసెంట్ ఇన్
0: ఆర్ వేదమునందు చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత.
1: సన్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ వైల్ మూన్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద మైండ్.
0: చంద్రుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
1: Therefore, the reflection of the moon is the mind and the reflection of the mind is the moon.
0: మన చెచ్చుడి యందుండేటువంటి యొక్క ప్రకాశ శక్తియే సూర్య కిరణములు.
1: The power of light in our eyes is nothing but the sun.
0: ప్రకాశ సూర్యులే ఈ యొక్క సూర్య కిరణములు.
1: Therefore, it's only sunlight that will make us to see and visualize.
0: కనుక సూర్య చంద్రాదులు అగ్ని మన ఉదరాగ్ని తాపాగ్ని పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
1: Therefore, there is fire in our stomach, which is responsible for all assimilation
0: and digestion.
1: All the three shine over their divine form.
0: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: Before you start eating your food, you offer a prayer to God.
0: చాలా మందికి బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేది గుర్తించుకోలేక ఏదో ఊరికి శ్లోకం చెప్పాలి. మన హాస్టల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుంది, బ్రహ్మార్పణం అని చెప్తున్నారు.
1: మెనీ జస్ట్ సే దిస్ ప్రేయర్, దే డు నాట్ నో వేర్ బ్రహ్మ ఈస్ బికాస్ హాస్టల్ డిసిప్లిన్ వాంట్స్ యు టు సే సో.
0: నీవు నేను ఎక్కడున్నాను అనేటువంటి ఒక అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. నేను వైశ్వాన రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
1: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
0: హేతు కుశానుభవను హిమకర్తే అనేటువంటి దానికి చక్కని ఉపమానం చేస్తూ వచ్చాడు.
1: Like that he gave very good similes, examples to relating to this
0: Rama అనేటువంటి పదమునందు రా తత్ మా త్వం ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి అసి ఈ యొక్క అగ్ని సూర్యచంద్రాదులను కూడా రెండింటినీ చేర్చుకున్నప్పుడు రామా అనేటువంటిది తత్ త్వం అసి అయిపోయింది.
1: When we have these three principles of the fire, sun and the moon, the very word Rama will tell you that it is equal to that of Tattvamasi.
0: Tattvam asi, neevu neenega untunnanu.
1: Tattvam asi, I am you, you are present in the form of this I here.
0: Adi jagattunakanta bodhinchinatundi Tulasidasu.
1: It is the teaching of Tulasidas to the entire world.
0: Mahavakyamlo pradhanamainatundi oka mantramu tattvam asi, tat ra, tvam ma, asi neene. ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనము.
1: అమంగ్ ఆల్ మహావాక్యాస్ తత్వమసి ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కార్డినల్ ప్రిన్సిపల్. రా ఇస్ దట్ త్వా యూ ఆ బీయింగ్ సేమ్ తత్వమసి.
0: కనుకనే ప్రపంచమునందు ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
1: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ propagated these principles of truth and imprinted them in the hearts of the people around.
0: Kanuka itti maniyamainatundi oka tattvaniki motta mote mana hrudayal lopala ahimsanu abhiruddhi parchukovali.
1: Therefore in response to their teachings we should develop non violence in our hearts.
0: Ee ahimsa anetundi danni mana paatinchinappudu jagat antai kudunu ramamayanga untuntadi.
1: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
0: mana yandu undinatvanti oka durgunamulu duralochanalu duschintanalu kudanu manamu chanamlo manam dooram cheskovali.
1: We have to give up our bad qualities and evil tendencies, bad behavior.
0: Alpa ananda nimittamai anantamainatvanti daivatvanni manamu vyaktham cheskuntunnam.
1: For a mean and short happiness we are far off from the infinite blissful divine state.
0: Enduku ee vidhamainatvanti vicharanni manam cheyakunda pothunnam?
1: Why don't we discriminate?
0: దీనికి విజ్ఞానం అనేటువంటిది ఉండినప్పటికీ సరైనటువంటి విచారణ చేయలేకపోవటమే దీనికి కారణం.
1: దో వీ హావ్ గాట్ దిస్ డిస్క్రిషన్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ప్రతి విద్యార్థి ఎందుకు కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి.
1: ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్.
0: ప్రతి మానవుని ఎందుకు కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి.
1: ఎవ్రీ పర్సన్ హ్యాస్ నాలెడ్జ్.
0: కానీ దానిని సరైనటువంటి విషయంలో దానిని విచారణ చేయటం లేదు.
1: బట్ దే డోంట్ ఎక్స్ప్లోర్ ఇన్ ద కరెక్ట్ పాత్.
0: ఈ విచారణ చేయకపోవడం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
1: యాజ్ డు నాట్ ఎంక్వైర్ అండ్ డిస్క్రిమినేట్ హీ సఫర్స్.
0: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
0: అందువల్లే శంకర్లు వాడు కూడా చెప్పారు.

0: క్షణంలో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణంలో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము, ఇలాంటి దానికి మనం ఎందుకు ఇంత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu, adi kaadu nijamaina ahimsa.
1: It's not the true non-violence.
0: Manas chetanu, vachas chetanu, karmala chetanu, ye vidhamaitundi tappunu cheyakunda undatame ahimsa.
1: Non-violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ దిస్ యూనిటీ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుకనే మన నడతలు ఎందు కానీ, మన మాటలు ఎందు కానీ, మన చూపులు ఎందు కానీ, మన భావములు ఎందు కానీ, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్ పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ అండ్ హార్మనీ బిట్వీన్ అవర్ వర్డ్స్.
0: అహింస అనేటువంటి దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థం చెప్పేటువంటి వారు లేదు.
1: టుడే దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ గివ్ కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ అహింస నాన్ వయలెన్స్.
0: ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడా అహింస హింసనేగా చూస్తుంది.
1: టు ఈట్ మోర్ దాన్ వాట్ ఈస్ నెసెసరీ ఈజ్ హింస ఆర్ వయలెన్స్.
0: ఎందుకు తనం తానే హింసించుకుంటున్నాడు?
1: Because he is hurting himself.
0: Entavaraku maatadalano antavaraku maatadinappude adi ahimsa avutundi, danikante adhika maatadinappudu adi himsaga maaripothundi.
1: To talk to the extent necessary is non violence. If you talk more, it is violence.
0: Kanukane ee divyamainatundi prakruti yokka swaroopanni manam waste chestunnamu, durvinyoga parchukuntunnamu.
1: Therefore we are misusing, wasting this divine nature.
0: Kevalam enta dhanam undinappatikini, enta balam undinappatikini, enta padavi undinappatikini anni kuda nu vyartham aipothundadi.
1: We may have wealth, the strength and position, they are all in vain.
0: Alpamaina tundi bhavalu kosamani manam anantamaina tundi aatma tattvanni manam vyartham chesukuntunnamu.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: Ravanakavasanta dhanam untundadi.
1: Ravana has got lot of wealth.
0: Atani kotane suvarna kotaga untundadi fort.
1: His very fort is made up of gold.
0: Adaniki ye margam nandu kani ye vishayam nandu kani ye paristhitulu endu kani lotu ledu.
1: There is no shortage or dearth of any material there.
0: Sharira balamu, jana balamu, dhana balamu, mada balamu, sarva balamulu kuda untunnayi.
1: He has got all forms of strength, the people, the money and wealth, what not.
0: Tapas shaktini kuda nu sadhinchinatundi vaadu.
1: He has got that power of deep penance.
0: Alanti vaadu తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: బికాస్ ఆఫ్ ఎ మీన్ డిజైర్ హీ హాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ.
0: హనుమంతుడు రావణుని యొక్క సభ లోపల కట్టివేసినారు అతన్ని.
1: హనుమాన్ వాజ్ జస్ట్ టైడ్ అప్ టు ఎ పోస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రావణ.
0: ఎందుకనగా అతన్ని ప్రశ్నించారు ఈ యొక్క రాక్షసులంతా కూడా, నీవెవరు?
1: All the demons asked him, who are you?
0: Atanu chaala nemmadiga mitamuga hitamuga cheptu vachadu. Dasoham kosalendrascha, nen Ramachandrudu yokka dasudanu annadu.
1: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
0: Kani lankalo yenadu kuda nu kotulnu chuchinatunte varu kaadu.
1: There in Lanka no one ever saw any monkey.
0: Lankalo eppudu kuda nu kotulu praveshinchaleru.
1: There were no monkeys there at that time in Lanka.
0: Kanuka andaru kuda nu danni chuttaanigani vastunnaru, lopala undinatunte varantha kuda bayataku vastunnaru.
1: All inhabitants of Lanka came out of their residences.
0: Hanumantudu
1: kuda
0: gunavantudu balavantudu hanumantudu maha gunavantudu kanakane Ravanuniki sariyainatundi buddhi cheppalanne uddeshamto veeriki chikkubadipoyadu anaga chikkukunnadu.
1: Hanuman is the one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deentlo praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: Meer nannu pattukoni teeskelinappudu appudu nenu Ravanuku direct ga buddhi cheppochu anukunnadu.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: Chetru kaadu kattaru, nadumuku taadu chuttaru, ee Ravanasuni sabalopala praveshapettaru.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్లేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: రావణ వాస్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ అట్ ఎన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ హైయర్ లెవెల్ వైల్ హనుమాన్ వాస్ మేడ్ టు సిట్ అట్ ఎ లోయర్ లెవెల్.
0: పైనప్పుడు రామభంటునైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: Hanuman felt like this, being the ambassador and messenger of Ramachandra. Can I take this seat at a low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana.
0: Ravana adigadu. Koti jativi neevu vanamella charachitivi ninnevadu pampinchera.
1: Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here?
0: చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన ఎర్రాచదొర నన్నం పెర.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: ఎందుకు వచ్చావని మరి ప్రశ్నించాడు ఈ రావణుడు.
1: Ravana asked, why did you come here?
0: బుద్ధి చెప్పేది రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద వినుము నీ వికసద్దు సేయకనాది పలుకులు, బుద్ధికి నియోచించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలలేదురా దుర్గుణ.
1: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
0: బుద్ధి చెప్పెద వినుము నీవిక.
1: Listen to me.
0: సద్దు చేయకనాది పలుకులు.
1: Without opening your mouth,
0: బుద్ధికి
1: listen to
0: నియోచించి చావుకు బద్ధుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ,
1: you committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this entire world. She is even your mother.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this world and she is mother. Loka
0: matanu ippudu patakamu vadigattukuntivi.
1: You have committed this sin.
0: Eka siramam needu siramula anekamagaru duntulamulu. Buddhi cheppeda Ravana, ee lanka nikela ledura durguna.
1: With one arrow Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
0: Melani telasinada, ee pani neeku keedani teliyaleda.
1: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
0: వాలమునగాల్చితిని మంచి ఆలయం వజ్రాల మేడలు నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేద. బుద్ధి చెప్పెద రావణ,
1: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
0: పదితలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
1: You have got 10 heads. You just observe the court you have convened.
0: ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కితి పరిపదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ,
1: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court so that I can teach you a lesson.
0: నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్తు చేత నేను చిక్కాను. ఎందుకోసం? నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
1: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
0: court. నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
1: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
0: క్షణికమైనటువంటి వాంఛ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఫర్ దిస్ లో డిజైర్, ఎ మీన్ డిజైర్. What happened to your intelligence?
0: నీ తపశక్తి ఎక్కడ
1: పోయింది? What happened to the power of your penance?
0: నీ భుజబలం ఎక్కడ పోయింది?
1: What happened to your physical strength?
0: నీ మనోఇంద్రియం లేకుండా ఉండినటువంటి వాడు నీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: With all the mind and senses, what is the fun of this birth?
0: నీవు రాజు కాదు.
1: You are not the king.
0: నీవు ఎలాంటి వాడుగా ఉండాలి? రాజు ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉండాలి.
1: You can only be king if only you have got control over your senses. దీనిని
0: ప్రజలకంటే కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉండాలి.
1: You should be in a position to teach your people.
0: ఆదర్శవంతంగా ఉండాలి.
1: You should be ideal.
0: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
1: That is only good name to human life.
0: కనుక నీ వివిధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
1: It's a big mistake. You should not act like this.
0: కానీ రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
1: Ravana was very furious. As you know, every monkey like its own tail.
0: Tana jump ku tana bumps ku anniti kudunu tokane chaala aadharam.
1: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
0: Kariki ee tokaku agge betti pampincheseyandi annadu.
1: Therefore he set this the tail on to fire.
0: Ani murkulu amayakulu danahinulu kevalam rakshasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
1: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
0: ఎవరి కర్మలు వారికే కలుసుకుని వస్తుంటాయి.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ద వన్
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: Can anyone escape from
0: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
0: ramulantati vaadu ramana sitanu baachi paamaruni vali echenanna.
1: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
0: పాండవులు ఆకులను మునిమేసి అడవి పాలైపోయిరన్న.
1: పాండవాస్ had to eat the leaves and tubers and spend the time in the forest.
0: ఈ కర్మ తప్పింది కాదు.
1: You cannot escape from the consequences of your actions.
0: మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should make every effort to do good
0: actions. ఎట్టి కర్మలో అట్టి ఫలము.
1: As is the action, so is the reward.
0: ఎట్టి అట్టి త్రేపు.
1: As is the food, so is the belt.
0: ఎట్టి పిండియో అట్టి రొట్టె.
1: As is the floor, so is the barn.
0: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములకు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
1: Certain actions yield results immediately. Certain actions take time to show the results.
0: కత్తి చేతి కోసుకుంది.
1: Suppose the finger is cut.
0: కాని కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
1: The moment the finger is cut, the blood bleeds.
0: అది ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
1: You will find the reaction immediately.
0: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
1: You find the blood coming out, oozing out.
0: ఎక్కడైనా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
1: As you climb up the staircase, suppose
0: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
1: As you climb up the staircase and when you fall, you sustain a fracture naturally.
0: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు. అప్పటికప్పుడే విరిగిపోతుంది.
1: You don't fall it on one day and fracture the following day. No.
0: తెల్లవారి మనం భోంచేశాము.
1: You have taken food this morning.
0: కానీ అప్పటికప్పటికే అరగదు. 2 గంటలు 3 గంటలు టైం తీసుకుంటుంది.
1: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్టెడ్.
0: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుండాలి.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
0: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
1: యు సో ఎ సీడ్.
0: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
1: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ టు ఎ ప్లాంట్.
0: 2-3 దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
1: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్
0: ఇన్ ఎ మొక్కను అప్పుడే ఫలములు ఎండవు.
1: You don't get fruits immediately.
0: ఏ 10 సంవత్సరములకో ఏ 15 సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి.
1: It takes 10 to 15 years to yield fruits.
0: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
1: You sow a seed, you don't get fruits immediately.
0: కొన్ని సంవత్సరములు టైం తీసుకుంటుంది.
1: So it takes years of time.
0: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
1: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
0: కాని ఫలము మాత్రము తప్పినది కాదు.
1: But you cannot escape from the consequences of your actions.
0: కాని ఒక్కదాని వల్ల మాత్రమే ఈ ఫలము తప్పుతుంది.
1: There is only one way to escape.
0: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
1: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: టు బి ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్, వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే.
1: హార్ట్ ఈస్ ద సెంటర్ వేర్ గాడ్ డ్వెల్స్.
0: ఇది సర్వ హృదయవాసు సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: వ్యక్తి యొక్క భేదములు కనిపించవచ్చును.
1: There may be differences at the individual level.
0: కానీ అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
1: But the five elements are uniform in everyone.
0: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి.
1: To understand this principle of unity, we have to investigate and inquire.
0: అనేక మంది దేవతలు లేరు.
1: There are no many deities or gods.
0: అనేక మంది ప్రజలు లేరు.
1: There are no many people.
0: కానీ ప్రజలంతా ఒక్కటే.
1: All are one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామ.
1: One God has many names.
0: అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటువంటి కూడా ఒకే దైవమే. కరెంట్ ఉంటుండాలి.
1: Though we have so many bulbs all around here, the same current that flows.
0: ఈ కరెంటును మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
1: But however, in order to receive this current, we should do certain spiritual practice.
0: ఈ కరెంటే ప్రకాశము.
1: This current is the light.
0: అది ఏ దైవము.
1: That's God.
0: అది ఏ దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
1: That's the divine Brahman.
0: ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
1: To have this spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
0: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏమ కావాలి?
1: What is it is required to illumine this bulb?
0: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
1: To have illumination, you should install a bulb.
0: బల్బు పెట్టినంత మాత్రమున వెలుగుతురు రావటం లేదు.
1: You don't get the light immediately by putting the bulb
0: there. దానికి వైర్ అంతా తీసుకుని పోయి జాయింట్ చేయాలి.
1: You should put a joint with the wire.
0: వైర్ జాయింట్ చేసినంత మాత్రమే వెలుగు రాదు.
1: When you connected the wire, you don't get the light either.
0: ఒక వైర్ లోపల ఈ కరెంట్ కూడా పోవాలి.
1: The current should flow through this wire.
0: అనగా ఏంటి? దైవశక్తి అనేటువంటిది ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
1: It is the divine power which is the current that should flow.
0: ఏది దైవశక్తులు?
1: What is this divine power?
0: సత్యం, ప్రేమ, ఈ రెండే.
1: Truth and love. They are the twin principles.
0: Love is God. Live in love.
1: Love is God. Live in
0: Truth
1: love.
0: Truth is God. ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ.
1: Truth is God. God is only one, not two.
0: కనుకనే సత్యము అనేటువంటి కరెంటు.
1: So the current of truth.
0: ధర్మము అనే వైర్ లో చేరి.
1: It flows through the wire of dharma.
0: శాంతి అనే బల్బ్ లో వచ్చేటప్పటికి.
1: As it enters into the bulb of
0: peace. ప్రేమ అనే ప్రకాశం వస్తుంటుంది.
1: And you draw the light of love.
0: కనుకనే సత్య, ధర్మ, శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ట్రూత్, రైచ్యూస్నెస్ అండ్ పీస్.
0: ఈ నిజమైన భగవత్ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాల ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
0: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ట్రూ లవ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం ఎన్ని చేసినప్పటికీ అధ్యాపకులు చెప్పారు రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
1: The teacher said just now.
0: దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు.
1: గాడ్ ఇస్ ట్రూత్, దట్ ఈస్ చేంజ్లెస్.
0: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
1: డెత్ ఈస్ సర్టెన్.
0: ఇవి రెండు తప్పినవి కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
1: వాట్ షుడ్ వి నో నౌ?
0: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
1: దే మైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే, బట్ కన్సిడర్ వెరీ లిటిల్.
0: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
1: ఎవ్రీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజముగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
1: These are the things which are required in our daily life.
0: Kanuka manam chinna chinna vishayalopane ee daivatvanni chakkaga manam gurtinchadaniki prayatninchavachunu.
1: In these small matters who can recognize the divinity?
0: Rendu meeru marchipovali.
1: Two you should forget.
0: Emiti aa rendu?
1: What are they?
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: You should forget the harm done to you by others.
0: Adi marchipokunda mana manasulo pettukunte vaaniki tirigi pratyapakaram cheyadaniki manam siddhanga untam.
1: If we don't forget the harm done to you by others, you always decide and think over to retaliate.
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: So we should forget the harm done to you.
0: Rendavudi emiti?
1: What is the second thing?
0: Manam itarlaku chesina upakaranni kuda marchipovali.
1: We should also forget the help we have done to others.
0: Neevu athaniki help chesanannatti ni manasulo pettukunte daniki pratibalam kavalani mari vaasana raavachunu.
1: If you still think of the help you have done to others, you will have expectations.
0: పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనము పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
1: Therefore, we should forget the help that we do to others and harm done to us by others.
0: సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
1: Then only you can enjoy, experience this eternal truth, the spirit of God.
0: నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల్లోపలే మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
1: So you can subtly experience the true divinity through these small, subtle paths.
0: కానా మనము ఏదో పెద్ద పెద్ద సాధనలు చేసి ఏదో ధ్యానములు జపములు తపములు యోగములు ఇవన్నీ చేసి కేవలము ఇవన్నీ కర్మల యొక్క వ్యర్థములే.
1: We need not undertake spiritual pursuits in a big way, like penance,
0: ఇవన్నీ కూడా మనోదేహములతో కూడినటువంటివే.
1: All the spiritual acts you do with the mind and the body.
0: మనసు శాశ్వతమైనది కాదు.
1: Mind is not permanent.
0: దేహము శాశ్వతమైనది.
1: Body is not permanent.
0: దీని ఫలితం ఎట్లా శాశ్వతమవుతుంది మనకు?
1: Then how do you expect
0: the reward?
1: Even the reward is temporary.
0: అయితే ఇవన్నీ ఏమి తోడ్పడతాయి?
1: How does it help you in a way?
0: నిజమైనటువంటి సత్యానికి మార్గాన్ని చూపిస్తాయి.
1: They will all show you the path to the truth.
0: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
1: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
0: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది.
1: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
0: అది మధ్యలో ఉంటుంటుంది.
1: ఇట్ ఇస్ దేర్ ద సెంటర్.
0: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపున పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
1: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
0: Ee japamulu dhyanamulu yogamulu yagnamulu.
1: This sort of a thing is there. దీని వల్ల
0: బోర్డు చూసి మనం అక్కడ కూర్చోవడానికి వీలు కాదు. బోర్డు చూసి నడచాలి మనము.
1: యూ కెనాట్ సిట్ అండర్ దిస్ గైడ్ పోస్ట్ ఆర్ స్టే విత్ ఇట్. యు హావ్ టు గో అలాంగ్.
0: కానీ ఈ గైడ్ పోస్ట్ అంతా మనం ఆధారం చేసుకుని దైవం వైపున మనం ప్రయాణం సలపాలి.
1: బేసింగ్ ఆన్ దిస్ గైడ్ పోస్ట్ వీ షుడ్ ట్రావెల్ గాడ్ వర్డ్.
0: ఎక్కడ ఉన్నాడు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: సర్వత పాణిపాదం, ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఇది క్రమక్రమేణా మనం సాధనలు చేస్తూ చేస్తూ ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వీల్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బై అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎండెవర్.
0: ఇదంతా తెలుసుకోకుండా పోవడానికి మూల కారణము మన దేహమే పెద్ద అడ్డు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బికాస్ ద
0: దేహాభిమానమే ఇన్ని అభిమానములు పెంచుతూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ది బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore, we have to cut off this body attachment slowly, gradually.
0: ఈ దేహానికి సంబంధించిన వాసనలన్నీ కూడా నువ్వు క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
1: We should put all these tendencies and temperaments under check.
0: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
1: That's the reason why Hanuman could become a servant of Rama.
0: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
1: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటు రామ.
0: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
1: ఎవ్రీ రోమ ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: కారణం ఏమిటి
1: రామ?
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
1: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నేను రాముల కంటే భిన్నుడు కాదు.
1: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తత్వం అసి, మేమిద్దరు ఒక్కటే.
1: తత్వం అసి దట్ ద వార్ట్ బోత్ ఆర్ వన్.
0: అదే ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
1: At one time Rama asks Hanuman, in what way you worship me?
0: Swami,
1: dehariitigo
0: neeku nenu dasudiga bhavistunnanu.
1: At the body level I am your servant.
0: Manoreetiga neeku nenu pratibimbanga untunnanu.
1: In the realm of the mind
0: atma bhavamlo neevu nenu iddaru okkate.
1: But you know, I am a spark, but at the atmic level you and I are one.
0: Neeku naaku madhyalo ee manassu dehame addu tagultu undali.
1: It's only the body and the mind that comes between us.
0: Pillalu baaga telusukovachunu.
1: Students can know well.
0: Meeru oka pedda bhavanam nirmincharu.
1: You built a big mansion.
0: Ee bhavanam lopala bedroom okati pettukunnaru.
1: There's one bedroom.
0: Daniki bathroom okati pakkalo pettukunnaru.
1: Bathroom aside.
0: Kitchen room okati pettaru.
1: Kitchen.
0: Drawing room okati pettaru.
1: Drawing room.
0: Dining hall okati pettaru.
1: Dining hall.
0: Inga store room okati pettaru.
1: Store room.
0: Ivanni veru veruga kanipistu untunnayi.
1: So many rooms around.
0: Kani,
1: but
0: ivi veru veruga kanipinchadaniki edi karanam?
1: What is that responsible for this division into various rooms?
0: Annitiki madhya madhya godale deeniki moola karanamu.
1: Only the walls that stand in between are responsible.
0: Ee bedroom ku bathroom ku madhyalo oka goda pedithe adi bathroom ayindi, idi bedroom ayindi.
1: When there is a wall separating the bedroom and bathroom, you find those two existing.
0: Ee bedroom ku drawing room ku madhyalo oka goda pettam valla adi drawing room ayindi, idi bedroom ayindi.
1: It is the wall that separates the bedroom and the drawing room.
0: కిచెన్ రూమ్ కు పక్కలో ఒక డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద వాల్ దట్ సెపరేట్స్ ద కిచెన్ ఫ్రమ్ ద స్టోర్ రూమ్.
0: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
1: ఓన్లీ ద క్రాస్ వాల్స్.
0: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది.
1: When once you remove all these walls, you will find only one thing that is open.
0: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామములు కనిపిస్తున్నాయి.
1: These walls are responsible for various names.
0: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
1: When you cut off the walls, everything becomes one.
0: అందువల్లే రామదాసు చెప్తూ వచ్చాడు.
1: So Ramdas says,
0: రామదాసు కోట ఏడు చుట్టూరా కోట లోపల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
1: దేర్ ఇస్ ఫోర్ట్ అరౌండ్ విత్ ది గార్డెన్ ఎట్ ద సెంటర్. టు క్రాస్ ద ఫోర్ట్ అండ్ ఎంటర్ ఇన్ ద గార్డెన్ వాట్ ఈస్ టు బి డన్? సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: సారమైనది సమురా సత్యమైనది ఒత్తిరా.
1: It is the essence which is the oil and truth is the wick.
0: Velugu teeri poyyetappudu venta evvaru rarura rama bhajana cheyara rajyamanta velugura.
1: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
0: Pattu ainadi kommara paatu ainadi chettura పట్టు అయినది కుమ్మర.
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా.
1: ఇఫ్ యూ లీవ్ ద రూట్ ఇన్ ద ఫౌండేషన్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది బ్రాంచ్ యూ సడన్లీ వదిలితే పరబ్రహ్మమి. అండ్ దెన్ వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ యూ విల్ రీచ్ పరబ్రహ్మన్.
0: కేవలము ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
1: వి కన్సిడర్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము.
1: వి కన్సిడర్ అవర్ డైలీ లివింగ్ రొటీన్ యాజ్ ఎ బ్రాంచ్.
0: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
1: సాక్రిఫైస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్ దెన్ యూ అటైన్ బ్రహ్మ.
0: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
1: విత్ ది రైజ్ ఆఫ్ డిజైర్ దెర్ విల్ బి డిక్రీజ్ ఇన్ ద బ్లిస్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
1: So increase divine love.
0: అది ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడా పెరుగుతుంది.
1: When you love God more and more, you'll be more and more blissful.
0: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
1: Therefore, in order to enjoy the true bliss,
0: భగవత్ ప్రేమ ఎంత పెరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత పెరిగిపోతుంది.
1: If the love diminishes, naturally bliss
0: also decreases.
1: You cannot be happy with this fulfillment of the worldly desire. A small example.
0: ఈ నాడు నైటే రేపతే రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి దాని యొక్క సాధనకు పూనుకోండి.
1: You can try tonight or tomorrow morning and try it.
0: ఒక్కొక్కరు దినానికి ఒక ఆరు తూర్లు టీ తాగుతుంటారు.
1: One takes tea 6 times a day.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయం సిగరెట్ పీస్తుంటారు.
1: A person smokes 20 cigars a day.
0: ఈ టీ తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, సిగరెట్ పీల్చుకుంటుంటారు. ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
1: They take tea or coffee or smoke cigarettes. They do every day.
0: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ తల్లిపడిపోతుంది.
1: Therefore he loses his intelligence more and more day by day.
0: ఇచ్ఛాశక్తి క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: Therefore this will depends upon the action.
0: నీవు రేపటి నుంచి కూడాను రెండు పర్యాయమే టీ తాగు.
1: Take drink tea twice, that's all.
0: 5 పర్యాయములే సిగరెట్ తాగు.
1: Smoke 5 cigars a day.
0: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత,
1: after 10 days,
0: ఒక్క కప్పు నీవు తృప్తి పడు.
1: Then satisfy yourself by taking one cup of tea.
0: 5 సిగరెట్లు తాగు.
1: And then just smoke 5 cigarettes.
0: ఇంకా 10 దినాలు అయిన తర్వాత,
1: after 10 days,
0: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేసేయి.
1: Stop taking even one cup of coffee.
0: సిగరెట్ కూడా మానేసేసేయి.
1: Stop smoking.
0: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్.
0: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్ జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి.
1: ఇఫ్ యువర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్, ఏకాగ్రత
0: చిత్తం కూడా రాకుండా పోతుండాలి.
1: యూ విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
0: కనుక మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం.
1: సో వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్.
0: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: అప్పుడే మనకు మేక్ ఎ ట్రావెల్ ప్రెషర్.
1: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ప్రెషర్ అక్కడే మనకు వస్తుంది అది ఆనందం.
1: దేర్ లైస్ ద ప్లెజర్.
0: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
0: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
1: వాట్ డిజైర్స్?
0: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
1: యూ విల్ నో టుమారో that which is unifying factor, the uniting factor, the underlying current.
2: Prema mudita manase kaho.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణ జన్మాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన దినము అని. ఎప్పుడు పుట్టిన దినము? సర్వభూత ధరం శాంతం, అన్ని భూతములు తన యందున్నటువంటి శాంతి స్వరూపాన్ని ధరించడం ఎప్పుడే? ఈ కృష్ణ జన్మము.

0: கிரீட்டம் சத்யம் சிவம் சுந்தரம். பிரதி மாணவனி ஹிருதயமும் சல்லக தெல்லக சாந்தமுகா ఉన్నటువంటి యొక్క సమయమే కృష్ణ జన్మము. కేవలం అష్టమి నవమి ఈ తిథులను విచారించుకుంటూ పోకూడదు. అందరి హృదయమే కృష్ణ జన్మభూమి. ఆ హృదయము పవిత్రమైన హిమాచలముల వలె శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చల్లదనంగా ఉండాలి. అట్టి పరిస్థితులు ఎందు భగవంతుడు ఆవిర్భవిస్తాడు.
1: కృష్ణ జన్మాష్టమి ఇస్ బర్త్డే ఆఫ్ లార్డ్ కృష్ణ. వెన్ హ్యాడ్ ఇట్ హ్యాపెన్ వెన్ డిడ్ ఇట్ టేక్ ప్లేస్ ఇట్ ఇస్ ద మోమెంట్ ద మ్యాన్ రికగ్నైజెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద పీస్ విత్ ఇన్ హిమ్ దట్ మోమెంట్ when his heart is so calm, peaceful, enjoying the bliss. That heart which happens to be the birthplace of Lord Krishna will have got to be all sacred, pure, and so cool and comforting.
0: Krishnudu ardharatra samayamulandu ashtami nama samvatsaramulandu దినమునందు తిథి యందు కృష్ణుడు ఆవిర్భవించాడు.
1: కృష్ణ వాస్ జస్ట్ ఇన్ ఎక్స్పీరియన్సెస్ ద పీస్ విత్ ఇన్ హిమ్ దట్ మూమెంట్ వెన్ హిస్ హార్ట్ ఇస్ సో కామ్ పీస్ఫుల్ ఎంజాయింగ్ ద

0: అష్టమి నామ సంవత్సరం నందు దినము నందు తిథి యందు కృష్ణుడు ఆవిర్భవించాడు.
1: Krishna was born at midnight on Ashtami day.
0: ఈ అష్టమి అనగా అనేక మంది అశుభంగా భావిస్తుంటారు. అష్టమి అమంగళకరమైనటువంటి దినంగా భావిస్తారు.
1: The day Ashtami is considered to be inauspicious.
0: కానీ భగవంతుని యొక్క జన్మస్థలం నందు ఒక అమంగళం అనేటువంటిదే లేదు.
1: బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇన్ఆస్పిషియస్నెస్.
0: అన్నియు మంగళకరమైనటువంటి దినముదే, సుందరకరమైనటువంటి దినముదే, శుభమును దినములే.
1: ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ డివినిటీ ఆల్ డేస్ ఆర్ ఆస్పిషియస్ దట్ వుడ్ కన్ఫర్ ద సక్సెస్ అండ్ విక్టరీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమును మనం ఎందుకు అమంగళమని భావిస్తాం?
1: సచ్ ఎ సీక్రెట్ డే అష్టమి, వై డు వి కన్సిడర్ ఇట్ ఇన్ఆస్పిషియస్?
0: కేవలము అష్టమి దినమును బట్టి, నక్షత్రమును బట్టి, తిథిని బట్టి మనం ఇది అమంగళమని భావిస్తున్నాం.
1: We consider Ashtami inauspicious basing on the numerology and the planetary, the star position.
0: భగవంతుడి పుట్టిన దినము ఏ దినమైనను సరియే, అది అంతయును మంగళకరమైన దినమే.
1: Let that be any day, the date of birth of God when he takes a human form is auspicious.
0: ఇలాంటి మంగళకరమైన దినమును మనం ఎందుకు అమంగళంగా భావించాలి?
1: Such an auspicious day, why should it be considered inauspicious?
0: భగవంతుడు ఆవిర్భవించేది సర్వమంగళాత్మదే, సర్వమంగళకరమైనటువంటిదే. కనుక భగవంతుని యొక్క జన్మదినములు మంగళకరమైన దినములే.
1: God is born to give us all things that are sacred, auspicious and precious. Therefore, the day has got to be treated highly auspicious.
0: Krishna puttina sthanamu cherasala.
1: Krishna was born in a prison.
0: Aa cherasala yandu uninatvanti varu devaki vasudevule.
1: There in the prison were present Devaki and Vasudeva.
0: Ee iruvulu maatrame జాగ్రత్త అవస్థ ఎందున్నారు.
1: దీస్ టు దేవకి వసుదేవ వర్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: కంసుడు నియమించినటువంటి యొక్క నియమాల ప్రకారం అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలని యోచించారు. కానీ వారు జాగ్రత్త వారి ఎందు మేల్కొనలేదు.
1: ఆల్ గాడ్స్ దేర్ నియర్ ద ప్రిజన్ యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ కంస హావ్ గాట్ టు బి హైలీ విజిలెంట్ అండ్ బి అవేక్.
0: అందరూ కూడాను నిద్రిస్తున్నారు.
1: బట్ ఆల్ వర్ స్లీపింగ్ అట్ ద టైమ్.
0: వారు కేవలం జాగ్రత్త అవస్థను మర్చినారు.
1: దే హావ్ ఫర్గాటన్ ద వేకింగ్ స్టేట్.
0: స్వప్నావస్థను కూడాను మర్చినారు.
1: దే ఆర్ ఈవెన్ బియాండ్ ద డ్రీమింగ్ స్టేట్.
0: నిద్రావస్థ యందు వాళ్ళు మునిగారు.
1: దే వర్ ఇన్ డీప్ స్లీప్.
0: అటువంటి నిద్రావస్థ యందు ఉండినటువంటి యొక్క చెరసాల్లో అందరూ కూడాను కృష్ణుని యొక్క జన్మదినమనే మరిచారు.
1: Having been in the deep sleep state, people have forgotten the birth of Krishna.
0: ఈ వార్త విన్న తక్షణమే కంసుడు ఏమి చేయను అనేటువంటి భయంతో వసుదేవుడు చాలా జాగ్రత్తగా ఆ బిల్లును తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు.
1: On coming to know the news of the birth of Krishna, Vasudeva knew the impending danger in the hands of Kamsa, so he kept it secret.
0: నెమ్మదిగా ఒక బట్టలో చుట్టి, ఒక బుట్టలో పెట్టి, తలపైన పెట్టుకుని తాను ప్రయాణమైపోతున్నాడు.
1: He wrapped the child in a cloth, kept in the basket, carrying it on his head.
0: చెరసాల తలుపులన్నీ కూడాను తెచ్చుకోబడ్డాయి.
1: The doors of the prison opened.
0: గొప్ప వర్షం కురుస్తూ ఉండాలి.

0: డౌన్ఫాల్ రిఫ్రెయిన్
1: సెలయేరు చిరుకొండలను హిమశిలలు చిత్రాది చిత్ర ప్రణోచనం ధాతుత్కరమప్ప నభ్రతరమం జుంబింపు నైత్యం వర్తిల ఎస్తేను విస్తృతని బలచి ప్రత్యేక ప్రపంచమునందు నాచిన ఒప్పారు హిమాదిరాజమా నిన్ను సేవించి మోదించేదని అని ప్రార్థన చేస్తూ వచ్చాడు వసుదేవుడు. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచనం ధాతత్కరమబ్బ నభ్రతలమును జుంబించు దైవ్యంబు వత్తిల ఎస్తే నీవు విస్తృతిని పలచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని.
0: ఇట్ వాస్ ది ప్రేయర్ ఆఫ్ వసుదేవ ప్రేయింగ్ టు ద మౌంటైన్ హిమాచల్ అప్రిషియేటింగ్ ఆల్ ద ఫాల్స్ అండ్ ద హిల్స్ అండ్ ద మౌంటైన్ రేంజ్ ఆల్ అరౌండ్ ప్రేయింగ్ ఫార్ ద సెపరేట్ పాత్ ఫర్ హిమ్సెల్ఫ్ to tread safely
1: atti samayam nandu tan talapaina pettukunnatvanti butta paina varsham kurtunnademo ani bhayapadto tiriki himadri rajamane pratisthu vachadu.
0: And as it was raining heavily, he thought that the child he was carrying on the head might possibly drench, so he prayed once again.
1: Atti పవిత్రమైనటువంటి యొక్క వర్షం కాలం నందు కృష్ణుడు చల్లని భావంతో మెల్లని తుడుకులతో సర్పమును ఆవిర్భవింప చేశాడు.
0: At that rainy night on that day, when it was so cool all over, Krishna willed the heavy rain at that moment.
1: కాని ఇందుకు ఏ విధమైనటువంటి పరిణామం జరుగుతుందో అని వసుదేవుడు మరింత ఆవేదన పడుతూ వచ్చాడు.
0: వసుదేవ వాస్ ఆల్ ది మోర్ వరీడ్ థింకింగ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ దట్ వుడ్ బి అట్ హిస్ అవైటింగ్ ఎట్ ద డోర్ స్టెప్ లేటర్.
1: కృష్ణునిపై చినుకు పడకుండా కాపాడుకుంటూ వచ్చేటువంటిది సర్పము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ది సర్పెంట్ హూ ప్రొటెక్ట్ ది చైల్డ్ ఫ్రమ్ బీయింగ్ డ్రెంచ్డ్ ఇన్ దట్.
1: ఎటువైపున జ్వరం కురుస్తుందో అటువైపున తన యొక్క రెక్కలను ఆట్లాడు.
0: The serpent went on moving its hood so that the child would not be drenched.
1: తిరిగి గట్టు చేరాడు వసుదేవుడు.
0: వసుదేవ reached the shore.
1: అదే సమయమునందు యశోద ప్రసవ నొప్పులు పడుతున్నారు.
0: It was the time when Yashoda also having her labor pains.
1: ఆ యశోద యొక్క భర్త చాలా నిద్రిస్తున్నాడు.
0: And the husband of Yashoda was fast asleep at that moment.
1: Atana chellile Radha.
0: And his sister happens to be Radha.
1: Kani Krishnudu kante chaala chinnadani ee charitra lopala aa Radha vishayanni vipareetanga polusukuntu vacharu.
0: Considering that she was younger, the author, the composers have not given proper place to Radha.
1: Kani కృష్ణుడి కంటే రాధ చాలా పెద్దది.
0: ఇన్ ఫ్యాక్ట్ రాధ వాస్ ఎల్డర్ టు కృష్ణ.
1: 26 నెలలు పెద్దది.
0: షీ వాస్ ఎల్డర్ టు హిమ్ బై అబౌట్ 26 మంత్స్.
1: అలాంటి పరిస్థితి లోపల ఈ రాధను చాలా చిన్నదిగా పోల్చుకొని విపరీతమైన అత్తమును పెంచుకొని ఈ ఘోరమైనటువంటి యొక్క పరిస్థితిని వారు కాపాడుకుంటూ వచ్చారు.
0: అండర్స్టాండింగ్ ద పొజిషన్ దేర్ people took every care of the child at that moment, watching the scenario and the situation prevalent then.
1: ఆ యశోద ఇల్లు చేరేటప్పటికీ చాలా అర్ధరాత్రి అయిపోయింది.
0: It was late in the night by the time they reached the residence of Yashoda.
1: అప్పుడు ఇతరులకు తెలియకుండా పిల్లవాడిని ఏ విధంగా కూడాను ఏడ్చనివ్వకుండా తాను చూసుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
0: వసుదేవ వాస్ టేకింగ్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ సో దాట్ ది బర్త్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద న్యూ బోర్న్ బేబ్ ప్రెసెన్స్ ఇస్ నాట్ నోటీస్డ్ బై ఎనీబడీ అరౌండ్ అండ్ యూ సీయింగ్ టు దాట్ ద చైల్డ్ వుడ్ నాట్ క్రై.
1: అప్పుడు ఆ జిన్న బిడ్డను యశోద ప్రక్కలో పండబెట్టి యశోద ప్రక్కన ఉన్నటువంటి ఆడబిడ్డను తన బుట్టలో వేసుకుని వాపసు వచ్చాడు.
0: వసుదేవ మేడ్ ది న్యూ బోర్న్ చైల్డ్ lie by the side of Yashoda, and he picked up that lady, that young baby girl, and picked up in her place and brought
1: ఈ వసుదేవుని యొక్క చరిత్రను ఎవరికి గుర్తించలేరు.
0: This story is not fully known to anybody.
1: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, వజ్రాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పవిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
0: The story of the Lord is full of mystery, mysterious, ununderstandable, so sacred to all the three worlds, so endearing to the sages, saints and seekers.
1: ఈ విధమైనటువంటి ఒక చిత్రములు విచిత్రంగా జరిగినప్పుడు వసుదేవుని కూడా తెలియదు.
0: The whole mystery is not known to Vasudeva.
1: తన బాధ్యతను తేదో తాను తప్పించుకోవాలని వచ్చాడే కాని నేను ఏం చేస్తున్నాను, ఎవరిని తీసుకుపోతున్నాను, ఎవరిని ఇక్కడ పెట్టాను అనేటువంటి విచారణ శక్తి శూన్యమైంది వసుదేవునికి.
0: వసుదేవ వాజ్ నాట్ ఫుల్లీ అవేర్ వాట్ హీ డిడ్. ద చైల్డ్ దట్ హీ కెప్ట్ దేర్ ఇన్ ద ప్లేస్ అండ్ ద ఫీమేల్ చైల్డ్ దట్ షీ కలెక్టెడ్ హీ హస్ టోటలీ ఫర్గాటెన్.
1: కానీ ఈ చరిత్ర అంతా కూడాను రాధ పిల్లగా ఉండినప్పుడే తెలుసుకొని వచ్చింది.
0: The whole story, the whole thing, episode, is very well known to Radha, right in her childhood.
1: ఈ చరిత్రంత కూడాను రాధ యొక్క హృదయమునందే చిత్రించుకున్నది.
0: The whole thing got itself imprinted on the heart of Radha.
1: ఆ రాధకు ఈ యొక్క కృష్ణుడిపైన ఉన్నటువంటి యొక్క బాధ్యత భావము చాలా మార్పు చెందుకుంటూ వచ్చింది.
0: The feeling of attachment, the sentiment and the sacred thought of Radha towards Krishna, it went on improving day by day.
1: తాను తిరిగి వసుదేవుడు తిరిగి చెరసాలకు చేరేటప్పటికి తనకు మెలకు వచ్చింది.
0: By the time Vasudeva returned to the prison, she was awake.
1: అప్పుడు తిరిగి ఎక్కడి తలుపులు అక్కడ మూసుకున్నాయి.
0: And at that time the doors remained closed.
1: తన తాళములన్నీ కూడాను సరే అదే విధంగా సేవంగా ఉన్నాయి.
0: And the doors remained locked as before.
1: ఈ కృష్ణుని అక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆ కన్యను తీసుకుని వచ్చి యశోద ప్రక్కలో పండి పెట్టినప్పుడే బెల్లు కొట్టింది.
0: It is only time when Krishna was kept by the side of Yashoda and this baby girl was brought here, at that moment the bell was heard.
1: అప్పుడు కంసుడు ఇచ్చినటువంటి ఒక బిరుదును చాలా పాలించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
0: వసుదేవ వాజ్ అబ్జర్వింగ్ ఆల్ దట్ హస్ బీన్ పాస్డ్ ఆన్ టు హిమ్ బై కంస.
1: ఆ యొక్క శబ్దం విన్నగానే చెరసాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దిక్కును లేచారు.
0: లిసనింగ్ టు ద సౌండ్ ఆఫ్ ద బెల్ ద గార్డ్స్ ఆఫ్ ద ప్రిజన్ గాట్ అప్ ఇమ్మీడియట్లీ.
1: ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడని అందరికీ తెలిసింది.
0: Later, people came to know the birth of Krishna.
1: Kamsudu goppa arbhatamto vastunnadu charsala daggariki.
0: Kamsa was proceeding towards the prison with all the pomp and paraphernalia.
1: Tana aadnam prakaranga aa chandi biddanu oka edam chetto ettadu.
0: As he wished, he picked up the child babe with his left hand.
1: Aakasham ayipoyina visiri teggottalani prayatnam chesadu.
0: And he has lifted the babe and thrown into the open space and decided to behead the child.
1: ఎప్పుడు ఆకాశం వైపున విసిరాడో అక్కడ ఆ యొక్క కుమారుడు అంతర్ధానమయ్యాడు, ఒక కన్య పుట్టింది.
0: By the time he lifted the babe and thrown into the space and there the child vanished and he heard the ethereal voice.
1: ఆ కన్య కూడాను కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
0: And the newborn female babe is not ordinary one.
1: ఈమె దేవకి వసుదేవులకు పుట్టవలసినటువంటి ఏడో గర్భంలో పుట్టవలసినటువంటి ఒక బిడ్డ.
0: In fact, she was to be born as the seventh child of Devaki Vasudeva.
1: ఆమెను చూచి పైనే కొట్టేశాడు.
0: Watching that, he has beheaded right on the top.
1: ఆ మహాశక్తివంతురాలు.
0: She was highly powerful.
1: ఆ శక్తివంతమైనటువంటి ఒక బిడ్డను ఎవరు ఏమి చేయలేరు.
0: నన్ కెన్ టచ్ దట్ పవర్ఫుల్ చైల్డ్.
1: ఆమె జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ.
0: ద చైల్డ్ రిప్రజెంట్స్ ది ఇండివిజువల్ సోల్, కృష్ణ ద కాస్మిక్ సోల్.
1: ఈ యొక్క ఆత్మిక సోల్కును తగినటువంటి రీతిగా ఆమెను కాపాడుకుంటూ వచ్చారు.
0: యాజ్ పర్ ద విల్ ఆఫ్ ది కాస్మిక్ సోల్, ద The child was taken care of.
1: ఈ చిత్రములంతా కూడా చూస్తున్నటువంటి దేవకి దేవి చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది.
0: దేవకి దేవి వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ మిస్టరీ, షీ వాస్ వెరీ మచ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్.
1: ఇన్ని జరిపేటువంటి కృష్ణుడు ఇది కూడా నువ్వు జరుపుగలడు, ఇతన్ని కూడా రక్షించగలడు.
0: కృష్ణ హూ హాస్ బీన్ డూయింగ్ ఎవ్రీథింగ్ కెన్ ఆల్సో సీ థింగ్స్ టు హ్యాపెన్ యాజ్ పర్ హిస్ విల్.
1: ఈ విధంగా దేయం పగలు కూడాను కంసుడు కాపాడుతూ వచ్చాడు.
0: So they have been taking care of the child day and night.
1: ఈ మృత్యుకు దూరమైపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
0: Being aware from the pangs of death, being fully aware of the waking state, the child started growing.
1: కాని ఇట్టి బాలకృష్ణుని ఎవ్వరు కూడా గుర్తించుకోలేకపోయారు.
0: But this fact is not noticed by anybody.
1: ఈ దేవకీ దేవి చూస్తూనే ఉన్నది.
0: దేవకీ దేవి వాజ్ వాచింగ్.
1: ఈమె చూసినప్పుడంతా కూడాను బాలుని మాదిరి కనిపించేవాడు.
0: As she watched, she noticed in a boy.
1: కానీ వసుదేవుని చూసినప్పటికీ ఆడబిడ్డ వరే కనిపించేవాడు.
0: But to Vasudeva, the child appeared to be a female child.
1: ఈ విధంగా కొన్ని దినములు జరుగుతూ వచ్చింది.
0: Days went on like that.
1: కానీ ఇతను తెగని ఆర్డర్ వేశాడు.
0: అండ్ ద కమాండ్ వాస్ గివెన్,
1: ఈమెను ఎట్టయినా కానీ చంపివేయాలి.
0: దిస్ ఫీమేల్ చైల్డ్ మస్ట్ బి కిల్డ్ వన్ వే ఆర్ అదర్.
1: తానే ఈ చెరసాలకు వచ్చాడు.
0: కంసా హింసెల్ఫ్ కేమ్ ఆల్ అలాంగ్.
1: ఈ బిడ్డన నన్ను చంపేటువంటిది.
0: దిస్ చైల్డ్ ఇస్ గోయింగ్ టు కిల్ మీ వాస్ ద క్వశ్చన్ హిస్ పుట్ హిమ్.
1: ఆనాడు కృష్ణుడు పెట్టినటువంటి ఒక బాధలు, ఆనాడు కృష్ణుడు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఎక్కడ పోతాయి?
0: All the promises given by him, what will happen now?
1: అష్టమి గర్భమును పుట్టిన ఆదేవకి దుష్టుని కంసవేస్తుంది, అనగా అష్టమి గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డ నన్ను కంసుని చంపివేస్తుంది కదా అని ఆశతో ఉన్నాడు.
0: In fact, he was expecting that the eighth born child would kill him in future.
1: తన ఎగిరేసి కొట్టడానికి ప్రయత్నం చేశాడు.
0: And he lifted the babe and thrown into the space and about to behead.
1: పైకి ఎగిరవేయగానే అంతర్ధానం అయిపోయింది ఆడబిడ్డ.
0: అండ్ ద ఫీమేల్ చైల్డ్ వానిష్డ్ ద మూమెంట్ థ్రోన్ ఇన్ టు ద స్పేస్.
1: ఈ బిడ్డ ఆవిర్భవించి అనేక రకముల చింతలు చేస్తున్నప్పుడు కృష్ణుడు దేవకీ దేవి వసుదేవుని ఇంట్లో యశోద ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు.
0: యాజ్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ ది కృష్ణ వాజ్ గ్రోయింగ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
1: ఈ విధంగా కథలు అందరికీ తెలిసినటువంటి విషయమే.
0: ద స్టోరీ ఇస్ నోన్ టు ఎవ్రీవన్ హియర్.
1: అనేక రకములైన లీలలు చూపుతూ వచ్చాడు.
0: కృష్ణ డెమాన్స్ట్రేటెడ్ మెనీ ఆఫ్ ది మిరకల్స్.
1: అనేక రూపములు మారుస్తూ వచ్చాడు.
0: హీ చేంజ్డ్ మెనీ ఫార్మ్స్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
0: యాజ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ సో
1: కంసునికి ఏమీ అర్థం కాలేదు.
0: కంస కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్.
1: కట్టగడపటికి ఆ యొక్క రేపల్లిలో పుట్టినటువంటి పసిబిడ్డలందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేశాడు.
0: కంస కమాండెడ్ దట్ ఆల్ న్యూ బార్న్ children, be kids, be killed there in that Vaipalya.
1: Konta kalamu maga pillalandanni chappamani cheppadu.
0: For some time he gave a command that all males be killed.
1: Kani aadabiddalu gati em avutundo emo ani bhayam kaligi aadabiddalu kuda chappamani cheppadu.
0: And he was afraid of the baby girls, so he gave the order that they should also be killed.
1: Itani bhayame inni rakamainatuvanti vikaramulaku margam teesindi.
0: It was only his fear that led to all this perversion.
1: ee vidhanga champutu pothunnagane
0: as he went on killing,
1: krishna charitra dinidinaniki perigipothu vachindi.
0: The mystery and the glory of krishna was spreading very fast.
1: ee perigipoyetundi krishna nilanu thanu ee vidhanga arikattagaladu.
0: How can he control the glory of krishna and his actions?
1: Daiva chitrammulu enta vichitramayye.
0: God's deeds are mysterious, ununderstandable.
1: కట్టకడపటికి ఈ కంసునికి వినాశకారే విపరీత బుద్ధి అని విపరీత బుద్ధులు పుడుతూ వచ్చాయి.
0: కంస ఎంటర్టైన్డ్ ఆల్ వికెట్ థాట్స్ బికాస్ ద బ్యాడ్ ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్ ఇన్ హిస్ లైఫ్.
1: ఈ విధంగా విపరీత బుద్ధులు పుట్టేటప్పటికి తర్వాత ఈ కుమారుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వచ్చాడు.
0: హీ వాజ్ ఇన్ ఇంటెన్స్ సర్చ్ ఆఫ్ ది బాయ్ వేర్ హీ వాజ్ బోర్న్.
1: వేపల్లెలో ఉన్నాడని కొంతవరకు తెలిసింది.
0: He could get the news that he was there in Vaipalya.
1: Vaipalya ganta kodanu pampisthu vachadu maya dootannu.
0: And he sent so many messengers to Virapalle to find out the
1: baby. ఎంతమంది పోయి వెతికినప్పటికీ కృష్ణుడి యొక్క సంకల్పం ఏ మాత్రం కూడా ఎవరికి అర్థం కాలేదు.
0: No one could understand his whereabouts.
1: కట్టగడపటికీ ఇతనికి కాలం పండింది, ఇతన్ని చంపివేయడానికి వచ్చేసింది.
0: The time approached that the Kamsa had to be killed.
1: ఈ కృష్ణుడిని చంపడానికి ఎవరైనా ఒక మంచి ఉపాయం వాడు ఫ్రెండ్ అయినటువంటి వాడు చిక్కాలని వెతుకుతూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ప్రాపర్ పర్సన్ టు కిల్ కృష్ణ హూ ఇస్ క్లోజ్ టు హిమ్.
1: కృష్ణుడి అంటే చాలా ప్రీతి కలిగినటువంటి వాడు ఎవరా అని విచారిస్తూ వచ్చాడు.
0: హి వాస్ ఎంక్వైరింగ్ హూ వాస్ సో డియర్ అండ్ నియర్ టు కృష్ణ.
1: అప్పుడు అతనికి డియర్ అండ్ నియర్ అయినటువంటి వాడును పిలుచుకుని రావడానికి పంపించాడు.
0: And he wanted those who are dear and near to Krishna be brought to his presence.
1: ikkada oka yagnam jarugutu undali.
0: There a ritual was taking place.
1: aa yagnam nu chuddanikani chinna pillalni teeskon raam ani cheppi pampinchadu.
0: He wanted the children to go over there and watch this sacred ritual.
1: appudu ee oka kamsudu pampinchinatundi dootala cheta krishnudu balramudu iddaru kudanu vellaru.
0: The messengers of Krishna brought Krishna. Kamsa brought Krishna and Balarama along with them.
1: ఈ కృష్ణ బలరాములు ఉద్యోగం వచ్చేప్పటి చాలా మాయకరమైనటువంటి వచ్చి.
0: When Krishna Balarama approached over there, the people were deluded at that moment.
1: ఆ గ్రామంలో ప్రవేశిస్తూ ఉండగానే,
0: as they were about to step into the village,
1: ఈ పూలమాలలు కట్టుకుని నిత్యం కూడాను కంసుడికి అందించేటువంటి ఒక పూలగత్తె వచ్చింది.
0: There was a flower vendor who is to make garlands for Krishna.
1: అప్పుడు ఈమె ద్వారంలోందే ఈ పూలమాలను తీసుకుని పోతుండాలి.
0: She was carrying all the garlands and waiting there at this door.
1: మొట్టమొదట కృష్ణుడు చూచాడు ఆ బుట్టలో ఉన్న రెండు మాలలు తీసుకున్నారు.
0: First Krishna noticed the basket of garlands and collected the two.
1: కృష్ణుడు బలరాముడికి బలరాముడు కృష్ణుడికి మెడలో వేసుకున్నారు.
0: And one garland was accepted by Krishna and another garland by Balarama.
1: ఈమె కంసంతో ఏం మొరబెట్టుకోగలదు?
0: What is that she can report back to Kamsa then?
1: Sari mamalanu vesukunnaru Krishna asthana pandithulu kuda vellaru.
0: And with these garlands Krishna and Balarama started moving about.
1: Ee vidhanga charyalu chestunte vastundagane,
0: as these actions were taking place,
1: akkada chakkani oka upamanam cheppadu.
0: And there he gave a small device.
1: O Krishna neevu enni maya chesinappudiki maa buddhiki tochavu.
0: Your actions are mysterious, but we don't understand their significance.
1: Kanuka mammalni ee vidhangalaina aa kamsuni yokka rakshana nunchi kaapadam ani cheppadu.
0: They all prayed that Krishna should rescue them from the onslaught of Kamsa.
1: Ee samayam lopala Krishnudu aa yokka pulagattaku chakkani aashirvadam chesadu.
0: In the meantime Krishna blessed that vendor.
1: ఈ పూలగత్తె చాలా వంపరి దింపరిగా ఉండేటువంటిది.
0: అండ్ ద బాడీ ఆఫ్ ద ఫ్లవర్ వెండర్ ఇస్ బెంట్.
1: అప్పుడు కృష్ణుడికి మంచి గుడ్డలు కావాలి.
0: కృష్ణ డిజైర్డ్ గుడ్ డ్రెస్ అట్ దట్ టైం.
1: అతని దగ్గర ఆ పూలగత్తె దగ్గర అనేక రకమైనటువంటి ఒక దుస్తులు ఉన్నాయి.
0: దట్ లేడీ వాస్ క్యారీయింగ్ సో మెనీ సిల్క్ రోబ్స్.
1: ఈ కంసుని యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
0: Krishna picked up the robes of Kamsa.
1: Balarama Krishna iddaru dharincharu.
0: And Balarama Krishna wore them.
1: Ee oka pulagatteku telusunu.
0: This lady knows.
1: Itanu devude.
0: She knows that he is God.
1: Itanu devudu kanukane inni mayalu chestunnadu.
0: Because he is God, he is able to act like that.
1: Krishna na vampunu kuda teesi nannu chakkandaniga cheyakuda.
0: That lady prayed, Krishna, my body is bent, so many bends. Why don't you straighten me? She prayed.
1: Kaalakinda vesukunnadu.
0: She made her rest under his feet.
1: Ayaka kaalato tokkadu.
0: And she trampled over her.
1: Chetulu etti paiki legadu.
0: And just lift her body with both of his
1: hands. Aa bend anni poyinayi.
0: And the bend was straightened.
1: Chakkani striga roopondindi.
0: And she could be a very beautiful lady thereafter.
1: Appudu Krishnudu kamsudu pilipinchadu.
0: Then Kamsa summoned her.
1: నా దుస్తులంతా వాడికి ఎట్టుపోయి చేరాయి.
0: అండ్ హి క్వశ్చన్డ్, హౌ ఇస్ ఇట్ మై డ్రెస్ రీచ్ దోస్ బాయ్స్.
1: స్వామి నాకు తెలియదు.
0: హి సెడ్, స్వామి ఐ డోంట్ నో.
1: అతని మాయలు ఎవరికీ తెలియదు.
0: నోబడీ కెన్ అండర్స్టాండ్ హిస్ మిస్టీరియస్ యాక్షన్.
1: కనుక నీవు ఈ మాయలు తెలుసుకోవడానికి ప్రయత్నం ఏమి చేయవద్దు.
0: Don't make any attempt to know the mystery of God, she said.
1: She
0: said, better you keep your mouth shut and remain silent.
1: And
0: Kamsa wondered because this flower vendor could speak so harshly and loudly.
1: తర్వాత ఆమె వెంటనే ఒక మగవాడు గుడ్డలు తీసుకుని వచ్చాడు.
0: అండ్ దేర్ కేమ్ ఎ వాషర్మన్ విత్ బండిల్ ఆఫ్ క్లోత్స్.
1: ఆ వాషర్మన్ తెచ్చి కంసుడికి ఇచ్చే లోపలనే ఈ యొక్క ఈమె తప్పించుకొని పోయింది.
0: యాజ్ హి వాస్ అప్రోచింగ్ దిస్ లేడీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద సైట్.
1: ఈ విధంగా అనేక లీలలు చూపించుకుంటూ అందరికీ అన్ని శాపములు పరిహారం కావించుకుంటూ వచ్చాడు.
0: లైక్ దట్ కృష్ణ డెమోన్స్ట్రేటెడ్ సో మెనీ మిస్టీరియస్ ఎక్స్‌పీరియన్సెస్ and leelas, the child play at that moment and demonstrated everybody.
1: Iruvurni kudanu iskonu velutunnaru.
0: Both were taken.
1: Ekkadi iskelutunnaru?
0: Where?
1: Kamsani aasthanamunu iskonu potunnaru.
0: They were to be taken to the court of Kamsa.
1: Appudu akkada iskonu poyyappudu,
0: as they were ushered there,
1: ee panikatte
0: and the servant maid,
1: aaru kuda konni sentu iskonu poyindi,
0: was carrying scents.
1: కృష్ణుడి పైనంతా చల్లింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ స్ప్రేడ్ ది సెన్స్.
1: కృష్ణ నాది ఎంత భాగ్యమో ఏమిటో.
0: కృష్ణ ఐ యామ్ వెరీ లక్కీ.
1: ఈ సేవను నేను చేసుకోవడానికి నేను ఏ జన్మంలో చేసిన నోవులో పండిపోయినాయి.
0: ఇట్ మస్ట్ హావ్ బీన్ ద మెరిట్ ఆఫ్ మై పాస్ట్ దట్ గేవ్ మీ దిస్ ఛాన్స్ ఆఫ్ సర్వీస్ టు యూ
1: అని ఆయన వంటికంతా కూడాను ఈ సెంట్ మకరందాలంతా పూసివేయింది.
0: షీ అప్లైడ్ ఆల్ ది సెన్స్ ఆన్ ద బాడీ ఆఫ్ కృష్ణ.
1: కంసుడు వచ్చాడు.
0: కంస కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
1: కంసుడు వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను సింహం పిల్లల వలె తిరిగాడారు.
0: These two boys got up like lions and started moving around.
1: పోయినటువంటి పిల్లలు ఒక్కతూరి ఎగిరినాడు కృష్ణుడిపై కంసుడి పైన.
0: And Krishna jumped at once towards
1: నిలబట్టి అదిమినాడు కిందికి.
0: And he made his head bend down.
1: కానీ బలరాముడు కూడాను అంత బలమైన వేలాడు.
0: Balarama was also equally strong.
1: ఈ ఇరువురు చేరేటప్పటికి
0: both together
1: kamsuni pachadi chesi pettaru
0: and they made kamsa a chutney or paste.
1: Anta himsinchetappudiki kamsudu chaala bayapadipoyadu.
0: And not watching the whole situation as the two boys were approaching,
1: aa vepalli anta kudanu chaala vanikipoyindi.
0: All were wonder struck, fear stricken.
1: Ee vidhanga jarigetappudiki,
0: as things happen like that,
1: chinna pillavaadaina krishnudu inta goppa karyam le vidhanga chestu vachadu.
0: Such a young boy like Krishna, how could he achieve such a stupendous task?
1: Baludu ee chinna pillavaadu,
0: so young at that time,
1: kamsudu maha durmargudu,
0: kamsa
1: maha balavantudu,
0: so strong,
1: alanti balavantudaina kamsunni ee vidhanga hatamarchagalevu.
0: How could this boy kill that strong wicked person like Kamsa?
1: Ee lopala kamsudu order vesadu.
0: In the meantime, Kamsa gave an order.
1: బలరామకృష్ణుడిని చంపడానికి ఒక సైన్యం ఉంటుండాలి.
0: అండ్ దట్ స్పెషల్ బెటాలియన్ స్పెసిఫికలీ మ్యాండేట్ టు కిల్ బలరామకృష్ణ.
1: ఆ ఇరువురిని కూడా ఇక్కడ పంపించాడు.
0: అండ్ హి సెంట్ బోత్.
1: కృష్ణుని యొక్క దీనికి ఎవరు కూడా తట్టుకోలేదు.
0: నోబడీ కెన్ విత్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణ.
1: అందువల్ల అందరు కూడా పాదాల పైన పడ్డారు.
0: ఆల్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: అందులో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా చిన్నవారైపోయారు.
0: The whole army was subdued, was defeated.
1: ఈ విధంగా సైన్యాన్నంతా హతమార్చి,
0: having killed the entire army,
1: తర్వాత కృష్ణుడు బలరాముడు తన ప్రయాణం అయిపోయి వచ్చారు.
0: Krishna and Balarama proceeded their sojourn.
1: కానీ ఈ కృష్ణుడు పోయినటువంటిది ఎవరికి తెలియకోకుండా పోయాడు.
0: Krishna left unnoticed by anybody.
1: ఎట్ట పోయాడు, ఎట్ట వస్తాడో, ఏమైపోతుందో అని చాలా భయపడుతున్నారు.
0: How has he gone? Where has he left? People didn't know and they were afraid of the situation.
1: Kanuka Krishnudu vastunnada vastunnada ani prepalalo unnatvanti oka gollatu bhavalandaru kudanu eduru chustunnaru.
0: All cowherd boys all were waiting there in Repalle for the arrival of Krishna.
1: Kani ekkada chusina Krishnudu yaka kanipinchaledu.
0: They could not find the trace of Krishna in the vicinity.
1: Appudu Balaramudu Krishnudu iddaru kudanu మాయల పన్ని తమ గ్రామంలో ప్రవేశించారు.
0: విత్ ద నాక్ అండ్ ద డివైస్ బలరామ కృష్ణ కుడ్ స్టెప్ ఇన్ టు ద విలేజ్.
1: యశోద వారు ఇంకా ఎక్కడ పోయినారో, ఇంకా రాలేదే అని చాలా, ఈ కంసుడు ఏం చేశాడు అని చాలా భయపడుతూ వచ్చాడు.
0: Yashoda was very much worried what would happen to Krishna and Balarama in the hands of Kamsa.
1: ఈ గోపికలందరూ ఏడుస్తున్నారు.
0: Gopikas were crying.
1: ఇంత దూరంలో పోయినాడు, ఇంకా కంసుడు బతికించింటాడా? లేదు, వీడిని హతమార్చింటాడని కంసుని పైన చాలా దూషణలు వేస్తూ వచ్చారు.
0: They were blaming Kamsa. They were accusing him because the boys left long back. They travel long distance and have not returned till now.
1: ఈ యొక్క పేపర్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణుని ప్రార్థించుకుంటూనే వచ్చారు.
0: All women there in Ripalla went on praying to Krishna again and again.
1: కానీ కృష్ణుడు వచ్చాడు, వాళ్ళని చల్లార్చాడు, వారి క్రోధమునంతా కూడా చల్లార్పించాడు. కానీ వాళ్ళ గ్రామం లోపల ఏ విధమైనటువంటి యొక్క అశాంతులు కూడా జరగకుండా తాను చూసుకుంటూ వచ్చాడు.
0: కృష్ణ అల్టిమేట్లీ రిటర్న్ పాసిఫైడ్ దెమ్, కామ్ దెమ్ డౌన్ అండ్ సా టు ఇట్ దట్ ఇన్హాబిటెంట్స్ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ దేర్ ఆఫ్టర్.
1: అప్పటి నుంచి ఇంకా దూతలను పంపటం ప్రారంభించాడు.
0: And then he starts sending messengers.
1: Inka Kamsudu chavaledu.
0: Kamsa did not die.
1: Kamsudu chavadaniki inka muhurtam kudaraledu.
0: Still time is there.
1: Veediki anni vidhala kodanu veedini hatamarchi veedi shakti samachyamunanta kuda nirmoham chesi gaani taan chavadu.
0: Unless all the abilities and the capacities of Kamsa are taken away, he cannot be killed, he won't die.
1: ఈ విధంగా అంతా చేస్తూ చేస్తూ కట్టగడపటికి అతని శక్తులు అన్ని కూడా కూలిపోయిన తర్వాత తాను మరణించాడు.
0: అల్టిమేట్లీ కంసా లాస్ట్ ఆల్ హిస్ పొటెన్షియాలిటీ అండ్ డైడ్.
1: కానీ చరిత్రలో వ్రాసేటువంటి యొక్క విచిత్రములంతా కూడాను దీనికి సంబంధించినటువంటి కాదు.
0: బట్ ఆల్ ది నరేషన్స్ బై ది కంపోజర్స్ డు నాట్ కంటైన్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్.
1: ఇదంతా కూడా కేవలం ఒక దైవ చిత్రములుగా మారిపోతూ వచ్చాయి.
0: దిస్ ఇస్ ఎంటైర్లీ డివైన్
1: చిత్రంబులు, త్రైలోక పవిత్రంబులు, ప్రజలాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పౌత్రంబులు, విష్ణుదేవు చరిత్రములు.
0: ద స్టోరీ ఆఫ్ గాడ్ అండ్ ద హిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ సో సీక్రెట్, సో మిస్టీరియస్, సో ఎండేరింగ్ టు ఆల్ ద సీకర్స్ అండ్ ద సెయింట్స్ అండ్ ఎస్పరెంట్స్, సీక్రెట్ టు ఆల్ ద త్రీ వరల్డ్స్.
1: నేరుగా ఇంకా ప్యాలెస్ లో బయలుదేరారు.
0: దే ప్రొసీడ్ స్ట్రైట్ అండ్ గాట్ ఇన్ టు ద ప్యాలెస్.
1: పోయేటప్పటికి తన ఆస్థానంలో నిలుచుకొని చాలా సభనంతా కూడా ఉద్రేకపరుస్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ ఎన్ ఓపెన్ కోర్ట్ వేర్ పీపుల్ వర్ హైలీ ఎమోషనల్.
1: ఈ ఇద్దరు పిల్లలు కూడా రెక్కలు కట్టుకున్నటువంటి పక్షులు వలె అతని పైన ఎగిరారు.
0: ద టూ బాయ్స్ జంప్డ్ టువర్డ్స్ ప్రొసీడింగ్ టువర్డ్స్ కంసా యాజ్ ఇఫ్ దే వర్ బర్డ్స్ విత్ వింగ్స్.
1: అక్కడ నుంచి తన మెడలు పట్టి లాక్కొని వచ్చి 10 మందిలో చంపివేశారు.
0: ది బాయ్స్ హావ్ పుల్ హిమ్ డౌన్ ఫ్రమ్ హిస్ థ్రోన్ అండ్ కిల్ హిమ్ దేర్ అండ్ ఇట్సెల్ఫ్.
1: ఇతను మరణించగానే
0: సూన్ ఆఫ్ ద డెత్ ఆఫ్ కంస
1: తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఈ భార్యలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ వచ్చారు.
0: అండ్ ద టూ బాయ్స్ వుడ్ ప్లాన్ టు గో బ్యాక్ అండ్ దే ఫీల్ సో సాడ్.
1: కట్టగడపటికి ఆ యొక్క ఆస్థాన పండితులందరూ చేరేసేసి వీరి ఇరువురిని తన పుట్టినింటికి పంపారు.
0: ఆల్ స్కాలర్స్ ఓవర్ దేర్ అసెంబ్లెడ్ అండ్ మేడ్ అరేంజ్మెంట్ ఫర్ ద రిటర్న్ అండ్ ద సేఫ్ జర్నీ ఆఫ్ ద బాయ్స్.
1: అక్కడికి ఎక్కడికి వెళ్ళారు?
0: వేర్ హావ్ దే గాన్?
1: జరాసంధుని దగ్గర ఇంటికి వెళ్ళారు.
0: Went to Jarasandha.
1: అయ్యో, నా బిడ్డలంతా ఈ విధంగా అన్యాయం చేశాడా కృష్ణుడని వాళ్ళు కూడా ఇతని పైన ద్వేషం పూరారు.
0: Jarasandha was also highly furious because his children died.
1: కృష్ణుడి పైన అందరూ ద్వేషమే.
0: All had utter hatred towards Krishna.
1: అందరూ వాళ్ళ రిలేషన్స్.
0: They are all related.
1: కనుకనే కృష్ణుడు ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని అందరూ కృష్ణుడి పైన ద్వేషమే.
0: All had utter hatred for Krishna because he was responsible for the death of their relations.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరితోనూ ద్వేషం పూరుకున్నాడు.
0: So everyone had enmity towards him.
1: ఈ ద్వేషం పుట్టిన తర్వాత
0: after this hatred
1: రేపల్లంతా కూడా చాలా తికమకలైపోయినది.
0: The whole Rapala inhabitants were totally confused.
1: ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలమే.
0: Everywhere there were disturbances.
1: కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి చూచి
0: వాచింగ్ ఆల్ దిస్
1: ఇంకా ఎవరు భరించుకోలేకపోయారు.
0: Nobody could not bear any longer.
1: ఈ కృష్ణుడు కొంచెం పెరుగుతూ వచ్చాడు.
0: Krishna was growing day by day.
1: కృష్ణుడికి వివాహం చేయాలని తలుచుకున్నాడు ఒక రాజా.
0: It was decided that Krishna was to be married.
1: కృష్ణుడికి మ్యారేజ్ చేయాలంటే ఇది సామాన్యమైనటువంటిదా?
0: Is it ordinary one?
1: అప్పుడు అనేక మంది అనేక రకములైన వీళ్ళని కాపాడటానికి తగినటువంటి బందోబస్తులు చేస్తూ వచ్చారు.
0: All security arrangements were made in order to fulfill their plan.
1: ఈ విధంగా ప్రయత్నం చేస్తుండగానే కృష్ణుడు అన్ని విధాల ప్లాన్ తెలిసినటువంటి వాడే.
0: Krishna knows fully well what is being transacted.
1: ఇతను అన్ని కూడా నువ్వు మాస్టర్ ప్లాన్ తెలిసినటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna knows the master plan.
1: ఎవరికి ఏమి తెలియదు.
0: No one knows anything whatsoever.
1: అనేక రకంగా ప్రయత్నం చేసి
0: all efforts were made.
1: వీళ్ళ ఇద్దరిని కూడాను చక్కగా కాపాడుకుంటూ వచ్చారు.
0: Both of them were safeguarded.
1: ఇంతనే కాకుండా
0: not only this,
1: ఆ రుక్మా ఇంటి కూడాను అనేక మంది దూతలను పంపించాడు.
0: Many messengers were also sent to her residence.
1: ఆ రుక్మిణి అనేటువంటి కూడాను కృష్ణుని ప్రేమించి కృష్ణుని వివాహం ఆడాలని కోరుతుంది.
0: Rukmini had intense love for Krishna and decided to marry him.
1: అప్పుడు ఒకవైపున కృష్ణుని కోరాలని కోరుతుండేది రుక్మిణి.
0: And on one hand, Rukmini is very much interested in Krishna.
1: ఇంకా అనేక మంది గోపికలంతా కూడాను కృష్ణుని కోరుతూ వచ్చారు.
0: So also is the situation with many gopikas.
1: ఈ పరిస్థితి లోపల ఎవరిని రక్షించాలి, ఎవరిని శిక్షించాలి అనేటువంటిది ప్లాన్ అంతా కూడాను కృష్ణుడు వేస్తూ వచ్చాడు.
0: So it was the plan of Krishna. He was thinking who are to be safeguarded, who are to be protected.
1: అప్పుడు బలరామునితో చెప్పి
0: he told Balarama,
1: బలరాముని ఇతన్నందరిని కాపాడమని చెప్పి
0: he wanted Balarama to protect everybody.
1: కృష్ణుడి పైన దేశంగా ఉన్నటువంటి వారి పైన కృష్ణుడే జలబడుతూ వచ్చాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ హ్యాండిల్ దోస్ హూ హాడ్ ఎనిమిటీ ఫర్ హిమ్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
0: as things went on like
1: ఈ వార్త అంతా కూడా యశోద దేవతకి వచ్చేవరకు తెలుస్తుంది.
0: The news reached Yashoda.
1: Vasudevulaku.
0: They got the news message.
1: Yashoda Nandudu.
0: Yashoda and Nanda.
1: ఇక్కడ దేవికి వసుదేవులు.
0: దేవకి వసుదేవ.
1: వీళ్ళ గోల కూడా చాలా ఎక్కువైపోయింది.
0: And they could also come to know what had happened.
1: ఏమవుతుందో ఇప్పుడు కృష్ణుడికి.
0: What would happen to Krishna now? That was matter of anxiety.
1: కానీ దేవకి దేవి చాలా ధైర్యవంతురాలు.
0: Devaki Devi was one of courage.
1: గొప్ప పరమ భక్తురాలు.
0: She is a great devotee.
1: ఆ పరమ భక్తురాలు కాబట్టి కంసుడు ఏమాత్రం చేసినప్పటికీ వారిని ఏమాత్రం జలించుకుంటారు చేశాడు.
0: She was quite sure that nothing would happen to Krishna in the hands of Kamsa. Because she was sure of divinity.
1: కృష్ణుని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేరు.
0: She was quite sure that none can ever touch Krishna.
1: అని ధైర్యంతో ఉంటుండాలి.
0: She had all the courage and strength.
1: వారు చెరసాల నుంచి వచ్చారు.
0: They came out of the prison.
1: వచ్చిన తక్షణమే దేవకి వసుదేవుల ఇంటికి వచ్చారు.
0: And they reached దేవకి వసుదేవ.
1: దేవకి వసుదేవులు ఇద్దరు కూడాను నందుని ఇంటికి వచ్చారు.
0: Both of them came to Nanda's residence.
1: నందా ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బలరాముడు ఉన్నాడు.
0: There was Balarama.
1: ఈ బలరాముడు కూడాను ఆ యొక్క పిన్నమ్మ ఈ యొక్క యశోద.
0: యశోద appears to be the
1: ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది. ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది.
0: He is very closely related to them.
1: అప్పుడు కృష్ణుడే ఇంక మాయలు చేసి రుక్మిణి దేవకి దేవుడికి ఎట్టైనా చేర్చాలని చేర్చున్నాడు.
0: అండ్ ఇట్ వాస్ ద మాస్టర్ ప్లాన్ దట్ రుక్మిణి హ్యాస్ టు రీచ్ దిస్ సెంట్రల్ ప్లేస్.
1: ఆమె ఒక పండితుని వెంట ఓ జాబు రాసి పంపించి
0: అండ్ షీ సెంట్ ఎ మెసేజ్ టు ఎ స్కాలర్
1: కృష్ణ నేను ఇంక తాళలేను.
0: కృష్ణ ఐ కాంట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్
1: నేను ఇంక భరించలేను.
0: ఐ కాంట్ బేర్
1: నా తండ్రి అయిన రుక్మను చాలా హింసలు పెడుతున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ పుట్ టు సఫరింగ్ బై మై ఫాదర్.
1: రేపటి దినమే కళ్యాణం ప్రారంభించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే స్టార్టెడ్ మేకింగ్
1: ఈ ముహూర్తం లోపల నువ్వు నన్ను ఇక్కడ తప్పించుకుంటా ఉండినా నా ప్రాణం ఉండదు ఇక.
0: ఇఫ్ యు డోంట్ రెస్క్యూ మీ ఐ యామ్ డౌట్ఫుల్ ఆఫ్ మై లైఫ్ షీ రోట్.
1: అప్పుడు ఈయను దేవకి దేవి ఒక దేవుని పన్ని ఒక గ్రామ దేవత దగ్గరికి పూర్వం నమస్కారం చేయడానికి పంపుతూ వచ్చారు.
0: ఇట్ వాస్ ద టైమ్ షీ వాస్ టేకెన్ టు ఆఫర్ హర్ ప్రేయర్ టు దట్ విలేజ్ గాడెస్.
1: గ్రామ దేవతలకు అందరూ పూజలు చేయడానికని మొట్టమొదటి దినం పోతారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆన్ ది వెరీ ఫస్ట్ డే ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ వుడ్ ఆఫర్ దేర్ ప్రేయర్స్ టు దట్ విలేజ్ గాడెస్.
1: ఆ యొక్క దేవత ఇంటికి పోయేటప్పుడు పుష్పమాలలు వేసుకుని దేవతకు అలంకారం చేయాలని పోతుండాలి.
0: దే ఆర్ ఆల్ ప్రొసీడింగ్ ఓవర్ దేర్ టు ప్రే.
1: ఇక్కడ ఒక తట్టు కంసుడు
0: ఆన్ వన్ సైడ్ కంస
1: ఒక తట్టు దేవకి వసుదేవులు
0: దేవకి వసుదేవ్ ఆన్ ద అదర్ హ్యాండ్
1: ఒకవైపున బలరామకృష్ణుడు
0: బలరామకృష్ణ ఆన్ ద అదర్ హ్యాండ్
1: ఊరంతా కూడా చుట్టుకున్నారు.
0: అండ్ ఆల్ పీపుల్ గ్యాదర్డ్ దేర్.
1: ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమని చాలా భయభ్రాంతులై ఉన్నారు.
0: పీపుల్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ట్రబుల్ దే హ్యావ్ టు ఫేస్ ఆన్ ద డే.
1: ఈ శిశుపాలుడు, దంతవక్రుడు వీళ్ళందరూ కూడాను కంసంతో ఏకమైపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల దంతవక్ర ఆల్సో జాయింట్ కంస.
1: ఇంతమంది ద్వేషుల దగ్గర నుంచి ఈ కృష్ణుడు ఏ విధంగా తప్పించుకోగలడు?
0: హౌ కెన్ కృష్ణ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఆఫ్ ఆల్ దోస్ వికెట్ పీపుల్?
1: ఈ యొక్క రుక్మిణి ఎవరికి వెళ్ళిన పెళ్లి చేసుకున్నాడు?
0: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు మ్యారీ దిస్ రుక్మిణి?
1: రుక్మిణి శిశుపాలునికి ఇవ్వాలని అనుకున్నాడు తండ్రి.
0: And if her father decided that Rukmini should be given in marriage to Shishupala.
1: ఈ శిశుపాలుని చంపడానికి చుట్టూ చుట్టుకున్నారు.
0: And in fact, Shishupala was surrounded by many.
1: ఈమె దేవాలయంకి వస్తుండాలి.
0: And on one hand, Rukmini is proceeding towards the temple.
1: దేవద్వారంలోకి వచ్చేటప్పటికి ద్వారం దగ్గరనే కృష్ణుడు కాచుకొని ఉన్నాడు.
0: And Krishna was waiting there at the main door.
1: ఈ రుక్మిణి తమ్ముడు ఉన్నాడు రుక్మాంగదుడు అని.
0: This Rukmangada, the brother of Rukmini.
1: వాడు మహా దుర్మార్గుడు.
0: He is highly wicked fellow.
1: ఆయన ఎట్టైనా కూడా తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: He was making an effort to take her away from that spot.
1: దేవాలయం దగ్గరికి పోయేటప్పటికి
0: by the time they approached the temple,
1: ఇంకేం గతి నా గతి, ఇంకా దేవాలయంలో వచ్చినాను, ఇంకా నన్ను ఎవరు ఎత్తుకుని పోతారో ఏమో అని చాలా భయపడుతున్నది.
0: Rukmini was very much afraid of the situation because that she might be taken away from that spot.
1: ఆ ద్వారం దగ్గరనే కాపాడుకుంటున్నటువంటి యొక్క కృష్ణుడు మెత్తగా ఎత్తుకున్నాడు ఆ రుక్మిణి తన రథంలో వేసుకుని పోతున్నాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అట్ దట్ మోమెంట్ కృష్ణ పిక్డ్ హర్ హ్యాండ్ అండ్ టుక్ హర్ అలాంగ్ విత్ హిమ్.
1: అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది.
0: అండ్ దేర్ ఇస్ వార్ అట్ దట్ టైమ్.
1: ఈ విధంగా ఆమెను ఎంతో క్షేమంగా తీసుకుని పోయి
0: హి బ్రాట్ హర్ సేఫ్ సమ్వే
1: తన యొక్క పట్టణమునందు వివాహం ఆడారు.
0: అండ్ హి మ్యారీడ్ హర్.
1: ఈ విధమైనటువంటి చిత్రములు ఎన్నో జరుపుతూ వచ్చాడు.
0: మెనీ థింగ్స్ హడ్ హ్యాపెన్డ్ లైక్ దిస్.
1: కృష్ణుడు ఇంతమంది దుర్మార్గులను చంపడానికి పుట్టినటువంటి వాడే కానీ సన్మార్గులను రక్షించడానికి కాదు.
0: ఇన్ఫాక్ట్ కృష్ణ హడ్ టేకెన్ బర్త్ టు కిల్ ద వికెడ్ పీపుల్ టు పనిష్ ద బ్యాడ్ పీపుల్.
1: ఈ యొక్క సన్మార్గులను ఏమాత్రము హింసించలేదు.
0: And he did not trouble any pious people, good noble souls.
1: రెండు విధమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని శిక్షిస్తూ వచ్చాడు.
0: And in fact, who had got the jewel achiever punished.
1: ఒకవైపున కృష్ణుడు కావాలి కృష్ణుడు.
0: One hand they want Krishna.
1: ఇంకొక వైపున గోపికలు కావాలి.
0: Other hand Gopikas are needed.
1: ఇది ఎవరు సాధించగలరు?
0: Who can achieve this?
1: కృష్ణుడు ఈ యొక్క రుక్మిణి తీసుకుని పోతున్నాడు.
0: And Krishna has taken along with him Rukmini.
1: ఈ రుక్మిణిని చేరక్షించుకోవడానికి ఎవరు?
0: And who can protect her? Who can take her back?
1: అందరూ చేరి కృష్ణుడి పైన పడ్డారు.
0: And in fact all started fighting with Krishna.
1: పడేటప్పటికి తాను ఊరుకునేటువంటి వాడు కాదు.
0: And Krishna did not keep quiet.
1: తాను ఎట్టైనా కూడా సాధించుకుని ఆ రుక్మిణిని తీసుకుని పోయాడు.
0: He won over everybody and ultimately took Rukmini along with him.
1: ఈ సమయం లోపల
0: ఇన్ ద మెయిన్ టైమ్
1: ఇటువైపు
0: వేపల్లె
1: ఇటువైపు
0: మధుర
1: ఇటువైపు బృందావనం మూడు రకములైనటువంటి ద్వేషాలు కూడా పెరిగిపోయినాయి.
0: Hatred was rampant in all these three places.
1: ఎందుకనగా కంసుని యొక్క దీంట్ లోపల ఇతను చాలా బంధువులుగా ఉండేవాడు.
0: బికాస్ దర్ క్లోజ్ రిలేషన్స్ ఆఫ్ కంస లొకేషన్
1: శిశుపాలుడు కూడా చాలా ద్వేషమే.
0: శిశుపాల ఆల్సో హ్యాడ్
1: శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ రుక్మిణి.
0: ఇన్ ఫ్యాక్ట్ శిశుపాల వాస్ టు మ్యారీ రుక్మిణి.
1: కానీ ఆ శిశుపాలుడికి తన చేతి నుంచి తప్పించుకోకపోయింది. కృష్ణుడు ఇంత పని చేశాడని కృష్ణుడి పైన చాలా ద్వేషం.
0: అండ్ శిశుపాల హ్యాడ్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాస్ షీ కుడ్ నాట్ విన్ ది హ్యాండ్స్ ఆఫ్ రుక్మిణి.
1: ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి అందరిపైన చెల్లాడాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ ఫాట్ విత్ ఎవ్రీబడి.
1: ఎవరికి తెలియకోకుండా రుక్మిణి ఎత్తుకుని పోయాడు.
0: వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఎనీబడి హి టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
1: అక్కడ పోయిన తర్వాత రుక్మిణి కృష్ణుడికి పెళ్లి అయిపోయింది అని వర్తమానం వచ్చింది.
0: మెసేజ్ వాస్ సెంట్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ కృష్ణ అండ్ రుక్మిణి.
1: చేరేటప్పటికి ఈ రుక్మాంగదుడికి రుక్మిణికి అనగా రుక్మిణి తమ్ముడికి చాలా కోపం వచ్చేసింది.
0: హియరింగ్ ది న్యూస్ ద బ్రదర్స్ ఆఫ్ రుక్మిణి వర్ హైలీ ఫ్యూరియస్.
1: వాళ్ళు చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
0: అండ్ దే మేడ్ ఎవరీ అటెంప్ట్ టు కిల్.
1: ఎవరి పని ఏమి జరగలేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్ హ్యాడ్ హ్యాపెన్.
1: ఈ విధంగా కలహాలతోనే ప్రారంభమైపోయింది కృష్ణుడి యొక్క జన్మం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లైఫ్ ఆఫ్ కృష్ణ కమెన్స్ విత్ ఆల్ దిస్ కాన్ఫ్లిక్ట్.
1: కనుకని కంసుని యొక్క జన్మదినం అంటే చాలా కష్టంతో కూడినటువంటి దీని.
0: And therefore the very birthday implied so many difficulties and
1: marriage kudanu kashtamato jarigindi.
0: The marriage was a matter of challenge.
1: నామకరణము చాలా కష్టంతో జరిగింది.
0: ఎవరీ క్రిస్టనింగ్ నేమింగ్ వాస్ ఆల్సో మ్యాటర్ ఆఫ్ డిఫికల్టీ.
1: హింసను కష్టంతోనే జరిగింది.
0: అండ్ యూ టు ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
1: శిశుపాలన దంతవక్రుని యొక్క దీనికి కూడా కంసంతోనే జరిగింది.
0: అండ్ దేర్ వాస్ ఆల్సో మోమెంట్స్ ఆఫ్ వరీ అండ్ యాంగ్జైటీ.
1: అన్ని గ్రామాలు చాలా కష్టమనే.
0: అండ్ కృష్ణ ఫేస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: ఈ విధంగా జరిగి
0: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
1: అన్నింటి ఎందుకు విజయాన్ని సాధించి
0: he won, he was victorious in every field.
1: ఇక్కడ కంసుని యొక్క రాజ్యమును
0: అండ్ ద కింగ్డమ్ ఆఫ్ కంస
1: ఈ విధంగా దుష్ట సమాజం చేతుల లోపల చాలా ప్రయత్నపూర్వకంగా జరిగింది.
0: అండ్ he won over everybody and he was a victor in every battle.
1: కానీ తన్ని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేదు.
0: In fact, none could ever touch him.
1: ఇతను దంతవక్రుడు కూడా వచ్చాడు.
0: దంతవక్ర కేన్
1: శిశుపాలుడు వచ్చాడు.
0: ఆల్సో శిశుపాలు
1: శిశుపాలుని ఎంత వరకు చేశాడంటే కట్ట కనపడికి ఇతనికి తాంబూలం ఇచ్చే సమయం వరకు చేశాడు.
0: అండ్ ది సిచ్యువేషన్ హ్యాపెండ్ అంటిల్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది హోలీ రిచువల్ ఓవర్ దేర్ వెన్ ది ఫస్ట్ ఆఫరింగ్ వాస్ టు బి మేడ్.
1: ఈ కృష్ణుడికి నేను తాంబూలం ఇస్తున్నానని ధర్మరాజు చాలా సిద్ధంగా ఉన్నాడు.
0: As the first offering was about to be given and Shishupala was highly furious.
1: అప్పుడు శిశుపాలుడు లేచాడు.
0: Then Shishupala got up.
1: ఎవరికి నువ్వు గొప్పగా భావిస్తున్నావు?
0: Whom do you consider great?
1: చాలా రుక్మాంగుడు ఉన్నాడు.
0: And there's one there.
1: అతను గొప్పవాడు.
0: He's a great man.
1: ఈ యొక్క గొల్లవాడికి అతన్ని తాంబూలం ఇవ్వడానికి పనుకున్నావా?
0: Why do you specially honor this cowherd boy?
1: Cowherd boyకి ఏమాత్రం అధికారం లేదు.
0: Cowherd boy has no eligibility whatsoever.
1: ఇట్లాంటి వాడికి నీవు తాంబూలం అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
0: How is that you honor him first?
1: ఇది సాధ్యం కాదని అడ్డు చేశాడు.
0: And he objected.
1: కంసుని యొక్క దీన్ని అప్పుడు మరణం జరిగింది.
0: And at that time Kamsa died.
1: దీనివల్ల
0: why?
1: తనకి ఇవ్వాల్సినటువంటి ఒక రుక్మిణి కృష్ణుడు చేసుకోవటమే కాకుండా
0: and Krishna married the one whom he really wanted.
1: యాదవ కులములకు గొప్పవారైనటువంటి పెద్దలంతా వదిలిపెట్టి
0: and all elders were neglected.
1: ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నువ్వు అగ్రతాంబరం ఇస్తున్నావా?
0: And how is it possible that you are honoring this cowherd boy in the first instance?
1: చూడడానికి వీలు లేదండి.
0: Now you shouldn't do so.
1: వీలు లేదని చెప్పి కృష్ణుడి పైన యుద్ధానికి వచ్చేస్తాడు.
0: And they were ready to fight with Krishna.
1: కట్టగడపటికి అతనికి చక్రం పంపించాడు.
0: And then he has sent the wheel.
1: Chakramanaga chaala mandi vishnu chakram ani meer anukuntuntaru. Chakram em kaadu agratambulam istunnadu kamsudi.
0: Wheel people think it is vishnu chakra. No, they honor this
1: aa tattane
0: tisukoni
1: aa tattane tisukoni utre paina visiraadu.
0: The very plate was thrown at him.
1: Evara paina visiraadu?
0: On whom is it thrown?
1: Kamsudi paina.
0: On Kamsa.
1: విసిరేటప్పటికి చాలా తెలియకుండా రక్తం విపోయింది.
0: అండ్ థింగ్స్ హాడ్ హ్యాపెన్డ్ వితౌట్ దేర్ నాలెడ్జ్.
1: ఏదో చక్రం పంపించాడు అనుకుంటారు. చక్రం పంపలేదు.
0: ఇట్స్ నాట్ ద వీల్ దట్ ఇస్ సెంట్.
1: సుదర్శన చక్రం పంపాడు అనుకుంటారు. అది పంపలేదు.
0: పీపుల్ థింక్ ఇట్ ఇస్ సుదర్శన చక్ర, నాట్ సో.
1: ఈ యొక్క విష్ణు చక్రాలు శిష్టు చక్రాలు అంతా కూడా ఈ కలిక యుగం పనికి వచ్చినాయి కానీ ఆనాడు ఇవన్నీ ఏం పనికి రాలేదు.
0: ది విష్ణు చక్ర అండ్ అదర్ చక్రస్ వీ రిఫర్ టు ఆర్ ఆఫ్ దీస్ టైమ్స్.
1: కృష్ణుడు యొక్క సహజ చక్రమే. ఏది పడితే అదంత చక్రమే.
0: వాట్ ఎవర్ కృష్ణ టచెస్ వాట్ ఎవర్ హీ యూజ్డ్ సర్వ్డ్ యాజ్ చక్ర.
1: అప్పుడు ఆ తటం తీసుకుని విసిరాడు.
0: అండ్ హీ హస్ థ్రోన్ ద ప్లేట్.
1: కొల్ల భూభోండతో చల్లడాడు నాకు హరించినందుకు అర్చమిట.
0: యూ డిజర్వ్ దిస్ ఆఫరింగ్ ద ఆనర్ టు బి గివెన్ ఫస్ట్. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్రీ మూవ్మెంట్ విత్ ది కౌహర్డ్ గర్ల్స్?
1: ఇది ఇవ్వటం నీకు మోదం చాలా ఆనందం కాదు?
0: యూ డు నాట్ డిజర్వ్ దిస్ ఆనర్.
1: కృష్ణుడు యొక్క దీన్ని ఈ విధంగా కృష్ణుడు మానపిల్లవాడు అనగా కౌహర్డ్ బాయ్ అతనికి చిన్నవాడైనటువంటి వాడికి ఇంత అగ్రతాంబులు ఇవ్వటం చాలా దోషం అన్నాడు.
0: ఇట్ యువర్ మిస్టేక్ టు ఆనర్ హిమ్ బికాస్ దేర్ సో మెనీ ఎల్డర్స్ హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ దేర్.
1: అప్పుడు అతని చక్రమే అనగా తత్తనే కంసుని యొక్క దీన్ని కొట్టేసేసింది.
0: ఇట్ వాజ్ వెరీ ప్లేట్ దట్ కృష్ణ హాస్ థ్రోన్ గాట్ ఇట్సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వీల్ అల్టిమేట్లీ బిహేడెడ్ హిమ్.
1: ఇతనికి గొప్ప కోపం వచ్చేసేసింది.
0: అండ్ హి వాస్ హైలీ ఫ్యూరియస్.
1: బలరాముడు పక్కనే ఉంటున్నాడు.
0: బలరామ వాస్ దేర్ బై సైడ్.
1: స్నానంబు చేయు ఆ చవరాండ చీరలు కాజేపించినందుక పూజ నీకు.
0: అండ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ ఛార్జ్ కృష్ణ ఆర్ యూ టు బి ఆనర్డ్ ఫస్ట్.
1: చాలునికి కట్టి పెట్టి పంచాంగం ఇక.
0: Is it because of your closeness intimacy with cowherd girls?
1: Sorry, no, no, no.
0: And then said, stop all this talk. Shut your mouth.
1: Mooyi nor annadu itanu.
0: And Krishna said, shut your mouth.
1: కృష్ణుడి పైన చెప్పాడు.
0: అండ్ దట్స్ వాట్ హీ సెడ్ టు కృష్ణ.
1: అప్పుడు కృష్ణ కోపం వచ్చింది.
0: అండ్ కృష్ణ వాస్ యాంగ్రీ.
1: అప్పుడు తత్వాన్ని తీసుకుని విసిరేటప్పటికి కంసుని యొక్క ఇదిని శిశుపాలుని యొక్క తలలో పరిగిపోయింది.
0: అండ్ హీ హస్ థ్రోన్ ద ప్లేట్ అండ్ దట్ హస్ చాప్డ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్.
1: ఈ విధంగా కృష్ణుడి జన్మం మొదలుకొని కృష్ణుడి అంత్యం వరకు కూడా ఈ యుద్ధంలో జరుగుతూ వచ్చాయి.
0: Right from the birth till the end, there is conflict and war in the life of Krishna.
1: కృష్ణుడి జన్మం అనేటువంటిది చాలా దుఃఖములతో కూడినటువంటిది అని పెద్దలంతా వర్ణిస్తూ వచ్చారు.
0: Many others consider the birth of Krishna is always linked and associated with the misery and the difficulties.
1: పుట్టినప్పుడు బిడ్డలతో బాధపడ్డాడు.
0: In fact, he had so many difficulties in his childhood.
1: కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఈ వివాహాలతో బాధపడ్డాతో వచ్చారు.
0: Later, as he grown up, he has got problems because of the marriage.
1: ఎవరికి ఏ సుఖము లేదు.
0: No one had any pleasure whatsoever.
1: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా దుఃఖకరమైనటువంటి దినమని అందువల్ల దీన్ని చెడ్డది అని పోల్చుకుంటూ వచ్చారు.
0: So people consider Ashtami inauspicious because right from the birth of Krishna,
1: Ashtami rohini poddhuna. Ashtami rohini nakshatram.
0: Ashtami day is Ashtami and star is Rohini.
1: Ee rendu chernatunte vaadu janmamulu chaala dukkhamainatunte veeni.
0: When these two join the birth of any babe, he will have so many difficulties.
1: Ee rendu kaliginatunte vaaru deshamunu uddharinchagalaruni. మరొక అర్థం.
0: బట్ దేర్ ఆల్సో అనదర్ ఇంటర్ప్రిటేషన్. దీస్ టు జాయినింగ్ విల్ ఆల్సో మేక్ ఎ పర్సన్ ఎ ఛాంపియన్.
1: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా ఉత్తమమైనటువంటి దినమే.
0: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు నో ద బర్త్ డే ఆఫ్ కృష్ణ ఇస్ నో
1: దుర్మార్గులను హతమార్చి సన్మార్గులను పోషించారు.
0: ద పైయస్ పీపుల్ వర్ ప్రొటెక్టెడ్ ఇన్ ది వికెట్ వర్ కిల్డ్ దేర్ లైఫ్ ద ఆస్పిషియస్నెస్.
1: కనుక కృష్ణ దినము చాలా దుఃఖకరమైనటువంటి దినం కాదు.
0: దేర్ఫోర్ ద బర్త్ డే ఆఫ్ కృష్ణ is not to be considered inauspicious.
1: కట్టగడపటికి అతను వెండే సమయంలో కూడా చక్కని మంచి దీనిగా చేసుకుపోయాడు.
0: అండ్ హీ డిడ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ గుడ్ ఫర్ ది హ్యూమానిటీ టిల్ హిస్ ఎండ్.
1: కృష్ణుడు వస్తున్నాడని చెప్పని
0: కమింగ్ టు నో ద కృష్ణ
1: అర్జున్ని పంపడానికి పోయినటువంటి యుద్ధ ఇతను కృష్ణుడిని పంపడానికి పోయినటువంటి అర్జునుడు.
0: Arjuna who has sent Krishna over there.
1: ఇన్ని దినములు అయినప్పటికీ వాపసు రాలేదు.
0: And Arjuna has not returned.
1: Arjuna yokka thalli Kunti Devi.
0: Kunti is mother of Arjuna.
1: Ame maduripothunnadi.
0: And she was very kannulu
1: kanipinchavu.
0: And she couldn't sleep very much.
1: Chetu emaina pattukodaniki veelu gaadu.
0: And she can't catch.
1: Ilanti maha vruddhurale ipindi yokka.
0: She is very old.
1: Ame pichukoni vastunnadu Arjunudu.
0: And that old lady was brought.
1: Amma amma ani pichutu vachadu Arjunudu.
0: And he went on addressing mother, mother.
1: ఈ యొక్క దేవికి తల్లి చెప్పింది, నాయన కృష్ణుడు ఎక్కడ రా నాయన
0: కృష్ణుడు కృష్ణ.
1: అప్పటికే కృష్ణుడు మరణించాడు.
0: కృష్ణ లెఫ్ట్ హిస్ బాడీ.
1: అప్పుడు వచ్చేసి నా అమ్మ ఇంకా నేను ఏమని చెప్పదు. మన వయమామ మన బావ మన అల్లుడు అయినటువంటి కృష్ణుడు ఇంకా లేడు అని.
0: అవర్ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్ ఇస్ నో లాంగర్ దేర్
1: అని చెప్పేటప్పటికి ఆమె తక్షణమే ప్రాణవదింది.
0: అండ్ కుంతి ద మదర్ డ్రాప్డ్ హర్ బాడీ దేర్.
1: కృష్ణుడే తన యొక్క ప్రాణ సమానంగా భావించుకున్నటువంటి.
0: అండ్ షీ కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ వెరీ లైఫ్.
1: ప్రాణవదింది.
0: అండ్ షీ లెఫ్ట్ హర్ బాడీ.
1: కుంతి దేవి చాలా దుఃఖంతో ప్రాణవదింది.
0: కుంతి దేవి ఫెల్ సో బ్యాడ్ అండ్ డైడ్ దేర్ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుడు ఒక సంవత్సరం ఉన్నాడు.
0: అండ్ కృష్ణ స్టేడ్ దేర్ విత్ దేమ్ ఫర్ వన్ ఇయర్. ఫర్ వన్ ఇయర్.
1: కానీ కృష్ణుడు కూడాను ఆనాడే దేవకీ దేవుల వాళ్ళు చేరుకోవడానికి ప్రయత్నం చేశాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ టు మర్జ్ ఫైనల్లీ హావింగ్ కమ్ టు నో దట్ కృష్ణ ఇస్ నో మోర్ విత్ దెం.
1: అక్కడ పాండవులకు మాలవ కౌరవులకు అందరికి జరిగిపోయింది కాకుండా ఇక్కడ యాదవులకు కూడా వీరికి జరిగింది యాదవ యుద్ధం.
0: దెర్ వాజ్ నాట్ ఓన్లీ ద వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్, దెర్ వాజ్ ఆల్సో ఇన్ ఫైటింగ్ అమంగ్
1: యాదవుల యుద్ధం లోపల
0: ఇన్ దట్ వార్
1: కృష్ణుడు మొదలాడు శరీరాన్ని మొదలాడు.
0: అండ్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్.
1: కారణం ఏమిటంటే అక్కడ అనేక రకములైనటువంటి యొక్క శాపములంతా ఉన్నాయి.
0: బికాస్ ఇట్స్ ఆల్ ద సీక్వెన్స్ ఆఫ్ సో మెనీ కర్సెస్ గివెన్ టు యాదవస్.
1: ఇతన్ని ఒక సిపాయి వచ్చి బాణంతో వదిలాడు.
0: వన్ సోల్జర్ షాట్ ఎన్ యారో.
1: తన దేహాన్ని వదిలాడు.
0: ఇట్ వాస్ ది ప్లీ ఫర్ హిమ్ టు లీవ్ ద బాడీ.
1: అప్పుడు దేవకీ దేవి వసుదేవులు వీళ్ళందరూ అంతా మరణించారు.
0: It was the time when Devaki Vasudeva also were no more.
1: Yashoda kuda maranichindi.
0: Yashoda also died.
1: Oka Arjunudu matram menichadu.
0: Only Arjuna was remaining.
1: Ee Arjunudu
0: Arjuna
1: ee oka deeni teeskoni pothunnadu.
0: He collected all his weapons and proceeded.
1: Teeskoni Repalleku cherukovadaniki pothunnadu.
0: And he wanted to reach Repalle.
1: Appatokala chaala manchi padyalato cheppadu.
0: There are so many poems composed.
1: Goppavaani nenu vadalukoni pothunnani.
0: And just leaving the company of such a mighty great man, that was his feeling.
1: ఈ విధంగా పోయేటప్పటికి తిరిగి చేరాడు.
0: And he returned ultimately.
1: అక్కడ అర్జునుడు అంతా కూడా కాచుకొని ఉన్నాడు.
0: And Arjuna was waiting there.
1: అందరూ కాచుకొని ఉండగానే,
0: when they were all waiting,
1: పరిస్థితులు ఎట్టాటి ప్రభావము, ఒకవైపున కుమారునికి పట్టాభిషేకము.
0: On one hand, the son was to be coronated.
1: ఇంకొక వైపున తల్లికి అంత్యక్రియలు.
0: On one hand, the obituary rites have to be performed for the mother.
1: Marokati kumarunki pattabhishekamu.
0: At the time, the son has to be coronated.
1: Arjuna yokka kumarudainatundi vaadiki pattabhishekam kattalannadu.
0: And so coronation ceremony was to take place.
1: Kani talliki antyakriyalu cheyali.
0: And the last rites had to be performed.
1: Oka vaipuna pattabhishekamu, oka vaipuna antyakriyalu, inkoka vaipuna enneka rakamainatundi kalahalu.
0: Therefore, the coronation, the last rites, and for future plans, all have got to be done at the
1: time. So
0: many things, contradictory things happening at the same time is described only
1: nowhere.
0: Kunti came and said, what happened to Krishna?
1: Krishnudu ekkada ani parigetappatike inka Krishnudu unnadu ani cheppadu Arjunudu.
0: Arjuna cried bitterly because he knows what had happened.
1: అప్పుడే ఈమె మరణించింది.
0: At that moment she died.
1: ఈ మరణించినటువంటి కుంతికి అంత్యక్రియలు.
0: And Kunti was to be cremated.
1: తన తొడపైన పెట్టుకున్నాడు ఆమె తలను.
0: And he made her head rest on his lap.
1: భీముని పిలిచాడు.
0: He summoned Bhima.
1: నాయన నీవు ఇంక పోయి నా కుమారుడికి పట్టాభిషేకం తగిన ప్రయత్నాలు చేయమన్నాడు.
0: He wanted Bhima to make arrangements for the coronation.
1: ఇంకా మిగిలినటువంటి వారిని అందరినీ పిలిచాడు.
0: అండ్ హి కాల్డ్ అదర్స్ టు కమ్
1: క్లోజ్. శత్రుగ్ని కూడా పిలిచాడు.
0: అండ్ హి కాల్డ్ ఆల్ అదర్స్ దేర్.
1: వాళ్ళనంతా పిలిచేసేసి మనం అరణ్యానికి పోవడానికి సిద్ధం చేయమన్నాడు.
0: అండ్ హి వాస్ మేకింగ్ ఆల్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇంటు ది ఎగ్జైల్.
1: తల్లి అంత్యక్రియలు, కుమారుడికి పట్టాభిషేకము, తర్వాత తన యొక్క ఖాయంను వదిలిపెట్టి అరణ్యానికి పోవటము.
0: ఆల్ ది త్రీ టాస్క్స్ హావ్ గాట్ టు బి అటెండెడ్ సైమల్టేనియస్లీ.
1: ఒకే దినం జరిగినాయి.
0: And to leave the whole thing and go get into the forest.
1: అది పరమాత్ముడు ఒక్కడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదు.
0: It's only possible for God to achieve all the three at the same time.
1: ఇదంతా తన చేతిలోనే పెట్టుకున్నాడు.
0: Everything is in his grip.
1: ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మం మొదలుకొని అంత్యక్రియల వరకు కూడాను వీళ్ళ యొక్క చర్యలు ఈ రకంగా జరుగుతూ వచ్చాయి.
0: Things had happened like that, full of mystery, beyond human comprehension, from the beginning till the end.
1: కనుక విష్ణు యొక్క జన్మదినం అంటే చాలా గొప్ప దినమే కానీ, చాలా పర్వదినమే కానీ, దీనికి పవిత్రమైన దినమే కానీ, అశుభమైన దినం కాదు.
0: Therefore, Krishna's birthday is highly sacred, the best possible day. In no sense it is inauspicious.
1: ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం తగినటువంటి మరి ఎవరి జన్మదినం అట్లా జరగలేదు.
0: In fact, the birthday of Krishna is second to none.
1: ఇటువంటి పవిత్రమైన దానిని అనేక మంది అనేక అపవిత్రంగా భావిస్తుంటారు.
0: People consider it with their own limited minds and treat it inauspicious.
1: దీంతో మరొకటి కూడా ఉంది.
0: There's another point here.
1: ఈ దేహము పుట్టినప్పుడు,
0: at the time of the birth of Bhagavan,
1: చాలా అల్లకల్లోలంగా ఉంటుండాలి.
0: There were many disturbances.
1: చుట్టూ గ్రామాలంతా కూడాను కలరా ప్లేగులు.
0: There was epidemic, cholera and plague in the
1: ఒకరింటికి ఒకరు పోకూడదు.
0: The neighboring villages.
1: ఒకరింటికి ఒకరు తీసుకోకూడదు.
0: Nobody visited anybody.
1: ఈ విధంగా పరిస్థితిలో ఉంటుండాలి.
0: That was the situation.
1: ఈ గృహమమ్మాయి ఎవరింటికి పోకూడదు.
0: The mother, Bhagwan, did not visit anybody.
1: కొండమరాజు ఉంటున్నాడు. కొండమరాజు కూడా చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు.
0: కొండమరాజు is a man of discipline.
1: ఆయన కూడా ఎవరింటి నుంచి నీరు తాగకూడదు.
0: And he too should not accept anything brought from anywhere.
1: ఇంకా ఈ పిల్లవాడిని ఎవరి చేతికి ఇచ్చేది?
0: And the boy who has to take care of him.
1: దీనికి అనేక కారణాలు కూడా ఉంటున్నాయి.
0: There are so many reasons associated.
1: కొండమరాజు ఈ పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు.
0: It was కొండమరాజు who has taken Bhagwan along with him.
1: ఎవరిని వెంకమ్మ గాని పార్వతమ్మ గాని ఇంకెవరిని కూడా అక్కడ రానివ్వలేదు.
0: And he did not permit anybody to follow him.
1: మీరందరూ వస్తే పిల్లవాడికి అంత అంటుకుంటుంది ఏమో, పిల్లవాడిని ఎవరికి చేతికి ఇవ్వను.
0: As it was highly infectious, he did not permit anybody to follow him.
1: కనుక ఈ విధంగా చాలా అలర్లు జరుగుతూ వచ్చినాయి.
0: There are so many disturbances at that time like this.
1: అప్పుడు నేనంతా కూడాను సైలెంట్ ఆయనకు తెలియకుండా నేను వెళ్లిపోయేవాడిని.
0: భగవాన్ లెఫ్ట్ దట్ ప్లేస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కొండమరాజు.
1: ఆయన తెలిసిన తర్వాత, సత్య ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, పోకూడదమ్మా పోకూడదమ్మా అని చాలా మంచిగా చెప్పేటువంటి వాడు.
0: హావింగ్ కమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్ వితౌట్ ఎనీబడీస్ నోటీస్, కొండమరాజు యూస్ టు క్వశ్చన్ హిమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు గో లైక్ దాట్.
1: కొంతమంది భోజవాళ్ళనంతా కూడా కూడబెట్టాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ మేడ్ సమ్ పీపుల్ అసెంబుల్ క్లోజ్ బై.
1: చేతికి మనం
0: యాజ్ ఇట్ వాస్ హైలీ ఇన్ఫెక్షస్, హీ డిడ్ నాట్ పర్మిట్ ఎనీబడీ టు ఫాలో హిమ్.
1: కనుక ఈ విధంగా చాలా అలర్లు జరుగుతూ వచ్చినాయి.
0: దేర్ ఆర్ సో మెనీ

0: part to go like that.
1: కొంతమంది భోజవాళ్ళనంతా కూడా కూడబెట్టాడు.
0: And in fact, he made some people assemble close by.
1: ఎక్కడే కానీ చూస్తుంటే మా పిల్లవాడిని ఇంటికి తీసుకురండి.
0: If you notice this boy anywhere, bring him here, he said.
1: ఈ విధంగా కట్టుదిట్టాలు చేశాడు.
0: He enforced everybody to.
1: ఆయన కట్టుదిట్టాలకి ఎవరు లొంగుతారు?
0: But nobody can catch hold of him.
1: నేను ఎవరికి కనపడకోకుండా పోతుండేటువంటి వాడు.
0: Nobody could notice Bhagwan as he was moving about.
1: నేను అక్కడికి పోయి భోంచేసేవాడిని, ఇక్కడికి వచ్చి భోంచేసేవాడిని.
0: Bhagwan used to go visit a place, dine over there, return.
1: ఎక్కడైనా నేను పోయి భోంచేసేవాడిని.
0: But Bhagwan accepted.
1: ఒక్కొక్క దినం 10 ఇళ్ళలో పోయి భోంచేసేవాడు.
0: Bhagwan dined at 10 residences per day.
1: ఒక్కొక్క కళ్ళం శుభ్రం పిలిచేటువంటిది.
0: One day కళ్ళం శుభ్రం invited him.
1: నాయన రా అని.
0: He wanted Bhagwan to go there.
1: కిటికీ లోపల పుట్టం కట్టి నాకు అందించేది పాపం.
0: And she kept the pack there near the window.
1: ఆమె చాలా భక్తితో చేసింది.
0: She is an ardent devotee.
1: ఈ విధంగా అన్ని రకములుగా కూడాను దీన్ని కూడగట్టుకుని చాలా రక్షించుకుంటూ వచ్చింది.
0: There's so many things that had happened at that time, and that's how the things went on.
1: ఈ విధంగా కలుగుతుంటుంది. చాలా కొండమరాజు చాలా కోపం వచ్చేసింది.
0: కొండమరాజు was very angry.
1: మా పిల్లవాడిని తీసుకుని పోయి వీళ్ళందరింటికి తీసుకుని పోతున్నారా అని చాలా బ్రాహ్మణింటికి అంతా పోతున్నాడు అని చాలా బాధ పెట్టేటువంటి.
0: He did not appreciate Bhagwan going to different places, so many people inviting him.
1: దీంతో ఇంకోటి జరిగింది.
0: And he said another thing had happened.
1: రెడ్డి కరణం అని గ్రామానికి పెద్దలు.
0: రెడ్డి అండ్ కరణం ది విలేజ్ హెడ్ ఆర్ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్.
1: ఇక్కడ కరణం భార్య సుబ్బమ్మ.
0: ద వైఫ్ ఆఫ్ ది విలేజ్ హెడ్ ఇస్ సుబ్బమ్మ.
1: అక్కడ రెడ్డి భార్య సుబ్బమ్మే.
0: And the wife of the Reddy is also Subbamma.
1: ఆడు కూడాను ఈ సుబ్బమ్మ ఇంట్లో పోతున్నాడు, మా ఇంటికి రావటం లేదని ఆమెకు ఒక ద్వేషం పుట్టింది.
0: She too had developed a sort of jealousy because he visits the residence of Subbamma, the wife of
1: Karan Subbamma, Reddy Subbamma.
0: Two Subbammas here, Karan Subbamma and Reddy Subbamma.
1: ఈ విధంగా ఉంటున్నప్పుడు చాలా ఈ వంటలంతా నాకు తెచ్చిపెట్టేది.
0: And all the preparations were passed on to him.
1: ఈ రెడ్డి సుబ్బమ్మ ఏం చేసింది, ఈ పిల్లవాడిని ఎట్టేది కూడా చంపాలి.
0: అండ్ దట్ రెడ్డి సుబ్బమ్మ అటెంప్టెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: చేసి ఒక దినము నాతో వచ్చి చెప్పింది, బాబు నువ్వు ఈనాడు మా ఇంటికి టిఫిన్కి రావాలా అని.
0: వన్ డే ద రెడ్డి సుబ్బమ్మ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ యూ షుడ్ విజిట్ అస్ టుడే.
1: ఎవ్వరికి చెప్పద్దు,
0: డోంట్ టెల్ ఎనీబడి,
1: నువ్వు మాత్రమే వచ్చేసి నేను మంచి ఆర్డర్ చేసి పెడతాను.
0: హి సెడ్ యు కమ్ అలోన్, I'll serve you very good vadas.
1: Chesindi vada.
0: She made.
1: Amta edo veerlanta techi aa veerlanta anta pindini galipi chaala poison ga chesi vadalu pettindi.
0: She made vadas mixing poison.
1: Naaku techi pettindi.
0: And such vadas were served to him.
1: Tinesesnaru.
0: Bhagwan ate.
1: Naaku telusunu.
0: Swami knows.
1: Tinnaru. Tinedappudiki ollanta neelanga maaripoyindi.
0: The whole body turned into blue color.
1: అందరూ పరిగెత్తి వచ్చారు.
0: ఆల్ ర్యాన్ టు దట్ స్పాట్.
1: కరణం సుబ్బమ్మకును ఈశ్వరమ్మకు గట్టిగా చెప్పారు.
0: అండ్ కరణం సుబ్బమ్మ అండ్ ఈశ్వరమ్మ వర్ ఇన్ఫార్మ్డ్,
1: అమ్మా వాళ్ళ ఇంట్లో ఏమో భోంచేశాడు, ఒళ్ళంతా నీళ్ళు మెక్కింది అని చెప్పారు.
0: దే ఆల్ వెంట్ అండ్ రిపోర్టెడ్ హిమ్ దట్ భగవాన్ హెడ్ యాక్సెప్టెడ్ వడాస్ ఓవర్ దేర్ అండ్ హిస్ హోల్ బాడీ టర్న్ ఇన్ టు బ్లూ కలర్ నౌ బికాస్ ద పాయిజన్ మిక్స్డ్.
1: ఆనాడు రెడ్డి సుబ్బమ్మకు కరణం సుబ్బమ్మకు అయ్యలేదు.
0: దేర్ వాజ్ రైవల్రీ బిట్వీన్ రెడ్డి సుబ్బమ్మ అండ్ కరణం సుబ్బమ్మ.
1: ఈ రెడ్డి కరణానికి అన్ని ఊర్లో కూడా అయ్యలేదు.
0: ది సేమ్ థింగ్ ఈస్ దేర్, సిమిలర్ సిచ్యువేషన్ ఎవ్రీ విలేజ్.
1: ఆ విధంగా చేసేటప్పటికి అందరూ ఆమె మిద్దెపై భయపడ్డారు.
0: అండ్ పీపుల్ బ్లేమ్డ్ హర్ ఫర్ సర్వింగ్ సచ్ ఫుడ్.
1: కొండమరాజు తెలిసింది.
0: కొండమరాజు కేమ్ టు నో దిస్.
1: ఆయన ఉండేదంతా బోయవాండ బజారు.
0: అండ్ హీ జస్ట్ హీ ఇస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ సో మెనీ పీపుల్.
1: ఒక్కతూరి లేపించాడు అందరినీ, బోయవాళ్ళందరినీ.
0: అండ్ హీ సమన్ ఆల్ పీపుల్, విలేజ్ పీపుల్.
1: హే మీరంతా పోయి రెడ్డి సుబ్బమ్మ పరిపాలండి.
0: And he said, come on, you go and question her, Reddy Subbamma. Attack her, he said.
1: Inka vallanta taginaru ishtam vachinattu antha telutunnaru.
0: They were high, they were fully drunk and were ready to attack her.
1: Nenu nemmadiga poi tata ee tapan cheyakudadu, goppa vallu ayipoyi kudanu varulanu himsinchatam manchidi kadu.
0: Bhagwan went there softly and pleaded with the grandfather, you are a great man, it is not proper on your part to fight like this.
1: Nee aa vidhanga aamenu champadaniki prayatnam chesthe nenu aamenu untane poi untanu.
0: If you want to kill her, now I tell you that I will stay with her if you make any attempt like this.
1: Amma cheppetappudike tirigi aminto poi untadem ani kanam subbammukudu kopam poyindi.
0: On coming to know Bhagwan's stand, Karan Subbamma was also free from her anger.
1: Ine kuda konchu kopam.

0: అయిపోయింది.
1: అండ్ హి వాస్ ఆల్సో పసిఫైడ్.
0: అప్పుడు అందరూ సమానమైపోయారు.
1: ఆల్ బికేమ్ క్లోజ్.
0: ఈ విధంగా గ్రామంలో కూడా చాలా దేశాలంతా పెట్టుతూ వచ్చాయి.
1: ఇన్ దట్ దోస్ టైమ్స్ ఆల్సో ఇన్ విలేజెస్ దేర్ వాస్ రైవల్రీ.
0: నాకు ఎవరేం పెట్టినా కానీ నాకే భయం లేకుంది.
1: భగవాన్ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ ఫియర్ అట్ ఆల్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఏ విధంగా నన్ను చేయని.
1: యూ మే యాక్ట్ ఇన్ ఎనీ వే.
0: ఈ కమ్మ కొట్టు కొట్టం పెట్టింటే కొట్టాలు తగ్గి పెట్టించారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ భగవాన్ స్టేడ్ దట్ వన్ ప్లేస్ ఇట్ వాస్ సెట్ అ ప్లేస్.
0: అంతా మట్టి కొనేది ఎదుర్కొట్టం కట్టు
1: కట్టదు. ఇట్ వాస్ థాచ్డ్ హట్.
0: దానికంతా అగ్గి పెట్టారు.
1: ఇట్ వాస్ బర్న్డ్.
0: మీ అందరికి తెలిసి ఇప్పుడు పాత మందిరం ఉంటుండాలి. పాత మందిరం అంతా కూడా హట్ ఉండే.
1: యు ఆల్ నో దిస్ పాత మందిరం ఓవర్ దేర్ దేర్ వాస్ హట్ దేర్.
0: అంతా కాలిపోయింది.
1: అండ్ దిస్ హోల్ థింగ్ వాస్ బర్న్డ్ టు యాషెస్.
0: వర్షం వచ్చింది ఆనాడు రాత్రి.
1: It rained that night.
0: ఆ యొక్క ఇంటి పైన మాత్రమే కూర్చుంది, ఇంకెక్కడా కురవలేదు.
1: There's rain right on the top of this location of the hut, nowhere else.
0: ఎంత తెలుసుకున్నారు అప్పుడే.
1: People have come to know this.
0: అందరూ గుర్తించుకొని ఆనాటి నుంచి పుట్టబర్తి, కమ్మవరపల్లి, జానకపల్లి ఈ ఎంత గ్రామాల భక్తిగా బయలుదేరింది.
1: Right from that day, they started devotion in the neighborhood. And in the neighboring village.
0: అన్ని గ్రామాల్లో కూడా భజన పెట్టేటువంటి వాళ్ళు.
1: And there are bhajans in all villages around.
0: ఈ విధంగా మొన్న కూడా జరిగింది.
1: It happened recently.
0: In Bengaluru లోపల.
1: Then Bengaluru and Bhagwan.
0: నేను పడ్డాను, కాలు విరిగింది, చాలా ముక్కలైపోయింది అని అంతా ఏమేమో ప్రాపగాండ చేశారు.
1: There is a wide propaganda that Bhagwan sustained a fracture when he was there in Bangalore.
0: అప్పుడు అన్ని గ్రామాల వాళ్ళు కూడా భజనలు మొదలు పెట్టారు.
1: That was occasion when there were bhajans everywhere in all the villages.
0: Kuda bhajana modalu pettaru.
1: Bhajans were there everywhere.
0: Chinna chinna pallallo kuda satyanarayana vratam chesaru.
1: And the performance of satyanarayana vrata everywhere.
0: Ee pallallo chusina gaani bhajanlu bhajanlu bhajanlu.
1: Bhajans bhajans everywhere in every village.
0: Aa vidhanga swami yokka premanu entano nochukuneetunte vaadu.
1: In fact there were many lucky people recipient of Bhagwan's love.
0: ఎప్పుడు చూసినా గాని స్వామి యొక్క పేరు చెప్తే చాలు నమస్కారం అని
1: నేర్పించేవాళ్ళు.
0: ఈ కష్టాల సమయం లోపల స్వామి పేరును తలచని వాళ్ళు లేరు.
1: అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ నన్ హూ హావ్ నాట్ థాట్ ఆఫ్ హిమ్.
0: ఇత్యాది స్వామి యొక్క ప్రేమకు ఈ ఒక పాత్రతే లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ రిచ్లీ డిజర్వ్ భగవాన్స్ లవ్.
0: అందరికీ ఈ యొక్క దేహం కానీ పేరు కానీ చాలా ప్రఖ్యాతంగా చేసిపోయింది.
1: And all know the value and the significance and the esteem and the glory of the body and the name of Bhagavan.
0: Nenu monna putta Whitefield nunchi vastunte
1: then Bhagavan was returning from
0: anni gramallo kuda nu nilipi aatri pettaatundi.
1: And every village Bhagavan was given harati.
0: Chikbalapur leku vacham roadantha nindipoyindi janalu.
1: Chikbalapur which is there along the route it is highly crowded.
0: Roadantha bhajanle.
1: And the bhajans all roadantha
0: haratane
1: harati everywhere.
0: సత్యసాయి బాబాకు జై జై జై ఆ జైకారాలు ఇక్కడే వినిపించారు.
1: అండ్ పీపుల్ వెంట్ ఆన్ షౌటింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్ ఆఫ్ భగవాన్.
0: అక్కడ నుంచి వచ్చి కప్పలబండకు వచ్చాము.
1: అండ్ భగవాన్ రీచ్ ది కప్పలబండ ప్లేస్.
0: మామిడికుంట వచ్చాము.
1: మామిడికుంట
0: ఈ పల్లెల్లో కూడా ఎక్కడ చూసా కానీ ఒకే జై జై.
1: అండ్ ఇన్ ఆల్ దీస్ విలేజెస్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రైజెస్.
0: హారతి ఇచ్చుకుంటూ
1: అండ్ హారతి వాస్ గివెన్ ఎవ్రీవేర్.
0: పుట్టపర్తి చేరేంత వరకు హారతితోనే చేరాను.
1: And Bhagwan reaches this spot, accepting harati in the prayers of all the people.
0: Puramanta gurunte tagil degara maatrame untadi. Idi eppudigane poraliki veedu kaadu. Idi oka samvatsaramanta gurunu rest iskovalanna.
1: And it was prescribed that 1 year period of rest was necessary for such a complaint.
0: నాకు సంవత్సరమే వద్దక్కదు.
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ 1 year.
0: నా భక్తుల యొక్క ప్రార్థన వాళ్ళ ప్రేమనే నాకు అంత నయం చేస్తుంది అన్నాను.
1: ద డివోషన్ ద ప్రేయర్ ఆఫ్ మై డివోటీస్ విల్ సర్టన్లీ గివ్ ఎ క్యూర్ టు మీ భగవాన్ సెడ్.
0: నాకు ఏ ఔషధాలు వద్దు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ యొక్క మందులు వద్దు, వాళ్ళ యొక్క ప్రార్థనే నాకు సర్వ విధాలు సరిపోతుంది అన్నాను.
1: ఐ డు నాట్ నీడ్ ఎనీ మెడిసిన్. ఐ డు నాట్ నీడ్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్. ద ప్రేయర్స్ ఆఫ్ మై డివోటీస్ ఇస్ ఎనఫ్.
0: వాళ్ళ ప్రేయరే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
1: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ గివ్ బ్లిస్ టు భగవాన్.
0: నవ్వుకుంటూ వచ్చాను.
1: భగవాన్ రిటర్న్ స్మైలింగ్.
0: వైట్ ఫీల్డ్ లోపల ఆసుపత్రి పరిస్థితులు మంచం పైన కట్టారు, చాలా దారాలు కట్టేశారు, ఏదో ఒక శవాన్ని తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు ద హాస్పిటల్ ఇన్ ఎ స్ట్రెచర్.
0: అందరూ ఏడుస్తున్నారు.
1: ఆల్ వర్ క్రైయింగ్.
0: నేను నవ్వుతున్నాను.
1: భగవాన్ వాస్ స్మైలింగ్.
0: దేవస్వామి మీరు నవ్వటము ఎటువంటి కష్టమైనటువంటి దీంతో ఇటు మీరు ఎట్టుకుపోతారు అని అందరూ దండించేవాళ్ళే.
1: All were surprised. How is it, Bhagavan, you are smiling when all of us are crying? How could you bear the pain?
0: నీ ఏడుపులంతా నాకు సంతోషాలే.
1: You may cry for any reason, but I am yet happy, says Bhagavan.
0: నాకు అదే ఆనందము, అదే నాకు మెడిసిన్.
1: That is the medicine.
0: ఈ విధమైనటువంటి పంతంతో నేను వెళ్ళినాను.
1: With this feeling, Bhagavan went.
0: నన్ను చూస్తున్నటువంటి డాక్టర్స్ చెప్పారు, ఏమిటి ఇది పట్టుదల?
1: Watching Bhagavan, they said, what sort of determination it is?
0: ఇలాంటి బాధ కలిగితే ఎంత బాధపడతారు?
1: It will be highly painful because of fracture there.
0: కరెంట్ షాక్ ఉన్నట్టుగా ఉంటుంటుంది.
1: It is as if there is current shock.
0: కానీ అట్లా కరెంట్ షాక్ కొట్టా నేనేమి భయపడ్డాను.
1: Bhagavan was not afraid of the pain.
0: నాకంత ఎయిర్ కండిషన్ లో పెట్టినట్టుగా ఉన్నాను.
1: He felt as if he was there in air conditioned room.
0: ఆ విధంగా చెప్పి నేనంటే ఇక్కడికి కూడా ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నాకు ఎట్టి బాధలు లేవు.
1: Bhagavan has no pain whatsoever.
0: ఏ బాధలు లేవు.
1: No suffering.
0: ఇప్పుడంతా నడుచుకుంటూ వెళ్తున్నాను.
1: Bhagavan walks so long.
0: సంవత్సరం అంతా ఉండాలన్నారు.
1: They said that you should take it in 1 year.
0: నాకు సంవత్సరం అక్కర్లేదు.
1: Bhagavan said, I don't need it.
0: ఒక్కొక్క గంట కూడా ఒక్కొక్క నిమిషం నేను తీసుకుని పోతాను.
1: And every moment, just a moment will pass by unnoticed.
0: కాబట్టి నా యొక్క సర్వస్వము నా భక్తుడే.
1: Bhagavan's property comprises his devotees only.
0: వాళ్ళ ప్రాపర్టీ నేను ఒకరే.
1: And the property of the devotees is Bhagavan himself.
0: కనుక నేను ఎట్టి అర్జునికి భయపడను.
1: Bhagavan has no fear at all.
0: ఇటువంటి సందర్భాల లోపల ఆనందంగా నేను దేశమునంతా చుట్టి తిరిగి ఇప్పుడు చుట్టబోతాను.
1: And Bhagavan went round during this period and he is sure to visit many more places hereafter.
0: ఇంకా పైన అన్ని నన్ను చుట్టుతాడే నాకు.
1: Bhagavan will be going on tour hereafter more and more.
0: కనుక ఎవ్వరు ఏ విధమైన బాధపడకండి.
1: No one needs to feel sad.
0: ఆనందంగా ఉంటుండండి.
1: Be happy.
0: అందరూ సుఖమివ్వచ్చు.
1: Let all you be prosperous and be happy.
0: కనుక మీరు ఏ విధమైన బాధపడకుండా నేను ఎప్పుడూ సుఖంగానే ఉంటాను, ఆనందంగానే ఉంటాను.
1: Bhagavan gives us assurance that you will be blissful, that you will be healthy, that you will be extremely happy.

नहीं नहीं रक्षती दुखूं नहीं नहीं रक्षती।

Thank you.

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యశూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: Vidyarthulara.
0: Students.
1: ఈ నాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలముని వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: అధిక మాట్లాడేకొన్నది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: We talk more and more, we lose our memory power.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకొడును క్షీణించిపోతున్నది.
0: The concentration also will decrease.
1: తద్వారా మానవుని శరీరమందున్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకు కూడాను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకు తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: He is not prepared to render service in any form.
1: కనుకనే ఈనాటి యువకులు యందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్నా మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతితిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయ్ పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by Vallabhbhai.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: Not only this, he did all his work.
1: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: Everyone called him a practical man.
1: ఇంతేకాకుండా విదురుడు కూడాను మమ్మను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: విదురు ఆల్సో సెట్ బై అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ హ్యావ్ ద పవర్.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌనముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: దేర్ఫోర్ ఏన్షియన్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్ అండ్ కుడ్ అటైన్ డివినిటీ.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనము చేత అభివృద్ధిగాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: Athiga maatadatam cheta manavuni endu oka nervousness bayal deertuntadi.
0: By talking too much, we give a scope of being nervous.
1: Ee nervousness valla edi maatadalanu edi maatadakoodudu aneetunti vignata shakti kudanu kolipothuntadu.
0: Because of nervousness, he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
1: Enta mitamuga manam maatadate anta sevalu manam aacharinchavachu.
0: If we talk less, we can serve more.
1: అయితే ఈ సేవల యొక్క అనేక విధమైనటువంటి యొక్క మిత్రత్వాన్ని కూడా అభివృద్ధి గావించుకోవచ్చును.
0: Through service we can develop friendship.
1: ఈ మిత్రత్వం అంటే ఏమిటి?
0: What do you mean by friendship?
1: కేవలము హలో హలో అని ఒకరినొకరు పలకరించుకోవటం కాదు మైత్రి.
0: It's not greeting each other by saying hello.
1: అన్ని సమయమందు అన్ని పరిస్థితులు యందు అన్ని రంగములు యందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేస్తానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడ కనిపించడం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattulandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bhartha aina, kumarudaina, inke evarainappudikini anto into swartham anetundidi sapriyojanam anetundidi lakshyam nandinchukoni itarunu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka yetti swaprayojanamu leka preminchetunte vaadu bhagavantulu okkade.
0: Without an iota of selfishness and self interest, there is only one God who loves you.
1: Yetti tatpantamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evaru nundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukovatam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivatvanni manam pondalanukunnappudu sariyainatvanti yokka paddhatulanu sariyainatvanti nadatalanu sariyainatvanti gunamulanu manam abhivruddhi parchukovali.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: Aa daivam ekkada unnadu అని మనం విచారణ చేస్తే తనకు తానే తన గుర్తించడానికి చక్కగా అవకాశం చిక్కుతుంది.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: ఎవరైనా నీ ఫ్రెండ్ నీవు ఎక్కడ ఉన్నావు అంటే పలాని రోడ్ లో ఉన్నానని చెప్పవచ్చును, పలాని నంబర్ ఇంట్లో ఉన్నానని చెప్పవచ్చును, లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: If you ask your friend, where are you? He will say, I am present at such certain place, in a hotel or his own residence.
1: Kani aa number intilo aa hotel lo nivasinchedi evaru?
0: Who is the one that stays there in that hotel?
1: Kevalam upadi maatrame nivasistuntundadi, deham maatrame nivasistundadi.
0: Is only the body that stays there in the hotel?
1: Kani dehame thana kaadu.
0: Is it the body? No.
1: Kanukane thanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: తన హృదయమునందే నివసిస్తున్నాడు.
0: He lives in his own heart.
1: ఆ హృదయమునకే ప్రేమ అని పేరు.
0: That heart is called love.
1: కనుక ప్రేమ యందే నివసిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
0: So man lives in love.
1: ప్రేమ చేతనే జీవిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
0: He carries out life so
1: ప్రేమ చేతనే తన నిత్య కర్మలను తాను ఆచరిస్తున్నాడు మానవుడు.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: He fulfills his life by spending time from dawn to dusk.
1: Kanuka tana yokka nivasam emiti premane pradama nivasamu.
0: So what is, where is his residence? Love.
1: Atti nijamainatundi address ni tanu kalukunnappude manavudu sariyainatundi yokka pravartana chetanu sariyainatundi gunamulu chetanu manavatvanni aadarshavantamainatundi reetiga teechididdukogaladu.
0: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
1: Ee character anetundi kodanu maatalu chetanu చేష్టల చేతను నడతల చేతను ప్రవర్తన చేతను కొంతవరకు పోషించుకోవచ్చు.
0: వీ కెన్ ఆల్సో డెవలప్ అవర్ ఓన్ క్యారెక్టర్ బై మేకింగ్ అవర్ వర్డ్స్ ద యాక్షన్స్ ప్రాపర్.
1: ఒకానొక సమయంలో షిరిడీలో ఉంటున్నప్పుడు బాబా,
0: ఎట్ వన్ టైమ్ వెన్ బాబా వాస్ దేర్ ఇన్ షిరిడీ,
1: దాస్ గన్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాస్ ఎ డివోటీ బై నేమ్ దాస్ గన్.
1: అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
1: శ్రీరామనవమి మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూ.
1: ఆ సమయం లోపల ఈ మహారాష్ట్ర దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్ గన్, హి సెడ్, దాస్ గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఏ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
0: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్.
0: దాస్ గన్ ప్రేడ్, బాబా why don't you permit me to stay here permanently?
1: ఎవరొద్దన్నారు? తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్ల, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: He said, why not? You can stay. Nothing belongs to me. Is this my house? Nothing whatsoever.
1: నీవు కూడా ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
0: You too can stay here.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పగా, నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు.
0: హి సెడ్, సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తర్వాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి సెడ్.
1: ఈ ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్ డిశ్చార్జ్డ్.
1: సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: After 3 years, he came, Bhagwan, I am trying for promotion for the last 3 years.
1: Kevalam na gauravu nimittamai nenu paatapadutunnanu kaani, dhanam kosam kaani, leka padavi kosam kaani kaadu annadu.
0: I am just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
0: Baba said, will you be here soon after you get this promotion?
1: Taam promotion andiste tappaga ikkade vachi nilichipothanu annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: సరే పోమన్నాడు.
0: హి సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ద మూమెంట్ హి రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ, హి వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
0: హి వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటలు మర్చిపోయాడు.
0: హి హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హి హాస్ గివెన్ టు బాబా.
1: 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది.
0: 1-2 years passed.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
0: అగైన్ హీ కేమ్ ఆన్ డ్యూటీ ఫర్ దీస్ 2 ఫెస్టివల్స్, శ్రీరామ మొహరం.
1: మర్చావా నీవిచ్చిన మాట అన్నాడు.
0: బాబా సెడ్, దాస్ గన్, హావ్ యు ఫర్గాటన్ ద ప్రామిస్ యు హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
0: స్వామి, ఐ హావ్.
1: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు.
0: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
1: సరే పొమ్మన్నాడు.
0: He said, okay, go.
1: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల,
0: by the time he returned there at the station,
1: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి ఒక వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
0: The stolen articles made up of gold were present there at the station.
1: కడాతూరికి దీనిని ఎన్క్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
0: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: పోలీస్. వస్తువులంతా ఎక్కడ నుంచి వచ్చాయి నీకు?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యూవెల్?
1: ఎవరు తెచ్చి పెట్టారు?
0: హూ బ్రాట్ దెమ్ హియర్?
1: కానీ దాస్గన్, నాకేమీ తెలియదు అన్నాడు.
0: దాస్గన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
1: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్ట వచ్చి చేరతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
0: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ వితౌట్ యువర్ పర్మిషన్, హౌ ఆర్ దే బ్రాట్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: ఇంకా దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
0: That is followed by thorough inquiry.
1: అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులన్నీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చెర్రీలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
0: దాస్గన్ హెస్ ఫుల్లీ రియలైజ్డ్ దట్ దీస్ ఫాల్స్ చార్జెస్ అండ్ ఎలిగేషన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హెస్ forgotten the promise given to Baba. Therefore, he resigned and joined.
1: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and puts himself in various troubles.
1: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
0: Pain and or pleasure is not given by anyone.
1: ప్రతి ఒక్కరు తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: దేవుడు అనగా వేరు దేశమందును లేడు, దేవుడు అనగా తన దేహమంది.
0: God is not in a foreign land, he is present in your body.
1: పాపం అనగా వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
0: Sin is not present in any other foreign country, it is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక,
0: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
0: he blames someone else for his pain and pleasure.
1: పరుల వల్ల చేత, పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ బ్లేమ్స్ ఎవ్రీ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ అండ్ ప్లైట్.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టిన్ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్ కృష్ణ యు బి అవర్ ఎమిసరీ యు గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
0: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డెంట్ డివోట్.
1: ధర్మజుడు అర్జునుడు భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
0: ధర్మజ అర్జున భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
1: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
0: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్లా పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: సహదేవ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
0: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
0: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్ దే ఆర్ రెడీ టు.
1: సహదేవుడు వెళ్ళాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
0: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్

0: మా భావన హస్తినాపురం పంపడం ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా.
0: వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం భావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్,
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే పదివేలు నాకు అన్నాడు.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుని యొక్క ప్రవర్తన, పరమ భక్తుని యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాలి.
1: దట్ ఈస్ ద శాంక్టిటీ, ది సెక్రెట్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, హెస్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ కురచబుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వీ వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వీఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజతల్లు లీల.
1: Why should you throw the jasmine?
0: Nuskarani brola kitoktulu mela gunajala yelayi sandhi matalika gopala.
1: Why do you throw all these precious things into the fire? Would they ever accept for the compromise? Why all this?
0: Salika
1: yena
0: uttara dakshina dhruvulu kaliyuna.
1: East and west will ever they meet?
0: Yuddham siddhamanaka kalaharanamike yela.
1: Be ready to fight, why do you waste time?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: డూ యూ థింక్ ద నార్త్ అండ్ సౌత్ వుడ్ ఎవర్ మీట్?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరీ అర్జునుకు సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: The chariot was kept in the middle.
0: Inta surattamu veerattamu gambheeramto palikinatvanti yokka ee krishnudu manasu karigi poyindi.
1: Krishna's heart melted though he had all the valor and the courage.
0: Ee bandhu mitrulu choochetappudike manasu mari poyindi.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: Indari bandhu mitru guru putrula jampi bharinchutettulo.
1: How to bear the suffering killing everybody all relatives.
0: Krishna నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి, కాలము గడుపక కదలు మింటికి.
1: మై ఐస్ ఆర్ రీలింగ్, హెడ్ ఈస్ రీలింగ్, లెట్స్ గో బ్యాక్.
0: ఇందరి బంధు మిత్రు గురుపుత్రుల జంపి భరించుటెట్టులో.
1: హౌ టు బేర్ ద సఫరింగ్ కిల్లింగ్ ద రిలేషన్స్ బ్రదర్స్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టీచర్స్.
0: పూర్వం అంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా అతనికి? బంధుమిత్రులని తెలియదా?
1: Does he not know beforehand that they are their relatives?
0: Kaani aa suratvam anetundi aa yavana vasu lopala aa vidhanga utti padutuntadu.
1: Because he was in full youth, the blood was boiling.
0: Yuvakula yokka hrudayam anetundi ee vidhanga untuntadu.
1: This is the heart of the man of a courage.
0: Muduku raktam anetundi ee vidhanga pravahistu untuntadu.
1: That is the trend of hot blood.
0: Ee yavanam anetundi madhyalo kadilipoyetundi meghamulo vantidi.
1: The youth is like a passing cloud that comes.
0: Baalyamulo ledu, vruddhapyamulo ledu, ee yavanam anetundi madhyalo vachipoyetundi.
1: The stage of youth comes in between and passes off.
0: Madhyalo kadilipoyetundi ee okka yavananiki utti padatam enduku, oodi padatam enduku?
1: Why do you pride yourself of this youth?
0: Anaati krishnuni yokka vayasu 76, arjunu yokka vayasu 74.
1: Arjuna's age at that time was 74 and that of Krishna 76.
0: Appudu 74 76 manchi yavana vayasu ani vaaru palikinchetuvattu.
1: 74 76 youth, full youth.
0: ఇప్పుడు 18-20 సంవత్సరాలకు మంచి యువకుడు అని అంటుంటాము.
1: నౌ వి సే విత్ ది ఏజ్ ఆఫ్ 18-20
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ఎ చైల్డ్హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధము లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 ఇయర్స్.
1: The commander-in-chief Bhishma was aged 112.
0: Alanti 112 years age vadu commander-in-chief ga untunnadu.
1: Bhishma age 112 served as commander-in-chief.
0: Karanam emiti?
1: What's the reason?
0: Aanati aahara viharamule deeniki balamunaku moola karanamulu.
1: The food and habits are responsible for their strength.
0: ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమున కూడాను వృద్ధిని గావిస్తూ ఉంటుండాలి.
1: ద మోడర్న్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ మేక్ అస్ ఏజ్.
0: అంతే కాకుండా అనవసరమైన భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వీఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: The student becomes the one of the pleasure, having sought admission into an institution.
0: కానీ విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: A student should remain as a student.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: He should not have any kind.
0: విషయంలో ప్రవేశించే విద్య నాశనమవుతుంది.
1: Then you will spoil your education.
0: విద్యా. యా అనగా ప్రకాశము. ఏది?
1: యా
0: అనగా ప్రకాశము.
1: Which means the
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: That which gives this brilliance, light, is vidya.
0: కనుకనే ఈ విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: Therefore he should seek the light of knowledge, nothing else.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తిని అంతా కూడా కోల్పోతున్నాడు.
1: The modern student by talking too much losing his power.
0: ఈ ఇంద్రియ శక్తిని అంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: The power given to the student which is to be spent throughout his lifetime is spoiled by the time he reaches 20.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: Therefore everyone should preserve this power, energy given to us.
0: చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: We should also preserve.
0: ఈనాటి చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: Even youngsters, very young boys, they put on glasses.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: Even youngsters have got hearing aids.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: What's responsible for
0: all this? కలి ప్రభావమా?
1: Is the effect of Kali?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: It's not possible to think so.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: Your own weakness is the cause.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హీ గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్
0: కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ.
0: వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: Ante tappa deeniki kaaranale levu. Deeniki roopame ledu.
1: It has no form either.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru dhairya sahasam cheta gunamunu poshinchukoni nadatanu penchukoni aadarshavantamainatundi roopanga meeru tayaru kavali.
1: Therefore you should be ideals by developing, fostering the virtues and proper
0: behavior. Hrudayamulo undinatundi prema tattvanni pavitramaina margamlo pravesha pettali.
1: See that the love is directed along the sacred path.
0: Adi daivattvamu.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావములన్నీ కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: ఆల్ ద థాట్స్ దట్ కమ్ టు అస్ ఆర్ సో మీన్, సో లో యాజ్ మడ్,
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: దట్స్ లైక్ ఎ కోల్.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్?
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు నుంచి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యూ బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: ఒక
0: విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది.
1: అండ్ యువర్
0: అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: The characters like jealousy, ego,
0: chala
1: pride,
0: chinnavi, viluvaleinatvantivi.
1: They are mean, so low, no value.
0: Ilanti viluvaleinatvanti daniki mana viluvaleinatvanti yokka chamanu, viluvaleinatvanti shantini, viluvaleinatvanti yokka buddhini mana paadu cheskovatam manchidi kaadu.
1: For these valueless things, why should we spoil sacred qualities like forbearance and peace?
0: Puram cheptanu. P, P, P.
1: Bhagavan referred to three P's.
0: P, purity.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the three P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్
0: డిటర్మినేషన్. ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: దేనికి?
1: వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యు షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్
0: ఎనీబడీ. హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్డ్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: వేర్ అండ్ హౌ ఇన్ వాట్ వే వీ షుడ్ మేక్ అప్ ది యూస్ ఆఫ్ దిస్.
0: ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ ఎంక్వైరింగ్ దిస్ డైరెక్షన్ డిటర్మినేషన్.
0: ఈనాటి యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు.
1: The modern youth, the moment they are agitated, emotional, they will give up with determination and resort to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యు ఇట్స్ రైట్, కమ్ ఆన్ స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్ ఇన్ ది
0: విట్నెస్. నీ కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
0: చిత్
1: దట్ ఇస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరు కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణ అంటారు.
1: If he is an astrologer and a palmist, we say panchanga Brahmin.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్నా, అవేర్నెస్ అన్నా, కాన్షియన్స్ అన్నా, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్తు, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఇస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్ను నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలిగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్?
0: ఈ వెలిగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
0: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్,
0: ఉన్నది,
1: ఎగ్జిస్ట్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది ఏమి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagavan tells
0: F,
1: us for
0: F,
1: it.
0: F, F, F.
1: Four Fs.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Your conscience is your master.
1: Your conscience is your master.
0: Come, your conscience you follow. Chai.
1: So follow your conscience.
0: Your conscience is your guru.
1: And your conscience,
0: conscience is your daivamu.
1: That's God.
0: Your conscience is your witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యూ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెలువకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattinapattedo, pattane pattitiri, pattunegedudaka, atte undu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachiteri, talupu tireduda kapovakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo, korane koritiri, korke chellududa ka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: Adigina dediyo, adagane adigitiri, adigina didudaka viduvakundu.
1: Having asked, don't drop, don't give up until it is given.
0: Poru padale kataanaina bravavalayu.
1: He has to confer grace out of disgust.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Or you should ask falling unconscious.
0: Antiye kaani niyanta neevu tirigi povuta bhaktuni diksha kaadu.
1: Only that if you go on your own is not the quality of a devotee. That is determination.
0: Adi e determination.
1: That is determination.
0: Adi e pattudala.
1: That determination.
0: Ah, pattudala deni paina undali.
1: What is it?
0: Pavitramainatundi dani paina.
1: You should.
0: Paropakara sambandhamainatundi dani paina. Ee pattudala untundali.
1: You should determine to do sacred things and to render service.
0: Yavariki upakaram cheyaka neeku upakaram kaaka ilanti dani paina pattudala pattakoddu.
1: You should never determine to harm others. That would not help you either.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: Students should determine in this direction.
0: దీనికి సరైన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: You should develop proper friendship for this.
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: What is that friendship?
0: అదియే దైవం.
1: A friend is God.
0: Real మిత్రుడు దైవమే.
1: The real friend is only God.
0: శ్రుత్ శ్రుత్ అని చెప్పింది గీత.
1: గీత
0: అనగా ఏమిటి? ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా.
1: Without expecting anything in return.
0: ఏ దాన్ని కూడా నీ నుంచి ఆశించకుండా.
1: Does not expect anything from you.
0: నిన్ను ఏ విధమైనటువంటి దాన్ని కోరకుండా.
1: He doesn't ask anything.
0: సర్వసంగ పరిత్యాగంతో.
1: With total renunciation.
0: సర్వ కార్యములు ఎందుకు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
1: It is the divine hand that helps you in every task that you undertake.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
1: At all periods of time, everywhere.
0: ఎప్పుడు కూడాను ఇది హెల్పింగ్ హ్యాండ్.
1: God's hand is always a helping hand.
0: కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: That help we should always desire for.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: What is the use of other sorts of help?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పులితో సమానం అవుతుందా?
1: You may have number of dogs, they can all never be equal to a tiger.
0: కాదు కాదు. ఒకానొక సమయం లోపల.
1: At one time.
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: The modern students with the courage, they determined.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: This is the weakness in this modern age.
0: Okanadu.
1: One day.
0: Adavi lopala undinatundi jinkalanni cheri.
1: All the deer over there in the forest.
0: Oka conference jarukunnayata.
1: They held a conference.
0: Ee conference lopala.
1: There in the conference of the deer.
0: Aa deer kanta kodana oka adhyakshudainatundi vaadu oka vidhamainatundi pratigna chesadata.
1: The president of the conference of the deer has vowed there.
0: My dears. ఓ ప్రియమైనటువంటి జింకలారా.
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారము.
1: ఇన్ వాట్ వే వేర్ లెస్ దాన్ డాగ్స్.
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకి ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్.
0: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి. కుక్కలకు అంతా కూడా తామసికర ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడాను ప్రేమిస్తుంటాడు.
1: God loves them.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైన శక్తి సామర్థ్యములు కలవారము.
1: We have so much of power and ability.
0: మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాళ్ళతో కొట్టిందంటే పొట్టలో ఉన్న మనం కుక్కల కంటే ఏ విధమైన శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: We are in no way inferior to dogs.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: We can jump higher.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.

0: శారీరకంగా అనేక విధమైన శక్తి సామర్థ్యం కలవారము.
1: సో మచ్ ఆఫ్ పవర్ అండ్
0: మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి,
1: లెగ్స్ ఆర్ షార్ట్.
0: కానీ ఆ చిన్న కాళ్ళతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగులంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: ద మూమెంట్ ఇట్ కిక్స్ విత్ దట్ లిటిల్ లెగ్, ఆల్ ది ఇంటెస్టైన్స్ విల్ కమ్ అవుట్.
0: శక్తి సామర్థ్యం కలిగినటువంటి మనకు కుక్కను చూసి ఎందుకు మనం భయపడాలి?
1: వి ఆర్ సో పవర్ఫుల్, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎ డాగ్?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్డ్ ఎ యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడా దీనికి సరి అయినటువంటిది, తప్పక మేము అందరూ చేస్తాము చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: ఆల్ దేర్స్ వర్ రెడీ పాసింగ్ ది రిజల్యూషన్ యునానిమస్లీ.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: లిసనింగ్ టు ద వాయిస్ వన్ డాగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బార్క్ లౌడ్లీ.
0: కుక్క అరిచేటప్పటికీ ఈ సమావేశంలో ఒక్క జింక అయినా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: బై లిసనింగ్ టు ది బార్కింగ్ సౌండ్ ఆఫ్ ద డాగ్ నాట్ ఈవెన్ వన్ డీర్ రిమైన్డ్ దేర్.
0: ఈ నిర్ణయాలు,
1: వాట్ ఆర్ దిస్ రిజల్యూషన్?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
1: బై ది టైమ్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ యాక్షన్ ఆల్ వుడ్ రన్
0: అవే. ఈనాటి మాటలు కూడా అట్లనే ఉంటున్నాయి.
1: దాట్స్ ది ట్రే మోడర్న్ ట్రెండ్.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: వి షుడ్ నాట్ టాక్ టూ మచ్.
0: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
1: వీఆర్ రెడీ ఫర్ ఫుడ్, ఫర్ వర్క్ వి రన్ అవే.
0: కాదు కాదు,
1: నో,
0: తిండికి పరార్, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: వీ షుడ్ బి రెడీ టు డూ జాబ్.
0: ప్రతి దానికి కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి రెడీ, యాక్షన్ ఓరియంటెడ్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: ఏజ్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: ఇస్ వన్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: ఇట్ గివ్స్
0: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసు చెడగొట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ స్పాయిల్ ది సేక్రెడ్.
0: కాలం ఏ విధంగా కూడా వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ టైం.
0: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: కార్యంలో ప్రవేశించకూడదు.
1: నాట్ హావ్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ గుడ్ కంపెనీ, ఎంటర్టైన్ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్, ఎమోషన్స్ అండ్ గుడ్ ఫీలింగ్.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: ఈవెన్ ది అడల్ట్స్ ఆల్సో విల్ ఫీల్ ఎలాంటి
0: తల్లిదండ్రులైనా కూడా కుమారుడు యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: ఆల్ పేరెంట్స్ వాంట్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఫస్ట్.
0: ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: టుడే దేర్ ఆర్ ర్యాంక్స్.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: బట్ హిస్ బిహేవియర్ ఇస్ బ్లాంక్.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: ఎగ్జామినేషన్ ర్యాంక్, లైఫ్ ఇస్ బ్లాంక్.
0: ఉంటుంటాడు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ నౌ.
0: కాదు, అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: యూ షుడ్ సెక్యూర్ ర్యాంక్ ఇన్ ఎవ్రీ.
0: ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాక్ ఎనీ టైమ్.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: బై టాకింగ్ టూ మచ్ వీ డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye, goodbye.
1: Goodbye, goodbye. That's all.
0: అమితంగా మాట్లాడకూడదు.
1: You should not talk too much.
0: అమితంగా మాట్లాడుతూ పోతే ఏమేమి వస్తాయో ఇంకా మన నుంచి.
1: By talking too much, you indulge in vain gossip.
0: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
1: అన్నెసరీ మ్యాటర్స్.
0: తద్వారా మనమే బలహీనుడైపోతాం.
1: దేర్ఫోర్ వీ బికమ్ వీక్.
0: ఈ బలహీన చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతాం.
1: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి, అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైన భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
0: పవిత్రమైన కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెడుతుంటాము.
1: యుల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్.
0: ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
1: గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద వే.
0: తద్వారా శ్రవణం చేస్తాము.
1: యు లిసన్ టు ది వే.
0: శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెడతాము.
1: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటూ యాక్షన్.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
1: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడీ.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
0: కనుకనే అమిత భాషించు సూరత్వం అధికమయ్యే.
1: Therefore, this kind of valor of talking
0: too much
1: is more. The action is less and less.
0: Gatukulu adambaramulaye.
1: Life is full of pomp and show.
0: Neti vidyarthi bratuku ee naatida ee paatidaaye.
1: This is the sort of modern life of the student.
0: Chetta peru manam techukokoddu.
1: We should not get a bad name.
0: Vidyarthi anaga vidyam atteeti vidyaha. Idi manam vidyarthuliga undali.
1: A student means the one who earns for study.
0: పెద్దలను గౌరవించాలి.
1: Respect elders.
0: గురువులను గౌరవించాలి.
1: Respect your teachers.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love your parents.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Mother is God, teacher is God, father is God.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: You should install these sacred ideals in your heart.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత,

0: విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ది గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: ద మోడర్న్ స్టూడెంట్ విల్ హావ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ది స్టూడెంట్. హూ ఇస్ ది స్టూడెంట్?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: ది లైఫ్ ఇస్ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
0: ఏమిటి?
1: వాట్?
0: బ్రహ్మచర్యం,
1: ఫస్ట్ బ్రహ్మచర్యం,
0: గృహస్థం,
1: వానప్రస్థం,
0: సన్యాసం
1: అండ్ సన్యాసం.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: దేర్ ఫోర్ స్టోరీస్.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము, విద్యార్థి దశ ఒక ఫౌండేషన్, పునాది వంటిది.
1: బ్రహ్మచర్య, పొజిషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడు అంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: కానీ ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి, కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ హౌస్ హోల్డర్, యూ నీడ్ వెరీ గుడ్ ఫౌండేషన్.
0: మంచి పేరును సంపాదించాలి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటిలో బయట కూడా మంచి పేరు తెచ్చుకోవాలి.
1: హోమ్ అండ్ అవుట్ సైడ్ యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
0: పుత్రోత్సాహమునాడు, పుత్రోత్సాహం పుట్టిన దర్శనమే చక్కెర పంచుకోవటం కాదు. పుత్రోత్సాహము
1: is not merely distributing sweets on the day one begets a son.
0: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహమునాడు పొందును తండ్రి.
1: The day when he
0: ప్రపంచమంతా జనులంతా కూడాను నీ కుమారుడు మంచివాడు మంచివాడు అంటే అప్పుడు ఆ తండ్రికి చాలా ఉత్సాహం కలుగుతుంది.
1: When the whole world, everybody praises your son, the son will be happy.
0: తల్లిదండ్రులకు అందించాలి పుత్రులు.
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want a son for this reason.
0: ఎందుకోసం?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యము లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: అంతేకాని వారికి చెడ్డ పేరు కావాలని, ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
1: లెట్ దెమ్ బి ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్.
0: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు, కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
1: దెర్ మే బి ఎ బ్యాడ్ సన్ బట్ దే విల్ నెవర్ బి ఎ బ్యాడ్ పేరెంట్.
0: కనుకని అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఎ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం ముందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము, వినటము, మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసిటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్, విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్, విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
0: ఆ నిశ్శబ్దంలోనే భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యు ఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్?
0: ఎంత నిశ్శబ్దంగా ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఇస్ గాడ్.
1: సో సైలెన్స్ ఇస్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి.
1: చెవులు
0: రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యూ విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye, nishabdamloni shabdamu.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu, aa yokka shabdam andulo bayaldeerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is Brahma.
0: Kanukani shabdam.

0: The one of the sound.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకనే మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: చూడండి,
0: శ్రమపడి
1: పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night, ఇంద్రియములు విశ్రాంతి
1: రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means various limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడా విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can rest.
1: శాంతి నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలకు అమనస్కము అన్నారు.
0: In Vedantic parlance it's amanaska, withdrawal of the mind.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: Amanaska means withdrawal of the mind.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: In deep sleep there is no mind.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: In dream there is mind.
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నిటిని సృష్టించుకుంటుంది.
0: The mind in the state of dream creates
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: It creates its own self.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: In a deep sleep there is no mind.
1: దానివల్లనే దానికి సుషుప్తి గాఢ నిద్ర మంచి నిద్ర అన్నారు.
0: So it is called సుషుప్తి, good sleep, sound sleep.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపచేస్తుంది.
0: Then is the divinity that manifests.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: Therefore one is the gross, the subtle, the causal is
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: That causal final state is deep sleep.
1: తర్వాత తుర్యాస్థితము తుర్యావస్థ అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: Finally is తుర్యా, which is ultimate.
1: మహత్తరమైన శక్తి.
0: The mighty power.
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: This is called the state of తుర్య.
1: జాగ్రత్త,
0: వేకింగ్,
1: స్వప్నం, సుషుప్తి, తుర్యావస్థ నాలుగు స్థానములు.
0: The waking state, the dreaming state, the deep sleep state and turiya.
1: Kanuka manamu turiyavastha lopala enta vishrantanu manam teeskovali.
0: In the last state of turiya
1: kaani aneka mandi pillalu nidra lopala kuda nu sarainatvanti oka idi undadu eppudu kuda nu talustune untaru edo okati.
0: Because even while you are in sleep we go on thinking.
1: నిద్ర కూడా కోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: ఇది అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్.
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 pages చదువుతాం మనము.
0: We spend the whole night reading 20 pages.
1: ఏ ప్రయోజనం చదివి?
0: What is the use?
1: 20 pages చదివావు.
0: You have gone through 20 pages.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: Next morning you don't remember even 1 page of
1: information.
0: What's the reason?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: Because the natural sleep is very essential.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: By giving up sleep you will never pass.
1: కానీ నిద్రపో.
0: Sleep.
1: Early get up.
0: And then get up early.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి, అప్పుడు కావాల్సింది చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుపుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చు, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీడ్.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ అవుట్ ద డే దే కమ్ బ్యాక్ టు అస్ యాజ్
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్
1: రీసౌండ్. అన్ని మన యొక్క మాటల చేతను చేతల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్, కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాటలు మాట్లాడుకోండి.
0: Talk what is necessary.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: You can talk on matters related to your subject.
1: హలో అంటే హలో అని అంతే.
0: Always restrict yourself.
1: పైసా ఇచ్చి కనిపించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలు కానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: You got the relationship by spending naya paisa. You cannot give it up even spending 4,000 later.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితోన విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరం 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ టెంపరరీ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్ వై షుడ్ హ్యావ్ రిలేషన్షిప్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: యూ షుడ్ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్. ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్
1: ఒకవైపు కాలం వ్యర్థము,
0: వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము, ధనం వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్, అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ వేస్ట్.
1: కనుకనే ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: నిజముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని కలిసి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా నువ్వు పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయేని ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: The principle and the code that has been laid before us has got to be followed and adopted in true spirit, failing which one has to necessarily face the consequence.
0: Chettuna gabbidambulaku cherina karmamu kada evaraina aa pachunu teeskeldi kaalu paiki tala krindiki petti katti vittara pettaledu.
1: No one has in fact kept the birds on the branches of the trees with the legs tied up over there. It's quite natural for them to rest.
0: Vidyarthulara,
1: students,
0: karmamunaku kaalu levu, karmamunaku netramu levu, karmamunaku noru ledu. Attide manavudu anubhavinchetuvanti karma.
1: Action has no legs, the eyes, nor the mouth. So is the case with the human action.
0: Prema puritamainatvanti daivajnanu ullanginchute evaritaram kaadu.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: Deenini patti evari karma varudi ani ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియంట్ సెడ్ దట్ వన్ హ్యాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెస్టినీ.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళుతుంది పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: The fate or the destiny comes as it is, irrespective of your invitation or denial or rejection.
0: Lokamu chala chitra vichitramulato koodinatvantidi.
1: The world is mysterious, full of mystery.
0: Lokamu panchabhautikamu.
1: We see the five senses.
0: Panchabhautikamainatvanti ee yokka lokamu ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడి.
0: లోకము పంచభౌతికము, లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ఆఫ్ ద ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే అదర్.
0: లోకి నిరామయుండు,
1: బట్ ది ఇన్ డ్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: కనుగుమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: daivam yokka chitramulu vichitramuluga untuntai.
1: The actions of God are ununderstandable, mysterious.
0: Lendi kalipistundai kalipinchedi lekunda pothundi.
1: That what is apparent becomes non-apparent.
0: Itti chitra vichitramulato koodinatvanti lokamunu ఎవరు నమ్మగలరు?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, ఇన్ఎక్స్ప్లికబుల్?
0: ఈ పంచభౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలపగలరు?
1: హూ కెన్ కంటిన్యూ టు కీప్ అప్ దిస్ బాడీ ఆఫ్ సెన్సెస్ ఫర్ ఎవర్?
0: కానీ అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ as it is designed, but it's bound to fall later.
0: ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: It does not proceed or respond according to the whims and fancies.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: And in fact it has been decided from the time of birth itself.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
1: It's not possible for man to explain or comprehend the design of this universe.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: Each one has his own experience. Can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్ర చిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place in a particular pattern as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Man's main responsibility lies in being obedient to God's command.
0: బహిర్ముఖంగాను అంతర్ముఖంగాను తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: Either externally or internally, things happen as per God's will.
0: Kanuka daivagnanu evvaru ye vidhamga cheppinappudikini manamu dani nammataku veerledu.
1: People may say in any way, but none can disobey God's command.
0: Kanuka daivagnanu sirasavahinchi nadachavalsindi tappa deeniki madhyalo emaina kaamano pulistapo pettadaniki veeru kaadu.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: Itti chitra vichitramulainatunti yokka daiva srushti ee naadu evaru kudano artham chesukovatam ledu.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: Kani goppa scientist anta kudano mem artham chesukunnamani vaaku dwaranto cheptunnare gaani anubhavato vaadiki ledu.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: In every aspect, in total, you find so many peculiar things happening.
0: చిత్రంబులు,
1: peculiar,
0: లోక విచిత్రంబులు,
1: and mysterious.
0: మెల్లగా చూస్తే చిత్రము అచిత్రంగా పడిపోతున్నాయి.
1: If you observe in reality that what you see is not true.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాజ్ఞను మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించటం వీలు కాదు.
1: It's not possible to argue God's will or God's command.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: In fact, it was Ishwara's will Markandeya was born.
0: అక్కడ 14 వర్షములు సత్పుత్రుడిగా జీవించమని చెప్పాడు.
1: He was to live for 16 years as a good son.
0: కానీ మిగిలినటువంటి దీని తర్వాత ఏమాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: ఇది తల్లిదండ్రులకు కూడా తెలిపాడు.
1: This was informed to his parents.
0: కాని తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో, సచ్చింతంతో, సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: The parents desired for a son who would live for 16 years, leading his life in good conduct, good thought and good behavior.
0: కాని 16 సంవత్సరంలో పడేటప్పటికీ తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
1: But as this boy reached the age of 16, the mother went on shedding tears.
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
1: The son could not understand the reason behind his mother crying.
0: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
1: Similar was the situation with father.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారలు కాచటం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కాస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: One day Markandeya, spending time in the company of his parents, watching them very miserable, very sad, asked them, why do you cry? Is there anything to happen to me, any danger?
0: నాయన, కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయనా, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరమే మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నం చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా?
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: సరే, నేటికైనను దీని యొక్క గుట్టును నాకు బట్టవేయడం చేశారు.
1: And at least you today you chose to tell me.
0: ఆనాటి నుంచి కాలం వ్యర్థం చేయకూడదని, కాలం పవిత్రమైనటువంటిదని, కాలం భగవత్ స్వరూపుడని తాను గుర్తించాడు.
1: He realized full well that the time is most precious and divine.
0: తెల్లవారు లేచిన
1: తర్వాత
0: స్నానం చేయటము, ఈశ్వరుని దగ్గర పోవటము, అక్కడ కూర్చొని నమశివాయ నమశివాయ నమశివాయ నమశివాయ అని పంచాక్షరములు ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, Namasivaya.
0: దేని కోసం నీవు చింతిస్తున్నావు అని తనకే తెలియదు.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Thinking of God is my chief purpose in life.
0: కేవలం ఫలితం నిమిత్తమే నేను ప్రార్థించలేదు.
1: I am not praying expecting anything.
0: ఏ ఫలితమూ నాకు అక్కర్లేదు.
1: I don't expect anything out of this. To think of God is my main duty.
0: అని తాను పట్టుబట్టాడు.
1: So saying, he determined to repeat God's name.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: And he was to complete 16 years the following day.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: He didn't go home on that day.
0: తల్లిదండ్రులు కంటిదారులు కాచుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: In fact, parents crying, they came close to the door and sat there.
0: ఏ నిమిషంలో ఇంత ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: God's will should to happen.
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో, ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
0: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతుండాలి.
1: The soul of the body of the boy went to God and there was discussion.
0: ఆ డిస్కషన్ లోపల, నాయన, నీ యొక్క ప్రేమను నేను పులకించుకుని ఇన్ని విధములుగా నేను ఆలోచిస్తున్నాను.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
0: ఈనాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరం నిండింది.
1: You have completed 16 years as was declared earlier.
0: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
1: You reached me happily.
0: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
1: What is to be done now?
0: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
1: As the discussion was going on, they received a message.
0: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నది.
1: Since he acted as per his will, better he be sent back to this world.
0: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
1: He said, it's not possible for me to go alone. You also should follow me.
0: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులకు వచ్చారు.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఈశ్వర్ అండ్ పార్వతి అకంపనీడ్ బై ది
0: అనగా కదలిక జరిగింది.
1: దట్స్ వాట్ హెడ్ హ్యాపెన్. దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ద బాడీ.
0: మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
1: ది పేరెంట్స్ నోటీస్ ద మూవ్మెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది సన్.
0: ఈ పిల్లవాడు లేచాడు.
1: ద బాయ్ గాట్ అప్.
0: అమ్మ నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మదర్ లుక్ హియర్ ఈశ్వర అండ్ పార్వతి.
0: ఎంతకాలం అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
1: యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ మీ సో లాంగ్ ఐ షుడ్ బీ విత్ యూ.
0: సత్కర్మలు చేయండి.
1: డూ గుడ్ యాక్షన్.
0: సదాలోచన సల్పండి.
1: ఎంటర్టైన్ గుడ్ థాట్.
0: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
1: ఐఎమ్ గోయింగ్ టు బి డిజర్వింగ్ సన్, ఏ గుడ్ సన్.
0: నా వలన మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్ ఎనీ లాస్ బికాస్ ఆఫ్
0: మీ. నేను ఎప్పటికీ బాధ పెట్టను.
1: ఐ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఆర్ మిజరీ ఎనీ టైమ్.
0: లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
1: హి గాట్ అప్ అండ్ పేడ్ హిస్ ఒబిసాన్స్ టు హిస్ పేరెంట్స్.
0: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
1: Accompanied by his parents, he reached home.
0: అయ్యో మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరు ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
0: అప్పుడు ఈ పిల్లవాడు జరిగిందంతా కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరుడికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
1: The boy explained clearly to his parents the kind of discussion that took place between him, Ishwara, and Parvati.
0: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
1: How God helps the humanity.
0: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
1: God responds not merely by the prayers you offer, the internal feelings, the spirit behind it.
0: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
1: Markandeya didn't ask for anything.
0: నాకు ఇచ్చినటువంటి ఈ కాలమును సద్వినియోగం చేసుకుంటున్నాను.
1: He only determined to make the best use of the time given to him.
0: ఇది నా యొక్క సంకల్పము.
1: This is my determination.
0: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
1: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
0: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
1: And Markandeya is immortal, Chiranjeevi.
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: And he gave them joy to his parents.
0: కనుక దైవం ఏ విధంగా మారుతుంటుందంటే దైవం సంకల్పం మారదు.
1: God's will never change.
0: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
1: God's will happen.
0: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
1: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
0: భక్తుని యొక్క ప్రార్థనల చేతనే నయమవుతుంటాయి.
1: The God's will also changes in response to the prayers of the devotees.
0: దైవాన్ని కూడాను మార్చగలిగినటువంటి శక్తి భక్తులు యందు ఉంటున్నది.
1: A devotee has got all the latent power in him to change even God.
0: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
1: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
0: 11వ శతాబ్దం లోపల
1: in the 11th century
0: కేరళ దేశం లోపల
1: in the state of Kerala
0: శంకరాచార్యుల వారు పుట్టారు.
1: ఆదిశంకర టుక్ బర్త్ దేర్.
0: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకును దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
1: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరం వరకు మాత్రమే బ్రతికాడు.
1: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
0: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
1: అండ్ హి హస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
0: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్యుల వారని మరి పుట్టారు.
1: అండ్ ఇన్ 13th సెంచురీ యు హ్యావ్ రామానుజాచార్య.
0: అనగా భక్తి ప్రపంచాలు కూలిపోతున్నాయి. మానవుని యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
1: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రెవలెంట్ ఎట్ ద టైమ్ దట్ ది డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
0: ఈ విధంగా బోధిస్తూ వచ్చేటప్పటికి ప్రజలు లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: అండ్ దట్ రామానుజాచార్య టీచింగ్స్ వాజ్ రెస్పాన్సిబుల్ for the devotion which was growing more and more among the society.
0: Mari 14వ శతాబ్దం లోపల
1: in the 14th century
0: మధ్వాచార్యులు వచ్చారు.
1: మధ్వాచార్య
0: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
0: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్తూ
1: అండ్ హీ సెడ్ దట్ ది ఇండివిజువల్ అండ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ద సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: సర్వజీవుని యందు కలిగేటువంటిది ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అందరి యందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డివినిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈశ్వరత్వం అనగా ఏమిటే మీరు?
1: వాట్ ఈస్ దిస్ డివినిటీ?
0: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ నేచురల్, ఇస్ నాట్ ఆర్టిఫిషియల్.
0: రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ రామా యూ నో హీ హాజ్ ఎ ఫార్మ్.
0: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: కృష్ణ ఆల్సో హాజ్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములు పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ హాజ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
0: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
1: What do you mean by Isharatva?
0: Tana yokka satyatattvame Isharatvamu.
1: The truth is divine.
0: Anaga moodinti yokka ekatvam kuda akkade untundadi.
1: Meaning the combination of all
0: these sthiti layamulu.
1: The creation, sustenance and annihilation.
0: Innu puraskarinchukoniye oka vidhamainatundi panditulu tariki oka linga karanga chuvistu vacharu.
1: And the scholars give it a specific name and a form to these three aspects.
0: Anaga ee vidhanga vachi idi munduku vastu దీనిపైన లింగాకారం వస్తుంది. అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది. ఇటు
1: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
0: అంటే లింగాకారం అంటే మీకు తెలుసునా?
1: యు నో వాట్ ఈస్ లింగా, ద ఫార్మ్ ఆఫ్ లింగా.
0: లింగాకారం అనగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
1: యు సీ లింగా ఎవ్రీ డే.
0: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
1: And you find the horizontal plane on one side.
0: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
1: The linga above that has no different form.
0: దీన్ని పురస్కరించుకొని ఇదియే నీకు శివలింగము అన్నారు.
1: That we call it శివలింగ. భగవాన్ మెటీరియలైజ్ శివలింగ. What he is speaking about it right now. You find the horizontal panavatta and upward శివలింగ which has no definite form over there.
0: ఇది దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
1: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగ ఆఫ్ దిస్
0: నేచర్. ఇలాంటి దాన్ని ఒకటి తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెజెంటెడ్ దట్ లింగా టు హిస్ పేరెంట్స్.
0: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నాను.
1: అండ్ హీ లివ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగా.
0: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
1: దిస్ సెల్ఫ్
0: ఎప్పటికీ తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
1: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
0: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల రామానుజాచార్య లోపల శంకరాచార్యులకు ముగ్గురి యందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద 3 ఆఫ్ ద ప్రిసెప్టర్స్ మధ్వాచార్య రామానుజాచార్య శంకరాచార్య
0: ఒక్కటే.
1: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
1: భగవాన్ టెల్స్ అస్ దిస్ ఈజ్ ఆత్మతత్వ ది లింగ.
0: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైనటువంటి సృష్టి జరుగుతుంది.
1: And there we find the linga over there which symbolizes the spirit of self.
0: Aa linga karam anetundi etta untuntadante idi e vidhanga oka danito oka sambandham lekunda undagadu anni okati gaane untuntai.
1: The shivlinga is not anyway unrelated, it is related and associated.
0: Pratyekanga undadaniki veeru kaadu.
1: It is not apart, separate.
0: Kanukane aa naatu nunchi jagattu lopala sarva manavulu endukunu daivattamu anetundi bhakti pelutu vachindi.
1: Since that time you find the devotion on the rise since that day.
0: Attu lingakaram chetane daivattu ekatvanga poni.
1: It is only linga that speaks of the oneness.
0: Manavulanta edo kalpinchukoni poojchesukune tundi kutrimaina tundi kaadu.
1: It is not the form which is made by man that we worship. No.
0: It is a
1: direct manifestation of the divine.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీ చరితాన్ని
1: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ
0: ఆనాడు మార్కండేయ
1: దట్ డే మార్కండేయ
0: మృకండు అనగా వాడు తండ్రి పేరు
1: అండ్ ద ఫాదర్ మృకండ
0: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా ఇప్పటితో పూజిస్తూ వచ్చారు
1: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ
0: ఈ లింగం అనేటువంటి ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం
1: Linga means the subtle form.
0: Suchamu, tulamu, ati suchamu.
1: The gross, the subtle and the causal, the three aspects.
0: Karukane ati suchamainatundi lopala.
1: The subtlest is within.
0: Suchamainatundi hudayam lopala.
1: The subtle form is in the heart.
0: Bahyamainatundi itti akaram.
1: The form that you see is the gross one.
0: దైవం అన్నింటి అందు కూడా ఒక్కడే ఉంటున్నాడు
1: సేమ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్
0: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము
1: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫామ్
0: ఈ ఫిజికల్ ఫామ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి
1: ద ఫిజికల్ ఫామ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి
1: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫార్మ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విత్ ఇన్
0: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు
1: దిస్ కర్చీఫ్ కెనాట్ బి మేడ్ విదౌట్ థ్రెడ్
0: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు
1: వితౌట్ సిల్వర్ దేర్ కెనాట్ బి ప్లేస్ లిడ్ హియర్
0: మట్టి లేకుండా కుండ కాలేదు
1: వితౌట్ క్లే దేర్ కెనాట్ బి పాట్
0: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు
1: Without the gross, there cannot be the subtle.
0: Brahma lekunda jagat ledu.
1: Without the creator, there is no creation.
0: Kanukane ee Brahma anetundi daram vantide maatrame.
1: So creator amounts to the thread yarn.
0: Srishtikarta anetundi vaadu ee daramto cheyabadinattu vastram vanti vaade.
1: Therefore the creator yarns the fiber into a cloth.
0: Kanukane sukshma stula karan dehamlo moodu kulanu atanevi.
1: Therefore, the grass, the subtle, and the causal belong to God.
0: కారణమైనటువంటి దేహమును మనము సరైన రీతిలో మనం పూజించినప్పుడు తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడా మారుస్తుంది
1: In fact, the causal principle, when you visualize and worship, ponder over it, it will also explain one's own nature.
0: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి
1: We must see that the thoughts do not prevail, they don't run fast.
0: Daram kevalam pettukunnanta matrame vastram kaledu.
1: The mere presence of the thread will never make a
0: padugu pekane rendu vaipulu kuda chercharu.
1: The yarn must be interwoven in opposite directions.
0: Idi prayatnamu suprayatnamu anetundi.
1: That is effort and the divine will should go together.
0: Ee rendu yokka aakaram chetane adi oka vidhamaina lingaakaram aipothundi.
1: These two together The human effort and the divine will gives the shape, the form, linga.
0: Manam cheppetuvanti padamlu kudanu, manam cheseetuvanti kanpanlu kudanu, ivanni kudanu mana sukshma shariram lopala aavirbhavinchi bahirmukhamayyetuvantivi.
1: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
0: Kanuka ee naadu manavulu vedamunu anekanga cheptunnaru.
1: Today, people repeat chant Veda.
0: Kani ee chanti anniti kodanu ani aakaram untunnayi.
1: And in chanting, you will understand everyone has a form.
0: Idi anni pannalanta untunnayi.
1: And you find the yarn over there.
0: Idi prati okka daniki kodanu avasaram vacheyatundi.
1: That's absolutely essential for every
0: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం
1: Therefore, Veda explains clearly the kind of thought that should take a definite form.
0: కాని ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
1: they could not understand this fundamental truth.
0: చాలా మంది
1: many people
0: విద్యార్థులు కూడాను
1: students also
0: దొంగ చదువు చదువుతున్నారు
1: they just study not in sincerity.
0: దొంగ అనగా ఏమిటి తనలో తన ప్రదాత్మను పెట్టుకొని లేనట్టుగా నటించడమే దొంగ
1: Who is a thief keeping one thing within and acting in a different way?
0: ఇంతమందికి వేదం చెప్పడం తెలుసును.
1: మెనీ పీపుల్ కెన్ చాంట్ వేద,
0: కానీ అది విన్నప్పుడు లేక చూసినప్పుడు తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు.
1: వెన్ వీ హియర్ ఫ్రమ్ అదర్స్, ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ దట్ సౌండ్ కమింగ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకనే అదే విద్యా దొంగతనము.
1: వెల్ దట్ అమౌంట్స్ టు థెఫ్ట్.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
1: స్టూడెంట్స్ టుడే దే డు నాట్ యాక్ట్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ద నాలెడ్జ్.
0: నేను వస్తాను చూస్తుంటాను, అందరి నోట్లు చూస్తుంటుంటాను.
1: భగవాన్ యాజ్ రీచెస్ ఓవర్ హియర్ వాచింగ్ ఎవ్రీబడి.
0: కానీ కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
1: దో సమ్ నో వేద చాంటింగ్ బట్ దే డోంట్.
0: అది విద్యా దోహము.
1: That is what you call betrayal.
0: అదే విద్యా చోరత్వము.
1: Well, that amounts to theft at this point.
0: అదే దైవ చోరత్వము.
1: That means you are a traitor.
0: అది చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
1: So the educated people are becoming traitors, betrayers.
0: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారో,
1: those people that declare that
0: వారే నిజమైనటువంటి సాక్షాత్కారమునకు అర్హులవుతారు.
1: They deserve the direct manifestation of God.
0: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని ఉల్లంఘించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
1: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
0: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
1: That is the direct evidence.
0: పరోక్ష ప్రమాణము అదియే.
1: And it is also the interior.
0: సర్వసాధారణకును అదియే కారణము.
1: In fact, that is the primal cause for all spiritual paths.
0: చాలా మంది మీరు బిల్లు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు.
1: As boys chant here, we find many ladies
0: వాళ్ళు చెప్పకూడదనేమి లేదు.
1: Nobody can deny that, right?
0: వాళ్ళకి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
1: The sound within naturally comes out.
0: మీకు అందరికి తెలుసు ఆ పిల్లలు చూడండి, చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
1: You see, very young boys seated over there, who taught them? They go on listening to Veda chanting here.
0: Vedam and they start joining. ప్రక్కలోనే కూర్చుంటారు.
1: And in fact, those people who know this,
0: కానీ ఆ శబ్దాన్ని కొంతవరకునైనా చేర్చుకోరు.
1: But some people don't hear.
0: నేను చూస్తుంటాను.
1: Swami watches everybody.
0: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపల్ని గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
1: Highly educated people are seated by the side of these.
0: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
1: What is the use in sitting by the
0: పెద్ద దొంగలు?
1: They are big thieves.
0: వింటున్నారు.
1: They listen to chanting.
0: ఇది చెప్పటం లేదు.
1: But they don't repeat.
0: చెప్తున్నారు, వినటం లేదు.
1: Though the other chant, they don't hear.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
1: So chanting and listening should go hand in hand to experience the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: So everyone who knows Veda should start chanting.
0: వేదమే భగవత్స్వరూపము.
1: Veda is the very form of God.
0: వేదము పంచభౌతికము.
1: And Veda has got all the aspects of
0: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
1: The five elements are there.
0: Ee panchabhutamulu kodanu pranam nandistunnayi.
1: The five elements are responsible for the life.
0: Ee pranam nandinchetundi panchabhutamule.
1: And the five elements are responsible for life.
0: Prapanchani kuda srushtistunnayi.
1: Also create the whole world.
0: కనుకని పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
1: The radiance, the brilliance of the five elements is this world, cosmos.
0: పంచభూతం అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
1: దీస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ వాట్ యు ఫైండ్ ఇన్ ది ఫైవ్ సెన్సెస్.
0: ఈ ప్రపంచంలో ఉంటున్నాయి.
1: ఆఫ్ పర్సెప్షన్ యు ఫైండ్ దెం ఇన్ ది వరల్డ్.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయం.
1: విల్ బి డూయింగ్ ఇన్జస్టిస్ ఇఫ్ యు ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: మనకి అనవసరమైనవన్నీ కూడా మనసులో చేర్చుకుంటుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కంటైన్ ఆల్ దట్ విచ్ ఇస్ అన్నెసెసరీ.
0: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క భూతమును మనం వదిలిపెడుతున్నాం.
1: ది ఎసెన్షియల్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫర్గాటన్, గివెన్ అప్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
1: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద, ఆల్సో చాంట్ వేద.
0: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ చాంట్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
0: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
1: దో దే చాంట్ హియర్ దే ఫర్గెట్ ద మూమెంట్ దే లీవ్ ద ప్లేస్.
0: ఎక్కడైనా పోనీ నీ మనసులోనైనా చెప్పుకుంటున్నా.
1: యు మే గో ఎనీవేర్ అట్లీస్ట్ యూ షుడ్ చాంట్ విదిన్.
0: కనుక విద్యాద్రోహులు కాకూడదు.
1: యూ షుడ్ నెవర్ బిట్రే ద నాలెడ్జ్.
0: విద్యాద్రోహులే దైవద్రోహులు.
1: అండ్ ఇఫ్ యూ బిట్రే యువర్ నాలెడ్జ్, దైవద్రోహులే
0: క్రమేణా ప్రాప్తికి దూరం అయిపోతున్నారు.
1: దట్ బిట్రేయర్స్ విల్ నెవర్ డిజర్వ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టినని ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
1: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కాని,
1: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
0: కానీ ఒకటూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
1: Then once you know it's a mistake, you should not repeat it.
0: ఈ నాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
1: What all that you hear today, you should repeat, start repeating tomorrow.
0: అందరూ ఏక శబ్దంతో కూడినప్పుడే అది నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
1: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
0: వేదాహ వేదం పురుషం మహాంతం.
1: The God is mighty.
0: ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
1: Is pure white beyond the darkness.
0: ఈ వేదము యొక్క శబ్దము,
1: sound of Veda,
0: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: శబ్ద బ్రహ్మమై,
1: the sound,
0: చరాచరమై,
1: the movement,
0: జ్యోతిర్మయి,
1: light,
0: విజ్ఞాంతమై,
1: the knowledge,
0: చరాచరమై, జ్యోతిర్మయి, వాంగ్మయి,
1: the faculty of speech,
0: ఈ వాంగ్మయంలో రావాలి.
1: And you should also express, spelt out.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చదువుల యొక్క సంబంధము.
1: That is the relationship between the education and Veda chanting.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు వేదం నేర్చుకోవాలి.
1: So everyone must learn Veda.
0: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
1: నాట్ నెసెసర్లీ వేద అలోన్. One should repeat God's name.
0: ఈశ్వరుడు ఏడవ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి

0: ఈశ్వర వాస్ బోర్న్
1: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
0: హస్ లెర్న్డ్
1: ఆల్ వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము.
0: Became a scholar in all four Vedas.
1: యజుర్వేదము లోపల ఐదు వేదములుగా బయలుదేరినాయి.
0: And the same యజుర్వేదస్ got itself divided.
1: అంటే ఏమి, దాంట్లో ముఖ్యమైనటువంటి దాన్ని అక్షరములు చేర్చుకుని
0: ఆల్ ఇంపార్టెంట్ లెటర్స్ హావ్ బీన్ గ్రూప్డ్
1: భగవంతుని యొక్క స్మరణ కోసమని దానిని ఉచ్చరించి చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి రిపీటెడ్ విచ్ అమౌంట్స్ థింకింగ్ ఆఫ్ గాడ్ స్మరణ.
1: కనుక మనము ఏ విధమైనటువంటి వేదం నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: వాట్ ఎవర్ వేద యూ మే లర్న్ బట్ యూ షుడ్.
1: పుట్టినటువంటి ఈశ్వరుడు,
0: ఈశ్వర వాస్ బోర్న్
1: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
0: హస్ లెర్న్డ్
1: ఆల్ వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము.
0: Became a scholar in

0: Whatever Veda you may learn, but you should learn to chant it.
1: అది ఉచ్చరించలేనటువంటి సమయంలో మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
0: But as you begin to chant, you don't need to learn it specially.
1: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను.
0: Bhagavan watches repeatedly.
1: ప్రకటించేటువంటిది కాదు.
0: It is not for publicity.
1: ప్రదర్శించేటువంటిది కాదు.
0: It is not for advertisement.
1: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
0: It is to be practiced and one should enjoy bliss out of Veda chanting.
1: ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
0: It is blissful, it is light, it is delight, it is full of wisdom.
1: కనుకని ఈ ఆనందమయ్య అనేటువంటిది మొట్టమొదట దైవత్వం లోపల ఐదు భూతములు పుట్టించాడు.
0: Therefore, the blissful aspect of the divinity is the cause for the five elements.
1: ఒకటి కర్మం.
0: One is action.
1: రెండవది ఉపాసన.
0: The second ఉపాసన worship.
1: మూడవది ఆచరణ.
0: Third is practice, ఆచరణ.
1: నాలుగవది ఉచ్చరించటము.
0: Third, ఉచ్చరించటం.
1: ఐదవది అనుభవించటము.
0: Fifth, experience, అనుభవ.
1: అనుభవం ఆనందమయ కోసము.
0: And this అనుభవ experience is the sheet of
1: కోసము ఉచ్చరించవచ్చును.
0: That of the sheath of wisdom.
1: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
0: But the sheath of bliss will be full of bliss only.
1: కానీ ఆ ఆనందం ఎక్కడా కనిపించటం లేదు.
0: That state of bliss is not noticed anywhere.
1: కనుకనే కర్మమై తర్వాత జ్ఞానమై తర్వాత వేదాంతమై తర్వాత ఆనందమై.
0: Therefore we find the karma, the action, that is followed with wisdom, the upasana, the worship, and ananda, the bliss.
1: Karma may be dantone untunna sarvam kudanu.
0: So everything begins with this action, activity.
1: Dani manam uchcharinchinappude manam sarthakamaipothaam.
0: When once we chant Veda,
1: sampadinchinattuvaru dani uchcharinchali.
0: So those who want to be the recipients of God's
1: grace
0: to repeat God's name,
1: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
0: And that has to be
1: taken. జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
0: That which is taken in must be enjoyed and experienced.
1: ఈనాడు ఊరికే వారిని చెప్తున్నారు కదా, దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
0: We just repeat as we hear.
1: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
0: It's not enough if you simply repeat.
1: దాన్ని లోపల జీర్ణించుకోవాలి.
0: You should digest it within.
1: అన్నం తినే దేనికోసము?
0: Why do you eat?
1: కడుపులో పెట్టడానిక.
0: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్.
1: కడుపులో పెట్టినట్టు జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
0: ద ఫుడ్ పార్టేకన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లై టు ది హోల్ బాడీ.
1: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింప చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
0: సో ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అసిమిలేటెడ్.
1: వాక్కునందును, క్రియయందును, వేదాంత ప్రచారమందును, ప్రబోధన ఎందుకు కూడాను దీన్ని ఆనందంగా అనుభవించాలి.
0: దేర్ఫోర్ ఇన్ అవర్ యాక్షన్, ఇన్ అవర్ టాక్, ఇన్ అవర్ షేరింగ్ ఆఫ్ అవర్ థాట్స్ విత్ అదర్స్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్.
1: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
0: We say that God is everywhere. In what form?
1: పంచభూత స్వరూపుడై ఉన్నాడు.
0: God is in the form of the five elements.
1: ఫైవ్ ఎలిమెంట్స్, ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
0: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
1: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
0: దేర్ఫోర్ ద సెల్ఫ్ హ్యాస్ గాట్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు నేర్చుకున్నటువంటి ఒక విద్యను,
0: నాలెడ్జ్, ఎడ్యుకేషన్ యూ రిసీవ్,
1: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
0: యూ షుడ్ షేర్ ఇట్ with others.
1: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
0: As you share, you should also assimilate.
1: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తుల కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
0: When guests visit you, you serve all the food, but you also should partake your share.
1: కనుక మనం ఉచ్చరించేటువంటి ఒక నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
0: So as we repeat God's name, we should enjoy and make others also feel happy.
1: కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
0: This is the principle behind Veda chanting.
1: వేదము చాలా ప్రమాణపరకమైనటువంటిది.
0: Veda is standard.
1: సర్వం కూడా వేదం నుంచే వచ్చినటువంటివి.
0: Everything emanated out of this Vedic knowledge.
1: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
1: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు బాబు.
0: వేద ఈస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్, వీ కెన్ నాట్ మిస్ యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
1: ఎంత వచ్చినో అంత

0: నువ్వు చెప్పు.
1: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
0: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
1: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
0: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
1: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
0: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. And so he could receive his grace.
0: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింప చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకమవుతుంది.
1: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

ധ്യാന തപഫലം സച്ചിദാനന്ദരൂപം

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్,
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఐదర్,
0: మీకు సుఖస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్,
0: మీరు దుఃఖస్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ,
0: మీరు మంత్రస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర,
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్,
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషిన్,
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే,
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద,
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకును అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ స్టేట్మెంట్ శివోహం, దట్ ఐఎమ్ శివ, in order to have the total identification with the divinity.
0: కోటి పేద వరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ పురుషుల యందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్, అన్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్, ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, వన్ ఈస్ టు ఇంట్రడ్యూస్ వన్ ఓన్ సెల్ఫ్, దే ఇంట్రడ్యూస్ దెమ్ సెల్ఫ్ దిస్ వే, ఐ.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: This very term I is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone, where do you come from? He says, I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఫలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: If you ask him, anyone, who are you? I am the son of Suraya.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేదు.
1: Every reply for that matter precedes this first thing, I.
0: నీ పేరేమి అని అడిగితే,
1: If you ask him, what's your name?
0: తాను ఎన్ని విధములుగానో చెప్తూ వస్తుంటుంటాడు.
1: He tells in different ways.
0: నా పేరు గోపాలు.
1: My name is Gopal.
0: మా తండ్రి పేరు భూపాలు. మా తాత పేరు నేపాలు.
1: ఫాదర్ భూపాల్, గ్రాండ్ ఫాదర్స్ నేమ్ నేపాల్.
0: ఈ విధంగా భూపాల్, నేపాల్, భూపాల్, గోపాల్, ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదనికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: Instead of going on adding names like this, Gopal, Bhopal and Nepal, instead one can say as well, I. That's enough.
0: I am I. Idi chakkani sariyaina artham icchetuvanti padam.
1: It's a perfect, exact, correct answer.
0: Puttinappude nenu aneetvadi motta motta puttindi.
1: Right, this I is born at the time.
0: Tadupare varu veeru aneetvadi vachindi.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: దేర్ఫోర్ వేదాంత డిక్లేర్స్ అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: దేర్ఫోర్ దిస్ అహం ఐ ఈస్ బోర్న్ ప్రయర్ టు బ్రహ్మన్.
0: అహం నేను బ్రహ్మను అంటున్నారు.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: దేర్ఫోర్ దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఈవెన్ బిఫోర్ బ్రహ్మన్.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: సచ్ మైటీ, పవర్ఫుల్, సిగ్నిఫికెంట్, సీక్రెట్ ఐ ఈజ్ రాదర్ యూజ్ ఇన్ ఎ చీప్ సెన్స్.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: దిస్ ఐ ఇస్ కాల్డ్ బై శృతి యాజ్ హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: ఇట్ మీన్స్ ద వన్ విత్ కంపాషన్.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ద ఐ మస్ట్ నెసెసర్లీ పొజెస్ కంపాషన్.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పకటం కాదు.
1: సో దిస్ ఐ డస్ నాట్ మియర్లీ రిప్రజెంట్ ద బాడీ.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ది ఐ నెసెసరీ అసోసియేట్ కంపాషన్.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: అండ్ హెన్స్ ఐ, కంపాషన్, ఆత్మ, హృదయ ఆర్ సినోనిమ్స్.
0: నేను అనేటువంటిది మొట్టమొదటి పదం.
1: సో ఇట్స్ ఐ దట్ కమ్స్ ఫస్ట్.
0: ఇలాంటి మొదటి పదమునైనటువంటి యొక్క దైవత్వాన్ని, హృదయత్వాన్ని, బ్రహ్మత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఈనాడు మర్చిపోయి దేహమే నేను అనేటువంటి మార్గంలో జీవిస్తున్నాడు.
1: Therefore, this I that signifies the divinity, the nature of the Brahman and that of the spirit is identified with the body today.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: నీ ఎప్పుడు వచ్చినావు అని ప్రశ్నించినప్పుడు,
1: if you put a question, when did you come?
0: నేను ప్రొద్దున వచ్చాను అంటావు జవాబు.
1: The answer is, I come this morning.
0: ప్రొద్దున వచ్చింది ఏది?
1: What is that came this morning? Who came?
0: దేహం వచ్చింది.
1: It's the body that came this morning.
0: కాబట్టి దేహమే నేను అనేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చాను అంటున్నావు.
1: So with the identification with the body, you say, I have come this morning.
0: సరే, దేహమే నీవనుకొని నేను ప్రొద్దున వచ్చానని చెప్పావు.
1: So you consider yourself the body and give the reply, I have come this morning.
0: మరు నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: Next minute you say, I am suffering from my stomach ache.
0: My stomach.
1: My stomach.
0: ఇంతకుముందు దేహమే నేననుకోని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: Earlier you said,
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
1: You consider yourself the body this morning, but whereas you say that you are different from your stomach. This is my hand.
0: ఇది నా తల.
1: My head.
0: ఇది నా పొట్ట.
1: My stomach.
0: నేనెవరు?
1: Then who am I?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్.
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్,
0: అక్కడ నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతం నందు పరిభాష ఎందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను ప్రొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, at times we identify to our body and say, I have come this morning.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: Next minute you claim yourself that this is my body, at times different from it.
0: అది నిజమా, ఇది నిజమా?
1: Is that true or is this true?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: When you say, identify to your body, my body, it is
0: నేను అనేటువంటిది తరతరముల నుండి కూడా వస్తుంటుండే.
1: But is this I lasts for generations?
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: It is changeless.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈజ్ ఫర్గాటెన్ బై మ్యాన్కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము, అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుకుని తొడుక్కున్నాను, ఈ చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐ యామ్ సెపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబు మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈస్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తామో,
1: వెన్ యూ డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటామో,
1: వెన్ యూ పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: In human life, the first most important is this I.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: Here there are two aspects.
0: నేను ఇది.
1: I am this.
0: ఇది టంబ్లర్.
1: This is a tumbler.
0: నేను.
1: I.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: How are you able to see this tumbler then?
0: టంబ్లర్ దృశ్యము.
1: This tumbler is the seer.
0: నేను ద్రష్ట.
1: I is the seer.
0: ద్రష్టం ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: The seer sees the seen.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: When there is no seer, there is no seen.
0: కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట.
1: Therefore I is the seer.
0: చూడబడేటువంటి జగత్ అంతా కూడా దృశ్యమే.
1: The entire world is a seen.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: Some may doubt it.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: You may doubt that is the eye that sees.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: It's not the eye that sees.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తుంటుంది నేత్రంతో.
1: The inner spirit will make use of the eye.
0: బల్బులు వెలుగుతున్నాయి.
1: Here you find the bulbs that illumine.
0: బల్బుల వెలిగేది.
1: Do you mean to say the bulb that illumine? No.
0: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించే.
1: It is the current that illumines the bulb.
0: అదే రీతిగానే కన్నుల చూచేది.
1: Are the eyes that see.
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: Even eyes also a seen.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: But the spirit ఆత్మా is the seer.
0: ఒక్కొక్కసారి
1: at times
0: ఈ కన్నులు కూడాను దృశ్యమైపోతాయి.
1: ఈవెన్ ఐ ఆర్ ఈవెన్ అన్ ఐ ఆల్సో బికమ్స్ ఎ సీన్.
0: చెవులు కూడాను దృశ్యమైపోతాయి.
1: సో ఆల్సో ఇయర్.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్ టూ.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మ దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ ఫర్ ఆల్ దట్ ఈస్ looked at, heard or experienced just as a scene only.
0: దీనినే దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యమంతా కూడాను ఒక దర్పణంలో చూసేటువంటి స్వరూపమే.
1: That's what
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what దక్షిణామూర్తి said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: Here there are two, I and that.
0: అది అనేటువంటిది జగత్తు.
1: That is this world.
0: నేను అనేటువంటిది కారణ స్వరూపుడైన దైవము.
1: I is the cause, the divinity.
0: ఈ దృశ్యమే కార్యస్వరూపము.
1: The seen is the effect.
0: కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: Therefore divinity, God is the combination of the cause and effect.
0: ఉన్నాడు.
1: He is there in the effect.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: ఆల్సో సీయర్.
0: అదృష్టగానే ఉంటున్నాడు.
1: అండ్ బియాండ్
0: ఈ విధమైనటువంటి యొక్క అదృశ్యం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్?
0: ఆ దృశ్యం దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపేరెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిది.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిది అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్, దట్ హియర్స్, దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ యువర్ డెత్
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటున్నాయి?
1: ఇఫ్ ఐస్ వర్ టు సీ, వై డోంట్ దే సీ నౌ?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: ద సీయర్ ఇస్ నాట్ దేర్ నౌ.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ ప్రెసెంట్.
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: బట్ సీయర్ ఇస్ మిస్సింగ్ ఇన్ ద డెడ్ బాడీ.
0: కనుక ప్రతి దాని ఎందుకు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ the scene is experienced by the seer only.
0: ee drashta anetundide divyattamaina nenu nenu nenu.
1: And therefore this seer, the witness, is I.
0: ee nenu anetundide ekkada nunchi puttindi?
1: Where is this born, this I?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: పిచ్చివాడ, నీ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు, సర్వత్రా సర్వకాలం యందు సర్వ జీవులు యందు ఉంటుందని.
1: ఓ మ్యాడ్ క్యాప్ ఇస్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా.
1: Therefore, it's omniscient, omniscient, omnipresent, and omnipotent.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth
0: nor leaves.
1: This eye neither comes nor goes.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: It is only the apparent scenario that comes and
0: vanishes.
1: This scenario has got a form.
0: ఈ అహంకారమునకు అహమునకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara. Ahankara is vachi poye atundi passing clouds.
1: The ahankara, ego, is that which comes and goes, passing
0: aham
1: clouds.
0: Aham anetundi shashvatame raka pokalu lenetundi oka tattvam.
1: Aham, the I that neither comes nor goes.
0: Kanuka ee drushyam anetundi darini manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the scene as the seer.
0: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ దాట్ వాట్ ఆల్ అనేక మంది
0: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు,
1: దేర్ ఇస్ అ పర్సన్,
0: అతని హైట్ 6 feet,
1: హిస్ హైట్ ఇస్ 6 feet,
0: అతని వెయిట్ 80 kilos,
1: అండ్ వెయిట్ 80 kilos,
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
1: యు గో బై ది హైట్ అండ్
0: వెయిట్. అతని కలరు చామన ఛాయ,
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ డిసెంట్,
0: అతని రూపము పట్టనెత్తి,
1: అండ్ హిస్ బాల్ హెడ్.
0: ఇవన్నీ కనిపించేటువన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్నత నీవు తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యూ నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ గుడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క గుణము నెట్టివో నీకు కనపడుతున్నాయా?
1: యూ ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior mind
0: has, ante gunamulu untunayo,
1: what sort of quality,
0: adu kanipincheetundi kaadu.
1: Well, they are not apparent.
0: Anta varaku ponakkarledu.
1: One need not go that far.
0: Na manasu antunnavu neevu.
1: You say my mind.
0: Nee manasu neevu chustunnava?
1: Do you see your mind?
0: Etta cheptunnavu neevu?
1: How do you say that?
0: Nee kanipistunda?
1: Do you find it?
0: Lede.
1: No.
0: Neevu etta cheptunnavu?
1: How do you declare?
0: Nee kanipinchina dani etta visvasistunnavu?
1: How do you have faith on that you don't see?
0: Nee kannule neeku kanipinchadu.
1: You don't see your own eye for that matter.
0: అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడే నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళ ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కూడా దృశ్యములే.
1: So everything is a scene.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal witness.
0: Witness, witness.
1: This seer is the eternal witness.
0: ప్రతి దాని ఎందుకు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: Everyone argues foolishly based on the direct evidence.
0: కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏ మాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
1: There is no common sense in such arguments.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ అ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉండది అంటావు.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
1: యు సే దట్ ఐ యామ్ మిజరబుల్.
0: దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: ఎస్, ఐ కెన్ ప్రూవ్.
0: ఎట్టనగా?
1: హౌ?
0: ప్రేమకు రూపం లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుండాలి.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ,
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్,
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసనను అందిస్తుంటుంది.
1: దేర్ ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే విధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విద్ ఇన్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్ కరెంట్.
0: ఈ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరం పట్టింది.
1: Scientists took about 1000 years to know this truth.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: What scientists say today that you find atomic power everywhere.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగం నుండే ప్రహ్లాదుడు కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ వాట్ సోఎవర్.
0: కలడు అందులేడని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
0: చక్రోపగతుండు.
1: God is present everywhere.
0: Yendu vedaki chuchina.
1: Wherever you may search,
0: andande kaladu.
1: You find him there.
0: Yendu vedaki chuchina andande untunnadu.
1: Wherever you may search, you will find him there.
0: Idi ee naadu scientist nemu ekkada chusina ee atom chustunnam antunnaru.
1: This what the modern scientists say that he finds atomic power.
0: Idi oka chinna udaharanam oka cheptunnanu.
1: A small example.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం, హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూర్.
0: ఆ యొక్క ఇంటిలో
1: దేర్ ఇట్ ఇస్ రెసిడెన్స్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగేది.
1: An international conference of scientists was convened.
0: Sare kontha mandi important vaadanu swami chaala sanneetham kavinchalani bhagavantamu vaadanu bhojanaaniki pilichadu.
1: Distinguished eminent scientists were invited for a dinner so that they can have opportunity to meet Bhagavan.
0: Ee science anetundi dantho kevalam oka vidhamainatundi okka telivitetulu kuda chaala takkuva.
1: In the field of science, even intelligence is very, very less and less.
0: Telivivantulu aneetundi enta goppa telivivantulu antuntaro anta vishwasam lekunda untaru.
1: They may claim to be highly intelligent but they have no faith.
0: Ekkadaina meer vetiki chudandi.
1: You may search anywhere.
0: Goppa medha shakti gala vaadite vaniki emi vishwasam undadu.
1: If you find anyone a greatest intellectual, he has no faith in his wife nor in his own cell.
0: Eppudu chusina kani లాబొరేటరీలో పరిశోధనలో ఉంటుంటారు. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్
1: ఆల్ ది టైమ్ హి స్పెండ్స్ ది టైమ్ ఇన్ ద లాబొరేటరీ.
0: నో ఎక్స్పీరియన్స్,
1: ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్ బట్ నో ఎక్స్పీరియన్స్.
0: అందువల్ల ఏమైపోతున్నప్పుడు
1: వాట్ హ్యాపన్స్,
0: భోంచేస్తున్నాం.
1: ఇట్ వాస్ ద డైనింగ్ టైమ్.
0: నేను చెప్పాను,
1: భగవాన్ సెడ్,
0: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే, ఏమి మీరు తెలుసుకున్నారు అన్నాను.
1: యూ థింక్ యు ఆర్ ఆల్ సైంటిస్ట్, వాట్ ఇస్ దట్ యు హావ్ నోన్?
0: సూర్యచంద్రాదుల యొక్క తత్వాలు మీరేమైనా గుర్తించారా?
1: Have you known anything about the sun and moon?
0: సూర్యుడు చంద్రుడు భూమి ఒకే ఒక పదార్థమే కదా.
1: The sun and moon and earth belong same matter.
0: తెలుసుకున్నామన్నాడు.
1: They said yes we know.
0: తెలుసుకున్నాను అని అన్నవాడు ఊరుకుండకుండా సూర్యునికి ఇప్పుడు మధ్య వయస్సు అన్నాడు.
1: They should have kept quiet at that point.
0: మంచి యువకుడు ఈయన ఇప్పుడు సూర్యుడు అన్నాడు.
1: But they said the sun is youthful now, he is in the stage of youth.
0: ఎంత వయస్సు అన్నాను.
1: Swami said, what's his age?
0: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు.
1: He said, millions of years.
0: బుద్ధి లేదు.
1: You are fool.
0: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ పోతూ ఉంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి.
1: When you just put zeros, add zeros to one, you say million.
0: భారతీయులు అనాది అన్నారు, ఎంత సులభము.
1: This Bharatiyas called it ancient anadi.
0: అనాది.
1: అనాది ancient.
0: అది చెప్తే వాళ్ళకి అవమానం. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాడు సైంటిస్ట్.
1: But on the other hand, if he says so many millions of years, well, he is a scientist.
0: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
1: దే వాంట్ సమ్ స్పెసిఫిక్ నంబర్.
0: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: సైంటిస్ట్ గో బై సచ్ లో క్లెయిమ్స్ అండ్ డిక్లరేషన్స్ ఆల్. But since ancient times, this land has declared every little fact.
0: Matter and energy antaru.
1: It's matter and energy.
0: Einstein kudanu matter and energy antaru.
1: Einstein also called it matter and energy.
0: Kani naa uddesham entundiga matter and energy rendu veru kaadu.
1: But Bhagavan does not consider matter and energy
0: matter. Energy, energy, energy matter.
1: మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ మ్యాటర్,
0: రెండు కలిసి ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్.
0: మ్యాటర్ లేకపోతే ఎనర్జీ మనకు కనిపించదు.
1: వితౌట్ మ్యాటర్ యు కెనాట్ సీ.
0: ఎనర్జీ లేకపోతే మ్యాటర్ మనకు తెలిసే లేదు.
1: వితౌట్ ఎనర్జీ మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్.
0: చేరి ఒక్కటే.
1: బోత్ టుగెదర్ ఇస్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
0: ఒక చెట్టు మలచాలంటే ఒక గింజ కావాలి.
1: ఫార్ ఎ సీడ్ టు ఫర్ ఎ ప్లాంట్ ఎ సీడ్ ఈజ్ నెసెసరీ.
0: ఆ సీడ్ కు రెండు బద్దలు ఉంటాయి.
1: ఎ సీడ్ హెస్ టూ కాటలెడన్స్.
0: రెండు బద్దలు చేరినప్పుడే అది మొక్కగా వస్తుంది.
1: విత్ దీస్ టూ కాటలెడన్స్ ఇట్ జెర్మినేట్స్ ఇన్ ఎ ప్లాంట్.
0: ఒకే బద్ద వేస్తే అది మలచదు.
1: విత్ ఎ సింగిల్ కాటలెడన్ ఇట్ నాట్ గ్రో.
0: కనుకనే ఒక బద్ద నెగటివ్, ఒక బద్ద పాజిటివ్.
1: వన్ ఈస్ ద పాజిటివ్ వైల్ ద అదర్ ఈస్ ద నెగటివ్.
0: ఒక బద్ద అనేటువంటిది ఒక విధమైన శక్తి.
1: One cotyledon
0: energy
1: is energy.
0: ఒక బద్ది మ్యాటర్.
1: ది అదర్ వన్ ఇస్
0: మ్యాటర్. ఎనర్జీ రెండు చేరినప్పుడే పునర్జన్మము అనేటువంటిది వస్తుంది.
1: విత్ దీస్ టూ కాటలెడన్స్ ద మ్యాటర్ ఎనర్జీ యూ ఫైండ్ ద రీబర్త్.
0: కనుక మనం తెలియనటువంటివంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా ఆమె చెప్పకూడదు.
1: నెవర్ సే దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దాట్ యూ డూ నాట్ నో.
0: కనిపించనదే తినిపించును నీ కర్మల ఫలమనం మర్మము జీవా.
1: Oh, individual, understand that which is not seen is responsible for
0: you to pay the consequence of life.
1: Oh, puppet, understand the mystery of this play and the drama.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్న.
1: Oh, don't pride yourself because of a youth and the sensual power.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనంబన ముసుళ్ళ పండగ.
1: Here lies ahead advancing old age.
0: మసల లేవు.
1: యు కెనాట్ మూవ్.
0: కను మసకలు.
1: యు కెనాట్ సీ.
0: మోమున మడతలు పడే.
1: యు ఫైండ్ ద రింగ్
0: తల నరిసే కదా.
1: అండ్
0: ముసిలి కోతి అని పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ.
1: హెయిర్ టర్న్స్ గ్రే, ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఎ మంకీ.
0: ఏమిటి ఇదా? ఇవే మనం చూస్తుండేటువంటిది.
1: ఇస్ దట్ వాట్ వి సీ?
0: శరీరము వృద్ధం వృద్ధాప్యం పొందొచ్చు.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఏజ్.
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: Child, boy, man, grandfather are one and the same.
0: Today you are boys.
1: Today you are boy.
0: Kani meer 10 samvatsaram munda child.
1: 10 years before you were a child.
0: Meer next inga 20 years ku you are man.
1: Next 20 years you are a man.
0: Next 50 years ku you are grandfather.
1: 50 years you are grandfather.
0: Kabatti naalugu evaru meere.
1: Then what are these four? You yourself only.
0: Time difference ga vastuntunda.
1: Everything depends on the difference of time.
0: Kanukani
1: so
0: మనలో ఉండినటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
1: టు అండర్స్టాండ్ ది ఇన్హెరెంట్ నేచర్ యు కెనాట్ ఆల్వేస్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: ఒక చెట్టు ఉంటుండాలి.
1: హియర్ యు ఫైండ్ ఎ ట్రీ.
0: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుండాలి, శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుంది.
1: ది ట్రీ ఇస్ సో జైశాంటిక్ అండ్ హ్యూజ్ అండ్ గ్రీన్.
0: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి.
1: ఇట్స్ బ్రాంచ్ రిపీటెడ్లీ.
0: దాని చల్లని ఛాయ ఎంతనో హాయినిస్తుంది అది.
1: అండ్ ఇట్స్ కూల్ షేడ్ ఇస్ సో కంఫర్టబుల్.
0: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది.
1: వాట్ ఎ కంఫర్ట్
0: అని కనిపించే చెట్టును నువ్వు చూస్తున్నావు.
1: యు సీ దిస్ ట్రీ ఓన్లీ.
0: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యూ డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది.
1: వెన్ యూ వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
0: ఈ భవనాన్ని చూస్తున్నారు.
1: యూ ఫైండ్ ద మ్యాన్సన్ హియర్.
0: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
0: ఎంత బాగుంటుంది.
1: వాట్ ఎ ఫైన్ వండర్ఫుల్ హాల్.
0: దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
1: బట్ యూ సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి?
1: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డూ పిల్లర్స్.
0: రూట్స్ లేకపోతే వృక్షం ఎట్లా ఉంటుంది?
1: వితౌట్ రూట్స్ హౌ డస్ ద
0: ప్లాంట్. బాహ్యం అనేటువంటిది ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
1: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
0: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు ఎంత ఉంటున్నాయని పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
1: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
0: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
1: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్ ద విట్నెస్ యూ డోంట్ సీ.
0: అయితే
1: హౌఎవర్
0: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును, అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది.
1: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you.
0: Tyagaraju
1: Tyagaraju said.

0: జాగ్రత్త చేసేయండి. ఓ రామ,
1: ఎక్కడున్నావని వెతికేది?
0: వేర్ కెన్ ఐ డిసైడ్?
1: అనేటప్పటికీ ఇందుకు అనడందు లేదని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్. నెవర్ డౌట్ సో.
1: తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
0: ఇమిడియట్లీ వాస్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోసుల్లోనే రాములు వచ్చాడు.
0: యాజ్ హీ కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
1: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
0: దెన్ త్యాగరాజు వాస్ ఎక్స్టాటిక్.

0: O Rama, with all the love, confer grace on me.
1: ఎన్ని విధాలుగా ప్రార్థించాడు.
0: He prayed repeatedly.
1: ఆ ప్రార్థనలో ఉంటుండాలి ఈ లైఫ్ అంతా.
0: The life lies in that prayer.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: The prayer is not a lip service.
1: హృదయముతో రావాలి.
0: It should be out of the heart.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: The one who develops such sort of a prayer wholeheartedly, it will be responded.
1: ఒక చిన్న విషయం.
0: A small matter here.
1: సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
0: Students know this pretty well.
1: కొంతమంది
0: some
1: my dear sisters and brothers అంటారు.
0: Some address this way, my dear sisters and brothers.
1: నా ఉద్దేశం ఏమిటంటే,
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్
1: మై ఈచ్ ఉపయోగపెట్టద్దు.
0: Don't use this my.
1: Dear ఉపయోగపెట్టద్దు.
0: Dear not necessary.
1: Sisters and brothers చెప్పు, చాలా హాయిగా ఉంటాయి.
0: It's so comfortable if you say sisters and brothers.
1: ఇప్పుడు ప్రపంచానికి సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister,
0: it will put in danger tomorrow.
1: ఇది చాలా తప్పు.
0: It's a big mistake.
1: Sisters and brothers అనొచ్చు.
0: Sisters and brothers.
1: లేక మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనటువంటిదిగా ఉంటుంది.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొంతమంది మరి పెద్దలు కూడాను
0: సమ్ ఎల్డర్స్
1: సాయి డివోటీస్ అంటారు, లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: దే ఆల్సో యూజ్ వర్డ్స్ లైక్ దిస్.
1: చాలా తప్పు. ఆ విధంగా అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీస్ సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పటికి ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పటికి కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగపెట్టకండి.
0: Never use names like Rama, Krishna and so on.
1: కనుకని సాయి ఫ్యామిలీ అంటారు.
0: యు సే సాయి ఫ్యామిలీ.
1: ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయిరామ్.
0: Many as they begin their talk they say Sai Ram.
1: నీకు అంత ఇష్టంగా ఉంటే నమస్కారం అను.
0: If you so like it you can say నమస్కారం.
1: ఇంకేదైనా కూడా కింద ఏమైనా పడిపోతే దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: it's a thank
0: you.
1: ఈ పరదేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి. థ్యాంక్స్ అని చెప్పే విధంగా నమస్తే అండి, ఎంత బాగుంటుంది.
0: Why should you follow this Western culture? You can say
1: namaste. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదమునకు కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: మనది కల్చరు,
0: our culture,
1: ఈ యొక్క సంస్కృతి
0: అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద అవర్ కల్చర్.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ వేద విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఎప్పటికీ మారినటువంటిది ఇది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: ఎన్ని యుగములు మారినా ఎన్ని జగములు కలిగినా తక్షణమే మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్.
1: హృదయం లోపల భగవంతుని నుంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్ థాట్ ఆఫ్ అవర్ హార్ట్స్,
1: లెట్ అస్
0: చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం, మంగళవాక్యం, నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు ఈ జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహము కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్, నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైన్ అండ్ థైన్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone annadu Jesus.
0: Jesus said all are one my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiyulu yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Evi chepparu vedam nande,
0: what is the declaration?
1: Sahana bhavatu sahana gunaktu sahaviryam karavavi, kalasi melasi perugudam.
0: Let's grow together.
1: కలసి మెలసి తిరుగుదాం.
0: Let's move together.
1: కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let's also develop that.
1: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం అనింది.
0: Let's live without any conflict in total friendship.
1: అది మొట్టమొదటి వేదము. సమత్వాన్ని ఏకత్వాన్ని ప్రబోధించింది.
0: It is only the Veda that taught the principle of unity and equality in the beginning.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎంత కాలమైనా మనం ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి గాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
2: భజన బినా సుఖ శాంతి నై.

0: സത്യം പരഹിതേ യേശോ സത്യം നാസ്തി പരമം പദം സത്യം നാസ്തി പരമം പദം പ്രേമസ്വരൂപുലാര
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്
0: ఈశ్వరునకు సత్యమే సిరి సంపదలు
1: ట్రూత్ కాన్స్టిట్యూట్స్ ద ప్లెంట్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద డివైన్ ఈశ్వర
0: భోగభాగ్యములు అతన్ని ఆశ్రయి పరమం పదం సత్యం నాస్తి

0: డివైన్ ఈశ్వర
1: భోగభాగ్యములు అతన్ని ఆశ్రయించినటువంటి వస్తువులు.
0: ఆల్ ద ప్లెజర్స్ ఇన్ ద ఫ్లూయన్స్ ఆర్ ఆఫ్టర్ హిమ్.
1: సత్యములకు మించినటువంటిది ఈ జగత్తునందు మరొక వస్తువు లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద ట్రూత్.
1: నీతి నిజాయితీలు కలిగినటువంటి స్థానంలో మృత్యుదేవుడు కూడాను భయపడిపోతుంటాడు.
0: Even death is afraid to approach any person with morality and honesty.
1: సత్యానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: There is no mightier power than truth.
1: సత్యమే సర్వశక్తిమయము.
0: Truth is all powerful.
1: సర్వశక్తిమయమైనటువంటి సత్యము సర్వ మానవుల యందు కూడాను అగమ్య గోచరంగా నిలిచి ఉన్నది.
0: దిస్ ఆల్ పవర్ఫుల్ ట్రూత్ ఈస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: సత్యం సర్వభూతాంతరాత్మ.
0: ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: సత్యమే దైవం.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: సత్యమే ఎక్కడ ఉన్నది?
0: వేర్ ఈస్ ది ట్రూత్?
1: ఇక్కడనే.
0: ఇట్ ఈస్ హియర్.
1: ఎక్కడ చూచినా ఉన్నది సత్యం.
0: Truth is present everywhere.
1: సత్యం లేని స్థానము సత్యము కాని పదములు జగత్తులో కానరావు.
0: In this world you don't find any material or any place where there is no truth.
1: సత్యమే సర్వ సంపదలకు మూల కారణం.
0: Truth is the foundation for all prosperity.
1: ఇట్టి సత్యాన్ని ఈనాటి మానవుడు విస్మరించడం చేత అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయ్యుతున్నాడు.
0: సిన్స్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్ హీస్ పాసింగ్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ ట్రబుల్స్.
1: ఈనాటి దేశం యొక్క పరిస్థితి అల్లకల్లోలముగా ఉండటం కారణమేమిటి? సత్యాన్ని విస్మరించటమే.
0: ద రీజన్ బిహైండ్ ది ఎజిటేషన్స్ ఇన్ దిస్ కంట్రీ is this, it has forgotten truth.
1: Satyamu, morality, anaga neeti, ivi rendu kudanu twins.
0: Truth and morality are the twins.
1: Kanukane neeti nijayitilavu nijamainatvanti yokka sodarloni.
0: The truth and morality are true brothers.
1: Ninnati dinamu nijayitini gurinchi cheptam anukunnam kani neetini maatrame bodhisthu vacham.
0: Yesterday you have been taught about this morality and the integrity
1: neeti
0: is left.
1: Manavunaku pradhanamainatvanti khyati.
0: It is neeti morality that brings you khyati reputation.
1: Ee khyati maatrame kaadu neeti manava jati yokka pranam.
0: In fact neeti morality is the makes you belong to this human society jati.
1: ఇట్టి మానవ జాతికి నీతి నిజాయితీలే ప్రధాన ప్రాణకోశములు.
0: ద లైఫ్ బ్రెత్స్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫర్ హ్యుమానిటీ ఆర్ దీస్ టూ నీతి మొరాలిటీ నిజాయితీ ది ఆనెస్టీ.
1: కనుక సత్యరూపమైనటువంటి యొక్క దైవమును సాక్షాత్కరింపచేసుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యము.
0: మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైజ్ ఇన్ ఎంజాయింగ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్. Divine who is truth.
1: Itti daivatvanni pondetvanti oka manavude nijamaina manavudu.
0: You can call yourself a true human if you attain divinity.
1: Neeti kalugu jati nijamaina jatira vinudu bharatiya veerasutuda.
0: Son of Bharat, listen to this truth. It is only true human society that has known, practiced morality.
1: Satyam nasti paro dharmahani. Manu Chakravarti ee satyanni gurinchi enniyo vidhamulaku kudanu prabodhistu vachadu jagattuku.
0: Emperor Manu taught the mystery of truth in different ways, telling that it is highest. There is no other path greater than truth.
1: Satyam unandundi sarvam visrujinchi.
0: From the

0: point of truth, he created the entire universe.
1: Satyamunandanage sarva srushti.
0: The whole creation merges back into this truth.
1: Satyamahimaleni sthalamedi kanukunna.
0: You do not find any place where there is no truth.
1: Suddha satvamidiya chudarayya.
0: It is the pure, unsullied truth itself.
1: Itti satya swaroopudainatvanti daivatvanni ఈనాడు మానవుడు విస్మరించడమే కాక కేవలము పూర్తి మర్చిపోయే స్థితికి వచ్చాడు.
0: He has forgotten the divine, the very personification of truth, and has totally forgotten the entire principle of divinity.
1: సత్యాన్ని మర్చినటువంటి మానవుడు నిత్యత్వాన్ని పొందలేడు.
0: Man who has forgotten truth can never attain the state of
1: eternity.
0: He can never attain reach divinity.
1: Kanuka satyanni maravakoodadu.
0: So never forget truth.
1: Itti satya tattvamunu prabodhinche nimittamu daivame sakshatkaristuntadu.
0: God incarnates to teach the principle of truth.
1: Prachina kalapu nandu rajulandaru kudanu satyanni anusarinchi పాలిస్తూ వచ్చారు రాజ్యములు.
0: In ancient times, kings ruled their kingdoms following the principle of truth.
1: అందులో ప్రధానమైనటువంటి హరిశ్చంద్రుడు సత్యమే ప్రాణముగా తీసుకున్నాడు.
0: హరిశ్చంద్ర ఎంపరర్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ బ్రెత్.
1: భార్య బిడ్డలను అమ్ముకొని కూడాను సత్యానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: He has dedicated his life to truth that made him even to sell out his wife and child.
1: రాజ్యాన్ని కూలదొక్కుని దివ్యత్వమైనటువంటి సత్యానికి ప్రాణం నందించాడు.
0: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ సరెండర్డ్ టు ది డివినిటీ.
1: ఈ సత్యమే నాకు నిజమైనటువంటి రాజ్యం అన్నాడు.
0: హీ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ కింగ్డమ్.
1: ఈ సత్యరాజ్యమే లేకుండా నేను ఒక రాజునే కాదు.
0: వితౌట్ దిస్ కింగ్డమ్ ఆఫ్ ట్రూత్ ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ ఎన్ ఎంపరర్.
1: కనుక ఈ సత్యము నిమిత్తమై సర్వమును నేను త్యాగం చేస్తానన్నాడు.
0: He was prepared to sacrifice everything for truth.
1: సత్యం నాస్తి పరో ధర్మ. దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు.
0: There is no other dharma higher than that of satya, truth.
1: కనుక సత్యమే మానవునకు ప్రాణస్వరూపము.
0: Therefore, truth is the very life of man.
1: నీతి నిజాయితీలు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క పవిత్రత.
0: The sanctity of human life lies in the combination of morality and integrity.
1: ఈ సత్యం బాహ్యమైనటువంటి యొక్క శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు.
0: This cannot be obtained by worldly things.
1: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క శక్తులతో పాటుపడి అనేక విధములుగా సత్యమును కోల్పోతున్నారు ఈనాటి మానవుడు.
0: Man today, he has lost truth following the worldly physical pursuits.
1: పూర్వం హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణుడు కుంభకర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇత్యాది మహావీరులందరూ కూడాను సత్యాన్ని విస్మరించడం చేతనే తాను అట్టి గతికి పొందగలిగారు.
0: హిరణ్యాక్ష హిరణ్యకశిపు రావణ కుంభకర్ణ దుర్యోధన దుశ్శాసన హ్యావ్ ఫర్గాటెన్ ట్రూత్ అండ్ హ్యావ్ రూయిన్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే హావ్ లాస్ట్ ట్రూత్.
1: సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు.
0: దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
1: గొప్ప మేధావులు.
0: దే ఆర్ ఇంటెలెక్చువల్.
1: గొప్ప పండితులు.
0: దే ఆర్ స్కాలర్స్.
1: గొప్ప తెలివితేటల వారు.
0: దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
1: అయినప్పటికీ
0: యట్
1: నీతి నిజాయితీలు రెండు కూడాను కోల్పోవడం చేతనే తాము సర్వస్వమును కోల్పోయారు.
0: యాజ్ దే హావ్ నో మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ దే లాస్ట్ ఎవ్రీథింగ్.
1: కనుక బాహ్యమైనటువంటి యొక్క శక్తుల కోసం మనం పాటుపడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ఎక్స్టర్నల్స్.
1: నేడు రావచ్చు రేపు పోవచ్చు.
0: యు మే అటైన్ దెమ్ టుడే అండ్ లూజ్ టుమారో.
1: కానీ పోయేటువంటిది కాదు సత్యము.
0: ట్రూత్ విల్ నెవర్ లీవ్ యు.
1: ఒక్క పర్యాయం మానవుని యందు ప్రవేశించిన ఏమాత్రం కూడా నువ్వు కదిలేటువంటిది కాదు.
0: వెన్ వన్స్ ట్రూత్ గెట్స్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ విల్ నెవర్ ఫ్లీ.
1: అట్టి కదలక మెదలక స్థిరమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించి మానవత్వాన్ని కాపాడేటువంటిది సత్యం ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ అప్హోల్డ్ యూ బికాస్ ఇట్ ఈస్ చేంజ్లెస్ అన్వేవరింగ్ అండ్ స్టడీ.
1: సర్వ సౌఖ్యములు సర్వ సదుపాయములు సర్వ భోగ భాగ్యములు కూడా సత్యం నుండి ఆవిర్భవిస్తాయి.
0: Out of truth you can have all conveniences, comforts, pleasures and plenty in prosperity.
1: కనుక బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సౌభాగ్యముల నిమిత్తమై మనం ప్రాకులాడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ హార్డ్ ఫర్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ అండ్ ప్లెజర్స్.
1: నిత్యసత్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితీలను మనము ఈనాడు కాపాడాలి.
0: What we have got to protect today is that eternal principle, the sacred twins of Niti and Nijayati, morality
1: and integrity.
0: We have to propagate these two principles of morality
1: and integrity. We are
0: forgetting truth, expecting temporary
1: happiness.
0: We are forgetting the
1: righteousness.
0: Where there is truth, dharma will follow.
1: ఈ ధర్మం అనేటువంటిది సత్యానికి సరైనటువంటి మిత్రులు.
0: ధర్మ ఈజ్ ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సత్య ట్రూత్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అని.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ ట్రూత్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు ధర్మం.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్
1: కనుక
0: బియాండ్ ట్రూత్.
1: మానవుడు జన్మమెత్తిన తర్వాత సత్యాన్ని పాలించడానికి, సత్యాన్ని నడుచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
0: Having been born as a human being, one has to tread along the path of truth.
1: ఈనాటి మానవుడు సత్యమును పూర్తి విస్మరించి ధర్మమన్నది ఏమిటో గుర్తించుకొనక నీతి నిజాయితీలకు స్వాగతం చెప్పి కొన్ని విధమైనటువంటి యొక్క సుఖాలను పొందాలని ప్రయత్నిస్తున్నాడు.
0: Man today has forgotten what truth is, what righteousness is. He is not proceeding along righteousness and morality.
1: సత్యమును కోల్పోయినటువంటి వాడు నీతిని ఏమాత్రం కూడాను పొందలేడు.
0: The one who has lost truth can never have morality.
1: ఇట్టి నీతిని పొందవలన్న నిజాయితీని ముందు ఉంచుకోవాలి.
0: To be moral, one has to keep up the integrity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాటి యువకులు,
0: మోడర్న్ యూత్,
1: నీతి నిజాయితీలను ప్రధానమైన లక్ష్యం ఉంచుకొని వాటి నిమిత్తమైన ప్రాణములను అతితం గావించి జీవితమంతా ఇక్కడను నీతి నిజాయితీలతో మనము జీవించుటకు ప్రయత్నించాలి.
0: మోడర్న్ యూత్ షుడ్ డిటర్మిన్ టు లివ్ అలాంగ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ షుడ్ బి ఈవెన్ ప్రిపేర్ టు డెడికేట్ దేర్ లైఫ్.
1: సత్యమునే మనం మర్చితిమా సర్వమును కూడాను వదలని బారవుతాం.
0: When once you forget truth, it amounts to forgetting the rest.
1: కనుక సత్యమును మనము కాపాడుకోవాలి.
0: So we have to safeguard this truth.
1: చంద్రమతిని తీసుకొని గంగానది తీరం లోపల హరిశ్చంద్రుడు ప్రయాణమవుతున్నాడు.
0: హరిశ్చంద్ర was proceeding along the shore of Ganga along with Chandramukhi.
1: చంద్రమతి, ఈ ప్రవాహంలో నిన్ను ఏ విధంగా నేను దాటించాలి అని విచారించాడు.
0: Harishchandra was inquiring as to how to help Chandramati to cross the river.
1: Dharmapatni ainatundi Chandramati cheppindi.
0: Wife Chandramati said,
1: satyamunakai manam arpitam gavincham, satyamunakai manam praakulaadutunnamu, satyanni manam vadalinappudu idi manamunu munchi vestundi, satyanni sadinchitama gattuku cherutam annadi.
0: Chandramati wife said to her husband, we follow truth, we have dedicated our life to truth. When once we forget truth, we get ourselves drowned in the river.
1: మన జీవితం అంతా కూడా సత్యానికి అర్పితం చేశాం.
0: వీ హావ్ డెడికేటెడ్ అవర్ ఎంటైర్ లైఫ్ టు ట్రూత్.
1: కనుక మనం భయం ఎందుకు?
0: వై షుడ్ వీ ఫియర్?
1: భయపడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు ఫియర్.
1: ఆ సత్యమే మనం దాటిస్తుంది.
0: ద ట్రూత్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్.
1: సత్యమే మనం రక్షిస్తుంది.
0: ట్రూత్ విల్ ప్రొటెక్ట్ అస్.
1: కనుక మీరు ధైర్యంగా ఉంటుండండి అని పతికి ధైర్యాన్ని బోధించింది ఈ సతీమణి.
0: ద వైఫ్ help her husband to pick up courage and strength at that moment.
1: Anati satyapatulu itti pavitramaitvanti yokka satya dharmamulendu jeevithanni gadapadu chetane aanadu satya harishchandrudu aneetvanti peru saarthakanga nilchukunnadu.
0: In fact, the name Satya Harishchandra is so befitting because they followed satya and dharma.
1: Kanuka manam satyanni paatinchutuku taginaatvanti krushi cheyali.
0: We should make every effort to follow truth.
1: Aadina maata tappakoodu.
0: We should never go back the promise given.
1: Adi ye satyamunaku baukikamaintundi yokka artham.
0: That is the worldly sense of the term truth.
1: Kanukane tane yokka guru ainatundi yokka upacharyudu vachi balichakravartiki nayana vachinatundi vaadu samanyudu kaadu.
0: The preceptor came and said, the one who came to receive
1: the offering is not an ordinary one.
0: సామాన్యమైనటువంటి
1: బ్రాహ్మణుడు కాదు.
0: ద వన్ హూ who is asking is not an ordinary brahmin.
1: Sakshat satya swarupude.
0: Is the very personification of divine.
1: కాబట్టి నీవు మాటని ఇవ్వవద్దు అన్నాడు.
0: So don't make any promise, said the preceptor.
1: దానికి నవ్వినాడు బలి చక్రవర్తి.
0: Emperor Bali smiled.
1: ఇచ్చిన మాటను తప్పించుకోవటము ఇది ఏమైనా సహజమా?
0: Is it natural?
1: రాజుల యొక్క ధర్మమా?
0: Is it the right?
1: వ్యక్తుల యొక్క పవిత్రత?
0: Sacred there? No.
1: మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే నిమిత్తమై సత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి.
0: టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ వన్ మస్ట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక నేను సత్యము తప్పను.
0: దేర్ఫోర్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
1: గురువాజ్ఞను నేను మీరుదును కానీ నేను ఆడిన మాట తప్పను.
0: ఐ విల్ వుడ్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ మై ప్రిసెప్టర్ బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
1: మాట ఇచ్చి బొంకిచిచ్చి బొంకిపోవటము ఇది రాజుల యొక్క కర్తవ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ కింగ్ టు గో బ్యాక్ టు ద ప్రామిస్ గివెన్.
1: అట్టి పవిత్రమైన సత్యాన్ని తాను కాపాడుతూ వచ్చాడు.
0: హీ వాస్ ప్రొటెక్టింగ్ సచ్ సీక్రెట్ ట్రూత్స్.
1: ఇంకా పాండవులు ఎందుకు కూడాను?
0: అమంగ్ పాండవస్
1: సత్య స్వరూపుడైనటువంటి ధర్మజుడు.
0: ధర్మజ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను సత్యాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు.
0: Under any circumstances, he never transgressed the truth.
1: Aidu mandi patulu pavitramaitmiti hrudayalato koodi sabalo kurchuni undega tana yokka satini duryodhanulu aneka rakamuga parabhavinchesaru.
0: All the five husbands are seated over there in the open court. The wife was humiliated.
1: Appudu dharmaraju cheppadu.
0: Dharmaraja said,
1: manam odipoyinam.
0: We have lost.
1: మనం వారికి బానిసలమైనాం.
0: నౌ
1: ఇప్పుడు మనం ఈ క్రోధమును కానీ తాపమును కానీ లేక విచారమును కానీ దేశమును కానీ సాధించటము రాజుల యొక్క లక్ష్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ కింగ్ టు గో ఆఫ్టర్ అవరిస్ ఆర్ ఎన్వీ ఆర్ హెట్రెడ్ అట్ ద టైమ్.
1: కనుక సోదరులారా శాంతిని వహించండి.
0: హీ పాసిఫైడ్ హిస్ బ్రదర్స్.
1: అప్పుడు ద్రౌపది చెప్పింది.
0: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టెలింగ్,
1: పతి
0: హస్బెండ్
1: నీ యొక్క సత్యమే నన్ను ఈ విధమైనటువంటి శాంతాన్ని ప్రబోధించింది.
0: ఇట్ ఈస్ యువర్ ట్రూత్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ.
1: ఈ సమయంలో ఈ శాంతమే నాకు లేకుండా నేను ఏ గతి పట్టి ఉండేదాను.
0: హ్యాడ్ ఐ నాట్ బీన్ పీస్ఫుల్ మై సిచ్యువేషన్ ఈజ్ అన్ఇమాజినబుల్.
1: కనుక మీ సత్యమే సర్వలను కాపాడుతూ ఉండాలి.
0: యువర్ ట్రూత్ విల్ బి ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
1: ఈ కౌరవులు దుర్మార్గులే.
0: Kauravas are wicked.
1: దుష్టులే.
0: దే ఆర్ బ్యాడ్ పీపుల్.
1: కానీ తెలిసి కూడాను మనం వారితో జూదమాటము మన తప్పే.
0: Is our mistake to get into this gambling knowing fully well they are rogues.
1: కరుకు మనము రాజులు చేయరాని పని చేస్తాం కనుకనే అనుభవించలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాం.
0: As we have done that what we are not supposed to, we are suffering.
1: ఈ విధంగా ఆనాటి సతులు కూడాను పతులకు ఎంతనో బోధించేటువంటి వారు.
0: That was the teaching of a wife in the olden times to husband.
1: ఇలాంటి సతిపతులు ఉండటం చేతనే పవిత్రమైన భారతదేశము అనాది కాలం నుండి కూడా సత్యస్వరూపమైనటువంటి ఒక దీవితిని ప్రకాశిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ హౌస్ హోల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ ద ఎంటైర్ కంట్రీ షైన్ విత్ ట్రూత్.
1: తన యొక్క కుమారులను చంపినటువంటి యొక్క అశ్వత్థామ వచ్చాడు.
0: అశ్వత్థామ హూ కిల్ సన్స్.
1: అతన్ని చేతులు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండాలి ద్రౌపది.
0: ద్రౌపది క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ అశ్వత్థామ. స్వామి స్వామి
1: ఉద్రేకమున రారు.
0: దే హావ్ నాట్ కమ్ హియర్ అవుట్ ఆఫ్ యాంగర్.
1: శస్త్రధరులై యుద్ధావని లేరు.
0: దే ఆర్ నాట్ హియర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ద వెపన్.
1: కించి ద్రోహమును నీకు చేయరు.
0: దే హావ్ నాట్ హార్మ్డ్ యు.
1: బలో చేకమ్ముతో చీకటిని భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులెట్టాడను అని ప్రార్థిస్తుండాలి.
0: షీ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హిమ్ టెలింగ్ దట్ దే హావ్ నాట్ హార్మ్డ్ యు. దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద మిడ్ నైట్ yet you have come prepared to kill them.
1: ఆ ప్రార్థనలు విన్నటువంటి భీముడికి కండలు ఉడికినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ భీమ వాస్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్.
1: ఇలాంటి దుర్మార్గుని ప్రార్థించటమా?
0: ఇస్ ఇట్ నెససరీ టు ప్రే టు సచ్ ఎ
1: కుమారుడు? నిద్రించేటువంటి కుమారులు గొంతులు కోసినటువంటి దుర్మార్గుని మనం క్షమించటమా?
0: ఆర్ యూ గోయింగ్ టు ఫర్గివ్ ద పర్సన్ హూ హాస్ బిహేవ్డ్ టు యువర్ సన్?
1: క్షమించకూడదు.
0: యూ షుడ్ హావ్ పార్డన్ హిమ్.
1: వీన్ని ఏమాత్రమైనా కూడా క్షమించక వీన్ని సంహరించి పంపించాలని.
0: యూ షుడ్ నాట్ పార్డన్ హిమ్, యూ షుడ్ కిల్ హిమ్ రైట్ నౌ, సేస్ భీమ.
1: అప్పుడు ద్రౌపది కూడా ఎంత బోధ చేసింది.
0: వాట్ ఎ టీచింగ్ దట్ ద్రౌపది గేవ్ అట్ దట్ మోమెంట్.
1: విశ్వస్తుత్యుడు, మహావీరుడు, గోరాసుచి అశ్వత్థామ శిరోజమును తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్కీర్తి విరింగపుచ్చుకొని పశువ్రత బంధములను విశ్వాసమును నూర్చిద్రొబ్బు శిబిరో విభాగమును బాసిపోను. మీ మాటను మీరు దక్కించుకోవాలనుకుంటే అతన్ని చంపనక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు రివెంజ్ యూ డోంట్ నీడ్ టు కిల్ హిమ్.
1: ఇంతియే కాక అర్జున, నీ యొక్క పేరు సార్థకమైనటువంటిది.
0: అర్జున, యు హావ్ గాట్ దే డిజర్వింగ్
1: పవిత్రమైనటువంటి యొక్క పేరు.
0: యు హావ్ సేక్రెడ్
1: అర్జున అనగా ఏంటి? నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క గుణం కలిగినటువంటి వాడు.
0: అర్జున మెంట్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీడ్.
1: అలాంటి అర్జునుడు,
0: సచ్ అర్జున,
1: అనేక విధములుగా తనను శిక్షించడానికి సిద్ధంగా ఉండినప్పుడు,
0: దో రెడీ టు పనిష్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
1: అప్పుడు ద్రౌపది బోధిస్తూ ఉంటుండాలి.
0: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టీచింగ్,
1: నాథ, ఇటువంటి బ్రాహ్మణుని, ఇటువంటి గురుపుత్రుణ్ణి మీరు సంహరించటము మహాపాపము.
0: ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ఇఫ్ యు కిల్ ది సన్ ఆఫ్ యువర్ గురు ద ప్రిసెప్టర్ అబ్రహం.
1: ఇది నీవు చేయవలసినటువంటి పని.
0: ఇస్ ది థింగ్ దట్ యు ఆర్ సపోజ్.
1: నా పుత్రుణ్ణి నేను పోగొట్టుకున్నాను.
0: ఐ లాస్ట్ మై చిల్డ్రన్.
1: నాకు ఇంకా తప్పినది కాదు ఈ దుఃఖము.
0: ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ మిజరీ.
1: కానీ ఆ అశ్వత్థామ యొక్క తల్లి ఎంత దుఃఖిస్తుందో ఏమిటో.
0: సో ఆల్సో ద మదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ సఫర్.
1: కనుకనే ఆమె దుఃఖములకు నేను గురి కాకూడదు.
0: ఐ షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హర్ సాడ్నెస్ టు ఫాల్.
1: వెరచినవాని,
0: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్,
1: నిద్రమున వే మరచినవాని,
0: ద వన్ హూ ఇస్ ఇన్ డీప్ స్లీప్,
1: మరచినవాని, నిద్రమై మరచినవాని, సౌఖ్యముగా మధ్యము త్రావినవాని,
0: ద వన్ హూ ఇస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్,
1: భగ్నుడై పరచినవాని,
0: హూ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్,
1: సాధుచెడ భావం వారి కావుమంచువా చరచినవాని,
0: ద వన్ హూ హాస్ బీన్ షౌటింగ్ ఫర్ రిఫ్యూజ్.
1: చంపుట ధర్మము కాదు పలుకున.
0: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ సచ్ ఎ పర్సన్.
1: ఎలాంటి స్త్రీలు అన్నాడు భారతదేశం నందు గొప్ప కీర్తిని సాధించారు.
0: వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ లేడీస్ లివ్డ్ ఇన్ దిస్ కంట్రీ.
1: తన పుత్రుల గొంతులు కోసినటువంటి యొక్క దుర్మార్గుణ్ణి పాదములు పట్టుకుని ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద్రౌపది ప్రేడ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ హర్.
1: పరగన్మా మగవారులందరూ ముం బాణ ప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యల నేను ద్రోణాచార్యుచేన అభ్యసించిరి.
0: You have learnt all the expertise of archery from Dronacharya.
1: Putrakriti nunna dronulavu nee chittamulo lesamul karunasangamuleka shishyasutulan kandimpaga paadiya.
0: Being the son of our preceptor, is it possible or is it justifiable to kill the children of the disciple?
1: Na patulandari kudanu nee tandiki shishyulu.
0: My husbands are the disciples of
1: my father. Na patulandari kudanu meeku shishyulu.
0: And they are also his, your students.
1: శిష్యులను కందించడం అనేటువంటిది గురువుకు చాలా మహాపాపం కదా.
0: And it is, a teacher would become his student. They are not your hands.
1: కనుక ఇది సరి అనేటువంటిది కాదని,
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: సత్యమునకు ఎంతనో బలం నందించి ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఇలాంటి మహారాజులు.
0: ఆల్ గ్రేట్ ఎంపరర్స్ గేవ్ వాల్యూ అండ్ స్ట్రెంగ్త్ టు దిస్ ట్రూత్.
1: కనుక ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ రావటం చేతనే ఈనాడు ఇంత మాత్రమేనా సత్యం ఈనాడు భారతదేశం నందు రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ట్రూత్ ఈజ్ షైనింగ్ అట్లీస్ట్ దిస్ ఫార్ టుడే బికాస్ సిన్స్ ఏజెస్ ది ట్రూత్ హ్యాస్ బీన్ అప్హెల్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
1: ఈనాడు ఈ విధమైనటువంటి సత్యం ప్రకాశిస్తూ ఉన్నదనగా ఆనాటి మహాపతివ్రతల యొక్క చల్లని హృదయములేము దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది గోల్డెన్ ద నెక్టరైన్ హార్ట్స్ ఆఫ్ విమెన్ ఆఫ్ చెస్టిటీ ఆఫ్ ఓల్డెన్ డేస్.
1: అలాంటి పతివ్రతామతలు నేడు కూడా లోకంలో లేకపోలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ విమెన్ ఆఫ్ దట్ కైండ్ ఈవెన్ టుడే.
1: కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి సత్య స్వరూపాన్ని మనం సందర్శించి సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమే సర్వస్వము అర్పితం గావించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ కీప్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్ and follow the very principle of truth and dedicate our lives.
1: Nirata satya pravudi dharani nerina harishchandrudi dharavasi chanagaleda.
0: Harishchandra, who lived for truth throughout his life, have you not seen him leaving the
1: world? Yella lokamulele yesuku sri nalaraju talaventa bhumini gunuchirina.
0: The great Nala, who lived the entire world, has he carried anything with him?
1: Kutayagammunaku alankruti cheyu madhata sirimoota kattuku narigijanina.
0: Mandhata, the great one, has he carried any prosperity with him?
1: Yavaremi teeskuni poyaru.
0: Who takes anything?
1: Enta kaalam rajyam elaru.
0: They lived there.
1: ఎవరైనా ఒక రాగి కాసైనా కూడా తీసుకుని పోయారా వెంట?
0: Have they been able to carry single coin with them?
1: సత్యాన్ని మాత్రమే తీసుకుని పోయారు.
0: They carried only truth.
1: సత్యం ఏనాటికి నీ దాచిపెడితే దాగేది కాదు.
0: In fact, truth cannot be hidden.
1: దాన్ని మర్చిపోమంటే మర్చిపోవటకు వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గెట్ ఇట్.
1: సత్యం నిత్య ప్రకాశంగా ప్రకాశించేటువంటిది.
0: ది ట్రూత్ ఇస్ ఎవర్ బ్రిలియంట్ రేడియంట్.
1: అట్టి సత్యాన్ని ఈనాడు మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
0: టుడే వి ఆర్ ట్రైయింగ్ టు హైడ్ ది ట్రూత్.
1: అట్టి సత్యాన్ని మర్చిపోవటకై సంకల్పిస్తున్నాము.
0: వి హావ్ డిటర్మిన్డ్ టు ఫర్గెట్ ట్రూత్ ఆల్ టుగెదర్.
1: తుచ్చమైనటువంటి సుఖములకు సత్యాన్ని నాశనం చేస్తున్నాము.
0: ఫర్ మై ఫర్ పెటీ థింగ్స్ ఫర్ మీన్ థింగ్స్ వి ఆర్ సాక్రిఫైసింగ్.
1: ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మ్యాన్.
1: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని పొంది
0: having been a man with the divinity within,
1: పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనలో నింపుకొని,
0: with all the spirit of the self which is sacred,
1: హృదయం అనేటువంటి పవిత్ర నామాన్ని పొందినటువంటి మనము,
0: we have got the title హృదయ, the heart,
1: హృదయహీనులమై,
0: we have lost our heart,
1: ధర్మ కఠినమైనటువంటి ఒక దీన్ని మనం అనుభవిస్తున్నాము,
0: we are really we have spoiled our
1: మానవునకు సరి అయినటువంటి ధర్మం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ ఫర్ మ్యాన్ కైండ్.
1: సత్యాన్ని కాపాడటమే మానవుడైనటువంటి వానికి సరి అయిన లక్ష్యము.
0: ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈస్ టు అప్హోల్డ్ ది ట్రూత్.
1: కనుక మనము సత్యము నిమిత్తమై అనేక రకములైనటువంటి పరిశోధనలు చేసి సత్యమును మనము పొంది సత్యాన్ని మనం ప్రచారం చేసి సత్యాన్ని ప్రజలకు కూడా ప్రబోధించి ఆ సత్య స్వరూపాన్ని మనం పొందాలి.
0: Therefore, we have to make all possible investigation of truth, acquire truth, publicize and practice truth.
1: Kanuka aanati mahatallulandaru kudanu tama patulaku ee vidhamaitunte satya prabodhanam gavinchi tamu kudanu satya margamlo jeevinchi aneka vidhamaitunte kirtini sadhincharu.
0: That was the teaching of every housewife in those days to husbands, and they proceeded on the path of truth.
1: Kanuka ee naadu kudanu మన భారతదేశమునందు స్త్రీ పురుషులు ఏకోన్ముఖులై సత్యమును సరిపించి నీతిని నిజాయితీని పెంచుకుని మన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుటకై కంకణం కట్టాలి.
0: సో ఆల్సో మెన్ అండ్ విమెన్ టుడే షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ మెయింటైన్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుక సత్య స్వరూపాన్ని మనము ప్రబోధించడానికి లోపల సత్య మార్గమును అనుసరించాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ అబౌట్ ట్రూత్ వి హావ్ టు ప్రాక్టీస్ ట్రూత్.
1: అనగా సత్య మార్గం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్?
1: ఏదో చెప్పింది జరుపుకోవటం,
0: నాట్ టు సే
1: ఆడిన మాట తప్పకుండా ఉండటము,
0: నాట్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్,
1: ఆనంద నిమిత్తమై అన్ని మనం మరచి,
0: for the sake of happiness we forget all,
1: satyanni kudunu vismarinchi
0: we forget even truth,
1: sukhanni jeevinchutamo idi kaadu mana satyamu.
0: Truth does not mean leading a happy life forgetting everything.
1: Enni kashtamaina sariye,
0: that anything come and the
1: daarin tattukoni nettukoni munduku saagadaniki taginaatvanti yokka dhairyanni manam sadinchali.
0: You should have got all the courage and the strength to withstand
1: dhairya sahasam cheta satyanni manam nilabettukovali.
0: With all the courage and valor you should protect truth.
1: Neethi nijayithilato manam bratakali.
0: We should lead our lives with all morality and integrity.
1: Tiradaniki tindi lekapoyina, kattadaniki batta lekapoyina, undadaniki kompa lekapoyina, తేగడానికి మందు లేకపోయినా మనం జీవితాన్నైనా వదలాలి, కానీ సత్యం ధర్మాన్ని మనం వదలకూడదు.
0: వీ మే నాట్ హ్యావ్ ఫుడ్ రేమెంట్ అండ్ షెల్టర్, వీ మే నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్, వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక ఆనాటి ప్రాచీన సంస్కృతిని ఈనాడు తిరిగి మనం పునరుద్ధరింప చేయాలి.
0: సో వీ హావ్ గాట్ టు రిజువనేట్ రివైవ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
1: కనుక యదాహి ధర్మస్య జ్ఞానభవత భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం కంకణం కట్టాలి.
0: వీ షుడ్ డిటర్మిన్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ ఆల్ ద వే.
1: కృష్ణుడు బోధించినటువంటి మొట్టమొదటి అది ఏ?
0: That is the first teaching of Krishna.
1: Dharma kshetre kurukshetre samaveta yujjavaha mamaka pandavasyaiva kimakurvat sanjaya. Dhritarashtra adugutunnadu guddivadu.
0: The blind king Dhritarashtra was asking.
1: Dharma kshetramena kurukshetram lopala naa kumarulainatundi kauravulu పాండవులు చేరి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. యుద్ధానికి పోయినటువంటి వాడు అక్కడ విందులు ఆరగిస్తుకుంటూ కూర్చుంటారా? అంత మాత్రం బుద్ధి లేదా? అంత మాత్రం బుద్ధి లేదనేటువంటి వాడే ఇలాంటి ధృతరాష్ట్రుడు.
0: ద బ్లైండ్ కింగ్ వాజ్ క్వశ్చనింగ్ సంజయ దిస్ వే, ద ధర్మక్షేత్ర ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఇస్ కురుక్షేత్ర.
1: ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నాడు. తనది కానటువంటి రాజ్యాన్ని, తనది కానటువంటి ఒక వస్తువును తనదిగా భావించి పాలించుకోవటమే ధృతరాష్ట్రుని యొక్క గుడ్డితనం.
0: That the blindness of the king Dhritarashtra lies in feeling that which does not belong to him as his own.
1: కనుకనే దాంట్లో అప్పుడే సంజయుడు చక్కని ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: There Sanjay taught the exact thing.
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొట్టమొదట ధర్మక్షేత్రే ధర్మం అనే పదమును ఉపయోగించాడు.
0: The first word used is dharma.
1: ఈ ధర్మం అనేటువంటిది ఎందుకోసం వచ్చింది?
0: What for it has come?
1: కట్టకడబట
0: at the end
1: బోధించినటువంటి బోధ ఏమిటి?
0: వాట్ వాజ్ ది టీచింగ్? అల్టిమేట్లీ
1: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాక్తో ధనుద్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానుతి మతిర్మమా అన్నాడు. కట్టకడపటి శ్లోకము మమా, కట్టకడపటి పదము మమా.
0: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గీత ఇస్ మమా.
1: మొట్టమొదటి శ్లోకము ధర్మ.
0: ద ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ విత్
1: మొట్టమొదటి పదము ధర్మ.
0: ద ఫస్ట్ వర్డ్ ఇస్ ధర్మ.
1: కనుకనే ఈ ధర్మమును కాపాడేటువంటిదే మానవుని యొక్క ప్రధాన ధర్మమని దాన్ని ప్రబోధించాడు.
0: ద మెయిన్ పాత్ దట్ మ్యాన్ షుడ్ ఫాలో ఈజ్ టు ప్రొటెక్ట్ ధర్మ.
1: ఆ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధ్రువానీతి బలమైనటువంటి నీతిని మనం సాధించిన వారం అవుతాం.
0: దెన్ యూ విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మొరాలిటీ.
1: మతిర్ మమ నా యొక్క మనసును దృఢమైనట్టుగా తెలియజేసుకుంటాను.
0: దెన్ ఐ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్.
1: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి చరిత్రలు ఎంత పవిత్రమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చారు.
0: ది హిస్టరీ రివీల్స్ ద సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ పీపుల్.
1: ఈనాడు అట్టి పవిత్రమైన చరిత్రను ఎవరు చదవడానికి కూడా ప్రయత్నించడం లేదు.
0: టుడే నో వన్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు రీడ్ ది స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్.
1: ఏమిటి ఈనాటి పిల్లల చదువులు?
0: What is that you read today?
1: ఏమో గొప్ప గొప్ప బిరుదులు పొందినారు.
0: You got very big title.
1: గొప్ప గొప్ప డిగ్రీలు అందుకుంటున్నారు.
0: And you acquired degrees.
1: కానీ ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
0: But what is the result that you get out of these degrees is not known. కొన్ని
1: మోరల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టి నీతి నిజాయితీ నుండి కూడా దీంట్లో నిరూపించి
0: సో ది మొరాలిటీ
1: ఈ పిల్లలకు ప్రాచీన సంస్కృతిని ప్రబోధించాలని చెప్పిన కూడా నేను అధ్యాపకులకు చెప్తుంటాను.
0: భగవాన్ ఆల్వేస్ టెల్స్ టీచర్స్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ బిసైడ్స్ ఏన్షియంట్ కల్చర్.
1: ప్రాచీన కాలం నుండి మొట్టమొదటి అక్షర శ్రీకారం చేయటం ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు?
0: ఇన్ ఏన్షియంట్ డేస్ హౌ లెర్నింగ్ స్టార్టెడ్.
1: నమశివాయ పంచాక్షర నామాన్ని బోధించేవాడు.
0: ఓం నమశివాయ వాజ్ స్టార్ట్ ఇన్ ది బిగినింగ్.
1: అది కాకుండా ఉండినప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరణాన్ని బోధించేటువంటి వాడు.
0: ఆర్ లెర్నింగ్ స్టార్టెడ్ విత్ ఓం నమో నారాయణాయ.
1: ఇలాంటి అక్షర శ్రీకారం చేతనే ఆనాటి విద్యార్థులను పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు.
0: బికాస్ ఆఫ్ లెర్నింగ్ విత్ దీస్ దే కుడ్ బికమ్ సో గ్రేట్.
1: ఈనాటి అక్షర శ్రీకారం ఏమిటది?
0: టుడే హౌ డు యూ స్టార్ట్ లెర్నింగ్?
1: డింగ్ డాంగ్ బెల్ పూసిస్ ఇన్ ది వెల్.
0: డింగ్ డాంగ్ బెల్
1: ఇది మనం నేర్చుకునేది. ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షర శ్రీకారం ఎంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
0: ఇన్ఫాక్ట్ వన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: బే బే బ్లాక్ షీప్ బ్లాక్ షీప్ అయిపోతున్నారు.
0: వీ హావ్ బికమ్ బ్లాక్ షీప్ ఇండీడ్.
1: అందులో షీప్ కూడా బ్లాక్ షీప్.
0: దట్ టు బ్లాక్ షీప్
1: ఇదే మనం చదివేటువంటి.
0: దట్ వాట్ వి లెర్న్
1: ఇదే మనం ప్రారంభించుకునేటువంటి.
0: ఇన్ ది వే టు బిగిన్ స్టడీ.
1: కాదు కాదు కాదు.
0: నో నో నో.
1: నీతి నిజాయితీలతో మనం బ్రతకతో రావాలి.
0: వి షుడ్ ఇన్ ఫ్యాక్ట్ వి స్టార్ట్ విత్ దిస్ మోరల్ ప్రిన్సిపల్.
1: దైవ నామంలో మనం ప్రారంభం కావాలి.
0: వి షుడ్ స్టార్ట్ విత్ గాడ్స్ నేమ్.
1: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపజేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను.
0: భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువనేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఎన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఎందు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తుకు చాటాలి.
0: ది ఎన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రొపగేటెడ్ త్రూ యూ.
1: మీరే దీనికి తగినటువంటి నాయకులు.
0: యూఆర్ ద రైట్ లీడర్.
1: మీరే దీనికి తగినటువంటి సమర్థులు.
0: యూఆర్ ద డిజర్వ్డ్ వన్.
1: ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు.
0: యూ గాట్ ఆల్ ది కెపాసిటీ టు ఎస్టాబ్లిష్
1: అలాంటి సంస్కృతిని గాడించి అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి.
0: అండ్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్.
1: ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు.
0: ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్.
1: మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
0: ఇట్ హాస్ టు ఒరిజినేట్ అవుట్.
1: సంస్కారం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ కల్చర్?
1: నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసంను దూరం గావించి
0: గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్
1: సదభ్యాసాలను పెంచుకుని
0: కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్
1: సచ్చీలతేపల జీవించడమే సంస్కారము.
0: లీడింగ్ ద లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్.
1: అది ఏ సంస్కారం అంటే కల్చర్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కల్చర్?
1: ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతం అని చెప్పడం, ఇవి మాత్రం కాదు కల్చర్.
0: ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్.
1: నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను,
0: బ్యాడ్ హ్యాబిట్స్,
1: దుర్గుణములను,
0: బ్యాడ్ క్వాలిటీ,
1: దురాచారములను,
0: బ్యాడ్ ప్రాక్టీస్,
1: దుస్సంగములను,
0: బ్యాడ్ కంపెనీ
1: దూరము గావించి,
0: దే హావ్ టు గివ్
1: సదభ్యాసములను, సచ్చింతనను, సత్ప్రవర్తనను, సచ్చీనతను పెంచుకోవటమే.
0: వన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్, చేతిగాడుగా ఉండేటువంటి వాళ్ళు.
0: ద ఫార్మర్స్ ఫార్మర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ అగ్రికల్చర్.
1: భూమిని దున్ని, భూమిని ఆధారం చేసుకుని, ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదమును భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు.
0: దే కల్టివేట్ ది ల్యాండ్ అండ్ దే క్యారీ దేర్ లైవ్లీహుడ్ అవుట్ ఆఫ్ ది క్రాప్స్.
1: అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు?
0: వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ దే హ్యాడ్?
1: మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే,
0: యు ఆల్ నో దిస్.
1: గడ్డితో పుట్టినటువంటి వడ్డను, గడ్డితో పుట్టినటువంటి వడ్డను, ప్యాడీ,
0: ది ప్యాడీ అవుట్ ఆఫ్ ది గ్రాస్,
1: దానిని చక్కగా వేరు చేసి,
0: అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ ది హస్క్.
1: ఆ ప్యాడీని,
0: దట్ ప్యాడీ,
1: తిరిగి మిషన్ లో వేసి, లేక దంచో,
0: అండ్ పుట్ ఇన్ ద మెషిన్, ఆర్
1: పైన పొట్టునంతా తీసివేసి,
0: హస్క్ ఇస్ రిమూవ్డ్.
1: పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి,
0: అండ్ దే బాయిల్డ్,
1: దీన్ని బాగా ఉడకబెట్టి,
0: అండ్ ఇస్ కుక్డ్ వెల్,
1: దానిని భుజించడమే ఇది సంస్కారము.
0: అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్.
1: పుట్టిన వడ్లని, వడ్డని అట్టని తింటాడా ఎవడైనా?
0: యూ డోంట్ పార్టేక్ ది ప్యాడీ.
1: ఆ గడ్డిని ఎట్టైనా తింటాడా వాడు?
0: డూ యూ పార్టేక్ గ్రాస్?
1: గడ్డిని నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు.
0: ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ గ్రాస్ యువర్ అన్ అనిమల్.
1: గడ్డిని వేరు చేయాలి,
0: యూ హావ్ టు సెపరేట్ ది గ్రాస్.
1: వడ్డని వేరు చేయాలి,
0: ది హస్క్ మస్ట్ బి సెపరేటెడ్.
1: వడ్డను దంచి దానిపైన హస్క్ ను వేరు చేయాలి,
0: అండ్ హస్క్ మస్ట్ బి సెపరేటెడ్ అవుట్ అండ్ ద రైస్ మస్ట్ బి కుక్డ్.
1: ఆ హస్క్ ని వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి, దీని అగ్ని సంస్కారం గావించి, దాన్ని భుజించాలి.
0: అండ్ దెన్ ఇట్ మస్ట్ బి బాయిల్డ్ దేర్ ప్రాపర్లీ కుక్డ్ అండ్ పార్టేకెన్. దట్ ఈస్ కల్చర్.
1: కనుకనే ఈ సంస్కారములు చిన్నదేని నుంచి కూడాను, ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింపజేసుకుంటున్నాం మనం.
0: ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రెండు గజాల షర్టును మీరు తీసుకుని వస్తున్నారు.
0: యూ బ్రింగ్ టూ యార్డ్స్ క్లాత్.
1: రెండు గజాల షర్టును తీసుకుని వస్తే ఆ షర్టును రెండు గజాలు మీరు కప్పుకోవటం లేదు.
0: యూ డోంట్ కవర్ యువర్ బాడీ విత్ టూ యార్డ్స్ క్లాత్.
1: దాన్ని చక్కగా
0: in a nice way
1: టైలర్ దగ్గరికి ఇచ్చి,
0: take it to the tailor,
1: వాడు కత్తితో కత్తిరించి,
0: he'll cut it with the scissor,
1: సీజర్ తో ఉడికి దానికి కుట్టించి,
0: and he will also stitch it with the needle,
1: నెట్టలు గాను, కాలర్ గాను, రోజు జోబీ గాను, ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు.
0: And he will stitch the two yard shirt in such a way to have the hands and the collar and the pocket.
1: ఆ తెచ్చిన వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజు రీతిగా కుట్టించుకోవటము, ధరించుకోవటము, ఆనందించడం, ఇదే సంస్కారం.
0: ద కల్చర్ లైస్ ఇన్ మేకింగ్ ది టూ యార్డ్స్ క్లాత్ ఇన్ ఏ బ్యూటిఫుల్
1: షర్ట్. దాని ఎందుకు భారతీయుల యొక్క సంస్కృతి ఎంత పవిత్రమైనదో మీరు యోచించుకోండి.
0: ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
1: ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి,
0: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ కల్చర్.
1: సంస్కారం అంటే అదేదో ప్రాచీనమైనటువంటి ధర్మం, మాకు అక్కర్లేదంటుంటారు.
0: వీ కన్సిడర్ దిస్ కల్చర్ యాజ్ ఆర్కైక్ ఆర్ అవుట్డేటెడ్.
1: ఈ కల్చర్ అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మూర్ఖుడే ఇది ప్రాచీన సంస్కారం అనుకోవటం.
0: ఇస్ ఓన్లీ ఫూల్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద ట్రూత్.
1: మన నిత్య జీవితానికి సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ సంస్కారం.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కల్చర్ ప్రూవ్స్ ది వాల్యూ ఆఫ్ ది ట్రూత్ విచ్ యూ హావ్ టు అడాప్ట్.
1: పశువులుగా పుట్టినటువంటి మనమును మానవులుగా తీర్చిదిద్ది దైవంగా తీర్చిపెట్టుకోవటమే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఎవాల్వ్డ్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్ అండ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్స్ రీచ్ ద డివైన్ స్టేట్.
1: మానవుడిగా పుట్టినావు,
0: యువర్ బోర్న్ ఇస్
1: యూ. మానవుడిగానే చచ్చి ప్రయోజనం లేదు.
0: ఇస్ యూస్లెస్ యూ డై యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడిగా పుట్టి దైవంగా నీవు దీని శరీరాన్ని వదలాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ డివైన్.
1: మానవుడిగా పుట్టి మానవుడిగా చచ్చినప్పుడు నీవేమి సాధించిన వాడవుతావు?
0: ఇఫ్ యూ జస్ట్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ ఎ హ్యూమన్, వాట్ ఇస్ ఇట్? ఎన్ని చదువు
1: వాడైనా ఈ విధంగా చస్తాడా?
0: విత్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ వాట్ ఫార్ ఇస్ దిస్ వెన్ దేర్ ఇస్ నో ఎవల్యూషన్?
1: చదువులు ఎన్నో చదివి,
0: హావింగ్ ఆల్ ది ఎడ్యుకేషన్,
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కట్టగడపటికి ఇది శాస్త్రవాదమే కాని,
0: ఇట్ అల్టిమేట్లీ ఇట్స్ ఓన్లీ ఆర్గ్యుమెంట్,
1: హృదయవాదం కాదు.
0: ఇట్స్ నథింగ్ టు డూ విత్ యువర్ హార్ట్.
1: చదువులు ఎన్నో చదివినారు,
0: యూ హావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్,
1: కానీ డిగ్రీలు తీసుకున్నారు,
0: యూ గెట్ యువర్ డిగ్రీస్,
1: కానీ కీర్తిని పొందారు,
0: యూ గాట్ నేమ్.
1: దీన్ని సద్మార్గం లోపల సద్వినియోగపరచుకోవాలి.
0: యూ హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద రైట్ వే.
1: అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము,
0: దేర్ లైక్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
1: దాని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి.
0: యూ షుడ్ మోల్డ్ ఇట్ ఇన్ సచ్ వే యాజ్ టు
1: నీవు సరైన చదువును సమాజంలో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టుగా విధంగా ప్రయత్నించాలి.
0: యూ షుడ్ సీ దట్ ద సొసైటీ విల్ ఫాలో ఇన్ ద కరెక్ట్ వే.
1: చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి.
0: యూ షుడ్ ఆల్సో టీచ్ దోస్ హూ ఆర్ నాట్ లెటర్డ్ ఆర్ ఇల్లిటరేట్.
1: సమాజంలో కూడా చదువును గారు మీరు తీర్చిదిద్దాలి.
0: యూ షుడ్ ఆల్సో సీ దట్ ద ఎంటైర్ సొసైటీ
1: చదువు ఎన్నో చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఏ మ్యాన్ మే బి హైలీ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బట్ హీ డస్ నాట్
1: నో ద నేచర్. ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ హౌఎవర్ వెల్ హిస్ ఎడ్యుకేషన్.
1: తరచి చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: విత్ ఆల్ ద స్పెషలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి.
0: విత్ ఆల్ ద స్టడీస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ యు డై.
1: సావులేని చదువు చదవలేదు.
0: యు షుడ్ స్టడీ హాస్ టు బి ఇమ్మోర్టల్
1: చదువు.
0: That is the proper education.
1: ఈనాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంట్లో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్ లో పోయి నేను తలనంతా ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది.
0: Today we have got the textual information just brought into the head and vomit there in the examination, return empty headed. What for?
1: ఈనాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా.
0: Bhagwan has been watching us.
1: ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు.
0: They study very hard at the time of examination.
1: రాత్రంతా నిద్ర మేల్కొని చదువుతారు.
0: They are awake throughout night.
1: కానీ ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
0: They go to the examination hall.
1: దానంతా కంఠస్థం చేసుకున్నంత రాస్తారు.
0: All that they got it by heart they try to write.
1: అయిపోయింది అనుకుని బాగా ఫ్రీగా ఇంటికి వస్తారు.
0: And they return home freely.
1: రెండవ దినమే ఆ యొక్క ఆన్సర్ కు తనకి తానే జవాబు చెప్పలేడు.
0: Next day they cannot give the reply to the question.
1: ఇది bookish knowledge.
0: This is bookish knowledge.
1: దీన్ని superficial knowledge అన్నారు.
0: This is superficial knowledge.
1: Superficial knowledge చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use out of this superficial knowledge?
1: Practical knowledge లో నీవు ప్రవీణుడు కావాలి.
0: Have that practical knowledge.
1: నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి.
0: The practical knowledge should help you in your daily life.
1: భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ హస్ డెమోన్స్ట్రేటెడ్ ద సీక్రెట్ వే ద సీక్రెట్ లైఫ్.
1: అందరూ విదేశీయులందరూ కూడా భారతీయులు మూర్ఖులు.
0: మోస్ట్ ఆఫ్ ఫారినర్స్ మే కన్సిడర్
1: భారతీయులు.
0: They make fun of it.
1: చెట్టును పూజిస్తున్నారు.
0: They worship trees.
1: మట్టిని పూజిస్తున్నారు.
0: They worship clay.
1: పాములను పూజిస్తున్నారు.
0: They worship snakes.
1: కుక్కలను పూజిస్తున్నారు.
0: They worship plants.
1: గోవులను పూజిస్తున్నారు.
0: Cows.
1: ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు.
0: And most of the foreigners make fun of you because you worship the trees and the snakes.
1: కానీ మన భారతీయ సంస్కృతి వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది.
0: But the culture of Bharat gives a proper meaning of life.
1: నాయనా,
0: look here.
1: కేవలం మేము మూర్ఖులమై లేక మూర్ఖులము కాకుండా లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు.
0: We are not fools. We are not worshipping in a foolish way.
1: మేము పవిత్రమైన మార్గాన్ని పొంది
0: we follow sacred path.
1: మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమ తత్వమును
0: the principle of love given to man
1: మానవునికి మాత్రమే పరిమితం కాకుండా
0: is not limited to man only.
1: జీవ జంతురాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాము.
0: We want to share with the rest of the animal world, therefore we worship.
1: మానవుని యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని
0: the love given to man
1: పశువులను కూడా ప్రేమించాలి.
0: Makes you to
1: పక్షులను
0: love
1: ప్రేమించాలి.
0: Animals, birds.
1: పాములు కూడా ప్రేమించాలి.
0: You have got to love snakes.
1: ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాళ్ళని అవుతాను.
0: Therefore, when once you share and propagate this love with everybody, you are a true human.
1: సర్వ జీవరాశులు కూడా పంచుతూ పోయినప్పుడు నీకెంత హాయి కలుగుతుంది.
0: When you start sharing love with all of the beings, you
1: కానీ ఈనాడు మీరు వాదించవచ్చును.
0: You may argue today.
1: ఈ విష సర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది.
0: You go on offering milk to the poisonous snake. If it bites you, what will happen?
1: నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు.
0: If you wholeheartedly offer milk to a poisonous snake, it will bite you. You should have that strong faith and start
1: worshiping. దట్టమైన అరణ్యం లోపల
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ థిక్ ఫారెస్ట్
1: మనుష్య సంచారం జరగనటువంటి యొక్క దట్టమైన ఫారెస్ట్ లోపల
0: వేర్ దేర్ వాస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ అట్
1: ఆల్ అనేక కఠినమైనటువంటి యొక్క క్రూర మృగములంతా కూడా
0: దేర్ ఆర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ ఆల్ అరౌండ్
1: అలాంటి క్రూర మృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు.
0: ఏన్షియంట్ రిషి స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్
1: వారందరూ కూడా పులులు అక్కడ ఉంటుంటే సింహాలు అక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకొని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు.
0: దే లివ్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్. దే కుడ్ గో వాక్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద రివర్.
1: ముందుగా కూడా పరుండినటువంటి ఒక సింహాలు కూడాను వారిని ఏమాత్రము చేసేటువంటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లయన్స్ లయింగ్ ఓవర్ దేర్ విల్ నెవర్ హార్మ్ దెమ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: యత్ భావం తత్ భవతి.
0: యాజ్ యువర్ ఫీలింగ్ సో వుడ్ బి యువర్ ఎక్స్పీరియన్స్.
1: దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు.
0: యాజ్ దే నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ దీస్ వైల్డ్ యానిమల్స్ దే నెవర్ హార్మ్ దెమ్.
1: కనుకనే మన భావాన్ని పురస్కరించుకుని బయట జంతువులు కూడాను ప్రవర్తిస్తాయి.
0: ది ఔటర్ యానిమల్స్ కండక్ట్ బేసింగ్ ఆన్ అవర్ ఇన్నర్ ఫీలింగ్.
1: వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు.
0: దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్.
1: ఒకే ఆయుధము,
0: ఓన్లీ వన్,
1: జపమాల.
0: ది ఏన్షియంట్ rishis had only one weapon, japamala, talisman.
1: Om namo narayanaya, om namah shivaya aneetunte kadgamule veerini kaapaadtu vachine.
0: They had the swords of God's name, om namo narayanaya, om namah shivaya.
1: ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన పురుషులు.
0: ఏన్షియన్ రిషీస్ క్యారీడ్ విత్ దెమ్ ద స్వోర్డ్ ఆఫ్ లార్డ్స్ నేమ్.
1: ఇలా కాదు, వెనుక ముందు పిస్తోళ్లు, పిటాపులు, పటాకులు, టిపాకులు ఇన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు.
0: బికాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్.
1: ఏ గన్స్ అక్కర్లేదు.
0: దే డిడ్ నాట్ నీడ్ ఎనీ
1: గన్.
0: ఓన్లీ వన్.
1: అదే నామస్మరణ.
0: దే హాడ్ ఓన్లీ గన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటుంటే
0: when you chant his name,
1: ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు.
0: No wicked man can
1: భయపడిపోతుంటాయి.
0: Because they will be afraid of you.
1: పాములంతా కూడాను ఎంతో పిశుసర్పములు అనుకుంటాం.
0: You think that snake is poisonous.
1: పాములు కూడాను మనం ఏమి చేయలేవు.
0: Even snake won't do anything.
1: కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు.
0: Therefore you offer them milk.
1: పక్షులకంతా కూడాను
0: even to birds
1: అన్నాలు పెడుతూ వచ్చారు.
0: We feed them.
1: చిన్న చీమలు, దోమలు,
0: అన్నిటికన్నా
1: ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంత బియ్యం పిండి పోసి
0: వచ్చేవి.
1: క్రమక్రమేణా అది మరుగు పరిపోయి
0: గ్రాడ్యువల్లీ ఇట్స్ గాన్.
1: ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్యం పిండిని ముగ్గులుగా వేసేటువంటి
0: రైస్ ఫ్లోర్ వాజ్ యూజ్ టు పుట్ రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్.
1: ఈ రంగోలు అనేటువంటి సున్నం కాదు పోసేది.
0: ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వి డూ టుడే.
1: కానీ బియ్యం పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు.
0: ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూస్డ్.
1: ఈ బియ్యం పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటటువంటి వారు.
0: బికాజ్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్
1: దాన్ని భుజించి ఎంతో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటివి.
0: దే వర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్.
1: ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను, బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు.
0: దే హాడ్ గాట్ ది సీక్రెట్ థాట్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ. దీనిని
1: పురస్కరించుకునే త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలు, బ్రహ్మలు, శివకేశవాదవులలో ప్రేమ మీద వెలిసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
0: ఇట్ వాజ్ త్యాగరాజా హూ ప్రేయడ్, ఓ రామా, యువర్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ చీమ ద ఎండ్ టు బ్రహ్మ ద డివైన్.
1: ఈ విధంగా చీమలు మొదలుకొని సింహాల వరకు కూడాను,
0: రైట్ ఫ్రమ్ ఎండ్ టు ద లయన్,
1: పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను,
0: ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం,
1: ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి,
0: దట్ లవ్ ప్రిన్సిపల్ హాస్ గాట్ టు బి షేర్డ్,
1: సంస్కారాన్ని ప్రబోధించి,
0: అండ్ కల్చర్ హాస్ టు బి,
1: భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: అండ్ దే జస్ట్ ప్రాపగేటెడ్ అప్హిల్ ద కల్చర్.
1: కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు.
0: టుడే ద పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్.
1: ఇది మీరు నేర్చుకోవాలి.
0: యూ హ్యావ్ టు లెర్న్ వాట్ కల్చర్.
1: మీరు నేర్చుకుని మీ మిత్రులకు బోధించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ ఫ్రెండ్స్.
1: ఇది మీరు చేయవలసినటువంటి ఉపకారము.
0: దిస్ ఇస్ ద
1: హెల్త్. కనుక వస్తు వాహనాదులు ఎవరికి దానం ఇవ్వనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఆఫర్ ఎనీథింగ్ ద గోల్డ్ ఆర్ ఎనీ.
1: మీరు నేర్చినటువంటి సద్గుణములను పరులకు బోధించడమే పెద్ద జ్ఞానము.
0: ఆల్ ద వర్చ్యూస్ దట్ యూ హ్యావ్ షేర్ దెమ్ విత్ అదర్స్. టీచ్ దెమ్.
1: జ్ఞానం అంట ఏమిటి?
0: దట్ ఇస్ ద ట్రూ జ్ఞానం.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ద విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ జ్ఞానం.
1: ఒక్కటే ఒక్కటి.
0: దట్ ఓన్లీ వన్.
1: ఏ యొక్క ప్రాణి అయినా సరియే పశుపక్షి మృగాదులు ఎందుకును మానవుని యొక్క ప్రేమను ప్రసరింప చేయడానికి ప్రయత్నించాలి.
0: ది హ్యూమన్ బీయింగ్ మస్ట్ షేర్ హిస్ లవ్ టు ఎనీ బర్డ్ ఆర్ బీస్ట్ ఆర్ ఎనీ క్రీచర్ ఆఫ్ దిస్.
1: భగవంతుడా, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను నేను స్వార్థంగా అనుభవించుకోకూడదు.
0: గాడ్ యు హావ్ గ్రాంటెడ్ మీ దిస్ లవ్ విచ్ ఐ విల్ నాట్ యూజ్.
1: 10 మందికి నేను పంచాలి.
0: I should share with everybody.
1: ఆ 10 మందికి నేను పంచి దానిని నేను తిరిగి అనుభవించాలి.
0: After sharing I should experience it.
1: ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: I should be broad minded.
1: Broad mind.
0: Broad mind.
1: అది నిజమైనటువంటి ప్రేమ తత్వము.
0: That speaks of the true principle of love.
1: Expansion love అన్నారు.
0: This is expansion
1: love. కానీ ఈనాడు expansion love ఎక్కడ పోయిందో అంత contraction love. Contraction love.
0: Today there is no expansion love.
1: ఈ contraction love చావుతో సమానమైన.
0: Contraction love is death.
1: ఈ చావుతో సమానమైనటువంటి యొక్క నైతికమైనటువంటి విలువను ఏమాత్రము దూపెట్టుకోకుండా, ఈ పవిత్రమైనటువంటి దీన్ని ఏమాత్రము చింతించుకోకుండా అల్పమైనటువంటి ప్రేమతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
0: వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ సేక్రెడ్ లవ్, వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్, వి ఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ మీ.
1: ఎవరిని బాధించకుండా చూసుకో.
0: See that you don't hurt anybody.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఈ విధమైనటువంటి దీంతో సత్యాన్ని మనం ఎంత ప్రబోధించినప్పటికీ చాలదు.
0: You can teach truth to any extent, but it's immeasurable.
1: సత్య హరిశ్చంద్రుడు సత్యాన్ని బోధించి ఎంతనో తన జీవితాన్ని సార్థకం గావించుకున్నాడు.
0: సత్య హరిశ్చంద్ర followed the path of truth till the end.
1: సత్యమునే సాధిస్తూ వచ్చాడు.
0: Ultimately achieved.
1: సత్యమునే జయిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
1: కట్టగడ పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి
0: తెచ్చుకున్నాడు.
1: ఆల బిడ్డలను కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
0: హీ కుడ్ ఆల్సో హ్యావ్ హిస్ వైఫ్.
1: ఈశ్వరుడే వచ్చి హరిశ్చంద్ర నన్ను క్షమించు అని కోరాడు.
0: And in fact the very saint came himself asked, sought pardon.
1: నే పెట్టినటువంటి యొక్క పరీక్షమంత అంతా కూడా సాధిస్తూ వచ్చావు.
0: In fact you could withstand all the tests you are put to.
1: నా యొక్క ఎగ్జామినేషన్ లో నీవు పాస్ అయినావు.
0: యు హావ్ పాస్డ్ ఇన్ ది టెస్ట్ ఎగ్జామినేషన్.
1: నీ కోరిందంతా నీకు ఇచ్చేస్తున్నాను.
0: దేర్ఫోర్ ఐ గివ్ యు బ్యాక్ ఆల్ ది యు లాస్ట్. అరే
1: సత్య హరిశ్చంద్రుడు చెప్పాడు నాకు ఏది అక్కర్లేదు.
0: సత్య హరిశ్చంద్ర సార్ ఐ డోంట్ వాంట్.
1: ఈ ఒక్కదాన్ని నేను కాపాడుకుంటే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ కీప్ అప్ ట్రూత్.
1: సత్యాన్ని కాపాడుకోవటమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అన్నాడు.
0: ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ డ్యూటీ టు కీప్ అప్ ట్రూత్.
1: ఆ విధమైనటువంటి ఒక సత్కీర్తిని తెచ్చుకోవడానికి పిల్లల్లో ఏ ఒక్కరైనా కూడా కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధించండి.
0: అట్లీస్ట్ వన్ అమంగ్ స్టూడెంట్స్ షుడ్ స్ట్రైవ్ హార్డ్.
1: మీరు ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ యువర్ జాబ్స్.
1: తప్పులేదు.
0: నథింగ్ రాంగ్.
1: విదేశాలకు పోండి. తప్పులేదు.
0: గో అబ్రాడ్. నథింగ్ రాంగ్.
1: గొప్ప బిరుదులను పొందండి. తప్పులేదు.
0: హావ్ టైటిల్స్. నథింగ్ రాంగ్. బట్
1: హృదయాన్ని మాత్రం కఠినం చేసుకోకూడదు.
0: బట్ నెవర్ బి స్ట్రాంగ్ ఆర్ స్టోన్.
1: చాలా మంది హృదయం చాలా కఠినమైనటువంటి రాయిగా తయారవుతుంది.
0: ఎనీ పీపుల్ హ్యావ్ దర్ హార్ట్స్ విచ్ ఆర్ సో హార్డ్ రఫ్.
1: దైవం మాటలు కూడా ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: దే ఆర్ రెడీ ఈవెన్ టు డిసోబే గాడ్.
1: ఇలాంటి కఠిన హృదయమైనటువంటి వారు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
0: సచ్ హార్ష్ పీపుల్ వాట్ ఫార్ ఇస్ దేర్ లైఫ్.
1: వెన్నవంటి హృదయం కావాలి.
0: యు షుడ్ హావ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్.
1: ఈ వెన్నవంటి హృదయంతో ఉండినప్పుడే
0: when you got this soft and hard
1: వెన్నవంటి జీవితం నీకు జరుగుతుంది.
0: And then you will have the life that shines.
1: వెన్నవంటి
0: వెన్నెల shines like moonlight.
1: అప్పుడే మీకు తగినటువంటి జీవిత శాంతి కలుగుతుంది.
0: Then you will have the peace in your life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిన్నటి దినం నీతి,
0: yesterday భగవాన్ taught us
1: నిజాయితీని,
0: today integrity
1: నిజాయితీని. కానీ మానవత్వాన్ని కూడా మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో వాట్ హ్యూమానిటీ ఇస్.
1: రేపటి దినము ఈ మానవత్వాన్ని గురించి మనం చక్కగా విపులంగా తెలుసుకుందాం.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు us ఇన్ డీటెయిల్ మానవత్వ ద హ్యూమన్.
1: మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది మీకు తెలియదు.
0: యు డు నాట్ నో హ్యూమన్ లైఫ్ ఇస్ ఐ
1: ఏదో నేను మానవుడిగా పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ ఎస్ ఎ హ్యూమన్.
1: కన్నులను ఇచ్చినారు, చెవులను ఇచ్చినారు, నోరుని ఇచ్చినాడు
0: ద టంగ్.
1: కాబట్టి నోటితో మాట్లాడటము, కన్నులతో ప్రపంచాన్ని చూడటము, చెవులతో విషయాలంతా వినటము, ఇవేనా మనం చేయవలసినటువంటివి?
0: Is it simply listening to what all that is around, watching all that with the eyes and speaking what you like?
1: వినవలసినటువంటి మంచివి వినాలి.
0: What you are supposed to hear are only
1: good. చూడవలసినటువంటి దివ్యత్వాన్ని చూడాలి.
0: You should watch only the divinity.
1: చెప్పవలసినటువంటి సత్యమే చెప్పాలి.
0: You should only speak truth.
1: అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు.
0: ఫర్ దట్ రీజన్ దీస్ సెన్సెస్ ఆర్ గివెన్.
1: ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడాను రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: The sacredness of the senses, Bhagavan will explain to us tomorrow.
1: ప్రేమ ముదిత మనసే.

దానికి పుణ్యసుపుత్రుండు పుట్టినట్టు ధర్మనాశనమగుచున్న ధరణియందు ధర్మనాశనమగు

ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు ఇంతకన్నను ఏరెద్ది ఎరుగపరదు

0: for a person who has fasted for 10 days, like a sumptuous feast which has come his way, at a time when the wells from which water was drawn have dried up, a downpour of rain has given a lot of water. For a person who was aspiring and craving to have a child, like his getting a son who is virtuous, at a time when dharma is declining and the world is facing a crisis, the Lord descends down to earth as an avatar to save good people, virtuous people. What more can I tell you, oh, those devotees who have assembled here, who are virtuous and good?
1: Sahasrasisha purushah, sahasraksha sahasrapat. వేలాది శిరములు, వేలాది నేత్రములు, వేలాది పాదములు, ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క అంగములే.
0: థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, ఐస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లెగ్స్ ఆర్ ఆల్ లింబ్స్ ఆఫ్ ద వన్ సుప్రీం గాడ్.
1: ప్రపంచమంతయు ప్రతి జీవియు భగవంతుని యొక్క ప్రతిబింబముని.
0: ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైన దివ్యత్వము తన యందే ఉన్నదని గుర్తించుకొనలేక మానవుడు ఆ దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనేక విధముల ప్రయత్నములు సలుపుతున్నాడు.
0: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ సచ్ సేక్రెడ్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ హిమ్ ఈజ్ మేకింగ్ సీజరస్ ఎఫర్ట్స్ టు గెట్ అట్ సచ్ డివినిటీ.
1: పెరటిలోనున్న కల్పవృక్షమును గుర్తించక పాలకై పొరుగింటికి పరుగులెత్తేటువంటి వాని వలె తన ఎందున్నటువంటి ఒక దివ్యత్వాన్ని మరచి కేవలము దైవం కోసమే బాహ్య ప్రపంచమునందు వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: లైక్ ఎ పర్సన్ హూ హాస్ ఫర్గాటన్ దట్ దేర్ ఈస్ ఎ సెలెస్టియల్ కౌ విచ్ గివ్స్ సేక్రెడ్ మిల్క్, మ్యాన్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ డివినిటీ ఈజ్ రన్నింగ్ అబౌట్ ఫర్ ఒబ్టైనింగ్ డివినిటీ సమ్వేర్ ఎల్స్.
1: ఇంటి యందు అగ్ని వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరుగునేలా.
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫైర్ బర్నింగ్ ఇన్ యువర్ ఓన్ హౌస్, వై రన్ అబౌట్ ఏ నైబర్స్ హౌస్ ఫర్ గెటింగ్ ఎ లిటిల్ ఫైర్?
1: మానవత్వములో ఉండినటువంటి బలహీనత ఇది.
0: దిస్ ఇస్ ది వీక్నెస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: అవతారములు రెండు విధములుగా ఉంటున్నవి.
0: Avatars are of two types.
1: Okati amsha avataramu, rendavadi purna avataramu.
0: One is partial avatar, which contains only one or two aspects, and the other is full avatar.
1: Samasta jeevulu kudanu amsha avataramule.
0: All the human beings are avatars which are partial.
1: Mamaivamso jivaloke jivabhuta sanatanah, na amsame sarva bhutamuli yendu kudanu unnadani kudanu tanu hecharistu vachadu.
0: He has already cautioned that his own aspect is found in every human being.
1: Aithe ee amsha avataramulu mayaku baddhulai mamattamunu ahamtattamunu అభివృద్ధి పరచుకొని జీవతత్వముతో ఈ జగత్తునందు జీవిస్తున్నారు.
0: బట్ దీస్ పార్షియల్ అవతార్స్ ద లివింగ్ బీయింగ్స్ స్వేడ్ అండ్ కంట్రోల్డ్ బై ఇల్యూజన్ ఫిల్డ్ విత్ మైండ్నెస్ అండ్ ఈగోటిజం దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ అండర్ ద స్పెల్ ఆఫ్ మాయా.
1: పూర్ణావతారములు మాయను వశపరచుకొని మాయకు అతీతమై తమ యొక్క దివ్యత్వమును తాను ప్రపంచమునకు ప్రచరింపజేసే నిమిత్తమై దివ్యత్వంతోనే జీవిస్తూ ఉంటారు.
0: ద ఫుల్ అవతార్స్ హ్యావ్ కంప్లీట్లీ సబ్డ్యూడ్ మాయా ఇల్యూజన్ అండ్ హ్యావ్ ట్రాన్సెండెడ్ మాయా అండ్ దేర్ లైవ్స్ ఎక్స్ప్రెస్ ఫుల్ డివినిటీ ఇన్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్.
1: సమయ స్ఫూర్తి మాయకు భద్రుడైనట్టుగా తాను నటించి మాయకు ఏమాత్రము సంబంధం లేనటువంటి యొక్క దివ్యత్వముతో తాను జగత్తును పాలిస్తుంటాడు.
0: డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టెన్సెస్ హీ మే గివ్ ది ఇంప్రెషన్ దట్ హీఈస్ కంట్రోల్డ్ బై మాయా, బట్ రియలీ హీఈస్ ఆల్వేస్ కంట్రోలింగ్ మాయా అండ్ లివింగ్ ఎ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ మాయా.
1: రామావతారము మాయకు లోబడినట్టుగా నటించి ఈ జగత్ కళ్యాణ నిమిత్తమై ధర్మమును తాను ఆచరించి అనుభవించి జగత్తుకు అందిస్తూ వచ్చాడు.
0: రామావతార ఫర్ ఎగ్జాంపుల్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మాయా, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్, ఫర్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ది వరల్డ్.
1: కృష్ణావతారం అట్టు కాదు, మాయను తన ఆధీనంలోంచుకొని.
0: కృష్ణావతార ఈజ్ నాట్ లైక్ దాట్, హీ హాస్ ఆల్వేస్ హెల్డ్ మాయా.
1: లీలావతారంగా ప్రచరిస్తూ వచ్చాడు.
0: హిస్ లైఫ్ వాస్ ద లైఫ్ ఆఫ్ లీలావతార. అందుకే
1: వ్యాసుడు అనేక పర్యాయములు భాగవతమునందు లీలామానుష విగ్రహ అని హెచ్చరిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత వ్యాస హెస్ ఎక్స్టోల్డ్ కృష్ణ యాజ్ లీలా మానుష విగ్రహ, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్లేఫుల్.
1: భాగవతం అంతా కూడాను కృష్ణుని యొక్క గుణగణములను ప్రచురిస్తూ తన యొక్క లీలా మహత్తరమైన తత్వములను జగత్తుకు ప్రబోధిస్తూ ఆనందపరుస్తూ వచ్చినటువంటిది.
0: భాగవత హ్యాస్ ఎక్స్టోల్డ్ ద లార్డ్ అండ్ హిస్ ప్లేఫుల్ యాక్టివిటీస్ విచ్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ద ఎంటైర్ వరల్డ్.
1: కనుక కృష్ణావతారం నందు తమ యొక్క తత్వమును ఆచరణయందే కాక ప్రబోధనయందు ప్రచారములయందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని ప్రపంచమునకు అందిస్తూ వచ్చాడు.
0: లార్డ్ కృష్ణ హాస్ గివన్ ద మెసేజ్ నాట్ మెయిర్లీ బై ప్రాక్టీసింగ్ బట్ ఆల్సో బై గివింగ్ ద ఎక్స్ట్రాడినరీ టీచింగ్స్.
1: తాను గుణాతీతుడు,
0: హి హాస్ ట్రాన్సెండెడ్ ఆల్ ద క్వాలిటీస్ అండ్ గుణా.
1: కానీ లోకోద్ధార నిమిత్తమై తాను గుణములు కలిగినటువంటి వాడిగా నటించి తాను ఆచరించి జగత్తును ఆనందపరుస్తూ వచ్చాడు.
0: బట్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ది వరల్డ్ హీ హాస్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది క్వాలిటీస్.
1: ఏది చేసినా జగత్తునకు మంచి కోసం చేస్తూ వచ్చాడని.
0: వాట్ ఎవర్ ద లార్డ్ డిడ్ వాజ్ ఫర్ ద గుడ్.
1: ఇది ప్రపంచం యొక్క మంచి నిమిత్తమే. తాను ఏది చేసినప్పటికీ, ఏది చూసినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ తన కోసం కాదు, జగత్తు కోసం.
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్ ఓన్లీ ఫర్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్.
1: ఈ పరమసత్యమును ప్రపంచం గుర్తించుకొనలేక తమతో పాటు భగవంతుని యొక్క గుణగణములను పోల్చుకుంటూ ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి కొన్ని రకములైనటువంటి కళంకాన్ని చేకూరుస్తూ వచ్చారు.
0: బట్ పీపుల్ నాట్ రికగ్నైజింగ్ దిస్ సేక్రెడ్ ట్రూత్, దిస్ సుప్రీం ట్రూత్, థింక్ దట్ హీఈస్ ఆల్సో లైక్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అండ్ అట్రిబ్యూట్ ఫాల్స్ అండ్ డిఫెక్ట్స్ ఈవెన్ టు
1: భావం తద్భవతి. మానవుని యొక్క భావంను పురస్కరించుకునియే దివ్యత్వాన్ని కూడాను తాము ఆవిరితిగా పరిగ్రహిస్తూ వస్తుంటారు.
0: Divinity expresses itself sometimes to reflect the thinking of the human beings who are with him.
1: Prema amrutamayamu.
0: Love is pure nectar.
1: Madhurati madhuram.
0: It is sweetest among the sweetest things.
1: Itti bhakti rasa prabhavamunu gorinatunti vare gopikalu.
0: Gopikas are those who have drunk this nectarine sweetness of devotion.
1: Kani atti gopikalu ye muktini kani ye jnanamunu kani ye vairagyamunu kani varu aashinchaledu.
0: Such great gopikas never aspired either to have liberation, devotion or anything other than their own pure love.
1: Bhakti ki minchinatvanti yokka daivattamulo undina aanandamu maroka dani enduku kaanarakapoyinadi gopikulaku.
0: Gopikas never saw anything greater than their own devotion. Devotion was the sweetest thing for them.
1: Dinine naradudu పరమ భక్తి అని కూడాను ఒక నూతన పేరును దానికి అందించాడు.
0: దిస్ డివోషన్ ఆఫ్ గోపికాస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ బై నారద యాజ్ పరమ భక్తి, సుప్రీం డివోషన్.
1: ఇట్టి పరమ భక్తి స్వరూపులైనటువంటి యొక్క ఆనాటి భక్తులు పరమాత్మని సన్నిహితునిగా పెన్నిధిగా భావించి అనుభవిస్తూ వచ్చారు.
0: దోస్ గ్రేట్ డివోటీస్ డ్యూరింగ్ దట్ టైమ్ ఆల్వేస్ కన్సిడర్డ్ లార్డ్ as their dear one and enjoy that kind of intimacy and friendship and devotion.
1: Itti bhagavat premanu grolinatvanti yokka gopikalu mattulai unmattulai premanmattulai pichchi vare vale tirugutu vacharu.
0: Gopikas who had drunk deep this nectarine sweetness of devotion were full of intoxicated devotion. They were overwhelmed with almost devotion of madness and
1: bhavanamulu vadani vanamulalo praveshistu vacharu.
0: They entered into various houses and even entered into forests.
1: Krishnani yokka murali gaanamulu vinnantadu maatramane varu maimarustu vacharu.
0: The moment they heard the sweet music from the flute of Krishna, they forgot themselves.
1: Bhagavantudu shabda brahma swarupudani gurtistu vacharu gopikalu.
0: Gopikas recognized that God is the very embodiment of sweet sound.
1: Jagattunandu kaliginatundi samasta padarthamulu kodanu varu vismaristu vacharu.
0: They gave up everything else relating to the world.
1: Dhanamanaga kevalam grantha parichayam kadani.
0: When you say wisdom, it is not acquaintance with books.
1: జ్ఞానమనగా కేవలము అనేక విషయములను సంస్కరింపజేసి పరిశోధించి అందుకున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి వస్తువు కాదని.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నాలెడ్జ్ ఆబ్టైన్ ఆఫ్టర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ లుకింగ్ ఇన్ టు వేరియస్ థింగ్స్.
1: ఇవన్నీను కేవలము పదార్థ ప్రజ్ఞానములే తప్ప పరార్థ ప్రజ్ఞానము కాదని.
0: ఆల్ దిస్ ఈస్ నాలెడ్జ్ రిలేటింగ్ టు ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్, నాట్ ది ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్.
1: జ్ఞానమనగా ఏకాత్మ భావమే జ్ఞానమని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: దే ఫర్మ్లీ బిలీవ్ దట్ రియల్ విజ్డమ్ లైస్ ఇన్ కన్సిడరింగ్ యూనిటీ ఆఫ్ ఆత్మ.
1: మాకు సర్వము కృష్ణుడే.
0: ఫర్ అస్ ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: మా పెన్నిధి, మా సన్నిధి, మా మిత్రుడు, మా శత్రుడు, సర్వము మా కృష్ణుడే.
0: అవర్ వెల్త్, అవర్ ప్రాస్పరిటీ, అవర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓన్లీ
1: కృష్ణ. పరము కూడాను మా కృష్ణుడే.
0: This world and the other world, both of them we find only in Krishna.
1: కనుక ఇట్టి ఏకాత్మ భావమును వారు అనుభవిస్తూ వచ్చారు.
0: This kind of unity of feeling they enjoyed always.
1: కృష్ణుని యొక్క వియోగమును సహించలేకపోతూ వచ్చారు.
0: They could never bear the separation from the Lord.
1: ఇట్టి గోపికల యొక్క హృదయము జడ చైతన్యములనేటువంటి భేదభావమును కూడాను విస్మరిస్తూ వచ్చారు.
0: Their hearts did not know what is inert and what is full of life.
1: Rendintini kudanu samatvanga bhavistu vacharu.
0: They always considered both as equal, the same.
1: Ide sthita prajna lakshananga gopikalu anubhavistu vacharu.
0: In this way they enjoyed the qualities of sthita prajna, a steady one.
1: Ivi vrutchamule ee maatadagalava అనేటువంటి విచారణ వారికి లేకపోయింది.
0: దే నెవర్ హ్యాడ్ ది కైండ్ ఆఫ్ థింకింగ్ దీస్ ఆర్ ఆల్ ట్రీస్ కెన్ ఐ స్పీక్ టు దీస్ ట్రీస్ కెన్ దే టాక్ టు మీ
1: ఇవి పొదలే ఇవికి నోరు గలదా అని కూడా వారు విచారణ చేయలేదు.
0: దే నెవర్ ఈవెన్ థాట్ వెదర్ దీస్ ఆర్ ఆల్ బుషస్ డూ దే హ్యావ్ ఎ మౌత్
1: ఇవి పుష్పములే ఇవి మాతో జవాబులు చెప్పగలవా అని కూడా నువ్వు పరిజ్ఞానం వారికి లేకపోయింది.
0: దీస్ ఆర్ ఆల్ ఫ్లవర్స్ కెన్ దే గివ్ ఎనీ రిప్లై టు అవర్ క్వశ్చన్స్.
1: విశ్వం విష్ణు స్వరూపం సర్వం కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంగా భావిస్తూ వచ్చారు గోపికలు.
0: గోపికాస్ కన్సిడర్డ్ ద ఎంటైర్ యూనివర్స్ యాజ్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఎక్కడికి పోయినప్పటికీ కృష్ణుడెక్కడ కృష్ణుడెక్కడ కృష్ణుడెక్కడ ఈ భావం తప్ప అన్య భావములు వారి హృదయంలో ఏమాత్రం కూడా కదలలేదు.
0: దేర్ హార్ట్ వాజ్ filled with only one feeling and the feeling is Krishna. Where is Krishna?
1: Bhagavatamnandu chakkani okati aadarsham chupistu vachadu Potana.
0: Potana has beautifully brought out this particular thing in his Bhagavata.
1: Gopikalu Krishnuni kaanaleka aneka vidhamula paritapam cheta parugulu ettukoni potunnaru.
0: Gopikas were running aspiring to meet Krishna. Where is our Krishna?
1: Brindavanamulo praveshincharu.
0: They entered Brindavan.
1: Nallanivadu Padma nayanam gulavadu Nallanivadu Padma nayanam gulavadu కృపారసంబుపై చల్లిడివాడు మౌళి పరి

0: లేడుగదమ్మ చెప్పరే.
1: హీస్ ఎ డార్క్ వన్, హిస్ ఐస్ ఆర్ లైక్ లోటస్ అండ్ హీ ఆల్వేస్ షవర్స్ ది జ్యూస్ ఆఫ్ కంపాషన్ అన్ ఆల్ ఆఫ్ అస్ అండ్ హిస్ ఫేస్ ఇస్ వెరీ స్వీట్ ఫుల్ ఆఫ్ స్వీట్ స్మైల్స్. ఓ జాస్మిన్ ఫ్లవర్స్, హ్యాస్ హీ నాట్ హిడెన్ ఇన్ ద బుషస్ అరౌండ్ యూ? డోంట్ యూ టెల్ అస్ whether that dark one, the sweet one, has come and hidden himself in the bushes.
2: Chuchara sarvakala sarvavasthali endu kudanu krishna chintayindi vaari hrudayamnu apitam gaavinchukunnatundi gopikalaku krishnu yokka rooparekalu tappa krishnu yokka madhuramainatundi prema tappa anyavu vaaru ee maatram kudanu aashinchaledu anveshinchaledu.
1: Gopikas who have lost their entire hearts and dedicated themselves entirely to Krishna, there was nothing except in Krishna for them. Their life was full of the feeling of Krishna and that alone.
2: Itti madhara amrutamanu aaraginchinatvanti yokka chittamulu maroka padarthamanu ye matram kudanu hrudayaniki hattukonnivaru.
1: The hearts which have enjoyed such great nectarine sweetness will never go in for anything other than the Lord.
2: Adhe Bhagavatam nandu mandara makaranda madhuryamunade.

0: పరిమళమైనటువంటి యొక్క మందార పుష్పం యొక్క మకరందములు గోలినటువంటి తుమ్మెద ఉన్మత్తి పువ్వుల వైపును బొరుకుతున్నా.
1: The bees which have drunk the nectarine sweetness of the flower of mandara, the lotus, would they go in for tasteless, useless flowers and satisfy themselves?
0: ఆకాశామృతములో గ్రోలినటువంటి యొక్క ఈ యొక్క పక్షులు కేవలము ఒక విధమైనటువంటి మురికి వాడల లోపల ప్రవేశించిన
1: దోస్ బర్డ్స్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద స్కై డైరెక్ట్లీ విల్ దే గోయింగ్ ఫార్ ద డర్టీ వాటర్ ఇన్ ద గట్టర్స్?
0: మధురమైనటువంటి మామిడి లేతలను పువ్వులను ఆరగించి ఆనందించేటువంటి యొక్క కోకిలలు అడవి మల్లెల పైన ఆశించున
1: కకూస్ విచ్ విల్ టేక్ అండ్ ఎంజాయ్ ద టెండర్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ మ్యాంగో గ్రోస్ విల్ దే గోయింగ్ ఫార్ ద టేస్ట్లెస్ అండ్ ద యూజ్లెస్ థింగ్స్?
0: చల్లని తెల్లని చంద్రకాంతిని కోరి ఆనందముగా ఆడుకునేటువంటి చకోర పక్షులు కేవలము మంచు పొగులు పైన మనసు పోవునా?
1: ది చకోర బర్డ్ విచ్ ఎంజాయ్స్ ద కూల్నెస్ అండ్ ద సాఫ్ట్నెస్ అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ ద మూన్ లైట్ విల్ దే గోయింగ్ ఫార్ ఎనీథింగ్ అదర్ దాన్ దట్?
0: అటుననే నిత్య సత్యమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు కలిగినటువంటి యొక్క మానవుని యొక్క మనసు దైవ పాద పద్మముల పైన తప్ప అన్య ప్రదేశములకు ఏమాత్రం కూడాను అది పారిపోదు.
1: సిమిలర్ వుడ్ బి ది హార్ట్స్ ఆఫ్ ట్రూ డివోటీస్ హు హావ్ గాట్ ట్రూ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, దే వుడ్ నెవర్ గోయింగ్ ఫార్ ఎనీథింగ్ అదర్ దాన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్.
0: ఈ పవిత్రమైనటువంటి చిత్తములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే గోపికలు.
1: Gopikas were those who had such sacred, pure, sweet hearts.
0: Vrepallalo puttinatunti gopikalu, Krishnuni yokka aanandamrutanni golinatunti gopikalu, Krishnuni anuragamulaku paatrulainatunti gopikalu, Krishnuni aatmaanveshanaku arugudinchinatunti yokka gopikalu, anyamuni emaatram kodanu aashinchaledu.
1: Gopikas who were born in Vrepalle and who have enjoyed the sweet company, the sweet tender love of the Lord Krishna, would never aspire to go in for anything other than Krishna.
0: Kanukane chana chanamu kudanu gopikalu indake parigechidi vaadu Krishnudu.
1: That is the reason why Krishna always went to the houses of gopikalu.
0: Talli enni vidhamulaga kudanu taanu prayatninchinappudini intilo okka chanamaina undeetundi vaadu kaadu Krishnudu.
1: However much Yashoda may put pressure on Krishna, he would always frequent the houses of Gopikas.
0: Vrepalla nundi enni vidhamulaina complaints vachinappudini Vrepallanu matram vadileetundi vaadu kaadu Krishnudu.
1: Any number of complaints might be coming from various houses in Vrepalle, but he would never give up Vrepalle and go to any other village.
0: Aa Vrepalle poorthi kudanu Gopikali yokka premamrutamto nindi undetundi.
1: That village Vrepalle was filled with the sweet devotion of Gopikas and their sweet love.
0: That Gopikal inti nundi kudanu apaharinchetunti venna venna kadadi Gopikaliki hrudiyane.
1: What looked like stealing the butter from various houses was not butter, it was the hearts of Gopikas.
0: Butter anaga pavitramainatuntidi.
1: When you say butter, it is sacred.
0: నిర్మలమైనటువంటిది.
1: It is pure.
0: సున్నితమైనటువంటిది.
1: It is soft.
0: ఇలాంటి హృదయము గోపికల యొక్క హృదయము. గోపికల హృదయాన్ని వ్యాసుడు వెన్నతో పోల్చుకున్నాడు.
1: That is the reason why the hearts of Gopikas were compared to butter by Vyasa.
0: ఒకనాడు గోపికలందరూ కూడా కంప్లైంట్ చేస్తే యశోద చెప్తుండాది కృష్ణునకు.
1: On a particular day, all the Gopikas went and complained to Yashoda, and Yashoda began replying them like this.

0: You are very small to look at, but your mouth is full of the entire village who is full of agog with the complaints.
1: Nooranta venna vasanam, ooranthayu nagadambu, okate raddul, goranta levu bala.
0: O Krishna, your mouth is smelling full of fragrant butter, and the entire village is agog with complaints against you. You, to look at, you are as small as a nail.
2: Anaga, talliki kudanu artham kaanatvanti divyatvanni gopikalaku chuputu vachadu Krishna.
0: Krishna was one that he showed his divinity to gopikas, but his own mother did not know his divinity.
2: Ditti pavitramainatvanti divyatvaniki chinna chinna vishayamulandu kudanu praveshapetti Krishnudu tretayugamunandu ద్వాపరయుగమునందు దివ్యత్వమైనటువంటి దాన్ని జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చాడు.
0: కృష్ణ బ్రాట్ అవుట్ డివినిటీ ఇన్ ఎవరీ స్మాల్ లిటిల్ యాక్ట్ ఆఫ్ హిస్ అండ్ కన్వేర్ దిస్ మెసేజ్ ఇన్ ది ద్వాపర ఏజ్ టు ఆల్ ద పీపుల్.
2: త్రేతాయుగమునందు సత్యధర్మ స్వరూపుడై రాముడు అవతరించాడు.
0: రామ వాజ్ బోర్న్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
2: ద్వాపరయుగమునందు శాంతి ప్రేమ స్వరూపుడై అవతరించాడు.
0: ఇన్ ద్వాపర ఏజ్ ద లార్డ్ వాజ్ బోర్న్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
2: సత్యధర్మ శాంతి స్వరూపాన్ని నాలుగింటిని సమ్మిళితం గావించుకుని అవతరించటం.
0: టుడే ద లార్డ్ ఈస్ బోర్న్ విత్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ట్రూత్ రైటియస్నెస్ పీస్ అండ్ లవ్.
2: ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని ప్రపంచము అంత సులభంగా అర్థం చేసుకోలేదు.
0: The world will not be able to understand so easily the principle of love.
2: Samsaramulaku jagattunuku undinatvanti sannita sambandha bandhavyam kani bedham kani enta varaku unnadaneetu satyanni Bhagavatam chakkaga nirupistu vachindi.
0: Bhagavata has beautifully established and explained the difference that exists between the family and the world.
2: Samsaramu dhanam kosamu, లౌకికమైన సుఖముల కోసము, భోగ భాగ్యముల కోసము, ఆస్తి పర్యాయముల కోసము ఆరాటపడుతూ వచ్చింది.
0: ది సంసార ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆస్పిరేషన్స్ టు హ్యావ్ మనీ, ప్రాస్పెరిటీ, కంఫర్ట్స్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వెల్ఫేర్.
2: ప్రకృతి సర్వమును కూడాను అందిస్తూ వచ్చింది. నేర్చుకున్నటకు గాలి, ఉండుటకు భూమి.
0: Nature provides all these things. For example, to breathe, there is air to live on.
2: Tinutaku annamu.
0: There is earth to live on, there is food to eat, and there is water to
2: drink. Prakrutamainatvanti yokka sahaja dharmamulanu manavudu ee naadu vismaristu vastunnadu.
0: But man is giving up the natural laws and rules.
2: Kutrimamainatvanti yokka sukha santoshamulakai manavudu arulu chastunnadu.
0: Today man is aspiring to have the artificial comforts.
2: Idiye పరీక్షితులకు సుఖుడు బోధించినటువంటి ప్రబోధ.
0: సుఖా టాక్ టు పరీక్షిత్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అలోన్.
2: ఈ ప్రకృతి నిరంతరము కూడాను అహంకార మమకారముల చేతను, ఆడంబరముల చేతను, కామక్రోధముల చేతను నిండి ఉంటున్నది.
0: ది నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ఈగో, ద మైండ్నెస్ అండ్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్.
2: కనుకనే మానవత్వం అనేటువంటిదేని ఈ ప్రకృతి ద్వారా కొంత వేరుపరచి దివ్యత్వంలో ప్రవేశింపచేసినప్పుడే ఈ శాంతి, సహన, ప్రేమ తత్వములు మనకు అలువరుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ పీస్, లవ్ ఓన్లీ వెన్ వన్ సపరేట్స్ హిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద నేచర్ అండ్
2: ప్రేమను ప్రేమ ద్వారానే పొందటకు వీలవుతుంది. కానీ అన్య మార్గముల చేతి ఇది అలవి కాదు.
0: వన్ కెన్ ఎంజాయ్ లవ్ ఓన్లీ త్రూ లవ్, త్రూ నథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్ లవ్.
2: కనుకనే దివ్యత్వాన్ని పొందగోరినటువంటి మానవులు పరమ పవిత్రమైనటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ డివినిటీ యూ హ్యావ్ టు డెవలప్ లవ్, ట్రూ లవ్.
2: ఈ ప్రేమ ఒక దైవ స్వరూపం.
0: దిస్ లవ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆర్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఇది ఫలరహితాన్ని, అని అనుభవించేది.
0: లవ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్
2: ఫలాపేక్ష దీనికి లేదు.
0: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: ఒకటే ఫలము దైవము దైవము దైవం. దైవాపేక్ష తప్ప అన్య ఆపేక్షలు లేదు.
0: True love aspires to have only one thing, and that is God.
2: Aithe atti jeevitamunu ee naadi prapanchamunandu manavudu anubhavinchatuku saadhyamavutunda?
0: Is it possible for man to live such a sacred and pure life today?
2: Dharma samsthapanaarthaya sambhavami yuge yuge. Dharmanu rakshinche nimittamai bhagavantudu avataristhunnadu.
0: God descends down on earth in order to establish righteousness and dharma.
2: Prati manavudu kudunu dharmanni aacharinche nimittamai avataristhunnadu.
0: Every man is being born in order to practice dharma.
2: Dehamu dharma nimittamai vachinatvantide.
0: The physical body is given for practicing dharma.
2: Shariramatyam khalu dharma sadakam. Dharma sadana nimittamai shariram vachindi.
0: Body is given in order to practice dharma.
2: Aithe ఇక్కడనే మనం చక్కగా గుర్తించవలసినటువంటిది.
0: బట్ దేర్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యు హవ్ టు రికగ్నైజ్.
2: ధర్మ రక్షణ కంటే పూర్వము దేహ రక్షణ అత్యవసరం.
0: అండ్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ ఈస్ ఎ ప్రీ కండిషన్ ఫర్
2: దేహ రక్షణ గావించుకున్నప్పుడే ఈ దేహం ద్వారా ధర్మరక్షణ సల్పవచ్చును.
0: ఓన్లీ వెన్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది బాడీ వెల్ యూ కెన్ యూజ్ ది బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: కనుకనే దేహరక్షణ ప్రతి మానవుడికును అత్యవసరం.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ మ్యాన్ షుడ్ పే అటెన్షన్ టు హెల్త్ ఈజ్
2: వెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెట్ హెల్త్ ఈజ్ వెల్త్.
2: అయితే ఈ దేహరక్షణ దేనికోసం? లౌకికమైనటువంటి భోగభాగ్యములు సంపాదించుకునే కోసం కాదు, ధర్మాన్ని రక్షించే కోసం.
0: ఇఫ్ దట్ బి సో, వాట్ ఇస్ ది నీడ్ ఫర్ ప్రొటెక్టింగ్ దిస్ బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ? వాట్ ఇస్ ధర్మ దెన్?
2: మనస్సునందు ఆవిర్భవించినటువంటి యొక్క అభీష్టమును వాక్కునందు ప్రచురింపజేసి వాక్కునందు ప్రచురింపజేసినటువంటి యొక్క ధర్మమును క్రియారూపంలో మనము ప్రపంచానికి నిరూపించాలి.
0: ద ధర్మ ఈజ్ వాట్ ఎవర్ థాట్స్ హావ్ అకర్డ్ ఇన్ యువర్ మైండ్ యూ హావ్ టు స్పీక్ ద సేమ్ థింగ్ అండ్ వాట్ ఎవర్ యూ హావ్ స్పోకన్ యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్.
2: మనస్సు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా
0: థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇఫ్ దే ఆర్ అదే
2: నిజమైన మానవత్వం.
0: That is a true human being.
2: Manasunandu veru matalu kriyu veru veru aina vidhamedemi.
0: If there is some kind of divorce between the thought, word and deed, what kind of person can he be?
2: Teenati manavatrunandu itti triputi siddhi manaku labhinchali.
0: In today's man, the need is to establish this kind of purity of these three instruments.
2: Dharmamu enaatiki nenu nasinchunadi kaadu.
0: Dharma can never be annihilated.
2: Dharma charana matrame chinistu vastundadi.
0: Is only the practice of dharma which declines.
2: Kanuka ee naadu manam dharmamunu aacharinchadaniki taginatundi krushi cheyali.
0: Today we have to make efforts to practice dharma perfectly.
2: Adi nijameinatundi sadhana.
0: That is true sadhana.
2: Ee sadhananaga kevalamu edo japamu jnanamu yogamu ivanni kudunu kevalamu కాలంను సార్థకం గావించుకునే నిమిత్తం ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది అదర్ యాక్టివిటీస్ లైక్ జప, చాంటింగ్ ద నేమ్, మెడిటేషన్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఓన్లీ శాంక్టిఫైడ్
2: జన్మ సార్థకత కోసమని ఈ త్రికరణ శుద్ధి అత్యవసరం.
0: ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ నెసరీ ఫర్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
2: కృష్ణ జననం అనగా కేవలము ఏదో ఎప్పుడో ద్వాపర యుగంలో పుట్టాడని, ఎప్పుడో దీనికి తగినటువంటి యొక్క ప్రబోధన చేసాడని మనం భావించరాదు. క్షణ క్షణమునందు కూడాను ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఆ కృష్ణ భావమును నిరంతరము కూడాను పోషిస్తూ రావాలి.
0: ది బర్త్ ఆఫ్ కృష్ణ నీడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు ఎ పర్టికులర్ ఏజ్ ఆఫ్ ద్వాపర అండ్ హిస్ టీచింగ్ కన్ఫైన్డ్ టు ద్వాపర. ఎవ్రీ మినిట్ ద ఫీలింగ్స్ ఆఫ్ కృష్ణ అండ్ సచ్ సీక్రెట్ థాట్స్ మస్ట్ బి బోర్న్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
2: కృష్ణ అనగా ఏమిటి?
0: What do you mean by Krishna?
2: Eppudu puttadu?
0: When was he born?
2: Aa puttinatundi yokka kaalamunu manam chakkaga vicharana chesthe deeniki sareinatundi yokka sthanam manaku gurtimpukovachchu.
0: The significance of that can be understood only when we know when Krishna was born.
2: Shravana maasam.
0: The month was Shravana.
2: Krishna pachami.
0: The fortnight was the dark fortnight.
2: Ashtami tithi.
0: The day was Ashtami.
2: చీకటి ఇంటిలో, ఇన్ ఎ డార్క్ హౌస్, చీకటిగా ఉండే కృష్ణుడు పుట్టాడు.
0: డార్క్ చైల్డ్ కృష్ణ వాజ్ బోర్న్.
2: అనగా శ్రావణ మాసం. శ్రావణం అనగా ఏమిటి? శ్రవణమునకు ఆనందాన్ని అందించేటువంటిది.
0: ఇన్ ది మంత్ ఆఫ్ శ్రావణ వెన్ యు సే ఇట్ మీన్స్ హియరింగ్ సచ్ థింగ్స్ విచ్ గివ్ రియల్
2: జాయ్. సాధనలు ఎందు మొట్టమొదటి శ్రవణాన్ని ప్రత్యేకంగా హెచ్చరిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై అమంగ్ ది డిఫరెంట్
2: భగవంతుని పొందడానికి నవ విధములైనటువంటి భక్తిలో శ్రవణం మొదటిది.
0: ది ఫస్ట్ అమంగ్ ద నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ టు రీచ్ గాడ్ ఈస్ హియరింగ్ గాడ్. శ్రవణ
1: శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం.

0: ఈ నవవిద మార్గములు యందు కట్టకడపడది ఆత్మ నివేదన. మొట్టమొదటిది శ్రవణము. శ్రవణం చేతనే ఆత్మ నివేదనకు తగినటువంటి అర్హతలు అవుతాము.
1: దేర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్: హియరింగ్, సింగింగ్, రిమెంబరింగ్, సర్వింగ్, ఆఫరింగ్ ది ప్రేయర్ అండ్ వర్షిపింగ్, అండ్ బీయింగ్ దాస అండ్ ఆఫరింగ్ ఫ్రెండ్షిప్, అండ్ అల్టిమేట్లీ సర్వింగ్.
0: దురదృష్టవశాత్తు ఈనాడు మనము లోక సంబంధమైనటువంటి యొక్క కఠినమైన అశుభమైన అశాంతిని కలిగించేటువంటి దీన్ని మనం శ్రవణం చేస్తున్నాము, కానీ సత్యమైన నిత్యమైన మధురమైన అమృతమైన అమరత్వమైనటువంటి యొక్క విషయాన్ని శ్రవణం చేయటానికి మన యొక్క కర్ణములు ఏమాత్రం కూడా సంసిద్ధంగా లేవు.
1: అమంగ్ దీస్ 9 టైప్స్ ది ఫస్ట్ వన్ ఈస్ హియరింగ్, ద లాస్ట్ వన్ ఈస్ ఆత్మ నివేదన. యూ కెన్ సరెండర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు శ్రవణ. అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ హియరింగ్ ఓన్లీ హార్ష్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్.
0: శ్రవణం అనగా ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలు వినటం కాదు.
1: హియరింగ్ ఆర్ శ్రవణ డస్ నాట్ మీన్ హియరింగ్
0: సంబంధించినటువంటి స్మరణే స్మరణ, అది ఏ శ్రవణం.
1: One has to listen to only divine things and divine leelas.
0: కనుకనే ఒక భక్తుడు చెవులకు చెప్పాడు.
1: That is the reason why one devotee
0: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే నీవు సిద్ధమవుదువే కడు శ్రద్ధ తోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటను చెప్పు వేళ వదికగా నుండరేలవో చెవులా. పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు శ్రద్ధమధురే పడు శ్రద్ధ తోడ.
1: ఓ ఎస్, వెన్ యూ వాంట్ టు హియర్ సమ్ యూజ్లెస్ థింగ్స్ అండ్ సమ్ కంప్లైంట్స్ అబౌట్ అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్, యూ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
0: గాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేలవో చెవుల.
1: దేర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్ దీస్ టూ ఇయర్స్. దే డోంట్ కాన్సన్ట్రేట్ టు లిసన్ వెన్ స్వీట్ టేల్స్ అబౌట్ ద లార్డ్ ఆర్ నరేటెడ్.
0: ఈ కలియుగ ప్రభావం చేత ఇతరుల యొక్క తప్పులను గురించినటువంటి విషయాలే మనము శ్రవణం చేస్తున్నామే కాని పవిత్రమైనటువంటి యొక్క దివ్యనామమును మనము శ్రవణం చేయడానికి ఏమాత్రం కూడా మనము తగిన కృషి చేయటం లేదు.
1: వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ స్వీట్ స్టోరీస్.
0: కన్నులు ఎందుకోసం ఇచ్చాం?
1: వై ఆర్ ఐస్ గివెన్ టు అస్?
0: కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందులుక.
1: Why are eyes given? Do you know? Is it to see every
0: night? Kaadu, kaadu, Kailasa vasu nee kannulara ganchendukura.
1: It is only to see the Kailasa vasa, the Lord Ishwara.
0: Ponduga padamulu ichinadu enduko sandulu gondulu tirugutaka?
1: Have you been given legs in order to move street after street?
0: Kaadu, kaadu, nandi vahanani mandiramuniki edinchukura.
1: It is only to go to the temple of the Lord and sanctify
0: ఈ విధంగా మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవారాధనలు ఎందే అంకితం గావించే నిమిత్తమే అందించినటువంటి.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ ఆర్ గివెన్ బై ద లార్డ్ ఇన్ ఆర్డర్ టు యూజ్ అండ్ డెడికేట్ దెమ్ టు ది లార్డ్ హింసెల్ఫ్.
0: కనుక ధర్మ సంస్థాపన అనేగా ఏమిటి? మన అంగములు ఏ ఏ కార్య నిమిత్తమై ఏ ఏ నిమిత్తమై అందించాం ఆయా కార్యములు ఎందు దీన్ని ప్రవేశపెట్టడమే ధర్మం.
1: When you say dharma samsthapana or following dharma, using all the limbs,
0: manchini chudu,
1: for which it is meant,
0: manchini maataadu, manchini vinu, manchini tarachu, manchi pradeshamulaku po, manchi panulu cheyi.
1: Say good, hear good, talk good, go to good places, do good things, think good. These are all very essential.
0: Ee good, manchi manchi ante deenini manchi ani manam nirnayinchagalam.
1: When you say good, what do you mean by this good? What is really good?
0: Evaro idi manchi cheyante adi kaadu manaku manchi.
1: It is not upon the word of someone else we will have.
0: Devudanaga veru deshamandaru ledu, devudanaga tana dehamandi.
1: When you say God, God doesn't dwell in some distant world, he is in your own body.
0: Paapamanaga veru paradeshamulu ledu, taanu cheyu panalu tagiyindu.
1: Sin is associated with the action that you perform. It doesn't exist in some other country.
0: Kabatti niyande nee yokka prabodham neeku abhivruddhi kavali.
1: The teachings will have to emerge from within you.
0: Adi conscience dani prakaram nee nadachu.
1: You have to follow your conscience.
0: Dani nee anusaristu vaste tappaki ee vidhamainatuvanti yokka doshamulu nee aacharinchadaniki poonukovu.
1: You will not commit any mistake if you carefully follow యువర్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే దేవుడు ఎక్కడ, వేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్ అని మనం కొంచెం ప్రశ్న వేస్తే లోపల నుంచి అంతర్వాణిగా వస్తుంది, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్నం చతుర్విధం అని చెప్తున్నా. అహం వైశ్వానరో భూత్వ, ఓ పిచ్చి మనిషి, నేను నీయందే ఉంటున్నాను, నీవు తినేటువంటి ఆహారం అంతా నేను జీర్ణింపజేస్తున్నాను, జీర్ణింపజేసి నేను అనుభవించటం లేదు, సర్వాంగానికి సప్లై చేస్తున్నాను అని చేస్తున్నాడు.
1: When you question yourself, where is God, the answer comes from within, that I am in the form of Vaishwanara in your own stomach, I digest all the food that you partake and I don't keep it for myself, I supply the strength to the entire body and to all the limbs.
0: Kalukane manaku che reply, aham vaishwanaro bhutva, nene.
1: The reply is that I am in the form of Vaishwanara.
0: Kalukane shravana masam anetundi ee shravanamulaku ఈ యొక్క దేహమును సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవటానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ మంత్ ఆఫ్ శ్రవణ మీన్స్ హియరింగ్ గుడ్ థింగ్స్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ అండ్ యూజింగ్ ది లింబ్స్ టు రీచ్ ది లార్డ్.
0: కృష్ణ పక్షమి, పక్షం ఏమిటది, కృష్ణపక్షం అనగా చీకటి, రాత్రి వేళ ఇప్పుడు వెళ్ళలేదు, చీకటి.
1: ది ఫోర్త్ నైట్ ఈస్ డార్క్ ఫోర్త్ నైట్. During the night, there will be no stars seen.
0: Ashantrooni prakanti, prakantrooni paramjyoti, paramjyoti paramatma swarupam. Cheekatilone velugaku vilu untunnadi kani velugulo velugaku viluva ledu.
1: In peacelessness itself, peace finds its own value. In darkness alone, you have got value for light.
0: Kanuka ee Krishnudu ee lokamanta ashanti anetundi adharmamto nindinappudu aa ashantilone puttadu.
1: When you say Krishna was born in the dark fortnight, in the world which is full of strife-torn world and fear-ridden world, Krishna is born as the very embodiment of peace in order to restore peace in the world. The day is 8th day Ashtami.
0: Anaga nasta kashtamulaku aadharamainatundi Ashtami ani lokulu yokka bhavamu.
1: The world considers that Ashtami is known for all types of
0: anaga jagatulaku nashta kashtamulaga undinatundi paristhiti endu eppudu nashta kashtamulu vastayi dharmamunu visvarinchinappude nashta kashtamulu manaku vastunnayi.
1: When do people face all types of loss and troubles? Only when they give up dharma they will be facing all types of loss.
0: Dharmamunu nashta kashtamulanu pariharam gavinchi
1: saving us from loss,
0: cheekadi dooramu chesi
1: making darkness distant from us,
0: అజ్ఞానమును పటాపించను గావించి,
1: tearing the veil of ignorance,
0: విజ్ఞానమును బోధించే నిమిత్తమై,
1: in order to teach the words of wisdom,
0: శ్రవణం ద్వారా,
1: through hearing,
0: కృష్ణుడు లోకములో అవతరించాడు.
1: God Krishna has taken his birth in this world.
0: కనుకనే మొట్టమొదటి శ్రవణము అర్జునుకి గావించాడు భగవద్గీత శ్రవణం.
1: That is the reason why Lord Krishna gave Arjuna
0: అక్కడ
1: teaching of Bhagavad Gita.
0: మాత్రం భవసవ్య సాచి, నిన్ను నిమిత్తంగా పెట్టుకుని ఈ జగత్తుకు ఈ యొక్క పవిత్రమైన పదార్థాన్ని అందిస్తున్నాను.
1: Even then, Lord declared, I am using you only as an instrument and I am doing the entire work and I am teaching to the entire world.
0: కనుక దైవము సమస్త బోధలు కూడాను సమస్త ప్రచారములు కూడాను ధర్మ సంబంధమైనవి, ప్రేమ సంబంధమైనటువంటివి.
1: All the teachings of the Lord are therefore associated with dharma and love.
0: Kanukane ikkada hrudayaniki oka vidhamainatundi yokka jeevatattvanga pravadarshistu vachadu.
1: The heart is associated with the jeevatattva.
0: Gopikalu koraadu,
1: gopikas aspired.
0: Krishna neeva nallani vaadu.
1: Gopikas prayed, O Krishna, you are dark one.
0: నా కాళింగి మడుగు మహా మాలిన్యమైనటువంటిది, అది కూడా పూర్తి నీకంటే ఇంకా నల్లగా ఉంటుండాలి.
1: ది పాండ్ ఆఫ్ వాటర్ ఇన్ కాళింగ వాస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్, డార్కర్ దాన్ యూ.
0: ఆ కాళింగి మడుగు లోపల నీ నీడను చూడాలంటే అది నలుపు, నీవు నలుపే, నా కన్నులు చూసేటువంటి యొక్క మధ్యలో ఉన్నటువంటి గుడ్లు నలుపే.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఇమేజ్ ఇన్ దట్ వాటర్, వాటర్ ఇస్ డార్క్, యు ఆర్ డార్క్, and our eyeballs are also dark.
0: ee moodu nallandaniyendu nee yokka roopani nee reethiga darshinchagalanu.
1: When all these three things are dark, how can I get a reflection, an image of you?
0: Neevu kaalingi madugu parishuddham cheyavani nenu neeku cheppanu.
1: I don't ask you to purify
0: this paper. Neeku enduku
1: Why should I bother you with this?
0: నీ రూపు అంతకంటే మార్చుకోనక్కర్లేదు.
1: I don't even ask you to change your form.
0: నా కన్నుల యొక్క దృష్టిని కూడా నీవు మార్చనక్కర్లేదు.
1: You don't even change the color of my eyebrow.
0: ఎందుకనగా నీ సుందర విగ్రహాన్ని చూచినటువంటి నేత్రములు నావి.
1: Because my eyes are so fortunate that they have seen your beautiful
0: కనుక నా దృష్టిని కూడా నీవు మార్చవద్దు.
1: Don't change my even vision.
0: ఆ యొక్క కాళింగి మడుగునందు కనిపించేటువంటి యొక్క ఆకాశం రంగు మాత్రం తెల్లదిగా చేయి. ఆ తెల్లది అంటూ నీ నల్లని రూపము బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా కనిపిస్తుంది.
1: అవర్ ఓన్లీ ప్రేయర్ ఈస్ యూ చేంజ్ ది స్కై ఇన్ టు వైట్ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద వాటర్స్. అగైన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వైట్ స్కై యువర్ డార్క్ ఫార్మ్ విల్ బి వెరీ ఈజీలీ సీన్.
0: అనగా నా మానస సరోవరమే ఒక కాళింగ మర్దనం.
1: మై ఓన్ మైండ్ ఈస్ కంపేర్డ్ టు ది పాండ్ ఆఫ్ కాళింగ.
0: కోరిక అనేటువంటి అనేక శిరస్సులు కలిగినటువంటి కోరికలు అదే ఒక కాళీయుడు.
1: ది కాళీ సర్పెంట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ది డిజైర్స్, థౌసండ్స్ ఆఫ్ డిజైర్స్
0: మనస్సులో ప్రవేశించింది.
1: వెన్ దీస్ డిజైర్స్ ఎంటర్ ఇన్ టు అవర్ మైండ్,
0: ఇదే మానస సరోవరము.
1: అండ్ ఇన్ దిస్ పాండ్ ఆఫ్ మైండ్,
0: ఆ కోరికల యొక్క మాలిన్యం అంతా ఇందులో వదిలిపెట్టింది.
1: దీస్ డిజైర్స్ డర్టీ దిస్ పాండ్ ఆఫ్ మైండ్.
0: ఆ యొక్క కాళింగ మడుగునందు నీ యొక్క ప్రతిబింబము నేను దర్శించలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ యువర్ ఇమేజ్ ఇన్ దట్ మైండ్.
0: కనుక నా మనసును నీవు పరిశుద్ధం ఏమి చేయనక్కర్లేదు.
1: యు డోంట్ ఈవెన్ ప్యూరిఫై మై మైండ్.
0: ఈ మనసునందు ప్రతిబింబించేటువంటి నా హృదయాన్ని శుద్ధిగా చేయమన్నాడు.
1: యు ఓన్లీ ప్యూరిఫై ది హార్ట్ విచ్ రిఫ్లెక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇన్ మై మైండ్.
0: శుద్ధి అత్యవసరం మానవులకు అని ఇక్కడ గోపికలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: The teachings of Gopikas is that for man, purity of heart is essential.
0: అదే తీర్థుండాల్ వారు కూడా చిత్త శుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని చిక్కిరమే ఉందరుమా రామరామ అన్నాడట. చిత్తశుద్ధి అనగా చిత్తశుద్ధి అత్యవసరమే, అప్పుడే నీ పూజ సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్ యువర్ వర్షిప్ బికమ్స్ శాంక్టిఫైడ్ అండ్ ఇట్ బికమ్స్ ఎఫెక్టివ్ అండ్ ఎఫికేసియస్.
0: ఈ యొక్క మానస సరోవరం నందు చాలా భయంకరమైనటువంటి సరోవరము.
1: ది పాండ్ ఆఫ్ అవర్ మైండ్
0: ఇది పెద్ద సముద్రం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ
0: బీరిలో వచ్చిపోయేటువంటి అలలకు ఏమాత్రం కూడా అంత్యం లేదు.
1: ది వేవ్స్ ఆఫ్ డిజైర్స్ సీజనస్లీ కమ్ అండ్ డిస్టర్బ్ ద మైండ్.
0: కావలసినన్ని అలలు వస్తున్నాయి.
1: నంబర్ ఆఫ్ వేవ్స్ కమ్,
0: కానీ దాని అట్టడుగునే ఉంటుంది అది నీ యొక్క రూపం అనే నామము, నామం అనే రూపం.
1: But deep inside in this ocean is the precious gem of your name.
0: Ade neevu muthyamu vanti vaadu Krishna.
1: O Krishna, you are something like a beautiful pearls.
0: Dehamulo mukhamunaku mukku chaala pradhanamainatundi.
1: In the face the most important limb is nose.
0: Mukhamu kannulu enta baagu unde appudiki mukku maatram saralekapothe andamanta chedipothundi.
1: The face may be otherwise beautiful, but if the nose is not quite appropriate and all right, the entire beauty
0: కనుకనే కృష్ణుని యొక్క అందమునకంతా కూడాను

0: ఇవన్నీ ఉన్నాయి. కాని నాసాగ్రే నవమౌక్తికం, ఆ ముక్కులో ఉండేటువంటి ఒక ముత్యము నీ అందాన్ని అంతా చక్కగా దుర్రుకుంటుంటుంది.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ కృష్ణ ఆర్ బ్యూటిఫుల్, బట్ ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ద పెర్ల్ విచ్ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ నోస్ ఈజ్ మేకింగ్ యువర్ ఫారం.
0: కనుక నీవు ముత్యము వంటి వాడు,
1: యు ఆర్ సంథింగ్ లైక్ ఎ పెర్ల్.
0: ముత్యము సులభంగా చిక్కేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్.
0: లోతైన సముద్రంలో ఉంటుండాలి.
1: Pearls are found deep inside the ocean.
0: లోతైన సముద్రంలో మునిగి దానిని తీసుకోవాలంటే ఏ యొక్క మహనీయులకో ఇది సాధ్యమవుతుంది.
1: ఓన్లీ ఫార్చునేట్ గ్రేట్ సోల్స్ విల్ బి ఏబుల్ టు ఎంటర్ డీప్ ఇన్ టు ది ఓషన్.
0: మాకు ముత్యం వంటి వాడు లభించావు.
1: ఓ కృష్ణ, వి హావ్ ఫౌండ్ యూ.
0: ఈ సంసార సాగరంలో నిన్ను చూసి మేము ఆనందిస్తున్నాము.
1: ఇన్ దిస్ ఫ్యామిలీ లైఫ్ ఇన్ ది వరల్డ్ ఓన్లీ బై సీయింగ్ యూ we are enjoying our
0: life. We మా ప్రాణమును బ్రతికించుకుంటున్నాము.
1: We have been able to live only because we are seeing you.
0: కనుక నీవు తిరిగి మా హృదయాన్ని వదిలిపోవడానికి సాధ్యం కాదు.
1: ఓ కృష్ణ, యూ విల్ నాట్ బి ఏబుల్ టు, యూ కెనాట్ లీవ్ అవర్ హార్ట్స్.
0: తిరిగి మేము దక్కించుకోలేము.
1: వన్స్ యూ లీవ్ అవర్ హార్ట్స్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ యూ బ్యాక్.
0: చిక్కిన దానిని దక్కించుకోవటమే మహా అదృష్టము.
1: It is a great good fortune if one can save God what he has got in his own.
0: దీనిని యోగక్షేమం వహామ్యహం అన్నారు భగవద్గీతలో. యోగం అనగా అపురూపమైనటువంటి దాన్ని మనం సంపాదించుకోవటం.
1: ఇన్ భగవద్గీత దిస్ హెస్ బీన్ రెఫర్ టు యోగ అండ్ క్షేమ. యోగ రెఫర్స్ టు ఒబ్టైనింగ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్,
0: సంపాదించుకున్నటువంటి దానిని రక్షించుకోవటమే క్షేమం.
1: సేఫ్ గార్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ వాట్ యూ ఆల్రెడీ గాట్, దట్ ఈస్ క్షేమ.
0: కనుక నీవు మాకు లభించావు, దీనిని మేము దక్కించుకునేటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని గోపికలు ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ప్రే, కృష్ణ బ్లెస్ us with the capacity that we may safeguard you. Somehow have been able to get you. Let us protect you.
0: దీనిని మీరా కూడా చెప్పింది. కడలిల్ కుళిత్తరు ముత్తెత్తేనే కైనడు విడివాయో కరుణయే పురివాయో. ఏదో నీకు ఈ సముద్రమునందు అనేక విధమైనటువంటి కష్టములు ఉంది, మేము ఈ ముత్యాన్ని తీసుకున్నాం. ఇది కైనడు విడివాయు, మా చేతి నుంచి జారిపోకుండా చూసుకోమని.
1: మీరు ఆల్సో డిక్లేర్డ్ సచ్ ప్రెషియస్ పెర్ల్ విత్ గ్రేట్ డిఫికల్టీ వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రమ్ ద ఓషన్. లెట్ us నాట్ స్లిప్ ఫ్రమ్ అవర్ ఓన్ హ్యాండ్స్ బై ఎనీ మిస్ ఫార్చ్యూన్.
0: కనుక సంసారమే ఒక పెద్ద సముద్రము.
1: దిస్ వరల్డ్ అండ్ ఫ్యామిలీ మే బి కంపేర్డ్
0: మన ఆశలే డిక్షన్ ఒక విధమైన అలలు.
1: Our desires are waves.
0: Mana yokka bhavalantapudu oka lotainaatvanti yokka idi.
1: Our feelings may be compared to those deep
0: indulo raga dveshamla idi musallu anekra timingalalu untunnayi.
1: There are a number of crocodiles sharks in the ocean.
0: Deenilo tirigi samanyamaina manavulu bharinchukotam kashtam.
1: Ordinary human beings may not be able to stand all this.
0: Okka nee naamame సర్వమును రక్షిస్తుంది అన్నారు.
1: ఓన్లీ యువర్ నేమ్ కెన్ గివ్ అస్ ఆల్ ప్రొటెక్షన్.
0: కనుక గోపికల భక్తిని కేవలం ఏదో ప్రాకృతమైన వాసనలుగా మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: వీఆర్ టుడే కన్సిడరింగ్ డివోషన్ ఆఫ్ గోపికాస్ ఇన్ ద వర్ల్డ్లీ సెన్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: వారి చిత్తములు ఎట్టి విషయములు ఎందుకు ప్రవేశించేటువంటిది కాదు.
1: దేర్ హార్ట్స్ వుడ్ నెవర్ గో ఫార్
0: విషయవాదులు. వారికి అత్యంత దూరం.
1: ది ఓన్లీ డిజైర్స్ వర్ ఆల్వేస్ విశ్వేశ్వర
0: వాసనే వారికి సన్నిహితం.
1: దే ఆల్వేస్ హ్యాడ్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్స్ డిజైర్ ఆఫ్ గాడ్.
0: ఈ విశ్వమునంతా కూడా వారు విష్ణు స్వరూపంగా భావించుకున్నారు.
1: దే కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక దివ్యత్వాన్ని మనం దర్శించాలనుకుంటే ఎక్కడో ఒక ప్రదేశమునకు పోనక్కర్లేదు మనం.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్ యూ నీడ్ నాట్ హ్యావ్ టు.
0: మన దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే అక్కడే మనకు దివ్యానందం మనకు ఆవిర్భవిస్తుంది.
1: ఇన్ట్రావర్ట్ యువర్ విజన్, యూ గెట్ ది డివైన్ జాయ్ ఫ్రమ్ విత్ఇన్.
0: గోపికలు,
1: గోపికాస్ షుడ్ నెవర్ గో ఫార్
0: విషయవాదులు. వారికి అత్యంత దూరం.
1: ది ఓన్లీ డిజైర్స్ వర్ ఆల్వేస్
0: విశ్వేశ్వర వాసనే వారికి సన్నిహితం.
1: They always had very

0: ఫ్రమ్ వితిన్. గోపికలు, గోపికాస్ సగుణ నిర్గుణమును ఏమాత్రం కూడా విశ్వసించక సాకారమును మాత్రమే వారు ఆశిస్తూ వచ్చారు.
1: దే ఆర్ నాట్ బాదరింగ్ దెమ్సెల్స్ విత్ సగుణ డివోషన్, నిర్గుణ డివోషన్.
0: నిరాకారము సాధ్యం కాదు.
1: వితౌట్ ఫార్మ్ యూ కాంట్ ఈజ్ ది ఫార్మ్లెస్.
0: కనుక మాకు సాకారమే కావాలి.
1: We want the formful God.
0: ఈ సాకారంలో మా ఆకారం లీనమైపోవాలి.
1: Let our bodies merge in the
0: అదే మాదిలో నిరాకారం అన్నారు.
1: And that itself is nirakara.
0: మా ఆకారాన్ని మేము మార్చడమే నిరాకారం అవుతుంది.
1: If we forget our own bodies and our own
0: మా ఆకారం పై లక్ష్యం పెట్టుకుని నిన్ను నిరాకారంగా చూడాలంటే ఇది సాధ్యమవుతుందా?
1: If we are full of the body consciousness and get a vision of nirakara formless, how can we get it?
0: మా ఆకారాన్ని మనం మర్చిపోవాలి, అదే సరే నిరాకారం.
1: We should forget our own bodies. That itself is a vision of the formless God.
0: ఒక్క ధ్యానం వల్ల కానీ, జపం వల్ల కానీ, తపం వల్ల కానీ దైవత్వం సభ్యమవుతుందనుకోవటం కేవలం ఒక భ్రాంతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇల్యూజన్ టు థింక్ దట్ వీ కెన్ గెట్ గాడ్ బై మెడిటేషన్ అండ్ బై చాంటింగ్ ది నేమ్.
0: అప్పటికప్పటికి మాత్రమే ఒక శాంతిని చేకూర్చవచ్చు.
1: దట్ గివ్స్ యూ ఏ మొమెంటరీ జాయ్.
0: నిత్యానందం మనకు లభ్యం కావాలంటే మన ఎందున్నటువంటి యొక్క దివ్య భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్
0: అయితే దానికి కొన్ని సరైనటువంటి ఒక వాతావరణం కూడా అనుకూలం కావాలి.
1: యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ వితిన్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ సూటబుల్ ఫర్ దాట్.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క వాతావరణంలో ఒక పవిత్రమైన సన్నిధి ఎందు మాత్రమే మనకు చేకూరుతాయి.
1: యూ కెన్ గెట్ సచ్ డివైన్ వైబ్రేషన్స్ ఓన్లీ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది డివైన్ లార్డ్.
0: ఇతరత్ర మనకు ఇలాంటి అవకాశం మనకు లభ్యం కాదు.
1: ఎల్స్వేర్ యు కాంట్ గెట్ సచ్.
0: అందుకోసమే పూర్వులైనటువంటి యొక్క తపస్వికులు అరణ్యానికి వెళ్లి ఏకాంతమైనటువంటి స్థానంలో కూర్చొని దివ్యమైనటువంటి యొక్క వాతావరణాన్ని వాళ్ళు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ సేజెస్ అండ్ గ్రేట్ మన్స్ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఎక్స్పెక్టింగ్ దేర్ ఎ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ సో దట్ దే కెన్ డూ పెనన్స్ పీస్ఫుల్లీ.
0: అనగా గ్రామములు యందు మన దృష్టి, మన శ్రవణము అపవిత్రం కావించుకుంటున్నామనే ఉద్దేశంతో వారు ఆ విధమైనటువంటి ఒక బలహీనతలో వెళ్లారు.
1: దే యూస్ టు గో టు ఫారెస్ట్ ఫియరింగ్ దట్ దేర్ విజన్ అండ్ దేర్ హియరింగ్.
0: మనము అడవులకు పోనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ గో టు ఫారెస్ట్.
0: మన యొక్క హృదయం అనేటువంటి దాని అంటే నిరసించినటువంటి యొక్క దివ్యాత్మ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద డివైన్ ఆత్మ విచ్ ఈస్ విత్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ఈనాడు అడవికి పోయి నీవు కూర్చున్నా నీ బుద్ధి వచ్చి ఊర్లో సంచరించవచ్చు.
1: టుడే యూ మే గో టు ఫారెస్ట్ బట్ యువర్ మైండ్ మే రన్ ఇన్ టు ద సిటీస్.
0: కనుక అది ఫారెస్ట్, ఇది ఫారెస్ట్. అదే నీ హృదయం.
1: దట్ ఈజ్ ఎ ఫారెస్ట్ బట్ ఇఫ్ యూ వాంట్ రియలీ గెట్ రెస్ట్ ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ యువర్ ఓన్ హార్ట్. ఫారెస్ట్
0: నీ యొక్క శాంతి నీ ఎందే ఉన్నది కానీ బయట లేదు.
1: Peace is within you. You can get peace.
0: ఇది పవిత్రమైన ఒక సన్నిధి యందు ఒక వాతావరణం నందు మరింత ఈ శాంతి అభివృద్ధి చేసుకోవచ్చు.
1: దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ విచ్ యూఆర్ ఏబుల్ టు గెట్ హియర్ యూ కెన్ డెవలప్ ఎ లాట్ ఆఫ్ పీస్.
0: కనుక అవతారముల యొక్క తత్వం నందు సులభమైన మార్గము, తీయనైన మార్గము, మధురమైనటువంటి అనుభూతులు ఒక కృష్ణావతారం నందు మాత్రమే అధికంగా కనిపిస్తూ వచ్చాయి.
1: In Krishnavatara, there were such sacred, sweet, most divine experiences.
0: అట్లని అన్య అవతారములంతా కూడాను పనికిమాలినవని అనుకోకూడదు.
1: Just because of that, you should not consider the other avatars as
0: ఆయా సమయస్ఫూర్తిగా ఉంటుంటాయి.
1: All the avatars are appropriate to that time.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: one small example.
0: ఎవరో ఒక బజార్ లోకి వచ్చి పోట్లాడుతున్నారు.
1: There were some two people who quarrelled in bazaar.
0: ఏదో చిన్న చిన్నగా పోట్లాడుకునేటప్పటికి ఒక పోలీసు వాడు వచ్చాడు.
1: When there was a small quarrel, the police constable arrived there.
0: ఇంకా కొంచెం ఆ పోట్లాట అధికమైపోయింది.
1: The quarrel increased.
0: SP వస్తాడు.
1: Then SP came there.
0: ఇంకా ఆ పోట్లాట అధికమైపోయి ఒకరికొకరు చంపుకునేటువంటి స్థితికి వచ్చింది.
1: The quarrel began and exceeded limits and it was about to result in killing. The IGP comes there because of the need.
0: మొట్టమొదట పోలీసు రావటము, తర్వాత ఎస్పీ రావటము, తర్వాత ఐజీపీ రావటము, దీనికంత కారణమేంటి? ఆ యొక్క అశాంతి అధికమయ్యే కొలది అధికమైనటువంటి స్థానం వారి అక్కడ ప్రవేశిస్తూ వస్తారు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది పోలీస్ కానిస్టేబుల్ అండ్ దెన్ ఎస్పీ?

0: an IDP to come there. Depending upon the needs, the urgency and the situation, those people appear.
1: అప్పుడు ధర్మము కొంతవరకు ఋషుల సమయంలో చేయించుతూ రావటం వల్ల దానిని ఉద్ధరించి ధరణి ధర్మపత్ని ధర్మాన్ని ధరణి ధర్మపత్ని ధర్మమును ఈ మూడింటిని ఉద్ధరించే నిమిత్తము రామావతారం వచ్చింది.
0: రామావతార అపియర్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అర్త్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వైఫ్ అండ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
1: కానీ కృష్ణావతారం వచ్చినప్పటికి రాక్షసత్వం మరింత అధికమైపోయింది.
0: But by the time the Krishna appeared as an avatar, the
1: dharma dharani akkar ledu, dharma ni mundu chustunna dharma patni dharani manaku akkar ledani dharma ni uddharinche kosam vachadu.
0: Krishna appeared, let us not bother much about the earth and the wife, but first let us pay attention to the establishment of dharma.
1: Dharmamunu uddharinchinappudu dharma patni dharani kuda uddharam avutundi.
0: Once dharma is established, the dharmapatni, the wife, and also the earth will be taken care of automatically.
1: Kanukane maya manusha vigrahudu ramudani leela manusha vigrahudu krishnudani.
0: That is why Rama has been described as the very embodiment of the Lord.
1: Rama charitra yandu,
0: in the history of Rama,
1: kevalamu mayaku baddudainattuga
0: it has been shown as if Rama was under the
1: dharma patri nimittamai vinipinchinattuga,
0: as if Rama cried for the sake of his own wife.
1: Kanaka streela kosam vinipinchinattuga Rama avataramlo kanipistu vachindi.
0: It looked as though that Rama cried for woman.
1: Kani Krishna avataram attu kadu.
0: But Krishna avatar is not like
1: that. Tana nimittame streelanta vinipinchinattuga undi ulta sida.
0: In Krishna avatara, all the ladies were crying for Krishna and Krishna never cried for lady.
1: Kani Ramavataram nandu kaalu tokkinchukoni kayyaniki poonukunnadu.
0: In Ramavatara, only when he was provoked he went for waging a war.
1: Anaga Ravanudu veerandaru kudanu konni vidhamle entante oka durmargamunaku abhiruddhi kaaga vaayito tapparisariga cheyavalsi vachi Ramulu yuddhamulo praveshinchadu.
0: When Ravanasura and other demons did commit breach of dharma, he was left with no other
1: option. Kaalu trokki kayyani teeskunnadu.
0: It is not, Krishna avatara is not like that. He would provoke the demons and then fight with them and finish them.
1: Rama avataramu modalu pani tarvata navvu.
0: In Rama avatara, first there was action followed by a smile.
1: కృష్ణావతారం అంటే కాదు మొదలు నవ్వు తర్వాత పని.
0: ఇన్ కృష్ణావతార ఫస్ట్ హీ వుడ్ స్మైల్ అండ్ దెన్ హీ వుడ్
1: ఈ విధంగా చూస్తే లీలావతారములకు మాయావతారములకు ఉండినటువంటి వ్యత్యాసములు గుర్తింపడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ కంపేర్ దీస్ థింగ్స్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది అవతార.
1: కృష్ణుడు ఎల్లప్పుడు ఆనందంగా ఉండేటువంటి వాడే.
0: Krishna was one who was happy and blissful.
1: భద్రభూమి భద్రభూమి యుద్ధభూమి అన్నింటియందు ఆనందంగానే ఉన్నాడు.
0: Whether it is a burial ground, whether it is a safe place, or whether it is a fighting place, wherever it is,
1: yuddham jarugutundadi.
0: Otherwise,
1: oka vaipuna 11 lakhalu oka vaipuna 40 lakhalu unta kodanu cherinaru akkada.
0: There was a war going on one side 11 lakhs of soldiers.
1: Ee iruvuru madhyalo okaru nilchukunnadu Krishnudu.
0: Krishna stood between these two warring armies.
1: Paata paadutunnadu.
0: And then he was singing Gita.
1: అదే గీత. గీత అనగా పాట.
0: అండ్ వెన్ యూ సే గీత, దట్ ఈస్ సాంగ్.
1: అప్పుడు పాట పాడటానికైనా ఎవరికైనా అవకాశం వస్తుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ పర్సన్ టు సింగ్ వెన్ ది వార్ ఈస్ బీయింగ్ వేజ్డ్?
1: ఎప్పుడైనా ఉల్లాసంగా ఉండినప్పుడే పాటలు పాడుకుంటాం.
0: ఓన్లీ వెన్ వన్ ఈస్ హ్యాపీ వన్ గోస్ ఆన్ హమ్మింగ్.
1: ఏదైనా బాత్రూమ్ లో ఉల్లాసంగా ఉంటే అక్కడ కూడా పాట పాడుకుంటాం.
0: వెన్ యూఆర్ హ్యాపీ ఈవెన్ వైల్ టేకింగ్ బాత్.
1: పాట పాడడానికి ఆనందమే కారణం.
0: ఫర్ సాంగ్ joy is the basis.
1: అది విధంగానే యుద్ధభూమిలో కూడాను అతని ఆనందంగా ఆనందమయుడు కనుకనే అక్కడ పాట పాడుతూ వచ్చాడు.
0: ఈవెన్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ కృష్ణా వాజ్ ఓన్లీ సింగింగ్ బికాస్ హీ వాజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: కనుకనే హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అని ఆ యొక్క దివ్యత్వము ఆ ఆనందంలోనే ఉంటుంటాడు.
0: డివినిటీ లైస్ ఇన్ యునైటింగ్ విత్ గాడ్.
1: అన్నింటికీ ఆనందమే.
0: For everything, joy and delight.
1: తెలుసునో లేదో స్వామి యొక్క తత్వము.
0: ఐ డు నాట్ నో
1: కడుపు నొప్పి చాలా కష్టంగా ఉంది, నేను భరించుకోలేను. ఆనందం ఆనందం ఉంటాను.
0: వెన్ సమ్వన్ టెల్స్ స్వామి, స్వామి ఐఎమ్ హ్యావింగ్ వెరీ సివియర్ స్టమక్,
1: మామారు అని ఏడ్చుకుంటూ వస్తే చాలా సంతోషం ఉంటాడు. ఎప్పుడు సంతోషమే.
0: వెన్ సమ్వన్ కమ్స్ అండ్ టెల్స్ స్వామి ఐ లాస్ట్ మై హస్బెండ్, ఐ సే ఐఎమ్ హ్యాపీ, ఆల్వేస్ ఐఎమ్ హ్యాపీ, హ్యాపీనెస్ ఇస్ మై నేచర్.
1: కనుక సంతోషం, సంతోషం అనేటువంటిది దివ్యమైనటువంటి యొక్క స్వభావం.
0: హ్యాపీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ది
1: వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: By merely crying, what is it that you are going to achieve?
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘాలే.
0: ఆల్ దీస్ ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్.
1: ఒక్కటైనా స్థిరమైనటువంటి మేఘం లేదు ఇక్కడ.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ పర్మనెంట్ క్లౌడ్.
1: కనుక దీనికి విచారించవలసిన అవసరం.
0: Why one should worry and bother about it?
1: కనుక విచారించకూడదు.
0: One should not worry at all.
1: ఇది ఏ అవతారం యొక్క ప్రబోధన.
0: This is the teaching of avatar.
1: దేనికి మనం కష్టపడకూడదు.
0: We should not bother or worry about
1: it. ఏదైనా బాధ కలిగింది.
0: There is some pain in you.
1: దీనికి తర్వాత సుఖం ఉంది.
0: After pain there is pleasure.
1: The pleasure is an interval between two pains.
0: The pleasure is an interval between two pains only.
1: కనుక దీనికి తర్వాత మరి ఒక ఆనందం కలుగుతుంది.
0: After pain there will be pleasure.
1: ఈ యొక్క విశ్వాసం చేతనే మన జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
0: We should live a life with this firm faith.
1: కనుక దివ్యమైన ఆనందములకును క్షణికమైనటువంటి సంతోషములకును చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మనెంట్ డివైన్ బ్లిస్ అండ్ టెంపరీ హ్యాపీనెస్ వరల్డ్లీ.
1: మనం హ్యాపీ హ్యాపీ అనేటువంటిది ఇది పర్మనెంట్ కాదు.
0: దిస్ హ్యాపీనెస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది కేవలం తనకు సంబంధించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేటెడ్ విత్ యువర్ హెడ్.
1: తలనగా ఏమిటి? ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
0: వెన్ యూ సే హెడ్, ఇట్ ఈస్ ఎన్ ఇండెక్స్.
1: నీవు సర్వీస్ చేసేంత వరకు నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
0: ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
1: రిటైర్డ్ అయిపోయినట్టు నీ ఆఫీస్ సంగతే నీకు అక్కర్లేదు.
0: వన్స్ యూఆర్ రిటైర్డ్ యూఆర్ నాట్ బాదర్డ్ యువర్ అబౌట్ యువర్ ఆఫీస్.
1: ఆనందం అనేటువంటిది అలాంటిది కాదు, హృదయానికి సంబంధించినటువంటిది.
0: బట్ డిలైట్ ఆర్ బ్లిస్ ఈజ్
1: అసోసియేటెడ్
0: ఇట్ ఈస్ పర్మనెంట్.
1: నీకు ఇప్పుడు కొంచెం ఆకలి వేస్తుండాలి.
0: సపోజ్ యూఆర్ హంగ్రీ నౌ,
1: చాలా విచారంగా ఉన్నావు.
0: యూఆర్ ఎ లిటిల్ అన్హ్యాపీ.
1: ఎప్పుడెప్పుడు సాయిబాబు ముగిస్తాడా, క్యాంటీన్ పోయి టిఫన్ తిందామా అనుకుంటున్నా.
0: When would Swami close his discourse? When can I go to canteen? You may be thinking.
1: Neevu canteen ki rendu chapati tinnavante aanandam santosham antaru.
0: If you partake two chapatis, your hunger is satisfied.
1: Happy. Ippudu happy ga unnan antam.
0: Then you will say that you are happy.
1: Happy ante emitadi?
0: What do you mean by happy?
1: Adi santosham.
0: That is santosham.
1: Aa santosham ani emti? Santosham ante. Santosham. Konchemainatundi oka satrupti.
0: It is a very
1: అల్పతృప్తి.
0: It is only a small little satisfaction.
1: కనుక సంతోషం కోసం మీరు ప్రాకలాడకండి, శాశ్వతమైన ఆనందం కోసం మీరు ప్రాకలాడండి.
0: Do not aspire for such little satisfaction. Aspire for permanent bliss, eternal bliss.
1: శాశ్వతమైన ఆనందము ఒక దైవం ద్వారా తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం.
0: You can get eternal bliss only through divinity, through nothing else.
1: కనుక దివ్యమైన ఆనందాన్ని పొందే నిమిత్తమై, దివ్యమైన ఆనందాన్ని అందించే నిమిత్తమై అవతారములు రావటం.
0: అవతార్ డిసెన్స్ డౌన్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు కన్ఫర్
1: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు ఇవన్నీ కూడా ఏదో కొన్ని అల్పమైనటువంటివి. ఇవన్నీ ఒక ప్రేమతోనే చేరిపోతాయి.
0: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ కెన్ బి మర్జ్ అండ్ ఓవర్హెల్డ్ బై లవ్.
1: ఒక్క ప్రేమను మీరు పొందినారా, సర్వమును కూడా మీరు దుఃఖ నివారణ జరుగుతుంది.
0: వన్స్ యూఆర్ ఏబుల్ టు గెట్ దట్ లవ్, you have solved all your problems.
1: దైవానుగ్రహం కోసం మీరు పాటు పడండి.
0: Try only for the grace of God.
1: దైవం వేరు, ప్రత్యేకంగా మాకంటే వేరుగా ఉన్నాడని విశ్వసించకండి.
0: Do not think that God is separate from you.
1: దైవం నాయందే ఉంటున్నాడని.
0: God is within me.
1: ఎక్కడ దైవం ఉంటున్నాడో, ఎక్కడ జీవత్వం ఉందో అక్కడే విజయాన్ని పొందుతుంది.
0: Where there is God and also the
1: భగవద్గీత యొక్క అంతిమ శ్లోకం ఏమని చెప్పింది? ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్తో దరుద్ర తత్ర శ్రీ విజయోర్భూతి దువాని తిర్మ తిర్మమ. ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎవరి హృదయం లోపల యోగీశ్వరుడైనటువంటి యొక్క కృష్ణుడు ఉంటున్నాడో, ఎక్కడ ధైర్యము, విశ్వాసము అనేటువంటి యొక్క నిర్మలమైన యొక్క సాధకుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ తత్ర శ్రీ, అక్కడే అన్ని సౌభాగ్యములు, అన్ని విజయాలు మనకు లభ్యమవుతాయి.
0: ఇన్ విచ్ ఎవర్ హార్ట్ the Yogeshwara Krishna is there, in whichever heart there is the courage and faith, and there you get every prosperity, peace, and every joy and victory.
1: Krishna ante emito arthanni kuda manam gurtinchali.
0: Understand the meaning of Krishna.
1: Idi moodu vidhamulainatvanti oka arthanni prabodhisthu vachindi.
0: There are three meanings associated with this word.
1: Krishna, Krishna. Krushititi Krishnaha annaru.
0: One is krushititi Krishna.
1: Anaga krushi anaga oka sedyam cheyatam. Vyavasayam.
0: That is cultivation. Cultivation or agriculture.
1: Denini vyavasayam cheyali.
0: What is it that you have to cultivate?
1: Atudu mana hrudayamane kshetrani vyavasayam chestunnadu.
0: Lord Krishna cultivates our heart, which is a field.
1: Parikrani mokkalanetunte yokka paadu bhavalanta kudanu periki paravestunnadu.
0: He removes all evil thoughts, useless thoughts, weeds from our heart.
1: Prema anetunte jalamu deenilo chakkaga petti deenni mettabarustunnadu.
0: He softens our heart by making the waters of love.
1: Adanaretunte yokka madagalato deenni dunnutunnadu.
0: He is plowing our hearts.
1: Bhagavat bhakti anetundi naamamu anetundi dani deenlo naatutunnadu.
0: He is sowing the seed of Lord's name in our heart.
1: Kanukane mana hrudayanni chetyam chestunnadu. Hruday kshetrani vyavasaya parustunnadu.
0: Thus Krishna is cultivating our heart.
1: Krushititi Krishnaha. Adi deeni artham.
0: That is krushititi Krishna.
1: Karshatiti Krishnaha ani rendodi artham.
0: The second one is karshatiti Krishnaha.
1: Karshaha akarshinchetunti vaadu.
0: Karsha refers to power of attraction.
1: He kannulato aakarshistadu.
0: He attracts through his eyes.
1: Tana maatalato aakarshistadu.
0: He attracts through his words.
1: Tana cheshtalato aakarshistadu.
0: He attracts through his actions.
1: Tana fruitto aakarshistadu.
0: He attracts through his
1: anni aakarshanlevi Krishnudi.
0: Everything is attraction only with Krishna.
1: Ee maatalato kudanu hrudayanni oka krodhamto nindeetundi hrudayanni kudanu challabarustadu. Haasyanga chestadu.
0: Krishna can cheer up even a heart which is full of agitations.
1: Okaroka samayalo Krishnudu chinna pillavaadiga unnapudu gopakala intiki velli stambamani ekki utti topalu unnatundi perugunanta teesukuntunnadu.
0: When Krishna was a small child, he entered into the house of Gopikas. He climbed the ladder and he was taking the curds from the pot.
1: Kopanga vachindi Gopika.
0: Gopika sight and came with a lot of anger.
1: Gattiga pattukundi inketta digutavu nevu chustavu ippudu nee talliki tisukoni poi ninnu chupistanu naa koduku tappu cheyadu ani antundadi ee tappunu sakkaga pratyakshanga neeku nirupistanu annadi.
0: She told, you are caught. I am catching hold of this pillar. How can you climb down? I'll show your mother that you are
1: the thief. Vachinatvanti Gopikaku enduku nee em chestunnavu Krishna ani prashninchindi.
0: With a lot of anger she questioned Krishna. Krishna, what are you doing?
1: Cheptadu maa intilo aavududa poyindi ikkada undo emo ani chustunnanu.
0: Krishna told her, well, we lost a calf in our house. I am trying to search whether the calf can be found.
1: Ee maata cheppediki Gopikaku navvu vachesindi paapam.
0: The moment she heard this kind of mischievous innocent talk,
1: ఆవుడు ఇంటి లోపల కుండలో ఉంటుంటాదని గట్టికి నవ్వు ఇట్లా మూసుకుంది. కృష్ణుడు దిగి వెళ్లిపోయాడు.
0: హౌ కెన్ ఎ కాఫ్ విచ్ ఇస్ లాస్ట్ ఇన్ ఎ హౌస్ బి ఫౌండ్ ఇన్ ఎ పాట్? షీ సెడ్ షీ బిగాన్ షేకింగ్ హర్ హ్యాండ్స్. కృష్ణ క్లైమ్ డౌన్ అండ్ రన్ అవే.
1: కనుక ప్రతి ఒక్క దీని ఎందుకు ఒక ఆకర్షణ, అదే కర్షతీతి కృష్ణ కాకుండా ఆకర్షణ. ఆకర్షణతో ఉంటున్నాడు కృష్ణుడు.
0: Every act and every gesture of Krishna was full of attraction. He is attraction itself.
1: Inka moodavadi ante krushiti Krishnaha.
0: The third one is krushiti Krishnaha.
1: Kush
0: krushiti Krishnaha.
1: Kush anaga kushi ullasanga undetundi vaadu.
0: Kush means he is always blissful.
1: Chaala khushiga unnave ante anaga emi ullasanga undetam.
0: He is extremely joyful.
1: Krishna nirantaram kodanu ullasamlo ukkipadineetundi vaadu.
0: Krishna at all times under all circumstances
1: kaluki ee pavitramainatvanti yokka gunamunu kaliginatvanti yokka tattvam karuka athariki gargudu Krishna ani peru pettadu kaani aa Krishna ante nalladi aa nalladanni batti poni manam aadutunname kaani deeni yokka yadarthamainatvanti yokka nijarthalu manam ye maatram vicharinchadam ledu.
0: Taking all these real features of Krishna, Garga gave the name Krishna to him. But we are only thinking Krishna refers to darkness and going by the wrong meaning.
1: Chala tamashanaga enti lokanni oka satyanni bodhisthu asatyam kaadu akada satyanni bodhisthu
0: Krishna always taught
1: nityanni prakatisthu
0: he always declared what is permanent.
1: Ashramlo jeevitanni ananda parichetunti vaadu
0: he used to give a lot of joy to all people all around.
1: ఒక్క చిన్న ఉదాహరణ చూడండి.
0: వన్ స్మాల్
1: గోపికలు అందరూ వచ్చారు యశోద దగ్గరికి.
0: ఆల్ గోపికాస్ కేమ్ టు యశోద.
1: గొల్లభామాలంతా కూడి చలనమ్మలు పోవచ్చుండగా
0: ఆల్ దీస్ కౌహర్డ్ గర్ల్స్ దే వర్ జస్ట్ గోయింగ్ ఫర్ సెలింగ్ ది
1: చల్లబాలక సుంకమిమ్మని చిల్లును పడగొట్టినాడు. అడుగవే తల్లి అడుగవే.
0: ఓ మదర్ యు ఆస్క్ యువర్ సన్ త్రూ స్టోన్స్ అండ్ బ్రోక్ ద పాట్ and made the entire curds and buttermilk flow away. You ask him.
1: Inka oka gollalu vachesistunnaru gopikalu.
0: Some more gopikas came there.
1: Memu jalakamaduchundaga chirulni mootagatti ponna chettu paina kucchuni enta veedina ivvadamma annaru.
0: So mother, when we were taking bath in the pond, he collected all our sarees, bundled them up, climbed a tree and sat there. We entreated him. He was never prepared to give back our sarees.
1: Ratri velalo ma niddalekki vachi krishnudu nidrabovu stilalanu jadalanu katti parigettochinadu.
0: A few others said that in the middle of the night he came. When we were sleeping he entered our houses tied
1: Yashoda daggara kurchoni.
0: Krishna was hearing all these complaints.
1: Nive cheyamani cheppi andichadu Yashodaku.
0: Then he said, mother, you can give your own judgment.
1: Amma,
0: oh mother,
1: amma nenu needu prakkalo kadala medalaka pandi untini ardharatri velalo nenu eppudu vittulithu vastunamma chelipave nive chelipave annadu.
0: Oh mother, I was sleeping with you and you know pretty well that I was with you. How could I go in the middle of the night and do all this?
1: Nive cheppu.
0: You tell mother, you tell.
1: వాళ్ళు గోపికలు పోతున్నారు. దేవరాకు పెట్టవలని దేవునికి చేస్తుంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా వీధ వయసుని దేవుడే కొట్టిపోయినాడని అనగా తాను దేవుడు అని.
0: హీ సెడ్ వెల్ గాడ్ మస్ట్ హావ్ బ్రోకన్ దర్ పార్ట్స్ బై థ్రోయింగ్ సమ్ స్టోన్ ఆర్ సంథింగ్.
1: ఈ విషయమునందు సత్యాన్ని చక్కగా వెలుబుచ్చుతూ వచ్చి
0: హీ డిక్లేర్డ్ ది ట్రూత్ దట్ హీ ఇస్ గాడ్ అండ్ హీ హస్ డన్ ఇట్ బట్ ఇట్ వాజ్ ఆల్ వెయిల్.
1: మన విద్యార్థి చెప్పాడు యశోదకు నోటి లోపల అన్ని లోకములు కూడా చూపించాడు అని.
0: అవర్ స్టూడెంట్ టోల్డ్ ఇన్ హిస్ టాక్ దట్ కృష్ణ షోడ్ ద ఎంటైర్ కాస్మాస్ ఇన్ హిస్
1: మన్ను తిని వచ్చాడు అని చెప్పింది. బలరాముడు చెప్పినప్పుడు నోరు తెరచమని చెప్పింది.
0: బలరామ కంప్లైన్ టు మదర్ యశోద హీ హాస్ ఈటన్ మడ్ అండ్ షీ సెడ్ యు ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్.

0: అమ్మా నేను మందు తిన్నాను అంటున్నాడు కదా, నేను చిన్న పిల్లవాడినా, చిన్నవాడే కానీ నేను పిల్లవాడిని కాదంటున్నాడు.
1: He said, well mother, brother is complaining that I have eaten mud. Am I a small thing?
0: నేను కొంటివాడినా కాదు కాదు.
1: Am I a quarrelsome fellow?
0: నేను వెర్రి పుట్టింది వెనాకు పిచ్చివాడినా నేను కాదు.
1: Am I a mad person, mother?
0: నేను మందు ఎందుకు తింటాను మన్ను?
1: How can I eat mud?
0: అని అక్కడ

0: వాస్ డిక్లరింగ్ ద ట్రూత్ బట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
1: పోనీ నీవే చూసుకో అని చూపించాడు. మన్ను ఉందో లేదో ఏంటుందో చూసుకోమన్నాడు.
0: వెల్ మదర్, యూ కెన్ లుక్ ఫర్ యువర్ సన్, ప్లీజ్ సీ మై మౌత్.
1: అన్ని లోకములు కనిపిస్తున్నాయి.
0: వెన్ షీ సా, షీ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్.
1: యశోదని నమ్మలేకపోయింది.
0: యశోద కుడ్ నాట్ బిలీవ్ హర్సెల్ఫ్.

0: కానో తనకే అన్ని అనుమానాలు. కలయో, ఇది నాకేమైనా ఒక స్వప్నమా అనుకుంది.
1: She began wondering, she began doubting her own existence. Is my dream
0: mayayo?
1: Is it a type of delusion of Vishnu?
0: Itara sankalpatamu?
1: Is it the will of someone else?

0: ఈ విష్ణుదేవుని యొక్క చరిత్రములు ఎంత విచిత్రములైనటువంటివి. అన్ని కూడాను విచిత్రములే. తన ఆటలు, పాటలు, మాటలు సర్వం కూడాను విచిత్రమైనటువంటివి.
1: ఆల్ ది వర్డ్స్, ఆల్ ది టాక్, ఆల్ ది యాక్షన్స్, ఆల్ ది ఎవ్రీథింగ్ అబౌట్ ద లార్డ్ విష్ణు
0: అవతారములే విచిత్రములు.
1: అవతారస్ దెమ్సెల్స్ ఆర్ కంప్లీట్లీ మిస్టీరియస్.
0: తెలుసుకోలేకపోవడం మరింత విచిత్రము.
1: And not knowing that is also very strange.
0: దాని అనుభవించలేకపోవడం ఇంకా విచిత్రము.
1: Not enjoying that is also extremely
0: strange. సన్నిధి అంటే ఉంటుంది దుఃఖమును అనుభవించడం మరింత విచిత్రము.
1: In spite of being in sannidhi, if one is full of sorrow, it is rather strange.
0: వాళ్ళ నీత నోట్లు నీళ్ళ నోట్లో నిలుచుకొని దాహము దాహం అని ప్రాణం ఇచ్చాడట ఎవరో.
1: Some strange fellow living in a river which is full of water, he died for want of water.
0: అదే విధంగాని అవతారముల దగ్గరనే ఉంటుంది.
1: ఆఫ్టర్ బీయింగ్ సో
0: అవతారములతోనే సంచరిస్తూ,
1: లివింగ్ విత్ అవతార్,
0: అవతారములతోనే తిరుగుతూ ఆడుతూ పాడుతూ,
1: మూవింగ్ విత్ అవతార్, ప్లేయింగ్ విత్ అవతార్,
0: అవతార తత్వాన్ని అర్థం చేసుకోకపోవటం అదే ఒక విచిత్రం.
1: నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవతార్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: అర్థం చేసుకున్నప్పుడు ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: వన్స్ యూ అండర్స్టాండ్, యూ విల్ రియలీ ఎంజాయ్.
0: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి జీవితము.
1: ది హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్.
0: నిజంగా భగవత్ విశ్వాసంతో ఉండేటప్పుడు జీవితం అంతా కూడాను జైత్ర యాత్రగా భావిస్తున్నది.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్, యువర్ లైఫ్ ఈజ్ విక్టరీ అండ్ ఎ సిరీస్ ఆఫ్ విక్టరీస్.
0: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల, బాల బాల రాధ.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: మాటల చేత ఎంతటి సిరి సంపదలైనా కూడాను సంపాదించవచ్చు.
1: త్రూ అవర్ వర్డ్స్ వన్ కెన్ ఎర్న్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఎందరి బంధుమిత్రులైనా కూడాను సంపాదించుకునవచ్చు.
1: వన్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్.
0: మాటల చేత రాజ్యములే సంపాదించవచ్చును.
1: The words will even bring you the very kingdom itself.
0: అట్టి పవిత్రమైన మాటలు మానవుడు ప్రాప్తించి కూడాను మానవుడు ఆ మాటలను సక్రమమైన మార్గంలో పెట్టలేకపోతున్నాడు.
1: Though man is gifted with such sacred words, yet he is not able to make proper use of them.
0: మానవుని అందున్నటువంటి మహత్తరమైన శక్తి, గొప్ప కీర్తి, అమిత శాంతి మరి ఏ జీవులు ఎందుకు కూడాను కానరాదు.
1: ద మైటీ పవర్, ద కెపాసిటీ టు బి రిప్యూటెడ్ అండ్ ది ఇమ్మనెంట్ పీస్ ఫౌండ్ ఇన్ మ్యాన్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్రీచర్స్.
0: ప్రపంచమునందు గల సమస్త వస్తువులు ఎందు కూడాను సత్, చిత్తు, ఆనందము, రూపము, నామము ఈ ఐడెంటిటీతో కూడి ఉన్నది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్, సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అవేర్నెస్, బ్లిస్ ఆనంద, రూప ద ఫామ్, నామ and the name.
0: Kani sat chit aanandamulu jeevuni yokka pradhanamaina gunamulu.
1: However, sat existence, chit awareness, ananda, bliss are the primal attributes of man.
0: Ivi satya nityamainatuvi,
1: they are fundamental and eternal.
0: Roopa naamamulu anityamulu అశాశ్వతములు.
1: The name and the form are temporary and fleeting.
0: కాని మానవుడు ప్రకృతి మాయల చేత కప్పబడి ఆ రూపనామముల్ని లక్ష్యంగా ఉంచుకుని అది ఏ సత్యమని అది ఏ నిత్యమని దానిని అనుసరిస్తూ తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: But man encompassed, covered all over by this illusion of this nature, and he goes by the name and form as the main objective of life and has forgotten this eternal truth and thus wasting his life.
0: Lokamulo medhashakti kaliginatunti varu rendu vidhamulaina unnaru.
1: In this world there are two types of intellectuals.
0: Kevalamu bhautikamaina లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువులను గుర్తించి వాటి యొక్క మంచి చెడ్డలను విచారించి దానిని వినియోగించుకునేటువంటి వారు కొందరు.
1: ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆర్ దోస్ హు ఆర్ వరల్డ్లీ, ఫిజికల్, హు ఆర్ ఆఫ్టర్ ద మొమెంటరీ అండ్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్, గోయింగ్ బై ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కొందరు చిగుళ్లను మాత్రమే చూచి కొమ్మలు రెమ్మలను పరికించి ఆనందించేటువంటి వారు కొందరు.
1: మీనింగ్ పీపుల్ ఆర్ డిలైట్ఫుల్ వాచింగ్ ద బ్రాంచెస్, ద టెండర్ లీవ్స్ అండ్ వైడ్ ఫాలియేజ్.
0: వీరే సైంటిస్ట్,
1: దే ఆర్ ది సైంటిస్ట్.
0: కానీ ఈ యొక్క కొమ్మలు రెమ్మలకు మూదాధారమైనటువంటి యొక్క వేదనను గుర్తించి ఆ వేదన యొక్క శక్తి సామర్థ్యమును పరికించి ఆనందించేటువంటి వారు వేదాంతులు.
1: అన్లైక్ దిస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ గో బై ద ఫాలియేజ్ ఇన్ ద బ్రాంచెస్ దట్ స్ప్రెడ్ సైడ్ వర్డ్స్, దెర్ ఆర్ దోస్ దట్ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ రూట్స్ ఎట్ ద బాటమ్, నోయింగ్ ఇట్స్ కెపాసిటీ అండ్ ఎబిలిటీ, దే ఆర్ వేదాంతిస్ ఆర్ ఫిలాసఫర్స్.
0: కనుక కేవలము కొమ్మలు రెమ్మలు మాత్రమే చూచి ఆనందించేటువంటి వ్యక్తులు బాహ్యమైన ప్రకృతమైన ప్రాప్తమైన జీవులు.
1: సో దోస్ హూ గో బై ద షూట్ అబౌ ద గ్రౌండ్ దే ఆర్ వర్ల్డ్లీ క్రీచర్స్ వర్ల్డ్లీ బీయింగ్స్.
0: దీనికి మూలాధారమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించి వేదను పోషించి ఫలమును భుజించి జీవితాన్ని ఆనందపరచుకునేటువంటి వారు వేదాంతులు.
1: But Vedantins, philosophers, are those who know the root beneath the ground, understanding its capacity and mighty power, and partake the fruit of life.
0: Bhagavatamanandu mandala parvatani madinchi antunundi konni mukhyamainatunti yokka pradhana kartavyamulanu gurtinchi aanandinchinatunti vaaru kondaru. దాని నుండి అలవడినటువంటి యొక్క విషమును గుర్తించి బాధపడినటువంటి వారు మరికొందరు.
1: ఇన్ భాగవత దేర్ ఇస్ అ మెన్షన్ ఆఫ్ ఎన్ ఎపిసోడ్ వైల్ మంధర వాస్ చర్న్డ్ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ ద బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ చర్నింగ్ ప్రాసెస్ వైల్ అదర్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఆల్సో.
0: ప్రకృతి మాయల చేత చిక్కబడినటువంటి యొక్క ఈ మానసం అనేటువంటి మందర పర్వతమును మదించి రాక్షసులు విషమును పొందారు మొదలు.
1: బీయింగ్ ద క్యాప్టివ్స్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఆఫ్ నేచర్ ద రాక్షస డెమన్స్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ మంధర ఆఫ్ మౌంటైన్ మంధర దట్ రిప్రజెంట్స్ మానస ద మైండ్.
0: కానీ దానితో వారేమాత్రం కూడా వెనుకంచ వేయకు.
1: With that, one should not retreat.
0: దానిని తట్టుకుని నిట్టుకుని ముందుకు సాగి దాన్ని సాధించడానికి తగినటువంటి కృషి తెలిపినటువంటి వారు దేవతలు.
1: But the deities, devatas, could resist, could face all the challenges, and yet could proceed ahead.
0: ప్రప్రథమంలో వారికి చిక్కినటువంటిది విషమైనప్పటికీ విషం వల్ల మనం ఏమాత్రం కూడా వెనుకంజ వేయకూడదని ధైర్య సాహసముల చేత దాన్ని సాధించి మదించి లక్ష్మిని మందర పర్వతమును కామధేనువును కల్పవృక్షమును కూడా పొందినటువంటి వారు దేవతలు.
1: దేవతాస్ ద డైటీస్ హ్యావ్ నాట్ బీన్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ దే హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద బిగినింగ్ ప్రాసెస్ ఆఫ్ ద జర్నీ బట్ విత్ ఆల్ దేర్ కరేజ్ అండ్ ద వేలర్ దే కుడ్ అల్టిమేట్లీ గెయిన్ ఫర్ దెమ్ సెల్వ్స్ లక్ష్మి ద గాడెస్ ఆఫ్ వెల్త్ and kamadhenu the wish fulfilling cow and kalpavruksha the wish fulfilling tree.
0: Prakruti yandu avadarinchinatvanti prati manavudu ee vidhamainatvanti manomadam manmatanu madinchi aneka phalamunu ponde nimittamai prakulaadutunnadu.
1: In this world many human beings are involved in the churning process of the mind and faces consequences.
0: Kani ప్రప్రథమంలో లభించినటువంటి యొక్క పాయిజన్ ను వారు ఏమాత్రము లెక్క చేయక తమ జీవితములే అద్భుతము గావించి ఆనందముతో అంకితము చేసుకుని విలువైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నటువంటి వారు దేవతలు.
1: But the deities, devatas, are those who are not depressed because of the poison which they had to follow initially. They surrendered and ultimately they could have blissful objects at the end.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రప్రథమంలో మనకు అడ్డు తగిలినటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను విచారములను లొంగించి దానికి ఏమాత్రము వెరువక ముందంజ వేయాలి.
1: దేర్ఫోర్ ఇట్స్ ఇంపరేటివ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎవ్రీవన్ నాట్ టు బి డిప్రెస్డ్ బై డిఫికల్టీస్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్ వరీస్ అండ్ యాంగ్జైటీస్ అలాంగ్ ద వే ఆఫ్ అవర్ లైఫ్.
0: అప్పుడే మానవుడు నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: Then only man would be able to know his true form and conduct himself accordingly.
0: మానవత్వంలో ఉండినటువంటి గుణములు సచ్చిత్ ఆనందములే.
1: The attributes of mankind are these three, సచ్చిత్ ఆనంద.
0: అట్టి విలువైనటువంటి యొక్క గుణములను ఈనాడు విస్మరించి
1: Today such valuable attributes are forgotten.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి అసత్యమైనటువంటి యొక్క దేహ బాంధవులను మాత్రమే అభివృద్ధి గావించుకొని
1: బట్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఫిజికల్ డిజైర్స్ అవర్ వరల్డ్లీ డిజైర్స్
0: కాలమును వ్యర్థం చేస్తున్నాడు మానవుడు.
1: And thus man is wasting his time.
0: మానవుడికి ఎంత విలువైనటువంటి గుణములు ఉండినప్పటికీ ఆ గుణముల యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నారు.
1: In spite of the latent, highly valuable qualities in him, man is not able to know them yet.
0: ఆ విలువలనే గుర్తించిన మానవుడు ఎంతటి గొప్పతనమైన గుణం పొందగలడు, తానే దైవంగా మారగలడు.
1: When once the immanent values are cognized and experienced, man can become even divine.
0: మానవుడు తన యొక్క దివ్యత్వం చేత ఎంతటి ఘనకార్యమైన కూడా చేయగలుగుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ మైటీయెస్ట్ టాస్క్స్ బికాస్ ఆఫ్ ది లేటెంట్ డివినిటీ.
0: కానీ తన యొక్క స్వభావమైనటువంటి గుణములను విస్మరించకుండా తాను సాధించడానికి ప్రయత్నించాలి.
1: హీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఇన్నేట్ గిఫ్టెడ్ వర్చ్యూస్ ఇన్ హిమ్ అట్రిబ్యూట్స్ and yet work for the successful achievements.
0: ee naati manavuni endunnatundi mahattaramain shaktulu prapanchamlondi ekkada kudunu kaanaravu.
1: The mighty power in man is not noticed anywhere in this world.
0: jagattunnandu kalaga prati manavuni endukudunu ee satchit aanandam anetundi prakashistune untunnavi.
1: The three primal values, satchit ananda, they radiant and they are effulgent in everyone.
0: కాని ప్రకృతి మాయ చేత చిక్కబడి రూపనామములను సత్యముగా భావించి సత్యనిత్యమైనటువంటి యొక్క గుణములను విస్మరిస్తున్నాడు.
1: But he is carried away by the delusion of this nature and reposes full faith in name and form and thus deluded.
0: ఈనాడు మానవుడు గుర్తించవలసినటువంటిది తన ఎందున్నటువంటి యొక్క దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి శక్తులను తాను గుర్తించాలి.
1: వాట్ మ్యాన్ ఈజ్ సపోజ్ టు డూ టుడే ఈజ్ టు రికగ్నైజ్ ద ఇన్నేట్ లేటెంట్ ఇమ్మనెంట్ పవర్ వాల్యూస్ ఇన్ హిమ్.
0: దినదినమునకు మానవత్వం యొక్క శక్తులు అభివృద్ధి అవుతున్నవి.
1: ద హ్యూమన్ పవర్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: కానీ తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Yet he is not able to know.
0: Alpamaina asalpamainatundi vishayamulaku thanu longi praakulaadi kaalamnanta ikkudunu vyartham chesukuntunnadu.
1: He becomes a victim to all low and mean objects of this world and thus ruins his life.
0: Kanuka manavudu tana endunnatundi yokka manavata viluvalanu gurtinchi vartinchadame athyavasaramainatundi karma.
1: Therefore the chief action lies in understanding, recognizing the human values within everyone.
0: Manavata viluvalaku entati viluvaina kudunu kapputuku viluvaledu.
1: We cannot estimate the value of the human values.
0: Ee manavata viluvalanu manam ee naadu gurtinchinappude manavattam saarthakam avutundi.
1: The human life is really redeemed when once the human values are realized.
0: Manavudanaga kevalamu daivamsame kaani anyam kaadu.
1: Man is the spark of the divine, nothing else.
0: Kadukane mamai vamso jeevaloke jeevabhuta sanatanaha nenu sanatanudainatundi yokka daivamsamne kaani anyam kaadani lopala nunchi antarvaadi bodhisthunnadi.
1: Therefore the inner voice certainly tells you that you are the spark of the divine which is eternal and true.
0: Kaani manavudu aa antarvaadi yokka tattvamunu gurtinchadaniki ee maatram kodanu ప్రయత్నించడలేదు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సర్టన్లీ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు లిసన్ టు దిస్ ఇన్నర్ వాయిస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క పదార్థములు మాత్రమే ఆశిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు.
1: మ్యాన్ అస్పైర్స్ టు ఎక్వైర్ ద ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: అది క్షణములో మార్పు చెందేటువంటివి.
1: దే ఆల్ చేంజ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములకు మానవుడు లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావమును గుర్తించక పవిత్రమైనటువంటి స్థానములకు దూరమైపోతున్నాడు.
1: మ్యాన్ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ దిస్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ హాస్ ఫర్గాటన్ ది ఎటర్నల్ ట్రూత్ ఇన్ హిమ్ అండ్ దస్ లూజింగ్ ద వెరీ వాల్యూ అండ్ ద పర్పస్.
0: అనిత్యం అశాశ్వతము,
1: దట్ ఈస్ టెంపరీ అండ్ దట్ ఫ్లీటింగ్.
0: రూప నామములు కేవలము భౌతికములు.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఫిజికల్.
0: ఈ రూపనామములు కేవలము ఒక విధమైనటువంటి నీటి బుడగలు వంటివి.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ లైక్ వాటర్ బబుల్స్.
0: ఇలాంటి నీటి బుడగల వంటి ఈ యొక్క మాయకు లొంగిపోయి మణిక్యమల వంటి యొక్క మనస్తత్వాన్ని ఈనాడు దూరం గావించుకుంటున్నాడు.
1: He has submitted himself to this name and form which are like water bubbles, and he has forgotten the highly valuable things of this life.
0: కాని మానవుని యందున్నటువంటి మహత్తరమైన శక్తులు చాలా గొప్పవే.
1: The latent mighty power in man is no doubt very great.
0: నిప్పు కంటే నిప్పుతో మండినటువంటి ఒక ఇనుము పుక్క చాలా పవిత్రమైనటువంటి ఒక పని చేస్తుంది.
1: In fact, the iron that's red hot is more functional, can be put to use more than the fire itself.
0: అలాంటి మానవ దేహం అనేటువంటి ఇనుప ముక్క యందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమును ఏమాత్రము గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not able to make an attempt to know the divine thought in him, something like an iron rod which is red hot with fire.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నూతన సంవత్సరం అని అనేక మంది నుర్రూత లూగుతుంటారు.
1: People are enthusiastic about the advent of new year.
0: ఏమిటి ఈ నూతన సంవత్సరం?
1: What is this new year?
0: ప్రతి క్షణము కూడా ఒక నూతన సంవత్సరమే.
1: Every moment is new year.
0: నూతన సంవత్సరం ఏదో పవిత్రమైనటువంటి యొక్క నూతన భావం అందుకొని వస్తుండదని మనం భ్రమిస్తున్నాము.
1: We just imagine that the new year comes to us with a novel new ideas.
0: మానవుని అందున్నటువంటి యొక్క గొప్ప విలువ రూపనామములు కాదు.
1: There is no greatness with regard to rupa and nama, the name and form.
0: నిత్య సత్యమైనటువంటిది గుణముల యొక్క తత్వము.
1: In fact, the great things are the true eternal values.
0: మనము అనేక విధములైనటువంటి యొక్క రోగములను పొందుతున్నాము.
1: We suffer from so many types of ailments.
0: కొన్ని బాహ్య జ్వరములు కొన్ని అంతర్జ్వరములు కూడాను మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: We also suffer from the external and internal complaints.
0: బాహ్య జ్వరములకు వైద్యుడు ఇచ్చేటువంటి మందుల చేత నివారణ అవుతుంది.
1: External diseases can be checked, cured by a doctor.
0: అంతర్ రోగములకంతా కూడాను ఆత్మభావమే ప్రధానమైనటువంటి ఔషధము.
1: For all the inner diseases, the atmic feeling, the feeling of the soul is the true medicine.
0: ముఖ్యంగా మనము ఆత్మతత్వాన్ని గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to know the nature of the self.
0: Atma anaga brahmame.
1: Atma is Brahman.
0: Brahmam anaga prati manavuni yandu unnatvanti oka chaitanyame brahmamu.
1: Brahma is awareness in every man.
0: Atti chaitanyam ee naadu manamu aatmaga bhramistunnamu.
1: And this chaitanya is atma.
0: Aatmaku roopam ledu.
1: Atma has no form.
0: Chaitanyamunaku aneka vidhamainatvanti oka roopa naamamu kaligi aanandanni andistundali.
1: Whereas the awareness has got so many names and forms and makes you enjoy and delightful.
0: Consciousness annaru.
1: And this is called consciousness.
0: కానీ మానవ దేహమునందు మాత్రమే ఉన్నటువంటిది మాత్రము దీనికి కాన్షియన్స్ అన్నారు.
1: That which is limited to the individual is conscience.
0: ఈ ఏకత్వమైనటువంటి ఒక కాన్షియస్ ను అనేకత్వంలో ఇమిడిపోయినప్పుడే కాన్షియస్నెస్ గా మారిపోతుంది.
1: The individual conscience in the community in plurality gets transformed into consciousness.
0: ఇది ఏ పవిత్రమైనటువంటి చైతన్యం యొక్క అంతరాత్మము.
1: This is the inner significance of sacred awareness.
0: పానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శక్తిని మానవుని హస్తములను ఉంచుకుని కేవలం అనేక విధములుగా కూడాను రూత లోగుతున్నాడు భ్రమించి.
1: Though that mighty sacred power is right in his fist on hand, but he is just deluded by the vagaries of the world.
0: క్షణముల చేతను గడియల చేతను కదిలిపోయేటువంటి ఒక కాలమునకు మనం ఎక్కువ విలువిస్తున్నాము.
1: We attach value to the passing time, the moments, the hours and the days.
0: ఈ కదిలిపోయేటువంటి ఒక కాలమునకు విలువ ఇవ్వకూడదు.
1: We should not attach any value to the time that passes.
0: కదలనటువంటి ఒక కీర్తికిని పవిత్రతకు మనం విలువను అందించాలి.
1: In fact, we should consider highly valuable the good name and sanctity.
0: మనకు నిలిచేటువంటిది సత్యము మంచిది.
1: In fact, what that stays with us are the two, satya, the truth, manchi, the goodness.
0: ఈ మంచిని సత్యమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should recognize the goodness and the truth as well.
0: మన యందు ఆలమునకు మనం ఎక్కువ విలువిస్తున్నాము.
1: We attach value to the passing time, the moments, the hours and the days.
0: ఈ కదిలిపోయేటువంటి ఒక కాలమునకు విలువ ఇవ్వకూడదు.

0: మంచిని సత్యమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ద గుడ్నెస్ అండ్ ద ట్రూత్ యాజ్ వెల్.
0: మన యందు ఏమాత్రం కూడా గుడ్నెస్ ఉందని ఎవరు కూడా భ్రమించడం లేదు.
1: నోబడీ థింక్ దట్ వీఆర్ గుడ్ ఎనఫ్.
0: దానికి విలువనే కట్టడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ఆర్ వాల్యూ ద గుడ్నెస్ ఇన్ యూ.
0: ఈ అనిత్యమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడుతున్నాం.
1: We have been struggling for the name and popularity which are fleeting.
0: ఇప్పుడు ఏదో ఒక తెలుగు గంగ అనే చెప్పినది అని మనం ఎక్కడో ఒక చెన్నైకు ఇస్తున్నామని మనం భ్రమిస్తున్నాము, కానీ ఒకరిచ్చేటువంటిది కాదు ఇది గంగ.
1: We think that Telugu Ganga, the water project, is extended. It is given to them, but it is not given by anyone. It is the natural quality.
0: ఎవరెవరి ప్రాప్తిని పురస్కరించుకొని ఆ ప్రాప్తికి సరిగ్గా నడుస్తూ ఉంటాయి.
1: Things happen basing on our deservedness, eligibility.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అన్ని కర్మలు కూడా ఫలింప చేస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ యాక్షన్ ఫ్రక్టిఫైస్ బేసింగ్ ఆన్ ద టైమ్, ద రీజన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్.
0: ఈ యొక్క కాలకర్మలకై మనము కాచుకొని ఉండాలి.
1: వీ హావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైమ్.
0: ఏ సమయం లభిస్తుందో ఆ సమయానికి తగినట్టుగా మనము దీన్ని కాపాడుకుని రావాలి.
1: వీ హావ్ టు సేఫ్ గార్డ్ ఇట్ అంటిల్ ది అప్రోప్రియట్ టైమ్ అరైవ్స్.
0: పిల్లలందరూ కూడాను ఎన్నో సత్కర్మలు ఆచరిస్తున్నారు.
1: బాయ్స్ డూ సో మెనీ గుడ్ డీడ్స్.
0: అనేక పల్లెలు చేరి పల్లెల లోపల భజనలు సంగీతంలు చేసుకుని వారికి తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ విజిటింగ్ మెనీ విలేజెస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, డూయింగ్ భజన్స్, మేకింగ్ ది ఇన్హాబిటెంట్స్ హ్యాపీ.
0: అనిత్యం జీవనంలోకి.
1: ద వరల్డ్ ఈజ్ టెంపరరీ.
0: నిత్యం సత్యం నిజం.
1: But the truth is permanent.
0: కాని పూర్వమైనటువంటి ఒక తత్వం లోపల మానసిక బాధల లోపల నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి.
1: In fact, at the psychic domain, there should be the love in the true spirit.
0: ప్రేమకు మించినటువంటి బరువు, ప్రేమకు మించినటువంటి ఒక గుణము మరెక్కడ కూడా కారరాదు.
1: There is nothing valuable more than love.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం మానసిక భ్రమ లోపల ఇమర్చుకొని జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We have to fill our mind with this love and carry on the life sojourn.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manam chesina karmalu pradhanam kaadu.
1: Your activities are not that important.
0: Manam chesinatundi bhajanalu pradhanam kaadu.
1: Bhajans are not important.
0: Manam chesina paropakaramalu pradhanam kaadu.
1: The service rendered to others is not important.
0: Manasulo atti bhavam lekunda.
1: Without such feeling in mind.
0: Nenu prathi okati naa nimittamai nenu chestunnanu aneetundi okka భావం కలిగి ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దాట్ యు ఆర్ డూయింగ్ టు యువర్ సెల్ఫ్, టు వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఎవరికో చేస్తున్నానని భావం కాదు.
1: ఇస్ నాట్ ఎ సర్వీస్ టు ఎనీబడీ.
0: పరులు పరి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో అదర్ పర్సన్ ఇస్ అదర్.
0: పరులు కూడా తనవారిగానే భావించుకోవాలి.
1: ది అదర్స్ ఆల్సో బిలాంగ్ టు యూ.
0: పరులు పాపదలుగా భావిస్తున్నాం మనము.
1: అండ్ వీ కన్సిడర్ ద అదర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అస్.
0: పరులు పరులు కాదు, పరమాత్ముడు అయ్యా.
1: The others are not so called others, they are divine.
0: ఎవరికి మనం సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే భావించాలి.
1: Whosoever you render service, consider that service rendered to God only.
0: ఈ యొక్క భావం మనం పురికించుకునే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సత్కర్మను మనం ఆచరిస్తున్నాము.
1: Only to foster that feeling, we undertake so many service activities.
0: ఈ సర్వీస్ యాక్టివిటీస్ అంతా కూడాను ఎవరి నిమిత్తం చేస్తున్నామని మీరు గుర్తించాలి.
1: You should also know for whose sake you are doing service activity.
0: Ee nimittame meeru chestunnare kaani parula nimittam kaadaneetundi satyanni gurtinchi vartinchali.
1: You should know the fundamental truth that you are serving others for your own sake, not for anybody.
0: Ee vidhamaitundi yokka swartharahitamaitundi yokka premalo manam praveshinchi.
1: We should have that selfless love in full.
0: Manam prapanchamlo manamu taginatundi seva lopala manam palgonali.
1: And we should participate in service activities in this world.
0: ఈ నిజమైనటువంటి సేవలు సరైనటువంటివి కాని లౌకికమైన భౌతికమైనటువంటి క్షణభంగురమైనటువంటి సేవలు అవి శాశ్వతాలు కాదు.
1: This is true service, but all the rest of the service which is just momentary, artificial, vanishes in a moment of time.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరేదో కొన్ని విధమైనటువంటి పరోపకారం చేస్తున్నామని భ్రమిస్తున్నారు.
1: You imagine that you have been helping others.
0: ఇది కేవలము గొప్ప సేవలు కాదు.
1: దే ఆర్ నాట్ గ్రేట్ సర్వీస్ ఎనీవే.
0: ఆ భావములు హృదయం నుండి ఏమో

0: లోపలను ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: సీ దట్ సచ్ ఫీలింగ్స్ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే నిజమైన సేవలుగా రూపొందుతాయి.
1: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రూ సర్వీస్ ఇన్ స్పిరిట్.
0: సర్వీస్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సర్వీస్?
0: ఏదో మనం సేవలు చేయటం సర్వీస్ అనుకుంటున్నాం.
1: వీ థింక్ సమ్ యాక్టివిటీ ఈజ్
0: సర్వీస్. బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ప్రేమ
0: చేత మనం ప్రవర్తించాలి.
1: We have to do service with love.
0: ఆ ప్రేమ చేతనే మనం ఈ యొక్క పనులు చేయాలి.
1: We have to do all activities with love.
0: అప్పుడే నిజమైనటువంటిది. ప్రేమ అనేటువంటి యొక్క పాజిటివ్ లేకుండా ఎన్ని సేవలు చేసినా అవంతా నెగిటివ్ గానే మారుతుంటాయి.
1: Without this positivity of love, however number of services you render, they are all negative only.
0: ప్రేమ అనేటువంటి కరెంటు లేని బల్బులు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ప్రకాశించదు.
1: Without the current of love, no other bulb can ever shine or illumine.
0: ఇప్పుడు ఈ చిన్న బల్బులైన కూడా ప్రకాశించి అనేక విధమైనటువంటి ఉపకారం చేస్తుంటాయి.
1: When only you put on the main switch, any small bulb would be able to illumine.
0: కానీ ఈనాడు మీరు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి అనేక విధమైనటువంటి యొక్క బల్బులతో మీరు ఆనందించినట్టుగా కనిపిస్తుండాలి.
1: But today what you have done is, you have put off the main switch and you imagine that you are getting light of the bulb.
0: అది ఏ హృదయమునకు సంబంధించినటువంటి స్విచ్.
1: That is the switch of the heart.
0: అది హృత్ ప్లస్ దయా ఉదయం.
1: That heart, హృత్ ప్లస్ దయా, compassion.
0: ఆ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి పని కూడాను ప్రేమ చేతనే మారాలి.
1: Therefore, whatever action that we do wholeheartedly should be
0: full of love.
1: It should get transformed into love.
0: ప్రేమకు మించినటువంటి బలం మరొకటి ఏమీ లేదు.
1: There is no other strength greater than love.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: all ancient rishis,
0: అరణ్యములు లేప అనేక విధమైనటువంటి కష్టములకు లొంగి,
1: they submitted themselves to so many difficulties.
0: ఎట్టి భయ ప్రాంతాలు కూడా లేకుండా సంచరిస్తూ వచ్చారు.
1: They just moved around without any fear.
0: వారి అస్త్రశస్త్రములు ఏమిటి?
1: What weapons they possess?
0: వారికి తుపాకులు ఇంకో పిస్టళ్లు ఇవి కాదు.
1: They don't have guns and rifles.
0: వారికి ప్రేమాస్త్రములే ప్రధానమైన అస్త్రములు.
1: Rishis carried with them the weapon of love.
0: అలాంటి ప్రేమాస్త్రములు ధరించి క్రూర మృగముల మధ్య కాలనము లోపల కాలమును గడుపుతూ వచ్చారు.
1: With the weapon of love, the ancient rishis could spend time in the midst of wild animals there in the forest.
0: ee vidhanga chesinatvanti prachina purushulu yokka prachina kalam bharatayindi.
1: This has been the procedure since ancient times in Bharat.
0: Bharatiya yokka prachina yokka samskruti,
1: the ancient culture of
0: Bharat, divyamainatvanti yokka samskruti,
1: it is true culture,
0: విలువలైనటువంటి సంస్కృతి,
1: a valuable culture,
0: అద్భుతమైనటువంటి సంస్కృతి,
1: a mysterious culture,
0: ఆనందమైన సంస్కృతి,
1: blissful culture,
0: ఆహ్లాదం అందించే సంస్కృతి,
1: and is the one that confers bliss.
0: ఈ సంస్కృతిని మనం ఈనాడు గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: We are not making an effort to know this great culture.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ఈ సంస్కృతి యొక్క స్వభావమును మనం ఎంత చిన్నదిగానో మనం చూస్తున్నాం.
1: The culture that comes out of heart, we consider it ordinary and so simple.
0: ఇది గొప్ప విలువైనటువంటి సంస్కృతి.
1: The culture indeed is highly valuable.
0: ఈ కల్చర్ అనగా కేవలము భౌతికమైన ఒక ప్రకృతమైనటువంటి ఒక నిబంధనలు కావు.
1: This culture has got nothing to do with the external world and its
0: caste and culture. రెండింటిని చూసుకొని మీరు కేవలం భ్రమించిపోతున్నారు.
1: You are deluded by the caste and culture.
0: ఈ కాస్ట్ కల్చర్ ముఖ్యమైనటువంటి కాదు.
1: కాస్ట్ అండ్ కల్చర్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయతత్వంతో ఉండినటువంటి ప్రేమతత్వమే నిజమైనటువంటి కాస్ట్.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఈస్ ద ట్రూ కాస్ట్.
0: మానవులందరూ ఒక్కటే.
1: ది హ్యూమానిటీ ఇస్
0: ఒక కుటుంబంలోకి చెందినటువంటి వారే.
1: ది బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: అందరూ ఒక అన్నదమ్ములే.
1: ఆల్ ఆర్ బ్రదర్స్.
0: ఈ దేశమంతా కూడా ఒక ఇల్లే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ వన్ మ్యాన్షన్.
0: కనుకనే ఈ దేశమంతా ఒక గృహంగా భావించుకుని,
1: consider the country as one house,
0: మానవులందరూ కూడా సోదరులుగా విశ్వసించి,
1: considering humanity as our brothers,
0: ఇంట్లో కాలమును గడుపుతూ పోయినప్పుడు ఎంతటి ఆనందం లభిస్తుందో.
1: When we spend life like this, you will be blissful.
0: వీలు కాదు. కాన మీరు మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Therefore make every effort to know the latent divinity within.
0: ఎన్ని విధమైనటువంటి తరంగములో వస్తుంటాయి.
1: So many waves of thoughts come.
0: ఈ తరంగములంతా కూడా కేవలము ఒక్కొక్క తరంగము ఒక్క కొన్ని కొన్ని లక్షల దీని వల్ల పోతుంటాయి.
1: And these waves will pass across lakhs of miles of distance.
0: దీని వేగమును ఎవరు గుర్తించేవారు లేరు.
1: Nobody can know the distance it travels.
0: ఆకాశమునందున్నటువంటి నక్షత్రములు,
1: the stars in the sky,
0: దాని యొక్క ప్రకాశములు ఈనాటికి కూడా భూమికి ఇంకా కొన్ని చేరలేదు.
1: The light of certain stars has not yet reached to
0: this planet. నిమిషములకు ఎన్నో మైళ్లు వేరముగా పోయేటువంటి ఒక కాంతి, ఈనాటికి కూడా ఇంకా ఈ ప్రకృతికి చేరలేదంటే ఎంత దూరం ఉన్నదన్నమాట.
1: ద లైట్ దట్ ఈస్ ఫాస్టెస్ట్ హ్యాస్ నాట్ యెట్ రీచ్డ్ ఫ్రమ్ సర్టన్ స్టార్స్. యూ కెన్ ఇమాజిన్ ద డిస్టెన్స్. Peculiar.
0: Tailoka pavitramulu.
1: Sacred to three words.
0: Vandirala vattamulu.
1: And its main.
0: Sanmitramulu.
1: So close.
0: Munijana vayapanavana pavitramulu.
1: And they are endearing to sages.
0: Satyadevu charitramulu annadu.
1: That is the story and the glory of God.
0: Kanuka daivatvam yokka charitralu ittivi attiveni evaru kodanu ninnayinchaleru.
1: The miraculous, stupendous acts of God are beyond our estimate.
0: Enni nimminchinappudikunu niminchukunnappudikini tana hrudayam yokka prabhavanu puraskarinchukoni aa hrudaya pramanamulaku pogutuntayi.
1: Therefore, however imagination we may stretch, but we go by our the feeling.
0: Bhagavantuniki etti pramanamulaku kodanu cheyavu.
1: God is beyond all measure.
0: Ataniki anumana pramanamu.
1: And one is the benefit of doubt.
0: Konni vidhamainatvanti yokka చరిత్ర ప్రమాణములు.
1: అండ్ వన్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ బేస్డ్
0: ప్రత్యక్ష ప్రమాణములు.
1: ద డైరెక్ట్ పర్సెప్షన్
0: భౌతిక ప్రమాణములు.
1: ద ఫిజికల్ ఎక్స్పీరియన్స్
0: ద్వైత ప్రమాణములు.
1: ద డ్యూయల్ ఎక్స్పీరియన్స్
0: అద్వైత ప్రమాణములు.
1: నాన్ డ్యూయల్ ఎక్స్పీరియన్స్
0: ఇలాంటి ప్రమాణములు ఎన్నో ఉంటున్నాయి లోకానికి.
1: దర్ సో మెనీ స్టాండర్డ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భగవంతునికి ఎట్టి ప్రమాణములు లేని వాడు కనుకని అతనికి అప్రమేయ అని పిలిచారు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ అండ్ దేర్ ఫోర్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమేయ.
0: అప్రమేయుడనగా ఎట్టి ప్రమాణములకు చిక్కినటువంటి వాడు.
1: అప్రమేయ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ ఆర్ ఎనీ.
0: ప్రతి మానవుని హృదయం నందు కూడాను
1: ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్
0: సమస్త శక్తులను ఇచ్చేటువంటి యొక్క దీన్ని ఆవిర్భవించుకుని ఉన్నాడు.
1: Their present God with all the faculties of power.
0: ఈ యొక్క నాభియందు గోప్యంగా ఉంచుకున్నటువంటి యొక్క ఈ ప్రమాణ సత్యమున కూడా మన దీనికి ఒక మరొక పేరు.
1: Therefore, in the navel of the divinity is contained all the mighty powers ingrained there.
0: కనుకనే దీనికి నాభి ప్రమాణమునకు ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
1: Therefore, this nature of the divinity is the main evidence.
0: భగవంతుని యొక్క అందచందములు అనేటువంటివి ఇట్టివి అట్టివని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: And the beauty, the grandeur, the glory of God, nobody can compare.
0: ఈ భగవంతునికి హిరణ్యగర్భాయ నమః అని ఒక పేరు.
1: God has a name, హిరణ్యగర్భాయ నమః.
0: హిరణ్యమనగా బంగారం యొక్క ఇది వర్ణము.
1: హిరణ్మయ మీన్స్ గోల్డ్.
0: అది తన యొక్క హృదయమునందు ఉన్నటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ హిస్ హార్ట్.
0: హృదయంలో పోయినటువంటి యొక్క ఆహారము ఏ విధంగా కరిగి సర్వత్రా దేహమంతా సాగుతుందో.
1: Just as the essence of the food partaken is supplied to the whole of the body.
0: ఈ హిరణ్యం అనేటువంటిది దేహమంతా సంచరించిన చేతనే ఇతనికి మహా అందవాడైన ఉన్నాడు.
1: Likewise, the gold also is present all over the body and so is most handsome.
0: హిరణ్యాయ నమః.
1: And then so we call him హిరణ్యాయ నమః.
0: గొప్ప అందమైనటువంటి వాడు భగవంతుడు.
1: God is very very handsome.
0: ప్రతి జీవులకు మూలాధారమైనటువంటి వాడు.
1: ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ క్రియేషన్.
0: అతి మూలాధారమైనటువంటి ఒక శక్తిని కనుకనే అతనికి మనువు అని పిలిచారు.
1: యాజ్ ఈస్ ద బిగినింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ కాల్డ్ మనువు.
0: మూలాధారం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మూలాధార?
0: అన్నిటికీ ఫండమెంటల్ పవర్.
1: ఇట్ ఈస్ ది ఫండమెంటల్ పవర్.
0: ఈ మూలాధారమైనటువంటి ఒక పవర్ కు తగినటువంటి ఒక అర్థం లేదు.
1: ద ఫండమెంటల్ పవర్ హ్యాస్ నో డెఫినెట్ మీనింగ్.
0: ప్రతి సృష్టిని కూడాను తన యొక్క సంకల్పం చేత జరిపేటువంటి వాడు కనుక
1: as everything happens as per his will.
0: దానికి పరీక్షత్రుడు అని పేరు పెట్టాడు.
1: He is called పరీక్షత్రుడు.
0: పరీక్షత్రుడు అనగా ఏమిటి? సర్వ జీవులకు సృష్టించేటువంటి వాడు పరీక్షత్రుడు.
1: పరీక్షత్రుడు మీన్స్ ద వన్ ద క్రియేటర్.
0: ఈ విధంగా పేర్లు తీసుకుని పోతుంటే భగవంతునకు అనేకవంతమైన పేర్లున్నాయి.
1: Likewise, as we investigate and explore,
0: we find many names,
1: infinite number of names.
0: కనుకా మానవుడు ఇట్టి దైవత్వాన్ని ఏ విధంగా కొలుచుకుంటున్నాడంటే తన అల్ప బుద్ధికి తగినటువంటి ఒక రూపమును మాత్రమే కొలుచుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ గాడ్ బేసింగ్ ఆన్ హిస్ ఎస్టిమేట్ ఆఫ్ హిస్ నారో మైండెడ్నెస్ ఓన్లీ.
0: తన యొక్క గర్భం నందు ఆ దక్షిణారూపూర్తి అనేటువంటి ఒక తత్వమును గురించుకుని ఉన్నాడు కనుకనే అతనికి దక్షిణామూర్తి అని పేరు.
1: As all the sacred qualities are within him in his heart, he is called Dakshinamurti.
0: Dakshinamurti aniga manchi telivainatundi vaadu.
1: Dakshinamurti means greatest intellect.
0: Nirantaram kunnu oka sankalpamlo abhruthi parchukuneetundi vaadu.
1: He wills continuously.
0: Aa sankalpamlo etti sankalpamlo.
1: What sort of will it is?
0: Pavitramainatundi sankalpamlo.
1: It is sacred will.
0: Nirgunamlo.
1: Attributeless.
0: Nirantaramlo. Sanatanamlo. నికేతనములు నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపము.
1: ఇట్స్ ఎ సీక్రెట్ విల్ దట్ ఇస్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని కలిగినటువంటి భగవంతుడు అందరి హృదయములందు ఉంటుండగా మానవుడు ఎందుకు అల్పుడవుతాడు?
1: when God himself has installed at the altar of the human heart, how can you be mean? Brush aside that mean idea that
0: మానవుని కంటే గొప్పవాడు మరొకడు లేడు.
1: There's no other creature greater than man.
0: మానవుని కంటే మించినటువంటి వాడు మరొకడు లేడు.
1: There's no person greater than man.
0: మానవత్వం నందే దైవత్వం ఉండి ఉంటున్నది.
1: There's present divinity in humanity.
0: కనుక మానవత్వం కంటే మించినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
1: Human life is most valuable in this world.
0: అట్టి పవిత్రమైన మానవత్వాన్ని మనం అల్పంగా భావించుకుంటున్నాము.
1: That sacred human life is considered so low and simple. అది
0: భావం తద్భవతి.
1: As is your feeling, so you
0: మీ భావమును పురస్కరించుకునియే మీరు ఈ అల్పబుద్ధికి చోటిస్తున్నారు.
1: Basing on this such a low feeling, you also consider life so simple.
0: దైవానికి ఇట్టిది అట్టిదే నీకు గుణములే లేవు.
1: God is attributeless.
0: అప్రమేయ నమః.
1: Beyond measure.
0: ప్రత్యక్ష ప్రమాణము చూస్తాం కొంచెం వరకు.
1: Just think of direct person.
0: కొండలో వేడి కలుతుంటుంటే మంట కనిపిస్తుంది.
1: And if you just find the smoke behind the mountain, you find the fire. You don't see the fire directly.
0: కాని అది మంట కనిపించుకోకుండా కేవలం ఒక పొగ మాత్రమే వస్తుంటది.
1: బట్ యు సీ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
0: ఆ పొగను చూసి ఇది మంట ఉండవచ్చును అనుకుంటాం.
1: వాచింగ్ ద స్మోక్ యు కెన్ డిసైడ్
0: దట్ ఇది అనుమాన ప్రమాణము.
1: దేర్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ హియర్.
0: అగ్ని లేకపోయినప్పటికీ మంచు వల్ల కూడా పొగ రావచ్చును.
1: వితౌట్ ద ఫైర్ దేర్ మైట్ బి సమ్ మిస్ట్ దట్ మేక్స్ యూ థింక్ ఇట్ స్మోక్.
0: కనుక అనుమాన ప్రమాణము సందిగ్ధ అవస్థలో ఉంటుంటది.
1: ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ బి confusing.
0: ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది సాక్షాత్ రూపంగా కనిపిస్తుంటది.
1: ద డైరెక్ట్ ఎవిడెన్స్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: మానవుని ఎందుకు సాక్షాత్ స్వరూపము ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ లవ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు నా ప్రేమలో ఉన్నాడు.
1: If anyone asks you where is God, you can say God is in the form of love. He is present in the words I utter.
0: సత్యమే భగవత్ స్వరూపము.
1: Truth is God.
0: ఈ సత్య స్వరూపానికి మించినటువంటిది మరొకటి లేదు.
1: There is no other form beyond the form of truth.
0: సత్యము కంటే మించినటువంటి దైవం వేరొకటిందా?
1: Can there be God beyond truth?
0: సత్యంబులు త్రైలోక పవిత్రంబులు పరిదలాల విత్తంబులు సన్మిత్రంబులు.
1: They are truth only, nothing but truth. So close and endearing to sages and saints, which are reverential to all three words.
0: సత్య ప్రమాణమే నిజమైనటువంటి ప్రమాణము.
1: So this is the standard of truth, which is direct evidence.
0: ఈ సత్యమునకు మించినటువంటి దైవం లోకములో ఎక్కడ కూడా లేదు.
1: There's no God beyond this truth in this world.
0: దేశములు వేరువేరుగా ఉండవచ్చును.
1: Countries may be many.
0: అమెరికా, జర్మనీ, జపాన్, ఇట్లాండ్ అన్ని వేరువేరు దేశములుగా ఉండొచ్చును.
1: Countries are many, like America, Germany.
0: అందరి యందు పలికేటువంటి పలుకు సత్యం ఒక్కటే కదా.
1: But all speak only one truth.
0: ఈ అమెరికన్ సత్యము, ఈ జపాన్ సత్యము, జర్మన్ సత్యముని దాని విభాగం ఎవరు చేయరు.
1: There is no distinction like American truth, Japan truth and so on.
0: ఇవన్నీ అల్పబుద్ధుల యొక్క లక్షణాలే.
1: They are all the reflections of mean mind.
0: అల్పులు కాదు, అనంత స్వరూపులము.
1: You are infinite indeed.
0: సత్యమే నా యొక్క స్వరూపము.
1: I am the embodiment of
0: ప్రేమనే నా యొక్క స్వభావము.
1: And my nature is
0: ఆనందమే నా యొక్క సహజము.
1: And this bliss is my natural quality.
0: ఈ సహజాన్ని పట్టి మనం విచారించాలి.
1: We should go by this natural tendency.
0: మానవుడు మననశీలుడు.
1: Man always recalls మననశీల.
0: అతని ఆలోచనలు,
1: his thought,
0: అతని అన్వేషణలు,
1: his search,
0: అనంతమైనటువంటివి.
1: Are infinite.
0: అలాంటి అనంతమైనటువంటి యొక్క అన్వేషణలో మనం ఎంతవరకు చూసుకుంటున్నాం?
1: In this infinite search, to what extent we are inquiring?
0: ఒక పిటికడు సముద్రపు ఇసుక తీసుకుని వచ్చి ఒక స్థానంలో వేసినప్పుడు,
1: ఇఫ్ యూ జస్ట్ కలెక్ట్ ఫిస్ట్ ఫుల్ సాండ్ అండ్ కీప్ ఇట్ అట్ వన్ ప్లేస్,
0: దాని రంగును,
1: ఇట్స్ కలర్,
0: దాని బరువును
1: అండ్ ఇట్స్ డైరెక్షన్,
0: దాని యొక్క స్థితిని పట్టి సైంటిస్ట్ ఇది పలాని కాలంలో పలాని స్థానంలో ఉన్నటువంటి మట్టి అంటారు.
1: ద సైంటిస్ట్ కెన్ ఇన్వెస్టిగేట్ అండ్ డిసైడ్ దట్ దిస్ సాండ్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ ఎ సచ్ ఎ సచ్ ఎ ప్లేస్.
0: కానీ ఇది ఆ కాలంలోని ఇసుక అంటారు.
1: And that we call it sand at that
0: point of time. This
1: is what is available here now.
0: కానీ వేదాంతులు దీనికి పోరు.
1: But philosophers don't think like that.
0: దైవం యొక్క సృష్టి.
1: They call it, it's all creation of the creator.
0: దైవం యొక్క క్రియేషన్.
1: It's God's creation.
0: దైవం యొక్క మాయ.
1: And it's all the will of God.
0: కనుక సైన్స్ లో ఉన్నటువంటి దానికని సైన్స్ లో ఉన్నటువంటి దానికని ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి.
1: There's vast difference between the approach of a saint and approach of a scientist.
0: Science కేవలము అర్థం మాగ్జన్. అది కేవలము అర్థం యొక్క తత్వమే.
1: And science is something like a mirror, the nature of the mirror.
0: Semi-circle. ఈ సైన్స్ అనేది సెమీ సర్కిల్.
1: సైన్స్ ఇస్ ఎ సెమీ సర్కిల్.
0: ఒక్క దగ్గర బయలుదేరి తిరిగి చుట్టూ వచ్చి తిరిగి ఆ స్థానంలోనే చేరేటువంటిది ఇది పూర్ణమద పూర్ణమిదం.
1: It starts at one point, ends over there. That's Purnamada, Purnamidam.
0: కానీ దాన్ని అర్థం తుడి చేసినప్పుడు అర్థంగా వస్తుంది, సెమీ సర్కిల్ గా వస్తుంది.
1: బట్ ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్,
0: ఈ సెమీ సర్కిల్ ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర అంత్యమవుతుంది.
1: ద సెమీ సర్కిల్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ అనదర్ పాయింట్. This semicircle is science.
0: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర నిలిచిపోతుంది.
1: It starts at one point and ends somewhere else.
0: ఇది పూర్ణంగా చేయబెట్టింది కాదు.
1: And it will not happen all through.
0: కనుకనే ఎక్కడ పుట్టిందో అక్కడనే అంత్యమయ్యేటువంటి ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వం యొక్క శక్తి.
1: Therefore, the power of the divinity is that which ends at the point of its origin.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చితే.
1: That's what is meant in this. That is full and this is full. The point of end is the point of origin.
0: ఈ పూర్ణత్వం ఏర్పడిన దైవత్వం ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: This totality of the divinity is in every human being.
0: కానీ మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
1: But man is not making an attempt to know.
0: తన కన్నులు మూసుకుని నిద్రించే సమయం లోపల
1: while one sleeps with the clothes
0: ఈ దేహాన్ని ఎవరు కాపాడుతున్నారు?
1: Who is protecting your body?
0: ఈ దేహం యొక్క తత్వం ఏ రీతిగా జరుగుతుండాలి?
1: What is happening within the body?
0: ఎవరికి తెలియదు.
1: No one knows.
0: అన్నింటిని రక్షించటము, శిక్షించటము, పోషించటము అంతటికి దైవమే కారణము.
1: The creator, protector and the sustainer is God himself.
0: ఈ విధమైనటువంటి శక్తి ప్రతి మానవుని యందు ఉంచుకొని
1: this power of the divinity is in everyone.
0: Manu kashtamulaku kunigipothunnadu,
1: but yet man is depressed because of
0: vaadaraku kunigipothunnadu
1: and he is frustrated because of
0: aanandaniki pongipothunnadu
1: and he gets himself elated.
0: Ee pongi kunganaatvanti oka tattave manavuni oka nijamainatvanti lakshyam.
1: Man should be beyond the praise and blame, beyond elation, jubilation and frustration.
0: Sukham ekkada puttundadi? సుఖం ఎక్కడ పుడుతుండాలి?
1: ప్లెజర్, వేర్ డు యూ గెట్ ఇట్?
0: సుఖం అంటే దుఃఖం ఎక్కడ పుడుతుండాలి?
1: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ మిజరీ?
0: ఇది ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ సే.
0: సుఖము దుఃఖము రెండు కలిసి ఎక్కడ పుడుతుండదో అక్కడే ఉంటుండాలి మానవత్వం.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ హవ్ గాట్ ద కామన్ పాయింట్, దేర్ అరైజ్ ద హ్యూమన్ లైఫ్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: ఈ రెండు పేదల మధ్య లోపలనే ఈ యొక్క ఆనందం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ లైస్ ద బ్లిస్ బిట్వీన్ ద టూ పాయింట్స్.
0: ఆనందాన్ని మనం ఎక్కడనో వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ బ్లిస్ ఎల్స్వేర్.
0: ఆనందం మనం వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: దిస్ బ్లిస్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఇట్టి ఆనందాన్ని మనం వెతకడానికి ఎందుకు మనం శ్రమించాలి?
1: వై షుడ్ యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుండండి.
1: బీ బ్లిస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఎందుకంటే మీ హృదయం అనేటువంటిది ఆనందమయమైనటువంటిది.
1: బికాస్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందంతో ఉండేటువంటి దానికి మీరు ఎందుకు విచారపడాలి?
1: దెన్ వై షుడ్ యూ వరీ బీయింగ్ బ్లిస్ఫుల్ ఇన్ నేచర్.
0: దిస్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఇంతే కాదు, ఆనందం కూడా మీలోనే ఉంటుండాలి.
1: ద బ్లిస్ ఇస్ విదిన్ యూ.
0: ఈ ఆనందానికి మనం వెతుకునక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ దిస్.
0: ఈ ఆనందము కేవలం ఆత్మస్వరూపం నుంచి వచ్చేటువంటిది.
1: దిస్ ఆనంద ఈజ్ ద ట్రూ సెల్ఫ్, ఆత్మ ఇండీడ్.
0: ఎప్పుడు తలుచుకుంటే అది మీకు లభిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ ఇట్ యుల్ ఎర్న్ ఇట్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: మీరు దైవంతో మీరు చేరండి.
1: జాయిన్ గాడ్, యునైట్.
0: ఆనందం మీతోనే ఉంటుండాలి.
1: అండ్ బ్లెస్ విల్ బి విత్ యూ.
0: మీ స్లేవ్గా వచ్చేసేస్తుండాలి.
1: అండ్ ఇట్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
0: కనుకనే నాట్ ఫాలో, స్లేవ్. స్లేవ్ గా వస్తుండాలి.
1: స్లేవ్ గా వస్తుంది.
0: స్లేవ్.
1: స్లేవ్. దిస్ బ్లిస్ విల్ ఫాలో యూ లైక్ ఎ స్లేవ్.
0: మీ బానిసగా ఉంటుంటుంది.
1: ఇట్ విల్ ఫాలో యూ లైక్ ఎ స్లేవ్.
0: నువ్వు దాన్ని నువ్వు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఈనాటి మానవుడు ఆనందానికి స్లేవ్ అయిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్ టుడే.
0: ఈనాడు ఆనందానికి బానిస అవుతున్నాడు.
1: హీ హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్.
0: కాదు, ఆనందమే మనకు బానిస కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ బి ఎ స్లేవ్ టు యూ.
0: అప్పుడే మనం నిజమైన పెట్టి మానవులు అవుతాం.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆనందాన్ని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దిస్ ట్రూ బ్లిస్.
0: ఏదో అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటిది మనం తీసుకోకూడదు.
1: డోంట్ గో బై హ్యాపీనెస్ విచ్ ఇస్ టెంపరీ.
0: నిన్ను ఆనందం అనేటువంటిది అనుసరించుతూ రావాలి కానీ,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ ఫాలో యూ.
0: నీవు ఆనందాన్ని అనుసరించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో బ్లిస్ ఇన్ టర్న్.
0: కనుక నీవు గొప్ప ధీరుడవు, వీరుడవు, గంభీరుడవు.
1: యూ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, ద కరేజ్.
0: కనుకనే హనుమంతుణ్ణి శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు.
1: దేర్ఫోర్ హనుమాన్ ఇస్ కాల్డ్ శాంత ద పీస్ఫుల్, గుణవంత ద వర్చువస్.
0: బలవంత,
1: బలవంత ద స్ట్రాంగ్.
0: ఎక్కడ పోయినప్పటికీ హనుమంతుడికి రామ రావాలంటే తన వెంటనే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఫాలోడ్ హనుమాన్ వేర్ ఎవర్ హీ వెంట్.
0: అటువంటి అలాంటి తత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ హనుమాన్, వీ షుడ్ గెట్ ఇట్.
0: హనుమాన్ అనగా కోతి అని మనం భావించుకుంటున్నాము.
1: యూ థింక్ దట్ హనుమాన్ ఇస్ అ మంకీ.
0: కానీ అది మంకీ కాదు. అది మంకీ కావచ్చు, నీవు మ్యాన్ కైండ్.
1: బట్ ఇట్ మైట్ బి ఏ మంకీ, బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: నువ్వు మ్యాన్ కైండ్ గా పోయినా ఉంటే ఈ మంకీ తత్వం అంతా దూరం అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు ట్రూ మ్యాన్ కైండ్, ఆల్ దిస్ మంకీ నేచర్ విల్ బి డిస్టెన్స్.
0: నీవు మొట్టమొదట మ్యాన్ కావాలి.
1: ఫస్ట్ బి ఏ మ్యాన్.
0: ఈ మ్యాన్ కైండ్ గా మార్చుకోవాలి.
1: అండ్ దిస్ మ్యాన్ షుడ్ డెవలప్ కైండ్.
0: మార్చుకున్నప్పుడే నీవు దైవత్వంగా మారుతావు.
1: అండ్ దెన్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ది డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎన్ని చదువులు చదువుతున్నారు,
1: యూ అక్వైర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లర్నింగ్,
0: గ్రంథాలు ఉచ్చరిస్తున్నారు,
1: యూ రీడ్ సో మెనీ బుక్స్,
0: ఎన్ని శక్తుల్లో మీరు సాధిస్తున్నారు,
1: అండ్ యూ అచీవ్ మెనీ.
0: కానీ ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అసత్యమైనటువంటివి.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫుల్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ టెంపరీ.
0: మీ హృదయానందాన్ని నింపేటువంటి ఒక శక్తిని మీరు గుర్తుంచుకోండి.
1: అండర్స్టాండ్ ద లేటెంట్ పవర్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్.
0: దైవత్వంతో మీ యొక్క శక్తిని అభివృద్ధి గావించుకోండి.
1: ద డివినిటీ సీ దట్ యువర్ పవర్ ఇంక్రీజెస్ డే బై డే. దైవ
0: శక్తి అనంతమైనటువంటిది.
1: ద డివైన్ పవర్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఎంత పోతున్నప్పటికీ ఇంకా విస్తారం విస్తారం విస్తారం.
1: ఇట్ గోస్ ఆన్ ఎక్స్పాండింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇలాంటి విస్తారం కలిగేటువంటి ఒక ఆనందము మన ఎందే ఉంటుండగా,
1: దట్ బ్లెస్ విచ్ ఇస్ ఎన్ ఎక్స్పాన్షన్ ఇస్ ఇన్ యు.
0: ఈ కష్టములకు గురి కావటం,
1: వై డు యూ సఫర్ అండ్ ఫేస్ డిఫికల్టీస్?
0: ఇప్పుడు ఈ పిల్లలందరూ, ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చారు.
1: All old students have gathered here.
0: మీరు ఎన్నో సేవలు చేస్తున్నారు.
1: You are rendering service activities.
0: ఎన్నో గానములు పాడుతున్నారు.
1: In fact, you have been singing the glory of God.
0: కానీ
1: but
0: నా ఉద్దేశము ఎక్కడ వారు అక్కడే ఆనందాన్ని అనుభవించాలి.
1: Bhagwan's opinion is you should be blissful where you stay.
0: ఆయా గ్రామాన్ని అనుసరిస్తూ రావాలి.
1: You should follow the villages in the vicinity.
0: ఎక్కడి నుంచినో వచ్చినటువంటి వారందరినీ చేర్చుకొని ఇది ఒక వ్యాపార రంగంగా మారుతుండాలి.
1: You don't need to collect people from different places as in a business.
0: అది మంచిది కాదు.
1: It's not good.
0: ఏ గ్రామం వారు ఆ గ్రామంలోనే మనం జీవితాన్ని గడుపుకోవాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ వర్క్
0: ఆ గ్రామానికి ఆనందాన్ని అందించాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ ది విలేజర్స్ హ్యాపీ.
0: నేను ఎన్నో రకములుగా అందరూ ఆశించారు.
1: In fact, many people wanted
0: Swami, Mysore Randi Palace Istamu. ఇంకో దానికి రాండి ప్యాలెస్ ఇస్తాము అన్న, నాకు ఈ ప్యాలెస్ నాకు అక్కర్లేదు.
1: భగవాన్ ఈజ్ ఇన్వైటెడ్ బై మెనీ పీపుల్. స్వామి యూ కమ్ టు అస్, వీల్ గివ్ యూ ప్యాలెస్.
0: చిన్న పల్లె లోపల నేను ఉండాలి.
1: భగవాన్ వాంటెడ్ టు స్పెండ్ ద టైం.
0: స్థానాన్ని నేను వదలలేదు.
1: హీ నెవర్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
0: అలాంటి దీన్ని అక్కడనే సాధించాలి పెద్దది.
1: అండ్ యూ షుడ్ అచీవ్ ఇన్ యువర్ బర్త్ ప్లేస్.
0: పుట్టపర్తి చాలా కుగ్రామము.
1: పుట్టపర్తి ఇస్ ఎ టైనీ హ్యామ్లెట్.
0: ఇక్కడికి రావాలంటే పెనగొండ నుంచి ఒక బండల్ బాడిగ తీసుకుని రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు రీచ్ దిస్ ప్లేస్ యూ హావ్ టు ట్రావెల్ బై కార్ట్ ఫ్రమ్ పెనుగొండ.
0: బులక్ కార్ట్ పైన రావాలి.
1: బులక్ కార్ట్ ఇస్ నెసెసరీ.
0: ఇప్పుడు ఏమైపోయింది?
1: టుడే
0: ఏరోప్లేన్ వచ్చి దిగిపోతాం.
1: ఎక్కడ నేరు డ్రోన్ ఎయిర్ ఫ్లైట్ వి ల్యాండ్ దేర్.
0: హాస్పిటల్ కి వెళ్ళాలంటే
1: టు గో టు ద హాస్పిటల్.
0: ఏ పెనుగొండో ఏ అనంతపురమో బస్సులు కట్టుకుని బస్సుల్లో తిరిగిపోవాలి.
1: యూ హావ్ టు గో టు పెనుగొండ అనంతపూర్ ట్రావెలింగ్ ఇన్ ఎ బస్.
0: ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలోనే తయారైపోయింది.
1: టుడే వీ హావ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ పుట్టపర్తి.
0: ఈ విధంగా ఏ గ్రామంలో ఏ యొక్క దీంట్లో ఉండాలో అవన్నీ అక్కడికే వచ్చేస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఆల్ థింగ్స్ కమ్ హియర్ రీచ్ హియర్.
0: పల్లె కంటే మించినటువంటి లోకం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ద హ్యామ్లెట్
0: పల్లె. గొప్ప విలువైనటువంటి గ్రామం.
1: ద విలేజ్ ఇస్ హైలీ వాల్యుబుల్ ద అర్బన్ ఏరియా.
0: పట్టణ సేవలో ఏమాత్రమో ఆనందం ఉండదు.
1: There is no happiness in serving the
0: prakinti varu vachi dongalu ettukoni lari lo teesukoni pothunte kuda nu manam maatadichamo.
1: In cities, even if it is theft committed at a very high level, taking all the belongings, nobody is bothered.
0: Prakinti emaina kocham jarigindha andaru akkada gudu chestaru.
1: But in a village, if anything happens, all will come to know. And
0: aikamatyam anetundi palleri endi inka unnadi.
1: The unity still exists in villages.
0: Aa unity undinappude manaku డివినిటీ వస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ యూనిటీ వీల్ హ్యావ్ డివినిటీ.
0: ఈ డివినిటీ ఉండినప్పుడే,
1: వెన్ దేర్ ఇస్ డివినిటీ,
0: ఆనందాన్ని లభిస్తుండాలి.
1: దెన్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుకనే మనం ఆ యూనిటీ ఉండాలి.
1: సో దిస్ యూనిటీ ఇస్ నెసెసరీ.
0: ఏ ఏ గ్రామం వారు ఆయా గ్రామం యొక్క అభివృద్ధిని కోరుతురండి.
1: సో ఎవ్రీవన్ షుడ్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ విలేజ్.
0: మీరు ఈ పాలిటిక్స్ మాదిరి మీరు తయారు చేయకండి.
1: డోంట్ వర్క్ లైక్ పాలిటీషియన్స్.
0: వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరి కదంబం మాదిరి చేర్చుకుని ఒక పాలిటిక్స్ మాదిరి తయారవుతుండాలి.
1: వీ గ్యాదర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ యాక్ట్ లైక్ పాలిటీషియన్స్.
0: ఇది నాకు అంత సంతోషంగా లేదు.
1: దిస్ విల్ నాట్ మేక్ స్వామి హ్యాపీ.
0: ఐకమత్యంగా భజన చేసుకోండి ఎక్కడ వచ్చినప్పటికీ.
1: యూ కెన్ డూ భజన్ వేర్ ఎవర్ యూ గో.
0: కానీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి భావాలు మీలో రాకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దిస్ వర్కింగ్.
0: ఐకమత్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: ఈ పాలిటిక్స్ కు చోటు ఇవ్వకుండా ఉండాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ పాలిటిక్స్.
0: ఈనాడు దేశమంతా ఏ గతి పట్టింది?
1: వాట్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ?
0: ఎంతో పీస్ఫుల్ గా ఉండేటువంటి దేశము,
1: కంట్రీ విచ్ వాజ్ పీస్ఫుల్.
0: పల్లెల్లో పోయినప్పుడు ఎంతో పది మంది ఆశ్రయించేటువంటి వారు.
1: ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ కమ్ టు యూ వెన్ యూ విజిట్
0: ఎక్కడ నుంచి వచ్చారండి ప్రేమగా పలకరించేటువంటి వారు.
1: ఇఫ్ యూ విజిట్ ఎ విలేజ్ దే ఆస్క్
0: యు ఆ ప్రేమనే పోయింది,
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్, దేర్ ఇస్ నో లవ్ టుడే.
0: అన్ని లేనిపోయినంత కలగలంతా ప్రారంభమవుతున్నాయి.
1: వి ఫైండ్ ది ఇన్ ఫైటింగ్, కాన్ఫ్లిక్ట్ ఇన్
0: విలేజ్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రకమైనటువంటి యొక్క అల్లర్లో ప్రారంభమయ్యాయి.
1: ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వి హావ్ గాట్ ఎజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్స్.
0: ప్రాణం అంటే ఏం వారికి లక్ష్యమే లేదు.
1: దే డోంట్ కన్సిడర్ లైఫ్
0: ప్రాణాలు తీవటము, ప్రాణాలు పో, ఇది మన మానవుడు చేసే పని.
1: It is not the action of a human being to kill the fellow human being.
0: ఇది కాదు మనకు.
1: This is not
0: kill చేయాలి మనము. Kill చేయటం కాదు ముఖ్యము.
1: It's not killing that's important. Killing is more important.
0: Skill చేయాలి.
1: Skill.
0: మనలో ఉన్నటువంటి దివ్య శక్తిని skill చేయాలి.
1: Skill the latent divinity.
0: దివ్య శక్తిని అంతా skill చేసినప్పుడే బ్యాలెన్స్ సక్రమంగా కుదురుతుంది.
1: When once you skill the divinity, there will be perfect balance.
0: బ్యాలెన్స్ సక్రమంగా కుదిరినప్పుడే మనకు ఇన్సైట్ వస్తుంది, అవుట్ సైడ్ రాదు.
1: When there's perfect balance, there'll be insight, but not
0: knowledge.
1: Anything
0: skill cheyandi.
1: Skill the humanity.
0: Knowledge.
1: The knowledge, skill the knowledge.
0: అప్పుడు దీని బ్యాలెన్స్ అంతా వస్తుంది మనకు.
1: దెన్ దిల్ బి పర్ఫెక్ట్
0: బ్యాలెన్స్. బ్యాలెన్స్ లోపలనే మనకు అన్ని విధాల అంతర్భావాలు ఆవిర్భవిస్తాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ యూ విల్ హ్యావ్ ఇన్సైట్.
0: ఇప్పుడు ఎప్పుడు స్కిల్ కాకుండా కిల్ చేస్తున్నామో అప్పుడు మనలో అవుట్ సైడ్ అంతా పోతుండాలి.
1: టుడే we don't skill, we just kill, therefore we become extrovert, external.
0: కనుక మనం ప్రతి గ్రామాన్ని కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
1: దర్ఫోర్ వీ షుడ్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్
0: అందరిలో ఉన్నటువంటి భేదాన్ని మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ డిఫరెన్సెస్.
0: కానీ ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరూ కూడాను ఏదో హైదరాబాద్ నుంచి వచ్చాము, అమెరికా నుంచి వచ్చాము, జపాన్ నుంచి వచ్చాము, మెడ్రాస్, ఇది ఎంత ఒక సంతన కానే కాదు.
1: But many have come from different places, Hyderabad, America, Japan. You cannot call
0: it. Hyderabad vallu Hyderabad gari abhivruddhi cheyandi.
1: Hyderabad people should work for Hyderabad.
0: హైదరాబాద్ నుంచి ఇంకొక పట్టణానికి పోయి వాళ్ళని తిరిగి అభివృద్ధి చేయండి.
1: ఫ్రమ్ హైదరాబాద్ యూ హెల్ప్ అదర్ నైబరింగ్.
0: అంతేకాని హైదరాబాద్, మెడ్రాస్, ఇంకోటి ఇంకోటి ఇంకోటి అంతే కదంబమ్మాలు చేసేసి కరెక్ట్గా కల్తీగా చేరిపోతుండాలి.
1: అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్
0: కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్,
0: పొల్యూషన్ అయిపోతుండాలి.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: పొల్యూషన్ కాకూడదు, ప్యూరిటీ కావాలి మనలో.
1: ఇట్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
0: ఈ పొల్యూట్ చేస్తున్నారే కానీ మీరు పొల్యూషన్ చేయటం లేదు.
1: You are just polluting, but you are not
0: purity. Kavali, purity kavali.
1: Purity is very essential.
0: Purity eppudu vastundi?
1: When you attain purity.
0: Unity undinappude purity vastundi.
1: When there is unity, there is purity.
0: Ee purity vachinappude divinity vastundi.
1: Out of this purity you will get divinity.
0: Kabatti unity, purity, divinity ee moodinti oka sambandhanni meer penchukondi.
1: Therefore understand the interlink between the unity, purity and divinity.
0: Kanuka meeru andaru cheravachunu kaani ittati sthanamlo andaru kalisi palin cheyachu.
1: In place like this all can assemble and work.
0: మీరు పల్లెలు పల్లెలు మీరు ఇట్లా పోయి చేరి ఈ విధంగా ఉంటుంటే మీ యొక్క పవిత్రమైన భావాలు కూడా పాడైపోతాయి.
1: But if you go around the villages like this, all your sacred ideas will be polluted.
0: మన పొల్యూషన్ అయిపోతుంది కానీ ప్యూరిటీ కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ పొల్యూషన్ అండ్ నెవర్ ఎ ప్యూరిటీ.
0: వారి భావం ఒకటి, వీరి భావం ఒకటి, వీరి భావం అంత భావాలు వేరు వేరైపోయి పూర్తి మాలిన్యంగా మారిపోతాయి.
1: బికాస్ అవర్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్, థాట్స్ ఆర్ డిఫరెంట్, ఇట్ విల్ ఇట్ లీడ్స్ టు పొల్యూషన్.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి బిజినెస్ సెంటర్ గా మారిపోతుంది.
1: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ఎ బిజినెస్ సెంటర్.
0: మనం ఆధ్యాత్మికం బిజినెస్ సెంటరే కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బిజినెస్.
0: ఆధ్యాత్మిక దివ్యమైనటువంటి భవనం.
1: స్పిరిచువాలిటీ ఇస్ డివైన్.
0: ఏకత్వంతో కూడినటువంటిది.
1: ఇస్ వన్ ఆఫ్ వన్నెస్.
0: అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని ఈ యొక్క ఆనందము.
1: True bliss lies in the unity and diversity.
0: దానిని మీరు పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యూ షుడ్ డెవలప్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మీ సేవకు తగిన విలువ కూడా వస్తుంది.
1: దెన్ యువర్ సర్వీసెస్ ఆర్ వాల్యుబుల్.
0: మనం ఎన్నెన్నో కల్తీలు చేయటం వల్ల మీకు చిన్న ఉదాహరణ చెప్తాను.
1: స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు టెల్ us.
0: భూమి నుంచి బంగారం పుట్టింది.
1: And you find the gold in earth.
0: ఈ బంగారను పవిత్రం చేసినప్పుడు అది అపరంజిగా మారుతుంది.
1: We process this gold which shines.
0: ఈ అపరంజిగా ఉంటున్నప్పుడు దీనికి ఒక కాసుకు 400 500 వస్తుంది.
1: And when the gold that is shining is highly valuable at a high price.
0: దాంట్లో కొంచెం కాపర్ పిత్తాడో కలిపినప్పటికీ వెల తగ్గిపోతుంది.
1: If you mix some copper, its value goes down.
0: ఇంతే కాదు, షైనింగ్ కూడా పోతుంది.
1: అండ్ ఇట్ ఆల్సో ఇట్ షైనింగ్ డిమినిషెస్.
0: కొన్ని కొన్ని లోహంలంతా చేరే కొద్దీ కళాతురికి బంగారు విలువనే లేకుండా పోతుంది.
1: బై యాడింగ్ సమ్ మోర్ మెటల్స్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ గాన్.
0: కనుక వాల్యూ పోతుంది, దాని ప్రకాశము పోతుంది.
1: వాల్యూ ఇస్ లాస్ట్, ఇట్ నో లాంగర్ షైన్స్.
0: కనుకనే మన హృదయం అనేటువంటిది గోల్డెన్ టెంపుల్.
1: ఆ హ్యూమన్ హార్ట్ ఈస్ గోల్డెన్.
0: అది ఏ హిరణ్య గర్భుడు,
1: దట్ ఈస్ హిరణ్య గర్భ.
0: ఆ హిరణ్యాన్ని ఏమాత్రం కూడా మీరు మార్పు చెందకూడదు.
1: దేర్ఫోర్ దిస్ హిరణ్య షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
0: ఎప్పుడూ ప్రకాశంగానే ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ షైన్ కంటిన్యూస్లీ బ్రిలియంట్.
0: ఆ విధంగా ఉంటే మంచిది.
1: ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దాట్.
0: అంతేగాని వీరిది వారిది వారిది వీరిది అంత కలుపుకొని చాలా మాలిన్యం చేసుకుంటున్నారు.
1: వీ గో ఆన్ మిక్సింగ్ విత్ ద మెటల్స్ ఆఫ్ అదర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ప్రేమను పంచుకోండి,
1: యూ కెన్ షేర్ లవ్, నథింగ్ రాంగ్.
0: కానీ ఇలాంటివి కొన్ని దాంట్లో మీరు ఐకమత్యమును పవిత్రంగా పార్చుకోవాలి.
1: మేక్ దిస్ యూనిటీ విచ్ ఇస్ హైలీ సీక్రెట్.

0: చీకు చింత వీడి చిరునవ్వు చిందిన చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అతని గుండె పండినట్టివాడు అతని గుండె పండినట్టివాడు
1: ఇఫ్ ఆల్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ టర్న్ నెగటివ్ one need not waver, one need not be depressed. One should give up the doubt and anxiety, and if he puts on a smile on his face with all these troubles and problems, he is a realized one in his heart, a realized soul.
0: Premaswaruplaina vidyarthulara, vidyarthinilara,
1: embodiments of love, boys and girls, students.
0: ఏకాం సేనా స్థితం జగత్, ఈ ప్రపంచమందరి కూడాను ఏక అంశం పైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్స్ ఆన్ వన్ ప్రిన్సిపల్.
0: సూర్యుడే లేకుండిన, సూర్యకిరణములే లేనట్టు, ఆధారభూతుడైనటువంటి భగవంతుడే లేకుండిన జగత్తే లేదు.
1: Just as you don't find the rays without the sun, you cannot expect the universe to sustain without the primordial basis.
0: Pushpam unnadi.
1: Here is a flower.
0: Cup unnadi.
1: Here the cup here.
0: Mic unnadi.
1: And the mic.
0: Kerchief unnadi.
1: So also kerchief.
0: Pushpamunaku, cupunaku, micunaku, tumblers anaga హ్యాండ్ కర్చీఫ్ కూడాను చివర భాగము ఉన్నది ఉన్నది ఉన్నది అనేటువంటి పదము ప్రారంభమవుతుంది.
1: నో మ్యాటర్ ఎ ఫ్లవర్ బి దట్ బి ఎ కప్ ఎ మైక్ కర్చీఫ్ అట్ ద ఎండ్ వీ సే ఇట్ ఈజ్ ప్రెసెంట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈజ్ ప్రెసెంట్.
0: పటమున్నది మఠమున్నది ఘటమున్నది పటమున్నది కాది ఈ పదములన్నింటికి కడపటి పదము ఉన్నది ఉన్నది ఉన్నది.
1: There is a picture, there is a pot, there is a hill. At the end we say, it exists, it is in existence.
0: ఈ ఉన్నది అనేటువంటి ఉనికియే పరిపూర్ణమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని నిరూపిస్తుంది.
1: This existence proves the divinity in total.
0: భగవంతుని శక్తి కాని, భగవంతుని యొక్క లీలలు కాని, భగవంతుని యొక్క వేగము కాని, భగవంతుని యొక్క ప్రకాశం కాని ఒక పరిమితంతో కూడినటువంటిది కాదు.
1: ద పవర్ ద మిరకల్స్ ద ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: ఈ ప్రపంచమును పోషించే నిమిత్తమై, ప్రపంచాన్ని కాపాడే నిమిత్తమై, ప్రపంచమును నిలబెట్టే నిమిత్తమై పంచభూతములు ఆధారమై నిలిచినవి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ సస్టైన్ ప్రొటెక్ట్ అప్హోల్డ్ ది ఎంటైర్ వరల్డ్.
0: అయితే ఈ పంచభూతములు యందు మొదటి భూతము భూమి.
1: ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద ఫస్ట్ వన్ ఇస్ ఎర్త్.
0: ఈ భూమి పైన అనేక పెద్ద పెద్ద పర్వతములు, నదులు, సముద్రము, కొండలు, పట్టణములు, పల్లెలు, అడవులు, అనేక భారమైనటువంటి యొక్క స్వరూపములన్నీ కూడాను ఆధారపడి ఉంటున్నది.
1: దిస్ ఎర్త్ హ్యాస్ మైటీ మౌంటైన్స్, రివర్స్, వాస్ట్ ఓషన్స్, సిటీ, విలేజెస్ అండ్ ఫారెస్ట్.
0: ఇంత భారమైనటువంటి యొక్క పదార్థములు ఈ ప్రకృతి పైన నిలచడానికి ఈ ప్రకృతి యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
1: జస్ట్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ the capacity and the latent power of the nature as it bears the heavy burden.
0: ఈ భూమికి అనంతమైనటువంటి శక్తులు కలవు.
1: Earth has got infinite power.
0: ఈ ప్రపంచమున ఏ యొక్క విషయమును మనం గుర్తిస్తూ ఉన్నామో ఆ సమస్త శక్తులు కూడాను ఈ యొక్క భూమిని ఆధారం చేసుకుని ఉంటున్నవి.
1: All the powers that you recognize in the world are latent in this universe, the earth in particular.
0: ఈ భూమి తిరుగుచున్నదని వైజ్ఞానికులు నిర్ణయించారు.
1: Scientists have decided that the earth revolves.
0: నిజముగా ఈ భూమి తిరుగుచున్నది.
1: Yes, truly speaking, it revolves.
0: ఈ భూమి తిరుగుచున్నప్పుడు ఈ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ఈ పర్వతములు కూడా తిరగాలి కదా.
1: Don't you think the mountains also have got to move because they are located on earth?
0: ఈ సముద్రము కూడా తిరగాలి కదా.
1: Should not the ocean also
0: ఈ అడవులు కూడా తిరగాలి.
1: So also the forest.
0: గ్రామములు తిరగాలి, పట్టణములు తిరగాలి, అన్ని తిరగాలి.
1: Cities and the villages, they should always be on the run and the move.
0: కానీ ఇవి తిరగటం లేదు, భూమి మాత్రమే తిరుగుతున్నది.
1: They don't move, it's only earth that rotates.
0: అయితే ఈ అన్నింటినీ కూడా నువ్వు కాపాడుతూ, దీనిని రక్షిస్తూ, దీనిని పోషిస్తూ జగత్తును నిలబెట్టినట్టుకు ఈ భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కలగదు.
1: Earth has got special trait, special capacity for the protection, sustenance of all those that are present on it.
0: రైలు అత్యంత వేగంతో పరిగెత్తు ఉంటుంది.
1: The train runs very fast at a high speed.
0: ఈ రైలు పట్టాలపైన పరిగెత్తు ఉంటుంది.
1: It runs on the rails.
0: కానీ ఈ రైలుతో పాటు పట్టాలు కూడా పరిగెత్తినా ప్రయాణం చేసేటువంటి వాడి యొక్క ప్రాణములు ఏగతి అవుతాయి.
1: If the rails on which the train runs fast also start moving, what will happen to those that board into the train?
0: కాదు, రైలు తిరుగుతున్నది కానీ పట్టాలు తిరగటం లేదు.
1: The train runs fast but not the rails on which it moves.
0: దీన్ని విచారించి చూచినా రైలు ఆదేయము, పట్టాలు ఆధారం.
1: Therefore the rails are the basis, the foundation, while the train is based on that.
0: ఈ మైక్ ఇక్కడ నిలిచిందంటే దీనికి ఆధారము టేబుల్.
1: The mic stands here on the table.
0: ఈ టేబుల్ లేకుండా ఈ మైక్ నిలచడానికి వీలు కాదు.
1: Without the table, the mic can't stand there.
0: కనుక ఆధార ఆధేయముల రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So have to make an effort to know the relationship between the support and the supported.
0: కనుక భూమి అనేక విధములతో శక్తులతో కూడిన చేతనే ఈ జగత్తును రక్షిస్తూ, పోషిస్తూ, ఆశీర్వదిస్తూ వచ్చున్నది.
1: బికాస్ ఎర్త్ హ్యాస్ గాట్ సో మెనీ పవర్స్, ఇట్ ప్రొటెక్ట్స్, ఇట్ సస్టైన్స్ అండ్ బ్లెసెస్ ఆల్.
0: విద్యుత్ శక్తి ఈ యొక్క భూమి యందే ఉంటున్నది.
1: You find electricity in earth.
0: ఆకర్షణ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
1: So also magnetism.
0: లేజర్ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
1: The laser power is in earth.
0: వీడియో శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
1: So also the video power.
0: అన్ని కూడాను ఈ భూమి యందే ఉంటున్నవి.
1: All powers are present in earth.
0: భూమి యందు లేనటువంటి శక్తి మరొక చోట లేదు.
1: There's no power which is not present.
0: ఈ అనంతమైన అగాధమైన శక్తి కలగటం చేతనే ఈ భూమి ఇన్ని రకములైనటువంటి యొక్క వస్తువులకు ఆధారభూతమై నిలిచినది.
1: బికాస్ ఆఫ్ ద ఇన్ఫినిట్ వాస్ట్ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్స్ ప్రెజెంట్ ఇన్ ఎర్త్, ఇట్ ఇస్ ఏబుల్ టు సస్టైన్ అండ్ మెయింటైన్ ఆల్.
0: రెండవది జలం.
1: ద సెకండ్ ఇస్ వాటర్.
0: మనకు కనిపించినా కనిపించకపోయినా ఈ భూమిలో జలము లేని స్థానం మనకు చిక్కదు.
1: యు మే సీ ఆర్ నాట్, you don't find in any place where there is no water.
0: Jalam sarvatra nindi untunnadi.
1: Water is present everywhere.
0: Ee jalame manavulu yokka jeevithanni, ee jagatti yokka abhivruddini poshisthu untunnadi.
1: It is the water that sustains the life principle of the entire humanity.
0: Jalamu pranaadharamainatvanti yokka padarthamu.
1: Water maintains life in general.
0: Jagat abhivruddiki mooladharamu.
1: It's the basis for the progress of the world.
0: ఇది జలం యొక్క స్వరూపము.
1: This is the form of water.
0: ఇంకా మూడవ భూతము
1: The third element,
0: Agni,
1: is fire.
0: Agni, ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదని ఎవరు నిర్ణయించలేరు.
1: Nobody can decide where fire is and where it is not. ప్రతి
0: మానవుని యొక్క దేహం నందు కూడాను జఠరాగ్నిగా మండుతూ ఉంటుంది.
1: In the human body, fire is present in the form of jataragni.
0: ఆ జఠరాగ్నియే లేకుండినా ఈ దేహమునకు ఏమాత్రం కూడాను 98.5 ఈ హీటే రాదు.
1: Without this latent fire in the body, you don't find normal
0: temperature 98.4.
1: As it is present in every human body, it is called Jataragni.
0: జలమునందు కూడాను సముద్రమునందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: There is fire in ocean.
0: దీనిని బడవాగ్ని అన్నారు.
1: Fire in the ocean is బడవాగ్ని.
0: ఒక చెట్టునందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: There is fire in a tree.
0: గాలితో చెట్టుకు కొమ్మ కొమ్మ రాసుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తున్నది.
1: As branches rub against each other, there is fire.
0: ప్రతి రాయి ఎందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: There is fire.
0: రాయికి రాయి కొట్టుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తుంది.
1: When you strike two stones, you find the fire.
0: ఈ విధంగా పరిశోధన చేస్తూ పోయినా అగ్ని అనే స్థానం కూడాను జగత్తులో కానరాదు.
1: Investigations will show you that there's no place where there's no fire.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్క భూతమునందు కూడాను ఈ భగవత్ శక్తులను మనం విచారించి చూచినప్పుడు సర్వత్రా ఉంటున్నటువంటివి సర్వశక్తిమయమైనటువంటిది సర్వజ్ఞమైనటువంటిది.
1: దేర్ఫోర్ ద డివైన్ పవర్ ఈజ్ ఆల్ పర్వేసివ్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవత్ భూతములకే ఇంత శక్తి ఉండినప్పుడు భగవంతుడు ఇంకెంత శక్తివంతుడో మీరు విచారించవచ్చు.
1: యూ కెన్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ వెన్ ద ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్ are so powerful, the creator must have been much more.
0: Inka aakasham untunnadi.
1: Then there lies the sky, the space.
0: Ee aakashamunaku oka parimitame ledu.
1: It has no limit.
0: Ee aakashamunaku annintikini aadharamainpidde aakasham.
1: And is the space which is the basis for all of the elements.
0: Akkada nundi ee shabdam kudunu prarambham avutundi.
1: Sound comes out of the space.
0: అక్కడ నుండి వాయువు ప్రారంభమవుతుంది.
1: సో ఆల్సో ఎయిర్.
0: కనుకనే సర్వాధారమైనటువంటిది ఈ ఆకాశము.
1: దేర్ఫోర్ ది స్కై ది స్పేస్ ఇస్
0: సమస్త భూతములకు ఆదర్శమైనటువంటిది ఆకాశము.
1: ఇట్స్ ఎన్ ఐడియల్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: సమస్త భూతములు కూడాను ఆవిర్భవించినటువంటిది ఆకాశం నుండి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎలిమెంట్స్ అరైజ్ అవుట్ ఆఫ్ ది స్పేస్.
0: ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ పోయినప్పుడు పంచభూతములు యందు లేనటువంటి యొక్క పరమతత్వము మరి దేని యందు కానరాదు.
1: Therefore, the supreme power present in five elements is nowhere else.
0: Kanuka prati manavuni yandu kudanu ee panchabhutamulu maha shakti swaroopamai nindi unnavi.
1: Therefore, the five elements are present in a grand mighty way.
0: Aa satyanni manavudu gurtinchukoleka edo oka vidhamaina shakti manakante velupala unnadi aneetuvanti oka anumanam cheta danni vetukutu pothunnadu.
1: We are not able to understand this infinite power within every one of us and expect it outside and in search of it.
0: Bhuta bhavishyat vartamanamulu kodanu gurtinchinatvanti bhagavat tattvamunaku ee shaktulu okka anu maatramainatuntivi.
1: For the divine who knows the past, the present and future, these powers are nothing.
0: Kanuka sarvagnudainatvanti oka bhagavat tattvanni mottamota artham chesukodaniki
1: we should make every attempt to understand the omniscient, omnipotent nature of God. The whole world is a combination of the five elements. Just you are left with emptiness if one of the elements are missing.
0: మానవునికి కనిపించినను కనిపించకపోయినకూడును ఈ భూతములు సర్వత్రా తన చుట్టూనే ఉంటున్నవి.
1: You may see or not, the five elements are present everywhere.
0: Oka chinna udaharanam chudandi.
1: A small example.
0: Gali ekkada unnadani prashninchinappudu.
1: If you put a question, where is air?
0: Sariyina jawabu raavatam ledu.
1: We don't get proper answer.
0: Sarvatra untunnadi.
1: It is everywhere.
0: Nee chuttu unnadanta kuda nu galiye.
1: It's air that is around you.
0: Aa galiye lekunda neeve levu.
1: Without air, you cannot live.
0: కనుక నీ ఉండడానికి ఏ గాలి నీకు ఆధారమై ఉంటుందో ఆ గాలి నీ చుట్టూనే ఉంటున్నది.
1: ది ఎయిర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సస్టెనెన్స్ విచ్ ఇస్ అరౌండ్ యూ.
0: కానీ కంటికి కనిపించదు,
1: But you don't see.
0: చేతికి లభించదు, చిక్కదు.
1: You can't catch hold of it.
0: చేతికి చిక్కని, కంటికి కనిపించినటువంటి ఒక శక్తి నీ చుట్టూ ఉంటున్నది.
1: The power which can't be caught hold with the hand, not seen with the naked eye, is around you.
0: సర్వత్రా ఉంటున్నటువంటి సత్యాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు.
1: Man is not able to understand the divine power.
0: అంతా ఏదో తన యందే ఉంటున్నదని, తన శక్తి ద్వారా, తన విద్య ద్వారా, తన భుజబలం ద్వారా, తన బుద్ధిబలం ద్వారా సాధిస్తూ ఉంటున్నారని అహంకారములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man is highly egoistic because he takes to credit to himself that all his achievements are because of his knowledge and the physical power.
0: కనుక పుట్టినప్పటి నుంచి కూడాను, గిట్టినంత వరకు కూడాను మానవుని అడుగడుగున, క్షణ క్షణమున, కణ కణమును కూడాను రక్షించేటువంటిది దైవత్వమే.
1: From womb to the tomb, at every point of time, at every step, it is the divinity that safeguards the life.
0: తనను తాను రక్షించుకునేటువంటి శక్తి ఎవరి ఎందు కూడాను లేదు.
1: No one has got any power to protect one's own self.
0: ఒక దైవాధారమైనటువంటి ఒక శక్తి దీనికి కూడినప్పుడే తాను రక్షించుకోగలుగుతున్నాడు.
1: With God's support and power, one is able to protect one's own self.
0: దీన్ని ఫ్రీ విల్ అన్నారు.
1: This is called free will.
0: ఈ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్క దైవత్వమునందు తప్ప, ఈ పంచభూతముల యందు తప్ప మరొక దాని యందు కనిపించదు.
1: Free will is present in God and five elements only and nowhere.
0: కనుక ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ ఫ్రీ విల్, స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి యొక్క మానవత్వము దైవత్వమే మూలాధారమైన సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: The free will, which is in the form of divine principle in man, is primordial principle as the basis.
0: దైవము ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతేకును జగత్ సత్యమ నిమిత్తమే చెప్తున్నాడు, కానీ తన నిమిత్తము కాదు.
1: Whatever God thinks, says and does, it's only for the welfare of the world, not for himself.
0: దైవం అనగా స్వార్థరహితమైనటువంటి ఒక స్థితియే దైవము.
1: God is selfless.
0: ఏ కించిత్ భాగము కూడా అతనికి ఏమాత్రము స్వార్థం కనిపించదు.
1: There's no fraction of selfishness in him.
0: ఏ యొక్క పని చేసినప్పటికీ జగత్ నిమిత్తమే చేస్తుంటాడు.
1: He does everything for the progress of humanity.
0: సూర్యోదయం జరుగుతుండాలి.
1: You find sunrise.
0: సూర్యాస్తమం జరుగుతుండాలి.
1: Also sunset.
0: ఈ సూర్యునికి కలిగేటువంటి లాభం ఏమిటి?
1: What is the benefit that sun gets out of this?
0: కాదు కాదు, సూర్యోదయం చేత పగలు ప్రారంభమవుతుండాలి.
1: With the sunrise we have daytime.
0: పగలు లోపల ప్రజలు తమ తమ పనులు తాము గావించుకోగలుగుతున్నారు.
1: During daytime we attend to our job.
0: పగలంతా ఇక్కడ శ్రమపడి అరసిపోయినటువంటి ఈ దేహమునకు రాత్రి సూర్యాస్తమైనటువంటిది విశ్రాంతిని అందిస్తుంటుండాలి.
1: The body that strains and struggles during the daytime will take rest in the night time as sun sets.
0: కనుక ఈ పనులు జరిపించడానికి, దీనికి విశ్రాంతిని అందించడానికి ఎవరు మూల కారణం?
1: Who is responsible for the maintenance of
0: ఈ సూర్యోదయమే సూర్యాస్తమే లేకుండా నీకేమాత్రం కూడా కాలం జరగదు.
1: Without sunrise and sunset, day will not pass off.
0: అదే విధంగానే ప్రతి చిన్న విషయం నందు కూడాను దైవం ఏమి సంకల్పించినా, ఏమి చేసినా అంత కూడాను ప్రజాక్షేమ నిమిత్తమే చేస్తుంటాడు.
1: If you observe and investigate that way, you will understand that every act of God is for the benefit of all.
0: ఆదాయం కాని, దైవం కలిగేటువంటి యొక్క సుఖం కాని ఏమాత్రము గుర్తించడు.
1: By these acts, God is not benefited nor personally profited.
0: దానికి, దీనికి విశ్రాంతిని అందించడానికి ఎవరు మూల కారణం?
1: Who is responsible for the maintenance of all?
0: ఈ సూర్యోదయమే సూర్యాస్తమే లేకుండా నీకేమాత్రం కూడా

0: acts, God is not benefited nor personally profited.
1: ఏది చేసినప్పటికీ ప్రజల కోసమే.
0: Whatever he does, it is for humanity.
1: నరసింహమూర్తి చెప్పాడు.
0: నరసింహమూర్తి said.
1: కస్తూరి అడిగినప్పుడు, స్వామి ఈ విధంగా మీరు మిద్దిపైన పరిగెత్తిపోయి కింద పడినప్పుడు ఈ దేహం ఏ గతి అవుతుంది అన్నాడు.
0: నరసింహమూర్తి narrated when కస్తూరి said, స్వామి, when you fall down from the steps, what will
1: happen to the body? వచ్చింది ఈ దేహం.
0: For whose sake the body has come?
1: వారి కోసమే పోతుంది ఈ దేహం.
0: The body will vanish for humanity.
1: కనుకనే దేహాభిమానము లేనటువంటిదే దైవత్వము.
0: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
1: దేహాభిమానంతో కూడటమే జీవత్వము.
0: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ హ్యూమన్.
1: ఈ దేహాభిమానంతో కూడిన జీవతత్వానికి ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు.
0: హ్యూమన్ హూ హాస్ గాట్ ది బాడీ అటాచ్మెంట్ విల్ పాస్ త్రూ ది ట్రబుల్స్.
1: దేహాభిమానం లేదు కనుకనే ఈ దైవత్వమునకు ఎట్టి బాధలు ఉండినప్పటికీ దీన్ని లక్ష్యం చేయదు.
0: Since God has no body attachment, he is not bothered
1: by anything.
0: Many things do happen to the body.
1: ఎవరి కోసం జరుగుతున్నాయి?
0: For whose sake?
1: దేహ నిమిత్తమే కాదు.
0: Not for the body.
1: లోకక్షేమ నిమిత్తమే జరుగుతూ ఉంటాయి.
0: It is for the welfare of the world.
1: పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినీలు చాలా మంచివారు.
0: Boys and girls, students, they are very good.
1: ఏ చిన్న పని చేసినప్పటికీ స్వామికి సంతోషం కలిగించాలి.
0: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ దే డూ, దే వాంట్ టు ప్లీజ్ స్వామి.
1: సంతోషమునకు తృప్తి కలిగించాలి.
0: దట్ స్వామి షుడ్ బి ప్లీజ్డ్.
1: అనేటువంటి పూర్ణ హృదయంతో వీరు ఈ యొక్క ఆటల పాటల యందు ప్రవేశిస్తూ ఉంటారు.
0: స్టూడెంట్స్ డూ ఎవ్రీథింగ్ దే టేక్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టు సాటిస్ఫై అండ్ ప్లీజ్ స్వామి.
1: అది నాకు బాగా తెలుసును.
0: భగవాన్ నోస్ ఇట్ వెల్.
1: అయితే
0: హౌఎవర్
1: స్వామి ప్రీతి నిమిత్తమే మేము చేయాలి, స్వామి ఆనంద నిమిత్తమే మేము చేయాలి, స్వామి తృప్తి నిమిత్తమే మేము చేయాలి అని ఆశిస్తున్నారే కాని స్వామికి ఏది తృప్తి, ఏది ఆనందం అందిస్తుంది, ఏది సరైనటువంటి యొక్క సుఖాన్ని చేకూరుస్తుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: యు డు ఎవ్రీథింగ్ టు ప్లీజ్ స్వామి, టు సాటిస్ఫై స్వామి, టు మేక్ హిమ్ హ్యాపీ, బట్ యు హావ్ నాట్ పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ ఇట్ దట్ ప్లీజెస్ హిమ్, వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: మీరు సాహసం చేత అగ్నిలో దుమికితే అది స్వామికి తృప్తియా?
0: అవుట్ ఆఫ్ కరేజ్ యు మే జంప్ ఇంటూ ద ఫైర్, విల్ ఇట్ మేక్ స్వామి హ్యాపీ?
1: మీరు సాహసం చేత ఒక లారీ పై నుంచి క్రిందికి దుమికితే అది స్వామికి తృప్తియా?
0: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ బ్రేవరీ యు జంప్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద లారీ.
1: మోటార్ సైకిల్స్ వేసుకుని ఒకరిపైన ఒకరు ఎగురుతూ ఒకరిని ఒకరు జయిస్తూ ఒక 10-20 మంది పైన దాటిపోయినప్పుడు అది మీ సాహసం కానీ స్వామికి తృప్తియా?
0: ఆన్ మోటార్ సైకిల్స్ యు డూ సో మెనీ స్టంట్స్ అండ్ ఫీట్స్, jumping over 20 people lying on the ground, will it make Swami happy?
1: Meeru sukhanga undali.
0: You should be happy.
1: Prekshakulu sukhanga undali.
0: Also the audience.
1: Andariki aanandam nandincheetvandiga undali.
0: Everybody should be happy by witnessing the show.
1: Noppinchaka tanavvaka tappinchuku tiriguvaadu dhanyudu annaru.
0: So he is only one of the redeemed soul who would not hurt himself nor hurt others.
1: Meeru sukhanga undali.
0: You should be happy.
1: మీరు తగినటువంటి క్షేమంగా ఉండాలి.
0: యూ షుడ్ బి సెక్యూర్.
1: మీ నుంచి ఇతరులు కూడా ఏ విధమైనటువంటి బాధలు కలగకుండా ఉంటుండాలి.
0: నో వన్ షుడ్ బి పుట్ టు సఫరింగ్.
1: అలాంటి దానిని నేను ఆశిస్తూ ఉంటాను.
0: దట్స్ వాట్ స్వామి వాంట్స్.
1: అంతేకాని మీరు గొప్పగా ప్రదర్శిస్తున్నారంటే ఈ ప్రదర్శనలో నాకు ఆనందం కాదు.
0: దిస్ ఎగ్జిబిషనిజం షో will never make Swami happy.
1: Nidarshana naaku aanandam.
0: It's only the nidarshana, the proof that is important.
1: Nee hrudayapurvakamaina premato ye chinna karyam chesina naaku aanandame.
0: Wholeheartedly full of love, whatever you may do, that will make Swami happy.
1: Naaku 6 nelala nunchi chakkaga telusunu.
0: Bhagavan knows pretty well for the last 6 months.
1: Ee pramadhi nama samvatsaram raabothundadi.
0: Pramadhi year is advancing.
1: Kanuka idi first నెల జనవరి.
0: దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ జనవరి.
1: ఈ యొక్క ప్రారంభం లోపల మీరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంటాడు.
0: ఇఫ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్,
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ నూతన సంవత్సరం లోపల మీరు సుఖశాంతులతో, ఆనంద సౌభాగ్యములతో మీరు వర్ధిల్లినప్పుడు జీవితం అంతా కూడా సుఖశాంతులుతానే ఉంటుంటుంది.
0: ఇఫ్ యూ బిగిన్ ది న్యూ ఇయర్ ఇన్ ఆల్ సేఫ్టీ, పీస్, ప్లెజర్ అండ్ బ్లెస్, దే ఆర్ అష్యూర్డ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్.
1: కనుక నేను బెంగళూరు నుంచి వచ్చే సమయంలో

0: వాడులకు చెప్పాను.
1: సో భగవాన్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్
0: కానీ ఆ కారణం వేరు కారణంగా వారు భావిస్తున్నారు. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు.
1: దెర్ మే బి మెనీ రీజన్ ఫర్ స్వామీస్ డెసిషన్.
0: నేను కారణాలను లెక్క చేయను.
1: భగవాన్ ఇస్ నాట్ బాదర్డ్.
0: కార్యమే నా లక్ష్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ యాక్ట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్.
0: స్పోర్ట్స్ తీసుకుని రావద్దు అన్నాడు.
1: హి సెడ్ వి డోంట్ హావ్ స్పోర్ట్స్ దిస్ ఇయర్.
0: ఇక్కడికి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ కి చెప్పాను.
1: భగవాన్ ఆఫ్టర్ రీచింగ్ దిస్ ప్లేస్ టోల్డ్ వైస్ ఛాన్సలర్,
0: మీకు కాలేజీకి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ ఉంటుంటుంది, టెన్నిస్ ఉంటుంటుంది, వాలీబాల్ ఉంటుంది, సుగ్రీవ్ బాల్ ఉంటుంది, ఎమ్మెమో బాల్ అంతా ఉంటాయి, ఇవన్నీ వారు ఆడుకోని
1: లెట్ ఆల్ యువర్ బాయ్స్ ప్లే డిఫరెంట్ గేమ్స్ లైక్ వాలీబాల్, బ్యాడ్మింటన్ బాల్.
0: గేమ్స్ లో నేనేమాత్రమూ ప్రవేశించను.
1: బట్ ఐ డోంట్ ఇంట్రూడ్.
0: అందులో కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదము సంభవించకుండా చూసుకోవాలి.
1: నో వన్ షుడ్ అండర్టేక్ ఎనీ డేంజరస్ రిస్క్.
0: కానీ 11వ తేదీ మాత్రము ఈ ప్రజల యొక్క ప్రదర్శన నిమిత్తమే మీరు చేసేటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
1: బట్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఆన్ 11th of January వెన్ యూ పుట్ అప్ యువర్ ప్రోగ్రామ్.
0: కానీ పిల్లలు, లేత హృదయులు, పవిత్రమైన భావం చేత, దివ్యమైన ప్రేమ చేత, స్వామి పని ఉన్నటువంటి యొక్క అభిమానం చేత స్వామిని సంతోష పెట్టాలని ఇన్నిన్నో చేయాలని ప్లాన్ వేశారు.
1: స్టూడెంట్స్ ఆర్ టెండర్ హార్టెడ్, సీక్రెట్ హార్టెడ్ విత్ డివైన్ లవ్. దే వాంట్ ప్లీజ్ స్వామి, మేక్ స్వామి హ్యాపీ.
0: కానీ ముందు కొంత పెద్ద ప్రమాదం జరుగుతుండదని నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ వెల్ ఎ గ్రేట్ డేంజర్ దట్ లైజ్ అహెడ్.
0: కానీ చెప్పినా కూడా వారు వినేటువంటి పరిస్థితిలో లేరు.
1: బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లిసన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టోల్డ్.
0: వారికి పూర్తి తెలియనప్పుడు నేను చెప్పే ప్రయోజనం ఏమిటి?
1: వెన్ దే ఆర్ ఇన్ టోటల్ ఇగ్నోరెన్స్ వాట్ ఇస్ ది ఫలం?
0: ఏదైనా అనుభవించిన తర్వాతనే వారికి అర్థమవుతుంది, కానీ చెప్తే అర్థం కాదు.
1: దే విల్ నో ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్, నాట్ మియర్లీ బై బీయింగ్ టోల్డ్.
0: అది కూడాను ఈనాడు ఈ క్షణం వరకు కూడా వారికి కూడా తెలియదు.
1: దే డోంట్ నో టిల్ దిస్ మోమెంట్.
0: స్పోర్ట్స్ అంతా చాలా దిగ్విజయంగా జరిగిపోయినాయన్నారు.
1: They said that sports ended up in a thumping grand success.
0: సంతోషమే దిగ్విజయం కావటమే సంతోషము.
1: Thumping success makes you happy.
0: కానీ పిల్లలు బాగా చేశారు.
1: Students have done well.
0: ఎవరెవరి శక్తానుసారం వారు అన్ని విధాల కూడా శక్తిని ఉపయోగపెట్టి అందరికీ ఆనందాన్ని అందించారు.
1: Basing on their own capacities and talents, they made everybody happy.
0: నేను ఆ కాంపౌండ్ లోపల ద్వారంలో ప్రవేశించాను.
1: భగవాన్ stepped into the campus.
0: ప్రవేశించేటప్పటికి
1: there
0: రెండు లారీలు కనిపించాయి.
1: భగవాన్ సార్ టూ లారీస్ దే.
0: అక్కడ కనిపించేటప్పటికి నాకు ఆ ప్రమాదం జరగబోయేటువంటి స్థితి నాకు అర్థమైంది.
1: ఇమ్మీడియట్లీ భగవాన్ కుడ్ గ్రాస్ ద డేంజర్ అహెడ్.
0: ఇంకా ఆడపిల్లల బ్యాండ్ను విరమించండి అన్నాను.
1: అండ్ భగవాన్ కమాండెడ్ లేడీస్ టు స్టాప్ ద బ్యాండ్.
0: మగపిల్లలు వస్తున్నారని.
1: దెన్ బాయ్స్ వర్ అప్రోచింగ్.
0: దీనికి ఎవరు కారకులు కాదు.
1: నో వన్ ఇస్ ఇండివిజువల్ రెస్పాన్సిబుల్.
0: కానీ వాడు వీరు వీరు అని కాదు, కానీ జరగవలసింది జరిగే తీరాలి.
1: యూ బ్లేమ్ సో అండ్ సో. నో వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ ఇస్ షుడ్ టు హ్యాపెన్.
0: రాకన్మానదు హాని వృద్ధులు మహారణ్యమునందాగిన.
1: యూ మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ద సఫరింగ్. ఇఫ్ యు ఆర్
0: భోగన్మాన దేహమి విధం నన్ను పోషించి రక్షించిన.
1: యూ మే ప్రొటెక్ట్ ద బాడీ ఇన్ ఎవ్రీ పాసిబుల్.
0: జరగవలసింది ఎంతైనా జరుగుతుంటుంది.
1: What is bound to happen is.
0: ఎంతమంది చక్రవర్తులు లేరు, ఎంతమంది రాజులు లేరు, వీళ్ళందరూ కూడా తన దేహాన్ని రక్షించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా కానీ అవి సంభవిస్తుంటాదా?
1: Have you not noticed emperors and kings who wanted to safeguard and protect their life? Are they alive today?
0: కనుక జరగవలసిన జరుగుతూనే ఉంటుంటాయి.
1: So what is sure to happen will happen.
0: అయితే దానికి మనం ఉరి కాకుండా తప్పించుకోవాలి.
1: But one should find an escape out of it.
0: ఆ చూచేటప్పటికి లారీ చూచాను.
1: భగవాన్ saw the lorry there.
0: ఇదేదో స్పోర్ట్స్ కోసం తెచ్చినట్టుగా ఉంటుండాలి.
1: దే బ్రాట్ ద లారీ ఫర్ స్పోర్ట్స్ మీట్.
0: దానిపైన అంతా కట్టి పెట్టారు పెద్దగా.
1: దే హావ్ సో మెనీ స్కాఫోల్డింగ్స్ ఆన్ ది లారీ.
0: దానిపైన ఎక్కి వారు ఏదో కొన్ని కసరత్తులు చేస్తూ వచ్చారు.
1: దే వాంట్ టు క్లైమ్ అప్ ఆన్ ద స్కాఫోల్డింగ్ ఆన్ ద లారీ.
0: ఆ సమయంలో ఒక్కటి ఊడిపోయే స్థితిలో ఉంటుండాలి.
1: అండ్ వన్ వాజ్ అబౌట్ టు ఫాల్.
0: అంత ఎత్తు నుంచి వాడు కింద పడేటప్పటికి తల స్పైనల్ కాలం దెబ్బ తగిలిపోతుంది.
1: If that boy is to fall from that top, naturally he'll have his backbone and the head totally broken.
0: ఒక వారమునకు ముందుగా ఒక పిల్లవాడు పడి స్పైనల్ కాలం విరిగి ఇప్పటి కూడాను బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో ఉంటున్నాడు.
1: ప్రయర్ టు దట్ వన్ బాయ్ ఫెల్ ఫ్రమ్ ద టాప్ అండ్ హ్యాడ్ హిస్ స్పైనల్ కాలమ్ బ్రోకెన్. నౌ
0: స్పైనల్ కాలమ్
1: పోతే
0: ఎవరు కూడా చెక్ చేయడానికి వీలు కాదు.
1: And when spinal column is fractured, none can correct it.
0: ఇలాంటి ప్రమాదం సంభవించకూడదని సంకల్పించుకున్నాను.
1: భగవాన్ డిసైడెడ్ టు ప్రివెంట్ ద డేంజర్.
0: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: బాయ్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: త్వరగా పిల్లలు క్షేమంగా ఉంటేనే నాకు క్షేమం.
1: When boys are secure, Bhagwan.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
1: When students are happy, Bhagwan.
0: పడిపోయినటువంటి పిల్లలు తక్షణమే నేను వ్యాన్ ఇచ్చేసేసి, అంబులెన్స్ వ్యాన్ ఇచ్చేసి, 10,000 రూపాయలు ఇచ్చేసి తక్షణమే బెంగళూరు పంపించాను.
1: As the boy fell from this top, Bhagwan sent the ambulance and 10,000 rupees.
0: తల్లిదండ్రులు వచ్చారు.
1: Parents came.
0: ఆ తల్లిదండ్రులు పడిన ఆనందము ఇంత అంతని చెప్పలేము.
1: You cannot describe the happiness, the joy of the parents.
0: ఏ తల్లిదండ్రులు చేయగలరు ఇంత సహాయం?
1: Which parent can do render such help?
0: అక్కడికి పోయాడు, మా డాక్టర్ ని కూడా వెంట పంపించాను.
1: భగవాన్ సెండ్ ద డాక్టర్ ఆల్సో.
0: డాక్టర్ చెప్పాడు, అతను పండుకోవడానికి కూర్చోవడానికి వీలు కాదు, స్పైనల్ కాలం ఇదైంది అన్నాడు.
1: డాక్టర్ సెడ్ ద స్పైనల్ కాలం బ్రోక్, ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఏమి యోచించవద్దు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయి.
1: భగవాన్ సెడ్ యూ జస్ట్ యాక్ట్ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
0: వెళ్ళినాడు.
1: హి వెంట్.
0: వెళ్ళేటప్పటికి ఏమైపోయిందో, ఆ హాస్పిటల్ దగ్గర దిగేటప్పటికి కూర్చున్నాడు.
1: By the time he reached the hospital, he sat there.
0: Tarvada hospital poyin tarvata bed pain kuda kurchunnadu.
1: The boy could sit on bed in the hospital.
0: Ikkada nunchi ikkadiki consciousness vachindi.
1: And he could have consciousness right from the
0: big akkada nunchi kindiki kuda vachesindi.
1: And he could feel the sense of touch.
0: Anni chakkaga jarugutu vachesayi.
1: And everything went on.
0: Emi pramadam ledu.
1: No danger.
0: Karanam,
1: reason,
0: దయానుగ్రహములు దండిగా ఉండటం చేతనే ఈ విధంగా రక్షింపబడుతూ వస్తుంటారు.
1: బికాస్ ఆఫ్ బౌంటియస్ ఇన్ఫినిట్ గాడ్స్ గ్రేస్ హి వాస్ ప్రొటెక్టెడ్.
0: నేను అక్కడ నిలిపాను.
1: భగవాన్ స్టాప్ దేర్.
0: పాపం శ్రీనివాస్ కూడా చాలా ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో చేస్తూ వచ్చాడు.
1: శ్రీనివాస్ ఆల్సో వాస్ డూయింగ్ విత్ ఆల్ సిన్సెరిటీ.
0: పిల్లల్ని పంపాలని, తిరిగి కొత్త బ్యాండ్ వాడు రావాలని, వారికి ఛాన్స్ ఇవ్వాలని నేను ఆశించాను.
1: భగవాన్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ద ఛాన్స్ టు ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్యాండ్.
0: నా యొక్క సుఖము, నా యొక్క ఆనందము నేను ఎప్పుడు యోచించను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హిస్ పర్సనల్
0: హ్యాపీనెస్. డిసప్పాయింట్ కాకూడదు.
1: ద బాయ్స్ షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్.
0: పిల్లలకు ఏ విధమైనటువంటి అనానుకూలములు సంభవించకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఫేస్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్.
0: వాళ్ళందరూ వచ్చి సిద్ధంగా నిల్చుకున్నారు.
1: స్టూడెంట్స్ వర్ రెడీ.
0: ఆ ప్రక్కనే నేను ముందు రోజే చెప్పాను జరుగుతుంది అని.
1: భగవాన్ సెడ్ ఏ డే బిఫోర్ దట్.
0: నలుగురు పిల్లల్ని లోపల పిలిచాను.
1: భగవాన్ కాల్డ్ ఫోర్ బాయ్స్ ఇన్సైడ్.
0: బాయ్స్, మీరు నా జీప్ చుట్టూ ఉండాలి అన్నాను.
1: బాయ్స్, యు సరౌండ్ ద జీప్ వేర్ ఐ స్టాండ్.
0: ఎక్కడ కూడా మీరు కదలకూడదు అన్నాను.
1: డోంట్ మూవ్ ఎనీవేర్.
0: కానీ అక్కడ పోయి చూసేటికి ఆ పిల్లలు ఎవరు లేరు.
1: బై ఎగ్జాక్ట్ ఎట్ ద స్పాట్ నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వర్ నోటీస్డ్.
0: చెప్పారు, మాకు స్టేజ్ పైన సర్వింగ్ పని ఉంటుండది కదా అన్నారు.
1: దే సెడ్ వి హావ్ గాట్ సమ్ సర్వింగ్ డ్యూటీ.
0: ఈ మార్చింగ్ అంతా జరిగిన తర్వాత,
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది మార్చింగ్,
0: ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ ఫ్లాగ్ హాయిస్టింగ్
0: తర్వాత నీవు స్టేజ్ పైన నీవు సర్వ్ చేయొచ్చును, కానీ అంతవరకు ఏం చేయగలరు, కాబట్టి కార్ దగ్గర ఉండాలా.
1: భగవాన్ సెడ్ యూ కెన్ అటెండ్ టు యువర్ జాబ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్టర్ ది సెరిమోనియల్ ఫంక్షన్.
0: కానీ వారు కూడా ఎంతో ప్రేమతో భక్తితో ఉండినటువంటి పిల్లలు.
1: దే ఆర్ ఆల్సో ఫుల్ ఆఫ్ డివోషన్.
0: ఎవరి ఎందుకు కించిత్ దోషం లేదు.
1: నో మిస్టేక్ ఇన్ ఎనీబడీ.
0: కావాలని ఎవరు కూడా చేయడానికి పూనుకోరు.
1: నో వన్ ఇస్ ప్రిపేర్డ్ టు డూ విల్.
0: జాబ్ అంటే పిల్లలందరికీ ప్రాణము.
1: బాయ్స్ టేక్ భగవాన్ యాజ్ దేర్ వెరీ లైఫ్.
0: అలాంటి సమయం లోపల నేను తక్షణమే శ్రీనివాస్ స్టాప్ చేయన్నాను.
1: Bhagwan commanded Srinivas, stop the vehicle now.
0: Chesadu.
1: He did so.
0: Nen lechadu.
1: Bhagwan got up.
0: Lechi vice chancellor vachadu.
1: Vice chancellor came there.
0: Atanni pilipinchi maatadalanukune lopala taan em ayipindi adantha oka maya.
1: It was all delusion, a maya.
0: Oka kaalu kindane untundadi భూమి పైన.
1: వన్ ఫుట్ వాస్ జస్ట్ ఆన్.
0: ఇంకొక కాలు ఏదో బ్రేక్ ఒత్తాలనుకున్నాడో ఏమొత్తుకున్నాడో టచ్ వచ్చేసాడు.
1: వన్ వాజ్ ఆన్ ద గ్రౌండ్, అనదర్ హీ వాంటెడ్ అప్లై ద బ్రేక్ అండ్ ప్రెస్ ఇట్.
0: ఉన్నటువంటి వాడు ఒక్కతూరి స్పీడ్ అయిపోయే పడిపోయాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ స్పీడ్ ఇమిడియట్లీ ఫెల్.
0: అందరూ ఉంటున్నారు, ఎవరికి కనిపించకుండా చేసుకున్నాను నేను.
1: Bhagwan took care that it will not go to the notice of anybody.
0: Many steps pen kuchunnaru adavaru magavaru.
1: Because many were there on the steps there.
0: Entha mandi chuttu untunnaru.
1: Many around.
0: Edo nenu kuchunnattuga kuchunnanu.
1: Just Swami pretended as if he was seated.
0: Appudu na spinal column ku, na talaku, chetiki pedda pramadam jarigindi.
1: Then the spinal column, the hand and the head of Bhagwan were damaged. What the boy was to face was taken over by Bhagavan.
0: Vice Chancellor chustunnadu. Yem swami leyakunda potunnade em cheyali em cheyalani chaala baadha padutunnadu.
1: Vice Chancellor was there thinking, why swami sat here? How is that he is not able to get up?
0: Ee samayalo nenu aalasyam chesthe aalasyam amrutam visham entha manduko pramadam jarugutundi takka nenu tarchukunnanu dehanni marchipoyanu lechanu.
1: Bhagavan immediately willed any delay will put further danger, and he immediately got up. And Bhagavan started waving his hand to the crowds. The hand was completely damaged, as if it was cut with a sword.
0: కానీ ఒక డివినిటీ ఒక శక్తిని మీరు గుర్తించడానికి చొక్కా చినిగిన తర్వాత కదా లోపల ఏటు తగలాలి.
1: In fact, it is the shirt that should be torn out before the hand is damaged.
0: Chokka emi chinagaledu.
1: Nothing happened to the shirt.
0: Lopala peddaga kattu kottinattuga ayipoyindi.
1: But the hand inside the shirt is totally damaged.
0: Tarvata ikkada peddaga pramadam jarigindi.
1: Then there was a big danger.
0: Veellandariki etta telustundi nenu akkada nadchukoni povali kada.
1: And Bhagavan should walk the distance.
0: Andariki telustundo emtu ani evariki teliyakoddani sankalpinchukunnanu.
1: Bhagavan willed that he should not go to the notice of the crowd.
0: పోయినాను
1: ఈవెన్
0: తిరిగి మరి రావటము పోవటము అన్ని జరిగింది. ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా జరిగింది.
1: ఈవెన్ దేర్ క్లైమ్డ్ ఆఫ్ ది స్టెప్స్ అండ్ హాయిస్టెడ్ ది ఫ్లాగ్.
0: లోపలంతా పంచంతా తడిచిపోయింది రక్తంతో.
1: అండ్ ద హోల్ ది థింగ్ ది రోప్ వాస్ కంప్లీట్లీ వెట్ విత్ బ్లడ్.
0: కానీ ఇంకా ఎట్టైనా 5 మందికి తెలుస్తుందని తక్షణమే నేను అటు ఇటు విచారించినట్టుగా విచారించి బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: బట్ జస్ట్ భగవాన్ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టాకింగ్ టు ద డివోటీస్ ఓవర్ దేర్ అండ్ గాట్ ఇన్ టు ద బాత్రూమ్.
0: ఎన్ని టవల్స్ తో తుడిచినప్పటికీ నీ టవల్స్ చాలేదు, అంత రక్తమైపోయింది.
1: ద నంబర్ ఆఫ్ టవల్స్ వర్ నాట్ సఫిషియంట్ యాజ్
0: తిరిగి ఆ టవల్స్ అంతా తిరిగి నేను బాత్రూమ్ లో వేస్తే తిరిగి ఎవరైనా చూడవచ్చును.
1: But if the towel is kept in the bathroom, somebody will notice.
0: అదే టవల్స్ తిరిగి ఆ బాత్రూమ్ లో కొను సోప్ వేసి పిండి చక్కగా పిండి అన్ని ఆరగట్టేసేసి నేను వచ్చేసాను.
1: Though it was highly painful, Bhagavan washed all the towels there so that nobody would know.
0: Alasata anetundi kani baadha anetundi kani noppi anetundi kani evariki nen choopanu.
1: Bhagavan will never allow anybody to know his tiredness, tiresomeness or pain or suffering.
0: Pillalu kuda adigaru enduku swami nithuru bathroom pothunnarani.
1: And students asked swami, how do you go number five?
0: Na pani.
1: He said, why are you concerned? It's my job.
0: నేను తెల్లవారి సాయంకాలం తప్ప మరొకటి నేను బాత్రూమ్ వైపు నేను చూడను.
1: భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ ద బాత్రూమ్ డ్యూరింగ్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద డే.
0: 5 టూర్లు 6 టూర్లు పోతున్నారంటే బాగా తడిచిపోతుండాలి.
1: As he has gotten 5 times because the entire robe was wet by blood.
0: బయటికి పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుండాలి.
1: And that time is approaching that it may be noticed.
0: ఆ సమయంలోపల ఇద్దరు పిల్లలు వచ్చేసి స్వామి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలన్నారు.
1: అట్ దట్ మూమెంట్ టూ స్టూడెంట్స్ కేమ్ అండ్ సెడ్ స్వామి ఇట్స్ టైమ్ ఫర్ ఫ్లాగ్ హాయిస్టింగ్.
0: బా ఒక చైర్ నుంచి దిగాను.
1: గాట్ డౌన్ ఫ్రమ్ ద చైర్.
0: చెప్పకూడదు కానీ నాకు నవ్వు వస్తుంది.
1: స్వామి స్మైల్ సెట్ హిజ్ ఓన్ డివైన్ మిరకల్.
0: ఒక షాక్ కొట్టినట్టుగా అయిపోయింది.
1: ఇట్ వాస్ సంథింగ్ లైక్ ఎ షాక్.
0: కాలు భూమిని ఖర్చుకోలేదు.
1: వెల్ హీ కుడ్ నాట్ స్టాండ్.
0: నవ్వుకుంటూ చి దీనిపైన భ్రమ పెట్టుకోకూడదు అని నడుచుకుని పోయాను.
1: స్మైలింగ్లీ హి థాట్ ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బాడీ అండ్ స్టార్టెడ్ స్లోలీ వాకింగ్.
0: ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశాను.
1: భగవాన్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
0: తిరిగి జ్యోతిని ముట్టించాను.
1: లైటెడ్ ద ల్యాంప్.
0: వీళ్ళు వెళుతున్నారు.
1: దే ఆర్ గోయింగ్.
0: కానీ ఇదంతా తడిచిపోతూ వస్తున్నారు.
1: బట్ దేర్ ఇస్ బ్లీడింగ్ ఆల్ ఓవర్.
0: ఎటు కూర్చోవడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటుంది.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు సిట్.
0: అప్పుడు నేనే దండించుకున్నాను.
1: దెన్ భగవాన్
0: అందరికీ చెప్తున్నాను దేహాభిమానం ఉంటుండాలని, నేను దీనికోసం ఎందుకు పాటుపడాలి, చి దీన్ని మాత్రం యోచించకూడదు అని నేను ఆదర్శంగా నిరూపించాలి.
1: భగవాన్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు హిమ్సెల్ఫ్ యాజ్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్.
0: ఏ బాధ లేకుండా చక్కగా నడిచాను. అన్ని విధాల బాల వికాస్ పిల్లలంతా పూర్తి జరిగా అనగా ప్రైమరీ స్కూల్ పిల్లలు చాలా బాగా చేశారు.
1: Unmindful of the suffering, Bhagavan
0: walked. హృదయాలు అతి మధురమైనటువంటి హృదయాలు ఆనందంతో కూడా ముఖం కిసించుకొని వచ్చి కూర్చున్నారు.
1: The children of the primary school with a nectarine, beautiful, pure, sacred hearts sat there.
0: ఫోటో తీసుకోవాలని ఆశించారు.
1: They wanted to have a photo with Bhagavan.
0: నిరాశ చేయకూడదు.
1: They shouldn't be disappointed.
0: తక్షణమే దిగాను వాడి దగ్గరికి వెళ్ళాను.
1: Bhagavan
0: ఫోటోస్ తీసుకున్నాను.
1: Bhagavan got down and had a photo with the children.
0: ఫోటో తీసుకున్న తర్వాత మిగతా వారితో తీసుకోకుండా పోతే ఈ పిల్లలకు ఒక విధమైనటువంటి ఒక బాధ కలుగుతుంది.
1: ఇఫ్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో డోంట్ గెట్ ఎ ఛాన్స్ టు హ్యావ్ ఎ ఫోటో విత్ హిమ్, దే విల్ బి డిసప్పాయింటెడ్.
0: అది సహజమే,
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: అది ఒక జెలసీ కాదు,
1: ఇట్స్ నాట్ ఎన్ యాక్ట్ ఆఫ్ జెలసీ.
0: కానీ తర్వాత మరొక గుంపుతో తీసుకున్నాను.
1: లేటర్ స్వామి హ్యాడ్ అనదర్ గ్రూప్.
0: ఈ విధంగా 5 times తిగటం రావటం పోవటం లోపల
1: as he was getting down 5 times
0: dehabimanam poorthi poindi.
1: There's no body connection or attachment.
0: Connection lekunda poindi.
1: There's no body connection at all. Dehamanta
0: timmirekkinattuga aipoyindi.
1: Or the whole body is something
0: tala undinattuga naaku anipinchaledu.
1: And he didn't notice any part of the body there.
0: Anukunnanu unte undani pote poindi.
1: Let it be there or not,
0: veellandariki aanandam ivvali.
1: I should make everybody happy.
0: Evarikini telapakoddu.
1: I should not tell anybody.
0: Ani naalo nenu pettukunnanu.
1: He has decided himself.
0: ఈ విధంగా ఉంటుంది.
1: సో సేయింగ్
0: తర్వాత వచ్చే సమయంలో బయట కొంతవరకు కనిపిస్తూ వచ్చింది రక్తము.
1: The bleeding was there, little noticeable outside.
0: తిరిగి బయట వచ్చినట్టు కనిపిస్తుందని మరి తిరిగి ఫ్లాగ్ స్ట్రెయిట్ గా ఉంటుంది. ఆ స్టెప్స్ పైకి వచ్చాను.
1: అండ్ స్లోలీ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ నియరింగ్ ది ఫ్లాగ్.
0: దాని వెనకలు ఎవరు లేరు.
1: Because no one was there behind.
0: చూడడానికి వీలు కాదు.
1: Nobody can notice it.
0: కనుక ఒకరు చూడకుండా ఉంచుకోవాలంటే వీలు అవుతుందా? కాదు.
1: Is it possible to be there unnoticeable?
0: తిరిగి వచ్చాను 5 hours సైమ నేను ఆ యొక్క చైర్ పైన కూర్చున్నాను.
1: అండ్ భగవాన్ సెట్ దట్ 5 o'clock.
0: విద్యార్థులు కానీ పబ్లిక్ కానీ దీనికి అర్థమయ్యే కోసం నేను ఇంత చెప్తున్నాను, కానీ లేకపోతే నేను దీన్ని చెప్పను.
1: Bhagavan is telling all this so that the public and students might know.
0: ఇంకా ఇంకొక మానవ శరీరమే గనైతే,
1: if it is for to be a human body,
0: oka chanamaina kuda naaku chair pen kurchodaniki veelu kaadu.
1: Impossible to sit on the chair for a moment of time.
0: Kaalu deesi kaalu pettadaniki saadhyam kaadu.
1: Impossible to step forward.
0: Anta shock maadiri untundadi.
1: Something like an electric shock all over the body.
0: Chi shock edi kodutundi? Current kodutundi. Nene current, naa current inkoti em kodutundi?
1: How do you feel that shock? It is only because of the current. Well, Bhagavan is the current. With that he is not bothered of any shock.
0: అన్ని కార్యక్రమాలు చేయించుకున్నాను.
1: And he allowed the program to go.
0: కార్ లో కూర్చున్నాను.
1: Sat in the car.
0: ఇక్కడికి వచ్చాను.
1: And came here.
0: సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు.
1: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్స్ కేమ్.
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్.
0: మొదలు మీరందరూ భోంచేసేయండి అన్నాను.
1: And he asked them to have their food.
0: శ్రీనివాస్ మాత్రం వచ్చి, స్వామి క్షమించండి, అదైతే పొరపాటు జరిగిందో ఏమో అన్నాడు. ఇది పొరపాటే కాదు.
1: శ్రీనివాసన్ సెడ్, పార్డన్ మీ స్వామి.
0: నేను తలుచుకుంటా, పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: వై డూ యూ థింక్ ఆఫ్ దిస్? పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఐఎమ్ హ్యాపీ.
1: ఐఎమ్ హ్యాపీ.
0: డోంట్ వరీ అబౌట్ మీ.
1: డోంట్ వరీ అబౌట్ మీ
0: అన్నాను. కూర్చున్నారు, అందరూ భోంచేశారు.
1: అండ్ ఆల్ సాట్ దేర్, హ్యాడ్ దేర్ లంచ్.
0: భోంచేసిన తర్వాత,
1: ఆఫ్టర్ ఫుడ్,
0: క్రమక్రమేణా నేను లేచేటప్పటికి ఇక్కడ నుంచి కారుతూ వస్తుండాలి.
1: Then they noticed bleeding.
0: పిల్లలందరూ కూడా బయట తట్టి తిరిగి ఫోటోల కోసం కాచుకున్నారు.
1: స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ ఫోటోగ్రాఫ్.
0: బ్యాండ్ పిల్లలు కాచుకున్నారు.
1: బ్యాండ్ బాయ్
0: వాళ్ళంతా కాచుకున్నారు.
1: అండ్ అదర్ ఇన్స్ట్రక్టర్స్ దేర్.
0: తిరిగి నేను బాత్రూమ్ వెళ్ళాను, తుడుచుకున్నాను.
1: భగవాన్ వెంట్ ఇన్ ది బాత్రూమ్ అండ్ వైప్డ్ అవుట్.
0: ఏమిటి అన్నాడు. హిందూలాష.
1: హిందూలాష, వాట్ ఇస్ దట్ స్వామి?
0: హిందూలాష, జరగవలసినవి జరుగుతుంటాయి దేహాలకు.
1: హిందూలాష, వాట్స్ బౌండ్ టు హ్యాపన్ టు ది బాడీ విల్ హ్యాపన్.
0: చూడు అని ఇది నీవు ఇప్పి కొంచెం అట్లా చూపించాను.
1: స్వామి సెడ్, నౌ యూ సీ.
0: అందరూ బాధపడ్డా. రక్తం అంతా ఉంటుండాలి.
1: దే నోటిస్ బ్లడ్ ఆల్ ఓవర్.
0: చెప్పాను, మీరు ఏమాత్రం ఈ విధంగా బాధపడితే ఇంకేమాత్రం మీకు తెలపను అన్నాను.
1: ఇఫ్ యూ ఫీల్ సాడ్, ఐ డోంట్ అలవ్ యూ టు బి హియర్, యూ షుడ్ నాట్ టెల్ ఎనీబడి.
0: ఎవరికి కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తిరిగి దిగేంత వరకు ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ అంటిల్ భగవాన్.
0: ఇదే విధంగానే
1: లైక్ దిస్
0: పిల్లల కోసం కానీ లేక భక్తుల కోసం కానీ వారు ప్రార్థించినటువంటి ప్రార్థనలు అంగీకరించి వారు ఎన్ని రకములైనటువంటి బాధలో తీసుకుంటుంటాను.
1: లైక్ దిస్ ద సఫరింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఆఫ్ ద డివోటీస్, ఆఫ్ ఎవ్రీబడీ ఈజ్ టేకెన్ ఓవర్ బై భగవాన్.
0: ఇది ప్రమాది నామ సంవత్సరం రాబోతుండాలి.
1: బికాస్ ప్రమాది ఇయర్ ఇస్ అడ్వాన్సింగ్.
0: అన్ని రంగములు ఎందుకు నువ్వు ఎక్కువ ప్రమాదాలు జరగబోతున్నాయి.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ మెనీ డేంజర్.
0: రాజకీయం ఎందే కాకుండా,
1: నాట్ ఓన్లీ పొలిటిక్స్,
0: విద్యారంగములందే కాకుండా,
1: ఎడ్యుకేషనల్,
0: ఇంకా అన్ని రంగములు ఎందుకు కొన్ని విధమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ వస్తుంది.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ మెనీ డేంజర్స్ అండ్ రిస్క్స్.
0: ఆ ముందు చిహ్నంగా నేను చూపిస్తూ వచ్చాను.
1: దిస్ ఇస్ ఎ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక నా విషయం లోపల మీరు ఎవ్వరు కూడా ఏమాత్రం యోచించనక్కర్లేదు.
1: అబౌట్ భగవాన్, నో వన్ నీడ్స్ టు బాదర్.
0: నేను ఏమైనా చేయగలను, ఏమైనా అనుభవించగలను.
1: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మహాభారత యుద్ధ సమయం నందు,
1: అట్ ది టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత్,
0: కృష్ణుడు ముందు కూర్చున్నాడు.
1: Krishna sat in the front.
0: Arjuna venaka paina pai bhagamlo kucchunnadu.
1: Arjuna was on the top behind.
0: Bhishmudu vestunnadu ambulu.
1: Bhishma was shooting the arrows.
0: ప్రతి అంబు కూడాను కృష్ణుడికే తగులుతుంటారు కానీ అర్జునికి ఏమాత్రం తగలదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఎరో వాస్ షాట్ ఎట్ కృష్ణ అండ్ అర్జున వాస్ నాట్ ఎఫెక్టెడ్.
0: ఆ అర్జునుడు రథంలో కూర్చున్నప్పుడు కృష్ణుని ఎటు పోమని చెప్పాలి ఎటు ఉండమని చెప్పాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి చిహ్నములు ఉంటున్నాయి.
1: యాజ్ కృష్ణ వాస్ సీటెడ్ దేర్ ఇన్ ద చారియట్ ఇన్ విచ్ డైరెక్షన్ ది చారియట్ హ్యాస్ టు గో దేర్ ఆర్ సర్టన్ సైన్స్ టు ఇండికేట్.
0: ఇక్కడ రైట్ లెఫ్ట్ అని చెప్పినటువంటి సిగ్నల్స్ అంతా ఉంటుంటాయి. ఆనాటి కాలంలో ఆ రథాలకు అట్లాంటి సిగ్నల్స్ లేదు.
1: టుడే వీ హావ్ సిగ్నల్స్ ఇన్ సైన్స్ టు గో టు ద రైట్ ఆర్ లెఫ్ట్. దోస్ డేస్ దట్ వర్ నాట్ దేర్.
0: అర్జున యొక్క కుడిపాదము కృష్ణుడి యొక్క ఒక కడత పైన ఒక విధమైనటువంటి బొటన్ వేలు ఒత్తలు.
1: And the first finger, the toe of the right
0: foot has been pressed. And
1: Arjuna was wearing iron shoes. So, with that iron shoe of the right foot,
0: left
1: he has to press
0: it. Ottali.
1: And it has to be pressed on the left side.
0: There
1: Krishna also had this blood coming out of it because the constant pressure.
0: అమ్ములన్నీ కూడా కృష్ణుడికి తగిలినాయి.
1: అండ్ ఆల్ ఆరోస్ వర్ షాట్ అట్ కృష్ణ.
0: ఎట్లా ఉన్నాడంటే రక్తపు ముద్ద మాదిరి ఉంటున్నాడు.
1: అండ్ ద బ్లడ్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ కృష్ణ అట్ దట్ మోమెంట్.
0: కృష్ణ చుట్టం లేదు.
1: నో వన్ వర్స్ వాచింగ్
0: కృష్ణ. వార్
1: ఇట్ వాస్ వార్ టైం.
0: అది వారి వారి డ్యూటీ.
1: ఇట్ వాస్ దట్ డ్యూటీ.
0: అందులో తగ్గులో కూర్చున్నాడు.
1: అండ్ హి ఆల్సో
0: కనిపించేది అర్జునుడే కానీ కృష్ణుడు కనిపించడు.
1: అండ్ ఆల్ సీ అర్జున బట్ నాట్ కృష్ణ.
0: ఎందుకోసం కృష్ణుడు ముందుగానే అర్జునికి అభయం ఇచ్చాడు.
1: బికాస్ కృష్ణ gave promise to Arjuna before.
0: Arjuna, Dushyasana, iddaru kuda chernappudu.
1: And Arjuna and Duryodhana were there.
0: Dushyasana, neeku em kavali?
1: He said, what do you want?
0: Naaku rendu properties unnai.
1: I have two properties.
0: Okati sipayas unnai. Kavala, nenu kavala.
1: You want the army or I here?
0: Dushyasana cheppadu, naaku sipayalu kavali annadu.
1: And he said, I want the army.
0: అంతరు 7 లక్షల సిపాయిలు నువ్వు తీసుకుని పో.
1: దెన్ హీ సెడ్ కమ్ ఆన్ టేక్ ది ఆర్మీ ఆఫ్ 7 లక్షల ఆఫ్ సోల్జర్స్ విత్ యూ.
0: అర్జున
1: అర్జున
0: నేను నీకున్నాను.
1: అర్జున ఐఎమ్ హియర్ ఫర్ యూ.
0: నువ్వేం భయపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
0: అవన్నీ కేవలం ఒక కంపార్ట్మెంట్.
1: ఆల్ 7 లక్షల ఆఫ్ ఆర్మీ కంపార్ట్మెంట్.
0: కానీ ఇంజన్ నేనే.
1: ఐఎమ్ ది ఇంజన్ దేర్.
0: ఇంజన్ ఉన్నప్పుడే ఈ కంపార్ట్మెంట్స్ అంతా నడుస్తాయి కానీ ఇంజన్ లేనప్పుడు అవన్నీ నడుస్తాయా?
1: కంపార్ట్మెంట్స్ కెన్ ఓన్లీ మూవ్ ఇఫ్ దే ఆర్ పుల్డ్ బై ది ఇంజన్ బట్ నాట్ విత్.
0: కాబట్టి ఇంజన్ నీకు ఇచ్చేస్తున్నాను తీసుకుని పోమన్నాడు.
1: సో ఐ గివ్ యూ ద ఇంజన్ యు గో.
0: అర్జునుడు కూడా అదే చెప్పాడు. నీ ఒక్కడుంటే నాకు చాలు స్వామి.
1: అర్జున్ ఆల్సో సెడ్ స్వామి ఇస్ ఎనఫ్.
0: కనుక అర్జునికి సంభవించవలసినటువంటి అన్ని కూడాను
1: Therefore, what all the danger that Arjuna was to face was taken over by Krishna. In fact, many such incidents took place in the past.
0: కనుక
1: సో
0: ఈనాడు జరగవలసినటువంటిది ఒక్కరు కారణం కాదు.
1: నో
0: లేక పిల్లల యొక్క దోషం కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్.
0: ఇంకే విధమైనటువంటి పైలట్ యొక్క దోషం కాదు.
1: నారదు పైలట్.
0: అదంతా ఆ సమయంలో జరగవలసిన జరిగి తీరాలి.
1: ఇట్ వాస్ బౌండ్ టు హ్యాపెన్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్ యాజ్ డిజైన్.
0: ఇదంతా కూడా నా యొక్క దింతే కానీ ఎవరికి ఏ విధమైనటువంటి తప్పు లేదు.
1: ఇట్స్ ఆల్ భగవాన్స్ విల్, డివైన్ విల్. నథింగ్ ఇస్ రాంగ్ విత్ ఎనీబడి.
0: అప్పుడు అనేక రకములుగా నేను అనుకున్నా, ఇంక పైన ఈ దేహ విషయం ఏమాత్రం యోచించకూడదు.
1: నో వన్ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద బాడీ
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణ ఇది చక్కబడే రూపంలో చూసుకున్నాను.
1: అండ్ హి సార్ట్ ఇట్ దట్ ఎవ్రీథింగ్ రన్స్ వెల్.
0: దిన్నం వచ్చి అడిగేటువంటి వారు
1: ఎవ్రీ డే దే యూస్ట్ కమ్ ఇన్
0: స్వామి కొంచెం నెమ్మదిగా నడుస్తున్నారే ఏమిటి అని.
1: దే ఆస్క్ ఎవ్రీ డే స్వామి, ఓ హౌ ఇస్ దట్ యు
0: నేను పరిగెత్తడానికి స్థలం లేదు లేకపోతే పరిగెత్తుతాను అని చెప్పి
1: భగవాన్ సెడ్ ఐ డోంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్పేస్ టు రన్ ఆర్ ఎల్స్ ఐ యామ్ రెడీ టు రన్.
0: నేను వాళ్ళతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ వస్తాను.
1: స్వామి వాస్ టాకింగ్ ఆల్ ది టైమ్ స్మైలింగ్.
0: ఈ విధంగా ఎందుకోసం మీకు ఈనాడంతా ఈ చరిత్ర చెప్తూ వచ్చానంటే,
1: వై ఆల్ దిస్ ఎపిసోడ్ ఇస్ నరేటెడ్ టు యు,
0: ఎవరికైనా అభయం ఇస్తే ఆ అభయ ప్రకారం వాడు నడుచుకున్నప్పుడు నేను దేన్నైనా అది అర్పితం చేస్తాను.
1: దెన్ వన్స్ ఎ డివోటీ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ భగవాన్, భగవాన్ విల్ కమ్ టు యువర్ ప్రొటెక్షన్ కమ్ వాట్ మే.
0: మరి తక్షణమే ఇంటికి వచ్చిన తర్వాత ఈ నలుగురు పిల్లలను పిలిచాను.
1: ద మూమెంట్ హీ రిటర్న్ హీ కాల్డ్ ఆల్ 4 బాయ్స్.
0: వాళ్ళు చూచారు ఇదంతాను.
1: దే నోటీస్ దిస్.
0: చాలా బాధపడ్డారు పాపం.
1: దే ఫెల్ వెరీ సాడ్.
0: బాధపడినప్పుడు నేను చెప్పాను.
1: దెన్ భగవాన్ సెడ్,
0: చెప్పిన మాట మీరు ఎందుకు వినకూడదు?
1: వై డోంట్ యు ఫాలో ద కమాండ్?
0: ఎందుకు మీరు అక్కడ లేకుండా పోయారు?
1: హౌ ఇస్ దట్ యు ఆర్ నాట్ దేర్?
0: మీరు అక్కడ ఉంటుంటే జరిగింది ఇది కాదు కదా.
1: హాడ్ యు బీన్ దేర్ దిస్ ఇన్సిడెంట్ వుడ్ నాట్ హావ్.
0: నేను మాట అంతా చెప్పాను.
1: అండ్ భగవాన్ సెడ్ ఓన్లీ ఎస్కేపింగ్ ఆన్సర్స్ లైక్ దట్.
0: సరే వాళ్ళు బాధపడ్డారు.
1: దే టు ఫెల్ సాడ్.
0: ఇంకా బాధపడనక్కర్లేదు, వెళ్ళండి, జరిగే జరిగిపోయింది అని.
1: దెన్ భగవాన్ సెడ్ డోంట్ ఫీల్ సారీ, వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ హ్యాపెన్డ్.
0: కనుక
1: సో
0: ఈ సంవత్సరం అంతా కూడాను ముందు రాబోయేటువంటి యొక్క బాధలు అన్ని కూడాను జరిగిపోయినాయి.
1: So all those things that are bound to happen in the rest of the year has already happened.
0: మీరందరూ కూడాను,
1: all of you,
0: సరైనటువంటి భావంతో,
1: with good feeling,
0: చెప్పిన మాటను విని,
1: follow the command,
0: మీరు చక్కగా నడుచుకొని,
1: conduct yourself,
0: మీరు క్షేమంగా ఉండండి, సమస్తపు మంచి పేరు తేండి.
1: You should be safe and secure, get a good name to the
0: institution. And you
1: should make your parents happy.
0: ఎందుకంటే రేపటి దినము మహాపుణ్యకాలం.
1: Tomorrow is a highly sacred day.
0: భీష్ముడు ఇంత యుద్ధం చేసి,
1: భీష్మ ఫర్ లాంగ్ బ్యాక్
0: కట్టగట్టి ఉత్తరాయణం కోసమని కాచుకున్నటువంటి ఒక మహావ్యక్తి.
1: భీష్మ ద గ్రేట్ వారియర్ was waiting for
0: ఉత్తరాయణం. అంపసేయపైన పరుండినాడు.
1: He was on the bed of arrows for a long period of time.
0: కానీ ఈ 56వ దినము రేపటి దినంతో సంభవిస్తుంది.
1: 56th day is tomorrow.
0: అప్పుడు పాండవులందరినీ పిలిచి,
1: దెన్ హి కాల్డ్ ఆల్ పాండవ్,
0: వారికి చేయవలసినటువంటి బోధలంతా చేసి,
1: హి టాట్ దెమ్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ.
0: కనుక ఆ ఉత్తరాయణ కోసం ఇంత కాచుకున్నాం నాయన అని బోధించాడు.
1: అండ్ హి టోల్డ్ పాండవాస్,
0: కనుక రేపటి దినము గొప్ప ఉత్తరాయణ కాలం వస్తుంది.
1: టుమారో ఇస్ ద మోస్ట్ ఆస్పిషియస్ టైమ్.
0: ఈ సంక్రమణ అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి ఒక పర్వదినము.
1: అండ్ ఇస్ హైలీ సీక్రెట్ డే.
0: కనుక ఇలాంటి సంక్రమణ అంటే ఏమి? సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ సన్ మూవ్స్ టువర్డ్స్ ద నార్త్ సైడ్.
0: పూర్వకాలం నందు అందరూ పాటలు పాడుకునేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఓల్డ్ ఇండియస్ పీపుల్ యూస్ టు సింగ్ సాంగ్స్.
0: దినకరుడు శాంతుడై తోచే,
1: సన్ సీమ్స్ బి సో కూల్ అండ్ పేసిఫిక్,
0: దినములింత కురుచలయ్యను చలిగాలు చురుకు హెచ్చే,
1: ద డే పీరియడ్ ఇస్ సో షార్ట్ అండ్ సివియర్ కోల్డ్ విండ్ ఎవరీ,
0: పొలములన్ రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతునెత్తి పదములను పాడతుడగిరి,
1: అండ్ వి ఫైండ్ ద పెసెంట్రీ సింగింగ్ వెల్ సీయింగ్ ది గ్రెయిన్ ఎవ్రీవేర్ ఇన్ హీప్,
0: పచ్చ పువ్వుల జనుపు చేలకు ముత్యాల సరులు కూర్చే,
1: అండ్ వి ఫైండ్ ద కార్న్ ఆల్సో లుకింగ్ లైక్ పర్ల్స్ ఆల్ అరౌండ్,
0: మెరప పంటకు కుంకుమ మెరుపు దాల్చే,
1: అండ్ ద చిలీస్ లుకింగ్ సో రెడ్ అండ్ బ్రైట్,
0: బంతి పువ్వుల ముఖములు అన్నంత విప్పే,
1: the flowers also blossoming in full,
0: mana grahamula dhanya sampadana nilpe,
1: and you find the grain in plenty and prosperity,
0: sarasuralaina sankranti pandagocche,
1: and it's a beautiful festival of sankranti that is at once in
0: sarva vidhamaina dhanyamlanta kudunu mana yokka indaku cherutuntai,
1: all forms of grain are present in our granary.
0: కనుకని ఈ సంక్రాంతి టైం లోపల రైతులందరూ కూడా చక్కని విశ్రాంతి తీసుకుంటుంటారు.
1: During this time of Sankranti, peasants take rest.
0: ఈ విధంగా సంక్రాంతి దినంకు వచ్చేకు ముందుగా అనేక రకమైనటువంటి సంకటములంతా జరుగుతూ ఉంటాయి.
1: As Sankranti approaches, we do face certain risks and dangers.
0: నా పనులు ఏమి చేసినప్పటికీ,
1: whatever we do,
0: ఎవరు అడ్డు చేయడానికి వీలు కాదు.
1: Nobody can prevent it.
0: ఇది జరిగిపోతూనే ఉంటుంటాయి.
1: They simply happen.
0: ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి.
1: Another point need to be informed.
0: పోయిన సంక్రాంతి అయిన తర్వాత పుట్టిన పండుగ అయినప్పుడు,
1: ఆఫ్టర్ లాస్ట్ బర్త్డే ఫంక్షన్,
0: స్త్రీలందరూ వచ్చి చేరారు.
1: ఆల్ విమెన్ గ్యాదర్డ్.
0: స్వామి, 19th స్త్రీల యొక్క పర్వదినములుగా మీరు నిర్ణయించినారు.
1: భగవాన్, యూ డిసైడెడ్ 19th యాజ్ ద లేడీస్ డే.
0: మేమంతా మీరు ఇచ్చే చీరలు కట్టుకుంటున్నాము, మీరు ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాము, మేము ఏమి సేవ చేయాలి ఈ 19th?
1: Bhagavan, we are wearing all the sarees so beautifully gifted by you. What should we do in turn as a matter of gratitude?
0: ఏమీ చేయనక్కర్లేదు.
1: You don't need to do.
0: మీరు ఆనందాన్ని అనుభవించండి, అంతే చాలు.
1: You be happy, that is enough.
0: కానీ ఒకరిద్దరు మాత్రం కొంచెం హెచ్చరించారు.
1: But one or two told.
0: స్వామి, చాలా మంది సేవాదళం వాళ్ళంతా వస్తున్నారు.
1: Bhagavan, many సేవాదళ members come here.
0: వాళ్ళకి ఏదో కొంతైనా కూడా మేము భోజనం వేయనప్పుడు సహాయం చేయడానికి మాకు ప్రాప్తించేటట్టుగా అనుగ్రహించండి అన్న.
1: భగవాన్, గివ్ us this chance to serve food to the సేవాదళ్ that visits ప్రశాంతి నిలయం.
0: నేను చెప్పాను, నేను సంకల్పించుకున్నాను ఇది.
1: భగవాన్ సెడ్, ఐ విల్డ్ ఆల్రెడీ.
0: రాబోయేటువంటి నుంచి జరుగుతుంది, మీరేం యోచన పెట్టుకోవద్దండి అన్న.
1: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, మెటీరియలైజ్ వెరీ సూన్, డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
0: ఈనాడు,
1: టుడే,
0: నేను సంకల్పించుకుని,
1: భగవాన్ డిసైడెడ్,
0: 360 దినములు కూడాను,
1: all the 365 days, not one or two,
0: jeevitham anta kudanu,
1: throughout life,
0: prati dinam kudanu 3000 mandi sevadalam varu,
1: every day we have 3000 sevadal members working here.
0: Meerandaru kudanu meer chakkari bhojanam pettali.
1: You will have very good food.
0: అది సంకల్పించుకొని రేపటి నుంచి నే పుణ్యకాలం రేపటి నుంచి అన్ని షెడ్లు గీట్లు అన్ని కూడా నువ్వు వేపించేశాను.
1: దట్ ఇస్ భగవాన్స్ విల్.
0: ఎవరికి తెలియదు.
1: దట్ ఇస్ భగవాన్స్ విల్ ఫ్రమ్ టుమారో.
0: సైలెంట్ వర్కర్.
1: సత్యసాయి ఈజ్ ఎ సైలెంట్ వర్కర్.
0: అంత గ్యాస్ అంతా తెప్పించాము.
1: ఆల్ గ్యాస్ సిలిండర్స్,
0: పెద్ద పెద్ద పాత్రలంతా తెప్పించాము.
1: బిగ్ యుటెన్సిల్స్,
0: అన్ని భోజనాలకు తగినటువంటి సామాగ్రి అంతా, తినే తట్టలు, వడ్డించే స్పూన్లు అన్ని కూడా సిద్ధమైపోయినాయి.
1: ఆల్ ప్రొవిజన్స్, యుటెన్సిల్స్ ఆల్ ఆర్ రెడీ నౌ.
0: అన్ని బియ్యము, బేడలు, సర్వం కూడా ఏకమైపోయినాయి.
1: రైస్ అండ్ ద డాల్స్ ఆర్
0: రేపు ఒక్క దినమే కాదు, రేపటి నుంచి ఇంకా జీవితం అంతా కూడాను ఈ యొక్క భోజనాలు జరుగుతూనే ఉంటుందని.
1: Not for a day or two, beginning from tomorrow, throughout life, food will be supplied free.
0: Tarvata, Central Trust one pilchan.
1: Then Bhagavan called Central Trust member.
0: Ye meer chese pani emtundi?
1: What is that you are going to do?
0: Kevalam perlu pettukoni kuchunte prayojanam emti?
1: Are you there for name sake?
0: Meer chevasantundi kuda konni cheyali.
1: You are supposed to do certain duties.
0: Nijanga paapu sevaku vachetundi varu chaala beeda vaallanta vastunnaru.
1: Many poor men.
0: మధ్యరకం వాళ్ళంతా వస్తున్నారు.
1: మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
0: ఉన్నత స్థాయి వాళ్ళు కూడా వస్తున్నారు.
1: అండ్ ఆల్సో ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ.
0: కానీ అందరూ వస్తున్నారు.
1: మెనీ పీపుల్ కమ్.
0: కానీ భోజనం నేను ఇక్కడ ఫ్రీగా పెట్టొచ్చును, కానీ రైల్వే వాళ్ళు ఊరికి ఏడుస్తారా?
1: ఐ సర్వ్ దెం ఫుడ్, హౌ అబౌట్ ది రైల్వే ఫేర్ ఎక్స్పెన్సెస్?
0: వాళ్ళకి ఇప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులు పెంచిపోయినారు.
1: అండ్ ది రైల్వే ఫేర్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: పూర్వం 20 రూపాయలతో మెడ్రాస్ చేరవలసినటువంటి దానికి,
1: ఎర్లియర్ వీ కెన్ రీచ్ మెడ్రాస్,
0: ఇప్పుడు 200 అయినా కూడా చేరడానికి వీలు కాదు.
1: 200 రూపీస్ ఆర్ నాట్ ఎనఫ్ టు గో దేర్.
0: ఇంత ప్రైజెస్ అంతా పెరిగిపోయినాయి.
1: ది ప్రైజెస్ హావ్ గాన్.
0: కాబట్టి మొట్టమొదట మీరు సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు, సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి మీరు పోయి దీనికి వీళ్ళు రైల్వే కన్సెషన్ పూర్తి ఇప్పించాలి ఫ్రీ అన్నాను.
1: భగవాన్ కమాండెడ్ ద మెంబర్స్ ఆఫ్ ది సెంట్రల్ ట్రస్ట్ నెగోషియేట్ విత్ ద గవర్నమెంట్ and to see that Sevadal members will have railway concession.
0: Kani maduranga cheptanu, kathinanga vestanu.
1: Bhagavan talks sweetly, but he's so harsh in treating people.
0: Cheptanu.
1: He told them firmly.
0: ఎరాడి వీళ్ళందరూ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు ఢిల్లీ లోపల.
1: మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ట్రస్ట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ.
0: మీరు ఢిల్లీలో ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టే దేర్ ఇన్ ఢిల్లీ?
0: మేము పల్లెలో ఉంటున్నాం, మీరు ఢిల్లీలో ఉన్నారు.
1: వి ఆర్ ఇన్ ఎ విలేజ్ వేర్ యు ఆర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ దేర్.
0: మీరు ఈ పని చేస్తే చేంజ్, లేకపోతే రిజైన్ చేసుకోండి అన్నాను.
1: డూ దిస్ వర్క్ ఆర్ రిజైన్ ఆర్ గెట్ అవుట్.
0: తీసుకున్నారు, రైల్వే వాళ్ళ దగ్గర అంతా మాట్లాడినారు, అది కూడా శాంక్షన్ అయిపోయింది.
1: దే నెగోషియేటెడ్ విత్ ద గవర్నమెంట్. Members of the Central Trust negotiate with the government and railways concessions are sanctioned.
0: ఒక విధమైనటువంటి కఠినమైనటువంటిదిగా జరిగినప్పుడే ఈ మనిషి కూడా కొంచెం కదులుతాడు.
1: When Bhagavan is so harsh and strict, we start acting.
0: లేకపోతే మనిషి కూడా కదలడు.
1: Not otherwise.
0: మనిషి ఈనాడు ఏమైపోయిందంటే కలియుగ ప్రభావం చేత,
1: because effect kali,
0: సోవరత్వాన్ని పెంచుకుని పోయినాడు.
1: Man is lazy more and more.
0: స్వార్థం అనేటువంటి పెరిగిపోయింది.
1: Full of selfishness.
0: ఈ స్వార్థము, ఈ యొక్క సెల్ఫిష్ అనేది చూసుకునేటప్పటికీ సోమర్చనము అనేక కను పనుల్లో నిలిచిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వేర్ లేజీ మోర్ అండ్ మోర్ అండ్ డోంట్ డూ ఎనీ వర్క్ అట్ ఆల్.
0: నేను కఠినంగా చెప్పాను, చేస్తే చేయి, లేకపోతే రిజైన్ చేయను.
1: భగవాన్ గేవ్ స్ట్రాంగ్ డోస్, డూ ఇట్ ఆర్ రిజైన్.
0: పోయి పూర్తి అయిపోయింది.
1: When
0: ఈ రైల్వే వాళ్ళు కూడా ఎంత ఆనందించారు.
1: ద రైల్వే పర్సనల్ వర్ వెరీ హ్యాపీ.
0: స్వామి, ఈ భక్తులకంతా కూడా మేము సేవ చేసేటువంటి మహాభాగ్యం మాకు లభించింది, దీనికి ఒక ధన్యవాదములు స్వామికి అన్నారు.
1: ద రైల్వే డిపార్ట్మెంట్ థ్యాంక్ భగవాన్ ఫర్ ది లవ్లీ బ్యూటిఫుల్ ఛాన్స్ గివెన్ టు ది డిపార్ట్మెంట్.
0: ఈ సేవాదనం వాళ్ళందరూ కూడాను ప్రశాంతి మేము సుఖంగా వచ్చి చేరే నిమిత్తమై అక్కడ ఇక్కడ బస్సులు, ఇంకొక లారీల్లో చాలా చిక్కినవన్నీ తీసుకుని రావటం చాలా కష్టమైపోతుంది.
1: సేవాదల్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ది శాంక్టన్ శాంక్టోరం ప్రశాంతి నిలయం, దే హ్యాడ్ టు రిలై ఆన్ సెవెరల్ మీన్స్ ఆఫ్
0: సెంట్రల్ గవర్నమెంట్. కూడా ఒక నిర్ణయానికి వచ్చింది.
1: ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో అరైవ్డ్ ఎట్ డిసిషన్.
0: 50 కోట్లు శాంక్షన్ చేసింది.
1: ఇట్ శాంక్షన్ 50 crores.
0: కంకర లైన్లు అన్ని కూడా కలెక్ట్ చేసేశారు.
1: అండ్ ది కలెక్ట్ ఆల్ ది గ్రావెల్ అండ్ ది స్టోన్.
0: మన ఇప్పుడు ప్రశాంతి నిలయం దాటి మెయిన్ రోడ్ పోయే టర్నింగ్ లోపల పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ స్టేషన్ ఒకటి నిర్మించేశారు.
1: We are going to have very soon a railway station there near the petrol pump.
0: బ్రహ్మవరము ప్రశాంతనిము చిక్కుబళ్ళాపురం ఈ రకంగా అన్ని దేశాలు కూడా కనెక్షన్ ఇచ్చేటువంటి రైలును ప్రారంభిస్తున్నారు.
1: అండ్ విల్ హ్యావ్ ద రైల్వే కనెక్షన్ కనెక్టింగ్ దీస్ త్రీ పాయింట్స్ చిక్కుబళ్ళాపూర్ ధర్మవరం అండ్ పుట్టపర్తి.
0: రైల్వే డిపార్ట్మెంట్ కూడా మొన్న మీటింగ్ జరుపుకొని ఢిల్లీలో ఒక నిర్ణయానికి వచ్చారు.
1: ద రైల్వే డిపార్ట్మెంట్ హ్యాజ్ ఇట్స్ మీటింగ్ అండ్ డిసైడెడ్
0: 75th బర్త్డే టైంలో అందరూ వచ్చి ప్రశాంతనిములో దిగాల.
1: Everybody should reach comfortably, conveniently by for Bombay
0: ekkachunu, Madras lo ekkachunu, Hyderabad lo ekkachunu, inke vidhi Delhi lo ekkadi digina kani prashantane emochi cheripovatam.
1: You may come from anywhere, no matter Hyderabad or Madras or Delhi, you can reach here.
0: Yenkosam meeku cheptunnanante,
1: why Bhagavan is telling this?
0: Avatara samayal lopala,
1: the time of incarnation,
0: ఎప్పుడు కూడా నువ్వు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉందో ఈ విధంగా అన్ని ఒకటి సమకూరినటువంటి తెలియదు.
1: ఇన్ నో టైమ్ యు ఫైండ్ ఆల్ థింగ్స్ జాయినింగ్ టుగెదర్.
0: ఇది చిన్న పల్లె,
1: ఇట్స్ ఎ స్మాల్ విలేజ్,
0: చిన్న వందల్లో ఉండేటువంటి ఒక పుట్టపర్తి.
1: ఇట్స్ ఎ హామ్లెట్ విత్ 100 పాపులేషన్.
0: అలాంటి చిన్న పల్లె లోపల
1: సచ్ ఎ టైనీ హామ్లెట్
0: యూనివర్సిటీ రావటం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ యు హావ్ ఎ యూనివర్సిటీ
0: రావటం ఏమిటి?
1: వి హావ్ గాట్ ఎన్ ఎయిర్పోర్ట్ దేర్.
0: ఈ రైల్వే స్టేషన్ రావటం ఏమిటి?
1: రైల్వే స్టేషన్,
0: పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం ఏమిటి?
1: MIT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఇవన్నీ కూడా ఈ పల్లె యొక్క దీంట్లో ఒక్క జీవితం లోపల ఇంత చూస్తూ ఉండగానే జరిగిపోతున్నాయి.
1: In single incarnation lifetime of Bhagavan Sri Satya Sai Baba, inka we find these impossible things happening here.
0: Inka ennennu jaragabothunnayi,
1: many more things are going to happen.
0: Meeku telusunu,
1: you know that
0: ee swami cheppetvanti kaadu.
1: These are not things to be said.
0: Dinadinaniki inka meeru ee naadu daggara gucchunnaru, inka kontha kaalamunaku konni mailla nunchi choodavalsi vastundi meeru.
1: Today at least you are near. After some time you have to be away 100 miles.
0: Chikkina chayini okkaleeka chakka chesukondi.
1: Never lose the chance having had Bhagavan.
0: Koyina chikkadi pattisuni ee pada sevayandi.
1: Never give up the service to Bhagavan.
0: Bhaktini ichi
1: having conferred devotion, giving power,
0: mukti chechunandi,
1: and he'll give you redemption.
0: Itarla matalu impuka nammi kompa deyakandi.
1: Never listen to the words of others and ruin
0: yourself. Nerchukondi ee buddhulani nu teerchukondi karmam.
1: Learn from today itself and get relief from your karmic effects.
0: Kanuka,
1: so
0: mee andari prarthanalu nenu aalakinchi,
1: Bhagavan respond to our prayers.
0: Teppinchukotam mee kosame teppinchukunnanu.
1: This has been brought for your sake.
0: Ippudu mee kosame deennanta nenu nayam chesukuntanu.
1: Bhagavan has decided to cure himself for our sake now.
0: Anta nayam ayipoyindi, em yochana pettukovaddandi.
1: Now swami is 100% perfect, hale and healthy.
0: No, perfect,
1: nothing but perfect.
0: Kanuka meerandaru kudanu cheppinattu nadichukoni,
1: follow Bhagavan's command,
0: chakkani peru pratishthalu nilpukoni,
1: get a good name,
0: manchi marks lo uttirnulaipoyi,
1: pass in the examination,
0: ఇతర ప్రపంచానికంటే ఆదర్శాన్ని మీరు అందిస్తురండి.
1: Be ideals to the rest of the society.
0: నేను ఆశించేటువంటి,
1: that's what Bhagavan wants.
0: ఈ వాలంటీర్స్ కూడాను,
1: the volunteers,
0: ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాము.
1: Separate arrangements were made for them.
0: ఇంకా భక్తులు కూడాను తగినటువంటి ఏర్పాటంతా చేయాలనుకున్నాము.
1: Arrangements for devotees also.
0: వాళ్ళకు భక్తులకు మాత్రమే వచ్చేటువంటి వారికి అందరికీ 100 షెడ్లు వేరే ప్రత్యేకంగా వేపిస్తున్నాము.
1: 100 sheds are going to be erected there to accommodate devotees.
0: అందరికీ కూడాను కొండపైన ఒక 150 ఎకరాలు తీసేశాము.
1: అండ్ 150 acres are required for accommodating people.
0: వీళ్ళందరికీ అక్కడ కంపార్ట్మెంట్ పెట్టేసేస్తాం.
1: అండ్ దే విల్ హావ్ షెడ్స్ దేర్ అకామిడేటింగ్ ఎవ్రీబడీ.
0: ఈ 75th బర్త్డేకి,
1: ఫర్ ది 75th బర్త్డే,
0: ఎవరి చోటు ఎక్కడ చిక్కుతుందో అని వెతుకులే.
1: You have to wait and pray where we are going to be.
0: కాని స్వామి దయ ఉండినప్పుడు ఎక్కడ ఉండే స్వామివారి మీరు అవుతారు.
1: బట్ ఇఫ్ Bhagavan's grace is there, wherever you may be, you belong to him.
0: కనుక ఎక్కడ ఇక్కడ అక్కడ చూసినా అక్కడే ఉన్నాడు, ఎక్కడ చూసినా కానీ మీ యొక్క వెంటనే ఉంటుంటాడు.
1: Here or there, anywhere, only one Sai present who will
0: ఎప్పుడు మీ స్వామి మీ వెంటనే ఉంటాడు.
1: Bhagavan is always with you.
0: కనుక స్వామి దూరం అవుతాడని మీరు భ్రాంతికి ఏమాత్రమే అవకాశం ఇవ్వద్దండి.
1: Never be deluded with the feeling that Bhagavan will distance himself.
0: దృఢం చేసుకోండి.
1: Have the strong faith.
0: స్థిరత్వాన్ని దృఢం
1: చేసుకోండి. హ్యావ్ స్టడీ ఫెయిత్, స్టడీనెస్.
0: కనుక
1: సో
0: ఇంకా మున్ముందు
1: ఇన్ ఫ్యూచర్
0: మీ కార్యక్రమాలు
1: ద ప్రోగ్రామ్
0: సక్రమంగా జరుపుకోవచ్చు.
1: డూ ఇట్ ఇన్ ప్రాపర్ వే.
0: రాబోయే సంవత్సరము
1: ద ఫ్యూచర్ ఇయర్
0: ఇంకా మీ స్పోర్ట్స్ లోపల మీ ఉత్తేజంగా మీరు ఆడుకోవచ్చు.
1: యు కెన్ ప్లే మచ్ మోర్ దాన్ బిఫోర్.
0: మీకు ఏమాత్రం కూడా నేను బ్రేక్ వేయను.
1: స్వామి విల్ నెవర్ పుట్ ఎనీ బ్రేక్ టు అవర్ ఎఫర్ట్స్.
0: అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము చెప్పినట్టు మీరు వినాలి.
1: బట్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ యూ మస్ట్ ఫాలో భగవాన్.
0: అది మీ నిమిత్తమే.
1: ఇట్స్ ఫర్ యువర్ ఓన్.
0: నా కోసం కాదు.
1: ఇట్స్ ఫర్ యువర్ గుడ్, నాట్ ఫర్ స్వామి.
0: కనుక మీరందరూ క్షేమంగా ఉంటుండి,
1: ఎట్ ఆల్ యూ బీ హ్యాపీ,
0: దేశానికి ఆదర్శవంతమైన వ్యక్తులుగా తయారయ్యి,
1: బట్ యూ షుడ్ బి ఐడియల్స్ టు దిస్ కంట్రీ.
0: మంచి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ లీడ్ గుడ్ అండ్ స్పిరిచువల్ లైఫ్.
0: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ దుఃఖము, విచారము, కష్టము, అశాంతి,
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ యాంగ్జైటీ, వరీ,
0: అన్నిటికీ పరిహారం గావించేటువంటి ఒక్కటే ఒకటి మందు, అదే ఆధ్యాత్మికం.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ.
0: ఆ స్పిరిచువాలిటీ లేకపోవడం చేతనే
1: విదౌట్ స్పిరిచువాలిటీ
0: ఈ డిప్రెషన్,
1: దేర్ ఇస్ డిప్రెషన్.
0: ప్రతి మానవుడు కూడా 90% డిప్రెషన్.
1: And every man has got 90% of depression.
0: ఈ డిప్రెషన్ పెరిగే కొలది డిసీజెస్ పెరిగిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద డిప్రెషన్ ద డిసీజెస్ ఇంక్రీజ్.
0: ఈ డిసీజెస్ అంతా కూడా మన దేహం నుంచి పుట్టినవి కాదు.
1: డిసీజెస్ ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద బాడీ.
0: మనసు నుంచి పుట్టినవే.
1: దట్ ఇస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: మానసిక శాంతి లేకపోవడం చేతనే ఈ యొక్క డిప్రెషన్ వల్ల రోగాలు బయలుదేరుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ మెంటల్ టెన్షన్ దట్ ఇస్ డిప్రెషన్ అండ్ డిసీజెస్.
0: కనుక మానసిక రోగముల నుంచి తప్పించుకొని,
1: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సైకలాజికల్,
0: శారీరక పుష్టిని మీరు పెంచుకుని,
1: వీ షుడ్ బి ఫిజికలీ స్ట్రాంగ్,
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించి,
1: అండ్ వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ప్రిన్సిపల్స్,
0: ఆనందంగా జీవితం గడిపి,
1: అండ్ లీడ్ ది లైఫ్ ఇన్ ఎ
0: బ్లిస్ వే. ఈ మానవుల కుటుంబం ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈనాటి ప్రసంగ దినము నేను విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to be physically strong, grow spiritually and be blissful and make everybody around happy and blissful. So saying, Bhagavan brings his divine discourse to a close.
0: కానీ ఎలాంటి పరిస్థితుల్లో మీరు పోయినప్పటికీ ఆధ్యాత్మికం మాత్రం వెనుకంజ వేయకూడదు.
1: యు మే గో ఎనీవేర్, నెవర్ స్టెప్ బ్యాక్వర్డ్.
0: భారతదేశాన్ని సంరక్షించేటువంటిది ఒక దైవ భక్తి తప్ప మరొకటి కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ డివోషన్ దట్ ప్రొటెక్ట్స్ భారత్, నథింగ్ ఎల్స్.
0: ఈనాడు దైవ భక్తి అనేటువంటి కూలిపోవటం చేతనే మానవత్వం అనేటువంటి మరుగుపడిపోతుంది.
1: బికాస్ ద డివోషన్ గాడ్ ఈస్ హిడెన్ అండ్ గాన్.
0: ఎక్కడ పోయినప్పటికీ రాక్షసత్వము పశుత్వంగా మనకు రూపొందుతూ ఉంటుంది.
1: ఎవ్రీ where we find bestiality, animality.
0: కనుక ఈ పశుత్వము, రాక్షసత్వము దూరం చేయాలంటే మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించండి.
1: సో ఎనిమల్ క్వాలిటీ అండ్ ద డెమోనిక్ టెంపరమెంట్ షుడ్ బి
0: మీ ఎల్లుండినటువంటి మానవత్వాన్ని మీరు గుర్తించుకోలేనటువంటి వారు ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించండి.
1: వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ ఓన్ హ్యూమన్ వాల్యూ, హౌ డు యూ నో ద డివైన్ వాల్యూ.
0: మొట్టమొదట మీ మానవత్వాన్ని గుర్తించండి.
1: ఫస్ట్ నో యువర్ హ్యూమన్ వాల్యూ.
0: దైవత్వం సాక్షాత్కరిస్తుంది.
1: దెన్ ద డివైన్ వాల్యూ మేనిఫెస్ట్.
0: కనుక
1: సో
0: మీరందరూ కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: అనేక రకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి,
1: ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్,
0: దేశం నలుమూలలా తిరిగి,
1: గో అరౌండ్ ద హోల్ కంట్రీ,
0: దేశానికి ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి,
1: పబ్లిసైజ్ ద స్పిరిచువల్ ప్రిన్సిపల్స్,
0: యొక్క క్షేమాన్ని, శాంతిని మీరు భద్రపరచాలని ఆశిస్తున్నాను.
1: అండ్ భగవాన్ వాంట్స్ యూ ఆల్ టు ప్రే ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్,
0: అష్టాదశ పురాణములు కాదు,
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్, వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్ని కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే.
1: Either by thought, word or deed.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: The second flower is the flower of sense control.

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: The tongue is used to different tastes.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: We have to control our tongue.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థములు తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్స్ ద క్వశ్చన్ వీ హావ్ టు పుట్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యూ హావ్ ఈటన్?
0: ఇంకను నీ తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వము యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, సాక్రిఫైస్ దిస్ సెన్స్ ఆఫ్ టేస్ట్.
0: ఆకలిని నీవు భుజించు.
1: ఈట్ ఫర్ హంగర్.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని పూజించు.
1: యు ఆల్సో వర్షిప్ ద కెపాసిటీ ఇన్ ఆల్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇది రెండవ పుష్పము.
1: సెన్స్ కంట్రోల్ ఇస్ ద సెకండ్ ఫ్లవర్.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది, సర్వభూతములు ఎందుకు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఈ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This భగవద్గీత says do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు.
1: Not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో ప్రేమగా నీవు జీవించు.
1: ఎనీవే యూ హ్యావ్ టు లివ్ ఇన్ లవ్ విత్ అదర్స్.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
0: ఇక నాలుగవది,
1: ద ఫోర్త్,
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: క్షమా పుష్పం నసోచచ.
1: The flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కానీ ధర్మజుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుకనే క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకమైనటువంటి పుష్పములు అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other
0: flowers? ఈ పుష్పములన్నీ కూడాను వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కాని భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము.
1: But the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness
0: పుష్పము,
1: the flower of
0: అహింస పుష్పము,
1: the flower of non violence,
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారతదేశమందు మాత్రమే కాదు.
1: Not merely

0: అన్ని దేశముల యందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: ఇన్ ఆల్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును అబిబెన్ ఆడమ్ అని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు కన్నులు లేనటువంటి వారకు అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి.
1: He waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి వ్రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, "Mother, who are you? What is that you are writing?"
0: ఆమె చెప్పింది, "నాయనా, నేను దేవతా గణ్యను."
1: He replied, "I am an angel."
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడా లిస్టులో ఎక్కిస్తున్నాను అన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబిబెన్ ఆడమ్.
1: Abiban Adam asked, "Is there my name in the list?"
0: నాయన, ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, "My dear son, your name is not here."
0: చాలా సంతోషం.
1: He said, "I'm happy."
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abiban Adam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abiban Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, "Mother, what is that you are writing today?"
0: నాయనా, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను అన్నాడు.
1: Today I am writing the list of names of those who are liked by God.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: Yesterday I made the list of those people that love God.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: Today the list of those who are loved by God.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find
0: నీ ఒక్క పేరు తప్ప అన్యం ఏ మాత్రము లేదు అన్నది.
1: She said, "Your name is the only one, no one else."
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: Nava vidhamainatundi sevalu chepparu prapanchamulo.
1: In this world 9 parts of service were explained.
0: Kani ee nava vidhamainatundi bhaktulu endukudanu kevalamu seva chala pradhanamainatundi.
1: In all the 9 parts of devotion, service is highest.
0: Javanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Archanam,
1: worship.
0: Dasyam,
1: servitude.
0: Sneham,
1: friendship.
0: Atmanivedanam,
1: self surrender.
0: ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకూడను సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
1: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: Then that's the reason why God loved
0: him. ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరిని ప్రేమిస్తుంటాడు.
1: God loves all in
0: ప్రేమే తన యొక్క స్వరూపము.
1: God is love.
0: కానీ
1: బట్
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: In fact, if you have got that compassion, God will come to you and love you.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతురులై ఉండాలి.
1: We should be experts in this art of service.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: The fifth one is the flower of peace.
0: ఈ శాంతి,
1: peace.
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనిపించినప్పటికీ,
1: in spite of all difficulties,
0: ఎటువంటి ఆటంకములు జరిగినప్పటికీ,
1: ఆల్ ఆబ్స్టకల్స్,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: ఆల్ దోస్ అబ్జెక్షన్స్ ఆన్ ద వే,
0: సమయం వహించాలి.
1: యు షుడ్ అబ్జర్వ్ పీస్,
0: పేషెన్స్. ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటది.
1: అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యు కెన్ బి కంపాషనేట్.
0: ఈ దైవానుగ్రహంకు పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
1: ఇన్ ఫ్యాక్ట్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ యు షుడ్ హావ్ దిస్ పేషెన్స్.
0: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి,
1: త్యాగరాజు సఫర్డ్,
0: కోతనికి ఎన్ని బాధలు కలిగినాయి,
1: సో ఆల్సో ద్రౌపది,
0: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి,
1: తుకారావ్ హెడ్ మెన్,
0: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి, కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
1: దే కుడ్ రెసిస్ట్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ కుడ్ అబ్జర్వ్ పేషెన్స్.
0: శాంతి పుష్పం,
1: దిస్ ఫ్లవర్ ఆఫ్ పీస్ అండ్ పేషెన్స్.
0: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
1: ద వన్ హూ ఇస్ పేషెంట్ ఎనఫ్ కెన్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ప్లెంటీ.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అని.
1: సో త్యాగరాజు డిక్లేర్డ్ వితౌట్ బీయింగ్ పేషెంట్ యు కెన్
0: బి హ్యాపీ. మానసికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా, లౌకికంగా మనకు శాంతి కావాలి.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: కానీ ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
1: How to be peaceful?
0: బయట ప్రపంచంలో మనకు లేదు.
1: In the outer world, it's not
0: there. బయట వస్తు వాహనాదుల్లో లేదు.
1: Not in the material.
0: విషయాలలో లేదు.
1: Not in the man.
0: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి, కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద
0: వరల్డ్. ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: దట్. వీటన్నిటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించుకోవడం రాలేదు.
1: It's not given not to enjoy the convenience.
0: ఇవన్నీ కూడా మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదో పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పము,
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు,
1: పెనెన్స్,
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves.
0: అది నిజంగా తమస్ అని చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ నాట్ తపస్ పెనెన్స్ బట్ ఇట్ ఇస్
0: తమస్. తపస్సుగా ఏమిటి? అన్నింటి ఎందుకు తాను ప్రతిదానికి కూడా సిద్ధముగా ఉండాలి.
1: తపస్ పెనెన్స్ మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ యొక్క మూడు ఇంద్రియములు కూడా ఒక్క రీతిగా అరికట్టాలి.
1: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: తపస్సు అంటే కేవలం మనోవాక్యముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
1: పెనెన్స్ మెంట్ కంట్రోలింగ్ all the kinds of agitation.
0: సత్వ రజో తమో గుణం ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: వి షుడ్ కంట్రోల్ ఆల్ ది అజిటేషన్స్ అండ్ ది డిస్టర్బెన్సెస్.
0: సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: వి షుడ్ హ్యావ్ దట్ ఈక్వానిమిటీ ఇన్ ఆల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ద ప్యాషన్.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: వి షుడ్ కాన్సంట్రేట్ ఆన్ గాడ్ ఆల్ ద టైం.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: హి ఇస్ ద ట్రూ మ్యాన్ ఇఫ్ హి కాన్సంట్రేట్స్ ఆన్ గాడ్.
0: దట్స్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కాలంను వ్యర్థం చేయటం కాదు.
1: నాట్ మియర్లీ వేస్టింగ్ టైం.
0: దుర్వినియోగం చేయటం కాదు.
1: నార్ మిస్యూజింగ్ టైం.
0: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్మనీ యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ ది అట్రిబ్యూట్స్.
0: యోగి.
1: హి ఇస్ యోగి ద రెనన్షియంట్.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word, and deed.

0: No penance, no pilgrimage, no sacred text, no penance, nothing will be helpful to cross this ocean of life. What is the main cause?
1: మూడు గుణములను కూడాను ఏకం చెయ్యాలి.
0: We should unify the three attributes.
1: కోపం వచ్చింది,
0: we are angry,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: You should control it.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are more emotional, you should control.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are ecstatic, you should control.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: The grief has to be under check.
1: సుఖదుఃఖే సమీకృత్వా లాభోలాభం చేయాజేయత్. సుఖదుఃఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: The spirit of equanimity has to be maintained both in times of pleasure and pain.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: That is the true penance.
1: నువ్వు ఏ పనైనా చేస్తున్నా,
0: you do anything,
1: ఏ సేవలైనా చేస్తున్నా,
0: serve in any capacity,
1: కానీ వాంఛను నీ యందు ఉంచుకోకు.
0: But don't have desire.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: The desirelessness state is penance.
1: ఇంకా ధ్యాన పుష్పం,
0: the flower of meditation.
1: ఏడవది.
0: This is the seventh flower.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: కన్నులు గుచ్చుకొని పద్మాసనం వేసుకొని ఏదో పరమాత్మను స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: We consider meditation meant sitting, keeping quiet with eyes closed.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: This is a physical, a worldly level of observance.
1: ఇదంతా కొన్ని ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వి డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు,
0: వాట్ ఎక్స్టెంట్,
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: అంటిల్ యూ హ్యావ్ ఆల్ ది కెపాసిటీ ఇన్ ఫుల్నెస్ యు హావ్ టు ఫాలో ద వరల్డ్.
1: ధ్యానం అనగా ఇది కాదు, మన మనస్సు భగవంతునిలో లీనం కావాలి.
0: మెడిటేషన్ మెంట్ మర్జర్ ఆఫ్ ది ఇండివిజువల్ మైండ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: పాలలో నీరు ఏకమైనట్టుగా,
0: జస్ట్ ఎస్ వాటర్ మిక్సెస్ ఇన్ మిల్క్,
1: ఈ పాలలో ఏకమైనటువంటి యొక్క నీరును మనం వేరు చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సెగ్రిగేట్ ఆర్ సపరేట్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్.
1: అదే విధంగానే భగవంతుడితో ఏకమైనటువంటి యొక్క ప్రేమతత్వం వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ద కాస్మోస్ యూ కెనాట్ సపరేట్ హిమ్.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: జస్ట్ ఎస్ ఐరన్ పుట్ ఇన్ ఫైర్,
1: ఇనుమంతా నిప్పుగానే మారిపోతుంది.
0: ద హోల్ ఐరన్ బికమ్స్ రెడ్ హాట్ లైక్ ఫైర్.
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: ఇట్ బర్న్స్ యూ వేర్ ఎవర్ యు టచ్.
1: మన యొక్క ప్రేమతత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of
1: Brahmaiva Bhavati annadi Vedam.
0: The Veda says the knower of Brahman becomes Brahman.
1: Rendu ekamaipovali.
0: Both become one.
1: Agni veru inu veru kaakurdu.
0: The fire and iron should not be separate.
1: Agni inu rendu kudunu ekamaipovali.
0: The iron and fire should become one.
1: Mana manasu bhagavantuni yokka bhavamulo ekamaipovali.
0: Our mind should merge in the thought of the
1: universe. Ye dodduna sayankalam kunti dhyanam chesi ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుల్లో ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleso sarvatra harichintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానము.
0: This is true meditation.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: Meditation is not thinking of God within the framework of time.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: This is only part time devotion.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: But full time devotion is needed.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతుని అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతుని అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: సత్యం
1: అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu Preeti Karam Bhavet. Inka Satyamu.
0: Truth.
1: Idi enimidovadi.
0: This eighth one.
1: Idi chaala mukhyamainatundi.
0: This very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: Satyam chetane prapancham undi.
0: And it's sustained by
1: Satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane Satyam chaala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా.
0: If you
1: Suddha Sattvamidiye Chudaraya.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth
1: pervading all over. Tikala Bhagyam Satyam.
0: The truth remains the same.
1: Eppatiki maranatvanti satyam.
0: You cannot divide it.
1: Eppatiki undunatvanti satyam.
0: It is total existence.
1: Sarvamu antardhanamainappatiki satyam matram sthashitanga untundi.
0: Everything might vanish, but the truth remains.
1: Ah, satyame bhagavantudu.
0: The truth is God.
1: Kanukane truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: This truth is the eighth flower.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: God receives these offerings of flowers of this sort.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడాను భగవంతుడు ఆశించడు.
0: God does not expect any other flower other than these.
1: Kanukane ahim praha prasam pushpam.
0: The first one is the flower of non-violence.
1: Indriya nigraham.
0: The flower of sense control.
1: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
0: This is very essential.
1: Ee indriya nigraham chetane manam entaina kudunu sadhinchavachunu.
0: You can achieve anything.
1: Ee naadu prapanchamlo jarigetundi yokka alla kallolamulakunu kalahamulakunu annitikini ashantiki ee yokka indriyamule moola kaaranam.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting agitation all over.
1: Prati indriyani kudunu manam buddhi cheptu raavali.
0: In fact, we should teach a lesson to every one of the senses.
1: Hey Nora, enta kaalam nee ee vidhanga bujinchedi?
0: Oh tongue, how long you want to consume food?
1: Enta kaalam bujinchina neeku trupti ledu?
0: You are not contented in spite of eating.
1: Jeevithame enta?
0: Your nature is that.
1: Ani ee vidhanga naluku bojinchamo?
0: As you teach a lesson to your
1: tongue. Adhe vidhangane కన్నులకు కూడా బోధించాలి.
0: యు షుడ్ ఆల్సో టీచ్ యువర్ ఐ.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ వాచింగ్
1: మీ. ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ హ్యాపీ వాచింగ్.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్?
1: దేనిని నీవు చూడాలి?
0: వాట్ ఇస్ దట్ యు షుడ్ సీ?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు ఎక్స్‌పీరియన్స్ ఆల్ దట్. కనుక
1: నీవు చూడవలసినటువంటిది ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ లుక్ అట్ గాడ్. అదే దైవ
1: స్వరూపుడు.
0: హి ఇస్ ద ఫామ్ ఆఫ్ ట్రూత్.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: ఎక్స్‌పెక్ట్ గాడ్.
1: ఆ నిజమైన దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: యు ఆల్సో థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
0: గివ్ అప్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: ఓ టంగ్,
1: దేనిని భుజించాలి?
0: వాట్ షుడ్ బి ఈటెన్?
1: ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ.
0: When it is a matter of divine and spirituality, you are not ready.
1: ఓ చెవులా, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ టు వెయిన్ గాసిప్.
1: ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: ఆల్ ద టేల్స్ అరౌండ్.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ ఆల్ ద
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: ఆల్ అన్నెసెసరీ.
1: రేడియోలో వచ్చేటంతా వింటున్నావు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ ఎవరీ.
1: వీడియోలో వచ్చేటంతా వింటున్నావు.
0: వీడియో అండ్ ద రేడియో.
1: విని నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: వాట్ ఇస్ షేమ్ ఇయర్, డోంట్
1: లిసన్. నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్.
1: ఎట్టి విషయాలు నీవు వింటున్నావో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుక నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: You have polluted even your heart.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: You have polluted your mind.
1: మనసు మాలిన్యమైందంటే ఇంక నీవు అనుభవించేది ఏమిటి?
0: When the mind is polluted, what is that you experience?
1: అంతా నిరుపయోగమైనటువంటి.
0: Everything is useless.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen,
1: alanti vratalu alanti geetalu manaku vastayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get
1: kaluka mana hrudayam anetundi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed
1: there. Indulo నీవు ప్రేమమయమైనటువంటి ఇంకు ఫిలప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలుపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
0: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా ఉంటుంది.
0: వాట్ ఎవర్ యు రైట్ విత్ దిస్
1: అదే రంగే వస్తుంది.
0: యు విల్ ఫైండ్ లవ్ దేర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
0: God wants us to have that sacred.
1: ఈ వాడిపోయే పుష్పమును కాలిపోయే పుష్పమును తీసుకోడు.
0: He is not bothered of the flowers that fade out nor get burned.
1: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
0: The priest brings so many kinds of flowers.
1: ఓ ప్రీస్ట, ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
0: He tells the priest, what is it you have learned?
1: లారీలంతా కూడా గులాబీ పుష్పం తీసుకుంటున్నావు.
0: You go on by these flowers which
1: లారీలంతా మల్లె పుష్పం తీసుకుంటున్నావు.
0: And you collect the jasmine
1: flowers. మకరంద పుష్పాలు తీసుకుంటున్నావు.
0: And all the flowers.
1: ఇవన్నీ చేసి ఏమి ప్రయోజనము?
0: What is the use of all this worship?
1: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
0: The flower offered today would be decayed tomorrow.
1: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
0: It's not that flower I want.
1: శాంతి పుష్పం కావాలి.
0: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
1: ప్రేమ పుష్పం కావాలి.
0: ద ఫ్లవర్ ఆఫ్
1: ఇది వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది, ఇలాంటి పుష్పాన్ని పూజి.
0: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
1: అహింస ప్రథమం పుష్పం అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: ఏంటి అహింస?
0: వాట్ ఇస్ నాన్ వైలెన్స్?
1: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
1: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
0: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
1: ఇది మాత్రమే హింస కాదా అనుకుంటారు చాలా మంది.
0: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
1: కాదు కాదు.
0: నో నో.
1: ఆ ఉన్న బాధను నివారణకు చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టనకు వస్తాడు.
0: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
1: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: అండ్ దస్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హి గివ్స్ యూ హ్యాపీనెస్.
1: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
0: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
1: అది అహింసనే కానీ హింస కాదు.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
1: ఇంకా కొంతమంది అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
0: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
1: Man cheseetundi pannantha kudanu kurugayalu sambandhinattu kaadu.
0: Is not related to vegetables alone.
1: Vruchamulaku deeniganta pranam undi.
0: In fact the vegetables have got life.
1: Kaani manasu ledu.
0: They have no mind.
1: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
0: Since they have no mind, the vegetable world, they don't have pain.
1: Intiye kaadu vijnanam kudanu ledu.
0: They do not have wisdom either.
1: Oka kaayini manu kosithamante akkad neeru kaarutundi.
0: If you cut the fruit over there, you find the water sap oozing out of
1: it. Ee kaayini koyatam cheta adi edustundade, kantidaralu kaalustundade ani anukuntavu.
0: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
1: Adi sahajamaina jalame kaani.
0: It's a natural process.
1: Dukha jalam kaadadi.
0: It is not the tears.
1: Dukham anepindi eppudu manasu undinappude dukham vastundi.
0: Where there is mind, there is grief.
1: మనసు ఉన్నటువంటి వానికే ఆనందం కలుగుతుంది.
0: The one with mind would be delightful.
1: కనుకనే మనసు ఉన్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
0: It's only mankind that has got the mind. But
1: పక్షి పక్షి మృగాదులకు కూడా మనసు ఉంది.
0: The birds and beasts have got mind.
1: క్రిమి కీటకాదులకు కూడా మనసు ఉంది.
0: So also insects.
1: కానీ వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికంత ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
0: The trees and all the greenery have got life but not the mind.
1: కనుకనే మనసు లేనిటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
0: The one without the mind will never suffer.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
0: All worship with all devotion.
1: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
0: It is not expected from
1: you. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
0: It's all individual ritual.
1: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సాధన నీవు చేయాలి.
0: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
1: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
0: అండ్ యూ షుడ్ అండర్స్టాండ్
1: సామాజిక సేవలు చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
0: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంతకాలము?
0: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
1: ఎంతకాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
0: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
1: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
0: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
0: If you offer sacred service, they turn sacred.
1: కేవలం బాధల నివారణ కాకుండా
0: Not only are relieved
1: of the pain, you
0: also sanctify them.
1: You also help them in
0: their
1: progress.
0: You also make them
1: happy. సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: విత్ ఆల్ ద పైయస్ ఫీలింగ్,
1: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
0: యు సర్వ్ టు యువర్ ఎక్స్టెంట్ పాసిబుల్.
1: భజనలు చేస్తున్నారు, ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి సింగ్ ద గ్లోరీ ఆఫ్
1: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
0: ద సింగర్ విల్ హావ్ సాటిస్ఫాక్షన్.
1: కానీ వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
0: లిసనర్ ఆల్సో హాస్ సాటిస్ఫాక్షన్.
1: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
0: Later, what is the result, consequence?
1: అది తాత్కాలికమైనటువంటిది.
0: The impact
1: అది భంగురమైనటువంటిది.
0: The influence
1: is చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
0: Students recited భజగోవిందం.
1: జన జన యౌవన గర్వం హరతి నిమిష. ఒక అరి నిమిషం కూడా ఉండదు.
0: The pride of wealth and power and youth does not last for long.
1: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
0: Why should we struggle hard for this momentary?
1: కదిలిపోయి మేఘముల వలె యవ్వనం కూడా నువ్వు కదిలిపోతుండాలి.
0: All are passing clouds, all vanish.
1: ఈ క్షణభంగురమైన యవ్వనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
0: Why should we be egoistic and proud enough because of this momentary youth?
1: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
0: Why so many desires?
1: కనుకొని దీన్ని కూడా నువ్వు మనం త్యజించాలి.
0: We have to sacrifice them.
1: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
0: We have to do our duty.
1: కానీ డూ యువర్ డ్యూటీ,
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అంతేకాని దీన్ని మనస్కంగా తీసుకోకూడదు.
0: డూ నాట్ టేక్ ఇట్ టు హార్ట్.
1: మంచి కానీ చెడ్డ కానీ,
0: గుడ్ ఆర్ బ్యాడ్,
1: ఇదంతా నా మంచి కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ మై గుడ్.
1: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్.
1: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనం వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ గాడ్స్ గిఫ్ట్.
1: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
0: టైమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ కాలంను మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
0: వీఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఉన్నటువంటి 24 గంటల లోపల,
0: Within 24 hours,
1: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, మిగిలిన
1: ముక్కాల భాగం అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నాము.
0: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ వేస్టెడ్.
1: ఊరి వారి చింతలు,
0: థింక్ ఆఫ్ పీపుల్,
1: ప్రాకృతమైన చింతలు,
0: ద వరల్డ్లీ థాట్స్,
1: అపవిత్రమైన భావములు,
0: అన్సేక్రెడ్ థాట్స్,
1: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
0: స్పాయిల్ ఆల్ ద టైమ్.
1: కాలమును అపవిత్రం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ స్పెండ్ టైమ్ ఇన్ అన్సేక్రెడ్.
1: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
0: We should render service in order to sanctify the time.
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to participate.
1: సమాజ సేవలు చేసేంత వరకు కూడాను మనకు దుర్భావాలు మనలో ప్రాబల్యం.
0: So long we serve in the society, there will be no chance.
1: సమాజ సేవలు చేసేంత వరకును ఏ చింతలు మనకు జ్ఞాపకానికి రాదు.
0: No worry would be there in your mind if you serve society.
1: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
0: The one who is in society will not be egoistic.
1: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం చేయటమే కాకుండా,
0: Not only you kill ego,
1: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
0: there will be no scope for pomp and show.
1: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
0: Your mind would be sacred.
1: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని.
0: All actions would give you the purity of the mind.
1: చిత్తశుద్ధియే కర్మ అన్నది వేదం.
0: The goal of the action is the purity of the mind.
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
0: All kinds of service only to purify the mind.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి కర్మలు చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without the purity of the mind, the action is
1: useless. ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
0: Many waste time.
1: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
0: Time is wasted.
1: ఎంతనో కర్మలు వ్యర్థం చేస్తున్నాము.
0: All actions are also useless.
1: ఒక్కదాని ఎందైనా కూడా శాశ్వతమైన శాంతి ఉన్నదా?
0: Is there permanent peace out of single action?
1: శాంతి లేనే లేదు.
0: There's no peace whatsoever.
1: వస్తుంది పోతుంది, passing clouds.
0: Peace appears and passes off like a passing
1: cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
0: We should aspire for that permanent peace.
1: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
0: It should originate out of our heart.
1: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
0: when we desire that peace,
1: మన సార్థక నామం జగత్తుకంత వ్యాప్తి అవుతుంది.
0: In fact, our name would spread everywhere, all over.
1: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
0: Dharmaja maintained peace in spite of
1: ద్రౌపది పరాభవం జరిగే సమయంలోపల భీముడు లేచాడు.
0: When Draupadi was humiliated, Bhima got up.
1: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
0: He took that mace and about to fight.
1: అడ్డం పోయాడు ధర్మజుడు.
0: ధర్మజ ఆబ్జెక్టెడ్,
1: నాయన ధర్మమే జయం.
0: బ్రదర్, రైచియస్నెస్ విల్ విల్ బి
1: సక్సెస్. మనం ఓడిపోయినటువంటి వారము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి లాస్ట్.
1: వారి స్వాధీనంలో ఉన్నాము.
0: వి ఆర్ అండర్ దేర్ కంట్రోల్.
1: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
0: లెట్ దెమ్ యాక్ట్ యాస్ దే లైక్.
1: కానీ ఓడిన వానికి వారి పైన యుద్ధం చేయటము అధికారం లేదు.
0: ద వన్ హూ ఇస్ డిఫీటెడ్ కెనాట్ ఫైట్, హ్యాస్ నో అథారిటీ.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు. ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
0: ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీస్ is at the hands of you, not me.
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా శాంతిని మనం వహించాలి.
0: Under any circumstances, maintain your peace.
1: అదే మనకి ఎంతో గొప్ప బలమునిస్తుంటారు.
0: That gives you the mighty strength.
1: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
0: And there you find love principle.
1: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
0: You will have the divine power.
1: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
0: You will have beautiful thoughts.
1: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
0: And you will have that eternal permanent peace.
1: లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
0: You will have the permanent reputation in this world.
1: కౌరవులు ఎంతమంది పుట్టారు?
0: There are many Kauravas.
1: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
0: పాండవాస్ ఆర్ ఫాన్
1: కానీ ఇరువురు పోయారు.
0: బోత్ ఆర్ గాన్
1: కానీ పాండవుల యొక్క కీర్తి
0: ద నేమ్ ఆఫ్ పాండవ
1: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
0: ద నేమ్ ఆఫ్ పాండవాస్ రిమైన్డ్ ఆల్
1: ధర్మజ అంటే అందరికీ ప్రీతి.
0: ధర్మజ ఇస్ లైక్డ్ బై ఎవ్రీబడి.
1: ధర్మజ ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
0: ధర్మజ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్.
1: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ ఫాలోస్ రైచస్.
1: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
0: ఎవ్రీ మూమెంట్ వి ఆర్ అన్ రైచస్.
1: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
0: ఎవ్రీ మినిట్ వి యాక్టర్ బ్లేటెంట్ లైస్.
1: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
0: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
1: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము? ఎక్కడ పవిత్రత? ఎక్కడ ధర్మము? ఎక్కడ కనిపించడం లేదు.
0: నోవేర్.
1: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
0: When there is dharma in this world, how do you expect agitation?
1: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
0: Why restlessness?
1: ఇన్ని విధమైన కలహములు అంతా ఎందుకు ప్రారంభమవుతాయి?
0: Why conflict and fighting?
1: ఈ కల్లోలములంతా ఎందుకు వస్తుంది?
0: Why all disturbance?
1: మనలో అది లేకపోవటం చేతనే కల్లోలములు.
0: Because there is no peace within us, there is conflict.
1: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: Everything comes out as a reflection of the inner being, as a reaction.
1: Repentance allara ledu.
0: There's no agitation.
1: Manavulu endu untundadi allara.
0: It is within you.
1: వాడి యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటున్నాయి.
0: All your actions are disturbing.
1: వాడి మాటలంతా అల్లరి మాటలుగానే ఉంటున్నాయి.
0: All your words are agitating.
1: కనుక వారి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
0: So the whole life is a
1: జన్మ నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేర మనం తీసుకోవాలి.
0: Human life is rarest of all. Is that the name you should get?
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సెక్రెడ్.
1: దివ్యమైనటువంటిది.
0: డివైన్.
1: భవ్యమైనటువంటిది. జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
0: హైలీ వాల్యుబుల్.
1: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి
0: వీ పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
1: పరులకు కూడా హింసించి
0: వీ హార్మ్ అదర్స్.
1: పరులకు కూడా బాధ పెట్టి
0: వీ సఫర్.
1: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఎక్స్పీరియన్స్ అల్టిమేట్లీ?
1: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
0: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్.
1: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
0: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి సేఫ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు
1: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
1: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
0: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
1: భగవత్ సంబంధమైన విషయాలు విను.
0: ఆల్ రిలేట్ టు గాడ్.
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
0: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
0: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
0: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: వెన్ వన్స్ యు హావ్ సెన్స్ కంట్రోల్ యు కెన్ అచీవ్ ఎ లాట్.
1: అందుకోసమనే చెప్పారు, నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
0: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
0: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్, ఐ విల్ బి అగెన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
0: Oh peace, you are my friend.
1: నీకు నేను దూరం కాకూడదు.
0: I cannot distance myself.
1: నీకు నేను దూరం అయిపోతే జగత్తుకే నేను దూరం అయిపోతాను.
0: If I am away from you, I am distanced from the world.
1: శాంతిని మనం వహించాలి.
0: We should observe peace.
1: కర్మ భగవంతుడు ఆశించేటువంటిది.
0: What God expects?
1: నీవు చేసే పూజలు.
0: Not your worship.
1: నీవు చేసే అర్చనలు.
0: Not your worship or
1: ritual. చేసే దాన ధర్మాలు.
0: All the acts of charity.
1: చాలా మంది అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
0: He just I offered 10 bags of rice.
1: 500 mandiki cheerlu ichanu, panchalu ichanu.
0: I distributed clothing to 500 people.
1: Ekkadanta nee income tax raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
0: All the accounts can be submitted to the income tax department, not to God.
1: God ki ivanni akkaledu. Ye bhavamto chesanu?
0: God goes by your
1: ye hrudayamto chesanu?
0: With what thought?
1: Ye premato chesanu?
0: With what spirit?
1: Adhe bhagavantun display vastundi.
0: That goes to the account of God.
1: Kanuka manam premato cheyali.
0: Do with love.
1: శాంతంతో మనం భావించాలి.
0: అబ్జర్వ్ పీస్.
1: త్యాగంతో మనం చేయాలి.
0: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
1: కనుక ఈ 7 విధములైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్ అక్వైర్.
1: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
0: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers. Mottamotte
1: ahimsa prathamam pushpam annaru.
0: The first flower of non-violence.
1: Adi chaala pradhanamaitundi.
0: It's very very important.
1: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
2: ద సెకండ్ ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్
1: సర్వభూత దయా పుష్పం మూడవది.
2: కంపాషన్
1: ఈ నాలుగవది. క్షమా పుష్పం.
2: ద ఫోర్త్ వన్ ఫ్లవర్ ఆఫ్ ఫర్గివ్నెస్
1: ఐదవది. శాంతి పుష్పం.
2: ద ఫిఫ్త్
1: ఆరవది. తప పుష్పం.
2: అండ్ పెనెన్స్
1: ఆరో. ఏడవది ధ్యాన పుష్పం.
2: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్.
1: ఎనిమిదవది సత్య పుష్పం.
2: ఎయిత్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్.
1: అహింసలో ప్రారంభమై
2: ఇట్ బిగిన్స్ విత్ నాన్ వైలెన్స్.
1: సత్యంతో అంత్యమైపోయింది.
2: ఎండ్స్ ఇన్ ట్రూత్.
1: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఏ కనెక్షన్.
1: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
2: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
1: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
2: పీపుల్ సే గీతా స్పీక్స్ ఆఫ్ విజ్డమ్.
1: భక్తిని బోధించింది అంటారు.
2: స్పీక్స్ ఆఫ్ డివోషన్.
1: కర్మను బోధించింది అంటారు.
2: యాక్షన్.
1: కాదు కాదు.
2: నో నో.
1: మొదటి శ్లోకం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఫస్ట్ స్టాంజా?
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మమక పాండవా చైవ కిమ కురువత సంజయ. ధర్మక్షేత్రే, మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
2: ద ఫస్ట్ వర్స్ బిగిన్స్ విత్ ధర్మ.
1: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
2: ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ స్టాంజా.
1: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
2: వాట్ ఈస్ ది లాస్ట్
1: యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతి మతి మమ.
2: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ ద లాస్ట్ వర్స్ ఈస్ మమ.
1: మమ
2: మమ.
1: ఫస్ట్ వర్డ్ ధర్మ.
2: ఫస్ట్ వర్డ్ ధర్మ.
1: ఈ లాస్ట్ వర్డ్ మమ.
2: రెండు చేతి
1: మమ ధర్మం. నీ ధర్మాన్ని నీకు బోధించింది.
2: ఇఫ్ యు కనెక్ట్ బోత్ ఇట్ ఈస్ మమ ధర్మ. యువర్ డ్యూటీ ఇస్
1: మీ ధర్మం ఏమిటి?
2: వాట్ ఇస్ యువర్ డ్యూటీ?
1: నేను మానవుడు, నేను మానవుడిగా బ్రతకాలి.
2: I am a human being. I should lead a human life.
1: I am not animal.
2: I am not animal.
1: I am man.
2: I am man.
1: I am man. కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
2: Being a man, have manly quality.
1: మానవుడిగా పుట్టి అనిమల్ గా ప్రవర్తిస్తున్నావు.
2: Having been born a human being, you behave like animal.
1: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
2: You are cruel.
1: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
2: యు ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ ఫాల్స్హుడ్.
1: కనుక నీ మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
2: As a human being, cultivate human values.
1: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
2: We have to follow human values in order to lead a sacred life.
1: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
2: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
1: మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
2: This is very important for everyone.
1: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
2: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌవ్
1: ఆల్. సత్యమే లేకపోతే జగత్తే లేదు.
2: విదౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: కాబట్టి సత్యం చేతనే జగత్ అంతా నిలిచి ఉంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
1: భోగ భాగ్యములు, సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్నే వరించినాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్, కన్వీనియన్సెస్, ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: సత్యాన్ని ఆశ్రయించినాయి.
2: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
1: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకుండవు.
2: విదౌట్ ట్రూత్
1: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
2: Without truth you cannot have the grain in the prosperity.
1: ఏమి ఈ భోగములు? క్షణభంగరం, వస్తుంది పోతుంది.
2: All that is momentary, it vanishes.
1: దీనికోసం కాదు మానవత్వం రావటము.
2: Human life is not
1: that. శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
2: We should set a permanent ideal.
1: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
2: To lead an ideal life you are born as
1: a ఇంతకాలం నీవు బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
2: You lived so long, what ideal you have set?
1: ఏమి నీవు సాధించావు?
2: What is that you achieved?
1: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
2: If you put a question, you get the zero as the final answer.
1: కానీ మన ఆన్సర్ ఏమాత్రం సరైనది రావటం లేదు.
2: Our answer is incorrect.
1: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
2: We do certain good things in this
1: world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
2: Good actions are 5, 50 are wrong deeds.
1: కాదు కాదు. అన్ని మంచి పనులు గానే రావాలి.
2: We should do all that is good.
1: చేసిన చేతలు,
2: యాక్షన్
1: పలికిన పలుకులు,
2: words
1: విన్న వాక్కులు,
2: and thoughts
1: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
2: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
2: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
1: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
2: గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
1: కనుక మనం మంచి పనులు చేయాలి.
2: వి షుడ్ డూ గుడ్.
1: మంచి పనులు అనగా ఏమిటి?
2: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
1: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
2: డూ అన్ టు అదర్స్ యాజ్ యూ డూ అన్ టు యువర్ సెల్ఫ్.
1: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకోని ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
2: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
1: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
2: వోంట్ యు ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
1: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
2: యు షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
1: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
2: వాట్ ఎవర్ దట్ యు ఎక్స్పెక్ట్ డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
2: దట్ ఈస్ ది ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
1: మన హృదయాన్ని కాన్షియస్ ని తృప్తి పరచుకోవాలి.
2: వి షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
2: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: కోసం నీవు ప్రాకులాడద్దు.
2: నాట్ ఫర్ ద మైండ్.
1: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
2: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
2: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
2: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
1: కాన్షియన్స్,
2: అది ఆత్మ. ది కాన్షియన్స్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మను నీవు అనుసరించు.
2: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
2: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: భగవంతుని యొక్క ప్రీతి చేత నీ జీవితం ధన్యమవుతుంది.
2: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
2: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
2: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో

0: అందు వెలుగున్న చైతన్యమే ఆత్మరూపు. మణుల మధ్యను సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఎ చైన్, వీ ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jeevaloke jeevabhuta sanatana andaru na amsameni bhagavad gita jagatunaku chakkani aadarshanni andistu vachindi.
1: Bhagavad gita has set an ideal to the entire world by declaring that we are all the sparks of the divine.
0: Kani ee satyanni gurtinchaka ee vishayanni viswasinchaka aneka mandi sadhukulu kodanu aneka badhalato aneka dukkhamulato aneka vicharamulato bhagavantunni prarthistuntaru.
1: This truth is not realized by the aspirants. They don't repose any confidence in it. They don't seem to believe it. And therefore, they suffer so many problems, anxieties and worries.
0: Nijamuga, mamai vamso jeeva loke jeeva bhuta sanatana ane 20 vishyanni visveshinchina 20 variki badalekkada.
1: Truly speaking, if we consider ourselves as the sparks of the divine, ancient, eternal, immortal, where does this problem of suffering come in?
0: Bhagavantuniki dukkham lede.
1: There is no sadness in God.
0: Bhagavantuniki vicharam lede.
1: God never worries.
0: Alanti samayamlo aa amsame ni endunnappudu neekenduki dukkham, neekenduki vicharam?
1: Then if you are the spark of the divine, where is the chance or scope for worry or sadness?
0: Kanuka bhagavat amsame niyande undina neevu dukkhinchadaniki veelledu.
1: Therefore, if there is divine spark within you, there shouldn't be any sadness.
0: Sarva jeevuliyandu ee yokka amsam unnadi.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: Kani satyanni gurtinchaka asatyamainatundi prakrutini vishwasinchi దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము బాధ కష్టము అని విచారం చేస్తున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్. వి ఫాలో బై ది అన్ట్రూత్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ఎ ఫెరమరల్ అండ్ వీ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ యానిమాలిటీ ఆర్ బెస్టియల్ టెంపర్మెంట్. దేర్ ఫోర్ వీ సఫర్ అండ్ క్రై.
0: ఈ పశుత్వమో లేక చంచలత్వమో తన హృదయమును ఆవరించినది కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయంలో ఆవరించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్ యానిమాలిటీ, బీస్టియల్ టెంపర్మెంట్ అండ్ వేవరింగ్ నేచర్, నాట్ ద డివినిటీ ట్రూలీ స్పీకింగ్.
0: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: దెన్ వాట్స్ ద ఫన్ ఆఫ్ గోయింగ్ త్రూ భగవద్గీత?
0: భగవద్ విషయాన్ని విశ్వసించలేనటువంటి మానవుడు, దాన్ని ఆచరణలో పెట్టలేనటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనం?
1: వి ఫాలో బై ది అన్ట్రూత్ ఆఫ్ ద వరల్డ్ that is fleeting in a ephemeral and we come down to the level of animality or bestial temperament, therefore we suffer

0: మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి?
1: ద వన్ హు హాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, ద వన్ హు కెనాట్ ప్రాక్టీస్ ఇన్ ద డైలీ లైఫ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రీడింగ్ సో మెనీ సీక్రెట్ టెక్స్ట్?
0: ఒకానొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
1: At one time, Arjuna also prayed like this.
0: Krishna.
1: Krishna.
0: Ninnu nirantaramu smaristunnanu kada.
1: I think of you continuously, Lord.
0: Naaku enduku ee samasyalanta?
1: Why should I face this problem?
0: Ee yuddham anetundi naaku enduku?
1: Why this battle?
0: Ee kutumba sambandhamaina vicharamulu naaku enduku?
1: Why family problems and anxieties?
0: Naaku enduku ee okka kashtamulu prasadistunnavu?
1: Why do you give me all these difficulties?
0: Appudu Krishnudu navvi.
1: Krishna smiled.
0: అర్జున,
1: అర్జున,
0: నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కానీ బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: ది ఎక్స్టర్నల్ ఇస్ యంత్ర మెషీన్, ది ఇన్నర్ వన్ ఇస్ మంత్ర.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కానీ యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: ఐఎమ్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ మంత్ర, ద సీక్రెట్, బట్ నాట్ మెషీన్.
0: నిరంతరము స్మరిస్తున్నట్టుగా నీవు భావిస్తున్నావు.
1: యు థింక్ దట్ యు థింక్ ఆఫ్ మీ కాన్స్టెంట్లీ.
0: మాం అనురుచ్యచ అనుస్మరణచ, అనగా నీ స్మరణ చేస్తున్నావు కానీ అనుస్మరణ చేయటం లేదు.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kalamu, oka niyamamu, oka sthanamu annatundi unnadi.
1: Smarana, chanting, has got certain time bound and it's also a place and a way of discipline.
0: Anusmaranaku sarvada sarvakalesho sarvatra harichintanam.
1: Anusmarana, constant think of the Lord, is beyond time, space and position or any consideration.
0: Kaluka itti anusmarana neevu anubhavinchinappude naa yokka divyattamu neevu gurtinchagalavu.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: Ee prakrutamainatti baadhalu nemeenu antaradu.
1: This worldly suffering will be no way anywhere around you.
0: Maam anusmarajyacha.
1: Yes, you indulge in constant
0: thought. Yuddhamulandu kudanu nanne neevu smarinchu.
1: You think of me even in the battlefield.
0: Ee vidhanga smaristunnappudu neeku etti baadhalu undavu.
1: When you think of me so, you'll never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I'm an ordinary householder.
0: Aastipaastulato, rajya vaanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo anusmaranam. నిరంతరము ఏ విధంగా స్మరించడానికి వీలవుతుంది?
1: అర్జున సే, స్వామి, ఐఎమ్ జస్ట్ అన్ ఆర్డినరీ బీయింగ్. ఐ హావ్ వైఫ్ అండ్ చిల్డ్రన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రూలింగ్ ద కింగ్డమ్. వెల్, హౌ కెన్ ఐ కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ యూ?
0: ఇవి నీ కర్తవ్యములు కానీ నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: You have to necessarily take care of your wife and children.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: You have to discharge your responsibilities, no doubt.
0: అతను ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇది చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి యొక్క చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకేమాత్రము అంటవు అన్నాడు.
1: ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ ప్రాపర్లీ, థింకింగ్ ఆఫ్ ద డివైన్, యూ విల్ నెవర్ బి పుట్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది,
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి,
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష,
1: which does not expect any results or fruits thereby.
0: Anaga nirapeksha anaga decisions ni teeskokunda povatam kaadu.
1: Nirapeksha does not mean that you don't anticipate any results.
0: Dinni upeksha ani kuda cheptaru.
1: This we can also say upeksha.
0: Upeksha tarakam, apeksha marakam.
1: Upeksha is a tarakam, apeksha is

0: మారకము.
1: మారక తారకములంటే రెండు మార్గములు మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఇస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ టూ పాత్స్, వన్ ఇస్ తారక, అదర్ ఇస్ మారక.
1: మారకం అనగా ఏమిటి?
0: వాట్స్ మీన్ బై మారకము?
1: ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపల్ ఉద్యోగం చేస్తున్నాడు.
0: దేర్ ఇన్ ఎ కాలేజ్ వీ హ్యావ్ ఎ ప్రిన్సిపల్ డూయింగ్ హిస్ జాబ్.
1: ఆ కాలేజీలో ఉండేటువంటి సర్వసామాన్యులు కూడాను ఆ ప్రిన్సిపల్ యొక్క ఆధీనంలో ఉంటున్నవి.
0: ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్.
1: అన్ని సామాన్లు కూడాను అతని పైన అధికారం ఉంటుండాలి.
0: హి హస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ ఆల్ ద బిలాంగింగ్స్ ఫర్నిచర్ ఆఫ్ ద కాలేజ్.
1: ఫర్నిచరే కాదు, అనేక ఎక్విప్మెంట్స్ కూడాను, మిషనరీస్ కూడా ఉంటున్నాయి.
0: నాట్ మెయిలీ ఫర్నిచర్, ద ఎక్విప్మెంట్ ఇన్ ద మిషన్స్.
1: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
0: ఆల్ దీస్ వాల్యుబుల్స్ ఆఫ్ ది కాలేజ్ క్యాంపస్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్.
1: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
0: యట్ వెన్ హీస్ ట్రాన్స్ఫర్డ్,
1: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
0: హీ విల్ నెవర్ బాదర్, హీ వుడ్ నెవర్ క్రై హౌ టు పార్ట్ విత్ ఆల్ ది బిలాంగింగ్స్ దే ఎక్విప్మెంట్.
1: ఏది నాది కాదు,
0: నన్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు మీ,
1: ఇదంతా ప్రభుత్వంది,
0: దే ఆల్ బిలాంగ్ టు గవర్నమెంట్.
1: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు,
0: ఐ వాస్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ.
1: నేను ఒక ప్రిన్సిపల్,
0: ఐఎమ్ ద ప్రిన్సిపల్.
1: కానీ దీన్ని అన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
0: In my responsibility lies in keeping them in safe custody.
1: ఏ పదార్థం కూడా నువ్వు నష్టం కలుగుకోకుండా,
0: I should see nothing is
1: ఇతర అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
0: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
1: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
0: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
1: ఏమీ వరి చేయడు,
0: హీ వరీస్ నో మోర్,
1: ఎట్టి బాధలు పడడు,
0: హీ విల్ నాట్ సఫర్.
1: ఎందువల్ల?
0: వై?
1: ఇది ఏది నాది కాదు,
0: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ,
1: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది,
0: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
1: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
0: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
1: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
0: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
1: అదే ప్రిన్సిపల్,
0: ద సేమ్ ప్రిన్సిపల్,
1: ఆ గ్రామం నందే ఉండి,
0: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
1: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
0: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
1: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి,
0: ఆన్ ట్రాన్స్ఫర్ హి గోస్ టు అనదర్ విలేజ్.
1: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
0: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
1: కేవలం సామాన్లే కాదు,
0: నాట్ మియర్లీ
1: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
0: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
1: కారణం ఏమిటి? ఇవన్నీ నావి,
0: బికాస్ దే బిలాంగ్ టు మీ, మైన్,
1: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
0: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
1: ఇక్కడ ఏది తారకము, ఏది మారకం?
0: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
1: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
0: మారకము ఈజ్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
1: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
0: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బై.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
0: విత్ దీస్ స్పిరిచువల్ పర్సూట్స్ మ్యాన్ షుడ్ స్పెండ్ హిస్ డైలీ రొటీన్ లైఫ్.
1: ఏది మనకు శాశ్వతం కాదు,
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఎవరూ శాశ్వతం కాదు,
0: నన్ ఆర్ పర్మనెంట్.
1: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
0: సో లాంగ్ వేర్ అలైవ్ వీ షుడ్ అప్హోల్డ్ ద గుడ్ నేమ్.
1: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
1: అయితే
0: బట్
1: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని,
0: with this attachment in our mind,
1: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu?
0: If we go on worrying, how long can you worry like
1: enta kaalam deenni vadalakunda undagalavu?
0: How long can you live without giving them up?
1: Ivanni kevalam oka maya prabhavamle.
0: These are all the effects of illusion.
1: Kanuka మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకం.
1: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
1: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
0: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
1: తప్పు లేదు,
0: నో మిస్టేక్.
1: కానీ
0: బట్
1: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
0: ఇన్ install this fundamental truth that none of these actually belong to you.
1: భగవంతుని యొక్క నిర్ణయము.
0: This is all God's will.
1: భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము.
0: This gift of God.
1: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
0: The gifts of God should be experienced in the proper way.
1: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
0: we live in this world.
1: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
0: we experience this mundane world.
1: కానీ దేనిపైన అభిమానం అధికంగా పెట్టుకొనక,
0: we should not have too much of attachment on any.
1: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
0: And we'll have to discharge our duty.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
0: Then we'll have the true peace in the strict sense of the word.
1: కాని అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములో మనం అనుభవిస్తూ పోవటం చేత,
0: because we go against the path of peace,
1: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
0: సో వి నెసెసర్లీ ఫేస్ సో
1: మనీ అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
0: అండ్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
1: మనం ప్రపంచంలో ఉన్నాము.
0: వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
0: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్.
1: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడాను ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసిందే.
0: సో లాంగ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ రెలవెంట్ అప్రోప్రియేట్
1: అనుభవిస్తూ, ఈ ప్రపంచం నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
0: వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
1: ఈ ప్రపంచం అంతా భగవంతుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ.
1: సమస్త పదార్థములు భగవంతునివి.
0: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్.
1: సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే.
0: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
1: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: ద రీజన్ ఈస్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి,
0: we should have full faith in this truth.
1: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
0: We should carry on discharging our duty.
1: ఇంతే కాక,
0: not only this,
1: ఈనాటి మానవుడు,
0: man today,
1: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను, పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
0: Man is carrying on his life sojourn, doing certain things which are totally dissatisfactory.
1: అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
0: He experiences dissatisfaction in every aspect.
1: కారణం,
0: why?
1: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
0: Means he has no satisfaction with the lot on hand.
1: Vartamanamto trupti padinatundi vyakti ai nijamaina vyakti.
0: The man who is satisfied with the present is really true individual.
1: Past nu talchukuntu,
0: thinking of the past,
1: future ni vicharam cheskuntu,
0: worrying for the future,
1: vartamanani visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
0: We brood over the past, worry for the future and forget the present, therefore we are restless.
1: Bhagavantudu కేవలం ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది, కానీ ద్వేషం చేత లభ్యం కాదు.
0: లవ్ కెన్ బి అక్వైర్డ్ బై లవ్ ఓన్లీ, నాట్ బై హేట్రెడ్.
1: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రమూ ఉండవు.
0: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
1: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
0: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
0: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
1: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
0: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్.
1: ప్రేమకు భయం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫియర్.
1: కారణం స్వార్థం లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ దేర్.
1: ఇంతే కాక,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
0: In fact, the love doesn't expect any reward.
1: ప్రేమకు ప్రేమనే ఫలము.
0: లవ్ ఇస్ ద రిజల్ట్ ఫర్ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని అనుసరించి,
0: వీ షుడ్ ఫాలో దట్ లవ్.
1: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
0: యాజ్ వీ ట్రెడ్ అలాంగ్ ద డివైన్ పాత్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కనుక ప్రేమ అందరి యందు ఉన్నది.
0: లవ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
1: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఎ నారో సెన్స్ సెల్ఫిష్లీ.
1: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
0: ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ గివ్స్ నెవర్ రిసీవ్స్.
1: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
0: బట్ ద వరల్డ్లీ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ అండ్ రిసీవ్స్.
1: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
0: దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ లవ్ అండ్ ద స్పిరిచువల్ లవ్.
1: స్పిరిచువల్ లవ్ ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
0: స్పిరిచువల్ లవ్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గోస్ ఆన్ గివింగ్.
1: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది, పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
0: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
1: కానీ నా ఉద్దేశము మానవుని యందు

0: కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రము జరగదు.
1: బట్ భగవాన్ సేస్ వీ కెనాట్ క్యారీ ఆన్ విత్ వన్ ఆఫ్ ది టూ ఎగ్జిస్టింగ్ విద్ ఇన్ అస్ ద గివింగ్ అండ్ ద రిసీవింగ్.
0: ఈ ప్రాప్తమైన జీవితంలో,
1: ఇన్ దిస్ ఫిజికల్ లైఫ్,
0: ఈ లౌకికమైన జీవితంలో,
1: ఇన్ దిస్ వరల్డ్లీ సోజర్న్,
0: ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితంలో,
1: ఇన్ దిస్ ఎఫెమరల్ వరల్డ్,
0: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
1: ఇస్ నాట్ మియర్లీ వన్ వే ట్రాఫిక్.
0: ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
1: యూ హ్యావ్ టు గివ్ అండ్ రిసీవ్.
0: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
1: యూ హ్యావ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: అండ్ టు ద వరల్డ్ యూ షుడ్ గివ్.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: దిస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గం అనుసరించడం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఫాలోయింగ్ దిస్ పాత్.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి, పుచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
1: వేర్ ఎవర్ హీ గోస్ హీ వాంట్స్ టు రిసీవ్, యాక్సెప్ట్.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ గివింగ్ అట్ ఆల్.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఈస్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్ మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈస్ పూర్ పాత్.
0: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనలో తాను ప్రశ్నించుకున్నాడు.
1: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్డ్ హిమ్సెల్ఫ్,
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తులు అంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: పూరెస్ట్ మ్యాన్ ఎవరు?
1: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్?
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఈజ్ ఎ పూరెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ ఆఫ్ ద డిజైర్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ తగ్గించుకుంటూ పోయినప్పుడే,
1: when we less and reduce our
0: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: we have the authority to receive the divine love.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
1: therefore we have to less and reduce the selfish love.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: we have to exercise a check or a ceiling on desires.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి ఒక గమ్యాన్ని మనం చేరగలము.
1: when we follow this path we'll reach our destination.
0: ఈనాడు
1: today
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: in the spiritual path
0: అనేక మంది అనేక రకములైనటువంటి ఒక మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: today in the spiritual path many follow many ways.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: it is said of chanting and listening.
0: కృష్ణమూర్తి చెప్పాడు. మద్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
1: the tamil nadu state president కృష్ణమూర్తి said so.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యం అయినప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు పిలుచుకుంటూ వస్తున్నారు.
1: we have so many names in this world such as Vishnu and
0: Brahma. yavaru
1: who is Brahma?
0: ee Vishnu yavaru?
1: who is Vishnu?
0: ee Shivudu yavaru?
1: who is Shiva?
0: ee Shivudu Brahma Vishnu aneetundi manayandu unnatundi gunamule tappa anya roopamudu kaadu.
1: Brahma Vishnu Shiva are the qualities within us. they are not separate deities.
0: inta varaku sharir daarulainatundi Brahma Vishnu Maheshanu chuchina vaaru evvaru leru.
1: till this day none ever saw Brahma Vishnu Maheshwara in form, in human form.
0: ilanti maatalu vintam chetana paschatulku okka konni vidhamainatundi okka bharatiya samskruti paina konni doubts ostuntai.
1: by listening to these words foreigners doubt the bharatiya culture.
0: ఇది కాదు సరైనటువంటి అర్థం.
1: దిస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
0: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వము.
1: The pious quality within us is Vishnu.
0: మనయందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
1: The rajos rajas or emotional is Brahma.
0: మానవునియందున్నటువంటి తమోగుణ లక్షణమే ఈశ్వరత్వము.
1: The tamoguna or the dullness is ishvara tattva.
0: అందుకోసమే తమోగుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: So we say this tamoguna amounts to dullness and excess of sleep.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
0: ఇదన్నే అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర,
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: ఇఫ్ హీ ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హీ విల్ సీ ద వరల్డ్.
0: అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
1: వి కెన్ సీ దట్ విచ్ మూవ్ అబౌట్.
0: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
0: కొన్ని పూర్తి కన్నులు మూసుకుంటే,
1: if we close our eyes completely,
0: nidra vastundi,
1: we might go to sleep.
0: Kanuka poorthi nidra raakunda ee charanatvanni poorthi drishtilo pettukonukunda ardha nimilita netramani pettukunnadu ishwaru.
1: Ishwara kept the half eyes closed. Why? Without getting to sleep nor see the movement
0: paina drishti unchukotam
1: and to concentrate at the center of the two eyebrows.
0: ఈ నాశికాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేషన్ ఆన్ ది టిప్ ఆఫ్ ది నోస్
0: యు నెవర్ గో టు స్లీప్ అర్థం అని చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈశ్వరుడనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మౌళిగుల్ కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
1: విత్ మౌన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ. నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయా వృష్టితోడ. నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
1: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ. దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్. కైండ్లీ బెగ్ యువర్ పార్డన్.
0: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: లయాకారుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: దీన్ని లింగము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగం.
0: లియతే గమ్యతే ఇది లింగ. లియమనగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
1: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యూ ఎన్షోర్ సమర్జ.
0: తమో గుణము.
1: దిస్ ఇస్ తమో గుణ.
0: గమ్యాన్ని చేరుస్తుండాలి.
1: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ you to the destination.
0: Vishnu anaga emiti?
1: Then who is Vishnu?
0: Ee vishnutvam anetundi rakshana karta.
1: Vishnu is sustainer, the protector.
0: Manavudu janminchina tarvata,
1: man having been born,
0: aa janminchina manavuniki aneka vidhamaina baadhalu addu tagultu untayi.
1: The man certainly faces so many obstacles on the way.
0: Ee addu tagilinatundi vaadini rakshinchi,
1: and God safeguards our interests.
0: Atani suchyamainatundi margalaniki cherchatamu.
1: And Vishnu will take us in the safe way to our goal.
0: Brahmanaga
1: Brahma
0: kevalam srishtikartani kaadu idi artham.
1: Not merely creator.
0: Sarvatra vyapinchinatvanti vaadu Brahma.
1: Brahma is all pervasive.
0: Sarvatra vyapinchinatvanti vaadu Vishnuvu.
1: Vishnu is present everywhere.
0: Sarvatra vyapinchinatvanti vaadu Shivudu.
1: Shiva is the one present everywhere, all pervasive.
0: Ee mugguru kudunu sarvatra untunnaru.
1: All these three are expansive everywhere. Mugguru
0: kudunu trikala bhajyulu.
1: All the three are beyond time.
0: Trigunatitulu.
1: Beyond three attributes.
0: Kevalamu aakaramulu veru veruga roopistu vacharu.
1: Their forms seem to be different.
0: Vishnuku oka vidhamainatvanti chakramu shankamu pettaru.
1: Vishnu has got the conch and the wheel.
0: Anaga ee shankam ante emti?
1: What is this conch?
0: Shabdamu.
1: Its conch stands for the sound.
0: Chakram anaga emti? Kala chakramu.
1: What's the wheel? The wheel of time.
0: Kalamu.
1: The time.
0: కాబట్టి ఈ యొక్క చక్రము రెండింటి యొక్క శబ్దము రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: Therefore the sound and the time are under the control of God.
0: కనుక ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
1: The sound comes out of our navel.
0: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
1: Navel is the birthplace of Brahma.
0: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నేవల్.
0: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
1: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈస్ విష్ణు.
0: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
1: ద సైలెన్స్ ఈస్ ఈశ్వర.
0: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
1: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
0: Sarvulakunu kanipinchetvanti oka tattvamu ee oka ekatvame.
1: Everyone would notice the unity of these three principles.
0: Karuka kalamu,
1: time,
0: kevalam oka shabdamu,
1: the sound,
0: balamu
1: and
0: ee moodu kudanu bhagavanti oka swadhinamlo untunnayi.
1: The time, sound and energy are under the control of God.
0: Kanukane trigunam tridalakaram.
1: The three attributes are equal to three leaves.
0: Trigunam tridalakaram.
1: And just take the three leaves.
0: Triyatranta chiyayudam.
1: A three-eyed one.
0: Trijanma papa samharam.
1: With a trident.
0: Ekabilvam sivarpanam unnaru.
1: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time.
0: Yemiti.
1: What is this divinity then?
0: Kevalam oka shivuniki matrame unnada?
1: Is Shiva only divine?
0: Bhagavantuni yokka triyatramu idiye.
1: This is three-eyed nature.
0: Manavuniki rendu netramulu untunnayi.
1: Man has two eyes.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హీ కెన్ సీ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హీ ఆల్సో సీస్ ద ప్రెజెంట్.
0: రెండు నేత్రములు.
1: దీస్ ఆర్ ద టూ ఐస్.
0: కానీ భగవంతుడు అది కాదు.
1: గాడ్ ఇస్
0: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
1: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ద పాస్ట్.
0: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
1: యాజ్ గాడ్ కెన్ సీ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, హీస్ త్రీ ఐడ్ వన్.
0: అంతేకాని ఈ నష్టపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్ హెడ్.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
1: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
0: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: జీవుడు ఒక్కడే.
1: ది ఇండివిజువల్ ఇస్ వన్.
0: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: వెన్ వీ నో దిస్
0: ట్రూత్ మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రమో ఆవిర్భవించవు.
1: దెర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్.
0: స్వామి, సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
1: వీ మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యూఆర్ గాడ్, యూఆర్ గాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: యూఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది?
1: బై థింకింగ్ ఐఎమ్ గాడ్, వాట్ ఈస్ ద రిజల్ట్?
0: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావాలు మనలో ఆవిర్భవించవు.
1: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్,
0: బ్రహ్మైవ భవతి అనేది వేదం.
1: వెన్ ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్, ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెట్ థాట్స్.
0: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్, అతన్ని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
1: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
1: రత్నకార ఐ రోబా. As he thought of Rama, he had on his face the brilliance of Rama.
0: నిరంతరం కూడాను హరినామాన్ని స్మరించడం చేత ఆ ప్రహ్లాదుని యొక్క ముఖం నందు కూడాను హరి తేజస్సు ఆవిర్భవించింది.
1: ప్రహ్లాద వాజ్ ఇన్ కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ దేర్ఫోర్ ద బ్రిలియన్స్ ఆఫ్ హిస్ లా ఆఫ్ ది డివినిటీ ఆన్ హిస్ ఫేస్.
0: ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు.
1: యాజ్ యూ థింక్ సో యూ బికమ్.
0: ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
1: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్, యూ నెవర్ బి
0: దైవాన్ని. ఈ పనులు చేయవచ్చునా నేను?
1: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చెడ్డవారు చేయవలసినటువంటి పని.
1: దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
0: కాబట్టి నేను దైవమును,
1: ఐఎమ్ గాడ్,
0: పవిత్రమైన కార్యములు చేయాలి.
1: ఐ షుడ్ డూ సేక్రెడ్
0: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
1: ఐ షుడ్ అట్టర్
0: పవిత్రమైన
1: సేక్రెడ్ వర్డ్స్.
0: శ్రవణం చేయాలి.
1: I should listen to sacred
0: things. పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
1: I should tread along the sacred
0: path. అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
1: A constant caution, a reminder will be entertained within us.
0: దైవం వేరు, నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ థింక్ దట్ గాడ్ అండ్ యూ ఆర్ సెపరేట్, యూ కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ద డివైన్.
0: దైవం మనకంటే వేరు కానే కాదు.
1: గాడ్ ఈస్ నాట్, సర్టన్లీ నాట్.
0: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకు ప్రకాశం ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: గాడ్ ఇస్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవరీవన్.
0: పేరే కాన్షియన్స్ అన్నారు.
1: అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ కాన్షియన్స్.
0: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: యు ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్ లు.
1: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: దీస్ ఆర్ ఫోర్ ఎఫ్స్. ఎఫ్ ఎఫ్ అండ్ ఎఫ్.
0: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరు నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: నీ గాడే నీ మాస్టర్.
1: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
0: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్. నీ మాస్టర్.
1: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
0: డెవిల్. అనగా ఏమిటనుకున్నారు మీరు?
1: వాట్ ఇస్ ద డెవిల్?
0: కేవలం ధనం కింద పోతుంది.
1: You think it's well.
0: ఈ ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
1: Don't have too much of desire for money.
0: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
1: This face the devil of money.
0: తర్వాత మూడవ ఎఫ్.
1: థర్డ్ ఎఫ్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్. ఫేస్ ది డెవిల్. ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్. ఫైట్ టు ది ఎండ్.
0: ఫినిష్ ది గేమ్.
1: అండ్ ఫోర్త్.
0: అదే మన ముక్తి.
1: ఫోర్త్ ఎఫ్. ఫినిష్ ద గేమ్. లిబరేషన్.
0: ముక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
0: మన జీవితం అనేటువంటి దాన్ని అంత్యం చేసుకున్నాం.
1: We have ended our lives.
0: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
1: అండ్ వీ సెటిల్ అటైన్ డివినిటీ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్.
0: అంతా మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ అస్.
0: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ మ్యాన్.
0: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్ ద
0: మానవునికి శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవుని యందు ఉంటున్నది.
1: ద హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద డివైన్ స్ట్రెంగ్త్. ద డివైన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ స్ట్రెంగ్త్.
0: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
1: బై పుటింగ్ ఎఫర్ట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: By constant effort, you will accomplish anything.
0: ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్స్ వస్తుంటాయి.
1: Because of this mind which is a monkey, we have all doubts.
0: ఒకానొక సమయంలో చిన్న వయసునందు కృష్ణుడు,
1: at a tender age Krishna,
0: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: Found the downpour of rain in Gokula.
0: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
1: And Krishna summoned everybody.
0: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
1: Krishna called everybody, come close, I can lift this mountain.
0: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
1: Those in full faith.
0: నమ్మకం లేనటువంటి వారు.
1: Those who had no faith.
0: బాలుండి తడు.
1: Thought that he's a boy.
0: కొండ దొడ్డది.
1: Mountain is
0: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: He's a boy. The mountain is very heavy. Can he bear the weight?
0: ఇతను మోయగలడా?
1: Can he bear the heaviness?
0: మన తలపైన వేస్తాడు ఏమో.
1: Well, he may drop it on our head.
0: వెనుకు వెళ్ళారు. వాళ్ళంతా మరణించారు.
1: Krishna may not be able to carry, lift this heavy mountain. ఎవరు నమ్మకంతో
0: ఆ పెద్ద కొండ కింద వచ్చారు, వారందరూ రక్షింపబడ్డారు.
1: Those who had full faith in this statement, they were all protected and
0: saved. అదే విధంగానే కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తిని తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక కంఠాలు చెప్తాడు.
1: There is an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against
0: brother.
1: In fact, it's not the job of Balarama.
0: తల్లికి కృష్ణుడు ఇంతటి వాడు అనేటువంటి ఒక తత్వం గుర్తించాలని ఈ పని చేశాడు.
1: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
0: Amma,
1: mother,
0: మన ఇంటిలో కావాల్సినన్ని ఉంటున్నాయి.
1: We have plenty at home.
0: ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
1: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
0: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
1: Mother felt so sad.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకున్ పోయి.
1: You go to the neighbor.
0: వెన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
0: చేయి పట్టుకుంది, నోరు తెరుచు.
1: She caught hold of his hand, asked him to open the mouth.
0: చంపలు కొట్టింది యశోదా.
1: And Yashoda slapped him on the cheek.
0: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
1: Krishna smilingly said, mother,
0: మన్ను తినంగా నీ శిశువునా.
1: To eat clay like that, am I a child? Am I hungry or am I foolish?
0: నాకేం ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను ఫూలిష్ కాదు.
1: I'm not foolish.
0: నేను చిన్న బిడ్డను కాదు.
1: I'm not a child.
0: అమ్మా.
1: Oh mother.
0: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
1: Why do you punish me unnecessarily?
0: నేను బాలుడు కాదు.
1: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్.
0: నాకు ఆకలి లేదు.
1: ఐఎమ్ నాట్ హంగ్రీ.
0: నేను పిచ్చివాడిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఫూలిష్.
0: కనుక నేను మన్ను తింటడం అంటే ఏమన్నా అర్థం ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ వెన్ యూ సే దట్ ఐఎమ్ ఈటింగ్ శాండ్?
0: చూడండి,
1: yes, watch my mouth, he said, opened his mouth.
0: Shrimanta kanipinchindi aa krishnudu notulo.
1: And there in the mouth of Krishna the whole universe was usually
0: Yashoda.
1: And Yashoda.

0: దేవి కానో.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఏమ యశోదా ఆర్ నాట్?
0: నేను చూసేదంతా సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి ఒక యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No, no.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are
0: not Nanda Yashodala koduku kadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balramudu.
1: Balrama said truth.
0: Kani velli talli daggara cheppadu, amma nenu nee kodukulu kadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా నువ్వు అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad. ఈ బాధను
0: పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగ చెరకు పెట్టును బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: పిలచి రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటే పెట్టదు అది.
1: సో జస్ట్ సేయింగ్
0: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు.
1: ద బాడీ ఇస్ అ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఇస్ ద క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఇస్ డివినిటీ.
0: ఈ రసస్వరూపమే భగవత్తుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు పెంచిన తల్లిదండ్రులు కూడా నిరంతరము బాధలే.
1: The parents that bring us up also suffer.
0: Yashoda.
1: Yashoda.
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: when she was
0: దేవకి దేవి ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీ దేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొద్దను ఎన్నో త్రాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హ్యాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని త్రాళ్లు కట్టినా గానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డ నుండియు నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my fate?
0: ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండది.
1: So saying she was crying.
0: ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: కౌసల్య was feeling very sad.
0: కుమారుణ్ణి దైవముగా రాముల్ని నేను కుమారునిగా పుట్టాను, కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్ బట్ యెట్
0: ఎక్కడైనా కూడా ఏ అవతారం నందైనా కూడా కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడు బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్ వన్ హూ హాస్ గివెన్ బర్త్ అదర్
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని దోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సెట్ ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తండ్రి ఆటను నచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: వేర్ ఇస్ ద నీడ్ ఫర్ రామ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: రామ వాంట్స్ టు డెమోన్స్ట్రేట్ ది ఎంటైర్ వరల్డ్ దట్ హీ వుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ది ఫాదర్
0: అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
1: ఆల్ ఇన్కార్నేషన్
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one. But he needs to act in different times.
0: మీకందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night there was heavy rain.
0: ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగండ్లు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగండ్లు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగండ్లు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone but not by the rain water.
0: వడగండ్లు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you will never sustain injury because of water.
0: అదే భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడా భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ చార్జ్ యూ బీట్ యూ వెల్ దట్స్ ఆల్ లవ్.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
0: ఐస్ లోపలను జలమే ఉన్నది.
1: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
0: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్.
0: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
1: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ ఇస్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
0: మనం ఏమాత్రం కూడా నువ్వు విచారం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్.
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ
0: ఎందుకంటే మనము అంశము
1: విత్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అలాంటి అంశమునకు దుఃఖము లేదు.
1: బీయింగ్ ద
0: బాధలు లేవు, కష్టములు లేవు. కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్ హియర్ దట్ వీఆర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ దెర్ బి నో ఎంగ్జైటీ ద ట్రబుల్ వరీ టెన్షన్ సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము గురి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: దీన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్ వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు, ఒకరు మిఠాయి కావాలంటాడు.
1: One religious laddu, another religious
0: ఒకరు బర్ఫి కావాలంటాడు, ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫీ నాదర్
0: జిలేబీ. కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
1: దో ద టేస్ట్ డిఫర్ ద షుగర్ కంటెంట్ ఇస్ సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటారు.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్
0: కాబట్టి ఒకరు సాధన ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: వారి ప్రీతి
1: దట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకని దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పార్ట్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈస్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ ఎస్పైరెంట్స్ ఫారినర్స్.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామాలు భేదం ఉండినట్టుగా ఉంటుంది. కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికలీ అండ్ రిపీటెడ్లీ దట్ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్య ప్రాభుదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటిందుకు ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకు అందరికీ తెలుసు ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is one.
0: ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారీ గామా పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: సౌండ్స్ డిఫరెన్స్ కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమైనటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విత్ ఇన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బి సీటెడ్
0: అక్కడ నాకు స్థానం ఇన్
1: చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిదే కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it has no life.
0: Mantramu entati paniyana chestundi.
1: Mantra can do a lot.
0: Entati sahajanaina kuda alkattutundi.
1: It can control any big thing.
0: Kanuka mantra swaroopudu bhagavantudu.
1: God is the very personification of mantra.
0: Kanuka atanni hrudayapeetam paina pratishtha cheskovali.
1: Let us install him at the altar of our
0: heart. Atani nivasamu hrudayame.
1: God's dwelling place is our heart.
0: Kanuka hrudayavasi ani peru pettaru.
1: So God is called like this, the indweller in our heart.
0: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ వీ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్ లుక్స్ చూసుకుంటావో ఇదంతా పశ్చితీతి పశువు. అవుట్ లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్ లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ద ఇన్వర్డ్ లుక్ వీ హావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: ఎవర్ని కఠినంగా మనం మాట్లాడకూడదు.
1: we should never use harsh words.
0: అప్పుడు కఠినంగా మాట్లాడినప్పుడు మన బాధను మనం గుర్తించుకోలేము.
1: when we use harsh words we will not
0: you cannot always oblige but you can speak always obligingly.
1: you cannot always oblige but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించినటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం.
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెంది పొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్ విదిన్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విదిన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: ఆ అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీ మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైం.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు.
1: At the end of bhajan we say this word shanti peace thrice.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ట్వైస్?
0: మరి నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ఫోర్ టైమ్?
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: వై థ్రైస్?
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: దేహ సంబంధమైన శాంతి.
1: పీస్ ఎట్ ద బాడీ లెవెల్.
0: మానసిక సంబంధమైన శాంతి.
1: సైకలాజికల్ పీస్.
0: ఆత్మ సంబంధమైన శాంతి.
1: ఆత్మిక్ పీస్.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంలో శాంతి ఉండొచ్చు నీకు,
1: యూ మే హ్యావ్ పీస్,
0: కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతి వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేటువంటిది మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఇస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: This path of spiritual path is followed by the ancient sages and aspirants and seekers, and in fact they have propagated
0: and liberated.
1: Many did penance in search of God to know where he is.
0: కాని కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: Some have dropped in the middle.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: Some have thought over why the life is given and they continued their effort to know God.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ ఇన్సిస్టెన్స్
0: మేము భగవంతుని చూచాము.
1: వి హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ యు సీన్?
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తునకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్.
0: తమస్సు,
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీస్ తమస్.
0: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవం.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్.
0: ఈ మనసుకు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: కనుక బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble, don't follow the body. Mind is like a mad monkey, don't follow the mind, follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: నాట్ దట్ ఈస్ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈస్ బియాండ్ డార్క్నెస్.
0: అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీరం మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఈ రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివే.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: We should catch hold of the positive.
0: అది ఆత్మతత్వము.
1: That positive is atmic principle.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏ మాత్రం కూడా పనిచేయలేదు.
1: With positive atmic principle within, we will not be affected by negative.
0: ఆ ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే,
1: without this love, the positive,
0: అంతా కూడాను వ్యర్థమే అన్నారు.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: సో వీ షుడ్ హ్యావ్ దిస్.
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపం. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని, ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: వాట్స్ టైప్ ఆఫ్ లవ్? ప్యూర్ లవ్, సెల్ఫ్లెస్ లవ్.
0: అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్ నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఇదిని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హ్యావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యుల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: Not days, months, years, and ages.
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: ఇన్ ఎ మోమెంట్ యుల్ రియలైజ్ ఇట్.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: జస్ట్ ఎస్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ద లైట్ స్టార్ట్ బర్నింగ్ లైక్ దట్ యుల్ హ్యావ్ రియలైజేషన్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ,
1: so long we are in this world, we have discharge of duty.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ,
1: respect the world.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: consider the world as divine.
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవస్వరూపమే.
1: The entire material of this world is divine.
0: అన్నిటిని కూడా దైవస్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: We have to consider everything divine.
0: ఇది నిజమైన సాధన.
1: This true spiritual pursuit.
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: Nothing beyond this.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: the spiritual path practices.
0: స్వార్థముతో కూడినటువంటివి.
1: The modern spiritual practices are utterly selfish.
0: ఈ స్వార్థమనేటువంటి దేనికోసం చేస్తున్నాం మనం ధ్యానం?
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want God.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and society.
0: సమస్త నిమిత్తమే మనం చేయాల్సినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యష్టి స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యష్టిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వ అది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వ టోటల్ రూయిన్.
0: సమష్టి తత్వమే మనకు నిజమైనటువంటి వ్యష్టిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వి ఆర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో ఫార్మ్.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: బట్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకని సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంత లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడి ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: to know the divinity
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: We should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: When we purify our hearts, we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: அக்டோபர் ஆதிவாரம் 20வது தேதி காலரு பின்னொகட்டி ஜாரி கனபடலேது. காலரு பின்னொகட்டி ஜாரி கனபடலேது. பிராபஞ்சக சம்பந்தமு பின்னை தொலையின் க்ஷேத்ரதர்சனம் கூட செல்லனு ஹம்பின். க்ஷேத்ரதர்சனம் கூட செல்லனு ஹம்பின். மாய தொலகனி கிருஹமுனு வீடக சரியன். பிரேமஸ்வரூபுலார
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
0: நேனு உறவு கொண்டலோ உண்டகா.
1: When Bhagavan was there in Uravakanda,
0: Corporation Commissioner Adana Ballari lo unnadu.
1: The Corporation Commissioner at that time stayed in Ballari.
0: Ayanaku oka ratri swapnam vachi, neevu palani number palani intiki nee velli akkada సత్యాన్ని నీవు తీసుకునిరా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడు, ఎంతటి గొప్పవాడు అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: ద ప్రెసెంట్ హైట్ భగవాన్ యు నో ఇన్ దోస్ డేస్ హీ వాస్ స్టిల్ షార్ట్.
0: చిన్న నిక్కర్ వేసుకుని,
1: వేరింగ్ ఎ స్మాల్ నిక్కర్,
0: చొక్కా తుడుక్కొని
1: అండ్ ఎ షర్ట్.
0: అప్పుడు 12 సంవత్సరం.
1: హీ వాస్ ఏజ్ 12.
0: నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు, కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ there on the street and fell at his feet when Bhagavan was so young.
0: Nen appudu rendu pustakalu teesukoni oka school ku pothunnanu.
1: Bhagavan was carrying 2 books to attend the school.
0: Appudu 4వ తరగతి.
1: He was studying 4th class.
0: Sare vaaru vacharu ee shariramuniki brother aina Sesham Raju pattukunnaru.
1: Both of them met the brother Seshamaraju.
0: మీరు ఎట్టైనా సరియే ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు గో టు అప్లై ఫర్ లీవ్ టు హిస్ ఆఫీస్.
0: సరే, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారికి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey officer.
0: Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: అప్పుడు ఆయన చెప్పాడు, సత్యాన్ని బళ్ళారికే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
1: ది హెడ్ మాస్టర్ కామేశ్వరరావు సెడ్ టేక్ సత్యం నాట్ మియర్లీ టు బళ్ళారి,
0: నన్ను అడగనక్కర్లేదు,
1: టేక్ హిమ్ ఎనీవేర్, యూ డోంట్ నీడ్ మై పర్మిషన్
0: అని అడిగి,
1: సో సేయింగ్
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు.
1: హి హస్ సెండ్ ద కార్ అండ్ భగవాన్ వాస్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి.
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంటిలో పెట్టుకున్నారు.
1: భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ద చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది శాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is it that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మరి లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu vedtanna veldadu.
1: And he said
0: akkadu kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu
1: kodanu santoram
0: maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషంరాజు
0: చేతులు పట్టుకుని,
1: హి కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషంరాజు.
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్, హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవ కొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవ కొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాను.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: 4 షర్ట్స్ 4 నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ యూ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ 4 pairs షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: 4 కాదు, 1 కూడా నేను పుచ్చుకోను.
1: హీ సెట్ నాట్ 4, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ 1.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. Children had pin, collar pin in those days, a decorative piece.
0: Collar pin vesukunte chala goppa vaadu ani pilcheetuvanti vaaru.
1: A collar pin is a matter of prestige in those days.
0: Ayana chala veganga vellaadu.
1: Collar
0: pin, bangaru collar pin teesukochaadu, na collar ku vesaadu.
1: He went fast, got that golden collar pin and got stuck.
0: Nenu evvari vastuvulu kuda enaatiki nenu muttanu.
1: Bhagavan will not touch anybody's.
0: సరే ఇక్కడికి వచ్చిన తర్వాత శేషం రాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషం రాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హి సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచ్చు బాబా, కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: Returning from Hampi, wearing the collar, while Baba was pushing the school, this pin dropped on its way, which is not seen. The whole worldly feeling is dropped like the pin. The whole worldly feeling is like a pin after all. It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: ఐ మస్ట్ గో టు గివ్ రిలీఫ్ టు మై డివోటీస్ హూ ఆర్ హ్యావింగ్ అంతీన్ సఫరింగ్.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: హీ డ్రాప్ థ్రోన్ అవే ద బుక్స్.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో రాజు వచ్చాడు, రాజు వచ్చాడని భార్యకు చెప్పి ఈమెమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వి షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడీ.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్స్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడీ.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సంతా కూడాను అతనికి చాలా కప్పిపెట్టుంటున్నది.
1: With a smiling face around the Bhagavan was seen the brilliance and the radiance which has mystified the brother.
0: Tatchana intiki vachadu.
1: Immediately returned home.
0: Puttaparthiki telegram ichi pampichadu.
1: He sent a telegram to Puttaparthi.
0: Aanadu Puttaparthiki telegram raavalante oka varam pattedi.
1: For the telegram to reach to Puttaparthi in those days it took one full week.
0: Oka school pillavanto cheppi manishtone pampichadu.
1: The message was sent through a messenger, a school boy.
0: Iddaru tatchane raavalsindi annadu.
1: That both of them should report immediately.
0: Evaru?
1: Who are they?
0: Eeswaramma, Pedda Venkamaraju. Meeru iddaru bayil deri raavali annaru.
1: Eeswaramma and Pedda Venkamaraju should report immediately.
0: Iddaru akkadiki vacharu.
1: Both of them came there.
0: Rendavu dinam chusetappudike Seshamaraju intlo unnaru.
1: The second day at the residence of Seshamaraju.
0: Vaaridduni tisukoni ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హి సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టవర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయరు మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ wanted Swami to offer prayer every morning because
0: nityamu
1: that would melt
0: the heart. Prayer chestundeti vaanni.
1: Every day, Bhagavan used to offer prayer, say
0: prayers.
1: That day,
0: meeru puttaparthiki raavalani bus chesukunnaru.
1: Bhagavan was ready to leave for Puttaparthi that day.
0: School pillalandaru mem vastamani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavani swamiki chaala daggarlo kurchuneetundi pillavadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu na paatalu nerchukunnadu ganaka అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ కు ప్రారంభించేటప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: They all wanted
0: కానీ ఈ పల్లెకి ఎవరు వస్తారు?
1: బట్ దెన్ హూ విల్ కమ్ ఫర్?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకు నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్.
0: ఇక్కడ రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా డెస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: If it will be regular classroom, Bhagavan would give answers.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: Both the boys classmates were feeling sad.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: The register number of one student.
0: ఇంకో 95 వచ్చింది.
1: The register number another 90.
0: ఇంకో 5 నంబర్ వచ్చింది.
1: Another 5.
0: ఒకో చోట కూర్చుంటున్నారు.
1: All of them sat at different places.
0: మా గతి ఏమవుతుందో అనేవారు చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: Swami told
0: me me rayanakkaledu.
1: You don't need to write any.
0: Nenu rastanu.
1: I will write.
0: Meer uruke otti chettuto pettinattiga petti meer venuku raandi annanu.
1: You just go, keep the paper, return empty handed.
0: Na paperu nenu ka 10 nimshallo answer rasesanu.
1: Bhagavan completed answering whole thing in 10 minutes.
0: Aa paper kanta kuda 2 gantala time icharu.
1: The duration maximum time is 2 hours.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ హీ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హీ ఆల్సో స్క్రిబ్ల్ హీ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: in those days
0: examination ayin tarchaname rendav dinam results cheppetvantidi.
1: In those days the results were announced on the following day of the examination.
0: Ee Delhi no Hyderabad ekkado ponakkaledavi.
1: The scripts are not sent to long distances like Delhi and Hyderabad.
0: Vachindi results vachindi.
1: Results were announced.
0: Maa muggarame first vachesnai.
1: All the three stood first in the examination.
0: Ikkada andariki oka pedda కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఇదేమి చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100 ఒకరికి 96 ఇంకోటి 8 ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్ అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: చూడటానికి మాత్రం ఎట్లవుతుంది వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఊరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది త్రీ వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఊరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12-14 సంవత్సరములు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఊరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఊరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు, ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్,
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్ డైడ్.
0: రాజు నేను స్కూల్కు రాను,
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ వితౌట్ రాజు.
0: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట్ ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాస్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: అక్కడ పోతాని రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు, ఏడ్చినాడు, బాధలపై పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
1: Seeing Swami, he shouted, Raju, Raju, Raju, fell at the feet of Swami and died there.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: That's how they have surrendered themselves.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you. Mummalle
0: vadalu chalamaina mem undalemu.
1: We cannot live away from you for a
0: moment. Ani koreetunti varu varu.
1: That was their prayer.
0: Tarvata nenu
1: later
0: ikkadiki puttaparthiki vachin tarvata
1: when Swami came here,
0: Subbamma oka ekara land ichindi Satyamma gudi daggara.
1: Subbamma gave one acre of land near that Satyamma temple.
0: Daniki oka chinna illu kattaru.
1: A small house was constructed.
0: Appat lopala వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ టూ క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ లిటిల్ స్మాల్ డాగ్స్ పపీస్.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆమె,
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా,
0: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ టూ పపీస్ టూ స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజన్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్
0: పాత మందిరం, అనగా ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం, ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం
0: వెళ్ళిపోవాలని ఉంటుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యు స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి మనిషి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణము.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్కు చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాజ్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: ఈ బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాజ్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడి నుంచి అరుచుకుంటూ అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండ అది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాజ్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టబర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాలపైన పడింది, ప్రాణం ఇచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ ను ఎనకల పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోమ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: ఇట్ వాజ్ నాట్ ద సెంటర్.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెట్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టోమ్.
0: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఆ జిల్లి కూడా ప్రాణం పెట్టింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్, ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: దట్ వాజ్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: ఆ కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్ పిన్,
0: స్కూల్కు లేకుండా పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీ పొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీ పొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
0: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు.
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్.
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చాను మాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: స్వామి గేవ్ ఏ ప్రామిస్ టు ఈశ్వరమ్మ, ఎనీ డే ఐ విల్ నెవర్ లీవ్ దిస్ పుట్టబర్తి.
0: అందువల్లనే పుట్టబర్తినే నేను ఇక్కడ పెద్దదిగా భవనం పెట్టి వచ్చే భక్తులకి అందరికి అనుకూలాలు పరిచి తగినటువంటి సేవలు చేస్తూ వచ్చాను.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బిల్ట్, ఆల్ దీస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ ది కంఫర్ట్స్ అండ్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ది విజిటింగ్ డివోటీస్.
0: అప్పుడే ఈ యొక్క చిన్న కొట్టం ఉండటం మంచిది కాదని,
1: దట్ ఎ స్మాల్ రెసిడెన్స్ ఇస్ నాట్ గుడ్,
0: ఒకటి చిన్న భవనం కట్టాలని,
1: దట్ ఎ స్మాల్ బిల్డింగ్ ఇస్ టు బి మేడ్,
0: ఆ పల్లెకి దగ్గరగా ఉండకూడదని,
1: దట్ ఇస్ నాట్ గుడ్ టు బి నియర్ ది విలేజ్.
0: మహారాజా మేనమామ,
1: ద అంకుల మహారాజా,
0: సాకమ్మ వీళ్ళందరూ ఈ ప్రదేశానికి వచ్చి కొలత వేసుకుని ఇక్కడ 10 ఎకరాలు తీవాలా అన్నారు.
1: దే హావ్ డిసైడెడ్ టు అక్వైర్ 10 ఎకర్ ల్యాండ్ హియర్.
0: ఇక్కడ ఈ ప్రశాంత నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంత నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండే.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
0: మెడ్రాస్ ఆర్యన్ రావు అని, ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు,
0: పిఠాపురి మహారాజా అల్లుడు,
1: అండ్ సన్ ఇన్ లా పిఠాపురి మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు.
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete
0: construction. ఇంత వరకు కూడాను స్వామి ఇక్కడ రాకూడదని వాళ్ళు మాట.
1: They have decided that Swami should not be here until construction is over.
0: ప్రతి ఒక్కటి కూడాను నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
1: భగవాన్ fulfilled all the promises given to
0: you. ఏది నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any, in fact.
0: ఏది నాకు ఆశ లేవు.
1: He has no desire.
0: ఏది నాకు కోరిక లేవు.
1: He has no desires.
0: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు కూడా ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హీ హాస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రి పౌరు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోని ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు. ఈ విధంగా ఆల్ అలాంగ్
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంతం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హాస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హెస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒకటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్డ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their
0: samagari. Venkamma gari eppudu kodanu naaku ikkadiki vanta chesukoni teeskochetunti vaaru.
1: Venkamma gari used to make food for bar swami.
0: Tarada kontha kaalamunaku Parvatamma kuda vachindi.
1: Later Parvatamma also came.
0: Ante aame chellelu, Venkamma chellelu,
1: meaning the younger sister of Venkamma.
0: Aa Parvatamma gari kodanu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూరు.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: షీ నెవర్ ఓపెన్ హర్ ఐస్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్ హర్ ఐస్.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: అండ్ షీ సా స్వామి దేర్.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిలో కార్చింది, ప్రాణం ఇచ్చింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
1: సేమ్ థింగ్ హడ్ హ్యాపెన్ టు పార్వతమ్మ దేర్ ఇన్
0: బెంగళూరు. కూడా అంతే అన్కాన్షియస్ లో వచ్చింది.
1: షీ ఆల్సో కేమ్ దేర్ అన్కాన్షియస్.
0: వచ్చేటప్పటికి
1: when she came there
0: నేను వెళ్ళాను అక్కడికి.
1: స్వామి వెంట
0: పార్వతమ్మ పార్వతమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ పార్వతమ్మ పార్వతమ్మ.
0: ఆమె కూడా అంతే కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్ హర్ ఐస్.
0: కంటిదారులు కార్చింది.
1: షీ షెడ్ హర్ టియర్స్.
0: ప్రాణం విడిచింది.
1: అండ్ షీ డైడ్.
0: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా నువ్వు స్వామికి పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
1: సో లాంగ్ దే ఆర్ అలైవ్ టిల్ దే లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
0: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవలు చేసుకుంటూ వచ్చారు.
1: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
0: వారి జన్మ సార్థకమైంది.
1: దేర్ లైవ్స్ ఆర్ లిబరేటెడ్.
0: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
1: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
0: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
1: దో షీ ఇస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హాస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
0: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
1: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
0: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
1: Ultimately,
0: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
1: She said, I'll empty whole of my residence. You
0: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
1: All relations came.
0: నీవు బ్రాహ్మణుడు, మీరు క్షత్రియులు, ఎట్ట నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
1: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
0: నాకెవ్వరు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
0: నాకు ఒక స్వామి ఉంటే చాలు నాకు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
0: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఇవ్వని అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఇవ్వని అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్
0: నేను ఎవరింటికి రాను.
1: ఐ డోంట్ గో ఎనీవే.
0: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
1: నోబడీ నీడ్ టు బి హియర్.
0: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
1: షీ హాస్ డిటర్మిన్డ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
0: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
1: ఫైనల్లీ షీ హాడ్ వన్ డిజైర్.
0: స్వామి కట్టగడపటికి నా ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖసుందరం చూడాలని.
1: షీ హాడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
0: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
1: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
0: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
1: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
0: వాళ్ళ తల్లి గారింట్లో ఉంది.
1: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
0: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
1: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
0: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
1: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
0: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
1: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
0: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: స్వామి వాజ్ రీచింగ్, దే కుడ్ నోటీస్ సమ్ ఫైర్ దేర్.
0: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
1: People came rushed to Swami and said, Swami, Subbamma left her body.
0: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంలోకి వెళ్ళాను.
1: Immediately Swami turned back, went to బుక్కపట్నం.
0: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
1: There the body was kept in the veranda, wrapped by cloth, and all were shedding tears.
0: నేను వెళ్ళాను.
1: Swami went.
0: మాట ఇచ్చింది మాట.
1: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
0: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
1: స్వామి వెంట్ టు రిమూవ్ ద క్లాత్.
0: చీమలంతా పట్టినాయి.
1: దేర్ వర్ నంబర్ యాంట్స్.
0: డెడ్ బాడీ.
1: డెడ్ బాడీ నేచురలీ.
0: తీసి సుబ్బమ్మా అన్నాను.
1: స్వామి సెడ్ సుబ్బమ్మా.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బతికింది బతికింది అని అందరూ వస్తున్నారు.
1: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
0: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
1: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
0: ఆమె కూడా చాలా బాధపడుతుంది.
1: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి దాన్ని నీళ్లు తీసుకుంటా అన్నాను.
1: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
0: ఆ తులసి దీన్ని ఆమె నోట్లో వేసి
1: And Swami has put tulsi leaves in
0: her throat.
1: Made her drink water.
0: Subbamma, neeku ichina promise nerveerchanu.
1: Subbamma, I fulfilled my promise.
0: Ippudu aanandanga vellu annanu.
1: Better you go happily.
0: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
1: షీ సెడ్ వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్, ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
0: కంటి ధారగా కార్చుకుంటూ, ఒక తట్టు నవ్వుకుంటూ, నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అన్నది.
1: షెడ్డింగ్ టీయర్స్, క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్స్, షీ సెడ్ స్మైలింగ్లీ, షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ స్వామి బ్లిస్ఫుల్లీ.
0: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
1: దట్స్ హౌ సుబ్బమ్మ బ్రీద్ హర్ లాస్ట్.
0: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.